kami tuh waringin.

శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో భాగంగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు 2001వ సంవత్సరం కృష్ణాష్టమి పర్వదినాన భక్తులందరికీ ఎంతో దయతో ప్రసాదించిన దివ్యోపన్యాసం మీరు వింటారు.

नास्ति क्रोधम समो रिपुहि नास्ति दारिद्र्यमत दुःखम नास्ति प्राप्ति नास्ति प्राप्ति नजंकुरं नास्ति लोभं समो व्याधि లోభత్వమున కంటే వ్యాధి మరొకటి లేదు. వ్యాధి అన్నటువంటిది శరీరమునకు మాత్రమే కాదు, మానసిక సంబంధమైన ఇంద్రియములకు కూడాను వ్యాధి సంభవిస్తుంది. లోభత్వం చేత దుర్యోధన దుశ్శాసనాదుడు ఎంతటి పరాభవం పొందిరో మీకందరికీ చరిత్ర ప్రబోధిస్తుంది. కనుక లోభత్వమే మానవునకు ఒక దీర్ఘమైనటువంటి వ్యాధి. నాయందు లోభత్వం లేదు, నాకెట్టి రోగము రాదు, నేను ఎప్పుడు కూడాను ఆరోగ్యంగానే ఉంటాను. నాస్తి క్రోధం సమోరిపుహి, ఈ క్రోధము కంటే ద్వేషి మరొకటి జగత్తులో కానరాదు. నాకెవరిపైన ద్వేషము లేదు, ఎవరూ నాపైన ద్వేషం లేదు. నేను అందరినీ ప్రేమిస్తాను, అందరూ నన్ను ప్రేమిస్తారు. అందరి జీవులు యొక్క ప్రాణము ఒక్కటే, ప్రపంచమనే గృహము ఒక్కటే. ఇది విశ్వ కుటుంబంగా ఉండేటువంటి యొక్క సంబంధము. కనుక క్రోధమే సర్వభేదములకు మూల కారణము. కనుక నా ఎందెట్టి క్రోధము ఎట్టి ద్వేషము నా ఎందు ఏమాత్రమూ లేదు. కనుక అందరూ నా వారి, అందరూ నన్ను ప్రేమిస్తారు. నాస్తి దారిద్ర్యవచాత్ దుఃఖం. దుఃఖం అనేటువంటిది దరిద్రం చేత దుఃఖం ప్రాప్తిస్తుంది. నేను దరిద్రుడు కాదు, నా ప్రేమనే నా ధనము, నా త్యాగమే నా సంపద. ఇంటి సిరి సంపదలతో ఉన్నటువంటి వారిని నేనెట్ట లోభి అవుతాను? కనుక నాకు దరిద్రం అనేటువంటిదే లేదు. ఈ మూడు గుణములు ప్రతి వ్యక్తికి అత్యవసరము. కనుక నేను ఎల్లప్పుడూ కూడాను ఆనందంగా ఉంటుంటాను. వ్యాధ్యా లేదు, ద్వేషులా కానరారు, దరిద్రమా అసలే లేదు. ఇంకా నాకెందుకు ఈ భేదము, నాకెందుకు ఈ విచారము? విచారమన్నదే ఎప్పుడు రాదు లేదు. ప్రేమ స్వరూపులారా, గర్గ మహర్షి కౌరవులకు పాండవులకు అందరికి కూడాను గురువుగానే ఉండేటువంటి వాడు, యాదవుల యొక్క కులగురువు, మహాపండితుడు, మహాజ్ఞాని, అతను శాస్త్రజ్ఞుడు కూడాను. యశోదానందుడి ఇంటికి పిల్లల నామకరణం నిమిత్తమై వచ్చాడు. నా చరిత్ర యందు విన్నటువంటి విషయములు నేను ఇక్కడ చూడటం లేదు. శుక్ల అరుణ పీత అని మూడు రంగులతో అవతారములు వస్తుంటాయి, కానీ ఈ పిల్లవాడు కృష్ణ కలర్ కలిగి వచ్చాడు. ఈ రంగుకు తగినటువంటి పేరు కృష్ణ అనే పేరే సార్థకమన్నాడు. ఈ నామకరణం చేసిన తర్వాత అనేక రకములైనటువంటి యొక్క కృష్ణుని యొక్క లీలలను ప్రబోధించి భవిష్యత్తు యొక్క తరంగములను తాను చక్కగా ఆలోచించి తాను వెళ్లిపోయాడు. కొంతకాలమైన తరువాత తిరిగి ఈ గర్గుడు యశోదానందరి ఇంటికి వచ్చి గోపాల బలరామును చూడటానికి తాను ప్రయత్నించాడు. కృష్ణుడు చాలా అల్లరి పనులు చేస్తూ వచ్చాడు, ఇల్లంతా తిరుగుతూ వస్తున్నాడు. కాని ఆ పిల్లవాడిని ఒక రూములో పెట్టి యశోద ఈ గర్గునికి స్వయం పాకం చేసుకోవటం వాడుక, ఎవరు వండినటువంటి భోజనం కూడాను తాను భోంచేయడు. ఇది ఒకటి స్వయం పాకమే. అప్పుడు ఆమె పదార్థములు ఇచ్చింది, కాలము చాలదు, నాకింత బెల్లము ఇంత రవ్వ ఇంత పాలు ఇవ్వండి, నేను పాయసం చేసుకుంటానన్నాడు. అప్పుడు చక్కెరంతా మనకు లేదు, బెల్లంతోనే అన్ని పనులు చూసుకునేటువంటి వాడు. తాను పాయసం చేసుకున్నాడు, ఒక పాత్రలో పోసుకున్నాడు. అతను విష్ణు భక్తుడు, నామస్మరణ చేసుకుంటూ కూర్చున్నాడు. రూములో పెట్టినటువంటి ఈ బాలుడు పరిగెత్తి వచ్చాడు, ఆ గిన్నెలో పాయసమంతా తాగేశాడు. ఏదో శబ్దమవుతుందనని గర్గుడు కన్నులు తెరిచి చూచాడు. గోపాలుడు తింటూ ఉన్నాడు. యశోదను పిలిచి, అమ్మా చూస్తివా నీ కుమారుడు, నాకు ఆకలి అవుతున్నది, నేను త్వరగా తిందామని విష్ణార్పణ చేశాను, కాని కృష్ణుడు వచ్చి భుజించాడు. యశోద చేయి పట్టుకుని లాగి, నాయన
అతను పరమ గురువు. మన యాదవులకంతకుడును పరమ పవిత్రమైనటువంటి ఒక శాస్త్రజ్ఞుడు. అట్టివాడు భుజించకుండా నీవు భుజించడం న్యాయమా? అతిథి అభ్యాగతము మన యొక్క సహజ ధర్మం. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, అమ్మా అతను పిలవటం వల్లనే నేను వెళ్ళాను, కానీ నేను వెళ్ళలేదు అన్నాడు. అప్పుడు యశోద గర్భుని ప్రార్థించింది, స్వామి మీరు ఎందుకు పిలిచారు మా పిల్లవాణ్ణి? అమ్మా నేను పిలవలేదు అన్నాడు. తక్షణమే కృష్ణుడు వచ్చి, గర్గ అబద్ధం ఆడవద్దు, నీవు ప్రార్థించింది ఎవరిని? నన్నే. ప్రార్థించి భుజించమని చెప్పి ఈనాడు భుజిస్తున్నానని నన్ను వెనుక్కు నెట్టడం ఇది న్యాయం కాదు. అప్పుడు గర్గుడు చింతించాడు. కృష్ణుడు రెండు కూడా నువ్వు ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించాడు. విష్ణువుని నేను స్మరించాను, కృష్ణుడు వచ్చి భుజించాడు. అప్పుడు ఆ భుజించినటువంటి శేషమును ఆ తాను భుజించి తృప్తిపడ్డాడు గర్గుడు. ఇలాంటి పరిస్థితిని ఎందు కృష్ణుడు ఎప్పుడు పుట్టాడు? కృష్ణుడు క్రీస్తుకు పూర్వము 3228వ సంవత్సరము సుగుణ అనేటువంటి ఒక నెలలో జూలై 20వ తేదీన అర్ధరాత్రి 3 గంటలకు తాను జన్మించాడు. ఇప్పుడు 2001, దానికి పూర్వము 3228 సంవత్సరాలకు. ఈనాటికి కృష్ణుడి వయస్సు 5229 సంవత్సరములు. కనుక అట్టి పవిత్రమైనటువంటి యొక్క దినమునందు శ్రావణ బహుళ అష్టమి రోజును జన్మించాడు. రోహిణి నక్షత్రము, అష్టమి రోహిణి నక్షత్రమునందు కృష్ణుడు జన్మించడం చేత అనేక రకమైనటువంటి అద్భుతములు ఈ జగత్తునకు ప్రాప్తిస్తూ వచ్చాయి. ఇలాంటి పరిస్థితి యందు కంసుని ఆస్థానము లోపల బాలహంతకి అనేటువంటి ఒక రాక్షసి ఉంది. ఆమె పేరు ఎవ్వరికి చెప్పేది కాదు, కానీ పూతన అని పిలుస్తూ వచ్చారు. ఆ పూతన పని ఏమిటి? ప్రతి గ్రామము తిరగటము, ప్రతి పల్లె చూడటము, ప్రతి ఇల్లు చూడటము, ఎక్కడ చంటి బిడ్డ ఏడుస్తుందా అక్కడ చూచి ఆమెకు విషపాలు ఇచ్చేసి మరణం చేకూర్చేటువంటిది. కానీ ఈ విధంగా తిరిగి ఈ రేపల్లెకు వచ్చింది. యశోద ఇంటి ముందు నిలిచింది. అందమైన స్త్రీగా తయారైంది. ఆమె ఇంటిలో ప్రవేశించింది. ఊళ్ళో ఉన్నటువంటి కృష్ణుణ్ణి తీసి తన పాలు ఇస్తూ వచ్చింది. కృష్ణుడు కూడా ఏమాత్రం అల్లరి చేయలేదు, కానీ పాలతో పాటు ఆమె విషమును కూడా కలిపింది. పీల్చి పీల్చి పీల్చి ఆమె దేహం నందున్నటువంటి రక్తంనంతా పీల్చి కింద పడదొక్కాడు. ఆమె పడేటప్పటికి యశోదకు శబ్దం వచ్చి పరిగెత్తిపోయింది, రాక్షసి. ఈ రాక్షసిని చూచి చాలా భయపడి, కృష్ణ దాని జోలికి నీవెందుకు వెళ్లావు? అమ్మా నేను దాని జోలికి వెళ్లలేదు, అదే నా జోలికి వచ్చింది, నన్ను చంపడానికై వచ్చినటువంటిది, ఈ పూతను హతమార్చటమే నా యొక్క కర్తవ్యం. ఈ విధంగా చేసి పెరుగుతూ వచ్చేటప్పటికీ వ్రేపల్లెలోని బాలులతో కృష్ణుడు ఆటలాడుతూ వచ్చాడు. ఈ వ్రేపల్లెలో బాలులతో చేరి గోవులను తీసుకుని అరణ్యానికి వెళ్లేటువంటి ఆ అరణ్యంలో పశువులను తోలి పచ్చని గడ్డిని అవి భుజిస్తూ ఉండగా కృష్ణ గోపాలు ఆనందాన్ని అనుభవిస్తూ ఆటలాడుతూ వచ్చారు. ఆ విధంగా కాలమునే మర్చిపోయారు, గోవుల్నే మర్చిపోయారు. ఈ గోవులు క్రమక్రమేణ కూడాను మరొక అడవిలో ప్రవేశించినాయి. ఈ అడవి లోపల అగ్ని దగ్ధంగా ప్రవహిస్తూ వచ్చింది. ఈ అరణ్యంలో ప్రవేశమైనటువంటి అగ్నిని చూచి అందరూ పిల్లలు భయపడిపోయారు. కృష్ణ మా గతి ఏమిటి, గోవులు ఏమైపోయినాయో, చించలేవా నీవు అని ఈ విధంగా ప్రార్థిస్తూ వచ్చారు. బాలురారా మీరేమి కంగారు పడకండి, మీరు కొంతసేపు కన్నులు మూసుకోండి, ఇదంతా ఆరిపోతుంది. కృష్ణార్జును ఏమాత్రం కూడా జబదాటేటువంటి వారు కాదు గోపాలురు, చెప్పినట్టుగా నడుచుకునేటువంటి వాడు గోపాలురు. కన్నులు మూసుకున్నారు. కొంతసేపటికి అగ్ని అంతా చల్లారిపోయింది, గోవులన్నీ వచ్చేశాయి చూచారు పిల్లలు. ఇంత విచిత్రమైన యొక్క గోపాలుని యొక్క లీలలు కనిపెట్టి గ్రామమునకు వెళ్లి గ్రామంలో ప్రతి ఇంట కూడాను ఈ గోపాలుని మహత్తరమును ప్రబోధిస్తూ వచ్చారు. ఎంత గొప్ప మంట, మంటను ఎవరు కూడా చల్లార్చలేరు, ఒక కృష్ణుడు మాత్రమే చేయగలిగాడు. కృష్ణుడు సామాన్యుడు కాదు, కేవలము దైవస్వరూపుడే. గ్రామంనంతా చాటారు. 2వ రోజు తిరిగి బాలులతో పాటు ఈ గోవులను తీసుకుని వెళ్లారు. ముఖ్యంగా ఆధ్యాత్మిక మార్గం లోపల దివ్యత్వాన్ని గుర్తించేటువంటి వారు స్త్రీలే. స్త్రీలే దైవత్వాన్ని మొట్టమొదట గుర్తింపజేసేటువంటి వారు. కొంతసేపు ఆడుకున్న తర్వాత కృష్ణుడు నాకు ఆకలి వేస్తుండదు అన్నాడు. గోపాలుడు వచ్చి, స్వామి ఏం చేసేది, నేను ఊర్లోకి వెళ్లి తీసుకుని వస్తాను అంట అన్నాడు. పోనక్కర్లేదు, సమీపంలోనే బ్రాహ్మణులు ఒక యజ్ఞం చేస్తున్నారు, అటు విప్రులు పోయి మా గోపాలునికి ఆకలిగా ఉంది, అన్నం పెట్టమని అడగండి. అక్కడ పోయి అడిగేటప్పటికీ వారు, ఇది సాధ్యం కాదు, ఎవడు గోపాలుడు, గొల్ల పిల్లవాడా,
మాకు అక్కర్లేదు, మేమన్నీ కూడా భుజించిన తర్వాత, పూజలు పూర్తి అయిన తర్వాత, యజ్ఞం పూర్ణావృతి జరిగిన తర్వాత ఈ ప్రసాదం మేము పెడతామన్నారు. తిరిగి నిరాశ చేత వచ్చి కృష్ణుడికి చెప్పారు. కృష్ణుడు చెప్పారు, పిల్లల యొక్క బాధలు అమ్మలకు తెలుసును కాని అయ్యలకి ఏం తెలుసునరా, కనుక మీరు వెళ్లి అమ్మలు ఉంటుంటారు, అమ్మలను పోయి అడుగు అక్కడ. వీరందరూ పోయేటప్పటికి అమ్మలు అనేక రకమైన వంటలు చేస్తూ ఉన్నారు. అమ్మ కృష్ణుడు పంపితే మేము వచ్చాము. కృష్ణుడు చాలా ఆకలితో ఉన్నాడు, అతని ఆకలి తీర్చడం కోసమని మిమ్మల్ని భోజనాన్ని అడగమని చెప్పారు. యో నాయనా, సర్వులకు నువ్వు భోజనం పెట్టేటువంటి భగవంతుడు మమ్మల్ని బిచ్చనగా అడుగుతున్నాడా, ఇంత అదృష్టం మాకు చిక్కిందా అని వారి అన్ని ప్యాకులు చేసుకుని మూటలు కట్టుకుని వాళ్లే భర్తలకు చెప్పకుండా ఆ మూటలు తీసుకుని వచ్చారు. కృష్ణుడికి చక్కగా అన్ని వంటలు పెట్టారు. కృష్ణుడు గోపాలు భుజించిన తర్వాత అమ్మా మీ పదులు అక్కడ కాచుకుని ఉంటారు, మీరు వెళ్ళండి అన్నాడు. కర్తవ్యం యోగముచ్యతే, మీ డ్యూటీ మీరు చేయండి, ఆలస్యం చేయకండి, వెళ్ళండి అన్నాడు. వాళ్లకు వెళ్లడానికి మనసు రాలేదు. కృష్ణుని యొక్క సన్నిధే మా పెన్నిధిని భావించుకుని ఆనందాన్ని అనుభవిస్తున్నారు. కానీ వీరు పోయి ఆ పతులకు చెప్పేటప్పటికీ కృష్ణుడి యొక్క లీలామానుష విగ్రహమే కనుక అతని యొక్క మాయాభ్రంతం చేత వారి మనసులు మారిపోయినాయి. చాలా ఆనందించి ప్రసాదం మీరేమైనా తెచ్చారా మాకు అని ఆ పతులను అడిగారు. వాళ్ళు ఆ ప్రసాదం అందరికీ విప్రులకంతా పంచారు. ఇంక సాయంకాలం అయిపోయింది, తాను ఇంటికి వస్తున్నారు. దారి లోపల అఘాధుడు అనే రాక్షసుడు ఒక పెద్దగా సర్పంగా పండుకున్నాడు. అతను కూడాను కంసుడు పంపించినటువంటి యొక్క రాక్షసే, వాణి పేరు అఘాధుడు. అఘాధుని ఒక్క నోరు తెరిస్తే కారులు కూడాను ఆ నోట్లో వెళ్లిపోతాయి. ఇంత పెద్ద నోరు, గోవులన్నీ మింగేసేశాడు. గోపాలు మింగడానికి వస్తున్నారు. గోపాలు, కృష్ణ కృష్ణ కృష్ణ, నీవే మాకు గతి, గోవులు పోయినాయి, మేము ఇంటి దగ్గర ఏమి చెప్పాలి అని కృష్ణుడిని ప్రార్థించారు. మీరు తొందర పడకండి, ఏమాత్రం కూడా మీరు బాధ పడకనక్కర్లేదు, నేను దాన్ని నివారణ చేస్తానన్నాడు. ఆ నోటులో కృష్ణుడు ప్రవేశించాడు. ప్రవేశించి తాను పెద్ద ఎండాజవుతూ వచ్చాడు. ఆ సర్పం చీలిపోయి మరణించింది. అప్పుడు ఈ పిల్లలు చూచి కృష్ణ మహాత్మను ఇంకా దినదినానికి అభివృద్ధి కావించుకుంటూ వచ్చారు. ఈ వార్తను కూడాను గోకుల లోపల అందరికీ చెప్తూ వచ్చారు. ఈ విధమైనటువంటి లీలలు ఆనాటి గోపాలు క్షణం కూడాను అనుభవిస్తూ వచ్చారు. ఈ విధంగా జరుగుతూ ఉండగా ఇంకా ఇది సాధ్యం కాదు, ఈ పిల్లవాడిని చంపటమని కంసుడు నిర్ణయించుకున్నాడు. కంసుడు దగ్గర ఉన్నటువంటి ఒక మంత్రి ఈ యొక్క సంబంధమును తెలుసుకుని అతన్ని పంపటం మంచిదనుకున్నారు. అక్రూరుని పిలిచారు. అక్రూర, మన యాగమునకు కృష్ణ బలరాములను తీసుకుని రామని చెప్పాడు. ఆయన కృష్ణ బలరాములను తీసుకుని పోవటం ఇష్టం లేదు. ఇతను రాక్షసుడు, ఆ పిల్లలు ఏమి చేయగలడు ఏమో అని భయపడుతూ వచ్చాడు. కానీ రాజాజ్ఞను మీరడానికి వీలు లేదు. శిరస వహించాడు, రథము తీసుకుని వచ్చాడు వేపల్లె. దాంట్లో బలరామకృష్ణుడు కూర్చున్నారు, వాళ్ళని తీసుకుని పోతున్నారు. కానీ గోపికలు అందరు కూడాను గోపాలు అడ్డం పడ్డారు. కృష్ణ మమ్మల్ని వదిలిపోకూడదు, మాకు గతి ఎవరు, మహారాక్షసుడు ఇక్కడ ఉండగానే ఎన్నో రకములైనటువంటి వేషములు వేశాడు, కాబట్టి మీరు వెళ్లకూడదని రథములకు పండుకున్నారు అడ్డం. కానీ కృష్ణుడు సమయానికి తగుమాటలన్నట్టుగా అతి మధురంగా అతి విధమైనటువంటి వినయంతో వాళ్లకు చక్కగా బోధించి వారిని ప్రక్కకు నెట్టాడు. వాడింకా ఆ మధురాపురం లోపల చేరారు. కుబ్జా, వంకరిగా ఉండేటువంటి పొట్టి మనిషి, ఆమె అనేక రకమైనటువంటి యొక్క సుగంధ ద్రవ్యాలంతా కూడాను కంసునికి తీసుకుని పోతుండాలి. ప్రతి నిత్యము ఆ కుబ్జ యొక్క పని ఇదే. అప్పుడు కృష్ణుడు వెళ్లాడు. ఏమిటమ్మా పొట్టమ్మా, ఈ చిన్నవన్నీ తీసుకుని పోతున్నావు ఎవరి కోసం అన్నాడు. అయ్యా బాలక, నీకు ఈ సంగతి తెలియదు, కంసుడు చక్రవర్తి, నీకు నా సుగంధ ద్రవ్యం అంటే చాలా ఇష్టము, అతన్ని పూసుకునే నిమిత్తమే నేను తీసుకెళ్తున్నాను. అప్పుడు కృష్ణుడు నవ్వాడు, బలరాముడు కూడా నవ్వాడు. మెత్తగా దగ్గరికి వెళ్లాడు. ఆమె రెండు పాదములను తన యొక్క కాలితో త్రొక్కుతాడు. చెక్కుల కింద చేతి పెట్టాడు, పైకి ఈడ్చాడు. ఆ పొట్టిగా ఉన్నటువంటిది, వంకరిగా ఉన్నటువంటి యొక్క ఆ కుబ్జ చక్కని రూపాన్ని ధరించింది. ఈ ఆనందాన్ని భరించుకోలేక పరిగెత్తిపోయింది కంసుడి దగ్గర. చెప్పాడు త్యాగరాజు, ఈ భగవంతుడి లీలలు తెలియక తరమా, వాచమ గోచరుండని నీ చరితములను పొగడ బ్రహ్మాదులకునైన తరమా, కాచుకున్నాను నీది కృపకై నామరాలకించి బ్రోవుమయ్య, వాచమ గోచరుండని కాలుడు గొనిపోయిన గురుపుత్రిని తెచ్చిచ్చినావు, కాలుని మణచినావు, వసుదేవ దేవకి చరణు విడిపించినావు, మేలుగంటి అయిన ఆ ద్రౌపది ఆ కృష్ణాయని మొరలిడ బ్రోచినావు, కుచేలుని ఆర్తి తీర్చినావు, అయిన కుబ్జా వక్రములను పోగొట్టినావు, మేలు మేలు పాండవులను గాచినావు, 16,000 రమామణులను బ్రోచినావు, వాచమ గోచరుండని పొగడ బ్రహ్మాదులకునైన తరమా, హే కృష్ణ చుకోన్నాను నీ
నీది కృపకై నామురాల కించి గోచరు. ఈ మహత్తరమైన చరిత్రములు గ్రామమంతా ప్రాకిపోయింది. అప్పటి నుంచి కంసుడికి మరింత దేశం వచ్చింది. అక్కడ మరీ యుద్ధం పెట్టాడు, సిపాయిలతో యుద్ధం చేయిస్తూ వచ్చాడు. దాన్ని చూడటానికని అగ్రుణ్ణి పంపించి ఆ పిల్లలను ఇద్దరిని తీసుకుని రామని చెప్పాడు. బలరామకృష్ణుడు కూడాను ఇద్దరు కూడాను ఆ రోడ్డులో నడుస్తూ ఉంటే లోపల దాచుకున్నటువంటి స్త్రీలు కూడాను బయటికి వచ్చి వీరికి ఆ నమస్కారాలు చేస్తూ వచ్చారు. మరి పిల్లలు తేజవంతులుగా ప్రకాశిస్తున్నారు, మహాచక్రవర్తుల కుమారులుగా ఉంటుంది అని మాట్లాడుకుంటూ ఉన్నారు. వీరు ప్యాలెస్ లో ప్రవేశించారు. అక్కడ మళ్ళా యుద్ధం అనే ఇద్దరు జరుగుతూ ఉంటుండది. ఆ యుద్ధం లోపల ఎవరు గెలవలేదు, ఎవరు ఓడిపోలేదు. అప్పుడు ఈ పిల్లలు ప్రవేశించారు. ఎక్కడ పైన కూర్చొని ఈ దృశ్యాన్ని చూస్తూ ఉన్నటువంటి ఒక కంసుణ్ణి మెడబెట్టి లాగేశారు. పైనుంచి క్రింద పడ్డాడు కంసుడు. పొట్ట పైన కాలు పెట్టి కృష్ణుడు చీల్చివేశాడు. కంసుడు మరణించాడు. కంసుడు మరణించిన తక్షణమే ఆస్తి ప్రశాస్తి అనేటువంటి ఇద్దరు భార్యలు ఆయనకు, అతని ఆ బిడ్డలు ఇంకా గ్రామంలో ఉండేటకు వీల్లేక తండ్రి ఇంటికి బయలుదేరిపోయారు. కానీ తండ్రికి ఈ వార్త చెప్పారు ఆ కాసుడు. ఆ తండ్రి ఈ వార్త విన్న తక్షణమే మరింత కోపం ప్రజ్వరిల్లి బలరామకృష్ణుడు చంపడానికని బయలుదేరాడు. ఈ విధంగా అనేక పర్యాయములు వచ్చి బలరామకృష్ణుడితో పోరాడి ఏమాత్రము విజయాన్ని సాధించుకునలేక అవమానంతో తాను వెళ్లిపోయాడు. ఈ విధంగా కృష్ణుని యొక్క లీలన్నీ కూడాను కేవలము దుర్మార్గులను హతమార్చి సన్మార్గులను పోషించి తాను సత్ప్రవర్తన ప్రకటించే నిమిత్తము. కాని ఆ ద్వాపర యుగమునకు అది ధర్మం కాని ధర్మ యుగమునకు ఇవి ధర్మములు కాదు. మంచి మాటల చేత ఆదర్శవంతమైనటువంటి మార్గముల చేత మానవులను కొంతవరకు సరిదిద్దాలి. ఈ విధంగా కృష్ణుడు ఆనాడు అనేక రకములైనటువంటి లీలను చూపుతూ వచ్చాడు. ఈ విధంగా చూపుతూ వస్తుండగా ఒకనాడు ఒక పండ్లు అమ్మేటువంటి ఆమె బుట్టలో పండ్లు తీసుకుని ఇంటి ముందుకు వచ్చింది. ఆనాడు పండ్లకు ధనమునిచ్చి కొనేటువంటి వారు కాదు. ఇంత ధాన్యాన్ని ఇచ్చి ఆ పొలమును కొనేటువంటి వారు. పండ్లమ్మేటువంటి స్త్రీ ఈ బలరామకృష్ణుని చూచేటప్పటికీ ఎంత ఆనందంగానో మైమరిచిపోయారు. పిలిచింది, మంచి పొలములు ఏరింది, ఆ పిల్లలకు నోట్లో పెట్టి కృష్ణుడు చెప్పాడు, అమ్మా నీ పొలమును నేను భుజించాను, నీకు ప్రతిఫలంగా నేను ఏదైనా అందించాలి, కానీ నేను నీ పొలమును భుజించి వృతంగా నేను కాలమును ఇంటిలో వెళ్లి చిన్న బుచ్చి చేతులతో ఇంత బియ్యం తీసుకుని వచ్చాడు. దారంతా కూడా బియ్యం కారుతూ వచ్చాయి, కొంచెం మిగిలినాయి. మిగిలిన ఆమె బుట్టను వేశాడు. ఆమె ఏమిటి ఏమి అని విచారం ఏమాత్రమో చేయలేదు. నేను కష్టపడి పండ్లు అమ్ముకొని భుజించి జీవించుతుండేటువంటి దానిని. ఇంటికి పోయింది, బుట్ట దింపింది. ఆ బుట్టలో అంతా మడులు మెరుస్తూ వచ్చాయి. కృష్ణుడు పెట్టినటువంటి బియ్యం అంతా కూడా మడులుగా మారిపోయినాయి. ఆ యొక్క కృష్ణుడి యొక్క లీలలు అగమ్యమైనటువంటివి, అగోచరమైనటువంటివి, అప్రమాణమైనటువంటివి. ఏదో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసహ, మనసు కాని వాకు కాని వీలు కానటువంటి ఒక లీలలు. కనుక అట్టి కృష్ణుని యొక్క లీలలను గోపాలు చాలా వరకు అనుభవించి వారి జీవితములు సార్థకం గావించుకున్నారు. ఆనాటి జీవితం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది. పరోపకారం తప్ప పరాపకారం అనేటువంటిది ఏనాడు ఎరిగినటువంటి వారు. ఇప్పుడు హెల్ప్ హెల్ప్ హెల్ప్ అలాంటి పరిస్థితుల లోపల భగవంతుణ్ణి పూర్తి గుర్తించుకుంటూ వచ్చారు. మనం చేయవలసింది పరోపకారం. ఎవరిని బాధించకూడదు, ఎవరిని హింసించకూడదు. సాధ్యమైనంత వరకు హెల్ప్ ఎవర్ హట్ నెవర్ ఈ విధంగా చేస్తూ రావటం చేత అనేక మందికి అంతా కూడా ఈ యొక్క మహత్తరమైన శక్తి గుర్తిస్తూ వచ్చారు. ఈనాడు కూడాను అంతే, నా ఆచారమే ప్రధానము, ఎవ్వరు కూడా నా పైన ద్వేషం లేదు, ఎవరికి నా పైన అయిష్టం లేదు. కారణమేమిటి, నేను ప్రేమిస్తున్నాను, వారు ప్రేమిస్తున్నారు. విశ్వమంతా ఒక కుటుంబము. కుటుంబం లోపల కలహములు ఎక్కడవి, ద్వేషములు ఎక్కడవి, అసూయలు ఎక్కడవి, ఇవన్నీ కల్పించుకున్నటువంటివి. కానీ ఎవరేమి కల్పించుకున్నప్పటికీ నా సత్యం నా సత్యమే. సత్యం బ్రూజాత్ ప్రియం బ్రూజాత్ నబ్రూజాత్ సత్యం అప్రియం. ఈ ప్రపంచము లోపల సత్యం కంటే మించిన భగవంతుడు మరొకటి లేడు. ట్రూత్ ఈజ్ గాడ్, లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. ఈ రెండింటినే మనం చక్కగా తీసుకోవాలి. నాలో ఉన్నటువంటి సంపద మీకు చెప్పాను, ప్రేమనే నా యొక్క సంపద, త్యాగమే నా యొక్క భోగము, ఎందుకంటే నాకు ఆనందం ఏమిటి. ఈ ఆనందం చూస్తున్న చేతనే నేను ఇంతకాలము కార్యాలు జరుపుతూ వచ్చాను. ఎవరు ఏ విధమైనటువంటి విచారము చేయనక్కర్లేదు, నా కార్యములన్నీ విజయమే. మనం చేసేటువంటి మంచి కార్యం కనుకనే మంచి కార్యానికి ఏమాత్రము విచారించనక్కర్లేదు. ఇలాంటి యొక్క త్యాగానికి ఎక్కడి నుంచినైనా వస్తుంది మనకు. త్యాగం పని చేసేటువంటి వారు లేరు, కానీ త్యాగానికే మనం పూనుకుంటే ఎన్ని కోట్లైనా మనకు వస్తుంది. భారతదేశం
సో పవిత్రమైన దేశము, త్యాగ భూమి, యోగ భూమి, నాట్ భోగ భూమి, కర్మ భూమి. నా కర్మణ నా ప్రజాధనైన త్యాగేనైకే అమృతత్వం ఆల. ఈ త్యాగ భావం చేతనే ఇన్ని విధులు సమకూరుతూ ఉన్నాయి. నేను ఇంకా ఎన్నెన్నో చేయాలని అనుకుంటున్నాను. విధమైనటువంటి పనులు నాకు అక్కడ ఎన్నటువంటి పనులు ఏది లేవు. తెల్లవారు లేచిన తక్షణమే పేపర్ చెప్పేటప్పటికీ పేపర్ లోపల భారతీయ సంస్కృతికి విరుద్ధమైనటువంటి వేషాలు కనిపిస్తుంటాయి. మన భారతీయ స్త్రీ ధర్మములు ఎంత పవిత్రమైనటువంటివి. చిన్న కాలం నుంచి కూడా మన స్త్రీల యొక్క గౌరవము అంత గొప్పదిగా కనిపిస్తుంది. ఆ స్త్రీల నుంచినే సర్వశక్తులు ఆవిర్భవిస్తూ వచ్చాయి. అలాంటి స్త్రీల యొక్క వేషములు చాలా విపరీతంగా మారుతూ ఉన్నాయి. ఈ సినిమాల వల్ల, ఈ పేపర్ల వల్ల మన భారతీయ సంస్కృతిని నాశనం చేస్తున్నారు. ఈ భారతీయ సంస్కృతిని నిలబెట్టాలి. స్త్రీల యొక్క ధర్మాన్ని మనం కాపాడాలి. పవిత్రమైనటువంటి యొక్క కర్మను మనం పోషించాలి. దీనికి తగినటువంటి యొక్క ఆధారం ఏమైనా చూడాలి. నేను ఒకటి తలుచుకున్నాను, స్త్రీలను గౌరవంగా మర్యాదగా వారిని తగినటువంటి రీతిగా వారిని ప్రచారం చేసేటువంటి వాడికి కొన్ని లక్షలు ఇవ్వాలని అనుకున్నాను. ఆ విధంగా పేపర్స్ గాని సినిమాలకు గాని ఇస్తూ పోతే మన భారతీయ సంస్కృతిని పోషింపబడుతుంది. జగత్తులో ప్రతి ఒక్కటి పైసా పైసా పైసా పైసా కలుగునే ధనంతోనే ఈ ధర్మాన్ని మనం కాపాడాలి. విపరీతమైనటువంటి వేషాలు ఏమాత్రము పేపర్లో కనిపించకూడదు. అసభ్యమైనటువంటి వేషాలు ఏమాత్రమో మనం చూడకూడదు. ఈనాటి పిల్లలు ఆ వేషాలు చూస్తుంటే ఎంతనో మారిపోయిపోతున్నాయి. భవిష్యత్తు బాలులంతా కూడా నాశనమవుతున్నారు. ఇలాంటివంతా లేకుండా మన భారతీయ సంస్కృతిని పోషించాలి. కనుక దీన్ని పోషించే నిమిత్తమై నేను ఎంతైనా కొన్ని పాటుపడాలి. నేను సిద్ధంగా ఉన్నాను. ఇంకా మున్ముందు ఈ భారతీయ సంస్కృతిని పోషించాలి, సత్యము చెప్పాలి, ధర్మము చెయ్యాలి, అన్యాయ అక్రమాలను అరికట్టాలి, ఈ విపరీతమైనటువంటి వేషాలను దూరం చేయాలి, గౌరవ మర్యాదలతో మన స్త్రీలంతా కాపాడుకోవాలి. స్త్రీల గౌరవమే మన భారతదేశం యొక్క గౌరవము, స్త్రీల యొక్క భాగ్యమే మన భారతదేశం యొక్క భాగ్యము. అలాంటి భాగ్య లక్ష్మిలంతా మనము ఈనాడు భ్రష్టు లక్ష్మిలుగా మార్చుకుంటున్నాం. అదే విధంగానే అనేక మంది తల్లులంతా కూడా ఇలాంటి ప్రబోధనలు చేస్తూ చేస్తూ రాగానే మన భారతదేశం లోపల పెద్దలంతా కూడా ఎంతో అభివృద్ధి వచ్చారు. మదర్స్ మంచిగా ఉంటుంటేనే చిల్లలు మంచిగా ఉంటుంది. కనుక నేను తల్లులు మంచివారు గాను పిల్లలు మంచివారుగా ఉంటే కొత్తం నేను ఇప్పుడు ఒక హాస్పిటల్ కట్టి మదర్ అండ్ చైల్డ్, తల్లిని సరైన రీతి లోపల కాపాడుకుంటూ ఉంటే పిల్లలను సరైన రీతిలో పోషిస్తుంది. ఈనాటి మోడర్న్ ఏజ్ లోపల దీనికి పూర్తి విరుద్ధంగా ఉంటుండాలి. పిల్లలు పండుకొని ఉంటారు, వాళ్ళు వినేటట్టుగా అమ్మా నాన్నలు పోట్లాడుతూ ఉంటారు, వాళ్ళు తిట్టుకుంటూ లేస్తుంటారు. అవి వినేటప్పటికి పిల్లలు వీళ్ళు కొట్టుకుంటూ లేచిపోతారు. కనుక అలాంటివి జరగకూడదు. తల్లిదండ్రుల యొక్క మాటను శిరసావహించాలి. మాతృదేవో భవ పితృదేవో భవ. ముఖ్యంగా మనం తల్లిదండ్రులను సంతోష పెట్టాలి. ఆ తల్లిదండ్రులు పిల్లల కోసమని తన ప్రాణాలే అర్పితం చేస్తుంటారు. ఈ విధమైన యొక్క ప్రవర్తనలు మనం భారతదేశంలో పెంచాలి. కానీ దురదృష్టవశాత్తు తల్లి లేనటువంటి పిల్లలు, తండ్రి లేనటువంటి పిల్లలు ఈనాడు ఉండి చాలా అవస్థలకు గురి అవుతున్నారు. అట్లాంటి పిల్లల్ని తెప్పించి వాళ్ళకు కొన్ని గ్రామాలు నింపించి వాళ్ళకి చదువు సంధ్యలతో పాటు నేర్పించి వాడిని ఉత్తమ ఆదర్శ పురుషులుగా మార్చాలని నా యొక్క సంకల్పం. దానిని గురించి మన కలెక్టర్ కూడా ఎన్ని పర్యాయంలో నేను చెప్పాను, తప్పక మేము చేస్తామని చెప్పారు. వాళ్ళు భూమి కూడా ఇచ్చారు మాకు. దానికి ఇప్పుడు ఫౌండేషన్ వేసి ఇండ్లు కట్టించాలి. నా ఉద్దేశం ఒక్కటి, నేను ఎప్పుడు దాచుకునేటువంటి స్వభావం కాదు, నేను దోచుకునే స్వభావం కాదు, నాదంతా బట్టబయలే. కనుకనే పిల్లలు ఎవరైనా తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు చిక్కితే తీసుకుని రండి, వాళ్లకు చదువులు చెప్పించి. ఒకవేళ తండ్రి లేకుండా తల్లిగా ఉంటే ఆమె పేరుతో 1 లక్ష రూపాయలు ఫిక్సెడ్ డిపాజిట్ పెట్టి వచ్చే వడ్డీతోపల తల్లి జీవితాన్ని జరుపుకుంటూ పిల్లవాడిని పోషించుకుంటూ రావచ్చును. ఈ విధమైనటువంటి ప్లాన్ వేసి నేను ఏది చేసినా కానీ గొప్ప ఆదర్శవంతమైనటువంటిగా చేస్తుంటారు. నాడు విద్యావంతులు ఎంతమందో ఉన్నారు కానీ అవివేకులుగా ఉంటున్నారు. కానీ విద్యలో వివేకం కావాలి. అట్టి వివేకాన్ని పెంచే నిమిత్తమై నేను ఇంకా కంకణం కట్టుకున్నాను. ఎవరేమైనా అనుకోని, ఎవరు నన్ను ఏ విధమైనటువంటి యొక్క దీనిగా భావించరాదు. నేను చేసేది మంచి పని, ఎవరిపైన ద్వేషం లేదు, అందరినీ ప్రేమిస్తున్నాను. మీరు కూడా అందరినీ ప్రేమించాలి. మన అందరూ ప్రేమిస్తారు. ప్రేమకు మధ్యలో ఎక్కడ ద్వేషం ఉంది? ఒక ప్రేమ హృదయానికి హృదయం. ఈ ప్రచారం వచ్చినా కానీ మీరు ఎవరు లెక్క చేయకండి. కనుకనే మనం పట్టినటువంటి దీక్షను సాధిస్తూ రావాలి. పట్టినా పట్టేదో పట్టనే పట్టి తిరిగి పట్టు నెగ్గడి దాకా అట్టే ఉంది. కోరినదేదియో కోరనే కోరి తిరిగి, కోరిన కోరికయో కోడనే కోరితిరి, కోరికనేది ఇడుదాకా విడవకుండా, తలచినదేదియో తలచనే తలచితిరి, తలపు తీరుడుదాకా పోవకుండా, అడిగినదేదియో అడగనే అడిగితేరి, అడిగిన దాకా విడవకుండా, పోరు పడలేక మీరైన ప్రోభు వలయు, వడలు తెలియక మీరైన అడుగవలయు. ఇది మన ఇద్దరికి సంబంధము. వడలు తెలియక మీరైనా అడగాలి, పోరు పడలేక నేనైనా ప్రోవాలి. ఈ ఇద్దరి సంబంధం ఈ రకమైనటువంటి యొక్క ఉండాలి. కనుకనే సత్కార్యాలకు మీరు ప్రయత్నం చేయండి. సదాచార ప్రవర్తనను మన మరగండి. మన స్త్రీలను కాపాడుతూ రండి. వారి యొక్క సౌభాగ్యమే మన దేశం యొక్క సౌభాగ్యం. దేశం యొక్క సౌభాగ్యం ధనంతో కాదు వచ్చేది, భవనాలతో కాదు వచ్చేది, శీలంతో వచ్చేది. మన పవిత్రమైన భారతదేశం లోపల ఎంతమంది స్త్రీలో పవిత్రమైనటువంటి యొక్క గుణములు కలిగి గృహాన్ని నిలుపుకుంటూ వచ్చారు.
ఎందుకంత సత్యప్రౌడి ధరణి నేలిన హరిశ్చంద్రుడి దరభాషితనగలేదు. ఎల్ల లోకములియలు ఎరసగలేసిన నలరాజు తన వెంట భూమిని కురుచుతున్నాను. ఎటువంటి స్త్రీలంతా భారతదేశంలో పుట్టారు, మరణించినటువంటి భర్తను కూడా తెచ్చుకున్నారు తిరిగి సావిత్రి వంటి స్త్రీలు. సుమతి అంటే ఆమె సూర్యోదయమే కాకుండా చేసింది. అట్టి పవిత్రమైన శక్తి కలిగినటువంటి స్త్రీలు మన భారతదేశంలో ఉన్నారు. అట్టి స్త్రీ గౌరవాన్ని మనం కాపాడుతూ రా. స్త్రీలంటే మనం లెక్క లేకుండా చూస్తున్నాము, ఆడవారంటే పనికిరాని వారిగా భావిస్తున్నాము. చాలా తప్పు తప్పు తప్పు. దేశం యొక్క సౌభాగ్యం అంతా వారిపై ఆధారపడి ఉంది. ఆ స్త్రీల యొక్క గౌరవాన్ని మనం కాపాడుతూ రావాలి. ఇది మీ యొక్క గొప్ప విద్య. ఇలాంటి విద్యను మీరు నేర్చుకోండి. ఏదో ఒక పెద్ద డిగ్రీ తీసుకుంటానే ఫారెన్ పోయేసి అక్కడ ధనము సంపాదించుకోవటం కాదు గొప్పతనం. కనుక అది కాదు, మన భారతదేశం యొక్క గౌరవాన్ని మనం కాపాడాలి, భారతీయ సంస్కృతిని మనం నిలబెట్టాలి. కనుక మనం మంచి పనుల్లో ప్రవేశించాలి. ఎవరైనా మనల్ని దూషించినా కానీ వారిని మనం దూషించుకోకుండా ప్రేమతో వారిని ప్రేమించాలి. దీనికి నేనే సాటి, నేనే దీనికి విత్నెస్. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్. కనుక మీరు కూడా ఈ విధంగా ఉండి, మంచికి ఎన్నో వస్తుంటాయి చెడ్డలు, కాజు చెట్టుకి రాళ్లు దెబ్బలు, ఫలమే లేకపోతే రాళ్లు ఎవరు విసురుతారు? మంచి చేసే వాళ్ళకి ఇలాంటివంతా వస్తుంది. కనుక మనం ఏమాత్రము భయపడకూడదు. చిక్కినటువంటి రాయిని మనం అనేక రకంగా కోసినప్పుడే అది గొప్ప విలువైన వజ్రంగా తయారవుతుంది. ఆ కోతలేగిని కొయ్యకపోతే వజ్రానికి విలువే లేదే. కాబట్టి ఈ దూషణే లేకపోతే మన భూషణ పైకి రాదే. కాబట్టి దూషణ వచ్చినా కూడా మనం లెక్క చేయకుండా మన యొక్క భూషణ మనం చేయవలసిన మంచిని మనం పట్టుకోవాలి. ఈ విధంగా మన కాలేజీ పిల్లలంతా కూడా ఆదర్శప్రాయులుగా నిలిచాలని నేను ఆశిస్తున్నాను. ఆనాడు కృష్ణుడి జత లోపల, బలరామ జత లోపల గోపాలు ఉండి ఎన్ని విధమైనటువంటి ఆదర్శాన్ని నిరూపించారు. ఈనాడు మీరు విద్యార్థులుగా ఉండి ఈ ఆదర్శాన్ని దేశానికి అందించాలి. తల్లిదండ్రులను గమనించాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి, తల్లిదండ్రులకు తగినటువంటి ఒక సేవలు మనం చేయాలి, వారి ఆజ్ఞను శిరసావహించాలి. ఇదే మన ప్రధానమైన భారతీయ సంస్కృతి. భారతీయ సంస్కృతిలో లోక సమస్త సుఖినో భవంతు, అది మన ప్రధాన లక్ష్యం. సుఖంగా ఉండాలి, అందరూ సుఖంగానే ఉండాలి. నేను ఒకడు మాత్రమని అనుకోకూడదు. ఈ స్వార్థాన్ని త్యజించాలి, స్వార్థాన్ని పెంచుకోవాలి, పరమార్థాన్ని తెంచుకోవాలి. ఇది నిజమైనటువంటి యొక్క విద్య. ఆ విద్యను మీరు పోషించుకోండి. ప్రేమ స్వరూపులారా, మనము చదివిన చదువులంతా కూడా కేవలం ధనార్జన కోసం కాదు, గుణార్జన కోసము. ధనము బలము చెలివి మూడింటిని పెంచుకుంటున్నారు, కానీ గుణమును పెంచుకోవాలి. కలిమి చలివి బలము ప్రధానం కాదు, గుణము చాలా ప్రధానమైనటువంటిది. గుణము లేకపోతే ఎంత చలిమి ఉండి ప్రయోజనమేమి, ఎంత ధనముండి ప్రయోజనమేమిటి, ఎంత ఇది ఉండి ప్రయోజనం. కాబట్టి మనం గుణాన్ని పెంచుకోవాలి. కనుక గుణవంతులు కావాలి, మీరందరూ గుణవంతులై భారతదేశం యొక్క చరిత్రను ప్రపంచమంతా చాటాలి. అందరూ త్వరలోపలనే మన భారతదేశంతో ఐక్యత అవుతారు. ఈనాడు కృష్ణాష్టమి, భగవంతుని పుట్టిన దినము. ఈనాడు మీకు ఒక ప్రామిస్ చేస్తున్నాను, అన్ని దేశముల వారు కూడాను తాను చైనా జర్మనీ రష్యా అంతా కలిసి ఒక్క ధృతిగా పరుగుతాయి. ఆ విధంగా మనం సాధించాలి. కారణము మన భారతీయుల యొక్క మంచి స్వభావమే, ఆ మంచితనమే ఈ యొక్క ఐక్యమత్యతకు మూల కారణం. కనుక ఈ యూనిటీ కావాలి. యూనిటీ లోపలనే ప్యూరిటీ ఉంటుంది. ఈ ప్యూరిటీ లోపలనే ఎంతైనా మనం దైవత్వం డివినిటీ వస్తే డివినిటీ. ఆ డివినిటీ కావాలంటే మనం యూనిటీ కావాలి, అంటే ప్యూరిటీ ఉండాలి. కాబట్టి ప్యూరిటీ నుంచి యూనిటీ, యూనిటీ నుంచి డివినిటీ. అలాంటి డివినిటీని మనం సంపాదించు. భజన బినా సుఖ శాంతి నహి, హరి భజన బినా

कोई अपना नहीं।

ఇప్పటిదాకా మీరు 2001వ సంవత్సరం కృష్ణాష్టమి పర్వదినాన భగవాన్ బాబావారు భక్తులకు ప్రసాదించిన దివ్యోపన్యాసం మీరు విన్నారు.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: మనిషి యొక్క ఆనందమునకు గాని దుఃఖమునకు గాని సంకల్పములే కారణము. ఎవరైనా వచ్చి, ఏయ్ పిచ్చి మనిషి, నీవు వట్టి మూర్ఖురాలవు, నీవు వికార స్వరూపిణివి అని అనేక రకాలుగా నిన్ను తిట్టినప్పుడు నీకు ఎంత కోపం వస్తుంది? ఈ కోపానికి మాటలే కారణం, మాటలకు సంకల్పములే కారణం. ఇంకెవరైనా వచ్చి, అమ్మా నీవు ధర్మస్వరూపిణివి, నీవు ప్రేమస్వరూపిణివి, చాలా త్యాగస్వరూపిణివి అని వర్ణించి అనేక విధములుగా స్తుతి చేసినా ఎంతో ఆనందంగా ఉబ్బిపోతావు. దీనికి మాటలే కారణము. మనిషిని ఆనందంలో ముంచటానిక్కాని దుఃఖంలో ముంచటానిక్కాని ఈ సత్సంకల్పములు దుస్సంకల్పములే కారణము. కావున సంకల్పమయమే మన జీవితము. ఈ సంకల్పములను సరైన రీతిలో మనం ఉంచుకున్నప్పుడే శాంతియుత జీవితాన్ని, ఆదర్శ జీవితాన్ని అనుభవించగలము.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? శ్రీ బూర్గుల రామకృష్ణారావు గారు ఉపన్యసించిన పిదప ఆ ప్రేమాన్వితమూర్తి భక్తజన మానస సంచారి అయిన సత్యసాయి భగవానుడు మందస్మిత వదనారవిందముతో కరుణారస కటాక్ష వీక్షణాలతో సభాసదులనుద్దేశించి మృదుమధుర వాక్కులతో తమ అనుగ్రహ భాషణమును ప్రారంభించారు. దివ్యస్వరూపులారా, శాంతస్వరూపులారా, నేడు ఎంతయో సుదినము. ఇంతవరకు మేఘాచ్ఛాదితుడైయుండిన భాస్కరుడు ఇప్పుడిప్పుడే నైజకిరణ కాంతిపుంజములతో మేఘారాశిని పారద్రోలి దర్శన మొసగుచుండుట శుభసూచకము. ఈ సూచనకు అంతరార్థము మహాయజ్ఞ పర్యవసానముగా అజ్ఞాతమను తమముచే ఆవృతమయ్యున్న మానవలోకమునందు ప్రజ్ఞాన భాస్కరోదయమై లోకకళ్యాణమునకు దారితీయుననుటయే. ఇట్టి అశ్రుతపూర్వ సంఘటన ఇచ్చట జరుగుట మీ పూర్వసుకృత విశేషము. మీరెంతయో ధన్యులు. మీ కట్టెదుట వేరపారంగుతులగు భూసురశ్రేష్ఠ సమూహము చూచుచున్నారు కదా. అపౌరుషేయమగు వేదవాణి నాకర్ణించుచున్నారు కదా. వేద విద్యలకును ఆర్షధర్మములకును ఆలవాలమైన కర్మభూమియగు ఈ భారతావనియందే వేదశాస్త్రాదులకు పూర్వపుటౌన్నత్యము క్రమముగా తగ్గుచున్నదన్న ఎంతటి దుష్పరిణామమో మీరు గ్రహించుచుంటిరా. అసురీ ప్రకృతి మానవ హృదయాంతరాలలో వికటతాండవము చేయుచు మానవులను అధర్మపరులుగను అవినీతిపరులుగను చేసి ఆస్తిక ధర్మములందు అభిరుచిని సంపూర్ణముగా తుడిచివేచి అధఃపతితులుగా ననరించుచుండ కన్నులారా కాంచుచున్నారు కదా. అందుకే ప్రస్తుతము నేను అవతరించవలసి వచ్చింది. ధర్మమునకు గ్లాని సంభవించువేళల నేను అవతరించదనని గీతలో పూర్వావతారములో వక్కాణించియున్నాను. ఇదే అభయమిచ్చుచున్నాను. సనాతన సారథినగు నేను సనాతన సారథిని ప్రారంభించి సత్యము, శాంతము, ప్రేమ, ధర్మము మొదలగు దివ్యాస్త్రములతో అసత్య రాగద్వేషాది అసురీ ప్రకృతిని నిర్జింప సమధికోత్సాహవంతులును బద్ధకంకణులును అగు భక్తజన సైన్యములను తయారుచేసి దివ్య కళ్యాణమును కూర్ప సంకల్పించితిని. ఈ అవతార కార్యక్రమములో ఒకటి అగు గో బ్రాహ్మణ వేద పోషణములకును తద్వారా వైదిక ధర్మోద్ధరణమునకును పునాదులు వేయిచుంటినని గుర్తింపుడు. ఈ సప్తాహ మహోత్సవ కార్యక్రమములో వేదరూపులగు ఈ విప్రపుంగవులచే వేదార్థ ప్రవచనము, శాస్త్ర పండితులచే వివిధ శాస్త్ర సమన్వయము తెలుపు మహోపన్యాసములను శ్రవణము చేయబోచున్నారు. అప్పుడప్పుడు నా ఉపదేశములను కూడా వినగలరు. ఇంతటితో ఉపన్యాసమును ఉపహరించి ప్రస్తుత కార్యక్రమమునకు మరలెదను. ప్రేక్షకులకు ఆనందము కూర్చుటకై చెరువు నుంచి అగ్నిని మధించి తదగ్నిముఖమున హోమమును ఋత్వికులు ప్రారంభించబోవుచున్నారు. శ్రద్ధాళువులై ఈ వేదపురుష సప్తాహ జ్ఞానయజ్ఞ మహోత్సవమును శాంతముగా తిలకించి కృతకృత్యులు కండు. ఇవే నా శుభాశీర్వాదములు అనుచూ స్వామి సింహాసనముపై ఆసీనులయ్యారు.

ఈ మహాక్రతువునకు భగవానుడే సర్వాధ్యక్షుడై ఉండినను వైదిక భాగ పర్యవేక్షణకై నిమిత్తమాత్రునిగా శ్రీ కామేశ్వర ఘనాపాఠి గారిని సర్వాధ్యక్షునిగా నియమించారు. వేదశాస్త్రాది ధర్మోపన్యాస సభలకు శ్రీ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారిని నియమించారు. ఋత్వికులు అగ్నిమథనం ఆరంభించారు. ప్రధాన కలశమునకు ఆచార్యులు ప్రాణప్రతిష్ఠ పూజాది కార్యములనర్చ శివలింగార్చన మరియు మంత్రజపము శ్రీమద్ రామాయణ భాగవత దేవీ భాగవత శివపురాణ పారాయణమును ఆరంభింపబడెను. సూర్య నమస్కారములు నవగ్రహ జపములు ఉపక్రమించెను. ఋగ్యజుర్ సామవేద పారాయణము బ్రహ్మతేజో విరాజితులగు సద్బ్రాహ్మణ శ్రేష్ఠులచే ఉపక్రమింపబడెను. అత్యంత అద్భుతముగాను నేత్రానందముగాను ఉన్న ఆ మహావైభవములో సభికులందరూ ఆనందసాగరమున ఓలలాడుచూ తదేక ధ్యాన నిమగ్నులై ఉన్నారు. ఇంతలో మంథనాగ్ని పొడసూపెను. అగ్నిని పళ్లరమున ప్రజ్వలింపచేసి సభికులెల్లరకును ఋత్విజులు దర్శింపజేశారు. ఆ అగ్నిని వివిధ మృత్తికాభరితమయ్యున్న కుండమునందును ఉపకుండములందును ప్రతిష్ఠించారు. శ్రీగంధపు చక్కలతో అగ్నిని ప్రజ్వలింపచేసి వేదమంత్ర సహితముగా ఆజ్యాహూతులతో అతిరుద్రయాగము ప్రారంభమైంది. ఆనాటి సాయం సమయమున తిరిగి హోమాధికములు ప్రారంభింపబడి రాత్రి సుమారు 8 గంటలకు పైన మంగళహారతులతో ముగింపబడెను. విరామ సమయములను పూజాకాలములను మంగళ వాయిద్యములు మ్రోగుచున్నాయి. 2వ నాటి ఉదయమున సుమారు 8 గంటల లోపునే హోమవేద పారాయణాది వివిధ వైదిక కార్యక్రమములు ప్రారంభించబడ్డాయి. ప్రజాసమూహముచే అప్పటికే సభామండపము నిండిపోయెను. భక్తబృంద సహితుడై స్వామి యజ్ఞశాలకు విజయము చేసి సుఖాసనమున ఆసీనులయ్యారు. స్వామివారి సన్నిధానమున ఘనాపాఠీలు వేదపఠనము గావించి సభలో ఉన్న భక్తులను తన్మయులను చేశారు. సుమారు 12 గంటల వరకు వైదిక కార్యము జరిగింది. మధ్యాహ్నము సుమారు 4 గంటలకే వైదిక ధర్మోపన్యాసములతో మహాసభ ప్రారంభించబడింది. ఈ సభకు శ్రీ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు అధ్యక్షులుగా ఉన్నారు. వారి అధ్యక్ష ప్రారంభోపన్యాసములో తొలుత శ్రీ భగవాన్ సత్యసాయిబాబా వారిని వినయ వినమితోత్తమాంగుడై ప్రణమిల్లి ఇక్లు ఉపన్యాసం ప్రారంభించారు. శ్రీ భగవానుల అవ్యాజ కృపా విశేషంబుల నేటికి మహాక్రతువునందలి కార్యక్రమములో పాల్గొనగలు మహాభాగ్యము నాకు కలుగుట వలన ధన్యుడనైతిని. ఇచ్చటికి వచ్చుటకు పూర్వము పుట్టపర్తి స్వామి మహాత్యము కర్ణాకర్ణిగగా వింటిని. ఈ యజ్ఞనెపమున స్వామి నన్నును ఈ పండిత మహాశయులను పిలిపించి శ్రీవారి సందర్శన సంస్పర్శన సంభాషణాదులచే ఇతఃపూర్వము మా మనఃఫలకములను ఆవరించియుండిన శంకా సందేహములనెల్లా పారద్రోలి మా కన్నులను తెరిపించి తమ అవతార వైభవమున మాకు అచంచల విశ్వాసమును కలిగించి మమ్ము కృతార్థులను చేశారు. సుమారు 50 సంవత్సరముల నుంచి అనేక చోట్ల జరిగిన యజ్ఞములను ఎన్నింటినో సందర్శించి ఉంటిని కాని భగవానుడు సంకల్పించిన ఈ మహాయజ్ఞము వంటి దానిని ఎచ్చటనో కని విని ఎరుగను. ఇందులకు కారణము వేదస్వరూపుడైన స్వామి విశ్వకళ్యాణార్థమై తానే యజమానియై నిమిత్తమాత్ర అస్మదాదులను పెట్టుకుని శ్రీ వేదపురుష సప్తాహ జ్ఞానయజ్ఞ మహోత్సవమను నాటకము నాడించుటయే. వేదాంత కృద్వేవ విదేవ చాహం అను గీతా ప్రమాణముననుసరించి సర్వ వేదార్థములను వేదరహస్యములను క్షుణ్ణముగా ఎరింగిన శ్రీ సత్యసాయి భగవానునికి ఇది ఒక ఘనకార్యము కాదు. యజ్ఞోవై విష్ణుహు అను వేద ప్రమాణముననుసరించి శ్రీ మహావిష్ణువంశ సంభూతులగు ఈ మహాపురుషునికి ఇట్టివి నిజక్రీడలే. సర్వగతుండును సర్వజ్ఞుడును సర్వశక్తిమంతుడును అగు మహాపురుషునిచే
లోక కళ్యాణార్థము ప్రారంభింపబడిన ఈ మహాక్రతువునకు వేదపురుష సప్తాహ జ్ఞానయజ్ఞము అని నామకరణము చేయుట ఈ మహాక్రతువు విశిష్టతను వైలక్ష్యమును సూచించు వేదార్థములను వేదరహస్యములను క్షుణ్ణముగా ఎరింగిన శ్రీ సత్యసాయి భగవానునికి ఇది ఒక ఘనకార్యము కాదు.

ఈ మహాక్రతువు విశిష్టతను వైలక్ష్యమును సూచించుచున్నది. యజ్ఞమున నియమితులైన వారందరూ భక్తి శ్రద్ధలతో వారి వారి కార్యములందు అప్రమత్తులై ఈ సప్తాహ దీక్షాంతము పరమేశ్వర ప్రీత్యర్థము నిర్దిష్టానుష్ఠానములను చక్కగా వనరించుదురని విశ్వసించుచున్నాను అని ఉద్ఘాటించారు ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు. అనంతరము ఇరువురు పండితులు ఉపన్యసించారు. వేదముల గురించియు యజ్ఞ ప్రాశస్త్యము గురించియు నొక్కి వక్కాణించారు. ఆ ఉపన్యాసముల సారమిది: వేదమనగా గ్రంథము కాదు, వేదము జ్ఞానరాశి. బ్రహ్మదేవుని చతుర్ముఖముల నుండి చతుర్వేదములు ఉత్పన్నమయ్యేనని ప్రసిద్ధి. వేదము అనంతము, అద్దానికి శృతి అని పేరు. బ్రహ్మముఖమున వెలువడిన వేదము బ్రాహ్మణముఖమున గురుపరంపరగా అధ్యయనము చేయబడుచుండేది. అక్కాలమున వేదము పుస్తకముల మూలమున కాకుండా మస్తకమూలమున లభించుచుండేది. బహు జటిలమైన అపారమయ్యుండు వేదమును భగవానుడే వ్యాసనామమున అవతరించి వేద విభాగమును చేసి వేదవ్యాసుడను సార్థక నామమును వహించెను. శృతులలో కర్మమును ప్రతిపాదించు శృతులు కొన్ని, ఈశ్వరోపాసనను వర్ణించు శృతులు మరికొన్ని, జ్ఞానమునుద్బోధించు శృతులింకనూ కొన్ని ఉండుట వలన కర్మకాండము, ఉపాసనాకాండము, జ్ఞానకాండము అని త్రివిధముగా వివరింపబడెను. ఈ వేదమునే పూర్వమీమాంస, ఉత్తరమీమాంస లేక కర్మకాండము, జ్ఞానకాండము అని ద్విధముగా మాత్రమే చెప్పిరి. శ్రీకృష్ణ భగవానుడు కూడా లోకేస్మిన్ ద్విధా నిష్ఠ అని శ్రీ భగవద్గీత యందు కర్మయోగాధ్యాయ ప్రారంభమున నుడివియున్నాడు. కావున ఈశ్వరోపాసన కర్మమార్గీయులకును జ్ఞానమార్గీయులకును అనుష్ఠీయమై ఉన్నందున ఈ కర్మ జ్ఞానకాండమందలి ఈశ్వరోపాసనకు సంబంధించిన శృతి మంత్రములను ప్రత్యేకముగా ఉపాసనాకాండమను పేర మూడవ కాండమున ఏర్పరిచిరనుట నిర్వివాదాంశము. కాండద్యపోపద్యాయ కర్మ బ్రహ్మస్వరూపిణే అను మరొక ప్రమాణము కూడా కలదు. కర్మకాండమునందు శ్రోత్రియునకు వివిధ సత్కర్మానుష్ఠానములను విధించుచూ యజ్ఞమును కూడా అందునే పేర్కొనిరి.

0: స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.
1: అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి స్వామితో డాక్టర్ శ్రీమతి ఇందిరమ్మ గారి అనుభవాల శీర్షిక 24వ భాగంలో స్వామి అక్టోబర్ 4వ తేదీ 2009వ సంవత్సరంలో పుట్టపర్తి శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్కి విచ్చేసిన నాడు జరిగిన కొన్ని మధుర క్షణాలను ఇందిరమ్మ గారు మనతో పంచుకుంటారు. వినండి స్వామితో డాక్టర్ శ్రీమతి ఇందిరమ్మ గారి అనుభవాల శీర్షిక 24వ భాగం.
1: ఫోర్ 10 2009 విజిట్, సామ్ విజిట్ హాస్పిటల్ కి. ఆల్రెడీ సార్ వెళ్ళి పిలిచినప్పుడేమో ఆల్రెడీ సార్ పిలిచే డాక్టర్ సఫాయి కూడా ఉన్నారు. అప్పుడు ఆయన వరండాలో అడిగారు, కానీ ఛాన్స్ దొరకలేదు అనుకుంటా. ముందు రోజు చెప్పినారు, తర్వాత రెండు దొరకలేదు, మీరు కావాలంటే కూర్చొని పిలవండి అన్నారు అనమాట. సార్ చూసాం, సామ్ అనేసి వెళ్ళిపోయినారు. ఆల్రెడీ సార్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇంక మీరు పోకపోతే లాభం లేదు, మీరు పోతేనే ఇంక వస్తారు, లేకపోతే కష్టం అని చెప్తే పాపం వెళ్ళారు ఆయన. అని వెళ్ళే ఇంక తర్వాత వస్తానని చెప్పారన్నమాట. టైం షార్ట్ టైం, ఇంకా గబగబా వచ్చి అన్ని చూసుకోవడానికి వచ్చేసామన్నమాట. ఇక్కడికి వచ్చి అందరుగా ఎక్కడెక్కడ ఏం చేయాలో పాపం అందరూ, అయితే ఒకటి అందరు కోఆపరేట్ చేసేవాళ్ళు. ఎవరెవరు ఏం చేయగలరో ఇమీడియట్ గా మేము ఇచ్చేస్తాం అది చేస్తాం అని అందరూ వాళ్ళ పనులు చేసేసేవాళ్ళు అన్నమాట. కింద హాల్లో ఫీమేల్ ఓపీని క్లీన్ చేసి అక్కడ అరేంజ్ చేసాం. ఒకసారి ఊరికి ఒక కర్టెన్ వేసి, కర్టెన్ ప్రసాదాలు అన్ని పెట్టి, కర్టెన్ యువతల స్థలం తక్కువ అయిపోయింది. ఆ మెట్ల పక్కన అంతా కొంచెం ఇరుక్కొని ఇరుక్కొని అట్లా కూర్చున్నారు. ఈ సైడ్ జెంట్స్ ఆ సైడ్ ఇది కూర్చున్నారు. సో ముందు ఎంతకీ రాలేదన్నమాట. ముందు ఇంకా రాలే, వస్తారా రారా వస్తారా రారా అని ఒక సందేహం పడి లాస్ట్ మినిట్ దాకా ఇదే టెన్షన్ అన్నమాట. స్వామి మళ్ళీ వెళితే, అల్రోజే సార్ వెళ్తే ఏంటి అష్టమి నవం ఏదో అన్నారంట. నేను ఇప్పుడు రాను, వెళ్ళమ్మాను అనేసి. వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళేమో వీళ్ళందరూ కూర్చుంటారు కదా, స్వామి వచ్చే ముందు మెట్లు ఉంది ఏంటి ఆ స్వామి మందిరం, యజుర్ మందిర్ దగ్గర అష్టమి నవం ఎట్లా మీరు పెట్టుకున్నారు ఇది అండ్ ఏదో ముందే స్వామికి చెప్పినా కదా. పాపం ఆయన ఏం మాట్లాడలేక వచ్చేసినారు, స్వామి మామూలుగా చేయరు కదా అది అనేసి. వెళ్ళమంటే వచ్చేసారు పాపం ఆయన, ఇంకా స్వామి ఇట్లా చెప్పినారు అని. మళ్ళీ డాక్టర్ హేమాద్రి వెళ్ళి వెళ్ళారు, చూసి వచ్చేసారు ఇంకా స్వామి వస్తారా రారని. డాక్టర్ సఫా ఏంటంటే ఇంకా స్వామి రారు, ఫోటో పెట్టేసి మాలేసి భజన చేసేయండి అంటారు. అక్కడేమో భజన జరుగుతూ ఉంది. స్వామి ఇంకా భజన జరుగుతుందా, ఎట్లా అయినా పెట్టేసేయమంటున్నారని కొంచెం వెయిట్ చేస్తామంటే స్వామి పైకి వెళ్ళిపోయారంటే చెప్పేసి, ఎవరితోనూ మాట్లాడేదంటే అక్కడ చెప్పేసి పైకి వెళ్ళిపోయారంట. పైకి వెళ్ళారు కదా ఇంక రారనుకున్నారు, భజన కూడా వచ్చి పైకి వెళ్ళిపోయారు స్వామి, అందుకని పెట్టేసి చేసేస్తామన్నారు. కొంచెంసేపు కొంచెం వెయిట్ చేస్తాము, భజన ఇందాక వెయిట్ చేస్తాము, అని ఉన్నట్టుండి వచ్చినా రావచ్చు, హారతికి కూడా రావచ్చు చెప్పలేము, లేదు పైకి వెళ్ళిపోయారంటే మళ్ళీ రిక్వెస్ట్ చేసాం అనమాట. సరే కొంచెంసేపు కదా ఇంకా మాకు భజన వినిపిస్తా ఉంది. ఇంకొంచెం ఉందనగా స్వామి దిగి హారతి తీసుకొని ఆ గేట్ గుండా బయట వెళ్ళి అట్లా వచ్చేసినారు. ఎప్పుడైతే స్వామి హారతికి వచ్చారన్నారో ఇంకా గబగబొచ్చి కాన్వెంట్ గేట్ తీశారో లేదో ఒక్కోసారి అట్లా బయట పోయి కూడా ఇట్లా వస్తారు. ఆ కారిడర్ దగ్గరికి వెళ్ళానన్నమాట, చెప్దాము తొందరగా అది ఓపెన్ చేయమని అనేసి. అక్కడికి వెళ్ళేటప్పటికి ఈ గేటు మన గేటు గుండానే వచ్చేస్తున్నారు లోపలికి. స్వామి వచ్చేస్తున్నారు వచ్చేస్తున్నారని చెప్పి గబగబొచ్చి అక్కడ కూర్చునేసాం. స్వామి లోపలికి వచ్చినారు మెల్లంగా. నేను ఈరోజు రావాలనుకోలేదు అష్టమినామని, పాపం అలరజేస్తానంట అన్నట్లే కూర్చుని ఇదే నాకు అందుకని మళ్ళీ వచ్చినాను. నేను అనుకుంటే పైకి వెళ్ళి మళ్ళీ ఆయనకే అనిపించుంటుందేమో, మళ్ళీ దిగి హారతి తీసుకుని ఇట్లా వచ్చేసారు. కానీ ఆ రోజంతా గ్లోరియా డే అన్నమాట అది. స్వామి హాల్లో కూర్చొని కొంతసేపు అందరినీ అట్లా చూశారు. చూసిన తర్వాత అందరి చాలా బాగా అట్లా చూస్తా హాల్లో కూర్చొని అట్లా కూర్చున్నారు. తర్వాత తను అడిగారన్నమాట, గ్లోరియా ఎక్కడనేసి. గ్లోరియా ఎక్కడంటే తను ఇక్కడెక్కడో నిలబడి ఉంది కారిడార్లో, అక్కడి నుంచి తను వచ్చింది. గ్లోరియా రాగానే వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని తను మాట్లాడిచ్చారు. అది లీప్ ఇయర్ అన్నమాట, 2009 రాదు కదా. స్వామి ఓపెన్ చేసింది శివరాత్రికి కరెక్ట్ గా, ఫస్ట్ టైం ఓపెన్ చేసిందండి ఈ హాస్పిటల్ ఓపెన్ అయిన తర్వాత. ఊరికి ఆ కారణం పెట్టాం, ఇంకేదో పిలవాలి కదా, లీప్ ఇయర్ రాదు మనకి ఎప్పుడో వస్తుంది కదా చేసి చూస్తాము. మళ్ళీ రెగ్యులర్ చేస్తారో చేరో తర్వాత వాళ్ళ సంగతి మనం ఉన్నంత వరకు చేద్దాము, అట్లనే స్వామిని పిలవచ్చు అనిస్తే సరే అని అన్నారు. అట్లా స్టార్ట్ చేసి దాన్ని ప్లాన్ చేసిందన్నమాట. అలా అయ్యని పిలవడం వాళ్ళకుంటే ఆ సఫాయి కూడా అట్లా చెప్పేసి 5:30కి వచ్చి 5:40కి మధ్యలో వచ్చినారు స్వామి రావడమేమో. తన్ని పిలిచి తన్ని అడిగారు అన్నమాట, వేర్ ఇస్ దట్ ఆఫ్రికన్ నర్స్ అని. అంటే తను ఈ కార్నర్లో ఎక్కడో ఉండేది, తనకి వచ్చిందనమాట. వాళ్ళిద్దరికి వచ్చి నిలబడింది, ఇప్పటికి రమ్మని చెప్పి మేట్ల ముందు కూర్చున్న స్థలం కూడా ఇంకా తక్కువ లేదు, ఇరుగిరుగ్గా ఉంది, వెనక్కి జరిగి తన ముందు కూర్చోమన్నాను. ఇట్లా ఇంతే స్వామి దగ్గరే, చాలా దగ్గరగా అనమాట. అది వాట్ ఇస్ యువర్ నేమ్ అన్నారు, గ్లోరియస్ స్వామి అని. వాట్ ఆర్ యూ డూ, వాట్ వర్క్ యూ డూ హియర్ అంటే నర్స్. ఎనీ కంప్లైంట్స్ అంటే నథింగ్ స్వామి, నథింగ్ టు కంప్లైన్, ఐఎమ్ హ్యాపీ. వాట్ ఇస్ యువర్ ఇండియన్ నేమ్ అన్నారు. అందరు వీళ్ళు గౌరీ గౌరీ అనేవాళ్ళు అనమాట. స్వామి చెప్పకముందే వీళ్ళందరూ అచ్చేస్తున్నారు గౌరీ అని. నేను వెనక నుంచి స్వామిని పేరు పెట్టమని చెప్పని అడుగుతున్నాను, చెప్పమంటున్నాను తన్ని. అందరు అరుచేటట్టు తనకి వినిపించలే పాపం. స్వామి గుడ్ నేమ్ గౌరీ, అందరూ గౌరీ గౌరీ అని అనేస్తున్నారు. గోల్డ్ చైన్ క్రియేట్ చేశారనమాట. ఆ చిన్న కుక్కు ఉంటుంది, అంత దగ్గరగా ఆ రోజు చూశాను. అది తనకి ఇట్లా వేయిపోతే తల మెడ వంచమ్మాను. స్వామి ఇట్లా కూర్చున్నారు కదా, ఇక్కడ మోకాళ్ళ మీద ఉంటాను, కొంచెం తల వంచు స్వామికి వేసేదని వీలుతాను, మెడ మెల్లగా వచ్చాడు తన వెనకే ఉన్నా. డాక్టర్ సఫాయి నన్ను హెల్ప్ చేయంటారు. స్వామి చెయ్యి ఇట్లుంది, స్వామితో వచ్చిన అబ్బాయి చెయ్యి పక్కన ఉంది, హెల్ప్ చేస్తున్నాడు. నా చెయ్యి కనిపిస్తుంది తన వీపు మీద అంతే, పెట్టేదా వద్దా అన్నట్టుకున్నాను అనమాట. స్వామి చూశాను అంటే హెల్ప్ చేసేదా అన్నట్టుగా తల ఊపారు. ఆ అబ్బాయి చెయ్యి అక్కడ ఉంది, వీళ్ళిద్దరు చెయ్యింది, ఇంకా నేను ఎక్కడ పెట్టగలను అంటే చూసే లోపల అది పడిపోయింది. వీళ్ళిద్దరు చెప్పి చూసే లోపల అది పడిపోయింది అనమాట. తర్వాత తను చాలాసేపు ఇట్లా పెట్టింది కదా స్వామి అట్లనమాట, బాగా వేయించుకుందనేసి జోక్ చేశారు దాన్ని. అంటే హాయిగా పెట్టి రిలాక్స్ అయింది అన్నట్టుగా అందరు నవ్వేశారనమాట దాన్ని. తను అక్కడే వెళ్ళిపోతానంటే ఉదు కూర్చో, మళ్ళీ మళ్ళీ మాట్లాడిస్తారు కదా స్వామి, వెళ్ళొద్దు కూర్చో అన్నాను అనమాట. స్వామి థ్యాంక్స్ ఎంత చెప్తా అంటే స్వామి నమ్ముతున్నారు, బాగా తీరిగ్గా హాయిగా ఇట్లా పెట్టింది అనేసి నవ్వుతున్నారు అనమాట. తర్వాత డాక్టర్ సఫాయిని ఏదో బాగా మాట్లాడమన్నారు. ఆయన మాట్లాడారు, స్వామి నేను సండే వస్తాను అన్నారు. మళ్ళీ ఆదివారం వస్తాను, ఆదివారం రావాలనుకున్నాను కానీ ఆదివారం కాదనమాట, అందుకని ఆదివారం రావాలనుకున్నాను, ఆదివారం వస్తాను అన్నారు. స్వామి ఈ సండే అయినా అన్నాను, నెక్స్ట్ వచ్చే సండే అని అనేసి డాక్టర్ సఫాయి అడిగితే సండే బాగుంటుంది, మార్నింగ్ ఈవినింగ్ అయితే ఇంకా బాగుంటుంది, సండే వస్తాను. స్వామి ఈ సండే వస్తారా అంటే మీరు ఈ వంటలన్నీ చేయకుండా ఉంటే వస్తాను. స్వామి స్వామి చెయ్యను స్వామి అంటే నేను అనుకుంటా ఇబ్బందిగా ఉంది కదా స్వామికి, ఇది ఉంది అందరూ ఇది ఎవరు తినాలేదని వాళ్ళకి మనసు బాధేస్తాము, ఇది కూడా కష్టంగా ఉండింది. సరే ఇండైరెక్ట్ గా పాపం ఇట్లా అనిపిస్తుందని, స్వామి చేయనే చేయను స్వామి ఇవన్నీ మీరు రండి స్వామి అని చెప్పేసి గట్టిగా అన్నాం అనమాట. ఈ సండే వన్ సండే, మళ్ళీ అక్కడి నుంచి ఎనీ సండే వన్ సండే. సరే సాంగ్స్ అంటే సరే పాడమన్నారు అనమాట. కర్ణాటక మ్యూజిక్ చాలా బాగుపడారు వాళ్ళు, భువన గ్రూప్ నలుగురు కలిసి బాగుపడారు, చాలా బాగుపడారు. శ్రీమన్ నారాయణ శ్రీమన్ నారాయణ సార్ స్వామి కూడా దాన్ని మధ్య మధ్యలో ఫ్యూ వర్స్ అట్ట చేస్తా అన్నారు. దాని తర్వాత బ్రహ్మం ఒక్కటే అని పడుతున్నారు, స్వామి కూడా బ్రహ్మం ఒక్కటే బ్రహ్మం ఒక్కటే అంటా ఉన్నారు. చక్కగా వినిపిస్తా ఉంది, పక్క దగ్గరగా ఉన్నాము. వాళ్ళు పేపర్ వర్క్ చాలా చేశారు ఆ రోజు. ఉమా మహాలక్ష్మి వీళ్ళందరూ యంగ్స్టర్స్ అందరూ ఆ వాల్స్ కంతా బాగా చేశారు, అంత ఇట్లా ఆట చూస్తున్నారన్నమాట. అవన్నీ డెకరేషన్ అంతా కూడా చూస్తా అన్నారు. మళ్ళీ స్వామి ఆ తొందరగా అయిపోయింది, వెళ్ళిపోతున్నారేమో అనిపించేస్తా ఉండేది మాకు. అన్ని బ్లెస్డ్ ఐటమ్స్ అంతా తెస్తే అన్ని ఇట్లా టచ్ చేశారనమాట. నట్స్ అవన్నీ కూడా పెడితే తీసి ఏదో చిన్నది ఒక మణుగులా మురుకులాగా ఉంటుంది, ఇంతే ఇంత చుంచారు, ఆ చుంచిన ముక్క ఒకటి దాంట్లో వేసారు, ఇంత ఊరికే తీసుకున్నారు, ప్రసాదం తీసుకున్నాను అన్నట్టుగా. చాలా నట్స్ వచ్చి వీళ్ళు డాక్టర్ ఐతీష్ వీళ్ళు కాటేజ్ వీళ్ళు కూడా ఉన్నారు, మేము కూడా పెడతాం ప్రసాదం అక్కడికి తీసుకుంటే పెట్టండి అన్ని, ఏం స్వామి తాకితే ప్రసాదం అయిపోతుందని అట్లా ఈ నట్స్ అన్ని ఏదో పెట్టారు వాళ్ళు. పెట్టిన తర్వాత ప్యాకెట్స్ అట్లా తీసుకెళ్ళండి మీరు అక్కడ సెంటర్స్ లో పెట్టుకోవచ్చు అనేసి. అయితే ఎక్కువ మాట్లాడలేదు ఆ రోజు. ఈయన డాక్టర్ సఫాయి మాట్లాడారు, ఇండియన్ హారతి. అంత తర్వాత వచ్చి హారతి అన్ని ఇచ్చేసేసారు అనమాట వెంటనే. కానీ దర్శనం మంచి దర్శనం చేసి, నేను చెప్పాను కదా ఆ రోజు గ్లోరియా డే అన్నమాట. ఆ రోజు బాగా ఎవరు ఇద్దరు ముగ్గురు మటు కొంచెం మాట్లాడిచ్చారు. అది ఎక్కడ నేను మర్చిపోయినా నోట్ చేయడానికి. అది తర్వాత అంటే తెలుస్తానే ఉంది అల్రోజా సార్ కోసమే మన దగ్గరికి వచ్చినారు అని. కానీ బాగా సంతోషం ఉంది, అనుకోకుండా లీప్ ఇయర్ డే కూడా చేయగలిగాము అనేసి. తర్వాత ఇది వచ్చి నాకు జరిగింది ఇది అనమాట. రాత్రి మళ్ళీ సరిగ్గా మేలునే వచ్చేది ఎప్పుడు, ఈశ్వరం మాట కొంచెం దగ్గర దగ్గరగా ఉండేటప్పుడు. ఫస్ట్ టైం అట్లా వచ్చింది, సెకండ్ టైం ఇది థర్డ్ టైం అనమాట. చెస్ట్ పెయిన్ రావడం, చెస్ట్ పెయిన్ వస్తే ఎంట్రాయిట్లో పెయిన్గా ఉందనుకుంటా వచ్చాను. పొద్దున్న డ్యూటీ ఉంది, సండే డ్యూటీ ఉంది, ప్రీవియస్ డే సాటర్డే నైట్. పొద్దున్న అది మర్చిపోయాను, లేచిన తర్వాత మర్చిపోయేసి రెడీ నడిచే, ఇప్పుడు నడిచి వచ్చేవాడు, నడిచి వచ్చేసాను. ఇక్కడికి వచ్చేసాక ఉమా నేను ఇద్దరం ఉన్నాం అనమాట మార్నింగ్ డ్యూటీకి. నైట్ గాయత్రి చేసింది రాగానే ఏంటి అట్టున్నా ఉంటే మేము రాత్రి చేసిపోయిన వచ్చింది కొంచెం నే అని చెప్పి అన్నానమాట. అంటే తను నేను 1 ఇయర్ ఈజీ ప్రతి ఇయర్ చెక్ చేయించుకునేదని, 1 ఇయర్ మధ్యలో చేయించుకునేది బాగానే ఉంది కదా అని ఊరుకుండిపోయా. సరే ముందు గాయత్రి వద్దొద్దు, ముందు ఈసీజీ తీస్తామని చెప్పి తీశారనమాట. తీస్తే లెఫ్ట్ బండి బ్రాంచ్ బ్లాక్ ఉంది, అంతకుముందు లేదు. సరే ఉమ్మా డాక్టర్ హేమకు ఫోన్ చేస్తే వద్దు సూపర్ హాస్పిటల్కి వెళ్ళేసి రమ్మని చెప్పని. సరే గాయత్రి నైట్ డ్యూటీ చేసింది, సరే రూమ్కి వెళ్ళి రికార్డ్ తీసుకెళ్లాలి కదా. ఇంకా రికార్డ్ డాక్టర్ భారత్ ఇంకొక ఆంగుడు ఉండింది, తను ముగ్గురం వెళ్ళామన్నమాట. ఇట్లా సండే లేట్ అవుతుంది కదా 10 o'clock అనేసి అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళాకనే ఏం చేశారంటే ఈసీజీ తీశారు, ఎక్కువ తీశారు. అవి రెండే అంటే మామూలు సమయం మీతన్నే వద్దనగా. ఈసీజీ తీసినప్పుడు ఫ్రెష్గా లేదమ్మా ఉంది, కానీ నువ్వు ఇంట్లో రెస్ట్ తీసుకోలేకపోతే ఇక్కడే తీసుకో, కానీ ఇంటికి వెళ్ళామంటే రెస్ట్ తీసుకుంటే పెయిన్ వస్తే మటుకు ఇమ్మీడియట్గా రావాలి అన్నారు. సార్ పర్వాలేదు, నేను ఇంటి దగ్గర కూడా రెస్ట్ తీసుకోగలను అన్నానమాట. గాయత్రికి అంత లోపల ఫోన్ వచ్చింది, వాళ్ళ బ్రదర్కి సీరియస్గా ఉందని వచ్చింది పాపం ఫోన్. తనేమనుకుంది నేను ఇంటికి వెళ్ళిపోతానని చెప్పాను అనుకుందనమాట, పర్వాలేదు కొంచెం బాగుందంటే. ఓల్డ్ రికార్డ్ చూడండి సార్, తనకి ఇంతకు ముందు కూడా వచ్చింది. ఆయన తీగానే అడిగారనమాట, నెక్స్ట్ ఇంకేముంటుంది, టాలెంట్ టెస్ట్ చేయాలా, దాని తర్వాత క్యాత్ ఇట్లా అంట. సార్ ఇట్లా నాకు ఫస్ట్ టైం వచ్చినప్పుడు స్వామి అన్నీ ఏం వద్దన్నారు, ఎందుకని ఈ 2 మటుకే చేసేవాళ్ళు అని అనేసాను. సరే అట్లయితే తర్వాత డిసైడ్ చేసుకో, ఇప్పుడు ఏం అర్జెంట్ కాదు అన్నారు. మళ్ళీ ఆయన అక్కడికి వెళ్ళి రికార్డ్ చూసినట్టున్నారు కంప్యూటర్లో. గాయత్రి చూస్తే అడిగితే నేను చెప్పలేదు, ఆయనే చెప్పినాను నాతో, ఇక్కడే ఇంటి దగ్గర రెస్ట్ తీసుకోలేదు తీసుకో, లేకపోతే ఇక్కడైనా తీసుకొని, నేను అడగలేదు అని అనమాట. సరేనని ఇంటికి వెళ్ళిపోతాము, కావాలంటే అట్లా ఏదైనా ఉంటే వస్తాను, కంప్లీట్ రెస్ట్ తీసుకుంటాను అన్నాను. సరే అని పోతూ ఆల్రెడీ సార్ చెప్పేసి వెళ్ళిపోయాను అనమాట, ఇట్లా అయింది అట్లా పోయేసి వచ్చానని. రూమ్కి వెళ్ళి పడుకుంటే ఆ డాక్టర్ భారతి ఇప్పుడు లేరు, షీస్ నో మోర్, పాపం బ్యాక్ పెయిన్ లాగా వచ్చి టీబీ అని అది అనేది అని, తర్వాత క్యాన్సర్ కింద షీ పాస్ట్ ఆఫ్ నవ్వు. చాలా మంచి ఆడ, బాగా చాలా బాగా చేసేది డ్యూటీ కూడా. తనే ఉండిందనమాట తోడు ఆ రోజు కూర్చొని. దీనికి ముందేమేందంటే నాకైతే 1 వీక్ ఇంకా రాలేను కదా, వెంటనే రాలేక 1 వీక్ లీవ్ పెట్టాను. దానికి ముందు ఒక రోజు ఎందుకో తెలియదు మా ఎక్కడో కల్లో మా అమ్మమ్మ ఊళ్ళో ఉన్నట్టు అక్కడ స్వామి అక్కడ వచ్చినట్టు వచ్చింది. బయట లోపల తట్టు మా సిస్టర్లో ఉండరు, ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు, గాయత్రి బయట ఉంది ఆ కల్లో. అప్పుడు డోర్స్ అన్ని పెద్ద పెద్ద టీకుడ్వి, ఉడన్ డోర్స్ చాలా, నెట్టాలంటే కూడా కష్టం అనమాట. అటువంటి స్వామి ఇట్లా పుష్ చేసి లోపలికి వచ్చారు, లోపల అక్కడ నిలబడున్నా నేను. ఎంటర్ అవుతాను ఇట్లా పల్స్ పట్టుకున్నారు, చెయ్యి పల్స్ చూస్తా హాల్ అంతా నడుచుకుంటా, ఎట్లున్నావు బాగున్నావా అంటా ఇట్లా పట్టుకుంటా. చాలా దూరం హాల్ పెద్ద పాతకాలపు ఇల్లు కదా, పెద్ద పెద్దవి. లోపలికి వచ్చాక సైడ్ లో ఒక రూమ్ ఉంది, ఆ రూమ్ లోకి వెళ్ళి క్యాచ్ చేయించుకో, నాకు పెద్దగా అరుస్తా అన్న ఆ కల్లో కూడా నాకు తెలియకుండానే అరుస్తున్నా. స్వామి మీరే కదా వద్దన్నారు, అప్పుడు వద్దన్నారు కదా, చిన్న గొంతు కూడా కాదు, చాలా పెద్దగా అరిచేస్తా అన్నది నాకే తెలియకుండా. నేనున్నాను కానీ నీకేం భయం, నాకు లేదు మీరు చెప్పారు కదా స్వామి నాకు వద్దన్నారు కదా, అప్పుడు మీ ఇంట్లో ఎవరికున్నా పర్వాలేదన్నారు, నీకు రాదన్నారు కదా, అరుస్తూనే ఉన్నాను ఇక్కడ బయట. గాయత్రిని ఏంటి ఇట్లా అరుస్తున్నావని చెప్తా ఉందనమాట. స్వామి ఇట్లా లోపలికి వెళ్ళారు, ఇట్లా మా వద్దునకి లేకపోతే చూడు ఏంటున్నారు స్వామి ఇట్లా, పోయిసారి వద్దన్నారు కదా, మళ్ళీ ఇప్పుడు నేను చేసుకోమంటున్నారు, నేను చేయించుకోను, నాకు ఏంటి పిచ్చిదానిలాగా వచ్చేస్తున్నా అనమాట. కొంతసేపు కట్లైట్ లాగి మళ్లీ స్వామి బయట వస్తే మాట్లాడాలని నిలబడే ఉన్నా అక్కడ. లోపలికి వెళ్ళారు, టర్న్ అయ్యారు ఆ రూమ్ లంతే. మిల్క్ వచ్చేసింది. ఏంట్రా ఇప్పుడు ఇన్ని రోజులకి మళ్ళీ ఇట్లా వచ్చింది, ఏమైందా అనుకుని ఎవరికి చెప్పలేదు, గమ్ముండిపోయాను. గాయత్రికి కలదో వచ్చిందంటే నేను సూపర్లో అడ్మిట్ అయినట్టు, తను చెప్పలా నాకు. కానీ ఆ రోజు బాగాలేదని వచ్చినప్పుడు ఇన్సిస్ట్ చేసింది, తనకు వచ్చింది కాబట్టి అక్కడ ఈసీజీ తీసుకుని ముందు ఇంటికి పోవద్దు, ఇట్లా డ్యూటీ పో. నేను తను వార్డుకి వెళ్ళి నేను ఓపెన్లో కూర్చుంటాను అంటున్నా, రాత్రిదంతా మర్చిపోయాను ఇక్కడికి వచ్చాక. తను అనేసింది, ఏంట్రా ఇది, తను చెప్పలా, అప్పుడు కూడా చెప్పలా నాకు. నేను నాకు ఆలోచన ఎందుకు ఇట్లా వచ్చిందా, మళ్ళీ ఎందుకు ఇట్లా చెప్పారా అనుకుంటే కూర్చున్నాను. ఒక రెండు మూడు రోజులు ఇది రాలేదు, దర్శనానికి మటుకు వెళ్లేదని అడిగి దర్శనం దగ్గర కూర్చోనంటే ఉమా వచ్చి సరిత వీళ్ళందరం కూర్చోను, అక్కడ స్తంభం దగ్గర కూర్చునే వాళ్ళందరం. ఉమా వచ్చి ఇందిరా ఆంటీకి ఈ మధ్య చెస్ట్ పెయిన్ వచ్చింది అని, తను సరిత స్టన్ అయ్యి ఏంటి నాకు తెలియదే వచ్చిందని కొంతసేపాక తను చెప్తా ఉంది. తనకి మాకు కామన్ ఒక అమ్మాయి తెలిసిన అమ్మాయి, అమ్మాయి ఫోన్లో మాట్లాడిందో మెసేజ్ ఇచ్చిందో నాకైతే తెలియదు. అది స్వామి మిస్టర్ చక్రవర్తి గారు వీళ్ళు హాస్పిటల్ విజిట్కి వచ్చారంట. వచ్చి అన్ని ఓపీస్ చూస్తా వస్తున్నారంట. చూస్తా వచ్చి పీడియాట్రిషియన్, ఆ పీడియాట్రిక్ రూమ్ దగ్గరికి వస్తే ఎక్కువ మంది జనం ఉన్నారండి పీడియాట్రిషన్. అట్లా చూసి చాలా మంది ఉంటే, చూడు వీళ్ళందరూ నా స్పాక్స్ అనుకున్నారంటే మీకు శ్రమ అనిపించదు అన్నారంట. ఇంకో ఎవరో ఒక సరిత ఫ్రెండ్ కూడా పక్కన ఉందంట, అక్కడ నిలబడి స్వామి పక్కన ఉందంట. లేదు తను ఇక్కడే చేయాలనుకొని, ఇక్కడే చేయాలనుకొని వచ్చింది స్వామి అని చెప్తా ఉందంట. అంటే క్రౌడ్ చూసి స్వామి అట్లా అన్నారంట. అని కొంచెం వెంటనే ఎక్కడికి వెళ్ళేసాము, ఇక్కడే ఉండాలనుకొని వచ్చింది తను, ఇక్కడే ఉంటుంది అన్నట్టుగా చెప్పి కొంచెం చూసి చూడు చూడు ఇట్లా అంటే ఇందిరా చెస్ట్ పెయిన్ వచ్చేసింది, గాయత్రి సూపర్ హాస్పిటల్ తీసుకోబోతుంది అంటున్నారంట. తన మనసు చాలా మంచిది గాయత్రిని గురించి అనేసి ఇట్లా పెట్టడం అనేసి అంతే. అమ్మాయి మెసేజ్ ఇచ్చిందంట, ఇట్లా ఇందిరా ఆంటీకి ఇట్లా ఏమన్నా బాగాలేదు ఇట్లా వచ్చింది. తను చెప్పల, తను కూడా ఉమ్మ చెప్పాక అనేది నాకు అర్థం కాలేదు. నా కళ ఇట్లా, తన కళ అట్లా, సరిత కళ, సరితకి ఇన్ఫర్మేషన్ ఇట్లా వచ్చింది, ఏం చేయాలని. సరిగ్గా వారం అయిపోయింది, సండే నుంచి సండే దాకా అయిపోయింది. మండే ఎల్బీబీఏ కదా డ్యూటీకి జాయిన్ అవ్వచ్చు అంటున్నారు. ఆయన వచ్చి మోనోట్రేట్ మానేస్తున్నాను నేను మధ్యలో కొంచెం, అంటే పెయిన్ లేదు కదా, డోస్ తగ్గించానో ఏదో చేశా, మళ్ళీ అన్ని కంటిన్యూ చేయన్నారు. సరే అన్నాను అప్పుడు అక్కడ. అది వేసుకున్న తర్వాత లోపలికి వచ్చేసాను, ఏం చేయాలో అర్థం కాలే. కమలాంటికి మట్టుకు చెప్పాను అనుకుంటా, నాకు ఇట్లా వచ్చింది ఇది, నాకు ఏం చేయాలో అర్థం కాదు, స్వామిని అడిగేస్తాను ఎట్లయితే అట్ అవుతుంది. ఆలోచన సరే వెళ్ళి అడిగారు, ఆయనకి చెప్పేసి వెళ్ళాను కదా నేను రూమ్కి. స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కొద్ది రోజులు సండే వెళ్ళేవాళ్ళు, తర్వాత సాటర్డే ఆఫ్టర్నూన్ వెళ్ళి అట్లా వెళ్ళారన్నమాట. సండే మార్నింగ్ స్వామి మార్చుకున్న తర్వాత రాకుంటే సాటర్డేస్ వెళ్ళేవాళ్ళు ఈవినింగ్స్. ఇట్లా ఇందిరాకు మళ్ళీ పెయిన్ వచ్చింది స్వామి. ఆయన పెయిన్ అనగానే ముందు క్యాత్ అని అడిగేస్తారు, ఇప్పుడు అదేదో అలవాటు అయిపోయింది, అది మొదటి ఫస్ట్ లో బ్రెయిన్ లో పడిపోయింది ఆయనకి. అడిగేసరికి పెయిన్ వచ్చింది స్వామి, ఇందిరా క్యాచ్ చేయాలా అని ఒకసారి గమ్ముకున్నారంట, మళ్ళీ రెండోసారి అట్లా అన్నారంట. డాక్టర్స్ ఏం చెప్పారు అని అడిగారండి. అడిగితే వాళ్ళు టాలెం టెస్ట్ అవి చేయాలా, టెస్టులు చేయాలా అన్నారంట, ఊరుకున్నారంట. ఏం మాట్లాడకుండా ప్రసాదం ప్యాకెట్లు ఇచ్చేసి పంపించారు. సరే అట్లయితే అవసరం లేదన్నమాట, డాక్టర్స్ ఏం చెప్పి లేకపోతే మామూలుగా డాక్టర్ చెప్పినట్టు చేయండి అనో, టెస్ట్ చేయించుకోమనో ఏదో చెప్తారు కదా, చెప్పలేదు. సరే ఇది లేదులే అనుకున్నాను. మళ్ళీ నేను ఆయనకి ఏం చెప్పలే, ఇంకా ఆ ప్రసాదం ఇచ్చారు వేసుకుంటున్నాను. మళ్ళీ మూడు రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళి అడిగినట్టున్నారు, మళ్ళీ ఏమి ఏం చెప్పారంటే ఇట్లా ఏమి క్యాచ్ చేయాలని మళ్ళీ అంటున్నారు. మళ్ళీ మాట్లాడలేదండి, మళ్ళీ రెండు పొట్లాలు ఇచ్చి మళ్ళీ పంపించినారు. సరే అట్లయితే అయితే నేను ఆయనకి లెటర్ ఇచ్చినాను దాంట్లో, అందులో మా ఇంట్లో అందరికీ ముఖ ముగ్గు నలుగురికి ఆపరేషన్స్ చేయడం, అది అబ్రాడ్లో పోవడం, అక్కడ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి భయం ఒకటి, అదొంది లాంగ్వేజ్ ప్రాబ్లం వస్తున్నా కానీ పాపం అక్కడ నన్ను ఉండమనేవాళ్ళు అన్నమాట. వాళ్ళు డాక్టర్ డెంటన్ కూలీను డాక్టర్ మాథురు ఆ కాంబినేషన్లో చేశారు. అప్పుడు మన ప్రెసిడెంట్ కూడా వెళ్ళి సెంట్ లూయిస్లో చేసుకున్నారు, అక్కడికి వెళ్ళాను అన్నమాట. అక్కడ వాళ్ళు అలౌ చేసేవాళ్ళు. అవన్నీ చూసి చూసి చూసి నాకు ఐసీ యూనిట్ అంటేనే ఒక రకమైన ఇది వచ్చేసింది అనమాట. భయం అని కాదు, ఒక విరక్తి. దాన్ని చూస్తే హాస్పిటల్కి వెళ్ళకూడదు, అడ్మిట్ కాకూడదు అన్నట్టు అనిపించేసింది అనమాట. అందులో కొన్ని చోట్ల అయితే ఆ యూనిట్లో పక్కన కూర్చోలేని సేపు ఉండాల్సి వచ్చేది. అక్కడ పడుకోవడానికి ఏం ఉండదు కదా దాంట్లో, ఒక బెడ్ ఇది అట్లా. పేషెంట్ చూసి వీళ్ళనే కాక మిగతా అందరినీ చూస్తాం కదా అక్కడ, అట్లా అయిపోయింది అది. సరే ఏమి అదే రాశానమాట, స్వామి ఏమైతుంది నాకు చచ్చిపోతాను నాకు భయం లేదు, పోయినా పర్వాలేదు కానీ నన్ను మటుకు డాక్టర్స్ చేతిలో ఇవ్వకండి, ఐసీ యూనిట్లో పంపించి బాగండి అని. మెడ్రాస్లో వాళ్ళు ఏంటంటే వాళ్ళు అట్ట అడిగేవాళ్ళు, ఏంటి నువ్వు డాక్టర్ అయినట్టు మాట్లాడుతున్నావు, ఇక్కడి నుంచి వెళ్ళాక వాళ్ళంటే ఎంతసేపు నీకు ఎట్లొచ్చింది, నువ్వు అన్ని యాక్టివ్గా ఉంటాయి కదా, నీకు అసలు ఆశ్చర్యం ఉంది మాకు నీకు వచ్చింది, మేము టెస్ట్ చేస్తామంటారు. లేదు నేను చేయించుకోవడానికి లేదు, స్వామి చెప్పారు నేను చేయించుకోను, ఒకవేళ నాకు ఏమన్నా అయ్యి నాకు తెలియకుండా వాళ్ళు తీసుకొస్తే కూడా నన్ను అడ్మిట్ చేయకండి అనేదాన్ని వాళ్ళతో. అంటే వాళ్ళు నవ్వాళ్ళు, ఇదేంటిది డాక్టర్గా తీసుకొచ్చిన ఏ పేషెంట్ తీసుకొచ్చినా ఇమీడియట్గా మేము అడ్మిట్ చేయాలి కదా, వద్దంటే ఎట్టగా ఉంటాం, నేను చెప్తున్నాను కదా వద్దు నన్ను చేయొద్దు. సరే ఇక్కడికి వచ్చే కారకే అదే రాసుకున్నాను అనమాట, అట్లా నన్ను చేయి వాళ్ళ చేతుల్లో ఇవ్వకండి స్వామి, ఐసీ యూనిట్లో అడ్మిట్ చేయొద్దు, హాస్పిటలైజ్ చేయొద్దు నన్ను అనేసి అదే లెటర్ ఆలోచే సార్కి ఇచ్చాను. లెటర్ ఇచ్చారంటే స్వామి చూసుకున్నారంట, అదే సరిపోయింది. అది వచ్చేసిన తర్వాత ఇంకేం చేయలేక సౌరి గారిని అడిగా నేను, ఇట్లా స్వామికి బాగాలేదని తెలిసింది వాళ్ళకి కూడా. కానీ ఫస్ట్ జాయిన్ అయిన తర్వాత ఒక్కసారి అడిగాను స్వామికి లెటర్ ఇవ్వాలని, తర్వాత ఈ సెకండ్ టైమే నేను అడిగింది, హాస్పిటల్ వర్క్ తప్ప నా పర్సనల్ వర్క్కి ఏం అడగలేదు, ఫ్రంట్లో కూర్చోమని పంపించిందనమాట. ఇదే లెటర్ మళ్ళీ పెట్టుకున్నాను, చెప్పడానికి టైం ఉండదు కదా అక్కడ అనేసి సేమ్ లెటర్ పట్టుకున్నాను అనమాట. మహాలక్ష్మి వాళ్ళ సిస్టర్కి మ్యారేజ్ కదా, వాళ్ళు బ్లెస్సింగ్ వచ్చి కూర్చున్నారు కొంచెం ముందు. స్వామి చైర్ ఇట్లా వచ్చేటప్పుడు కొంచెం దూరం ఉందేమో, వాళ్ళు ఒక్కరు ముందుకు జరిగారు బ్లెస్ చేశారు, అందుకే నా దగ్గరకు వచ్చి ఇంకా కొంచెం దూరం అవుతా ఉంది. పాపం ఈ సెక్యూరిటీ గెలుస్తున్నారు, అయ్యో పాపం ఇందిరా అంటే అడుగు కూర్చుంటే స్వామి దూరంగా వెళ్ళిపోతున్నారు అనుకున్నారు. నాకు ఇంకేం చేయాలి తెలియక కొంచెం ముందుకు జరిగేశాను, మోకాళ్ళ మీదకి జరిగి ఇంత ఇంత ఎత్తులో ఉన్నాను అంతే. సరిగ్గా స్వామి లెటర్ ఇచ్చేసాను ముందు, లెటర్ చదువుతా ఉన్నారు, సేమ్ అదే రాశాను చెప్పడానికి వీలుండదని. ఇంతలోపు ఏం చేశారు, పైనుంచి ఇట్లంతా లెటర్స్ నా తల మీంచి అందడం మొదలుపెట్టారు. సమ్ వీళ్ళు కాకుండా సెక్యూరిటీ ఒక పోలీస్ ఆఫీసర్ కూడా అనుకున్నారు, అబ్బాయి ఊ అన్నాడు ఆ కాయన ఎవరు, అంటే ఊ అంటే ఇక్కడ బాయ్స్ నెట్టేస్తారు కదా అని. స్వామి డ్యూటీకి వెళ్ళేదాన్న, ఏదో ఒకటి ఆన్సర్ వస్తుంది స్వామి, ఆ బంగారు ఇట్లా తల బాగా ఆడిస్తూ బంగారు మంచిది చిన్నగా వినిపిస్తుంది అది కూడా, కానీ తల ఆడిచ్చింది పాజిటివ్గా తెలుస్తా ఉంది మంచిది. ఇంకా నమస్కారం అడడానికి కూడా ఛాన్స్ లేదు అప్పటికే. ఇంకా ఎప్పుడైతే వీళ్ళందరూ పయనించి పడ్డారో వీళ్ళు నెట్టేస్తున్నారు, అంతే స్వామి చేతిలో లెటర్ ఉంది అంతే. ఇట్లే ఇట్లంత ఇట్లనే దండం పెట్టుకున్నాను నేరుగా, అంటే ఈవినింగ్ ఆవిడ సేవదల్ బిల్డింగ్కి వెళ్లేదాన్ని, 2000లో స్టార్ట్ చేశారు అది. ఓవర్సీస్ వచ్చినప్పుడు కలిసి స్టార్ట్ చేసామన్నమాట. ఆ మండే చెప్పారు కదా ఇంకా వెళ్ళిపోదామని, అక్కడి నుంచి నేరుగా సేవదల్ బిల్డింగ్కి వెళ్ళి ఈవినింగ్ ఆ సర్వీస్ చేసి రూమ్కి వెళ్ళిపోయాను అనమాట. అంటే ఇది వీళ్ళు లెటర్ ఇచ్చేసినారు ఇట్లా వీళ్ళందరూ కలిసి చేస్తున్నాము, మేము వెళ్ళిపోయినా వీళ్ళు మేనేజ్ చేస్తారని. ఇంకా అందుకని అది నేను కంటిన్యూ చేస్తున్నాను అనమాట. ఇంకా హెల్పింగ్ హ్యాండ్ వెళ్తారు ఎక్సెప్ట్ సండే, ప్రతిరోజు భజన అయ్యాక ఈవినింగ్ అక్కడికి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుందన్నమాట. ఆ రోజు అందుకని ఇంకా డ్యూటీకి వెళ్ళమన్నారు కదా అనేసి నేరుగా అక్కడి నుంచి అట్లే సేవదల్ బిల్డింగ్కి వెళ్ళేసి వెళ్ళిపోయి మరోజు వచ్చి డ్యూటీకి జాయిన్ అయ్యానమాట. తర్వాత ఇంకో రోజు మళ్ళీ వచ్చి అక్కడి నుంచి మెడిసిన్స్ అంతా అట్లే స్టార్ట్ చేసేసాను. ఇంకా చేశాక మళ్ళీ మధ్యలో ఎందుకు వదిలేశానో మర్చిపోయానో అది కూడా తెలియలేదు నాకు. మధ్యలో మళ్ళీ మోనోట్రెట్ వేసుకోలేదు, పడుకోరుంటే ఆ రోజు కూడా ఇట్లా కొంచెం పెయిన్ వచ్చింది, ఇంట్లో పెయిన్ వచ్చింది. పక్కన పెట్టుకుని ఉండేదాన్ని అది కూడా లేదు, సబ్లింగువల్ పెట్టుకుని ఉండేదాన్ని కనిపించలేదు. కొంచెంసేపటికి మంచం దగ్గర స్వామి నిలబడినట్టున్నారు, మోనోట్రెట్ 20 BD క్లియర్ గా వినిపిస్తుంది. నేను అసలు 20 వేసుకోలేదు అంతకుముందు, 10 mg వేసుకునేదాన్ని, బీడీ వేసుకునేదాన్ని, తర్వాత 10 mg నైట్ వేసుకునేదాన్ని. ఈ లెఫ్ట్ మిడిల్ బ్రాంచ్ బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ట్రైస్ వేసుకోవడం మొదలుపెట్టాను. తర్వాత ఒకటే వేసుకుంటున్నాను, మధ్యలో ఒకటి ఉండో లేదన్నా మిస్ అయ్యానో ఏమో తెలియలే. సరిగ్గా చక్కగా నిలబడి నిద్ర కూడా పట్టలేదు సరిగా ఆ రోజు. అట్లా పడుకోనుంటే చక్కగా నిలబడి ఉన్నారు పక్కన, మోనోట్రెట్ 20 BD టక్కని ఉలిక్కిపడి లేచి చూస్తే ఎవరు లేరు. స్వామి ఇంకా నేను మాన్ నీ మందు అనేసి అక్కడ పొద్దున్న ఎత్తుకుంటే రూమ్లో, సాటర్డే నైట్ ఇది, సండే మార్నింగ్, ఎప్పుడు సాటర్డే సాటర్డేసే వచ్చేది ఎందుకు తెలియదు. సరిగ్గా మేలోనే అది కూడా ఇది మధ్యలో వచ్చింది. చూస్తే ఎక్కడ మోనిటరేట్లేదు, మధ్యలో వేసుకోలేదు కదా అది లేదు. తర్వాత పొద్దున్నే రాగానే తను మెయిడ్ రాగానే పంపించి ముందు మోనిటరేట్ తెప్పించి స్టార్ట్ చేసేసాను అనమాట. డాక్టర్ దాస్ అని కార్డియాలజిస్ట్ ఉండేవాళ్ళు, ఇప్పుడు అక్కడికి వెళ్ళినారు. ఆయన చూశారన్నమాట, మధ్యలో చూస్తాను, ముందు ఇటాలియన్ డాక్టర్ చూశారు వాళ్ళు, తర్వాత మధ్యలో ఆయన చూస్తా వచ్చారు. అలా చేశారు అంటే ఆయన వస్తారు కదా ఆయన దగ్గర చూపించి ఇంకా ఏం చేయాలి ఇంకేం మెడిసిన్స్ అనేదాన్ని కనేసి క్యాజువాలిటీ ఆ రోజు క్యాజువాలిటీకి వెళ్ళి చూపించుకుంది చూపుడికి వెళ్ళినప్పుడు. ఆయన ఏమంటారంటే స్వామి వద్దన్నారు కదా, నువ్వు ఎట్టా చేయించుకో నేను చేయను. తర్వాత ఇంకా పెయిన్ వచ్చింది తప్పదు అని నువ్వు డిసైడ్ చేసుకున్నావా నేను చేస్తాను, నేను చేయించుకోను నేను. దానికైతే ఇంకెందుకు అన్ని టెస్టులు చేయడం దండ కదా, ఊరికే బ్లడ్ టెస్ట్లు వేసారు కానీ ఈసీజీ తీసి ఇదే ఉంటుంది, ఎక్కువ చేసినా ఇదే ఉంటుంది అన్లెస్ యూ డిసైడ్. నేను చెప్పాను లేదు ఇట్లా ఉంటాను మేనేజ్ చేసుకుంటాను చూస్తాము, ఎప్పటివరకు జరుగుతుందో అప్పటివరకు చూస్తాము, నువ్వు డిసైడ్ చేసుకున్న రోజుల్లో నేను అన్ని చేస్తాను టెస్టులు చేస్తాను. కానీ నేను ఇంకా డిసైడ్ చేసుకోను కదా, ఇంకా ఎట్లా స్వామి ఆ రోజు చెప్పిందంటే ఇంకా చేసుకోకూడదు అని. వీళ్ళు డాక్టర్ ఏమంటారంటే నువ్వు అనుకుని చెప్పావు కదా, నువ్వే రాసావు కదా నాకు వద్దని అందుకని స్వామి అట్ట చెప్పారంటారు. ఏం చెప్పారు ఏమన్నా తెలియదు, ఫస్ట్ ఆయన చెప్పారు కదా ఆ మాట మీద నమ్మకం ఉంది. బహుశా నేనేమన్నా ఐడియా మార్చుకున్నానని ఏమన్నా స్వామి నన్ను టెస్ట్ చేశారో ఏమో నాకు తెలీదు. అందరూ అంటున్నారు కదా ఇక్కడైతే చేయించేసుకుంది ఎందుకు నొప్పితో ఉండడం అట్లా ఇట్లా అంటున్నారు ఇంట్లో కూడా, అందుకనేమన్నా నేనేదన్నా అవిశ్వాసం లేకుండా మార్చుకున్నానని ఏమన్నా టెస్ట్ చేస్తున్నారేమో నాకు తెలీదు, ఏమైనా కానీ నేను బట్టు చేసుకోను చూస్తాం ఎట్లుంటుందో ఎట్లా జరుగుతుందో తర్వాత సంగతి నాకు తెలియదు అనేసి తెలిసానమాట. ఇంకొక ఇంటర్వ్యూ ఉంది అంతే, అది నెక్స్ట్. తర్వాత కొన్ని సర్వీస్ యాక్టివిటీస్కి ఇచ్చారనమాట. చెప్పాను కదా ఇక్కడికి వెళ్ళి వచ్చామని విలేజెస్ కదని, ఆవుగుండపాలెం వచ్చి స్వామి ఇచ్చినప్పుడు వెళ్ళేవాళ్ళంట ఆవుగుండపాలెం. ఈ హిల్లకి పైన చాలా బాగుంటుంది, దారిలో పోయే చోటంతో చిన్న ట్యాంక్స్ అయినా లేక్స్ అవన్నీ ఉంటాయి. అంటే క్లీన్గా పెట్టి చేయలేదు కానీ చేస్తే మటుకు చాలా బాగుంది. పైకి వెళ్ళాక అడవులు అట్టుంటుంది. స్వామి వాళ్ళ నాన్నగారితో కూడా పోయేవాళ్ళండి అక్కడ, ఏదైనా పండేది ఏమో తెల్ల. ఆ ఊర్లో ఉండేవాళ్ళు అక్కడ ఉయ్యాలు చెట్లకు కట్టుకుంటారు కదా, అప్పుడు దాంట్లో ఆడుకోవడం అదంతా అక్కడ ఉండేవాళ్ళు చెప్తున్నారనమాట. మా ఇంటి దగ్గరికి వచ్చేవాళ్ళు, వాళ్ళ నాన్నగారితో వచ్చేవాళ్ళు, ఇక్కడ భోజనం చేసేది, ఇక్కడ ఆడుకునేవాళ్ళు, వాళ్ళ సన్స్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడన్నా అక్కడికి వెళ్ళాక క్యాంప్కి వెళ్ళాక అది ఇది చూపిస్తే వాళ్ళు చెప్పారు గుడి ఉంది అక్కడ. వాళ్ళు చిన్న రాళ్లతో రాముడు లక్ష్మణుడు సీత అని అట్లా పెట్టుకొని ఉన్నారు. నాగమణి వీళ్ళందరినీ కూడా తీసుకెళ్లారు 50th పత్రిక ఏదో దానికి. స్వామి కూడా పోయారు అక్కడికి, పోయి అన్ని చేసి ప్రతిష్ట చేయించారు. తర్వాత స్వామి విగ్రహాలు పంపించి రామలక్ష్మణ ఇవి పెట్టారు. ఈ ఇటీర ఈ వాళ్ళంతకుముందు చేస్తున్నట్టే పక్కన పెట్టుండారు, అవన్నీ చూపించారు అన్నమాట. అవన్నీ చేయడానికి అవన్నీ చూసి వచ్చిన తర్వాత అనుకొని క్యాసెట్స్ ఉంటాయి కదా అవన్నీ తెప్పించి ఎక్కడెక్కడైతే రేడియోస్ ఉండి మైక్స్ పెట్టి వీళ్ళు చేస్తున్నారో అక్కడంతా క్యాన్సర్స్ ఏమని చెప్పి అన్ని చాలా గుళ్ళ వరకు ఇదే ఈ శ్రీనివాస్ తీసుకెళ్లి అట్లా ఇచ్చానమాట. తర్వాత వచ్చి వీళ్ళకి రెండు గుళ్ళు చూశాడు. ఇప్పుడు అబ్బాయిని వెళ్ళి అన్ని చూసిరమ్మంటే ఒకటి దీన్ని అంటే ఒకటేమో అసలు స్థలం ఉంది వాళ్ళ దగ్గర, వాళ్ళు కట్టలేదంట అది. స్వామి కట్టుకోవాలనుకున్నారంటే కానీ కట్టలేదంట అది. అది ఈ ఊరికి పోయే దారిలో ఉంది, గోరంట్లకు పోయే దారిలో ఎక్కడో వస్తుంది అది. ఏదో ఊరి పేరు చెప్పాడు మర్చి. ఫొటోస్ అన్ని తెప్పించాం, అవి తెప్పించి స్వామి దగ్గరికి పంపించి తర్వాత పర్మిషన్ తీసుకున్నాకనే పేర్లు పెట్టామన్నమాట. ఇక్కడ రాసుకొచ్చాను ఆ ఊరి పేరు, గుమ్మయ్య గారి పల్లె. అది ఏ పక్క మర్చిపోయారు, రెండు విలేజెస్ చేసామంతే. ఒకటి వచ్చి హనుమాన్ టెంపుల్, హనుమాన్ ఉన్నాడు, కొంచెం గుంటగా ఉంది, గుడిగా అంతా లేదనమాట. అది దానికి గుడి అంటే పెద్దగా కాదు, ఊరికే ఇది వేసి పైన కొంచెం ఇది వచ్చేటట్టు, ఎండ రాకుండా ఇది వచ్చేటట్టు దానికి. దీనికి మటుకు గోరంట్లకు పోయేదాలో అది ఈ ఊరి పేరో ఏ ఊరి పేరు, కొంచెం మెయిన్ రోడ్కి ఇట్లా పక్కన ఉంటుందంట. అది ఖాళీ స్థలం ఉంది, వాళ్ళు ఎప్పటి నుంచి అనుకున్నారు కట్టలేదన్నారు. సరే పని ఒకటి ఒక గుడి కట్టిస్తాం మన హాస్పిటల్ తరఫున అనేసి దానికి స్టార్ట్ చేశాం. ఊరికి పెద్ద చదరంగా పెట్టించి స్వామిది ఫోటో కానీ ఏదైనా కానీ అన్ని పెట్టితే పంపించాం. అనుకోకుండా వీళ్ళు ఓపెన్ చేయాలనుకున్న రోజుకి అన్ని రెడీ అయింది. స్వామి బెంగళూరుకి పోతాను తిరిగి వస్తాను అన్నట్లు తెలియదు, అదే రోడ్లో వస్తా ఆ పక్కకి తల తిప్పి చూస్తున్నారంట. సో వాళ్ళు అదే బ్లెస్సింగ్ అనుకుని స్టార్ట్ చేసేసారు. ఆ రోజు ఓపెనింగ్ వాళ్ళకి స్వామి కూడా బ్లెస్ చేశారు. పోయేటప్పుడు అనమాట స్వామి బ్లెస్ చేశారు కాబట్టి మనం ఇంకా చేయాలని. అంతవరకు అక్కడ సేవాదలు లేదంట, అంటే అక్కడి నుంచి మనకు వచ్చే సేవాదలు కానీ స్వామి సమితి కూడా లేదంట. సంగతి స్టార్ట్ చేశారు. చాలా సంతోషమైంది. ఇన్విటేషన్ ఎత్తుకొని వచ్చాక చెప్పాయి, ఇదంతా మాకొద్దు, మీరు బాగా చేసుకోవడం కావాలా. మనకేమనిపిస్తుందంటే ఇవన్నిటికి పోయేటప్పటికి ఏదో మనం చేశాము, మన హాస్పిటల్ మన ఈగో, ఇంకెవరినైనా పంపించాలి, ఇక్కడ పోయే వాళ్ళు ఉండరు సమయానికి, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఇదంతా ఎందుకులేనేసి ఇవన్నీ వద్దండి, మాకు మీరు చేసుకోవడం కావాలా, అదొకటే సంతోషం మాకు అనేసి. అది రెగ్యులర్గా ఇప్పుడు జరుగుతుందంట. రెండు సార్లు ఒక అతను వచ్చి చెప్పెళ్ళాడు, ఇట్లా బాగుంది ఇది చేశాను. ఆంజనేయులు కుర్తి కూడా అయితే అది మరీ కిందే కట్టలేదో ఉండింది. ఆ విగ్రహం అంతా వాళ్ళదే ఉంది, అది పెట్టుకుని వాళ్ళు చేశారు. గొండతిమ్మన స్వామిది పెట్టారు, ఏం పెట్టకుండా స్థలం ఉండింది వాళ్ళకి. ఇప్పుడు ఫోటో పెట్టారా, ఇప్పుడు ఏమన్నా పెట్టుకున్నారో తెలియదు, అసలు నేను చూడ కూడా లేదాన్ని. వాళ్ళు చెప్పారు అక్కడ, ఇంకా మనం పోయి ఇప్పుడు సంతి అంతా స్టార్ట్ అయింది. ఎప్పుడో స్థలం ఎవరిని ఇచ్చినారో ఏవో పెట్టాలనుకున్నారో అది అట్టే నిలిచిపోయిందంట. ఎప్పుడైతే మనం కొంచెం ముందుకు వచ్చేసరికి వాళ్ళు ముందుకు వచ్చి అంత మేనేజ్మెంట్ అంతా వాళ్ళు చూసుకున్నారు. పాపం మనం పంపించినప్పుడు చూసుకోవడం అంతా వాళ్ళు చూసుకున్నారు. ఈ అబ్బాయి వెళ్ళి శ్రీనివాస్ వెళ్ళి చూసి వచ్చేవాడు అనమాట, ఎంతవరకు జరిగింది ఏం జరిగింది. తర్వాత జరగడం విగ్రహం పెట్టుకుంది, స్వామి ఫోటో పెట్టుకోవడం, భజన చేసుకోవడం, పూజలు చేయడం, పొద్దులేసి నగర సంకీర్తనం, రెగ్యులర్ ఫంక్షన్స్ చేసేటప్పుడు అంతా బాగా చేస్తున్నారంట. తర్వాత మళ్ళీ టచ్ లేదు, ఎవరు వెళ్ళి చూసింది లేదు, ఏం లేదు. వాళ్ళు ఒకరోజు పాపం వాళ్ళు చాలా మంది ఎప్పుడో స్వామి అక్కడ వచ్చినప్పుడు చూసిన ముసలాళ్ళు కూడా ఉన్నారు, ఇంకా చిన్నప్పుడు స్వామి అక్కడికి వస్తే చూసిన వాళ్ళు. కొంతమంది మటుకే ఇక్కడికి వచ్చిన ఒకే ఒక బస్సు ఉండింది, ఇప్పుడు ఏమన్నా ఎక్కువ చేశారో తెలియలే. వాళ్ళు ఏం చేశారంటే, మేము చూడలేదు స్వామిని అప్పుడెప్పుడో చూసామన్నారు. సరే పాపం అరేంజ్ చేస్తాం, ఒక్క ఊరికి చూపించినట్టు అవుతుందని వాళ్ళకి అరేంజ్ చేసి వాళ్ళందరినీ ఎవరెవరు వస్తారో వాళ్ళందరినీ పిలుచుకోరమ్మని, ఇక్కడికి రమ్మని పొద్దున్నే తీసుకొచ్చి బట్టలన్నీ అక్కడ పెట్టి వాళ్ళందరినీ స్నానాలు ఇక్కడ చూడండి. వాళ్ళు సరిగా అంతా ఉండదు, స్వామి దగ్గర కూర్చోబెట్టమా, వాళ్ళ డ్రెస్లు అంతా ఇక్కడ పెట్టమని మనం ఇచ్చినటువంటి చీరలు అందరికీ ఇచ్చేస్తే కట్టుకున్నాం. జెంట్స్ కూడా వచ్చినారు, లేడీస్కి మటుకే ఇచ్చాము, జెంట్స్కి ఇవ్వలేదైతే. వీళ్ళు కట్టుకుని అందరూ అక్కడ వర్కింగ్ డే మండే, నేను రాలేను నాకు మండి, నువ్వు వెళ్ళేసి రాలే, ఎవరైతే స్వామి దగ్గర వాళ్ళ దర్శనం కావాలంతే. అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చుంటే స్వామికి ఎంత సంతోషమైందంటే వాళ్ళని చూసి. వీళ్ళకి ఇక ఓవర్వెల్మింగ్ అనమాట. మేము కూర్చున్న చోటే కూర్చోబెట్టారంట లేడీస్ ని, జెంట్స్ వైపు జెంట్స్ కూర్చున్నారు. వీళ్ళు వచ్చి స్వామి అక్కడే నిలబడిపోయి బాగున్నారా, ఎవరు నలుగురు ఐదున్నంతా ఏదో అన్ని వాళ్ళ సంగతులు అడుగుతా, కొంతమంది లెటర్స్ ఇచ్చేవాళ్ళు, ఏదో ప్రాబ్లం ఉండిందని చెప్పినారు వాళ్ళు. జెంట్స్ సైడ్ ఏదో అఫీషియల్ గా వాళ్ళు గవర్నమెంట్ తరఫున జరిగింది ఏదో, వాళ్ళు అన్ని రాసి పెట్టుకుని వాళ్ళు ఉన్నారన్నమాట. స్వామి అక్కడికి వెళ్తే వాళ్ళు చెప్పుకున్నట్టున్నారు. ఇది అయిపోయి ఇక్కడికి వస్తే అందరికి క్యాంటీన్ భోజనం అయి పెట్టించి మళ్ళీ సాయంత్రం కూడా దర్శనం చేసుకోమన్నాం. సాయంత్రం దర్శనంలో అంత ఎక్కువసేపు లేరంటే ఊరికే అట్లా చూసేసి బ్లెస్ చేసి, వీళ్ళు ఇంకేదో ఇవ్వాలనుకున్నారు కానీ బ్లెస్ చేసేసి వచ్చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత టిఫిన్ ఏదో పెట్టించి బస్ ఎక్కిచ్చేసి వాళ్ళ బట్టలన్నీ మళ్ళీ వాళ్ళని తీసుకుని, వాళ్ళకి ఇంకెంత సంతోషంగా ఉండిందో చెప్పలేను. నాకు అనిపించింది ఇంతమంది చూడాలంటే భగవంతుడు చూశారంటే వాళ్ళకి సంతోషం కదా. అందులో కొంతమంది మటుకే చిన్నప్పుడు చూశారు, అప్పుడు చూసిన వాళ్ళు ఇప్పుడు స్వామిని చూడడంతో ఇంకా వాళ్ళకి ఆ ముసలికి ఇంకా ఇదిగా ఉండిందనమాట. స్వామి లాంగ్మెంట్ చెప్తాను, అయ్యో చూడాల్సింది స్వామి ఫేస్ అప్పుడు, ఎవరు క్లిక్ చేయలేదు కానీ ఎంత ఆనందంగా ఉండిందో అది. వాళ్ళందరూ చూసిన వాళ్ళు ఎవరో నా దగ్గరికి వచ్చినారన్నంత ఇదిగా ఉన్నది, తల్లి ఉండిందని చెప్పింది. అప్పుడు అనుకున్నా కొద్ది కొన్ని ఊర్లను అట్లా తీసుకొస్తే బాగుండదని, చేయలేకుండా ఏదో ఒకటి రెండు చేయగలిగా ఉన్నమాట. తర్వాత ఇక్కడ నారాయణ సేవ అన్ని స్టాప్ చేసేసాం, ఇంకా తర్వాత నాకు సఫాయి అవుతుంది కానీ స్థలం కూడా లేదు మనకి. వెనక ఇక్కడ డంప్ చేసే రూమ్ లో అన్ని పెట్టుకునే వాళ్ళం, ఇప్పుడు అన్ని డంప్ చేస్తున్నారు. ఇంకా ఆనియన్స్ అన్ని కట్ చేస్తే హాస్పిటల్ వాసన వస్తుంది కదా, ఎట్లా బాగుండదు ఇంకా అనేసి క్లోజ్ చేసేయమన్నారు. ఇవన్నీ మన కిచెన్కి ఇచ్చేసేసామన్నమాట, చెప్పి ఇట్లా ఎన్ని సామాన్లు ఉన్నాయి ఇట్లా యూజ్ చేయం ఇంకా అనేసి అన్ని ఇదన్నీ అట్నే జీరేటరీకి అన్ని క్లోజ్ అయిపోయినాయి. అప్పుడు తర్వాత వీళ్ళు సేవదల్ బిల్డింగ్ కూడా క్లోజ్ చేసినాం అన్ని. మిస్టర్ షౌరి వచ్చి అడిగారు, ఎట్లా అంటే మీరు పర్మిషన్ తీసుకోండి నేను వస్తాను, నాకు సఫాయ పర్మిషన్ కావాలా, అన్ని క్లోజ్ చేశామని. తర్వాత అంటే రెగ్యులర్ మిగతా హాస్పిటల్ లాగా అన్ని స్టెబిలైజ్ చేయాలనుకున్నాం కదా, ఫర్దర్ రన్ కడేదానికి అన్ని ఉండాలి కదా అనేసి. అప్పుడు మళ్ళీ ఆమె వచ్చి అడిగాక వేస్తాన్ని, తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశామన్నమాట. అది మటు కంటిన్యూ అవుతుంది మిగతాన్ని.
0: ఇంతవరకు మీరు స్వామితో డాక్టర్ శ్రీమతి ఇందిరమ్మ గారి అనుభవాల శీర్షిక 24వ భాగం విన్నారు. ఈ అనుభవాల సుమమాల యొక్క తరువాయి భాగం రేపు మీరు వింటారు. సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృత గుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: సమదృష్టి. ఒక ఊరిలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. పెద్దవాడు ఆత్మజ్ఞాన సముపార్జన నిమిత్తమై తీవ్రమైన సాధనలలో మునిగాడు. తరువాత తమ్మునికి కూడా ఆధ్యాత్మిక చింతన కలిగింది. తన అన్న దగ్గరకు వెళ్లి, సోదరా, ఒక ఊరిలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. పెద్దవాడు ఆత్మజ్ఞాన సముపార్జన నిమిత్తమై తీవ్రమైన సాధనలలో మునిగాడు. తరువాత తమ్మునికి కూడా ఆధ్యాత్మిక చింతన కలిగింది. తన అన్న దగ్గరకు వెళ్లి, సోదరా, నన్ను నీ శిష్యునిగా స్వీకరించు అన్నాడు. దానికి అన్న, నేను నీకు సోదరుడను, నీకు గురువుగా వర్తించటము కష్టము, నీవు దక్షిణామూర్తి వద్దకు వెళ్ళు అన్నాడు. దానికి తమ్ముడు, దక్షిణామూర్తి ఎక్కడ ఉంటాడు, నేనెట్లా అతనిని గుర్తించాలి అని ప్రశ్నించాడు. అప్పుడు అన్న, ఎవరైతే సృష్టిలో సర్వమును సమదృష్టితో చూడగలడో అతడే దక్షిణామూర్తి అని తెలుసుకో అని చెప్పి పంపాడు. తమ్ముడు తన చేతివిరేలికి ఒక బంగారు ఉంగరం వేసుకుని బయలుదేరాడు. దక్షిణామూర్తిని అన్వేషిస్తూ ఎన్నో ఆశ్రమాలకు వెళ్లి అక్కడ గల మునిపుగ్గవులను, అయ్యా, నా చేతికి ఉన్న ఉంగరం బంగారు ఉంగరమేనా అని అడిగాడు. వారందరూ, అవును, అది బంగారు ఉంగరమే, సందేహం లేదు అన్నారు. మరల తమ్ముడు వారితో, అయ్యా, ఇది ఇత్తడి, రాగితో తయారైంది కదా అని అన్నాడు. వారు, కాదు కాదు, ముమ్మాటికి అది బంగారపు ఉంగరమే అన్నారు. మరికొన్ని నెలల తర్వాత ఒక వటవృక్షం నీడలో ఒక పురుషుడు ధ్యాన నిమగ్నుడై ఉండటం చూశాడు. అతని వద్దకు వెళ్లి ఈ తమ్ముడు అతని కన్నులు తెరిచేంత వరకు వేచి ఉన్నాడు. తరువాత తన ఉంగరాన్ని అతనికి చూపి, స్వామీ, ఇది రాగి ఉంగరమేనా అని అడిగాడు. ధ్యానం చేస్తున్న ఆ వ్యక్తి, అవును అన్నాడు గంభీరంగా. వెంటనే తమ్ముడు, స్వామీ, ఇది ఇత్తడి ఉంగరం వల్ల ఉన్నదే అన్నాడు. దానికి ఆ వ్యక్తి, అవును, ఇత్తడే అన్నాడు శాంతంగా. మరల తమ్ముడు, స్వామి, ఇది బంగారపుటుంగరం అన్నాడు. ఆ వ్యక్తి, అవును అన్నాడు మెల్లగా. ఈ సమాధానం విని ఇతడే తన అన్న చెప్పినట్లు సమదృష్టి కలిగిన దక్షిణామూర్తి అని గుర్తించాడు తమ్ముడు. ఆ వ్యక్తినే తన గురువుగా స్వీకరించదలిచి అతని సన్నిధిలో నిలిచిపోయాడు.

0: లఘువులు.
1: గురువులు.
0: లఘువులు.
1: గురువులు.
0: పెద్దల మాట
1: పిల్లల నోట. లఘువులు.
0: గురువులు.
1: పెద్దల మాట
0: పిల్లల నోట.
1: లఘువులు.
0: లఘువులు.
1: గురువులు.
0: గురువులు. లఘువులు.
1: గురువులు.
0: లఘువులు.
1: గురువులు.
0: లఘువులు.
1: గురువులు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. లఘువులు గురువులు పెద్దల మాట పిల్లల నోట కార్యక్రమానికి మీకు స్వాగతం. హనుమంతుడు భక్తికి మారుపేరు. రామనామ సంకీర్తన ఎక్కడ జరుగుతున్నా అక్కడ అదృశ్యంగా హనుమంతుడు ఉంటూనే ఉంటాడు. ఎవరైనా శ్రీరాముని దూషించినా అవహేళన చేసినా అక్కడ ప్రత్యక్షంగా వచ్చి బుద్ధి చెప్పడం కూడా పరిపాటే. అలాంటి ఒక సంఘటన భగవాన్ బాబావారు తమ దివ్యోపన్యాసంలో చెప్పారు. ఆ సంఘటననే హైదరాబాద్ బాలవికాస్ చిన్నారులచే రూపొందించబడిన భక్త రక్షకుడు అను చిన్న నాటిక ద్వారా ఇప్పుడు మీరు వింటారు.

భారత యుద్ధానికి ముందు కృష్ణార్జునులు రామేశ్వరం వెళ్లారు. త్రేతాయుగంలో రావణ సంహారం కొరకు లంకకు లక్షలాది వానరులు నిర్మించిన వారతి అక్కడ శిథిలావస్థలో కనపడింది. అది చూసి కృష్ణుడు కుతూహలంగా ఇలా అన్నాడు,

0: అర్జున, అదే శ్రీరాముడు సేతు నిర్మించిన సముద్ర తీరం. అక్కడే రాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించాడని ప్రతీతి.
1: లక్షలాది వాడారుల సహాయంతో శ్రీరాముడు వారధి నిర్మించడంలో విశేషమేముంది? నేనైతే నా ధనుర్విద్య ప్రభావంతో బాణాలతోనే వారధిని నిర్మించేవాణ్ణి.
2: ఈ మాటలను విన్న హనుమంతుడు అక్కడ ప్రత్యక్షమై ఆ సంభాషణలో చోటు చేసుకుని ఇలా అంటాడు.
3: అంత గటికుడివా? ఏది నిర్మించు చూస్తాను.

0: ఇదిగో నిర్మించాను చూడు. రామదండు నిర్మించిన సేతు మీద లక్షలాది వానరులు నడిచి లంకకు వెళ్లారు. మరి ఈ సేతు కనీసం నా బరువునైనా మోయగలుగుతుందో లేదో?
1: నిక్షేపంగా మోయగలదు, వెళ్లి నడిచి చూడు.
0: ఒకవేళ మోయలేకపోతే?
1: ప్రాయోపవేశం చేస్తాను.
0: సరే చూద్దాం. అరే, నేను పాదం పెట్టగానే కృంగిపోయిందే. ఇదేనా నీ ధనుర్విద్య ప్రావీణ్యం?
1: నా అహంకారాన్ని అణిచివేసి నాకు కనువిప్పును కలిగించినందుకు కృతజ్ఞతలు. నా ప్రతిజ్ఞను అనుసరించి ప్రాయోపవేశం చేస్తాను.
2: హనుమాన్, మధ్యవర్తి లేకుండా వేసుకున్న పందెం చెల్లదు. నేను మధ్యవర్తిగా ఉంటాను. ఇంకోసారి పరీక్షించి చూడు. ఏది అర్జున, నువ్వు మళ్లీ బాణాలతో వారధి నిర్మించు. హనుమంతుని బరువు మోస్తుందో లేదో చూద్దాం.
1: కృష్ణ, నీదే భారం.

0: ఇదిగో నీ మాట మీద మళ్లీ బాణాలతో సేతువును నిలబెట్టాను.
1: హనుమాన్, ఇప్పుడు నడిచి చూడు.
2: ఇప్పుడు నా బరువుని మోసింది, సేతువు చెక్కు చెదరలేదు. ఈ బరువు మోసిందెవరో? కృష్ణ పరమాత్మ. మీ నడుము చూస్తే తెలుస్తోంది, అర్జునునికి పరాభవమైతే మీరు సహించలేరు. మీరిరువురు నరనారాయణులు. నాకు తెలుసు, నేనొచ్చిన పని అయిపోయింది, ఇక సెలవు.
0: కృష్ణ, హనుమంతుడు ఆ వారధి మీద నడుస్తున్నంతసేపు అతని అడుగులకు అది కృంగిపోకుండా క్రింద నుంచి నువ్వు మోసావా? నీ భక్త వాత్సల్యానికి అవధులు లేవు, నన్ను క్షమించు కృష్ణ.
3: ఆనాటి వలె ఈనాడు కూడా ఆర్తజనులను ప్రోచే సచ్చిదానందమూర్తి అవతరించనని భగవాన్ బాబావారు ప్రకటించిన పద్యం జ్ఞాపకం చేసుకుందాం.

ఇంతవరకు మీరు ఈనాటి మన లఘువులు గురువులు కార్యక్రమంలో హైదరాబాద్ బాల వికాస్ చిన్నారులచే రూపొందించబడిన భక్త రక్షకుడు అనునాటికను విన్నారు. సాయిరాం.

మధుర మధుర మురళి ఘనశ్యామ మధుర మధుర మురళి మధుర మధుర మురళి ఘనశ్యామ మధుర మధుర

ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. మానస భజరే భజన శిక్షణా తరగతికి మీకు స్వాగతం. ఈనాటి మన భాగంలో ఒక చక్కని దేవీ భజనను నేర్చుకుంటూ అందులోని భావరాగ తాళాలను మనం తెలుసుకోనున్నాం. ఇప్పుడు మనం నేర్చుకోబోయే భజనలోని మొదటి పంక్తి

0: ఈ భజనలో మొత్తం 6 పంక్తులు ఉన్నాయి. మన కార్యక్రమంలో ముందుగా ప్రతి పంక్తిలోని ఒక్కొక్క పదాన్ని ఎలా ఉచ్చరించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1: జగత్ జనని శివ సాయి శంకరి మాతా మహేశ్వరి పార్వతి మా అభయ ప్రదాయిని గాన వినోదిని మాతా భవాని మా జయ మా జయ మా కాళీ కపాలిని మా.
0: ఈ భజన ప్రత్యేకించి ఒకే రాగంలో కూర్చబడినది కాదు. ఈ భజనలో దర్బారీ, గౌరీ, మనోహరి, కాపి రాగాలు వరుసగా వస్తాయి. ఇలా అనేక రాగాల సమ్మిళితంగా వీణుల విందుగా ఈ భజన సాగుతుంది. భగవంతునికి ప్రియమైనది భక్తిభావమే. భావం వ్యక్తీకరింపబడటానికి తోడ్పాటునందించేవి రాగతాళాలు. ఈ భజన భావయుక్తంగా పాడగలిగితే స్వామి రూపం మన కన్నుల ముందుగా సాక్షాత్కరిస్తుంది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఈ భజన మనందరికీ తెలిసినటువంటి 8 క్రియలు గల ఆదితాళంలో ఉంది. తాళానుగుణంగా ఈ భజనను ఎలా పాడాలో ఇప్పుడు విందాం.
2: 1 2

ఇందులోని రాగ తాళాలను తెలుసుకున్నాక ఇప్పుడు దీనిని పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. అందుకై ప్రతి తరగతిలో చేస్తున్నట్లుగా మొదటి గాయకుడు పాడినప్పుడు శ్రద్ధగా విని రెండవ గాయకునితో కలిసి అనుసరించినట్లయితే మనం ఈ భజనను పాడే విధానాన్ని నేర్చుకోవచ్చు.

ఇందాక మనం చెప్పుకున్నట్లుగా భజనలో భావం ప్రధానమైనది కనుక మన కార్యక్రమంలో మరో ముఖ్యాంశమైన ఈ భావం గురించి మనం కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి పూర్వ విద్యార్థి శ్రీ సోనం గారి అనుభవాలను ఇలా పంచుకున్నారు. ఒక సందర్భంలో దుర్గ భవానీమా జయ జయ సాయిమా అన్న భజన పాడుతున్నప్పుడు స్వామివారు నాకు దేవి స్వరూపంలో దర్శనమిచ్చారు. అదేవిధంగా ఈ దేవి భజన పాడుతున్నప్పుడు కూడా ఆ సన్నివేశం నాకు గుర్తుకు వస్తుంటుంది. జగత్ జనని శివ సాయి శంకరి ఈ దేవి భజన కూడా అటువంటిదే. నేను పీయూసీ చదివిన రోజులు నాకు గుర్తుకు వస్తున్నాయి. నేనీ భజనను కంపోజ్ చేశాను అనటం నాకు సరియైనదిగా తోచదు. ఎందుకంటే మనమంతా నిమిత్తమాత్రులం. అన్నింటికీ కర్త ఆ భగవంతుడే. నాకొక మిత్రుడుండేవాడు. అతడు గొప్ప సంగీత విద్వాంసుడు. నాకెంతో సహాయం చేశాడు. అతని పేరు సాయి శంకర్. ఇప్పుడు అతడొక గొప్ప శాస్త్రవేత్త. అతడు ఎంతో తెలివైనవాడు. పైకి చూస్తే దేన్ని అంత సీరియస్గా తీసుకున్నట్లు కనిపించడు. మేము ఎప్పుడు భజన ప్రాక్టీస్ చేసినా సాయి శంకర్ వయోలిన్ తీసుకుని వచ్చేవాడు. ఇదంతా ఈ భజన రూపొందడానికి పూర్వరంగం. అతనికి చక్కని స్వరజ్ఞానం ఉండేది. వయోలిన్ చాలా బాగా వాయించేవాడు. అతడంత ప్రతిభావంతుడని మేము మొదట గుర్తించలేదు. నేనతని మీద ఎన్నోసార్లు కేకులు వేయవలసి వచ్చేది. తొందరగా శృతి పెట్టవయ్యా, ఆలస్యం చేయకు అని నేనంటుంటే, ఉండవయ్యా, శృతి చేస్తున్నాను కదా, అంత తొందర పెట్టకు, దేనికైనా కొంత సమయం కావాలి కదా అంటూ ఆలస్యం చేసేవాడు. అతడు నిమ్మకు నీరెత్తినట్లు ఉండేవాడు. దేనికి చలించే మనస్తత్వం కాదతనిది. మార్నింగ్ సుప్రభాతంలో నీవు కనిపించలేదే అంటే, సుప్రభాతం నీలాంటి గొప్ప భక్తులకు గాని మాకు కాదు అనేవాడు. అయితే స్వామి భజన విషయంలో మాత్రం అతడు చాలా జాగ్రత్తగా చురుకుగా ఉండేవాడు. సాయి శంకర్ ఎప్పుడూ మహమ్మద్ రఫీ పాటలు పాడుతుండేవాడు. మధువన మురళి శ్యామ మురారి భజన అతడు రూపొందించినదే. మధువంతి రాగంలో ఉంటుంది ఆ భజన. ఈ భజన మీద స్వామి సంతకం చేశారు. నీవు చూడలేదు అన్నాడు నాతో. నేను గొప్ప భక్తుడను, చాలా క్రమశిక్షణ కలవాడనని చెబుతావు కదా అంటూ నన్ను ఎప్పుడూ మాటలతో వెసిగించేవాడు. ఆ విధంగా నాకతడెంతో మేలు చేశాడు. ఉన్నట్టుండి ఒకనాడు పశుపతి తనయ బాల గజానన అన్న భజన కంపోజ్ చేశాడు. ఆ రోజులలో నేనొక్కడినే కంపోజర్ని అని అనుకునేవాణ్ణి. నాలో చాలా అహంకారం ఉండేది. నేను భజన కంపోజర్ని, నేనీ భజన కంపోజ్ చేశాను, ఆ భజన కంపోజ్ చేశాను అని గర్వపడేవాణ్ణి. ఈ జగత్ జనని శివ సాయి శంకరి భజన కూడా సాయి శంకర్ రూపొందించినదే. ఇంకా పైగా ఈ భజనను నాకోసం నేను కంపోజ్ చేసుకున్నాను, నన్ను నేను స్తుతించుకున్నాను అనేవాడు. ఎందుకంటే అతని పేరు సాయి శంకర్ కదా. ఈ భజనలో మొదటి పంక్తి చివర సాయి శంకరి అని వస్తుంది. నేను నీకు భజన నేర్పిస్తాను, నీవు కావాలనుకుంటే ఈ భజన నేర్చుకుని స్వామి సన్నిధిలో పాడుకో అన్నాడు. అలాగే సాయి శంకర్ దగ్గర భజన నేర్చుకుని త్రయీ బృందావన్లో పాడే అదృష్టం కలిగింది. అయితే అది ఈ త్రయీ కాదు, పాత బృందావనం. నేనే భజన మొదటిసారిగా స్వామి సమక్షంలో పాడుతున్నప్పుడు అభయప్రదాయిని గాన వినోదిని అన్న పంక్తి దగ్గర స్వామి భజన స్టాప్ చేశారు. భజన పాడుతున్నప్పుడు మనస్సు నిర్మలంగా, అహంకారరహితంగా, పవిత్రంగా, ఇతరమైన ఏ భావాలు లేకుండా ఉండాలి. కనీసం భజన పాడుతున్నప్పుడైనా ఆ విధంగా ఉండకపోతే భగవంతుని అనుగ్రహం కలగడమనేది అందరాని పండే. బృందావనంలో అప్పటి నా వయస్సు 2 సంవత్సరాలైనని చెప్పుకోవచ్చు. సాయి శంకర్ నేర్పించిన విధంగా పాడి నేను కొత్త భజన చాలా బాగా పాడానని అనిపించుకోవడానికి ప్రయత్నించాను. ఆ గర్వం మనస్సంతా నిండిపోవటం వల్ల నేను భజన సరిగ్గా పాడలేకపోయాను. స్వామి భజనను మధ్యలోనే ఆపివేశారు. తరువాత భజన మామూలుగా సాగిపోయింది. అయితే నేను ఈ ఒక్క భజననే సరిగ్గా పాడలేకపోయాను. తక్కిన భజనలు బాగా పాడుతున్నాను కదా అన్న విషయం
నిరూపించుకోవాలని స్వామి హారతి తీసుకుని పయ్యంతస్థులో తమ నివాసానికి వెళ్తుండగా స్వామీ స్వామీ అని వెంటపడ్డాను. స్వామి నా వంక చూసి, నీవా లైన్ అలా పాడవలసిన అవసరం ఉందా? అది సరిగ్గా రానప్పుడు ఎందుకట్లా పాడుతావు అని మందలించారు. నేను చాలా బాధపడ్డాను, తట్టుకోలేకపోయాను. అయినా స్వామి కారుణ్యమూర్తి కదా, వెంటనే ఎంతో దయతో గొంతు సరిగ్గా లేనప్పుడు ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుంది. నీ గొంతు బాగున్నప్పుడు, ఆరోగ్యం సరిగా ఉన్నప్పుడు నీ సంగీత జ్ఞానాన్ని ప్రదర్శించవచ్చు అన్నారు. స్వామి పలుకులలో ఎంతో అంతరార్థం ఉంటుంది. నేను హాస్టల్కి వెళ్లి ఆత్మవిమర్శ చేసుకున్నాను. ఇప్పటికీ విమర్శించుకుంటూనే ఉంటాను. గర్వం మనిషిని కప్పివేసినప్పుడు అతడు ఆరోగ్యవంతుడెలా అవుతాడు? అలాగే నేను కూడా ఆ భజన పాడిన క్షణంలో అహంకారంతో కప్పివేయబడి ఉన్నాను. కాబట్టి నా ఆరోగ్యం సరిగ్గా లేనట్లే. గొంతు సరిగా ఉన్నప్పటికీ పైస్థాయి అందుకోలేకపోయాను. అంతేకాకుండా నా హృదయం స్వామి మీద లగ్నం కాలేదు. నా దృష్టి అంతా నా సంగీత ప్రదర్శన మీదనే కేంద్రీకృతమయ్యింది. కనుకనే పూర్తిగా భక్తిభావం దూరమైపోయింది. సోనం చాలా బాగా పాడాడు అని అనిపించుకోవాలన్న తపన, అందరూ నన్ను మెచ్చుకోవాలన్న ఆరాటం భక్తిభావాన్ని దూరం చేసింది. ఈ గుణపాఠం ఆనాడు నేను నేర్చుకున్నాను. అదే స్వామి అంటారు, బీయింగ్ ఈజ్ లాస్ట్ ఇన్ బికమింగ్ అని ఈ భజనను మొదటిసారి పాడిన సోనం గారు చెప్పుకొచ్చారు. నిజంగానే మనం గొప్ప గాయకులమని నిరూపించుకోవాలన్న తపనతో భజన పాటలో ప్రధానంగా ఉండవలసిన భక్తిభావాన్ని మనం దూరం చేసుకుంటుంటాము. చుట్టుపక్కల వారి యొక్క మెప్పు కోసం భజన పాడుకోవటం సరియైన లక్షణం కాదు. అటువంటి భావాలు మనస్సును నింపివేసినప్పుడు భగవంతుడు మెచ్చడు. బయటి వారిని ఇంప్రెస్ చేయాలనుకుంటే మన లోపలి ఎక్స్ప్రెషన్ దూరమైపోతుంది. కేవలం భగవాన్ మీదనే మనస్సు లగ్నమైనప్పుడు అన్నీ వాటంతట అవే జరిగిపోతాయి. ప్రతి భజన ఒక ఆధ్యాత్మిక సాధనయే. ఇక ఆ తరువాత మళ్లీ ఈ భజన స్వామి సన్నిధిలో చాలాసార్లు పాడాను అంటూ సోనం గారు ఇలా వివరించారు. నేనే కాదు, అప్పటి భజన్ సింగర్స్ అయిన సంజీవ్, ఇంకా ఎందరో మంచి గాయకులు ఈ అందమైన భజన పాడారు. తల్లికి దూరమైన బిడ్డ మాతృమూర్తి కోసం అలమటించినట్లుగా ఉంటుంది ఈ భజన. జయమా జయమా అని పాడుతున్నప్పుడు అమ్మ పలుకకుండా ఎక్కడో దూరంగా ఉన్నట్లు, నీ వంక చూడనప్పుడు తారస్థాయిలో జయమా అని పాడితే ఎంత అద్భుతంగా ఉంటుంది. తారస్థాయిలో పాడినప్పుడు అందులోనూ స్వామి మన ఎట్ట ఎదుట చిరునవ్వులు చిందిస్తూ ఆసీనులై తాళం వేస్తున్నప్పుడు ఆ అనుభూతిని మాటలలో వర్ణించలేము. మనం గొప్పగా పాడటం కాదు, ఈ భజనయే మనల్ని ఆ స్థాయికి కొనిపోతుంది. కాలిక పాలినిమా అన్న పంక్తి పాడుతున్నప్పుడు స్వామి తమ జుట్టు చేతితో పట్టుకొని నోటిలో పెట్టుకోవడం నేను ఎన్నోసార్లు చూశాను. ఆ రోజులలో స్వామి తాంబూలం వేసుకునేవారు. పెదవులు ఎర్రగా ఉండేవి. స్వామి ఆ సమయంలో నిజంగా దేవీస్వరూపంగా గోచరించేవారు. ఈ భజన పాడుతున్నప్పుడు అది మనం పాడుతున్నామని కాదు, స్వామివారి దయాకరుణలే మనల్ని ఆ స్థాయికి కొనిపోతాయి. ఆ రోజులు తలుచుకుంటే ఎంతో ఆనందం కలుగుతుంది. ఆ ఆనందానుభూతిలో ఈ లోకానికి అతీతంగా ఎక్కడికో తేలిపోతుంది మనస్సు. ఒక భక్తుడు మహారాష్ట్ర నుండి వచ్చి 3-4 దశాబ్దాలుగా ప్రశాంతి నిలయంలో సేవ చేస్తున్నారు. ఆయన స్వామిని ఎప్పుడూ అమ్మలాగే, జగజ్జననిలాగే భావిస్తారు. మాతృమూర్తితోడి బంధం భగవంతునితోడి అనుబంధం కంటే గొప్పది అంటారాయన. తల్లి బిడ్డకు తొలి గురువు అంటారు కదా, భగవంతుడు ఆ తల్లి తరువాతనే అనుకోవాలి. ఒక పాత పాట ఉంది, హే మాతే ఆప్కే సూరత్ కే అలగ్, భగవాన్ కీ సూరత్ క్యా హోగీ. ఓ జనని, నీ వదనం కంటే భగవంతుని ముఖారవిందం వేరైనదా అని. చాలామంది విద్యార్థులు కూడా
స్వామిని సాయిమాతగానే ఆరాధిస్తారు. లౌకికంగా భౌతికంగా స్వామివారిది పురుష రూపం. అటువంటి స్వామిని సాయిమా అని ఎందరో సంబోధించి ఆరాధిస్తున్నారంటే మాతకు ప్రతిరూపం స్వామియే. 1984 గురుపూర్ణిమ సందర్భంగా మా గ్రాండ్ మదర్ స్వామిని తారాదేవిగా దర్శించారు. తల్లి అందరి గురువుల కంటే ఉన్నతమైనది. పుట్టినప్పటి నుండి మనకు ఎన్నో విషయాలు నేర్పుతుంది. నడక, మాటలు, తినడం, త్రాగటం, పనులు చేయటం అన్నీ తల్లియే కదా నేర్పుతుంది. కనుక తల్లియే మొదటి గురువు. ఈ దేవి భజనలన్నీ స్వామివారి యొక్క మాతృతత్వాన్ని ప్రతిబింబిస్తాయి. ఆ సాయిజనని పదసన్నిధికి మనల్ని కొనిపోతాయి అంటూ శ్రీ సోనం గారు తన అనుభవాన్ని ముగించారు. స్వామిని అమ్మగా భావించుకోవడం ఎంతో ఆనందాన్నిస్తుంది. మనం అమ్మ దగ్గరనే ఎంతో చనువుగా మెలగగలుగుతాం. స్వామి కూడా నా ప్రేమ 1000 తలుల ప్రేమ అంటారు. భక్తునికి ఆ అనుభూతి కలుగుతుందని వేరుగా చెప్పనక్కరలేదు. మాతాపుత్రుల అనుబంధానికి ప్రతీకలుగా నిలిచే దేవీ భజనలు చాలానే ఉన్నాయి. స్వామి ఒక సందర్భంలో ఒక విద్యార్థిని పెళ్లి చేసుకో, పెళ్లి చేసుకో అని పదే పదే అంటుండేవారు. అప్పుడతడు, స్వామి, మీరు పెళ్లి చేసుకోలేదు కదా, నన్నెందుకు చేసుకోమంటున్నారు అన్నాడు. అప్పుడు స్వామి, ఏయ్, నేనెలా పెళ్లి చేసుకుంటానురా, అందరూ నా బిడ్డలే కదా అన్నారు. కనుక స్వామి త్రిలోక జనని. ఇంత చక్కని భావాన్ని తెలుసుకున్నాక ఇప్పుడు మరొక్కసారి ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం.

ఇప్పుడు మన కార్యక్రమంలో చివరిగా ఈ భజన యొక్క సమగ్రమైన రూపాన్ని పొందటానికి విద్యార్థులు సాయి కులవంత్ సభామండపంలో వాయిద్యాల సహకారంతో పాడిన ఈ భజనను వింటూ అనుసరిస్తూ ఆనందిద్దాం.

శ్రోతలందరూ చక్కగా జగత్ జనని శివ సాయి శంకరి అన్న భజనను నేర్చుకున్నారు కదూ. ఇంతటితో ఈనాటి మన మానస భజరే భజన శిక్షణ తరగతి సంపూర్ణం. వచ్చేవారం మరో చక్కని సాయి భజనను మనం నేర్చుకుందాం. జై సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. అధ్యాత్మ విద్య విద్యానాం. విద్యలన్నింటిలోకి ఆత్మవిద్యే ప్రధానం. ప్రాపంచిక విద్య పారమార్థిక విద్యను జోడించి నేటితరం యువతీ యువకులను సన్మార్గంలో నడిపిస్తున్నది సత్యసాయి విద్యా ఉద్యమం. నేటి శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థలు ఇప్పటికీ ఎన్నో వేల మంది విద్యార్థులను ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దింది. సమాజ అభ్యుదయానికి, దేశ ప్రాపంచిక శాంతికి అటువంటి విద్యార్థులే అవసరమని స్వామి ప్రబోధ. మరి ఈ విద్యా ఉద్యమానికి నాంది 1968లో స్వామి ప్రారంభించిన అనంతపురం శ్రీ సత్యసాయి మహిళా కళాశాల అన్నది గమనార్హం. ఈ సంవత్సరం అనంతపురం కళాశాల స్వర్ణోత్సవం జరుపుకుంది. ఇది మనందరికీ ఎంతో ఆనందభరితమైన వేడుక. స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా కళాశాల నాంది ప్రస్తావన, కళాశాల భవన నిర్మాణం, భవన ప్రారంభోత్సవం, అభివృద్ది సోపానాలు, ఉపాధ్యాయుల, విద్యార్థుల, ఇతర సిబ్బందుల అనుభవాలు, ఇంకా మరెన్నో అనుసంధాన అనుభవాలను శ్రోతలందరికీ అందిస్తూ రేడియో సాయి తెలుగు బృందం జూలై 20-21వ తేదీల్లో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను పలు శీర్షికలలో సమర్పించింది. వాటి పునఃప్రసారాన్ని శ్రోతలకు ఇప్పుడు అందిస్తున్నాం. స్వామి కాలేజీలో పనిచేయటం తమపై చూపిన ప్రభావం, నేర్చుకున్న విషయాలు, పొందిన అనుభవాలు గురించి ప్రస్తుతం అనంతపురం మహిళా కళాశాలలో పనిచేస్తున్న లెక్చరర్స్తో రేడియో సాయి తెలుగు బృందం జూలై 21వ తేదీన ముచ్చటించింది. ఆ కార్యక్రమ పునఃప్రసారాన్ని ఇప్పుడు మీకు అందిస్తున్నాం, వినండి.

0: స్వామి విద్యాసంస్థలు విద్యార్థులకే కాదు బోధకులకు కూడా శిక్షణా సంస్థలే. స్వామి కాలేజీలో పనిచేయటం తమపై చూపిన ప్రభావం గురించి, తాము నేర్చుకున్న విషయాల గురించి, వారు పొందిన అనుభవాల గురించి ప్రస్తుతం అనంతపురం మహిళా కళాశాలలో పనిచేస్తున్న లెక్చరర్స్తో ముచ్చటిద్దాం. అనంతపురం మహిళా కళాశాలలో లెక్చరర్స్గా సేవలందిస్తున్న ద్వారకారాణి గారు, ప్రఫుల్ల గారు, గీతా బాలగారు ఈరోజు మనతో మాట్లాడటం కోసం రేడియో సాయి స్టూడియోలో ఉన్నారు. మీ అందరికీ రేడియో సాయి తరఫున, మన శ్రోతలందరి తరఫున హార్దిక స్వాగతం అమ్మా. మన శ్రోతలకి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుంటారా ద్వారకారాణి గారు?
1: నేను చాలా అదృష్టజీవి అనేసి ఎప్పుడు భావిస్తాను. ఎందుకంటే మా అమ్మ గారు తన పెండ్లేక ముందే స్వామి దగ్గర వచ్చినారు, కాబట్టి నా జీవితం అంతా స్వామి మయమే అని నేను భావిస్తాను. మా అమ్మకి మా అమ్మ పేరు గిరిజ, గిరిజమ్మ అని పిలుస్తారు. మా నాన్నగారు సి బ్రహ్మరేశ్వరరావు. మా ఫాదర్ జబల్పూర్ లో ఉద్యోగం చేసేవాళ్ళు. అప్పుడు నేను పుట్టినాను. పుట్టిన తర్వాత మా తల్లిదండ్రి స్వామి దగ్గర పుట్టుపర్తి తీసుకుని వచ్చారు. నౌ దిస్ వాజ్ ఇన్ ద ఇయర్ ఇన్ ఎర్లీ 50s. అప్పుడు స్వామిని అంతా వేడుకునేవాళ్ళు, స్వామి పేరు పెట్టండి, చౌలు కుట్టండి, అన్నప్రాసం చేయండి, అక్షరాభ్యాసం చేయండి. సో ఇవన్నీ నేను చాలా అదృష్టం స్వామి దగ్గర నుంచి డైరెక్ట్ గా పొందుకున్నాను. ఈ కళాశాలలో ఎట్లా ప్రవేశం అయిందంటే, నేను ఎంఎస్సీ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు 1971, అప్పుడు మా అమ్మగారికి గురు పుడుతున్న మాకి పుట్టుపర్తి రావాలా అని ఒక కోరిక వచ్చింది. బట్ ఫ్యామిలీని వదిలిపెట్టి రావాలా, మేము 5 మంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరికీ స్వామి పేరు పెట్టినారు, స్వామి ఆశీర్వాదం. అట్లాంటిది మా మదర్ ఒక విష వచ్చింది మా మదర్కి, స్వామి దగ్గర పోవాలా గురు పూర్ణిమ ఫంక్షన్ కి. సరే మాకు ఎగ్జామ్స్ ఉంది కదా, నేను ఇంట్లో అండ్ ద ఎల్డెస్ట్ డాటర్, సో తన పైన అంతా పని పడుతుంది కదా టు టేక్ కేర్ మా తమ్ముళ్ళు చెల్లెలు చూసుకునేది అని వెనక్కేటేసింది. వద్దమ్మా, ఈ ఎగ్జామ్ చాలా సార్లు పోస్ట్పోన్ అయింది, నువ్వు వెళ్ళరా, అందరూ విల్ మేనేజ్ అనేసి చెప్పినాను. సరే మా అమ్మ పుట్టుపర్తి వచ్చినారు గురు పుట్టిన ఫంక్షన్ కి 1971. పుట్టుపర్తి వస్తానే ఇంకా స్వామి గురు పుణ్యమ అనంతపురంలో చేసుకుంటాము, కాలేజ్ ఇనాగ్రేషన్, మీరు అందరూ కాలేజ్కి వెళ్ళండి అనేసి అనంతపురం పంపించినారు. సో అనంతపురం వచ్చేసి కాలేజ్ వచ్చేసి అక్కడ సేవా కార్యక్రమాలు, బియ్యం వేరేది, పూలు కట్టేది, అవన్నీ జరుగుతూ ఉంటే ఆ అనుభవంలో ఉన్నప్పుడు కాలేజ్ ఇనాగ్రేషన్ రోజు అనుకున్నారు, నా కూతురు ఈ కాలేజ్ లో పనిచేస్తే ఎంత బాగుంటుంది అనేసి ఒక స్మాల్ విష్ షీ ఎక్స్ప్రెస్డ్. స్వామితో ప్రార్థన చేసుకుంది, ఇంటికి వెనక్కి తిరిగి వచ్చినప్పుడు నాతో చెప్పింది, ఇంక నీ పరీక్షలు అయిపోతా ఉన్నాయి కదా, స్వామి కాలేజ్కి అప్లై చేయి. నేను అప్పటికే బీఆర్సి, తర్వాత కాన్పూర్ ఐఐటీలో ఇంటర్వ్యూ అట్లా అంతా ఇచ్చింది, బికాస్ ఐ హ్యాడ్ డన్ మై ఎంఎస్సీ ఇన్ అప్లైడ్ ఫిజిక్స్ ఫ్రమ్ అన్ ఇంజనీరింగ్ కాలేజ్. సో ఆఫ్ కోర్స్ అప్లికేషన్ ఏమో వేసినాను స్వామి కాలేజ్కి వేసేసి. బట్ మా ఫాదర్ ఏమో ఫర్దర్ ఎడ్యుకేషన్ ఉండాలా అనేసి ఒక సైంటిఫిక్, బికాజ్ ఫిజిక్స్ లో చేస్తాను కాబట్టి ఒక సైంటిఫిక్ ప్లేస్ లో వర్క్ చేయాలా అనేసి అతని అభిప్రాయం ఆ టైంలో. వన్ డే సడన్లీ ఇన్ ఫిబ్రవరి ఐ గెట్ అ టెలిగ్రామ్. ఎవరి దగ్గర నుంచి అంటే మిస్ ముఖర్జీ దగ్గర నుంచి. ఏమంటే వెంటనే రావాలా, దేర్స్ అ వేకెన్సీ ఇన్ ఫిజిక్స్, వెంటనే బయలుదేరి రావాలా. సరే మా అమ్మను అడిగినాను, అమ్మ ఏం చేయమంటావు, అక్కడ పోమంటావా, ఇక్కడ పోమంటావా, ఎట్లా, నీ ఇష్టం, నువ్వు డిసైడ్ చేసుకో. మా ఫాదర్ దగ్గర పోయి అడిగితే అతను ఇట్లాగే చెప్తున్నారు, నీకేమనిపిస్తుందో నువ్వు ఆ విధంగా చెయ్యి. సరే ఐ టుక్ ద డిసిషన్, ఇంకా చదువేందుకు స్వామి దగ్గర పోయి స్వామి కాలేజ్ లో చేసుకుంటాం. సో ఈ స్ట్రేట్ కేమ్ నెక్స్ట్ డే ఐ హ్యాడ్ టు ట్రావెల్. వచ్చేసినాం అనంతపురం. వచ్చేసి ఎవరు నన్ను రిసీవ్ చేసుకోవాల్సిందే లోకల్ వాళ్ళు, వాళ్ళు వాళ్ళు ఎవరు కనపడలేదు. సో నేరుగా ఒక రిక్షా తీసుకుని, అప్పటికి స్వామి కాలేజ్ చాలా దూరం అనిపించేది ఆ కాలంలో, ఎందుకంటే ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ వరకు ఏమీ ఉండేవి కాదు. ఎప్పుడైతే ఆ స్వామి బిల్డింగ్ కమలం కనిపించిందో ఒక హాయితనం వచ్చేసింది. వచ్చేసింది స్వామి కాలేజ్ అనేసి ఒక సంతోషపడిపోయి కాలేజ్ లోపల ఎంటర్ అయినాను. ఫస్ట్ ఒక ఇంగ్లీష్ లెక్చరర్ సుధానాయర్ మేడం కనిపించినారు, పుష్ప మేడం కనిపించినారు. సరే మళ్ళీ డిపార్ట్మెంట్ కి ప్రిన్సిపల్ ఆఫీస్ కి అట్లా వెళ్ళాను. సో దట్ వాజ్ మై బిగినింగ్ స్వామి కాలేజ్ లో ప్రవేశం కావటానికి.
0: ఇది ఏ సంవత్సరంలో?
1: 1972 ఫిబ్రవరి,
0: 72 ఫిబ్రవరిలో అప్పుడు జాయిన్ అయ్యారు.
1: అప్పుడు జాయిన్. సో ఇట్స్ హార్డ్లీ 20 ఇయర్స్ అండ్ నాకు ఎంత ఈ రోజు ఎంత ఆనందం అవుతుంది అంటే, స్వామి ఆ రోజు ఎట్లా చూసుకున్నారు, నాకు పేరు పెట్టిన రోజు ఎట్లా చూసుకున్నారు, నా జీవితం ఎట్లా చేసుకున్నారు, అవంతా ఒక అద్భుతమైన ఒక కథలాగా అనిపిస్తుంది ఈ రోజు కూర్చొని చూస్తున్నా.
0: చాలా సంతోషం అమ్మా. ఇంత ఇంతకాలం నుంచి స్వామితో ఇంత అనుబంధాన్ని పెంచుకున్న మీతో మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. ఇవాళ
1: ఇంకొక మాట చెప్పాలంటే, కాలేజ్ చేరిన వెంటనే ఒక సంవత్సరం తర్వాత నాచురలీ పేరెంట్స్ పెళ్లి చేయాలని చూస్తూ ఉంటారు. సో మా ఫాదర్ ఒక 3 ప్రపోజల్ స్వామి దగ్గర తీసుకొని వచ్చారు అండ్ ఆ ఫొటోస్ అంతా స్వామికి చూపించి, స్వామి మనం మామూలుగా మనం ఏ విధంగా డిస్కస్ చేస్తాము ఆ విధంగా డీటెయిల్స్ అంతా అడిగి చేసి ఈ ఒక ఫోటో చూపించి, మా హస్బెండ్ ఫోటో చూపించి, ఈ అబ్బాయితో పెళ్లి చేస్తే మన అమ్మాయి మన దగ్గర ఉంటుంది అని స్వామి చెప్పారు. సో నాచురలీ ఐ గాట్ మ్యారీడ్ టు మిస్టర్ హరిబాబు. అండ్ ఆ రోజు అతను వేరే ఎక్కడో పనిచేసేవాళ్ళు, స్వామి అనుగ్రహంతో ఈ గాట్ ట్రాన్స్ఫర్ టు అనంతపురం. ఇంకా ఆ రోజు నుంచి ఇంకా అనంతపుర్ లోనే ఉన్నారు. సో ఇది ఇంకొక లక్ అనిపిస్తుంది, దట్ స్వామినన్ని ఇక్కడే అనంతపుర్ లో పెట్టుకున్నారు. వేరేజ్ మా ఫ్రెండ్స్ కొంతమంది అనంతపుర్ లో పుట్టిన పెరిగిన వాళ్ళు, వాళ్ళు అనంతపుర్ వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. వాళ్ళు ఎప్పుడు నన్ను చెప్పేవాళ్ళు, నీవు ఎక్కడి నుంచి, జబల్పూర్ నుంచి వచ్చి నువ్వు స్వామి దగ్గర ఇక్కడ ఉండిపోయినావు. సో అది స్వామి అనుగ్రహం నా పైన అని చాలా.
0: పేరు పెట్టడం నుంచి పెళ్లి చేయడం దాకా అంతా స్వామి చేతే చేంజ్
1: పెళ్లి అయిన తర్వాత ఇప్పుడు వరకు ఇంకా స్వామే, ముందును స్వామే అని.
0: చాలా సంతోషం అమ్మా. ప్రఫుల్ల గారు మీరు చెప్తారండి.
2: నేను మొట్టమొదట స్వామిని నా 9వ సంవత్సరంలో చూశాను. అప్పుడు స్వామి మన కళ్యాణ మంటపం కట్టే సందర్భంలో అనంతపురంలో టవర్ క్లాక్ నుండి బ్రిడ్జ్ మీద ఉత్సవం వెళ్తుందన్నమాట. చుట్టుపక్కల వాళ్ళందరూ సాయిబాబా వస్తున్నారు, సాయిబాబా వస్తున్నారు అన్నారు. అంతకుముందు నాకు సాయిబాబా గురించి తెలీదు, ఆ పేరు వినలేదు కూడాను. ఎందుకంటే మా నాన్నగారు శివభక్తి పరాయణులు, నిత్యం రుద్రాభిషేకాలు చేసేటువంటి వాళ్లే, అమ్మ కూడా అట్లాగే. అయితే స్వామి గురించిన పరిచయం మాత్రం కుటుంబంలో లేదు. అప్పుడు పరిగెత్తుకుంటూ, చిన్నదాన్ని కదా, పరిగెత్తుకుంటూ ఇల్లు బ్రిడ్జికి దగ్గరగా ఉందన్నమాట, అందుకు పరిగెత్తుకుంటూ వెళ్లాను, స్వామిని చూశాను. ఏదో ఆనందం నాకు తెలియదు, ఇది ఆనందం అనే సంగతి కూడా నాకు తెలియదన్నమాట. తర్వాత ఒక శివరాత్రి రోజు మా ఇంటి ఓనరు, ఈరోజు పాలల్లో రాత్రి సాయిబాబా కనిపిస్తాడు అని చెప్పారన్నమాట. వెన్నెల్లో పెడితే సాయిబాబా కనిపిస్తారు. నిజంగానే పాలగిన్నె తీసుకుని పోయి వెన్నెల్లో బయట పెట్టానన్నమాట. అదే బయటికి తీసుకుని వెళ్తే సాయిబాబా అక్కడ కనిపిస్తారు. ఆ వెన్నెల ఎంత ఉంటుంది, చిన్న శివరాత్రి ముందు అంత తక్కువ వెన్నెల ఉంటుంది కదా, కనిపించలేదు. ఏదో నీడలు కనిపిస్తున్నాయి, అదేదో బాధ. ఏదో సాయిబాబా కనిపిస్తారన్నారు, సాయిబాబా కనిపించలేదు. ఆ తర్వాత నేను 6వ క్లాస్ లో ఉన్నప్పుడు స్వామి కాలేజీలో సైన్స్ ఫెయిర్ ఒకటి పెట్టారు. నేను చదువుతున్న స్కూల్ విద్యారణ్య ఓరియంటల్ హై స్కూల్లో చదివేదాన్ని. అందరూ కూడా ముందు రోజు సైన్స్ ఫెయిర్ కని వెళ్లారు. మాకు తెలిసిన వాళ్లు నేను నిన్ను విడిగా తీసుకుపోతా, లేవే వీళ్లతో వద్దు అన్నారు. తర్వాత రెండో రోజు పొద్దున్నే స్కూల్ ఎగ్గొట్టేసి మా ఫ్రెండ్ నేను వాళ్ల ఫ్రెండ్ వాళ్ల పక్కింటి ఆవిడ అందరు కలిసి రిక్షాలో కాలేజ్ దగ్గరకు వచ్చాము. కానీ లోపల ప్రవేశించాము, ఇంకా అప్పుడు 6వ క్లాస్ అన్నమాట. నాకు ఎదురుకుండా సరస్వతి విగ్రహం కనిపిస్తోంది. లోపలికి నేరుగా వెళ్లిపోయాం ముగ్గురు, ఆ పెద్ద ఆవిడ, మేమిద్దరం కూడాను. అయితే ఒక లెక్చరర్ వచ్చి, మీరు ఇక్కడ రావడానికి వీల్లేదు, ఇప్పుడు స్వామి రెస్ట్ తీసుకుంటున్నారు, మీకు దర్శనం ఇయ్యరు అని చెప్పి పంపించేశారు. చాలా నిరాశైంది. కానీ ఆ క్షణంలో నేను నిర్ణయించుకున్నాను, చదివితే ఈ కాలేజీలోనే చదవతో వద్దు అన్నారు. తర్వాత రెండో రోజు పొద్దున్నే స్కూల్ ఎగ్గొట్టేసి మా ఫ్రెండ్ నేను వాళ్ల ఫ్రెండ్ వాళ్ల పక్కింటి ఆవిడ అందరు కలిసి

0: నువ్వు చదివితే ఈ కాలేజీలోనే చదవాలి అని. ఆ తర్వాత మా నాన్నగారికి కూడా ఉన్న చక్కటి క్రమశిక్షణ ఉన్న రక్షణ ఉన్న కాలేజీ సత్యసాయిబాబా కాలేజీ కాబట్టి మా నాన్న కూడా నన్ను ఆ కాలేజీలో చేర్చడానికి ఇష్టపడ్డారు. తర్వాత 1979లో నేను మొట్టమొదటిసారి కాలేజీలో అడుగు పెట్టాను. ఇంటర్మీడియట్ కోర్సుకు అలా ఇది బహుశా జన్మాంతర రుణమో స్వామి అనుగ్రహం విపరీతంగా ఉండడం వల్ల కుటుంబంలో ఎవ్వరూ కూడా సాయిబాబా అన్న పేరు విన్నవాళ్లు కాదు, స్వామి భక్తులు కాదు. నన్ను అలా లాక్కుని తర్వాత క్రమంగా కుటుంబాన్ని దగ్గర చేర్చుకున్నారు స్వామి.
1: చాలా సంతోషం అమ్మా. సో స్వామి అనంతపురం కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుకున్నారు, ఆ తర్వాత డిగ్రీ కూడా అక్కడే చదివారు.
0: డిగ్రీ తర్వాత ఎంఏ తెలుగు, మధ్యలో పెళ్ళయ్యి 2 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఎంఏకి చేరాను. ఆ తర్వాత మళ్ళీ గ్యాప్, పిల్లాడు అప్పటికి పెళ్ళయింది, పిల్లాడు, మళ్ళీ పీహెచ్డీకి జాయిన్ అయ్యాను. ఈ విధంగా 1979 నుంచి 1993 వరకు నేను
1: స్వామివారి కాలేజీలో విద్యార్థినిగా
0: ఉన్నాను. ఇప్పుడు కూడా నేను విద్యార్థినినే చెప్పాలంటే.
1: స్వామివారికి మనందరం ఎప్పటికీ విద్యార్థులు.
0: తర్వాత 1984లో పెళ్ళయ్యాక మా వారికి అంత భక్తి భావం ఏమీ లేదు నిజంగా, కానీ నాకు కొంచెం బాధ అనిపించింది. అంటే అప్పటికి అనుభవం ఉన్న ఇంట్లో అటువంటి వాతావరణం లేకపోయినా అత్తింటికి వచ్చిన తర్వాత కూడా దాన్ని భరించలేకపోయాను, అట్లా వ్యతిరేకతను భరించలేకపోయాను. కానీ ఎప్పుడు ఇంతవరకు మా వారు ఎప్పుడు ఏమీ చెప్పలేదు, కానీ ఎప్పుడు ఏం జరిగిందో తన విషయంలో ఇంతవరకు నాకు తెలియదు. కానీ స్వామి అనుగ్రహం ఏంటంటే ఒకరోజు పువ్వు కోసి తెచ్చి స్వామి ఫోటో మీద పెట్టారు. ఇంకప్పటి నుంచి నాకు పరమానందం. ఈ రోజు తను ప్రతిదానికి స్వామి ఉన్నారు కదా అని నాకే ధైర్యం చెప్తారు.
1: చాలా బాగుందమ్మా, చాలా సంతోషం. మరి ఇప్పుడు మన గీతా బాల గారు ఏం చెప్తారో కూడా విందాము.
2: సాయిరామ్ అండి.
1: సాయిరామ్ అండి.
2: నేను, నా పేరు గీతా బాల, నేను ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ లో మన కాలేజీలోనే వర్క్ చేస్తున్నాను. చదివిందేమో ఇంటర్మీడియట్ మాత్రమే మన కాలేజీలో, తర్వాత డిగ్రీ జాయిన్ అయ్యాను ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ ఇన్స్టిట్యూట్ కింద. కానీ మనకు ఆ వయసులో ఇదేదో స్ట్రిక్ట్, మనకి చేత కాదు. మేము 4 మక్కజల్లెళ్ళు అయితే 3 ఇక్కడే చదువుకున్నారు, అందరూ డిగ్రీ కూడా కంప్లీట్ చేస్తున్నారు. బట్ నేను వచ్చేసరికి కడగొట్టు చెడగొట్టు అన్నట్టు లాస్ట్ కదా. అందులో చిన్నతనంలోనే నాన్నగారు పోయారు. సో నేను అక్కడ చదవను ఉంటే మా అమ్మ ఇంకా యాక్సెప్ట్ చేసి బయట చేర్పించారు. బట్ ఎట్లానో స్వామి తెచ్చుకున్నారు, అదంతా ఒక పెద్ద స్టోరీ అవుతుంది. కాకపోతే స్వామిని చాలా చిన్న వయసు నుంచే చూశాను. మా నాన్నగారు అయితే కమ్యూనిస్ట్, పక్కా కమ్యూనిస్ట్. కానీ ఎప్పుడు అమ్మను దేవుళ్ళు గాని పూజలు గాని చేయొద్దనేవాళ్ళు కాదు. పండగలు అట్లా ఉంటే తను కూడా వంటింట్లో హెల్ప్ చేసేవాళ్ళు. మాది చాలా పెద్ద కుటుంబం, జాయింట్ ఫ్యామిలీ, 16 ఉండేవాళ్ళం ఇంట్లో. కానీ ఎప్పుడు మా అమ్మంతకు మా అమ్మ భగవద్గీత చదువుకుంటూనే వంట చేసేది, మా నాన్న ఆమె కూడా హెల్ప్ చేసేవాళ్ళు, అట్లా ఉండేది. కాకపోతే స్వామి ఎప్పుడు కూడా చాలా సార్లు, అంటే కాలేజ్కు ఎన్ని విజిట్స్ చేసినారు ఫస్ట్ లో కన్స్ట్రక్షన్ అప్పుడు, దాంట్లో దాదాపుగా సగం పైన సార్లు మా పెదనాన్నగారింటికి వచ్చారు, అంటే అమ్మ అక్క వాళ్ళ ఇంటికి.
1: వారి పేరండి?
2: పట్టాభిరాములు గారు, వెరీ ఓల్డ్ డివోటీ.
3: ఇక్కడ ఒక మాట చెప్పొచ్చా?
1: చెప్పండి చెప్పండి ద్వారకారాణి గారు.
3: ఏమంటే గీతాబాల గారు వాళ్ళ పద్మాన్ గురించి, పట్టాభి గారు గురించి చెప్తా ఉంటే మా అదృష్టం ఏమంటే, మేము జస్ట్ పెండ్లైనాక ఈ కమలానగర్ లో పట్టాభి గారి ఇంటి పక్కనే హౌస్ తీసుకున్నాం. సో ఒకరోజు పట్టాభి గారు వాళ్ళ భార్య అమ్మ పైన నుంచి, మెదుపై నుంచి పిలిచి, రాణి నేను కాలేజ్ నుంచి జస్ట్ రిటర్న్ అయినాను, ఇంకా కాళ్ళు చేతులు కడుక్కుంటా ఉంటే పైన నుంచి పిలిచి స్వామి వస్తున్నారు ఇంటికి, మీరు వస్తారా అనేసి పలికింది. మేము ఇంతవరకు పెళ్ళైనాక వెంటనే జాబ్ జాయిన్ అయిపోయినా. సో అది ఏమైందో ఏమో, ఆ రోజు మా హస్బెండ్ ఎప్పుడు 5 తర్వాతే వచ్చేవాళ్ళు ఇంటికి ఆఫీస్ నుంచి. ఆ రోజు జస్ట్ అమ్మ ఇట్లా పిలిచినారు, అతను ఫ్రంట్ డోర్ రింగ్ చేస్తే ఇంకా అతను వచ్చేస్తున్నారు. ఇక్కడ స్వామి వస్తున్నారు అమ్మ చెప్పున్నారు, పోతామంటే వెంటనే చెట్లు కడుక్కొని వెళ్ళాము. అండ్ దిస్ ఇస్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద సిటీ, కమలానగర్ ఏరియా. అంటే మేము పోయినామో లేదో, ఒక పెద్ద కార్, వైట్ కార్ వచ్చింది, దాంట్లో స్వామి దిగినారు, మేము పక్కనే ఉన్నాం. వెంటనే స్వామి నన్ను చూసి మా హస్బెండ్ ని షోల్డర్ పైన బాగా ప్యాట్ చేసి, ఇతను ఎవరు అనుకున్నావు, ఇతను బ్రహ్మరేష్.

0: పాపరావు అల్లుడు అని స్వామితో పాటు పట్టాభి గారి ఇంట్లో తీసుకుపోయి ఇంకా రోజు స్వామితో హిజ్ ఫస్ట్ దర్శన్ ఆఫ్ స్వామి. దిస్ వాజ్ ద ఫస్ట్ దర్శన్. ఇంకా స్వామితో పాటు బొబ్బట్లు భోజనం గీజనం అంతా చేసుకుని దట్ ఈస్ అ బ్యూటిఫుల్ మెమరీ వీ హ్యావ్ విత్ గీతా బాటాస్ తజ్ఞాన్ గారు వాళ్ళ ఇంట్లో.
1: చూసారా, ఒక నలుగురు భక్తులు కలిసి కూర్చుంటే ఎన్నేసి విషయాలు బయటకు వస్తూ ఉంటాయో. ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక రకంగా ఇంకొకరితో స్వామి అలా మనల్ని కనెక్ట్ చేసే ఉంచుతారు. అది మనం మాట్లాడుకున్నప్పుడే బయటకు వస్తుంది.
2: సో చాలా చిన్నతనంలో వచ్చేవాళ్ళు స్వామి వస్తే ఒక పండగ వాతావరణం, పెద్దమ్మ వాళ్ళ ఇంటి ఇల్లంతా ఆరెంజ్ కర్టన్స్ అయిపోతాయి. అంటే ఐ యూస్ టు సీ దట్ గ్రాండియర్ గొప్పగా ఉంటుంది. స్వామి దేవుడు అన్నది నాకు అప్పట్లో రిజిస్టర్ కాలేదు. అందరం పోతాం, భజనలు చేస్తాం, మంచి ఫుడ్ పెడతారు, మా పెద్దమ్మ గ్రాండ్ గా రెడీ. సో ఐ వాజ్ వెరీ స్మాల్, మేబీ థర్డ్ క్లాస్ సెకండ్. అప్పటి నుంచే స్వామి వస్తే ఓకే, చాలా మంది రోడ్ రోడ్ బ్లాక్ అయిపోయేది. సో ఎప్పుడు స్వామి అనంతపూర్కి వచ్చినా మేము మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లే వాళ్ళము. అందరం భజన భోజనాలు అవన్నీ చూసుకుని మా నాన్నగారు గారు కూడా వచ్చేవాళ్ళు. కాకపోతే హీ వాంట్స్ టు ఇంటర్వ్యూ స్వామి, హీ వాంట్స్ టు పుట్ ద క్వశ్చన్. నాకు తెలిసి స్వామిని అడిగేవాళ్ళంటే ఏం డబ్బులు ఉన్న వాళ్ళకైనా మీరు లింగాలు ఇవ్వడము అట్లాంటివి అని. సో తర్వాత స్వామిని ఒకసారి సందర్భంలో అడిగారంట, స్వామి ఆడపిల్లలు ఇంతమంది ఉన్నారు కదా, ఎక్కడెక్కడ ఏదో చేస్తున్నారు, అనంతపూర్లో లేడీస్కి ఒక కాలేజ్ ఎందుకు కట్టకూడదు అని. అంటే వాట్ ఐ హర్డ్, నాకు చాలా చిన్నతనంలోనే మా నాన్నగారు చనిపోయినారు, మా అమ్మ ద్వారా అయితేనేమి, మా మేనమామల ద్వారా అయితేనే విన్నది స్టోరీ. తర్వాత జ్వాలనయ్య గారు కూడా ఒక సందర్భంలో నేను కాలేజ్ చేరిన తర్వాత చెప్పినారు, మీ నాన్న ఇట్లా అడిగారు ఆ రోజు. సో తర్వాత ఇమ్మీడియట్ గా స్వామి సరే ఎవరైనా అడ్మినిస్ట్రేటివ్ థింగ్స్ అవన్నీ చూస్తే లక్ష్మీదేవమ్మ గారితో మాట్లాడి జ్వాలనయ్య సార్ తో మాట్లాడి. సో ఆ ఒక్క రీజన్ వల్ల మమ్మల్ని అందరి బీయింగ్ ఏ కమ్యూనిస్ట్ అయినా అందరినీ అనంతపూర్లో స్వామి కాలేజీలోనే చదివించినారు మా నాన్న. హీజ్ అ సోషలిస్ట్, హీఈస్ డూయింగ్ సో మచ్ అండ్ చాలా మంచి పనులు చేస్తున్నారు సమాజానికి. కాబట్టి అందరూ మీరు ఎక్కడనే చదువుకోవాలి, నో మనకు అనంతపూర్లో ఉంటూ ఒక ఆడపిల్లలకు ఒక కాలేజ్ ఉంది కదా అని. తర్వాత చాలా సార్లు అట్లా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో చూడడము, ఇంటర్మీడియట్ అందరూ ఇక్కడ చదువుకున్నారు కాబట్టి ఆటోమేటిక్ గా నా ఇంటర్మీడియట్ కూడా సత్సాయి కాలేజీలోనే చేసినాను.
1: అది ఏ సంవత్సరంలో?
2: 1980-82. నేను జాయిన్ అయిన తర్వాత ఇన్స్టిట్యూట్ కింద అడ్మిషన్ కూడా వచ్చింది, ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ గా జాయిన్ అయిపోయాను. బట్ వాట్ ఎవర్ మే విత్ ద రీజన్స్ వెళ్ళిపోయాను బయటికి. తర్వాత ఒక వన్ మంత్ కోల్డ్ వార్ అనమాట, రోజు అన్నం తినకుండా పడుకునేదాన్ని. ఎందుకంటే నలుగురే సెలెక్ట్ అయినాం బిఏలో. స్వామి అప్పుడు బస్సులు కూడా రన్ చేయడం తగ్గించేసినారు, ఆర్టీసీ బస్ కోసం వెయిట్ చేయాలి, వచ్చేసరికి లేట్ అయిందంటే క్లాసెస్ స్టార్ట్ అయ్యేవి. దట్టు తెలుగు మీడియం స్టూడెంట్, ఇంగ్లీష్ మీడియం అర్థమయ్యేది కాదు, చాలా ఇన్ఫీరియర్ గా ఫీల్ అయ్యేదాన్ని కాంప్లెక్స్ డెవలప్ చేసుకుని. ఈ నెట్తో మొత్తానికి బయటకు వెళ్ళిపోయినాను. తర్వాత అదే పెద్దనాన్న వాళ్ళతో ఫంక్షన్స్ అంటే పుట్టబర్తికి రావడం, బర్త్డేస్ అట్లా చూడడము జరిగేది. నేను ఈ ప్రాసెస్ లో పీజీ అయిపోయింది, మళ్లీ ఒక కాలేజీలో లెక్చరర్ గా జాయిన్ అయినాను ప్రైవేట్ కాలేజీలో. అక్కడికి మన పుట్టబర్తి అమ్మాయిలు ఉండేవాళ్ళు స్టూడెంట్స్ గా. ఒకసారి అమ్మాయి ఫోర్స్ ఇంది, మేడం మీరు ఒకసారి పుట్టబర్తికి రండి, స్వామి 70th బర్త్డేకి విల్ గో, హయ్యూ స్టేడియం లో జరుగుతుంది అంతని. సో అప్పుడు చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత స్వామి దగ్గర నుంచి చూడడం, ఎందుకంటే ఈ లోపు మా పెద్దనాన్నగారు చనిపోయినారు, స్వామి అనంతపురం రావడం తగ్గిపోయింది, వాళ్ళ ఇంటికి రావడం అన్ని. సో 80s తర్వాత ఇట్ వాజ్ ఆల్మోస్ట్ నిల్. మేమెప్పుడో వస్తే చూసేవాళ్ళం తప్ప అనంతపూర్ రావడం ఆ క్లోజ్ ఇవన్నీ తగ్గిపోయినాయి అనమాట. తర్వాత పర్సనల్ లైఫ్ లో ఏదో కొంచెం డిస్టర్బెన్సెస్ రావడము, మిరాక్యులస్ గా అసలు స్వామి ఎట్లా తీసుకున్నారో నీ కాలేజీలో లెక్చరర్ గా జాయిన్ అయిపోవడం, అదొకటి చెప్పాలంటేనే మీ 2 అవర్స్ ప్రోగ్రామ్ చేసి సరిపోదు. తర్వాత జరగడం అందరం, అంటే నేను ఇంటర్వ్యూలో కూడా రిజిస్ట్రార్ గారితో అడిగితే, మా ఇంట్లో అదైతే అందరూ చదువుకున్నారు కానీ ఐ డోంట్ నో వెదర్ ఐఎమ్ ఏ డివోటీ ఆర్ నాట్, బట్ ఐఎమ్ నాట్ అగెన్స్ట్ స్వామి అని చెప్పిన. అంటే ఏదో అది ఒక గొప్పతనం లాగా. బట్ ఆఫ్టర్వర్డ్స్ ఎవ్రీడే నేను చెప్పొచ్చు, ఎవ్రీడే హీ వాజ్ ఇన్ మై లైఫ్ గైడింగ్ మీ, గార్డింగ్ మీ, ఎవ్రీథింగ్. ఎవ్రీడే ఒక ఎక్స్పీరియన్స్.
1: మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారమ్మా స్వామి?
2: 1980 జాయిన్, 82 ఇంటర్మీడియట్.
1: అది ఇంటర్వ్యూ, సారీ ఇంటర్మీడియట్.
2: ఇమ్మీడియట్ గా డిగ్రీ 83, ఇన్స్టిట్యూట్ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ జాయిన్ అయ్యి 1 మంత్ ఉండి తర్వాత టీసీ తీసుకుని వెళ్లడం జరిగింది.
1: ఇప్పుడు మరి లెక్చరర్
2: గా 20 ఇయర్స్ ఇది, 20th ఇయర్. 1998 డిసెంబర్ ఐ హావ్ జాయిన్, ఇది 20th ఇయర్. సో అకాడమిక్ గానీ పర్సనల్ లైఫ్ గానీ ఫిజికల్ గా గానీ మెంటల్ గా అన్ని రకాలుగా కూడా స్వామి చాలా, అంటే ఇంట్లో ఎవరు అగెనిస్ట్ కాదు అన్నవాళ్లు గానీ ఎవరైనా అట్లాంటి వాళ్ళు కూడా దే స్టార్టెడ్ కమింగ్ టు పత్తి. మేము సిస్టర్స్ అందరం అంతా చాలా ఇష్టం స్వామి అంటే, ఎవరికి వాళ్ళకి పర్సనల్ లైఫ్ లో ఉన్నారు కాబట్టి అన్నవాళ్ళు మాత్రం ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు కదా, అట్లాంటిది దే ఆర్ ఆల్సో కమింగ్. ఏదైనా దూరం ఎక్కడో వాళ్ళ దగ్గర ఫస్ట్ లోనే పోవాలి, ముందర కూర్చోవాలి, స్వామి ఉన్నప్పుడైనా ఎక్కడో వెనకల నుంచి చూసేసి దర్శనం చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు, అంతే అట్లా ఉండేది. సో ఆ రకంగా స్వామి నేను కరెక్ట్ గా స్వామిని ఫీల్ అయింది మాత్రం, అంటే నాకు దేవుడు హీఈస్ ఎవ్రీథింగ్ అనిపించింది మాత్రం ఫ్యాకల్టీగా జాయిన్ అయిన తర్వాతనే. ఎన్ని రకాలుగా అంటే ఎవ్రీడే ఐ కెన్ టెల్ వన్ ఎక్స్పీరియన్స్. అట్లా ఉంది.
1: మీరు ముగ్గురు కూడా మోర్ దెన్ 40 ఇయర్స్, 40 సంవత్సరాలు పైగా స్వామితో, ఇంకా పైగానే పైమాటే స్వామితో కలిసి జీవిస్తూ వస్తున్నారు. స్వామి మీ జీవితాల్లో మీ చిన్నతనం నుంచే ఉన్నారు. మరి ఇన్ని సంవత్సరాల అనుబంధంలో మీరు మర్చిపోలేని సంఘటన, మీ మీద చాలా చెరగని ముద్ర వేసి ఎన్నో ఉంటాయి, కానీ వాటిల్లో మీ మనసుకి బాగా దగ్గరగా ఉన్న సంఘటన స్వామితో ఏమైనా షేర్ చేసుకుంటారమ్మా మన భక్తులందరితో?
0: నాకు చాలా సంఘటనలు ఉన్నాయి, ఏది చెప్పాలా, ఏది ముఖ్యమో, ఏది చిన్నది అని తెలియకపోతా ఉంది. సో పెద్ద క్వశ్చన్. చాలా విషయాలు గుర్తొస్తాయి, బట్ సమ్ ఛాలెంజింగ్ ఇష్యూస్ ఏమంటే, ఒకసారి మన కాలేజ్ లో ఉన్నప్పుడు అస్తమానం హాలిడే వస్తే ఏమైనా వస్తే వచ్చేసేవాళ్ళం అందరూ పుట్టపర్తికి వచ్చేసేవాళ్ళం. బట్ నాకే ఒక సంసారము, అత్త మామ అందరూ ఉండేసరికి ఇట్ వాజ్ నాట్ సో ఫ్రీ దట్ ఐ కుడ్ కమ్. సో కొంచెం చాలా బాధ వేసేది, ఏంటి ఇట్లా అయిపోయింది, మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళారు పుట్టపర్తికి, స్వామి అక్కడ ఇంటర్వ్యూ ఇస్తా ఉంటారు, నేను ఇక్కడ వంట చేసుకుని నేను ఇక్కడ ఉన్నాను అని చాలా బాధ వేసేది. సో ఒకసారి పోయినప్పుడు ఐ వాజ్ లక్కీ, అప్పుడు స్వామి పిలిచినారు, ఇంటర్వ్యూకి పిలిచినారు. స్వామి పక్కనే చైర్ పక్కనే కూర్చొని ఉన్నాను. అప్పుడు ఎంతో అందరూ ఏమేమో అడుగుతున్నారు స్వామిని, స్వామి పలుకుతా ఉన్నారు, ఆన్సర్ చేస్తున్నారు, ఇంకేమి అడగండి అడగండి అనేసి చెప్పేవాళ్ళు స్వామి. సో నేను గట్టిగా మనసు చేసుకుని, స్వామి నాకు ఈ బాధ ఉంది స్వామి, ఏమంటే నేను ఎప్పుడంటే ఎప్పుడు అందరిలాగా నేను స్వామి దగ్గర రాలేకపోతున్నాను, చాలా బాధ వేస్తుంది స్వామి, నేను ఏం చేయాలా స్వామి అని చెప్తే ఎంత చక్కగా అన్నారు, స్వామి పక్కన కూర్చుంటే ఒకటే కాదు, స్వామిని మనసులో తెలుసుకున్నది గొప్ప. నువ్వు వంట చేసేటప్పుడు, వెజిటబుల్స్ కట్ చేసేటప్పుడు, కాయగూరలు కట్ చేసేటప్పుడు నీ ఈగో అంతా కట్ చేసుకో, చపాతి రోల్ చేసేటప్పుడు నీ మనసు అంతా ధారాళం చేసుకుని దాన్ని ఆ ప్రేమని అందరిలో పంచుకో, ఆ విధంగా చేసుకుంటే గొప్ప. మా స్వామి దగ్గర పక్కన కూర్చునేది కాదు, స్వామిని మనసులో పెట్టుకునేది అది మోర్ ఇంపార్టెంట్ అనేసి స్వామి ఒకసారి అట్లా చెప్తున్నారు.
1: చాలా బాగుందమ్మా ఈ మాట విన్న మన శ్రోతలు ఎంతో మంది ఎంతో సంతోషిస్తూ ఉంటారు ఈ క్షణంలో. ఎంతో మంది ఎంత దూరంలో ఉంటారు, వారు పుట్టపర్తి రావాలన్నా కూడా ఎన్నో సంవత్సరాలకు ఒక్కసారి రాగలుగుతూ ఉండుంటారు. మీరు చెప్పి, స్వామి చెప్పారు అని మీరు చెప్పిన ఈ మాట వాళ్ళకి ఎంత సంతోషాన్ని ఇస్తుందో తలుచుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ప్రఫుల్ల గారు మీరు కూడా ఏమైనా చెప్తారా?
3: 1993లో నా పీహెచ్డీ అయిపోయింది. ఆ కాన్వకేషన్ లో నా దురదృష్టమేమో, స్వామి చేతుల మీదుగా నేను సర్టిఫికెట్ అందుకోలేకపోయాను. కారణాలేవో మనకు తెలియదు, కానీ చాలా అంటే చాలా బాధేసింది. ఎందుకంటే నేను పూర్తిగా మానసికంగా శారీరకంగా సంసిద్ధంగా అక్కడ నిలుచుకున్నాను, కాన్వకేషన్ స్టూడెంట్స్ తో పాటుగా నేను కూడా ఉన్నాను, కానీ ఆ రాకపోవడం, ఎందుకంటే ఒక్క చిన్నదైన స్వామి దగ్గర అందుకోవడం అన్నది చాలా గొప్ప విషయం. అది ఎందుకంటే స్వామిని చాలా, ఆ సమయంలో సర్టిఫికెట్ అందుకుంటున్నాం అంటే స్వామిని చాలా దగ్గరగా చూడొచ్చు, పాద నమస్కారం చేయొచ్చు, ఇదన్నమాట అత్యాశ. అది కాకపోతే ఆ రోజు దొరకలేదు, చాలా చాలా బాధేసింది. ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకుంటున్న కోరిక అది, అది తీరలేదు. రెండవ రోజు అప్పటి ప్రిన్సిపల్, నా గైడ్ కూడా హేమలత మేడం, రామ్మ ఇట్లా నా పక్కన వచ్చి కూర్చో అన్నారు. నేను వెనక లైన్లో కూర్చున్నాను, మేడం ముందొచ్చి కూర్చోమన్నారు. అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా చాలా సహృదయంతో పక్కన జరిగి నాకు మేడం పక్కన చోటిచ్చారు. స్వామి దర్శనానికి వచ్చారు. వచ్చాక మేడం చెప్పారు, స్వామి అమ్మాయి తెలుగులో పీహెచ్డీ పూర్తి చేసింది అని. నేనేమీ ఆశించలేదు. ఇంకా క్షణంలో పూర్తి నిరాశలో ఉన్నాను. ఆ సందర్భంలో స్వామికి నమస్కారం చేసుకోవడం ఒకటే నాకు తెలుసు. స్వామి ముఖం కూడా చూడలేదు నేను. స్వామి పాదాల మీద చేతులు పెట్టుకుని నమస్కారం చేసుకుంటున్నాను. స్వామి నా తల మీద చేయి పెట్టారు. స్వామి ఎంతసేపు పెట్టారో నాకు తెలియదు, నేను ఎంతసేపు ఉన్నానో నాకు తెలియదు. ఈ రోజుకు కూడా ఆ సన్నివేశం తలుచుకుంటే ఆ సుతిమెత్తని పాదాలను స్పృశించడం మాత్రమే గుర్తొస్తుంది, స్వామి నా తల మీద చేయి పెట్టడం మాత్రమే గుర్తొస్తుంది. ఏం జరిగింది అన్నది నాకు తర్వాత తెలియదు.
1: అది చాలా బాగుందమ్మా. భగవంతుడితో గడిపేది ఒక్క క్షణం చాలు ఒక జీవితాన్ని
3: నిజమే
1: ధన్యం చేసుకోవడం.
3: అది బహుశా ఒక్క క్షణమే, ఎందుకంటే దర్శనానికి వస్తున్న స్వామి ఎంతసేపు ఉంటారు నా ముందర.
1: కానీ అనేక ఒక్క క్షణమే సంవత్సరాలుగా గుర్తుండిపోయింది.
3: ఎంతో సేపు ఉన్నట్టు నా అనుభవం కూడా. స్వామి ఒక్క క్షణమే ఉండుంటారు కానీ ఎంతో సేపు ఉన్నట్టు నాకు అనిపించింది. అది నాకు జన్మలో మర్చిపోలేని అనుభవం.
1: చాలా బాగుందమ్మా. మరి గీతా బాలగారు ఏం చెప్తారో కూడా విందాం.
2: మనం ప్రార్థిస్తేనే భగవంతుడు మన దగ్గరికి వస్తాడు, మనకు అడిగితేనే వరాలు ఇస్తాడు అన్నది అస్సలు నేను నమ్మను. ఎందుకంటే నాకు దేవుడిని అడిగితే ఇస్తాడు అని తెలియనప్పుడు కూడా దేవుడు చాలా చేసినాడు. అది మన భగవంతుడు స్వామి. ముఖ్యంగా నా జీవితంలో రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్, చాలా మిరకల్స్ లేకపోతే ఎక్స్పీరియన్సెస్ ఉన్నప్పటికీ రెండు బాగా లైఫ్ లో గుర్తుపెట్టుకోదగ్గవి జరిగాయి. ఒకటి అడిగితే జరిగింది, ఒకటి అడగకుండానే జరిగింది. మిడ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ టైంలో అంటే కాలేజ్కి వెళ్లేటప్పుడు మనం హడావిడిగా ఉంటాము, టైం అయిపోతూ ఉంటుంది, టైంకు పోవాలి, సైన్ చేయాలి, ఇవన్నీ కొన్ని ప్రెషర్స్ ఉంటాయి, టెన్షన్. సో దిస్ ఇస్ ఇన్ 2008 or 2007. వస్తున్నాను కాలేజ్కి. సప్తగిరి సర్కిల్ అనేది మాకు ఊర్లో చాలా సెంటర్, చాలా ట్రాఫిక్ ఉంటుంది. అక్కడ ఒక చిన్న లైన్ నుంచి బైక్ లో ఇంకొక అబ్బాయి, నేను కైనెటిక్ హోండాలో వస్తున్నాను, బైక్ లో ఇంకొక అబ్బాయి వచ్చేసి స్ట్రైట్ గా ఐ వాజ్ గోయింగ్ వర్టికల్ హారిజాంటల్ వచ్చి నన్ను కొట్టేసినాడు. పడిపోయినాను. ఆల్మోస్ట్ ఫాస్ట్ గా వచ్చే మొత్తం ట్రాఫిక్ అంతా వెనకాల ఇంకా సడన్ బ్రేక్స్ తో ఆగాల్సి ఉంటుంది. రైట్ సైడ్ పడిపోయినా, స్కూటర్ నా హ్యాండ్ మీద ఉంది, నా కాల్ మీద ఉంది. లెఫ్ట్ హ్యాండ్ తో స్కూటర్ ని పక్కకు జరిగి లేపి కూర్చొని కాలేజ్కి వెళ్ళిపోయినాను. ఐ వాజ్ బ్లాంక్. మా క్లర్క్ అడిగినారు ఏమైతుంది, కొంచెం నిదానంగా రావచ్చు కదా, నేను మంచినీళ్ళు ఒకరు తెచ్చిచ్చినారు, అదేంది సంతకం చేసేసినాను. తొందరగా క్లాస్ లైక్ వెళ్ళిపోయినాను ఎగ్జామ్ ఉంది. తర్వాత ఐ రియలైజ్డ్ నన్ను లేపినారు సంబడి ఫుల్ డే. తర్వాత పిఎల్ రాణి అని ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ లో ఉంది, తన దగ్గరికి వెళ్ళిన రాణి ఇక్కడ చూడు. ఐ కెన్ సెన్స్ అండ్ ఫీల్, అవి ఉన్నాయి, ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయన్నమాట. ఈజ్ ఇట్ సో ఈజీ నేను ఒక 100 kgs ఉన్న స్కూటర్ ని, వెయిట్ ఉన్న స్కూటర్ ని లెఫ్ట్ హ్యాండ్ తో పైకి లేసి మరీ దాని మీద నార్మల్ గా ఏమి జరిగట, అంత ట్రాఫిక్ లో వెనక వాళ్ళు ఎవరు ఒకరికొకరు ఏమి హిట్ చేయకోకుండా నార్మల్ గా వెళ్ళిపోవడం. అంటే నేను స్వామి అడగలేదు, ఏమి అడగలేదు, జస్ట్ పడిపోయినాను. అది ఎట్లా జరిగిందో అంతే, నన్ను ఇట్లా లేపేసినారు లెఫ్ట్ హ్యాండ్. ఐ కెన్ సీ దట్ ప్రెషర్ అండ్ వెంటనే కొంతసేపు బ్లాంక్ గా ఉన్నా, ఏదో జరిగింది అనేది తెలుసు కానీ అంటే నాకేం కాకుండా కాలేజ్కి వచ్చేసిన టైంకి వచ్చినాను. బట్ ఎగ్జామ్ డ్యూటీ చేస్తున్నంతసేపు ఐ వాజ్ రికలెక్టింగ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది అంత అనుకుంటే స్వామి ఇంకెవ్వరూ లేదు ఆ రోజుకి, నేనే కాదు మేజర్ భయ వెనక కూడా అన్ని జరగాల. ఎందుకంటే నేను సడన్ గా ఆపితే నా వెనకాల వాళ్ళు కూడా సడన్ గా ఆపాలి. అదే ఇట్స్ పీక్ అవర్, 8:40, 9:00 మధ్య స్కూల్ బస్సులు అన్ని ఉంటాయి. సో హూ ఎల్స్ స్వామి, నేను అడిగానా, అడగలేదు, సేవ్ చేసినారు. సో అడిగితేనే చేస్తారు, నాస్తికులకు చెయ్యరు, ఆస్తికులకే చేస్తారనే అబద్ధం. ఎవరెవరు అమ్మ అడిగితే అన్నం పెడుతుంది, చిన్న పాపకు లేదు కదా. సో నెలల పిల్ల లేకపోతే 1 year 2 year బాయ్కి అసలు వాళ్ళకి ఆగలేదో తెలియదు, కానీ టైంలీగా అమ్మ పెడతా వస్తుంది. సో అడిగితేనే మన అవసరాలకు తగ్గట్టు మనకి ఏమి ఎప్పుడు ఏది అవసరం అది ఇచ్చేవాడు భగవంతుడు. దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్, ఒకసారి తెలిసి తెలియక మనం ఏదో చేస్తుంటాం, ఎవరో ఫ్రెండ్స్ కష్టాల్లో ఉన్నారు అంటే ఈవెన్ వితౌట్ ఆస్కింగ్ సమ్ పెద్దవాళ్ళని కూడా అడగకుండా మనం సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. నాకన్నా జూనియర్ ఒక అబ్బాయి, 5 years జూనియర్, ఒకసారి ఇంకొక మన కాలేజీలో వచ్చే ముందు నేను వేరే కాలేజీలో వర్క్ చేసేదాన్ని. అక్కడ కరెస్పాండెంట్ వచ్చేసి ఎక్స్ ప్రెసిడెంట్ సంజీవ్ రెడ్డి గారి, ఆమె కూడా వెరీ స్ట్రిక్ట్, మగవాళ్ళతో మాట్లాడేది అవి ఉండదు గర్ల్స్ కాలేజ్. సో అబ్బాయి కాలేజ్ దగ్గరకు వచ్చినాడు, నీతో కొంచెం పని ఉంది అన్నాడు. నా భయం ఎంతసేపు, ఆమె ఎక్కడ చూస్తుంది, అందరు చూస్తారని ఏంటి అంటే దీని మీద ఒక సంతకం పెట్టేస్తే నేను మళ్లీ మాట్లాడతాను అన్నాడు. సంతకం పెట్టి పంపించినాను. తర్వాత అది మర్చిపోయినాను. ఒక 2 years అయింది, ఇంటికి నోటీసులు వచ్చినాయి. ఏమి అంటే ష్యూరిటర్ గ్యారంటర్ గా నేను సైన్ చేసినాను దాని మీద 1 lakh rupees కి. నేను ఇంకా అప్పటికి రెగ్యులరైజ్డ్ లెక్చరర్ కూడా కాదు, ఐఎమ్ డిపెండెంట్ ఆన్ మై బ్రదర్స్. సో నేచురల్ గా అన్న వల్ల కోపం వస్తుంది. మా పెద్దన వెరీ ప్రిన్సిపల్డ్. రాత్రి 10 గంటలప్పుడు పొరపాటున మనం రోడ్ రాంగ్ రూట్ లో పోయినా కూడా హీ విల్ స్టాప్ మీ అండ్ గివ్ మీ అ బిగ్ లెక్చర్. అంత ప్రిన్సిపల్డ్. అసలు ఎంత తెలివి లేకుండా ఎట్లా చేసినావు, ఎవరు నమ్ముతారు నువ్వు ఏమీ తెలియకుండా చేసినావు అంటే. దట్ టూ వాజ్ అ బాయ్, సొసైటీ ఉంది ఏది కానీ మాట్లాడడానికి. సో యాక్చువల్ గా అన్న నాతో మాట్లాడడం మానేసినాడు. హీ వాజ్ అ లాయర్, మా బ్రదర్ ఇన్ లా లాయర్, మా ఇంట్లో నలుగురు లాయర్స్ ఉన్నారు. కానీ అందరు కూడా నేను ఏదో తప్పు చేసినాను అన్నట్లు. కోర్టుకు నాకు అతి ముఖ్యమైన లైఫ్ లో దానికి నేను కోర్టు అటెండ్ కాలేదు. కోర్టుకు అటెండ్ కాకుండానే స్వామి నా లైఫ్ ని సెటిల్ చేసినాడు. అట్లాంటిది ఈ కేసు కోసం నేను కోర్టు పోలే, నలుగురు ముందు నేను నిలబడాలి, చెప్పాల్సి ఉంటది, అసలు నేను ఏమి చేయలేదు దాంట్లో నాది ఏమి. సో ఒకరోజు పుట్టుబడికి వెళ్ళినాను ధ్వజస్తంభం ముందర, మన సర్వధమ్మ స్థూపం, నేను ధ్వజస్తంభం అని అంటాను. అక్కడ ఐ క్రైడ్ అవుట్ స్వామి, నేను తెలిసి ఏం చేయలేదు, దిస్ ఈజ్ నాట్ మై ఫాల్ట్, నీవు తప్ప నన్ను ఇంకెవరు రక్షించలేరు. జస్ట్ ఐ క్రైడ్ అంటే దర్శనం కూడా చేసుకున్నా లేదు, వెళ్ళిపోయినాను. తర్వాత సో అండ్ సో డేట్ ఐ హావ్ టు గో టు ద కోర్ట్. మా బ్రదర్ ఇన్ లా వాళ్ళ జూనియర్ కి అప్పగించినారు, బికాస్ మా అన్న సపోర్ట్ చేయనప్పుడు మా బ్రదర్ ఇన్ లా సపోర్ట్ చేస్తే హీ విల్ ఫీల్ బ్యాడ్. సో ఆయన జూనియర్ ని పంపించినారు, అతను పోయినాడు కోర్టుకు. కోర్టులో వాళ్ళు చెప్పినారు సో అండ్ సో డేట్ వచ్చింది ఈమె సంతకం, ఆఫీస్కి వచ్చి సైన్ చేసిపోయింది అన్నారు. నేను ష్యూరిటీ దీని మీద, వాళ్ళు చెప్పిన డేట్ కి నేను కొడైకెనాల్ లో నా ఎంఫిల్ ఎగ్జామ్ రాస్తున్నా, హూ ఎల్స్ కెన్ డూ దిస్. వాళ్ళు ఇంకే డేట్ చెప్పినా కూడా నేను అయిపోతాను. వాళ్ళు ఈ పలానా డేట్ కి తను మా ఆఫీస్కి వచ్చి సైన్ చేసింది అని చెప్పినారు. నేను అవుట్ ఆఫ్ స్టేషన్, నా హాల్ టికెట్ ఉంది, ఎవ్రీథింగ్ ప్రూఫ్స్ ఉండే డేట్ చెప్పించినారు స్వామి. స్వామి తప్ప ఎవరైనా చేయగలరా ఇది, ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేదు. 81 లాక్ నేను కట్టాల్సిన చోట 1000 ఆయనకు గిఫ్ట్ ఇచ్చినాను జూనియర్ కంతే. ఎవరు సపోర్ట్ చేయని టైంలో గాడ్ కేమ్ టు మై రెస్క్యూ. మన వాళ్ళు సపోర్ట్ చేయకూడదని కాదు, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ప్రిన్సిపల్స్. ఏంటిది ఇంత ఫూలిష్ గా ఎట్లా చేస్తావు, చదువుకొని ఎకనామిక్స్ లెక్చరర్ నాకు తెలీదు, గ్యారంటర్ గా నేను ఉంటే ఏమైతుందో తెలీదు. అసలు నాకు వాడు ఎంతసేపు ఆమె కరెస్పాండెంట్ వస్తుంది కదా తొందర సైన్ చేసిపోదాం. ఆ లోపల ఆ కాలేజ్ వదిలిపెట్టి స్వామి కాలేజీలో చేరిపోయినా నేను. 98 లో చేరిన, ఇది 96-97 లో జరిగింది. ఈ కోర్టు కేసు ఇదంతా తెలిసేసరికి 2003-2004. ఐ వాజ్ నాట్ ఈవెన్ అన్ అర్నింగ్ మెంబర్ ఫైనాన్షియల్, ఐ వాజ్ ఇంకా కన్సాలిడేటెడ్ పే మీద ఉన్నాను, నేనే అన్నవాళ్ళ మీద డిపెండెంట్. సో ఐ వాజ్ ఇన్ ట్రామా. ఇంతే నేను స్వామిని అడిగింది, స్వామి నేను ఏ తప్పు చేయలేదు, ప్లీజ్ హెల్ప్ మీ. వ్రతాలు చేయలేదు, పారాయణలు చేయలేదు, సచ్చరితలు చదవలేదు, ఉపవాసాలు ఉండలేదు. హీ నోస్ వెన్ టు డూ వాట్ టు డూ, ఎవరికి ఏది ఎప్పుడు
3: రిప్యూట్.
2: నిజంగా సో
1: మీరు చెప్తుంటే చాలా నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి.
2: ఎగ్జాక్ట్లీ, వెన్ ఎవర్ ఐ థింక్ అట్లాంటివి, ఆ స్కూటర్ ది అలాంటి ఇన్సిడెంటే. నాకు ట్రాఫిక్, అసలు కాలేజీ పోయి ఏమీ దోచలేదు నాకు. కూర్చుంటే క్లర్క్, ఇప్పటికీ సుభలక్ష్మి అని క్లర్క్ ఉండదమ్మా, ఇట్లయితే అయిపోతావు, ఏమైతుంది, ఒక హాఫ్ డే లీవ్ అవుతుంది అంతే కదా, ఎందుకు ఇంత టెన్షన్. కానీ ఏదో జరిగింది, నేను చాలా డిస్టర్బ్డ్. సరే, క్లాస్ లో ఇన్విజిలేషన్ చేసేటప్పుడు ఏమి జరిగింది, అవును నాకు ఎందుకు ఇక్కడ నొప్పి ఇంతగా ఉంది, చాలా పెయిన్ వస్తా ఉంది, అంటే అలాంగ్ విత్ స్కూటర్ నా హ్యాండ్ ని లేపితే అది ఎవరికి చెప్పినా అది మనకు మనం ఎక్స్పీరియన్స్ కావాలి అంతే. చాలా ఇట్లాంటివి ఎన్నో. అసలు
3: గీత, మీరు స్కూటర్ అని చెప్తుంటే నా స్కూటర్ విషయం కూడా గుర్తొస్తాం
2: నాకు. అందరికి ప్రతి ఒక్కరికి జరుగుతుంటే, ఓన్లీ థింగ్ వీఆర్ నాట్ రిలేటింగ్ దెమ్, అది స్వామి వల్ల ఇది ఇట్లా జరిగింది, అది చేసుకుంటే మాత్రం రోజు గడవదు, అయిపోతాను.
1: స్వామి భక్తుల్లో ఏ ఒక్కరిని కదిపినా కూడా ఒక భాగవతం అవుతుందమ్మా, ప్రతి ఒక్కరికి ఒక భాగవతం ఉంది స్వామితో.
3: సో ట్రూ.
1: మరి ఇన్ని సంవత్సరాలుగా స్వామి అనుగ్రహాన్ని, ఆయన ఆశీస్సుల్ని అనుభవిస్తున్నారు, ఆయనతో కలిసి ఆనందంగా మీ జీవితాన్ని జీవిస్తూ ఇంకొక 10 మందికి స్వామి విలువల్ని నేర్పించే చాలా గౌరవనీయమైన వృత్తిలో మీరున్నారమ్మా. ముగ్గురు కూడా సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో మీరు లెక్చరర్స్ కింద ఇప్పుడు పనిచేస్తున్నారు. ద్వారకారాణి గారు ఫిజిక్స్ లెక్చరర్ కింద, అలాగే ప్రఫుల్ల గారు తెలుగు సంస్కృతం లెక్చరర్, అండ్ గీతా బాలగారు ఎకనామిక్స్ ఈ సబ్జెక్ట్స్ మీరు టీచ్ చేస్తూ వస్తున్నారు. నిన్నటి నుంచి మన అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవ సంబరాలని మేం కూడా చేసుకుంటున్నాం మీతో పాటు మన స్టూడియోలో. నిన్నటి నుంచి కొన్ని కార్యక్రమాలని, ప్రత్యక్ష ప్రసారాలని మేము చేస్తూ వస్తున్నాం. దానిలో భాగంగా ఎంతో మందితో ఇంటర్వ్యూలు, వారు చెప్పిన అనుభవాలు అనుభూతులు ఇవన్నీ మేం కూడా వినడం జరిగింది. అటువంటి ఒక సందర్భంలో స్వామి ఇచ్చిన దివ్యోపన్యాసం ఇనాగురేషన్ రోజు విన్నామమ్మా, అందులో స్వామి చాలా క్లియర్ గా ఈ కాలేజ్ నేను అసలు ఎందుకు పెడుతున్నాను అనే విషయాన్ని చాలా క్లియర్ గా చెప్పారనమాట. అటువంటి ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో స్వామిది స్టార్ట్ చేశారు కాలేజీని. మరి ఆ లక్ష్య సాధనలో మీరందరూ చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారు. ఈ ఇప్పుడు వస్తున్న జనరేషన్ స్టూడెంట్స్ కానీ లేదు మీ పూర్వ విద్యార్థులకు కానీ స్వామి ఆశయాల్ని మీరు ఎలా నేర్పిస్తున్నారు, వాటిని ఫాలో అవటానికి వాళ్ళకు కావలసిన కాన్ఫిడెన్స్ ని ఎలా ఇస్తున్నారు, ఈ విషయమై మన శ్రోతలతో ఏమైనా చెప్తారా?
0: తప్పకుండా. నమ్మ వన్ ఏమంటే స్వామి ఎప్పుడు అన్నారు, బట్ స్వామి సబ్జెక్టు మీరు చెప్తారా లేదా అనేసి. మీరు ఫిజిక్స్ చెప్తారు, కెమిస్ట్రీ చెప్తారు, స్వామి సబ్జెక్ట్ చెప్తారా లేదా అనేసి. స్వామి సబ్జెక్ట్ ఏమంటే స్వామి చెప్పింది ఇవి అన్ని, డిసిప్లిన్, డ్యూటీ, డివోషన్, డిటర్మినేషన్, అన్ని వాల్యూస్, ఆల్ హ్యూమన్ వాల్యూస్ ఎన్నెన్నో స్వామి కాలేజ్ పెట్టింది దేనికోసం. ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ చెప్పేది ఒట్టి మనం ఒక ఏదో చూపించి స్వామి కాలేజ్కి రప్పించుకుంటాము, స్వామి ఒక డిగ్రీ ఇస్తారు. బట్ యాక్చువల్లీ స్వామీజీ ఇంటెన్షన్ ఏమి, ఈ ఆడపిల్లల్ని ఒక మంచి ఐడియల్ సిటిజన్స్ గా చేయాలనేసి. రేపు వచ్చేసి వాళ్ళ ఐడియల్ మదర్ గా తయారు కావాలా, వాళ్ళు ముందు ముందు పిల్లలకి ఎంత బాగా పైకి తీసుకురావాలంటే ద హోల్ సొసైటీ, ద హోల్ నేషన్ హ్యాస్ టు డెవలప్ ఇన్ దాట్ ఫ్యాషన్. సో మాకేమనిపిస్తుంది యాజ్ అ టీచర్స్ స్వామీస్ ఇన్స్టిట్యూట్, స్వామి ప్రతిసారి చెప్తారు మా పిల్లల్ని బాగా చూసుకోవాలా, బాగా పైకి తీసుకురావాలని. కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో, వెదర్ ఇట్ ఈస్ ఇన్ ద క్లాస్, వెదర్ ఇట్ ఈస్ అవుట్ సైడ్ ద క్లాస్, మరి అదే పనిగా వాళ్ళకి చెప్పాలని కాదు, బట్ అవసరాలు బట్టి సిచ్యువేషన్స్ బట్టి చెప్తుంటాం. ఒక్కొక్కసారి ఏమైతుందంటే ఆఫ్కోర్స్ వాల్యూ ఇంటిగ్రేషన్ ఇన్ ద క్లాస్ తర్వాత వస్తాము, బట్ ఒక్కొక్కసారి క్లాస్ లో పిల్లలు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద సెమిస్టర్ లేదంటే క్లాసెస్ వద్దు మేడం ఈరోజు స్వామి గురించి
4: చెప్పండి అని మాత్రమే అడుగుతారు. మేడం ఈరోజు ప్లీజ్ క్లాస్ వద్దు, మేడం స్వామి గురించి చెప్పండి.
0: అప్పుడు ఒక్కొక్క ఇన్సిడెంట్, ఒక్కొక్క స్టోరీ వదులుతా ఉంటాం. సో అవన్నీ, సో దాంట్లో ఎన్నొక్కటి ఆడపిల్లలకి చాలా ఇంపార్టెంట్, తర్వాత జీవితంకి చాలా ఇంపార్టెంట్ అనేసి ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఇది ఒక సమ్వేర్ ఇన్ ద 80s జరిగింది. మనకి కుల్వంత్ హాల్ ఉండలేదు ఆ టైంలో, అంతా ప్రశాంతి మందిర్ ఇసుక పైన డివోటీస్ కూర్చునేవాళ్ళు. స్వామి దర్శనం టైంకి మ్యూజిక్ స్టార్ట్ అయితేనే ఇంటర్వ్యూ రూమ్ నుంచి బయటకు వచ్చారు. సో సమ్మర్ అనుకుంటాను, ఇట్ వాజ్ వెరీ హాట్. అట్లా ఆ ఇసుక పైన ఆ వేడిలో కూర్చున్నప్పుడు స్వామి బయటకు వచ్చారు. స్ట్రేట్ గా మేము టీచర్స్ కూర్చుండే లైన్ లోకి వచ్చి నా దగ్గర స్ట్రేట్ గా వచ్చేసి, మీ భర్త ఎక్కడున్నారు అని అడిగినారు స్వామి. అడిగితే విత్ ఆల్ మై ఇన్సెన్స్ నేను అన్నాను, స్వామి తను వాళ్ళ అమ్మ నన్ను చూసేకి గుందకలు వెళ్లారు స్వామి అనేసి చెప్పినారు. స్వామి ఎంత దగ్గరగా నించుకున్నారంటే స్వామి గౌన్ నా చీర టచ్ అవుతాను, అంత పాదాలు దగ్గరగా ఉన్నాయి, అంత ప్రేమతో అడిగినారు స్వామి. నేను ఎప్పుడైతే ఈ ఆన్సర్ ఇచ్చినాను, స్వామి తన వాళ్ళ అమ్మ నాయనను చూసేకి గుందకలకు వెళ్లారు స్వామి అంటే, వెంటనే రెండు స్టెప్స్ బ్యాక్ తీసుకొని చెయ్యి మీద, చెయ్యి ఎదు మీద పెట్టుకొని, స్వామి ఏమి నీకు మా అత్త మామ అని చెప్పాక అయ్యలేదా అని కోప్పడినారు అనేసి ఒక లాగా చేసి ఒక టూ స్టెప్స్ ముందుకెళ్ళిపోయినారు. బట్ స్వామి ఒక ప్రేమ స్వరూపం కదా, ఆ కోపం క్షణికమై వెంటనే ఒక స్టెప్ వెనక్కి తీసుకొని రేపు రమ్మని చెప్పు అని చెప్తూ, అప్పుడు నెక్స్ట్ డే వస్తే మమ్మల్ని ఒక ఇంటర్వ్యూ రూమ్ లో ఇంటర్వ్యూ కాల్ పిలిచి, అదొక బ్యూటిఫుల్ స్టోరీ ఆల్ టుగెదర్. సో క్లాస్ లో నేను ఈ ఎపిసోడ్ చెప్పినప్పుడు ది ఇంపార్టెన్స్ ఆఫ్ పెండ్లైన తర్వాత మన అత్త మామని, మన ఫ్యామిలీస్ ని, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ ని ఏ విధంగా మన వాళ్ళు అని అనేసి మనం దగ్గర తీసుకొని వస్తామో అప్పుడు మనకి ఎంతనా ప్రేమ ఆప్యాయము అవన్నీ ఉంటాయి. సో మా స్టూడెంట్స్ చాలా మంది ఇప్పుడు వచ్చినారు కదా, కొంతమంది అట్లాగా పెండ్ అయిన తర్వాత పార్టీలో కలిసినప్పుడు అదన్న, మేడం ఆ రోజు మీరు మాకు ఇన్సిడెంట్ చెప్పినారు కదా మేడం, మాకు ఎప్పుడైతే మా అత్తగారితో ప్రాబ్లమ్ నేను ఆ ఇన్సిడెంట్ గుర్తు పెట్టుకుంటాను మేడం అని చెప్తూ అప్పుడు వాళ్ళకి ఆ ప్రాబ్లం ఆ సిచ్యువేషన్ సాల్వ్ అయిపోతుందంట. సో అప్పుడు నాకు ఒకటి, ఓహో స్వామి నాకు ఒకటే కాదు స్వామి మన పిల్లల జనరేషన్స్ కి ఈ రోజు ఆ అమ్మాయి మన స్పీచ్ ఇచ్చిన అమ్మాయి చెప్పింది, స్వామి గురుదక్షిణ అడిగినారు, ఏం గురుదక్షిణ, మీ అత్త అన్ని సంతోషంగా పెట్టండి. ఆమె చెప్పకపోవచ్చు బట్ మంచి అమ్మాయి ఇచ్చినారు నా కుటుంబంలో అని అనుకుంటే స్వామికి తెలిసిపోతుంది. సో స్వామికి కావాల్సిందేది టు హోల్ ద ఫ్యామిలీ టుగెదర్. అప్పుడే ఒక సొసైటీ స్టేబుల్ సొసైటీ, హ్యాపీ సొసైటీ, పీస్ఫుల్ సొసైటీ అయితే
1: అద్భుతంగా ఉందమ్మా.
2: స్వామి నా జీవితంలో ఇంకొక మంచి గిఫ్ట్ ఇచ్చినారని చెప్పేసి మా అమ్మ స్వామి దగ్గర. సో చాలా విషయాలు స్వామి చెప్పినారు, చాలా పుస్తకాల్లో మనం స్వామి చెప్పిన కథలు, నీతి కథలు, చిన్న కథలు అన్ని చాలా వింటాం, చాలా లెసన్స్. దేవుని దయవల్ల అవన్నీ నేను స్వామి దగ్గరకు వచ్చేసరికి అమ్మ దగ్గర వినేసి వచ్చినాను. మా అమ్మ వరేషియస్ రీడర్, బాగా భాగవతం అన్ని నోటి చేతి మీదనే ఉండేది ఆమెకు. అట్లనే ఉపవాసాలు వ్రతాలు ఆ టైప్ కాదు, తను చాలా ప్రాక్టికల్ మనిషి. సో పిల్లలకు పాఠాలు చెప్పేటప్పుడు ప్రతి సందర్భానికి ఒక చిన్న కథ, శ్రద్ధ కొలది విద్య అంటే ఒక గురువు దగ్గర కొంతమంది శిష్యులు ఉంటారు, చదువుకుంటా ఉంటారు. కానీ మామూలుగానే కదా శిష్యుల్లో కొంతమంది ఇంటెలిజెన్స్ ఉంటారు, ఇంట్రెస్టింగ్ స్టూడెంట్స్ ఉంటారు, కొంతమంది అటు ఇటు కాని వాళ్ళు ఉంటారు, కొంతమంది డల్ వాళ్ళు ఉంటారు. సో ఆ కాలంలో చదవాలి అంటే గురువు పత్తి చెప్పిన పనులన్నీ చేస్తూ గురువుకు తీరిక దొరికి విద్యను బోధించినప్పుడు వీళ్ళు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఆటోమేటిక్ గా గురువు కూడా తెలిసిపోతుంది ఎవరికి ఇంట్రెస్ట్ ఉందా ఎవరికి లేదా అనేది. ఒక శిష్యుడు ఉండేవాడు ఆ గురువు దగ్గర, బాగా చదువుకొని స్వామి గురుపతిని చెప్పిన పనులన్నీ త్వర త్వరగా చేసేసుకుని ఎప్పుడు టైం దొరుకుతుందా ఎప్పుడు కూర్చొని చదువుకుందామా అని. సో గురువు ఎప్పుడు కోట్ చేసాడు, వాడిని చూసి నేర్చుకోండిరా మీరు ఇట్లా. ఆటోమేటిక్ గా చదవని వాళ్ళకి వీడంటే జలస్ అయిపోతుంది, వీడు చదువుతా చదవటం వల్ల కదా మనకు అందరికీ ఇంత ప్రాబ్లం వస్తా ఉంది, వీడిని చదవకుండా డిస్టర్బ్ చేసేవాళ్ళు. ఆ కాలంలో నూనె దీపాలతో చదువుకునేవాళ్ళు. సో ఆ దీపం మారిపోయడము లేకపోతే చిన్నగా చేయడము ఏదో అట్లా. ఒకసారి ఇంకా వీళ్ళ బాధ భరించలేక వాడు దూరంగా వెలుగు కనిపిస్తా ఉంటే వెళ్లి చదువుకుంటాడు. ఇక్కడ ఎక్కడ అది ఏం ప్రదేశము ఏమి కాదు, అక్కడ వెలుగు ఉంది నేను ఇక్కడ చదువుకోగలను అని వెళ్తాడు. వెళ్తే తీరా చూస్తే అది ఒక శ్మశానము, అక్కడ ఒక బాడీ కాలుతా ఉంటుంది, ఆ వెలుతురులో చదువుకుంటా ఉంటాడు. అప్పుడు సరస్వతి చాలా ప్లీజ్ అయ్యి వచ్చి వాడి నోటి మీద బీజాక్షరాలు రాస్తుంది. అయినాక ఇంటికి వస్తాడు, ఆశ్రమానికి వస్తాడు. మరుసటి రోజు గురుపతిని భోజనం వడ్డిస్తా ఉంటే అమ్మ ఏమి ఈ రోజు చేదుగా ఉంది వంట అంటాడు. ఆమెకు ఆశ్చర్యం అవుతుంది, రోజు పెట్టే వంటని రోజు వేసినట్టే వేప నూనె వేసినాను, ఒక్క మాట కూడా మాట్లాడకుండా తినేవాడు, ఈ రోజు ఎందుకు గాను అమ్మ వంట చేదుగా ఉంది అంటున్నాడు. అప్పుడు గురువుకు చెప్తుంది మా ఎందుకని తను ఇట్లా చెప్తున్నాడు అంటే గురువు ధ్యానంలో తెలుసుకుంటాడు, వాడికి సరస్వతి సాక్షాత్కారం అయ్యింది, అందుకనే ఇన్ని రోజులు వాడికి చదువు తప్ప వేరే ధ్యాస లేదు కాబట్టి శ్రద్ధ కొలది, వాడి విద్య నేర్చుకోవాలి, ఈ రోజు సంపూర్ణ విద్యావంతుడు అయినాడు కాబట్టి వాడికి ఇవన్నీ తెలుస్తా ఉన్నాయని ఆశీర్వాదం చేస్తాడు. సో ఏమి ఇట్లాంటి కథలు శ్రద్ధ కొలది, మీకు శ్రద్ధ ఉంటే మీరు నేర్చుకోగలుగుతారు. రెండోది వచ్చేసి పిల్లలకి స్వామి ఎన్నో చెప్పినారు మనకు సీలింగ్ ఆన్ డిజైర్స్, నేను ఎకనామిక్స్ చెప్తాను ఆటోమేటిక్ గా మనకున్న ప్రాబ్లం అన్లిమిటెడ్ వాంట్స్ లిమిటెడ్ మీన్స్. పుట్టపర్తిలో మనకు లేనిది ఏముంది చెప్పండి, రాయల్ లైఫ్ ఇక్కడ లోపలికి వస్తే ఆశ్రమంలో బేకరీ ఉంది, నార్త్ ఇండియన్ క్యాంటీన్ ఉంది, ఎఫ్సి ఉంది, అన్ని ఉన్నాయి. ఎందుకని స్వామి మనకు ఆశ్రమం అంటూ ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఇచ్చినారు, కంఫర్ట్స్ ఇచ్చినారు అని ఒకరోజు సూచన ఆలోచించుకున్నాను. అంటే ఏమీ దొరకనప్పుడు నువ్వు ఉపవాసాలు ఉండడం గొప్ప కాదు, అన్నీ ఉన్నా నీకు ఏం కావాలో అవి మాత్రమే స్టోర్స్ దొరుకుతూ ఉంది, నీకు కావాల్సినవన్నీ అక్కడ ఉన్నాయి, ఏమైనా కొనుక్కోవచ్చు, కానీ లిమిటెడ్ గా నీ అవసరానికి మాత్రమే తీసుకొని వస్తాయి. స్వామి టెస్టింగ్ అస్, మనకి ఇన్ని పెట్టి మనం ఎంత మాత్రం ఆయన బోధనలు వింటున్నాము, ఎంత మాత్రం మనం సీలింగ్ ఆన్ డిజైర్ కి కట్టుబడి ఉన్నాము అని పెట్టడానికి ఒక టెస్ట్ ఏమో అనిపిస్తుంది. ఏ ఇక్కడ పోతాం ఎఫ్సీలో తినొస్తాము, అక్కడ పోతాం బేకరీ పోతాం, ఐస్ క్రీమ్లు అంటాం, ఇదంటాం, ఇది లేనిది లేదు. అన్ని ఉన్నా మనం ఎట్లా ఉంటాం, ఏమీ లేకుంటే ప్రతి ఆశ్రమంలో ఉన్నట్లే ఏదో కందమూలాలు ఇచ్చో ఇంకోటి చూడండి నేను కూడా తపస్సు చేసుకుంటా. కానీ ఇన్ని ఇచ్చి కూడా స్వామి తన డివోటీస్ ఎట్లా ఉంటారు, ఎట్లా మారుతారు, వాళ్ళని వాళ్ళు ఎట్లా తెలుసుకుంటారు అని చేయడానికి ఉంటుంది అని చెప్తా ఉంటాను పిల్లలకి. సో మనకి ఇక్కడ స్టోర్స్ ఉందా, మా కాలేజీలో హాస్టల్లో చేయని వంట లేదు, కానీ మీరు ప్రొద్దాకా స్టోర్స్ పోయి కొనుక్కోని తిరాల్సిన అవసరం లేదు. మనకు దొరికే ఫుడ్ ప్రసాదంతో సమానము. ఇంకా కొన్ని సందర్భాల్లో మనకు ప్రతిదానికి మనం పిల్లలు గ్రంబుల్ చేస్తాంట, పొద్దున్నే లేయాలా, సుప్రభాతం పోవాలా, అది ఏదో చిన్న చిన్నవి ఉంటాయి. సో ఇక్కడ నేర్చేసుకుంటారు, హాలిడేస్ అంటేనే రాత్రి పొద్దున్న 10 గంటలకు లేస్తారు, టీవీల దగ్గరనే టిఫిన్లు తింటారు, రాత్రి 1 గంట వరకు టీవీలు చూస్తారు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో దిస్ ఇస్ నాట్ ద లైఫ్. దానికోసం మనం సత్యసాయిలో చదవడక్కర్లేదు. ఈ డిగ్రీ ఇంతకన్నా మంచి డిగ్రీ ఎక్కడైనా వస్తుంది, ఇంకా గొప్ప ప్రొఫెసర్లు ఇంకా మంచి డెడికేటెడ్ టీచర్స్ ఉండింటారు. యు ఆర్ నాట్ హియర్ ఫర్ దాట్, నాట్ ఫర్ గెట్టింగ్ ద డిగ్రీ. అలాంగ్ విత్ ద డిగ్రీ యు ఆర్ గెట్టింగ్ సమ్ ట్రైనింగ్ టు ఫేస్ ద లైఫ్. మనం స్టాటిస్టిక్స్ క్లాస్ లో ఒక ప్రాబ్లం చెప్పిస్తాం, ఒక ఫార్ములా చెప్పి ఒక ప్రాబ్లం ఇస్తాం, ఎగ్జామ్ లో అదే ప్రాబ్లం వస్తుందా, రాదు. వాళ్ళు వేరే ప్రాబ్లం సాల్వ్ చేయాలి బేస్డ్ ఆన్ దిస్ ఫార్ములా. సో వాట్ ఎవర్ ట్రైనింగ్ వీఆర్ గెట్టింగ్, ఇటువంటి సిచ్యువేషన్ రేపొద్దున కాకపోయినా నీకు పేషెన్స్ అని కానీ, అండర్స్టాండింగ్ కానీ, అకామిడేటింగ్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్ కానీ, ఇవన్నీ నేర్చుకోవడానికి మనకు హాస్టల్ లైఫ్ కానీ, స్వామి పెట్టిన ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. సో మీరు ఇవన్నీ మీరు అది సందర్భానుసారంగా మనం టీచ్ చేసేటప్పుడు దానికి తగ్గట్టు చెప్తూ, స్వామి టీచింగ్స్ చెప్తూ వస్తున్నాం. ఎందుకంటే స్వామినే ఇస్తాడేమో మనకు, అది ఎట్లా చెప్పాలి, హౌ వీ నీడ్ టు, ఆయన గైడెన్స్. మనం కోరినా కోరకపోయినా ఆయన కావాలనుకున్న రిజల్ట్ వచ్చేంత వరకు మనం ఉపయోగం చేసుకుంటారు మన ద్వారా. వీఆర్ జస్ట్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్, దట్ వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. నాకు ఏమీ తెలియదు, ఆయన మన ద్వారా తనకు కావాలనుకున్న రిజల్ట్ పిల్లల నుంచి తెచ్చుకుంటున్నారు, దానికి మనం ఒక ఇన్స్ట్రుమెంట్స్, నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ.
0: గీత వల్ల చెప్పినట్టు ఎన్నో అవకాశాలు ఇస్తారు స్వామి. యాక్చువల్లీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో చూస్తామంటే అకాడమిక్స్ ఏ ఉంటాయి, పాఠాలు, ఎగ్జామ్స్ అంతగా అయితే కొన్ని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. బట్ స్వామి మన కాలేజ్ లో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, డ్రామా, డాన్స్, పాటలు అవన్నీ కాకుండా ఒకటి యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ అనేది పెట్టారు. ఇది కాకుండా గ్రామ సేవ ఉండేది. ఈ ప్లాట్ఫామ్స్ అన్నిట్లో ఏం తెలుస్తుందంటే స్వామికి కావాల్సిన వాల్యూస్ అన్ని వికసిస్తాయి స్టూడెంట్ లో.
2: గివింగ్ ట్రైనింగ్ అంతే, ఇవన్నీ ట్రైనింగ్ పీరియడ్,
0: ఇట్స్ అ ట్రైనింగ్ పీరియడ్. ఇప్పుడు గీత చెప్పినట్టు ఒక స్టూడెంట్ కి ఒక ఎట్లాగా భక్తిభావం ఉండాలా, ట్రెడిషనల్ గా ఉండాలా, మోడర్స్ట్ గా ఉండాలా. స్వామి చాలా సార్లు కట్టు బట్టు జుట్టు గురించి మాట్లాడినారు. హౌ వి ఇన్సిస్ట్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ద హాస్టల్? చీర్ఫుల్ గా ఉండాలా, ఎప్పుడు స్మైలింగ్ గా ఉండాలా, అవసరం ఉన్నప్పుడు ఒక షైనెస్ ను ఉండాలా అట్లా. అది కాకుండా స్వామి మనకి స్పోర్ట్స్ మీట్ లో ఏం చూపిస్తారంటే డేరింగ్ గా ఉండాలా, కరేజియస్ గా ఉండాలా,
2: ఏ సిచ్యువేషన్ వచ్చినా ఫేస్ చేస్తే అట్లా. మనం లేడీసే కానీ మన లైఫ్ సెల్ఫ్ రిలయంట్, మనకు కావాల్సిన మనం చేయగలిగిన కెపాసిటీ ఉండాలి, రేపు ఎవరికైనా హెల్ప్ చేయగలిగిన శక్తి. నాకు డ్రైవింగ్ వచ్చు, నా ఒక్కదానికే కాదు, రేపు ఎవరికైనా సిక్ అనుకోని ఐ కెన్ టేక్ దెమ్ టు ద హాస్పిటల్. అట్లనే నేను ఆడపిల్లను నేను డ్రైవింగ్ ఎందుకు నేర్చుకోవాలో, నాకు అవసరం లేదు ఎవరో, అలా కాదు. మనల్ని మనం ఆడపిల్లలంతా అనంతపూర్లో దే ఆర్ ట్రైన్డ్ ఫర్ దట్ టు ఫేస్ ద వరల్డ్, టు ఫేస్ ద డిఫికల్టీ. అట్లనే వాళ్ళ జీవితాలంతా డిఫికల్టీస్ ఉంటాయనో ఇంకోటో ఇంకోటి, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఫేస్ గలిగే ట్రైనింగ్ త్రూ ఆల్ దీస్ థింగ్స్ వస్తాయి.
0: So these are some beautiful situations that Swami has given. So ee sandarbhanga maamulga mag sports meet ainappudu rakrakala items chesevalam polls mag pd saimani madam ane unde vallu, and she used to make all the efforts. 20 feet పైన పోల్స్ పైన పిల్లలు కలహ, రోప్స్ పైన యోగాసన, హైట్ పైన సాయిరాం సాయిరాం సాయిరాం చెప్పుకుంటూ స్వామే కాపాడతారు అనేసి అంత ధైర్యంగా ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. స్వామి ఎంత సంతోషపడేవాళ్ళంటే ఐటమ్స్ చూసి ఒక సంతోషం స్వామి ఫేస్ లో చేస్తా ఉంటే, ఆ సంతోషం చూసి మాకు సంతోషం, ఒక ప్రోత్సాహం, ఒక ఎంతూసియాస్ అదంతా. సో ప్రతిసారి ఒక మనకి వెరైటీ ఆఫ్ ఐటమ్స్ కావాలంటే ఒకసారి ఏదో చిన్నగా మేము మోటార్ సైకిల్ ఐటమ్ స్టార్ట్ చేస్తున్నాం. మోటార్ సైకిల్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఇంకా వీళ్ళ దగ్గర బారో చేయాలా, వాళ్ళ దగ్గర బారో చేయాలా, ఏదో అంతా కూడి ఒక ఫస్ట్ ఇయర్ 2 మోటార్ సైకిల్స్, నెక్స్ట్ ఇయర్ 4 మోటార్ సైకిల్స్, at this juncture nenu really reciprocate okkasari maa nasik nunchi oka sevadalu avutunna vaste maa amgaru urike cheptunnaru college lo motorcycle item chestunnanu motorcycle dorkedi kashtam ani ittana peru Murali anesi he is a good sevadal member అతను ఎందుకు మా సేవ దాకా చెప్తామనేసి నాసిక్ నుంచి సమ్ 6 మోటార్ సైకిల్స్ తీసుకుని వచ్చారు. అండ్ స్వామి ఎప్పుడైతే పిల్లలు మోటార్ సైకిల్స్ చేసేవాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు, మంచి ధైర్యము మంచి ఇది అట్లా. ఒకసారి అంటే ప్రతిసారి ఏమై స్పోర్ట్స్ మీట్ ముందు ఏదైనా ఇట్లా డేంజరస్ ఐటమ్ చేయాలంటే స్వామిని వచ్చి పర్మిషన్ తీసుకోలేదు. సో ఒక సంవత్సరం వచ్చేసి స్వామి నేను సాయం అనమాట పంపించారు ప్రిన్సిపల్ హేమలత గారు మమ్మల్ని ఇద్దరిని పంపించి సరే స్వామిని అడిగేసరండి మోటార్ సైకిల్ మళ్ళీ చేస్తాం. సరే వచ్చి స్వామి దగ్గర లైన్ లో కూర్చొని అడిగితే స్వామి అనుకుని ఆ చేయండి పంపారు తప్పకుండా చేయండి తప్పకుండా చేయండి. అండ్ యూ వోంట్ బిలీవ్ వన్ వీక్ తర్వాత స్వామి మన చిరంజీవి రావు గారు ద్వారా 6 బ్రాండ్ న్యూ మోటార్ సైకిల్స్ సుజుకి బైక్స్ బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ అవి కాలేజ్ కి పుట్టుపర్తి నుంచి కాలేజ్ కి డైరెక్ట్ గా పంపించిన. మా హార్ట్స్ వర్ సో ఫుల్. ఏమంటే స్వామి ఎంత ఎంతోజియాజం స్వామికి, స్వామి ఎంత మగపిల్లలకి బైక్లు ఇవ్వలేదు మగపిల్లలకి బైక్లు ఇవ్వలేదు కానీ ఆడపిల్లలు పంపించినారు. సో దిస్ ఇస్ జస్ట్ వన్ ఇన్స్టెంట్ టు షో దట్ స్వామి ఈజ్ జస్ట్ నాట్ ఆస్కింగ్ గర్ల్స్ టు డూ భజన్ సేవ వెజిటబుల్ కటింగ్ రంగోలీ ఇవన్నీ కాదు, అన్ని విధాలు అన్ని విద్యలు రావాలి స్టూడెంట్స్ కి. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఫీచర్స్.
4: అదే మన కాలేజ్ లో ఈ స్పోర్ట్స్ మీట్ ఒకటి, గ్రామ సేవ ఒకటి, సెల్ఫ్ రిలయన్స్ ఒకటి. ఇది అంటే మామూలుగా విలువలు క్లాస్ రూమ్ లోనే చెప్పాలని లేదు, ఇక్కడ ఈ కార్యక్రమాల వల్ల స్టూడెంట్ టీచర్లకు చాలా దగ్గర సంబంధం ఏర్పడుతుంది. అప్పుడు క్లాస్ లోనే కాకుండా క్లాస్ బయట తల్లి పిల్లలకు లాగా సంబంధం వల్ల తల్లి ఎట్లా పిల్లలకు బోధిస్తుందో అట్లా మంచి మాటలతో చక్కగా చెప్పే అవకాశం ఉంది. ఇటువంటి అవకాశం బహుశా ఇంకెక్కడెక్కడెక్కడ ఉండదు.
2: కనిపించను మీరింట్లో ఉండే టైం చాలా తక్కువ, టీచర్స్ తో ఎక్స్పెండ్ చేసే టైమే చాలా ఎక్కువ. కాబట్టి మేమేదో మా పాఠం చెప్పినాం పోయినాం అనేది కాదు, మిమ్మల్ని కరెక్ట్ చేస్తాం, మీకు ఇష్టం ఉన్నా లేకున్నా కరెక్ట్ చేస్తాం. 10 సార్లు వింటే ఒక్కసారన్నా అది మైండ్ లెక్
0: అవుతుంది.
2: వీఆర్ నాట్ హియర్ టు టీచ్ యు, వీఆర్ హియర్ టు ప్రీచ్ యు. డెఫినెట్ గా నేర్పించేకే ఉన్నాము, నేర్పిస్తాం. కాలు షేక్ చేసినా చెప్తాం అది తప్పంటాము, గోల్డ్ దొరికినా తప్పంటాం ప్రతిది. అమ్మ దగ్గర అంటే అమ్మ చెప్తాది. సో మేము ఊరికే చూసి చూడటం బ్లైండ్ గా వెళ్ళిపోలేము కదా. తప్పు అని తెలిసినప్పుడు తప్పు అని చెప్పాం. వాళ్ళు ఎంతవరకు దాన్ని వింటారు లేదో అని రిపీటెడ్ గా చెప్తాం. ఏదో ఒకరోజు బాహీమైన వెళ్ళలేక మొదలు పెడతారు. సో దట్ విల్ హెల్ప్ దెమ్.
4: టీచర్ క్లాస్ లోకి లోపలికి వెళ్ళంగానే స్టూడెంట్లు నేర్చుకోవాలి. అది ఒక్కొక్కసారి పిల్లలు ఏదో ధ్యాసంలో ఉంటారు కానీ ఒక్కటే చెప్పేది మాకు గౌరవం ఇవ్వాల్సిన పనుల. అక్కడున్న ఒక చైర్ ఒకటి ఉంటుంది, దానికి గౌరవం ఇవ్వండి. స్వామి తల్లి తండ్రి గురువు దైవం అన్నారు కాబట్టి మీరు ఆ చైర్కి ఒకటి ఇచ్చినా పర్వాలేదు. ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్లిన తర్వాత ఎట్లో కూర్చోవడం, తర్వాత క్లాస్ రూమ్ లో కూర్చునే విషయం కూడాను స్వామి చాలా పద్ధతిగా ఉంటారు. క్లాస్ రూమ్ అన్న తర్వాత క్లాస్ రూమ్ లాగే ఉండాలి, అది ఏ రెస్ట్ రూమ్ లాగా ఉండకూడదు. క్లాస్ లో కూర్చున్నప్పుడు స్వామి ధ్యానానికి ఎట్లా కూర్చుంటారు క్లాస్ రూమ్ లో కూడా అట్లాగే కూర్చోవాలన్నది స్వామి చెప్పేవాళ్ళు అన్నమాట. నిటారుగా కూర్చోవడం, దానివల్ల ఏకాగ్రత వస్తుంది. ఏకాగ్రత వల్ల పిల్లలు చక్కగా చెప్పిన విషయాన్ని గ్రహించగలుగుతారు. ఇదొకటి. తర్వాత క్లాస్ రూమ్ లో ఉన్నప్పుడు కూడాను వాళ్ళు కాన్సన్ట్రేట్ చెయ్యలేకపోతే కారణం తెలుసుకుని, ఎందుకంటే స్వామి ఒకసారి హేమలత మేడం గారు స్వామి వచ్చినప్పుడు స్వామి మనకు 96% రిజల్ట్ వచ్చింది అని చెప్పారన్నమాట. అప్పుడు స్వామి ఇంకా అంటే 96 మంది సంతోషంగా ఉన్నారు, ఇంకా 4 బాధగా ఉన్నారు. అప్పుడు ఇది ఎట్లా ఆనందించదగ్గ విషయం అవుతుందన్నారు. అంటే ప్రతి వాళ్ళు కూడాను ప్రతి వాళ్ళు క్లాసులో పాఠాలు విని మంచి మార్కులు తెచ్చుకోవడం. అందుకని క్లాస్లో వినడం లేదు అంటే దానికి కారణం టీచర్ కనుక్కోవాల్సి ఉంటుంది, అనారోగ్యము మరో కారణము, ఇంట్రెస్ట్ లేకపోవడము ఏదో. కాబట్టి ఆ క్షణంలోనే వాళ్ళని అట్లా సరిచేస్తే తర్వాత ఒక్కొక్కసారి
3: ఏమవుతుందంటే పిల్లలు కొంచెం అందరూ ఒకలాగే ఉండరు, అందరూ ఒకలాగే ఉండరు కాబట్టి కొంచెం త్వరగా గ్రహించే వాళ్ళు ఉంటారు, మరికొందరేమో చాలా నిదానంగా గ్రహించే వాళ్ళు ఉంటారు. స్వామి కలిసిమెలిసి పెరుగుదామంటారు. అందుకు మేము ఒక ఆలోచన చేసేదేమంటే బాగా చదివే పిల్లలు క్లాస్లో ప్రతి వాళ్ల దగ్గర కూర్చుని మనం చెప్పలేం, మన దగ్గర వచ్చిన వాళ్ల దగ్గర మన దగ్గర మేడం నాకు ఈ డౌట్ ఉంది అంటే మనం సందేహాలు తీర్చగలం. కొందరు దానికి రావడానికి కూడా భయపడే వాళ్ళు ఉంటారు, ఎందుకంటే విద్యార్థులు రకరకాలు. అందుకని ఆ కలిసిమెలిసి చదువుదాం, కలిసిమెలిసి తిరుగుదామన్నారు, కలిసిమెలిసి చదువుదామని. నేను బాగా చదవగలిగిన పిల్లను ఒకళ్ళొక్కళ్ళు, విద్యార్థులైతే ఒకళ్ళొక్కళ్ళు భయం లేకుండా షేర్ చేసుకుని నాకు ఇది అర్థం కాలేదు, నాకు అది అర్థం కాలేదు అట్లా కలిపి చదివించడాలు కూడా ఉంటుంటాయి. ఇది ఎందుకంటే స్వామిని సంతోష పెట్టడం కోసం.
0: దీని నుంచి షేరింగ్ అండ్ కేరింగ్ యాటిట్యూడ్ అది వస్తుంది. సో విచ్ ఇస్ అగైన్ ఇంపార్టెంట్ ఇన్ ద ఫ్యూచర్ లైఫ్.
3: తర్వాత క్రమశిక్షణ అన్నది, స్వామి మన కాలేజీలో లోపల ప్రవేశించగానే ఒక బోర్డు ఉంటుంది స్వామి ఫోటోతో పాటు ఒకటి, అందులో ఈ కాలేజీలో మాధ్యమం ఏమంటే క్రమశిక్షణ. కాబట్టి ప్రతి విషయంలో కూడాను, ఎందుకంటే క్రమశిక్షణ ఉంటే విద్యార్థిగా కానీ రేపు పొద్దున్న తల్లిగా కానీ లేక ఇంకో కంపెనీలో ఉద్యోగస్తురాలిగా కానీ ఆ క్రమశిక్షణ వల్లే వాళ్ళు సరి అయిన జీవితాన్ని సంతోషంగా సుఖంగా జీవితాన్ని గడపగలరు. ఎప్పుడైతే ఆ క్రమశిక్షణ కొంచెం తేడా వస్తే మనసంతా కల్లోలమైపోతుంది. అందుకే స్వామి ఎప్పుడూ చెప్పేవాళ్లు కదా, సద్గుణంబులు సద్బుద్ధి సత్య నిరతి భక్తి క్రమశిక్షణ కర్తవ్య పాలనంబు నేర్పునదే విద్య నేర్వవలయం. అందుకు ఆ క్రమశిక్షణలో భాగంగా ఓసారి పిల్లలు కుర్చీలు లాగేస్తున్నారు, ముందుకు లాగేస్తున్నారు, ఆ కిర్ కిర్ కిర్ కిర్ శబ్దాలు వస్తున్నాయి, చాలా వినడానికి చిరాకుగా ఉంది. ఒక్కసారిగా ఎత్తి పెట్టలేరా అన్నాను. కానీ ఆ చిన్న విషయము తర్వాత ఒక విద్యార్థి ప్రభావితురాలై తర్వాత వచ్చి, మేడం నేను జన్మలో మర్చిపోను మేడం, పని చేసేటప్పుడు శ్రద్ధగా పని చెయ్యాలి అన్నది నేర్చుకున్నాను అని చెప్పిందన్నమాట
0: గీత ప్రఫుల్ల. ఒక్కొక్కసారి నేను అనుకుంటాను స్వామి మన బిల్డింగ్ ని రౌండ్ బిల్డింగ్ చేస్తున్నారు. చూడండి, ఏ బాయ్స్ ప్రశాంతి క్యాంపస్ లేదు, అట్లాగా వైట్ ఫీల్డ్ క్యాంపస్ లేదు, ముద్దనల్లి క్యాంపస్ లేదు, మన అనంతపూర్ కాలేజ్ ఆడపిల్లల కాలేజ్ మాత్రం రౌండ్ బిల్డింగ్. సో ఇది ఎందుకు అనేసి నేను చాలా సార్లు ఆలోచిస్తాను. ప్రతిరోజు కాలేజ్ ఎంటర్ అయితేనే స్వామి మమ్మల్ని అందరినీ ఎంత సంరక్షణగా పెట్టుకున్నారు, ర్యాపింగ్ హస్ ఇన్ హిస్ లవ్ అండ్ ఎంప్రెస్ అనేది ఫస్ట్ అనిపిస్తుంది. ఆడపిల్లలు అందరినీ అంత ప్రేమతో అంత అనురాగంతో పెట్టుకున్నారు. ఇంకో పాయింట్ ఏమనిపిస్తుందంటే మనం వాల్యూస్ గురించి డిస్కస్ చేస్తున్నాం, పిల్లలకి అన్ని రకాల వాల్యూస్ రావాలా రైట్, దాంట్లో ఇంత ఇంతకే అనుకున్నాం, వాళ్ళకి డిసిప్లిన్ ఉండాలా, డివోషన్ ఉండాలా, భక్తిభావం ఉండాలా, మోడెస్టీ ఉండాలని నేను రిపీట్ చేస్తాను, బట్ దీస్ ఆర్ ద థింగ్స్ స్వామి స్ట్రెస్డ్ ఆన్. పైగా కరేజ్ ఉండాలా, బోల్డ్నెస్ ఉండాలా, సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎట్లా మాట్లాడాలా, ఎట్లా సిచ్యువేషన్ ని సాల్వ్ చేయాలా, దాన్ని మళ్ళీ ప్రాబ్లం గా చేయకుండా సొల్యూషన్ కరెక్ట్ దారిలో ఎట్లా తీసుకోవాలి, ఇవన్నీ స్వామి ఆడపిల్లలకి కంప్లీట్ క్యారెక్టర్ రౌండ్ అప్ నాలెడ్జ్ ఉండాలా, ఆల్ రౌండ్ ఇది ఉండాలా అనేసి ఎప్పుడు అనిపిస్తుంది ఈ రౌండ్ బిల్డింగ్ పెట్టింది దానికోసం అని.
2: ఒక అమ్మాయి ఫస్ట్ ఇయర్ బెంగాలీ గర్ల్ శాంతినీ దేవ్, షీ కేమ్, షీ జాయిన్డ్, హాలిడేస్ అయిపోతానే అడుగుతాం మనం సెమిస్టర్ హాలిడేస్ నా ఏం చేసినారు హాలిడేస్ లో అంతా. ఫస్ట్ వన్ అవర్ నేను అందరినీ అడుగుతాను హాలిడేస్ లో ఏం చేసినారు, సో దట్ వాళ్ళని కొంచెం మన
3: చెప్తారు పిల్లలు.
2: సో ఈ అమ్మాయి చెప్పింది, మేడం ఐ ఎయిట్ ఫిష్. ఎందుకు అంటే నేను ఇక్కడ ఉన్న సెమిస్టర్ది తిన్నాను, హాలిడేస్ తిన్నాను, మళ్లీ ఉండబోయే సెమిస్టర్ది కూడా తిన్నాను. ఓకే, దాని గురించి డిస్కషన్ ఏం పెద్ద చేయలేదు. అలాంటి అమ్మాయి త్రూ ద టీచింగ్స్ ఆఫ్ స్వామి, పిల్లలు, పియర్ గ్రూప్, మనం క్లాస్ లో చెప్పే వాల్యూస్ అవి విని ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి షీ బికేమ్ వెజిటేరియన్. నన్ ఆఫ్ అస్ టోల్డ్ హర్ టు లీవ్ ద హ్యాబిట్స్, దట్ ఈస్ వాట్ అందరం ఇక్కడ నేర్చుకునేది వచ్చే ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, వెదర్ యు విల్ ఆర్ యు ఆర్ నాట్. మనలో ఏదో మార్పు జరుగుతుంది ఫైనల్ గా. అలాంటిది స్వామి సిస్టమ్. టీచర్స్ లో కూడా అందరిలోనూ నేనెంతో మారిపోయినాను, ట్రాన్స్ఫర్మేషన్ నా నుంచే స్టార్ట్, నాకు తెలుస్తుంది కాబట్టి నేను పిల్లలకు చెప్పగలుగుతాను. సీ దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్, దిస్ ఈజ్ హౌ ఐ యూస్ టు బి. అన్ని మనము ప్రతిదీ మన ఎక్స్పీరియన్స్ తో నేర్చుకోలేం. మన ఎక్స్పీరియన్స్ నేర్చుకోవాలంటే జీవితం చాలదు. కొన్ని కొన్ని పెద్దవాళ్ళు చెప్పినవి వేరే వాళ్ళే. అమ్మ చెప్తుంది కాలే గిన్నె ముట్టుకోవద్దు, చేయి కాలుతుంది, లేదు చూస్తా అంటే నీ చేయి కూడా కాలుతుంది. సో వీ హ్యావ్ టు లిసన్ కొన్ని. సో అట్లా టీచర్స్ కొలీగ్స్ సీనియర్స్ కొలీగ్స్ వాళ్ళందరి దగ్గర విన్నవే అగైన్ వీ విల్ షేర్. పిల్లలకు కూడా చాలా ఉంటాయి, వాళ్ళు ప్రేయర్ టాక్స్ లో ఇస్తారు, అవి ఇస్తారు. ఓన్లీ థింగ్ సమ్ టైమ్స్ దే విల్ ఫర్గెట్, సమ్ టైమ్స్ దే మే నాట్ రిలేట్. మనం చెప్పి చూడు దీనివల్ల ఇది రిజల్ట్ ఉంటుంది, ఇట్లా మాట్లాడడం ఒకటే కాదు, దీన్ని మనం ప్రాక్టీస్ కూడా చేస్తే బాగుంటుంది. సో ఆ మేడం అనేది 24 అవర్స్ వీ విల్ నాట్ టీచ్ ఓన్లీ ద వాల్యూస్, వాళ్ళతో సరదాగానే ఉంటాము. అట్ ద సేమ్ టైం ఎప్పుడు అవసరం కాంటెక్చువల్ గా వాట్ స్వామి వాంట్స్, వాట్ స్వామి ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్ అనేది చెప్పడం జరుగుతుంది.
1: గీతాబాల్ గారు, మీరు ప్రఫుల్ల గారు స్వామి కాలేజీలోనే చదువుకున్నారు, మీరు పూర్వ విద్యార్థులు కూడా.
4: అవును.
1: మీరు 2 సంవత్సరాలు, మీరు దాదాపు 10 సంవత్సరాలు అమ్మ
2: అన్ని
1: పిహెచ్డి దాకా,
4: 5, 2, 7, 3, 10 సంవత్సరాలు.
1: మరి మీరు చదువుకున్న విద్యా సంస్థలోనే మీరు ఇప్పుడు లెక్చరర్స్ గా పనిచేస్తున్నారు ఇద్దరు. ఆ ట్రాన్సిషన్ ఎలా జరిగింది? మీరు నేర్చుకున్నవి ఇప్పుడు అంటే మీరు చదువుకున్నప్పుడు ఉన్న జనరేషన్ కి ఇప్పుడు వచ్చే జనరేషన్ స్టూడెంట్స్ కి మధ్యలో ఏమైనా తేడా మీకు అబ్జర్వ్ చేశారా? ఉంటే అది ఎటువంటిది, అంటే పాజిటివ్ గా పాజిటివ్ సైడ్ లోనే ఉందని మనం ఆశిద్దాము, దాని గురించి ఏమైనా చెప్తారా?
2: స్వామి ఏం చెప్పేవాళ్ళు, టీచర్ ఇస్ అ ట్యాంక్, వచ్చే వాటర్ నాలెడ్జ్ అదేని కదా. మాకు చెప్పిన టీచర్స్ అంతా చాలా డెడికేటెడ్, దే ఆర్ డైరెక్ట్లీ మోల్డెడ్ బై స్వామి. వాళ్ళు మౌల్డ్ చేయబడి వాళ్ళ దగ్గర మేము నేర్చుకున్నాం. సో అది కొంచెం లిక్విడేట్ అయింది మా దగ్గరకు వచ్చేసరికి, ఎందుకంటే మేము డైరెక్ట్ గా స్వామి దగ్గర నుంచి కాదు, మేం మళ్ళీ జనరేషన్ కు చెప్తున్నాము అంటే. సో ద సేమ్ ఇంటెన్సిటీస్ ల్యాకింగ్, కానీ ఆ బుక్కులు చదవడం వల్ల అయితేనే, మళ్లీ మళ్లీ వీళ్ళ నుంచి వినడం వల్ల అయితేనేమి పిల్లలకు. మేము చదువుకున్నప్పుడు సిచ్యువేషన్ ఇస్ టోటలీ డిఫరెంట్ అండి, టోటలీ డిఫరెంట్. అప్పుడు డే స్టూడెంట్స్ ఉండేవాళ్ళు, అసలు వాళ్ళు ఉండేవాళ్ళు, ఎవరు కూడా ఇంత ఓరియంటేషన్ ఉండేది కాదు.
3: అచ్చంగా డివోటీస్
2: అనేది ఏమీ లేదు, చెప్తున్నా కదా మా బ్యాక్గ్రౌండ్. కానీ అందరం చదువుకున్నాం అక్కడ, చదువుకోవడం సత్యసాయి కాలేజ్లో సీట్ వస్తే ఒక అదృష్టం, అక్కడ చదువుకుంటే ఒక అక్కడ మంచి డిసిప్లిన్ ఉంటుంది. స్వామి
3: చాలా మంది
2: ఆ కాలంలో కూడా స్వామి గురించి పెద్దగా తెలియకుండా, మా అమ్మాయి సెక్యూర్డ్ గా ఉంటుంది ఆ కాలేజీలో చదివితే అని పంపించిన పేరెంట్స్ నాకు తెలుసు. అనంతపూర్లోనే ఉమెన్స్ కాలేజ్ ఉండగా వేరే కాలేజీలకు ఎందుకు పంపించాలా అని కూడా చదివించినారు. కానీ అందరం కూడా ఇప్పుడు ఈ రోజు 68 నుంచి వచ్చినారు. చాలా మంది సీనియర్ టీచర్స్ నుంచి తెచ్చుకున్న నేర్చుకున్న వాల్యూస్ గురించే మాట్లాడతారు. ఈ రోజు హేమాన్ ఒక అమ్మాయి కనిపించింది, 16 ఇయర్స్ బ్యాక్ షీ వాజ్ మై స్టూడెంట్. మ్యామ్ టుడే ఐఎమ్ టీచర్ బికాస్ ఆఫ్ యూ, యూ ఇన్స్పైర్డ్. నాకు ఆశ్చర్యం, నేను నిన్ను కూడా ఇన్స్పైర్ అంటే నేను కూడా ఇన్స్పైర్ చేయగలనా? నేను స్టిల్ ఐఎమ్ ఇన్ ద ప్రాసెస్ ఇన్స్పైర్డ్ బై అదర్స్. ఆ అమ్మాయి చెప్తాను, లేదు మేడం ఆ రోజు ఆ క్లాస్ లో అసలు వదలట్లేదు, నేను వెళ్ళాలి ప్రఫుల్ల మేడం అక్కడ వెయిట్ చేస్తున్నారంటే, మేడం వెయిట్ వెయిట్ వెయిట్ అమౌంట్ టెల్, మళ్ళీ మీరు నాకు కనిపించారు. సో ఒక 2-3 ఇన్సిడెంట్స్ 16 ఏళ్ల క్రితం క్లాస్ లో జరిగినవి చెప్పినా అమ్మాయి మతికి పెట్టుకుంది. సో దిస్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద టీచర్స్ హు ఆర్ ట్రైన్ బై స్వామి. వాళ్ళ నుంచి ట్రైన్ నుంచి ఏదో కొంచెం మేము తెలుసుకున్నాం కాబట్టి మేము
0: ఈ విషయంలో మా చెప్తాను. ఏమంటే ఆ ముందు 70s నుంచి అప్పుడు స్వామి చాలా సార్లు వచ్చేవాళ్ళు కాలేజీకి. సో మచ్ సో నేను జాయిన్ అయిన సంవత్సరం 72లో జూలై మంత్ అంటే 8th జూలై రౌండ్ అబౌట్ స్వామి 5 రోజులు ఉన్నారు, 5 రోజులు. అండ్ కాలేజ్ జరుగుతూ ఉంటుంది, స్వామి ఉంటారు, స్వామి టీచర్స్ తో పలుకుతారు, గెస్ట్ తో పలుకుతారు, స్టూడెంట్స్ తో పలుకుతారు, మార్నింగ్ ఈవినింగ్ భజన్స్ ఉంటాయి. అవన్నీ వన్ సిట్యుయేషన్. ఏమంటే కాలేజ్ డే సెలబ్రేషన్స్ ఉండేది. సో స్వామి విల్ పర్సనలీ గో టు ది ఆడిటోరియం. అక్కడ అంతా సరిగ్గా పెట్టినారా లేదా, టేబుల్ పైన టేబుల్ క్లాత్ నీట్ గా స్ట్రేట్ గా వేసినారా లేదా, మైక్ సరిగ్గా పెట్టినారా, పాట్ సరిగ్గా ఉన్నాయా లేదా, డెకరేషన్ ఎట్లా ఉంది, ఇవన్నీ స్వామి సొంతంగా పోయి సూపర్వైజ్ చేసేవాడు. సో మేం టీచర్ ఏం లెసన్స్ నేర్చుకున్నాము, ఏదన్నా పని చేసినప్పుడు మన పిల్లలకు చెప్పేస్తాము వెళ్ళండి చేయండి అట్లా అని, బట్ ఇట్ షుడ్ బి అవర్ రెస్పాన్సిబిలిటీ టు గో అండ్ సూపర్వైజ్. అది స్వామి నేర్పించింది. అదొకటే కాదు, ఇంకొక విషయం, పూర్ణచంద్ర ఆడిటోరియంలో ఒకసారి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతా ఉంది మన యాన్యువల్ స్పోర్ట్స్ డే తర్వాత. సో ఇంతకు చెప్తున్నాను కదా, సాయిమణి మేడం ఫిజికల్ డైరెక్టర్, షీ అండ్ ఐ వాజ్ గివెన్ ద డ్యూటీ టు అసిస్ట్ టు అరేంజ్ ద ప్రైసెస్. సో ఇది పూర్ణచంద్ర ఆడిటోరియం లో ఈ ప్రైసెస్ అంతా, రైట్ సైడ్ గర్ల్స్ ప్రైసెస్, లెఫ్ట్ సైడ్ బాయ్స్ ప్రైసెస్. సో ఆ రోజుల్లో స్వామి హ్యాడ్ స్టార్టెడ్ స్టేయింగ్ ఇన్ ద పూర్ణచంద్ర ఆడిటోరియం. మేము మార్నింగ్ 5:30-6 అట్లా వెళ్ళి అంతా పెట్టేసి, అంతా చక్కగా నీట్ గా అంతా బాగుందా అనేసి పెడుతున్నాం. సడన్ గా కర్టెన్ ఓపెన్ అయినట్టు అనిపించింది. వెనక్కి తిరిగి చూస్తే స్వామి. ఇట్ వాజ్ హార్డ్లీ 7 o'clock. ఆశ్చర్యం అయిపోయింది మాకు, ఒక సంతోషము ఒక ఆశ్చర్యము, స్వామి ఇక్కడ స్టేజ్ పైన వచ్చేసినారు అనేసి. సరే ఆ సంతోషంతో స్వామి నమస్కారం చేసుకుని స్వామి తిరిగి ఆ ప్రైసెస్ పెట్టింది అయితే అంతా చూస్తున్నారు, పై నుంచి కింది వరకు చూసేసి ఒక ప్రైజ్ తీసుకుని స్వామి ఎంత బ్యూటిఫుల్ గా, ఎంత సాఫ్ట్ గా, ఎంత జెంటల్ గా ఈ కప్పు ఇక్కడ పెడితే బాగుంటుంది కదా అనేసి అన్నారు. అంటే దట్ ఎస్థెటిక్ సెన్స్, దట్ ప్రొపోర్షనాలిటీ సెన్స్, దట్ అరేంజ్మెంట్ సెన్స్, అది నువ్వు పోనీ స్వామి డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా ఈ కప్ తీసేసి ఇక్కడ పెట్టండి బాగుంటుంది, కాదు ఇది ఇక్కడ పెడితే బాగుంటుంది కదా అనేసి అంత బ్యూటిఫుల్ గా, అంటే ఇన్ని విషయాల్లో ఎన్ని మాటలో మనం ఎన్ని నేర్చుకోవచ్చు అనేసి ఒకరికి చెప్పేటప్పుడు ఎట్లా చెప్పాలా ఒకరికి, అంటే ఇంప్రెషన్
5: దేవతలు వరాలు ఇస్తారని స్వామి ఎప్పుడు చెప్తా ఉంటారు డిస్కోర్స్.
0: అండ్ కెన్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పర్సనల్ సూపర్విషన్, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ యూనివర్సిటీ చేస్తాను, టీచర్స్ అరేంజ్ చేస్తా ఉన్నారు, స్టూడెంట్స్ హెల్ప్ చేస్తాను, బట్ స్వామి బీయింగ్ ద ఫౌండర్ ఛాన్సలర్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ హీ కమింగ్ డౌన్ టు దిస్ లెవెల్ అండ్ సూపర్వైజింగ్ థింగ్స్, దట్స్ అ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. ఐ థింక్ మన టీచర్స్ అందరికీ, ఐ థింక్ వీ హ్యావ్ ఓన్లీ టేకెన్,
5: దట్స్ వాట్ వీ నీడ్ టు లెర్న్ అండ్ వీ నీడ్ టు పాస్ ఆన్. సో సీనియర్స్ ట్రైన్ స్వామి చేతుల ద్వారా ట్రైన్ అయిన వాళ్ళు ఇంకా స్టిల్ దే ఆర్ ఎగ్జిస్టింగ్ అండ్ దే ఆర్ టీచింగ్, దే ఆర్ హెల్పింగ్. వాళ్ళ దగ్గర నుంచి మేము తెలుసుకునేకి, వాళ్ళని అబ్జర్వ్ చేసి నేర్చుకునేవి ఉన్నాయి. సో దట్ వీఆర్ ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. జయమ్మ మేడం నుంచి శారద, వాళ్ళు శారద, సో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, 4 generations అయిపోయింది.
0: ఇంకో అడ్వాంటేజ్ ఏమంటే స్వామి ఆ రోజు చాలా వచ్చేవాళ్ళు కాబట్టి ఇంటరాక్షన్స్ ఎక్కువ ఉండేది, పర్సనల్ ఇంటరాక్షన్, ఒక చూపు, ఒక నవ్వు, దట్ ఇట్ సెల్ఫ్ ఫిల్స్ ద హార్ట్ ఆఫ్ అ పర్సన్. సో డిస్కోర్సెస్ ఇచ్చేవాళ్ళు. ఒకసారి జస్ట్ ఎగ్జామ్ ముందు వచ్చినారు. సో ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యక ముందు, ఆ రోజుల్లో మేము ఎస్వి యూనివర్సిటీ కింద ఉండేవాళ్ళు. సో స్వామి ఎగ్జామ్ ముందు వచ్చినారు అండ్ హీ సెట్ ఆడిటోరియం అరేంజ్ చేయండి డిస్కోర్స్. సో అందరూ స్టూడెంట్స్ టీచర్స్ అందరూ వెళ్ళాం. ఆ డిస్కోర్స్ లో స్వామి కంప్లీట్ గా ఎగ్జామినేషన్ గురించి మాట్లాడారు. స్టూడెంట్స్ నే అడిగినారు, మీరు ఎగ్జామ్ లో రాస్తారా చదువుతారా? సో స్టూడెంట్స్ అందరూ స్వామి మేము రాస్తాం, అందుకని మీరు ఊరికి చదువుకూడదు, రాసి
5: చదువుకోవాలి. కోఆర్డినేషన్ ఉండాలి,
0: రాసి చదువుకోవాలి. నెక్స్ట్ థింగ్ ఏమంటే హీ డైరెక్ట్లీ టోల్ ద టీచర్స్, ఏమంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ కరెక్ట్ చేయాలా, వాళ్ళ రైటింగ్ బాగుందా లేదా అని చూసుకోవాలా, ఈ బాధ్యత అంతా టీచర్స్ ది. సో అంటే అట్లా చిన్న చిన్న చిట్కాలు ఎన్నో స్వామి మనకి ఇస్తున్నారు అండ్ ఐ ఫీల్ సో గ్రేట్ఫుల్ టు రేడియో సాయి దట్ ఇట్ హాజ్ డాక్యుమెంటెడ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ డూయింగ్ సచ్ అ గ్రేట్ జాబ్ ఆఫ్ డిసిమినేటింగ్ ఆల్ దిస్ ద డిస్కోర్సెస్, వండర్ఫుల్ డిస్కోర్సెస్ ఆఫ్ స్వామి.
3: ద్వారకారాణి మేడం చెప్పినట్టు రాయడం చాలా ప్రధానం పిల్లలకు. మా టీచర్లు రన్నింగ్ నోట్స్ రాసుకోమనేవాళ్ళు, ఇప్పట్లాగా జిరాక్సులు లేవు ఆ రోజుల్లో, కాబట్టి మేము చచ్చినట్టుగా రాసుకోవాల్సిందే. అదే అది నాకు విద్యార్థిగా ఒక మంచి అభ్యాసం అని
5: చెప్తారు కదా, 10 సార్లు చదివే కన్నా ఒకసారి రాయడంలో పర్ఫెక్షన్ వస్తుంది అని.
3: అందుకే ఈ రోజుకు కూడా నేను నోట్సులు ఇవ్వను, వాళ్ళు క్లాస్ లో నేనేం చెప్తున్నానో అప్పుడు రాసుకోవాల్సిందే అనమాట. ఎందుకంటే స్వామి చెప్పారు, ఇప్పుడు మేడం కూడా చెప్పారు కదా, పరీక్షల్లో రాయాలంటే ఆ జిరాక్స్ మిషన్ వచ్చి రాయట్లేదు. ఇదే మాటే చెప్తాను నేను, జిరాక్స్ మిషన్ రాయదు. తర్వాత మీరు అక్కడ యుద్ధకాలే శస్త్రాభ్యాస అని మీరు ఆ క్షణంలో చదువుకుంటే రాదు, కాబట్టి మీరు రాసుకుంటే మీకు వస్తుంది. ఇదే మాటే చెప్తుంటాను అన్నమాట. తర్వాత నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు కొంచెం వాదనలు ఎక్కువ చేసేదాన్ని, ఇప్పుడు అది క్రమంగా అది స్వామి దగ్గర కాలేజీలో ఉండడం వల్ల క్రమ పరిణామంలో కొంచెం చొరవ ఎక్కువగా చూపేదాన్ని. క్రమక్రమంగా స్వామి బోధనల వల్ల నాలో ఆ ఎక్కువ చొరవ తీసుకోవడం, దాన్ని ఇంగ్లీష్ వాళ్ళు అగ్రెసివ్ అంటారేమో తెలియదు, అటువంటిది వాదించడం అన్నది నాకు పోయింది. ఇప్పుడు పిల్లలకు కూడాను ఒకటే మాట, ఎందుకంటే స్వామి చెప్పారు, స్వామి విషయమై స్వామి గురించి మీరు ఎవరితో వాదించొద్దండి అని. స్వామి గురించి ఒక్కటే కాకుండా ఏ విషయమై వాదించకపోతే మనశ్శాంతి ఉంటుంది
0: అనిపించింది.
5: ఇక్కడ స్వామి చెప్పే పాయింట్ మనం ఒకటి గుర్తు చేసుకోవాలి, యూ కెనాట్ ఒబ్లైజ్ ఎవ్రీబడి బట్ ఆల్వేస్ యూ కెన్ స్పీక్ ఒబ్లైజింగ్లీ. అదే మనకు తెలుగులో మాటలకు మగ్నులై దేవతలు వరాలు ఇస్తారు, హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు రాక్షసులు అని తెలుసు, వాళ్ళు తపస్సు చేస్తే వినాశనానికే వాళ్ళు వరాలు అడుగుతున్నారని తెలుసు. మళ్ళీ దేవుడు ఎందుకు ఇస్తున్నాడు, ఇంద్రుడు చంద్రుడు అంటే దేవుడే పడిపోతాడు, నువ్వు నేను ఎంత సో మంచిగా మాట్లాడు, తీయగా మాట్లాడు, నీకు కావాల్సిన ఇంగ్లీష్ వాళ్ళు మనకు నేర్పించిన బ్యూటిఫుల్ వర్డ్స్ అవే, ప్లీజ్ సారీ థ్యాంక్ యూ, అంతే కదా.
3: అదే
5: అదే స్వామి మనకు చెప్తున్నారు, మంచిగా మాట్లాడమని, ఒబ్లైజింగ్ గా నీకు కావాల్సిన పని నువ్వు చేయించుకో కానీ మంచిగా మాట్లాడు. మాట్లాడడం వల్ల అమ్మో ఎట్లా హౌ యూఆర్ డెలివరీ
3: ఉంటుంది
0: అనిపించింది.
5: ఇక్కడ స్వామి చెప్పే పాయింట్ మనం ఒకటి గుర్తు చేసుకోవాలి, యూ కెనాట్ ఒబ్లైజ్ ఎవ్రీబడి బట్ ఆల్వేస్ యూ కెన్ స్పీక్ ఒబ్లైజింగ్లీ. అదే మనకు తెలుగులో

0: పరిసరాలకు కూడా, వారి చుట్టుపక్కల ఉన్నవారికి కూడా ఎలా అవి ప్రభావితం చేశాయి అనే ఇన్సిడెంట్స్ మీతో మీ పూర్వ విద్యార్థులు షేర్ చేసుకున్నవి ఏమైనా ఉంటే మన శ్రోతలు కూడా విని సంతోషిస్తారు.
1: ఒక అమ్మాయి మన డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంబీఏ చేరడానికి వెళ్ళిందని, ఎంబీఏలో సాధారణంగా మనకిక్కడ స్వామి చెప్పినటువంటి విషయాలు ఎన్నో పనికొస్తాయి. మేనేజ్మెంట్ అంటేనే స్వామి మనకు ట్రైనింగ్ ఇస్తున్నదంతా మేనేజ్మెంట్, మ్యాన్ మేనేజ్మెంట్. ఇక్కడున్న విలువలతో తర్వాత మన పాఠాలు, మన తరగతిలో చెప్పినటువంటి పాఠాలు, తర్వాత ఆ అమ్మాయి సంస్కృతం స్టూడెంట్ కావడం వల్ల సంస్కృతం శ్లోకాల గురించి అవన్నీ కూడాను తనకు ఆ విలువలు, స్వామి చెప్పినటువంటి విలువలు, క్లాసులో తను నేర్చుకున్నటువంటివి అవన్నీ కూడా చాలా ఎంబీఏ క్లాసుల్లో చాలా చాలా ఉపయోగపడ్డాయని, ఇటువంటి వాతావరణంలో చదవడం తన అదృష్టం అని ఒక అమ్మాయి ఒకసారి చెప్పింది. నాకు చాలా సంతోషం అనిపించింది.
2: ఒకసారి ఇక్కడ మేడం ఒకటి గుర్తొచ్చింది, ఒక అమ్మాయి ఉండింది, క్లాస్ జరుగుతా ఉంది, ఎకనామిక్స్ మేజర్ క్లాస్, వాళ్ళు చిట్స్ ఏదో పాస్ చేసుకున్నారు, ఫైనల్ గా తీసుకుని చూసాం, బోరింగ్ ఎకనామిక్స్ క్లాస్, ఇంకా ఎంతమంది టైం, దట్ వాజ్ ద థింగ్. సో ఖచ్చితంగా ఎప్పుడైనా మనకు డోసు నిద్ర రావచ్చు, ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, ఏదైనా ఉండొచ్చు. మనం వాళ్ళ మీద రియాక్ట్ అయ్యి బయటికి పంపించడం వల్ల వీఆర్ నాట్ గోయింగ్ టు గెట్, ప్లస్ వాళ్ళకి ఒక నెగిటివిటీ వస్తుంది. సో అక్కడికి చెప్పడం ఆపేసి వాళ్ళతో పాటు ఏదో స్వామి ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుని క్లాస్ కంటిన్యూ అయిపోయింది. ఒక 1 వీక్ వదిలేసి తర్వాత ఒకరోజు కూర్చోబెట్టుకున్నాం, తప్పదు నీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు మేజర్ తీసుకోమని నోబడీ ఫోర్స్డ్ యూ, ఎందుకు నువ్వు మేజర్ తీసుకున్నావు, తీసుకున్నావా ఇంకా తప్పదు, నీకు డిగ్రీ అంటూ రావాలి కాబట్టి చదువుకోవాలా అని స్వామి టీచింగ్స్ అవి ఇవి చెప్పేసరికి ఫైనల్ గా తను పీజీ ఎకనామిక్స్ చేసి టీచర్ గా ఎకనామిక్స్ టీచ్ చేస్తూ బెంగళూరులో ఉంది. ఎప్పుడు చెప్తుంది మేడం, బోరింగ్ క్లాస్ బికేమ్ మై లైఫ్ అని. మేడం అట్లా అందరూ ఒక్కలాగా ఉండరు కదా, ప్లస్ ఒకే మూడ్స్ లో కూడా ఉండరు. మనం వీ హ్యావ్ టు వాళ్ళ మూడ్స్ కి వాళ్ళ ఇంట్రెస్ట్ కి, ఒక క్లాస్ పోయిందనుకున్నా మళ్ళీ రికవర్ చేసుకోవాలి, ఆ టైంలో వాళ్ళకి తగినట్టు మనం చేస్తేనే మనం ముందు పోగలం.
1: ఈ తరంలో ఒక్కొక్కళ్ళే పిల్లలు ఉండడం వల్ల వాళ్ళకి ముద్దు ఎక్కువ,
2: కాన్సన్ట్రేషన్
1: కూడా టీచర్ల నుండి
2: అటెన్షన్ కావాలి వాళ్ళకి. పేరెంట్స్ దగ్గర ఎట్లాంటి అటెన్షన్ ఉందో అదే అటెన్షన్ దే విల్ ఎక్స్పెక్ట్ హియర్.
0: ఇంకొకసారి ఏమవుతుందంటేనండి, ఇద్దరు పేరెంట్స్ వర్క్ చేస్తూ
2: వాళ్ళకి అటెన్షన్ ఇవ్వక
0: అటెన్షన్ తక్కువ అవుతుంది. అదంతా వాళ్ళ టీచర్స్ ద్వారా పొందాలనే అనుకుంటున్నాను.
2: అసలు ఒక అమ్మాయి చెప్పింది, నేను 5 సెమిస్టర్స్ లో ఒక్క పేరెంట్స్ మీటింగ్ కూడా మా పేరెంట్స్ మిస్ కాలేదు మేడం, అది ఒక ప్లస్ పాయింట్. అంటే ఎంత హౌ ఇంపార్టెంట్, మీరు చూస్తే నన్ను ఏం పట్టించుకోరు అనే ఉద్దేశం అట్లా ఉంటుంది.
3: నేను ఒక ఇన్సిడెంట్ స్వామితో జరిగింది షేర్ చేస్తాను స్టూడెంట్స్ తో పాటు. ఏమంటే ఒకసారి స్వామి వచ్చినప్పుడు మా కామన్ రూమ్ అనేది ఒకటి ఉంటుంది కాలేజ్ లో, సో స్వామి అక్కడ ఇంపార్టెంట్ గెస్ట్స్ వాళ్ళందరితో మాట్లాడతారు. సో ఒకసారి స్వామి టీచర్స్ అందరినీ పిలిచినారు స్వామి మాట్లాడతారనేసి. సో ఆ ఓబుల్ టేబుల్ ఒకటి ఉంటుంది, సో దాని సోఫాలో కూర్చొని స్వామి ఆ టేబుల్ చుట్టూరు అందరూ టీచర్స్ దగ్గర కూర్చున్నాం. దిస్ ఇస్ అబౌట్ లైక్ సమ్వేర్ ఇన్ ద 80s. సో అప్పుడే మనకి కొన్ని స్టాఫ్ క్వార్టర్స్ ఒక 4 కట్టినారు. సో కొన్ని 3 క్వార్టర్స్ లో దాంట్లో ప్రిన్సిపల్ డాక్టర్ హిమలత ఉండేవాళ్ళు, వేరే ఫ్యామిలీ టీచర్స్, ఇంకో క్వార్టర్స్ లో 7-9 మెంబర్స్ టీచర్స్ అన్మ్యారీడ్ టీచర్స్ ఉండేవాళ్ళు. సో అందరూ ఉన్నాము ఈ కాంగ్రిగేషన్ లో. అండ్ దెన్ స్వామి అందరూ కూర్చున్నాక ఏం సమాచారం చెప్పండి అనేసి ఇంకా మొదలు పెడతారు కాన్వర్సేషన్. అండ్ అందరూ ఎంత ఫ్రీగా ఉండేవాళ్ళు అంటే స్వామితో కొంతమంది పర్సనల్ ప్రాబ్లం, కొంతమంది స్వామి దగ్గర పోయి చెవుల్లో మాత్రం స్వామికి మాత్రం తెలియాల, ఇంకెవరు తెలియకూడదు, కొంతమంది ఓపెన్, అట్లా అంతా హాస్టల్ వార్డెన్స్ వాళ్ళైతే హాస్టల్ ప్రాబ్లమ్స్, కాలేజ్ ప్రాబ్లమ్ అంతా చెప్పుకుంటా ఉంటే దిస్ గ్రూప్ ఆఫ్ టీచర్స్ ఈ 4th క్వార్టర్స్ లో ఉండేవాళ్ళు. దాంట్లో ఒక టీచరు, స్వామి మా క్వార్టర్స్ కష్టంగా ఉంది స్వామి అనేసి స్వామి ఎంత ఏమి ఏం కష్టము స్వామి, మేము 9 మంది ఉన్నాము స్వామి, అందరికీ వంట చేయాలా స్వామి, తర్వాత హేదో సమ్ దేవర్ ఆల్ క్రిబ్బింగ్ అనమాట స్వామి, మాకి కష్టంగా ఉంది స్వామి, కష్టంగా ఉంది స్వామి.

0: ఎంతో పేషెన్స్ తో ఎంతో ప్రేమతో అందరిది ప్రాబ్లమ్స్ విన్నారు. విన్న తర్వాత ఒక పెద్ద ఘోషణ ఏమంటే, స్వామి అన్నారు, ప్రేమ అభిమానం ఉంటే ఒక రూఫ్ కింద 100 పీపుల్ ను జీవించవచ్చు. అండర్ వన్ రూఫ్ ఈవెన్ 100 పీపుల్ కెన్ స్టే ఇఫ్ దేర్స్ లవ్ అండ్ అండర్స్టాండింగ్. అంత చెప్పి ఇంకా ప్రశాంతం అయిపోయింది మొత్తం స్టాఫ్ సభ. నథింగ్ మోర్ టు సే. సో ఈ ఇన్సిడెంట్ స్టూడెంట్స్ తో నేను షేర్ చేస్తాను. సో దే ఆర్ సమ్ గర్ల్స్ హూ గెట్ బ్యాక్ అండ్ దెన్ టెల్ మీ హౌ దే హ్యావ్ దే లివ్ ఇన్ జాయింట్ ఫ్యామిలీస్. సో జాయింట్ ఫ్యామిలీస్ లో నాచురలీ ఉండాలన్నప్పుడు ఎంతో ఇంకా ఇట్లాంటి వాల్యూస్ దే బికమ్ మోర్ ప్రొడామినెంట్ అండ్ దే హ్యావ్ ఆల్వేస్ హెడ్ హౌ దిస్ వన్ లెసన్ of eating together, being together, living together, taking care of grandparents, granduncles, little children in the house, idanta with that one formula, madam, love and understanding. Ee okka formula tho mem jeevitham haayiga jarpistunnam. Everyone in the house is happy with us. Endukante we use this shastram of love and understanding. So that's the beauty of our God.
1: చాలా బాగా చెప్పారండి. స్వామి చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ లో మనం ఏ ఒక్కటి తీసుకుని ఫాలో అయినా జీవితం హ్యాపీగా జరిగిన
2: ఉంటుందంటే, నల్లమహారాజు అడవుల దగ్గర ఉన్నప్పుడు ధనలక్ష్మి వచ్చిందంట, నేను వెళ్ళిపోతున్నాను సెలవు ఇచ్చేదండి పొమ్మన్నారంట. సో దెన్ అష్టలక్ష్మిలో మిగతా 7 మంది కూడా ఫాలోడ్ హీ సైడ్ హ్యాపీలీ మీరు వెళ్ళరండి అని. లాస్ట్ కు ధైర్యలక్ష్మి వచ్చిందంట, నేను వెళ్తానంటే మిమ్మల్ని చూసుకునే కదా వాళ్ళందరినీ బొమ్మన్నాను, మీరు వెళ్తే ఎట్లా అంటే షీ స్టేడ్ బ్యాక్ వన్ ఆఫ్టర్ దదర్ అందరి అష్టలక్ష్మిలు వచ్చి ఉన్నారు. అట్లా స్వామి ఒక మెసేజ్ మనం ఫాలో అయితే మిగతావన్నీ ఆటోమేటిక్ గా మనం కంటిన్యూ చేస్తాం. ఏదైనా ఒక్కటి నేను పిల్లలకి చెప్తా, మీరు ఒకటి కూడా మంచిది నేర్చుకోదండి, మీలో ఉన్న ఒక్క బ్యాడ్ క్వాలిటీ వదిలేయండి, ఆటోమేటిక్ గా ఇట్ విల్ గివ్ స్పేస్ టు లర్న్ సంథింగ్ న్యూ. మనలో ఈ వీటిలో పెట్టుకుని కొత్త నేర్చుకోవాలంటే ఎక్కడి నుంచి నేర్చుకుంటాం, నేనైతే అదే చేస్తానమ్మో, సో యూ ఆల్సో ప్రాక్టీస్ దట్. మనం అందరం ఎవరం దేవుళ్ళం కాదు, అందరిలో మైనస్లు ఉంటాయి, అట్లా అట్ ద సేమ్ టైం ప్లస్లు ఉంటాయి. ఏవి ఎక్కువ ఉన్నాయి, ఏవి తక్కువ ఉన్నాయి, లెట్ అస్ రైట్ డౌన్. ఏం మొహమాట ముద్దు ఎవరితో షేర్ చేసినా ఒక్కటి మాత్రమే పెట్టుకో, అదొక్కటి నువ్వు గెట్టడే, ఆటోమేటిక్ గా ఆ స్పేస్ లో స్వామి మంచి బుద్ధులు ఇచ్చేస్తాడు.
1: చాలా బాగుందండి. ఇంకొక ప్రశ్న లెక్చరర్స్ అందరికీ, గురువులందరికీ, స్వామి ఎన్నోసార్లు మనతో చెప్పడం మనం విన్నామండి, ఆధ్యాత్మ విద్య విద్యానామని. అంటే మనం చదువుకునే ఈ చదువులు సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా మనల్ని ఒక వేరే స్థాయికి తీసుకెళ్లడానికి కేవలం మెట్లు మాత్రమే కాని ఇవి మార్గం కాదు, అక్కడికి వెళ్లడానికి ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ అంతే అని చెప్పడం విన్నాము. స్వామి అయితే మనకి కావలసిన జీవిత పాఠాలన్నింటినీ చాలా సులువుగా నేర్పించేస్తారు. చిన్న కథ అంటారు, అందులో జీవితం అంత గొప్ప సత్యం ఉంటుంది. మరి మీరు గురువులు కాబట్టి ఇటువంటి స్పిరిచువల్ కాన్సెప్ట్స్ ని, స్పిరిచువల్ ప్రిన్సిపల్స్ ని మీరు టీచ్ చేస్తున్న సబ్జెక్ట్స్ లో ఎలా అంతర్లీనంగా స్టూడెంట్స్ కి చెప్పే అవకాశం ఉంది, ఉందా, ఉంటే అది ఏ విధంగా చెప్పొచ్చు?
2: ఇందాక అన్నాం కదా, చిన్న చిన్న కథల ద్వారా సందర్భానుసారంగా చెప్పడమే అంతే. ఒక అమ్మాయికి ఇలా చెప్తేనే అర్థమవుతుంది, అది మళ్ళీ అందరికీ అప్లై చేయడానికి కూడా ఉండదు. సో డిపెండింగ్ అపాన్ ద సిచ్యుయేషన్ నీట్. స్వామి మనకు పుంఖాను పుంఖలుగా ఇచ్చినారు, సో దాంట్లో నుంచి ఏదో ఒకటి మనకు పనికి వస్తుంది,
1: ఏదో ఒకటి ఏ సబ్జెక్ట్ లో అయినా చేర్చి చెప్పచ్చు అంటారు.
2: మా ఎకనామిక్స్ లో అయితే సీలింగ్ అండ్ డిజైర్స్ తీసుకుంటాము, దాని మీద ఎంతైనా చెప్పేస్తాము. ఎక్కువ లీజర్ కావాలనుకున్నా అది మంచిది కాదు ఆరోగ్యానికి అని చెప్తాను మేడం, ఎందుకంటే స్వామి సీలింగ్ అని అది కూడా సీలింగ్ చేసుకోవాలి మనము, సో లీజర్ కూడా ఎక్కువ ఉండకూడదు మనకు.
3: ఇక నాది పూర్తిగా సాహిత్యం, సాహిత్యం రసోవై సహా అన్నారు కాబట్టి అవకాశం అవసరం ఉన్నప్పుడల్లా కూడాను ఏదో ఒక విషయం స్వామి చెప్పిన విషయం అక్కడ అందించడం, తర్వాత పాఠాన్ని కంటిన్యూ చేయడం అవుతుంటుంది. ఎందుకంటే సాహిత్యం మొత్తంగా విలువలతో కూడినటువంటిది. పైగా ఇంతకుముందు గీత బాలగారు చెప్పినట్టు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగేందుకు అవకాశం ఇచ్చేటువంటిదే సాహిత్యం కాబట్టి. స్వామి బోధనాలన్నీ కూడాను మన సాహిత్యంలో ఉండనే ఉంటుంది. మనకు పాఠాలు కూడాను స్వామి చెప్పినటువంటి పద్యాల్లో నుంచి, తర్వాత స్వామి చెప్పిన ఉపన్యాసాలు మనం పాఠాలుగా కూడా, పాఠ్యాంశాలుగా కూడా పెట్టుకున్నాము కాబట్టి మాకు ఇంకా సులభం అవుతుంది అట్లా చెప్పడం.
2: మనకున్న ఈ అవేర్నెస్ క్లాసెస్ ఇవన్నీ కూడా చాలా హెల్ప్ చేస్తాయి.
1: అంటే ఈ ప్రశ్న నేను మిమ్మల్ని ఎందుకు అడిగానంటేనమ్మా, మన సత్యసాయి విద్యా సంస్థలో మీరు గురువులుగా పనిచేస్తున్నారు, మన సిలబస్ కానీ మన పాఠ్యాంశాలు కానీ స్వామి విలువలకు దగ్గరగా ఉంటాయి, డీమ్డ్ యూనివర్సిటీ కాబట్టి. మన భక్తుల్లో ఎంతో మంది టీచర్స్ గా, లెక్చరర్స్ గా పనిచేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. మనం మేము వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్లలో కొంతమంది ఇలా ఒక చిన్న మోరల్ లెసన్ లాగా 5 మినిట్స్ ఒక పీరియడ్ లో పెట్టుకుని ఒక చిన్న కథ చెప్పడం ఇలాంటివి మొదలు పెట్టారు. ఎందుకంటే వారు పనిచేస్తున్న విద్యా సంస్థలన్నీ ఎక్కడెక్కడో ఏవేవో సంస్థల్లో పనిచేస్తూ ఉంటారు. ఈ ప్రశ్న నేను మిమ్మల్ని ఎందుకు అడిగానంటే వాళ్లకు కొద్దిగా క్లారిటీ వస్తుంది. ఎటువంటి సబ్జెక్ట్నైనా మనం ఒక చిన్న స్పిరిచువల్ కాన్సెప్ట్ ని ఎలా దానిలో ఇంటర్ట్వైన్ చేసి చెప్పొచ్చు అనే ఐడియా వాళ్లకు కూడా వస్తే వారి ద్వారా ఎంతో మంది విద్యార్థులకి కొంచెం కొంత మంచి జరుగుతుందనే ఉద్దేశంతో మిమ్మల్ని ఈ ప్రశ్న అడిగానన్నమాట.
0: అఫ్కోర్స్ స్వామి పదే పదే చెప్పేవాళ్ళు సబ్జెక్ట్ టీచ్ చేసే తప్పుడే మనం వాల్యూ ఇంటిగ్రేషన్ జరగాలి. సో ఇది చాలా ఇప్పుడు ప్రఫుల్ల మేడం చెప్పినట్టు వాళ్ళ సబ్జెక్ట్ లో కొంచెం ఈజీ అనిపిస్తుంది, బట్ మా లాంటి సబ్జెక్ట్ ఫిజిక్స్ లో ఇది చెప్పాలంటే ఇట్ ఈస్ ఛాలెంజింగ్. బట్ విత్ స్వామీస్ గ్రేస్ ఐ థింక్ వీ కెన్ రియలీ డూ వండర్స్. సో ఇప్పుడు కొన్ని కొన్ని చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి క్లాస్ లో, యాజ్ అండ్ వెన్ ఇట్ కమ్స్ అప్పటికప్పుడు ఆ పాయింట్ బయటకు వస్తుంది అండ్ వీఆర్ ఏబుల్ టు ఇంటిగ్రేట్ ఇట్. జస్ట్ ఒక పాయింట్ ఇప్పుడు నేను స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ చెప్తాం. సో దీంట్లో స్వామే ఐన్స్టీన్ ఇచ్చింది ఇది స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. స్వామే ఒకసారి డిస్కోర్స్ లో ఐన్స్టీన్ ది ఒక కథ చెప్పినారు. ఏం కథ, సైన్స్ గురించి ఏం కాదు, బట్ హౌ ఐన్స్టీన్ బికమ్ ఎ ఫేమస్ మ్యాన్ అండ్ ఒక క్వీన్ ఐన్స్టీన్ ని ఇన్వైట్ చేస్తుంది వాళ్ళ కింగ్డమ్ వచ్చేసి అండ్ టు ఆనర్ హిమ్. సో ఐన్స్టీన్ అతనికి ఒక వయలిన్ అనేది ఇష్టము, ఒక బ్యాగ్ తగిలించుకొని ట్రైన్ లో వెళ్తారు. అక్కడ స్టేషన్ లో దిగినప్పుడు ఆ క్వీన్ హ్యాస్ సెంట్ హిమ్ అ బిగ్ కార్ అండ్ మనుషులందరినీ పంపిస్తుంది టు రిసీవ్ ఐన్స్టీన్ అండ్ బ్రింగ్ హిమ్ టు ద కింగ్డమ్. బట్ ఐన్స్టీన్ ఏమి హాయిగా దిగి ఏదో నడుచుకుంటూ ఎక్కడుంది ఈ కింగ్డమ్ అనేసి నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అప్పుడు స్వామి చెప్తారు ఐన్స్టీన్ లో ఎంత హ్యూమిలిటీ ఉండేది, అతను ఏమి క్వీన్ మాకు ఇది పంపిస్తుంది అనేసి అనుకోను అనుకోలేదు, హాయిగా తినేసి చక్కగా నడుచుకొని వెళ్ళిపోతారు. అట్లాంటి హ్యూమిలిటీ ఉండాల, అ ట్రూలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ విల్ బి ఫిల్డ్ విత్ హ్యూమిలిటీ. విద్యా వినయతి
3: విద్యా
0: వినయం అనేసి. సో అంటే అంత గొప్ప వాళ్ళు అయినాను, అప్పటికే అతను అంత ఫేమస్ అయిపోయినారు, బట్ అంత హంబుల్ గా ఉండేవాళ్ళు. సో ఇట్లాంటి లెసన్స్ స్వామి చెప్పేవాళ్ళు నేర్చుకోవాలని. సో క్లాస్ లో ఇప్పుడు ఎప్పుడు ఐన్స్టీన్ కథ వస్తుంది, నేను రిలేటివిటీ పాఠం చెప్పినప్పుడు వస్తుంది. సో అట్లాగే అంటే అఫ్ కోర్స్ వీ కెన్ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, బట్ జస్ట్ టు యాడ్ వన్ మోర్, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ చెప్తాను. ఇప్పుడు స్వామి అంటారు కరెంటు ఈ వైర్ లో నుంచి పోతుంది, మైక్ లో నుంచి వెళ్తాంది, మనకు కనిపిస్తుంది ఆ కరెంటు, కనపడదు. సో అట్లాగే దేవుడు అన్ని చోట్ల ఉంటారు, మనకు కనపడదు, బట్ వీ షుడ్ హ్యావ్ సమ్ రిసీవర్. ఎప్పుడైతే మన మనసుల్ని మనం ట్యూన్ చేసుకుంటామో అప్పుడు మన వీ కెన్ ఫీల్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. సో ఇట్లా ఎగ్జాంపుల్స్ వచ్చినప్పుడు
2: అసలు మన అదృష్టానికి స్వామి లిటరేచర్ చాలా ఉంది, చదివితే ఎలాంటి వాళ్ళైనా మనం విన్నాము, డిస్కోర్సెస్ వింటున్నాం కాబట్టి ఏదో చదువుతున్నాం, అట్లనే మిగతా వాళ్ళు ఎవరైతే వాళ్ళు కూడా స్వామి వాల్యూస్ ని కానీ జనరల్ వాల్యూస్, స్వామి వాల్యూస్ అంటే స్వామి ప్రత్యేకంగా అందరికీ మంచి జరిగేవే చెప్పినారు స్వామి కూడా. సో అవి ఎలాంటి సనాతన సారథి కాబట్టి. సో స్వామి లిటరేచర్ చదవడం అన్నది ఒకటి అలవాటు చేసుకుంటే ఎలాంటి టీచర్ అయినా వాటిని ఇన్కార్పొరేట్ చేసి చెప్పగలదు, సందర్భానుసారంగా స్వామి ఇచ్చేస్తాడు ఏది మనం కోట్ చేయగలుగుతామో. దానికోసం ఏదో ప్రిపేర్ అయ్యి ఆలోచించిపోవాల్సింది. జనరల్ గా మనం చదువుతూ ఉంటే ఇట్ విల్ బి హియర్ అకార్డింగ్ టు ద కాంటెక్స్ట్ ఇట్ విల్ కమ్ అవుట్.
0: జస్ట్ ఇంకో ఎగ్జాంపుల్ జస్ట్ ఇస్తాను. క్లాసికల్ మెకానిక్స్ సెకండ్ ఇయర్ కి చెప్పేటప్పుడు ఒక డాంపింగ్ ఫోర్స్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అనేది ఒక చాప్టర్ ఆసిలేషన్స్ వస్తుంది. దాంట్లో ఈ డాంపింగ్ ఫోర్సెస్ అంటే పెండులం అల్లాడుతూ ఉంటే కాసేపు అయినాక అది ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుంది? ఎయిర్ రెసిస్టెన్స్ ఉంటుంది అవన్నీ. సో దాంట్లో షార్ప్నెస్ ఆఫ్ రెసిస్టెన్స్ అవన్నీ వస్తాయి. సో ఈ డాంపింగ్ కి కారణం ఏమి? రెసిస్టివ్ ఫోర్సెస్. సో పిల్లల్ని నేను నెక్స్ట్ క్వశ్చన్ వేస్తాం. ఇప్పుడు మీరు చదువుతూ ఉంటారు ఇదంతా మీ ఎగ్జామినేషన్ మీ లైఫ్ లో మీకు మంచి పీక్ పర్ఫార్మెన్స్ రావాలంటే వాట్ ఆర్ ద డాంపింగ్ ఫోర్సెస్? వాళ్ళు కథ కథ వాళ్ళే చెప్పేస్తారు. మేడం లేజినెస్, మేడం స్లీప్, మేడం నాట్ బీయింగ్ ఆనెస్ట్, మేడం ఇది అన్ని వరుసగా వాళ్ళే చెప్పేస్తారు. సో మనకి ఎగ్జాంపుల్ ఏమొచ్చేసింది, మీ డాంపింగ్ ఫోర్సెస్ అన్నిటినీ తగ్గించినారంటే మీ షార్ప్నెస్ ఆఫ్ రెసిస్టెన్స్, మీ పర్ఫార్మెన్స్ లెవెల్స్ దే విల్ బికమ్ వెరీ గ్రేట్. సో అట్లాగా స్వామి కొన్ని ఐడియాస్ అంతా మనకి అప్పుడు ఇస్తా ఉంటాయి.
2: యాక్చువల్ గా పూర్ణ మేడం ప్రిన్సిపల్ గా ఉన్నప్పుడు ప్రతి ఒక్క టీచర్ ని రాయమన్నారు వాల్యూస్ రిలేటెడ్ కొన్ని. సో అప్పుడు కూడా లిటరేచర్ స్వామి లిటరేచర్ చదవడం జరిగింది దానికి తగ్గట్టుగా.
1: ఈ ప్రశ్న అడిగిన గురువులు టీచర్స్ ఈ ప్రోగ్రాం వింటున్నారని వాళ్లకి మీ సమాధానం ద్వారా మంచి సూచన గైడ్ లైన్ దొరికిందని మనందరం ఆశిద్దాం. లేదన్నా కూడా మేము వాళ్లకి ఇన్ఫార్మ్ చేస్తామండి ఈ లింక్ గురించి, మీరు చెప్పిన సమాధానం గురించి. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఎందుకంటే ఆ ఆలోచన వచ్చిన వారికి అది ఎలా ఆచరించాలనే మార్గం కనిపిస్తే దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ.
2: మనకు ముందు పురాణ కాలం కానీ లేకపోతే గురుకులం సిస్టమ్ లో కానీ ఉంది ఇది. వాళ్ళు సబ్జెక్ట్ రూపంగా చెప్పలేదు, రిలేట్ చేసి చెప్పినారు కథల ద్వారా, ఎక్స్పీరియన్సెస్ ద్వారా. సో అదే సిస్టమ్ మనం ఫాలో కావచ్చు. కాకపోతే మనకు ట్రెజర్ ఉంది, స్వామి లిటరేచర్ అనే ట్రెజర్ ఉంది. సో దాని ద్వారా ఇంకా ఈజీ అవుతుంది మనకు.
0: అంటే స్వామి ఆల్సో ఇస్ టు ఇన్సిస్ట్ సెపరేట్ గా చెప్పకుండా త్రూ ద సబ్జెక్ట్, ఫిజిక్స్ లో, కెమిస్ట్రీలో, మ్యాథ్స్ లో, అంటే సబ్జెక్ట్ ద్వారానే మీరు వాల్యూస్ ఇంటిగ్రేట్ చేయాలని పదే పదే.
2: అట్లాంటప్పుడే అది పర్మనెంట్ గా ఉంటుంది. వాల్యూని వాల్యూగా చెప్తే ఇప్పుడు వింటాం అప్పుడు మర్చిపోదాం, సబ్జెక్ట్ ద్వారా వింటే ఇట్ విల్ బి దేర్.
3: స్వామి చెప్పారు కదా ఈ కళాశాలలో జీవశాస్త్రంతో పాటు ప్రకృతిని గురించి కూడా పరిచయం చేయడం జరుగుతుంది, భౌతిక శాస్త్రంతో పాటుగా ఆధ్యాత్మిక విద్య బోధించడం జరుగుతుంది అని స్వామి చెప్పారు.
1: చాలా బాగుందమ్మా. అమ్మా మీరు ముగ్గురు ఇంతకు ముందరే మనం అనుకున్నట్టు 4 దశాబ్దాలకు పైగా స్వామితో కలిసి ఉండటం, స్వామి విద్యాసంస్థలో మన రాణిగారైతే 46 సంవత్సరాలు అమ్మా, ఇప్పటికీ 46 సంవత్సరాలుగా సత్యసాయి విద్యాసంస్థలో స్వామిని సేవించుకుంటున్నారు. మీ అందరికీ కూడా 2011 ముందర ఎటువంటి సందేహాలున్నా, లేదు ఎలాంటి క్వశ్చన్స్ అయినా, క్లారిఫికేషన్స్ కావాలన్నా స్వామి దగ్గరికి వెళ్లి స్వయంగా స్వామి నుంచి సూచనలు తీసుకునే అదృష్టం భాగ్యం దక్కింది. మరి 2011 తర్వాత అది ఏ విధంగా జరుగుతూ?
2: నేను ఇప్పుడు చేరేటప్పటికే స్వామి దగ్గరికి క్లోజ్నెస్ తగ్గింది. అంటే ఇచ్చిన మాస్ ఇంటర్వ్యూస్ మొత్తం టీచర్స్ కి, అవుట్ గోయింగ్ బ్యాచ్ కి. నాలాంటి వాళ్లకు స్వామి దగ్గర పర్సనల్ ఇంటర్వ్యూస్ పొందడం అని నాకు ఒకటి కూడా లేదు. కానీ ఐ ఆల్వేస్ యూస్ టు కనెక్ట్ స్వామి ఫిజికల్ గా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ త్రూ ద చిట్స్. ఏదైనా డెసిషన్ కావాలి, ఐఎమ్ ఇన్ డైలమా, లేకపోతే నాకు పర్మిషన్ కావాలి అంటే ఐ ఆల్వేస్ ఫీల్ దట్ ఐ కెన్ కనెక్ట్ స్వామి త్రూ ద చిట్స్. రాసేసి ఆయన ముందర పెట్టి ప్రేయర్ చేసుకుని తీసుకుని ఐ విల్ స్టిక్ ఆన్ టు దట్. ప్రాబులిటీ లాగా 3 టైమ్స్ వేసుకొని, 5 టైమ్స్ వేసుకొని, ఎన్నిసార్లు ఎక్కువ వస్తే అది చేయను, ఒకేసారి తీస్తాను వాట్ ఎవర్. ఒకసారి 75th బర్త్డే అప్పుడు అక్టోబర్ లో గ్రామ సేవ తర్వాత దసరాకు మామూలుగా మేము ఇంట్లో బట్టలు పెట్టుకుంటాం, అమ్మ ఒక్కళ్లే ఉన్నారు, పెద్దలకు బట్టలు పెట్టాలి, ఒక్కళ్లే పని చేసుకోలేరు అనేసి వెళ్లాలనుకున్నా. కానీ ఆ రోజు స్వామి అడిగినారు ఎంతమంది నంబర్ అడిగినారంటే స్వామి చీరలు ఇస్తారు. స్వామి చీరలు ఇస్తారంటే పక్కన పోవడం అన్నది సమస్య లేదు, కానీ నాకు ఇంటికి పోవాలి, అమ్మ ఒక్కతే ఉంది కదా అన్న ఫీలింగ్. సరే రూమ్కి వచ్చినాను, డామెట్రీలో చిట్స్ వేసుకున్నాను, గో అని వచ్చింది, తీసుకున్నాను, లగేసి వెళ్ళిపోతున్నా. కామర్స్ లెక్చరర్ ఫ్యాకల్టీ ఎదురు వస్తున్నారు, రాధాకుమరే స్వామి నంబర్ అడిగినారు, యూ వాంట్ గో అని. ఆయనే చెప్పినారు చిట్ వచ్చింది, ఎస్ ఐఎమ్ గోయింగ్ అన్న. పోయినాను మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ కదా, స్వామి ఈవినింగ్ చీరలు ఇచ్చేసినారు. ఓకే మేబీ నాకు లేదేమో లేదు స్వామి నోస్ కదా అనుకున్నాను. పండగ అయిపోయింది, 75th బర్త్డేకి అందరం వచ్చినాం, ఇక్కడే ఉన్నాం. ఒకరోజు దర్శన్ గ్రౌండ్ లో స్వామి అనౌన్స్ చేయించారు ఏమి అంటే అందరికి స్వామి చీరలు ఇస్తారు అని. ఇంకా ఆ రోజు స్వామి డిస్ట్రిబ్యూట్ చేసినారు అనిల్ కుమార్ సార్, చిరంజీవి గారు, పబ్లిక్ వాజ్ లైక్ దిస్. అటువైపు చూస్తే వైజాగ్ టీచర్స్ కూర్చున్నారు, స్వామి అక్కడ కూడా ఇచ్చినారు. అప్పుడే రియలైజ్ అరే స్వామి 75th బర్త్డేకి అందరూ కట్టుకుంటే నేను ఒక్కటే మిస్ అయిపోతానే, నాకు చీరలేదే అని. సో ఈ లోపల ఇటువైపు అనమాట స్వామి యజుర్మంది నుంచి వస్తారు, అక్కడ కూర్చున్నాము. ఈ లోపల పిల్లలు మ్యామ్ మ్యామ్ దట్ సైడ్ స్వామి ఈజ్ గివింగ్, అక్కడ రాణి మేడం కోమలం మేడం వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళకి అటువైపు ఇస్తున్నారు స్వామి. కానీ స్వామి వరండాలో ఉన్నారంటే మనం నిలుచుకొని పోతే బాగుండదు కదా, ఇంకా పిల్లల మధ్యలో చేసుకోని వేసరికి పుష్ప మేడం రిటర్న్ ఇచ్చేస్తారు. సుబ్బలక్ష్మి అక్క ప్రఫుల్ల మేడం అందరు కూడా అప్పుడు మిస్ అయిన వాళ్ళందరికీ ఆనందకలు. ఇంకా అప్పుడు ఫస్ట్ టైం ఎఫెక్ట్, అంతవరకు ఫిలాసఫీ మాట్లాడినాను, స్వామి ప్రాప్తం అంటే వస్తుంది లేకపోతే లేదు. వెరీ ఫస్ట్ టైం ఐ ఫెల్ట్ నాకు తెలియకనే కంట్లో నీళ్ళు వచ్చేసినాయి, అరే అందరికీ స్వామి ప్రసాదం వచ్చింది నాకు లేదా అని. దెన్ పుష్పడు ఎక్కడ పోయినా ఇంతసేపు అన్నారు, మేము అక్కడ కూర్చున్నాను అంటే, దెన్ షీ వెంట్ టు స్వామి అండ్ షీ టోల్డ్ మేడం స్వామి ఇంకొకళ్ళు వెళ్ళిపోయినారంటే, స్వామి లుక్ దట్ మీ అండ్ హీ పిక్డ్ వన్ సారీ అండ్. సో అది చీర వచ్చింది ఎందుకంటే ఆ రోజు నువ్వు వెళ్ళమంటే వెళ్ళాను, నో అంటే ఉండిపోయేదాన్ని కదా. దట్ ఈస్ హౌ ఐ విల్ కనెక్ట్. నా వరకు నేను పిల్లలకు కూడా అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ లో కూడా పిల్లలు 108 చిట్లు పెట్టుకుని ఉంటారు, మెసేజ్లు పొద్దున్న రాగానే మెసేజ్ పిక్ చేస్తారు. చాలా యాప్ట్ గా డోంట్ బంక్ ఫుడ్ అనే దగ్గర నుంచి ఉంటుంది, కీప్ యువర్ రూమ్ క్లీన్, లేకపోతే డోంట్ బీ సో టూ మెస్సీ, అట్లాంటివన్నీ కూడా ఉంటాయి. సో ఐ ఫీల్ దట్ దట్ ఈస్ ద వే వీ క్యాన్ కనెక్ట్. నేనైతే అలాగే కనెక్ట్ అవుతున్నాను, నా పిల్లలకు కూడా అలాగే చెప్తా. చాలా వరకు వీఆర్ గెట్టింగ్ ద ఆన్సర్స్ అని అనిపిస్తుంది నాకు, ఐ బిలీవ్ వెరీ స్ట్రాంగ్లీ. సో స్వామి ఉన్నప్పుడు తర్వాత వీళ్లకున్న అదృష్టం మాకు లేదు. అఫ్ కోర్స్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు బీ ఇన్ స్వామి కాలేజ్, కానీ మేడం వాళ్ళకి అన్ని దొరికినంత పర్సనల్ ఇంటర్వ్యూస్ కానీ అవి ఏమీ దొరకలేదు. అఫ్ కోర్స్ పాద నమస్కారాల వరకే మాది పరిమితము, కానీ అప్పటి నుంచి కూడా స్వామి ఫిజికల్ గా ఉన్నప్పుడైనా ఇప్పుడైనా నేను ఓన్లీ త్రూ చిట్స్. ఏం కారు కొనుక్కోవాలి స్వామి, ఈ ఇల్లు కలర్ ఏం కొట్టించాలి స్వామి, చిట్స్ ప్రతి ఒక్కటి ప్రతి చిన్నది, వెదర్ ఐ కెన్ స్టే హియర్ ఆర్ గో అవుట్, నాకు వచ్చేసిన చిట్.
0: Well, I have a very distinct example to quote for this. Meek cheppinattu before 2011 em ainnanu swam daggara padagatocche vallam cheppe vallam ledante maaku cheppe kaakunna ante principal ki cheppi warden jayam madam cheppi adigiche vallu antha swam college la pan chesin daniki adu అద్భుతమైన అనుగ్రహం అనుకునే హలో మనం. ఇట్ యూస్ బి సో బ్యూటిఫుల్. సో వన్ ఇన్సిడెంట్, నేను 2007 లో స్వామి ప్రిన్సిపల్ చేసినారు ఆఫ్ ద క్యాంపస్. సో ఒక్కసారి ఏమైందంటే బీఎడ్ డిపార్ట్మెంట్ లో డాక్టర్ లుల్లా అనేసి వన్ రిటైర్డ్ టీచర్ ఆమె ఉండేవాళ్ళు. సో ఆమెకి అబౌట్ 70 ఇయర్స్, జస్ట్ 68-69 అట్లా ఉండేది. సో ఒకరోజు మనం అందరూ పత్తికి వచ్చినాము. పత్తికి వచ్చే ముందే ఆమె కొంచెం షీ వాజ్ ఫీలింగ్ హెవీ ఇన్ ద చెస్ట్, సరే అనేసి టీచర్స్ వచ్చేసి హాస్పిటల్ తీసుకెళ్లారు. తీసుకెళ్లి వెనక్కి వచ్చేసరికి వాళ్ళేమో మీరు సూపర్ స్పెషాలిటీలో హాస్పిటల్లో చూపించాలా మేడం అనేసి చెప్తున్నారు. సరే నెక్స్ట్ డే షీ వెంట్, ఇట్ కేమ్ బ్యాక్ సీరియస్ హార్ట్ ప్రాబ్లం. దెన్ స్వామికి చెప్పాలా అనేసి ఆ స్వామి ఇంటర్ బయటకు నించుకొని లుల్లా మేడం నేను ఇద్దరు నించుకొని స్వామి బయటకు వస్తానే చెప్పినాం, స్వామి ఇట్లా ఇట్లా ఉంది ఇట్లా ఇట్లా, ఏం లేదు చూస్తాము అని చెప్పేసి. నెక్స్ట్ డే షీ అగైన్ రిటర్న్ బ్యాక్, యాంజియోగ్రామ్ అదంతా చేస్తున్నారు. సో ఆ రిపోర్ట్స్ అంతా తీసుకుని మళ్ళీ వచ్చినారు, మళ్లీ నించుకున్నాం. నించుకుంటే ఇంకా అక్కడ అంతా విని అక్కడ డాక్టర్ చౌదరి కూర్చున్నారు. ఆ రోజుల్లో హీస్ టు కమ్ ఫ్రమ్ యుఎస్ అండ్ పర్ఫార్మ్ డూ హిస్ సేవ ఇన్ ద హాస్పిటల్, కార్డియాలజిస్ట్. స్వామి జస్ట్ అంతా విని జస్ట్ టర్న్ టువర్డ్స్ హిమ్, పిలిచి అతన్ని ఆమె ఆపరేషన్ చేసేసే రేపు అంతే. తర్వాత మాకేం తెలుసునంటే ఆ రోజు ఈవినింగ్ డాక్టర్ చౌదరి అక్కడ కూర్చొని స్వామికి నేను యుఎస్ ఫ్లైట్ నా టికెట్ బుక్ అయింది, ఆ రోజు ఈవినింగ్ హీ వాజ్ సపోజ్ టు గెట్ బ్యాక్ టు యుఎస్. స్వామి మాట చెప్తున్నారు, హీ క్యాన్సిల్డ్ హిస్ టికెట్, స్టేడ్ బ్యాక్ నెక్స్ట్ డే. నెక్స్ట్ డే ఆమె ఆపరేషన్ చేసేసి వెళ్లారు. ఇదంతా అంటే సమ్మన్ హ్యాస్ టు సైన్, ఆ సైన్ చేసేకి వాళ్ళ ఇంటి వాళ్ళను ఇంకా వచ్చేకి టైం కాలేదు, అంటే వీలు పడలేదు, బరోడా నుంచి రావాల్సింది. స్వామి ఒక్క మాట, ఒక పెద్ద హార్ట్ ఆపరేషన్ అట్లా జరిగిపోయింది, రైట్? నో టెన్షన్, no money, means nothing involved except Swami's love and grace. Anta beautiful. Sarya, that is our fortune, anta idi ankoni. That is one part of the episode. This something happened, I think, 2007 and 10 month. Now, post 2011, I was still the director of the campus. మా ఆఫీస్లో ఒక అటెండర్ విజయ అనేది ఉండేది. ఒకరోజు ఆమె సాయంత్రం వచ్చేసి, మేడం నిన్న సాయంత్రం ఏదో బాగలేకుండా ఉంటే డాక్టర్ దగ్గర పోయినాను, అదేదో బ్రెస్ట్లో ఏదో సిస్ట్ ఉన్నాయి, ఏదో ఇంకా కొంచెం ముందు చూపించుకుంటే బాగుంటుంది అనేసి అన్నారు మేడం. ఏం చేయమంటారు మేడం అట్లా? ఫస్ట్ స్వామి హాస్పిటల్ పోమ్మా, జిహెచ్ పో, అక్కడ పోయి టెస్ట్ చేయించుకుని రా అనేసి నెక్స్ట్ డే లీవ్ ఇచ్చి పంపించేస్తాను. సరే అక్కడి నుంచి వెనక్కి వచ్చేసరికి షీ టోల్ మీ దట్ డాక్టర్ ఉమా హెస్ టోల్ దట్ హైదరాబాద్ అన్నా బెంగళూరు అన్నా వెళ్ళాలా ఈ కేసుకి. సో నేను ఐ కాల్ బ్యాక్ డాక్టర్ ఉమా అండ్ సెడ్, ఏం ఉమా వాట్ ఈస్ అ ప్రాబ్లమ్ అని. లేదు మేడం, ఆ జిహెచ్ లో దీని గురించి ఏం లేదు. సో తప్పకుండా షీ హాజ్ టు గో ఇదర్ టు హైదరాబాద్ ఆర్ టు బెంగళూర్. సరే ఫోన్ పెట్టేస్తున్నాము. నా బై దిస్ టైమ్ వీఆర్ ఆల్ గెస్సింగ్ వాట్ ద కేసెస్. షీ ఈజ్ అన్ అటెండర్, వాళ్ళ హస్బెండ్ అటెండర్, వాళ్ళ కూతురు డెలివరీకి వచ్చింది. ఇన్ అనదర్ వీక్ ద డెలివరీ హ్యాస్ టు టేక్ ప్లేస్. సో ఏదో మనసు అనిపించింది, స్వామి చేరు చూస్తున్నాను, స్వామి వేర్ ఆర్ యూ? మీరు ఉండింటే వెంటనే సాయంత్రం వచ్చేసి స్వామిని అడిగేవాళ్ళు ఏం చేయాలా, స్వామి మార్గం చూపించేవాళ్ళు, ఏం చేయమంటారు స్వామి అనేసి ప్రే చేస్తాను. ఐ గేవ్ బ్యాక్ అ కాల్ టు డాక్టర్ ఉమా, ఏం చేయమంటావు ఉమా, వాట్ ఈజ్ యువర్ ఫీలింగ్, వాట్ షుడ్ వీ డూ, ఎట్లా గైడ్ చేస్తాం, నీకు తెలుసు కదా తన అటెండరు అట్లా అనేసి. తను చెప్పింది, మేడం ఇక్కడ జిహెచ్ లో ఏం చేసేయలేదు మేడం, బట్ ఓకే ఇఫ్ యూ ఆస్కింగ్ ఫర్ సమ్ సజెషన్ ఐ విల్ ఆస్క్ యూ టు కన్సల్ట్ డాక్టర్ నరసింహన్ హూ ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద మొబైల్ క్లినిక్ అండ్ ఫోన్ నంబర్ ఇస్తాను, మీరు మాట్లాడండి మేడం, కావాలంటే రిపోర్ట్స్ ఇది అడిగితే పంపిస్తారు. సరే మై నెక్స్ట్ ఫోన్ కాల్ వాజ్ టు డాక్టర్ నరసింహన్. ఐ డోంట్ నో హిమ్, ఐ హావ్ నెవర్ మెట్ హిమ్. ఇట్లా ఇట్లా కేసు ఉంది అని చెప్పినాం. మేడం రిపోర్ట్స్ పంపించండి. సార్ హైదరాబాద్ పంపిమంటారా? నో, యు ఫస్ట్ సెండ్ మీ ద రిపోర్ట్స్. రిపోర్ట్స్ స్కాన్ చేసేసి మెయిల్లో పెట్టినాం. దెన్ హీ గెట్స్ బ్యాక్ టు వన్ లోకల్ డాక్టర్, డాక్టర్ సతీష్, అండ్ గివ్స్ హిమ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ టెల్స్ మీ యూ టెల్ దిస్ లేడీ టు గో అండ్ మీట్ హిమ్. సో తను పోయి అతను ప్రిలిమినరీ టెస్ట్ ఏదో వాళ్ళ నర్సింగ్ హోమ్ లో అంతా చేయిస్తారు. టు కట్ ద స్టోరీ షార్ట్, ద మొబైల్ క్లినిక్ కేమ్ విత్ ఇన్ 2 డేస్. షీ హ్యాడ్ టు అండర్గో ఆపరేషన్, పేరు మర్చిపోయినాను, బట్ హర్ బ్రెస్ట్ వాజ్ రిమూవ్డ్. దిస్ ఆపరేషన్ డస్ నాట్ టేక్ ప్లేస్ ఇన్ జిహెచ్, బట్ డాక్టర్ నరసింహన్ బ్రాట్ అన్ ఆంకాలజిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్ టు పుట్టపర్తి అని ఆపరేషన్ జరిగింది. అవర్ విజయ బెంగళూరు పోయి పని ఉండలేదు, హైదరాబాద్ పోయి పని ఉండలేదు. స్వామి మొత్తం నిల్చుకొని ఇక్కడ చేయించినారు. నా దట్ వాజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ ఇట్. ఈ ఆపరేషన్ బ్రెస్ట్ తీసేస్తున్నారు, ఇది అయినాక షీ హ్యాడ్ టు అండర్గో కీమోథెరపీ అండ్ ఇదంతా చాలా కాస్ట్లీ ప్రాసెస్. సో వాట్ నెక్స్ట్? సరే స్వామి విల్ గివ్ యూ సొల్యూషన్, అందరూ కలుస్తాము, అందరూ చేస్తాము అనేసి అనుకుంటా ఉంటేనే డాక్టర్ నరసింహన్ కాల్డ్ అప్, ఆమె ఆరోగ్యశ్రీ కార్డు ఉందా? చూస్తే లేదు. సరే అల్టిమేట్లీ ఏం చేస్తున్నారంటే, హీ హ్యాస్ పుట్ హర్ అన్ ద సీఎంస్ ఏదో ఒక బెనిఫిషరీ కింద ఇచ్చేస్తున్నారు. అండ్ ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్స్ హీ హ్యాడ్ టు ఓన్లీ గో టు హైదరాబాద్, బస్ మనీ మాత్రం పే చేయాల, బట్ నాట్ అ సింగిల్ నాయ పైసా ఆన్ హర్ ట్రీట్మెంట్. దట్ ఈస్ హర్ స్టోరీ పోస్ట్ 2011. స్వామి సిట్టింగ్ విత్ అస్ గెట్టింగ్ ఆల్ దిస్ డన్. ఆంకాలజిస్ట్ కమ్స్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ ట్రీట్స్ హర్ హియర్. నా దీనికంటే నాకైతే ఇంకా ఆశ్చర్యం వేసేసి కండ్రుల్లో నీళ్ళు వచ్చేసి స్వామికి ఒక లెటర్ రాసి అక్కడ పెట్టినాను. స్వామి నువ్వు ఎక్కడ అన్ని చోట్ల ఉన్నావు స్వామి, యు ఆర్ సో మచ్ విత్ అస్ దట్ టుడే ఆల్సో యూ విల్ హెల్ప్ అస్, యుల్ గైడ్ అస్, యుల్ టేక్ కేర్ ఆఫ్ అస్, దాంట్లో సంశయం అనేది లేదు అని తెలుస్తుంది.
1: ఇటువంటి విషయాలు ఇప్పుడు స్వామిని ఫిజికల్ ఫామ్ లో చూసి ఉన్న భక్తులకి, స్వామిని ఫిజికల్ ఫామ్ లో చూడని భక్తులకు కూడా ఇలాంటి విషయాలు ఈ సమయంలో వినడం చాలా ఇంపార్టెంట్ అమ్మా, చాలా అవసరం. స్వామి ద్వారా చాలా మంచి విషయం చెప్పించారు ఇవాళ. ఇంకొక ప్రశ్న అడుగుతానమ్మా మిమ్మల్ని, సత్యసాయి విద్యా సంస్థలో అడ్మిషన్ దొరికి అక్కడ చదువుకోవడం అనేది ఎన్ని జన్మల పుణ్యమో నాకు తెలీదు, నాకు అదృష్టం లేకపోయింది, కానీ చాలా అదృష్టం ఉంటే కానీ అది జరగదు. కానీ ప్రతి తల్లిదండ్రులు వారు భక్తులు అయినా అవ్వకపోయినా కూడా, అలాగే ప్రతి గురువు తన విద్యార్థులు, ఆ గురువులు భక్తులు అయినా అవ్వకపోయినా, అంటే మన స్వామి గురించి తెలిసి ఉన్నది ఉండకపోయినా అని నా ఉద్దేశం, పిల్లలు డిసిప్లిన్డ్ గా ఉండాలని అందరూ కోరుకుంటారు. అటు తల్లిదండ్రులు గాని ఇటు టీచర్స్ కాని క్రమశిక్షణతో ఉండాలి, కొన్ని విలువల్ని జీవితంలో కొన్ని విలువల్ని నేర్చుకుని పాటించాలనే ఈ ఇద్దరు కూడా కోరుకుంటారు సమానంగా. మరి మీరు ఈ క్రమశిక్షణని, మానవతా విలువల్ని బయట విద్యా సంస్థల్లో గురువులు వారి పిల్లలకి, వారి విద్యార్థులకు కానీ, తల్లిదండ్రులు వారి పిల్లలకు కానీ ఎఫిషియెంట్ గా, ఎఫెక్టివ్ గా నేర్పించే సూచనలు మీరు ముగ్గురు ఒక్కొక్క సూచనగా ఇస్తే ఉపయోగపడుతుందమ్మా, అందరికీ ఉపయోగంగా ఉంటుంది.
0: ఐ బేసిక్లీ థింక్ దట్ మనం పాటించేది లైఫ్ లో మన నడక ద్వారా, మనం మీన్స్ ద వే వి కండక్ట్ ఇన్ అవర్ లైఫ్స్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అది చూసి పిల్లలు చాలా గ్రహిస్తారు, వెదర్ ఇట్ ఈస్ కమింగ్ ఇన్ టైమ్ టు ద క్లాస్, ద వే వి టాక్, ద వే వి టాక్ విత్ ఎల్డర్స్, ద వే వి టాక్ విత్ యంగ్స్టర్స్. చిన్నపిల్లలైనా వాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఇవ్వాల, ఒక లవ్ అండ్ అఫెక్షన్ ఇవ్వాల. సో ఐ థింక్ నో వాకింగ్ the talk that Swami has given us, that becomes very, very important. So dhani chusukoni pillalu chaala grahistaru, so much so that mana nenu okkasari anpistundi first year lo oka ammayi vastundi, we see her as it is. థర్డ్ ఇయర్ వచ్చేసి అమ్మాయికి ఇంగ్లీష్ మాట్లాడేది సరిగ్గా రాదు, భయం భయంగా ఉంటుంది, ఎప్పుడు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెట్టుకుని ఉంటుంది. బట్ స్వామి వర్క్స్ త్రూ దెమ్ ఇన్ సచ్ అ వే, ఎంత సటిల్ ఫామ్ లో వర్క్ చేస్తారు, విత్ ద హెల్ప్ ఆఫ్ టీచర్, విత్ ద హెల్ప్ ఆఫ్ పియర్ గ్రూప్, ఏమైనా చెప్పండి, దట్ అట్ ది ఎండ్ ఆఫ్ 3 ఇయర్స్ అట్లాంటి అమ్మాయి వచ్చేసి ఆడిటోరియం లో 500+ పీపుల్ ముందర ఒక ప్రేయర్ టాక్ ఇస్తుంది 15-20 minutes. And I sit back in the auditorium watching this girl. Ekkadi nunchi ee dhairyam vachindi, ekkadi nunchi english maatladedi vachindi, ekkadi nunchi smile vachindi, ekkadi nunchi confidence vachindi. It is only what Bhagwan's system of education has given, and for that we have to all work together. ఈ వర్క్ టుగెదర్ గురించి ఒక ఇన్సిడెంట్ చెప్తాను, ఇఫ్ యూ డోంట్ మైండ్ అండ్ ఇఫ్ యూ ఆర్ నాట్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ టైమ్. దిస్ హ్యాపెన్డ్ ఇన్ ద కుల్వంథాల్ ఒక స్పోర్ట్స్ మీట్ తర్వాత, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ డే ఇట్ వాజ్, ఆర్ వన్ డే బిఫోర్. స్వామి అందరికి ఇంకా ప్రైజ్ స్పోర్ట్స్ మీట్ అయిన తర్వాత ఒక ఎక్సైట్మెంట్, స్వామి వస్తారు, ఐటమ్ బాగుంది, ఇది లేదు, పప్పు లేని ఐటమ్, ఐటమ్ బాగా లేకుండా ఉంటే స్వామి చెప్పేసేవాళ్ళు. అట్లా ఆ ఎక్సైట్మెంట్ అంతా జరుగుతా ఉంటే స్వామి బ్రాట్ లాట్ ఆఫ్ గిఫ్ట్స్ స్మాల్ చిల్డ్రన్ కి, స్కూల్ చిల్డ్రన్ కి, పెన్సిల్ బాక్సెస్, టాయ్స్, ఇవి అవి అంతా ఇంకా చాలా బండిల్స్ బండిల్స్ లో వచ్చేస్తాయి. సో అట్లాగా దీంట్లో డిస్ట్రిబ్యూషన్ లో నేను ఎక్కడో వెనక్కిపోతా ఉంటే ఎవరో వచ్చి స్వామి పిలుస్తా అన్నారు, ఐ వాజ్ స్టిల్ ద డైరెక్టర్ ఆఫ్ ద క్యాంపస్ అప్పుడు. సో పిలుస్తాన్నారు పిలుస్తానని చెప్తే ముందుకు పోయినాను. స్వామి కుల్వంతాల్ సెంటర్ లో హీ వాజ్ సీటెడ్. స్వామి చేతిలో ఒక వెల్వెట్ బ్యాగ్ ఉన్నింది అండ్ సమ్ బాయ్స్ వర్ సిట్టింగ్. స్వామి ఎంతమంది స్పోర్ట్స్ మీట్ కి పనిచేస్తున్నారు, ఐ గేవ్ ద టోటల్ నంబర్, ఆ రోజుల్లో 63 ఎంతో ఉంటే నంబర్ చెప్పినా, ఐ మే నాట్ బి కరెక్ట్ విత్ నంబర్స్ బట్ టోటల్ నంబర్ ఆఫ్ టీచర్స్ ఎంతమంది టీచర్స్ పనిచేస్తున్నారు స్పోర్ట్స్ మీట్ గురించి అని చెప్తే కరెక్ట్ గా నంబర్ చెప్తున్నాను స్వామికి. స్వామి దగ్గర కూర్చుంది, కరెక్ట్ గా చెప్పు ఎంతమంది పనిచేస్తున్నారు, రిపీటెడ్ ద నంబర్ స్వామి ఇంతమంది అట్లా అనేసి. తర్వాత స్వామి మెల్లగా ఆ వెల్ఫేర్ బ్యాగ్ నుంచి ఏదో తీస్తున్నారు. దిస్ వాజ్ 2010 ఇఫ్ ఐ రిమెంబర్, 2009 మేబీ. సో అది తీసేకి ఏదో కష్టపడతా ఉంటే అక్కడ బాయ్స్ లేస్తున్నారు, మళ్ళీ వాళ్ళని వద్దనేస్తున్నారు. మళ్ళీ ఇంకా హీ పుట్ హిస్ హ్యాండ్ టువర్డ్స్ మీ, సో ఏదో నా హెల్ప్ తీసుకొని తీయాలనేసి. దేవునికి ఎవరు ఏం హెల్ప్ చేసేది అంటే జస్ట్ ప్రటెన్షన్ అనేసి ఒక మనోభావం ఏమి అనేసి అట్లా తీస్తా ఉంటే దాని నుంచి ఒక బ్యూటిఫుల్ సిల్వర్ కప్ తీస్తున్నారు, మంచి సాలిడ్ గా విత్ ఫోర్ స్టాండ్ తీసేసి, చెప్పు కరెక్ట్ గా నంబర్ చెప్పు ఎంతమంది పనిచేస్తున్నారు స్పోర్ట్స్ మీట్ కి. ఐ రిపీటెడ్ ద నంబర్, నువ్వు కరెక్ట్ గా చెప్తాం లేదు. లేదు స్వామి అందరూ చేస్తున్నారు స్వామి అనేసి ఎంతో ప్రార్థించిన. మళ్ళీ స్వామి, స్వామి ఇంతో అంత అందరూ చేస్తున్నారు స్వామి, ఇంతో అంత అందరూ చేస్తున్నారు. దెన్ ఈ సెడ్ ఆ వాయిస్ ని ప్లేట్స్ అవన్నీ తీసుకున్నా, ఇదే అందరికి అనేసి డిస్ట్రిబ్యూట్ చేయమన్నారు. సో ఈ ఒక లెసన్ లో ఏమి, మరి అందరూ కలిసి మెలిసి పనిచేయాలి, రైట్? ఇంతో అంతా సరే పర్వాలేదు, బట్ వీ హ్యావ్ టు ఆల్ వర్క్ టుగెదర్ ఫర్ స్వామీస్ మిషన్. దట్ వాజ్ అ బ్యూటిఫుల్ థింగ్ వెర్ హీ డింట్ లీవ్ లూజ్ ఇట్. దిస్ వెంట్ ఆన్ ఫర్ 4-5 times అండ్ ఐ డెంట్ వాంట్ టు గివ్, ఐ డెంట్ నో ఆల్సో, బికాస్ అందరూ మనం చేసుకుని కొంతమంది యాక్టివ్ గా ఫీల్డ్ లో ఉంటారు, కొంతమంది మ్యూజిక్ లో ఉంటారు, కొంతమంది ఐటమ్ యాక్సెసరీస్ చేసే దాంట్లో ఉంటారు, కొంతమంది కామెంటరీలో ఉంటారు, కొంతమంది మ్యాచ్ పాస్ ప్రాక్టీస్ లో ఏదో ఒక విధంగా ఎక్కువ పని తక్కువ పని ఉండొచ్చు, నో డౌట్. బట్ గీతా వాళ్ళ మేడం షాపింగ్ ఇన్ఛార్జ్ గా ఉంటారు, ప్రఫుల్ల మేడం ఏదో కామెంటరీ రాసేకుంటారు, అండ్ ప్లస్ యాక్సెసరీస్ అంతా బిల్డప్ చేసేకి, ఆ విధంగా ఏదో ఒకటి ఆల్ ఆఫ్ అస్ పార్టిసిపేట్ టుగెదర్. బట్ స్వామి వాజ్ సో క్లియర్ దట్ ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ టు. యాక్చువల్లీ ఫస్ట్ స్పోర్ట్స్ మీట్ గుర్తొస్తా ఉంటే స్వామి అడిగినారు, ఆ రోజుల్లో అంత యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండేది కాదు, కొంతమంది టీచర్స్, ఇట్ వాజ్ హార్డ్లీ సమ్ 7-8 టీచర్స్ ఉపాధి. స్వామి వాళ్ళను మాత్రం పిలిచి చీరలు ఇచ్చినారు. మీన్స్ హీ వాజ్ షోయింగ్ దాట్ యూ హ్యావ్ టు ఆల్ వర్క్ టుగెదర్. నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం ఇంక్రీజ్ అయినారు. ఇన్ థర్డ్ ఇయర్ కి అందరూ ఆహా స్వామి వాంట్స్ ఆల్ ఆఫ్ అస్ టు వర్క్ టుగెదర్ అనేసి, నో వి గాట్ ఆర్ లెసన్స్.
2: God only is showing the way by giving incentive, getting the work. So, manamenta. కాబట్టి పిల్లలకు ఓ గ్రేడ్ తెచ్చుకుంటే గిఫ్ట్స్ ఇస్తాం ఈ రోజుకి, దట్ వీఆర్ కంటిన్యూయింగ్. నాట్ దట్ దే కెనాట్ పర్చేజ్, కానీ అదేదో ఒక ఇన్సెంటివ్, భగవంతుడు నేర్పించినాడు మేము ప్రాక్టీస్ చేస్తాము.
0: అట్లాగే గ్రామ సేవ, ఫస్ట్ గ్రామ సేవకి ఎంతమంది ఫుల్ గా చేస్తున్నారు, ఫుల్ గా చేశారు అంటే ఆల్ ద 10 days, ఆల్ ద 10 days చేసిన వాళ్ళకే చీరలు ఇచ్చినారు అంటే అంత. సో నెక్స్ట్ ఇయర్ కి ఇంకా కొంతమంది ఎంతూసియాజం వచ్చి, దిస్ ఆర్ ఇస్ యునో వెరీ సటిల్ వేస్ ఆఫ్ టీచింగ్, మీరు వచ్చి చేయండి అట్లాగని కాదు, బట్ వెరీ వెరీ సటిల్ అండ్ బ్యూటిఫుల్ వేస్ ఆఫ్ హ్యాండ్లింగ్, యూనో. అందుకనే నేను చాలాసార్లు అనుకున్నా స్వామి కంటే అడ్మినిస్ట్రేటర్ ఇంక ఎవరు ఉండొచ్చు, అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్. దట్ ఈస్ వండర్ఫుల్ లెసన్ వి లెర్న్ ఫ్రమ్ భగవాన్.
3: పైగా టీచర్లు ఎట్లా ఉంటే స్టూడెంట్లు కూడా అట్లాగే ఉంటారు, ఎట్లా తల్లిని చూసి బిడ్డను చూడంటారు. గురువులు కూడా తమను మాటలతో చెప్పాల్సిన పనులే, ఎట్లా నడుచుకుంటున్నారు ఆ విధంగానే పిల్లలు కూడా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. మనం ఒకటి చేస్తూ వాళ్లను, మనం లేట్గా క్లాస్కి వెళ్లి నువ్వు టైంకి రాలేదు అంటే వాళ్లలో వాళ్ళైనా మాట్లాడుకుంటారు, ఈ మేడం క్లాసుకి టైంకి రాకుండా మనల్ని మాట్లాడుతారు.
2: ఒక డాక్టర్ ఏం చేసినా పట్టించుకోరు, ఒక లాయర్ ఏం చేసినా, ఒక టీచర్ పర్సనల్ లైఫ్ ప్రైవేట్ లైఫ్ రెండు కావాలి, ఎందుకంటే వీఆర్ మోడల్స్. అది చాలా జాగ్రత్త. చాలా ఏళ్లు నేను టీచింగ్ ప్రొఫెషన్ లోకి రావాలనుకోలేదు, ఎందుకంటే యాజ్ ఎ స్టూడెంట్ 3 years ఒక క్లాస్ బైకౌట్ చేసిందాన్ని నేను, ఆ సార్ నచ్చక, ఆయన టీచింగ్ నచ్చక. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్, మనం సాటిస్ఫై చేయాలంటే ఇది మన కప్ ఆఫ్ టీ కాదు అనుకున్నాం, కానీ భగవంతుడు తీసుకొచ్చినాడు ఏదో.
3: కానీ స్వామి చెప్పారు, ఒక స్టూడెంట్ చెడిపోతే వాడు మాత్రమే చెడిపోతాడు, కానీ ఒక టీచర్ చెడిపోతే మొత్తం విద్యార్థి వర్గం అంతా కూడా చెడిపోతుంది, దాని నుంచి సమాజం చెడిపోతుంది. కాబట్టి బోధనా విషయంలో, బోధనా వృత్తిలో ఉన్న వాళ్ళు తప్పనిసరిగా అన్ని విషయాల్లోనూ చాలా జాగ్రత్తగా, అంటే ఎన్ని కళ్ళు చూస్తుంటాయో అన్ని కళ్లల్లోనూ అంత జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఆచరతీతి ఆచార్య అని, అందుకు మనం ఏం చేస్తామో పిల్లలు కూడా అదే చేస్తారు. కాబట్టి ప్రతి విషయంలో కూడా, ప్రతి నడక, మేడం చెప్పినట్టు కట్టుబొట్టు జుట్టు దగ్గర నుండి మాటా తీరు కూడా, ప్రవర్తన మాటా తీరు అన్ని కూడాను స్వామి మార్గంలో స్వామి చెప్పినట్టుగా మనం నడుచుకుంటే స్వామి కళాశాల ఇంకా ఇంకా వృద్ధి చెందుతుంది అని నా అభిప్రాయం అండి.
1: అలాగే మీరందరూ చెప్పినట్టు టీచింగ్ బై ఎగ్జాంపుల్ మనం చేసి చూపిస్తే బహుశా అది చూసి ప్రతి కళాశాల స్వామి కళాశాల లాగానే అందరు విద్యార్థులు నేర్చుకుంటారేమో, అందరు టీచర్స్ స్వామి టీచర్స్ లాగానే ఉంటే
3: తప్పక.
0: దీనికోసం ఒక ఉదాహరణ కనగా, నేను ఫస్ట్ చేరినప్పుడు 1972 చేరినప్పుడు, యాక్చువల్లీ నా బీఎస్సీ నేను ఐ డిడ్ ఫ్రమ్ సెంట్ అలోషియస్ కాలేజ్ జబల్పూర్, అండ్ ఆ రోజుల్లో ఇట్ వాజ్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్. It was a co-education college, but enta strict ga unde vaal ante no boy could tease a girl, no student or teacher could participate in a strike. Strike were rampant those days. Tarvata whole Jabalpur university lo ma results chala bagundendi, so much so that merit list 10 students perlu announce chese vallu. Almost 7 to 8 students will be from our college in each stream, whether it is science or arts. Anta discipline undedi. It's missionary college. Sare katha entante, nenu ikkada 72 join ainappudu nenu February lo vachnan ani cheptanu kada, so between February and the first summer course which I attended 72, ee time lo swami natho okasari maatladaledu. I used to go often. మా ఫాదర్ కి లెటర్ రాసేదాన్ని. ఏమంటే, స్వామి నన్ను మర్చిపోయినారు, మీరు స్వామికి లెటర్ రాయండి, నేను ఇక్కడ ఉన్నాను అనేసి. ఏమంటే, నేను చెప్పుకోవచ్చు కదా స్వామితో నేను వచ్చినాను అని, బట్ సమ్ ఫీలింగ్ ఇన్ మీ దట్ స్వామి షుడ్ టాక్ టు మీ. ఆ ఫీలింగ్ ఒకటి చాలా ఉండేది. సరే, ఈ సమ్మర్ కోర్స్ అయిపోయింది, వన్ లాంగ్ సమ్మర్ కోర్స్. ఇంతాక ఒక స్టూడెంట్ సమ్మర్ కోర్స్ లో స్వామి చిన్న చిన్న ఫొటోస్ ఇచ్చినారు లాస్ట్ డే ఇంటర్వ్యూలో. దట్ ఈవెన్ ఐ కాట్ ఇచ్చేటప్పుడు చూసి ఇచ్చినారు, బట్ ఏం పలకలేదు, ఏం మాట్లాడలేదు. వెన్ ఐ వెంట్ హోమ్, హాలిడే సమ్మర్ కోర్స్ అయినాక జబల్పూర్ ఇంటికి వెళ్ళిపోయినాం. ఇంటికి వెళ్తే నెక్స్ట్ డే ఒక స్టూడెంట్ ఆఫ్ ద బృందావన్ క్యాంపస్ అబ్బాయి వచ్చినాడు. జబల్పూర్ నుంచి ఒక అబ్బాయి, మేము ఇంట్లో బాబు అని పిలిచేవాళ్ళం, ఆ అబ్బాయి పేరు ప్రభాకర్ సంథింగ్, రైట్. సో అతను వచ్చినారు. వస్తే సమ్మర్ కోర్స్ బాగా జరిగింది కదా దీది అనేసి అంతా మాట్లాడు. తర్వాత మా ఫాదర్ చెప్తున్నారు, అంకుల్ అంకుల్ స్వామి మీ గురించి దీది గురించి మాట్లాడు. ఏం మాట్లాడినారు స్వామి, నేను ఉన్నట్టే తెలీదు అని. ఇట్ సీమ్స్ అంటే ఆ త్రై బృందానికి ముందు పాత బిల్డింగ్ ఉండేది స్వామిది వైట్ ఫీల్డ్ లో. సో అక్కడ స్టూడెంట్స్, వైట్ ఫీల్డ్ కాలేజ్ స్టూడెంట్స్ ఎప్పుడంటే అప్పుడు స్వామి దగ్గర పోయేది, పైక్ రూమ్ పోయేది వచ్చేది, అవన్నీ జరిగేది. సో ఒకరోజు స్వామి కిందకు వచ్చేటప్పుడు ఈ అబ్బాయి కలుసుకున్నా, ఏమి నీ పేరేమి, ఎక్కడి నుంచి వచ్చినావు అంటే జబల్పూర్ అని. ఓహో అని మా ఫాదర్ ప్రేర్ బ్రహ్మేశ్వర, వాళ్ళూరు నుంచా అంటే అవును స్వామి, అతను మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ స్వామి అనేసి అన్నారు. వాళ్ళ కూతురు మా కాలేజ్ లో చదువుకొని ఇప్పుడు మా కాలేజ్ లో లెక్చరర్ గా ఉంది అనేసి అన్నారు. అంటే ఈ అబ్బాయి అనుకుని, లేదు స్వామి, తను స్వామి కాలేజ్ లో చదవలేదు స్వామి, అయితే ఇప్పుడు లెక్చరర్ గా ఉంది అని చెప్తున్నా. లేదు లేదు స్వామి అన్నారు, తను మన కాలేజ్ లో చదివి మన కాలేజ్ లోనే పనిచేస్తా ఉంది అని చెప్తే, ఈ అబ్బాయికి హీ వాజ్ షూర్ ఐ డిన్ స్టడీ ఇన్ స్వామీస్ కాలేజ్, హీ వాజ్ అ ఫస్ట్ స్టూడెంట్ టు కమ్ టు స్వామీస్ కాలేజ్ ఐ థింక్. లేదు స్వామి, రాణి దీది అక్కడ చదువులేదు, అంతా జబల్పూర్ లో చదువుకుంది అనేసి. నేను సెంట్రల్ ఆఫీసర్స్ లో బీఎస్సీ చేసినాను, ఎంఎస్సీ ఏమో గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో అప్లైడ్ ఫిజిక్స్ లో చేసుకున్నాను. హీ వాజ్ 100% షూర్ ఐ డిన్ స్టడీ ఇన్ స్వామీస్ కాలేజ్. సరే థర్డ్ టైం రిపీట్ చేస్తున్నాడు, ఫోర్త్ టైం రిపీట్ చేసేసరికి స్వామి పదే పదే లేదు తను నా కాలేజ్ లో చదివి నా కాలేజ్ లో తీర్చేస్తా, ఇంకా హీ కాంట్ గో ఆన్ ఆర్గ్యూయింగ్ విత్ స్వామి, ఇంకా నోరు మూసుకొని అప్పుడు స్వామి మా అమ్మ నంజమ్మ గారి గురించి మాట్లాడి హౌ వీ యూస్ టు కమ్ టు స్వామి ఎవ్రీ వెకేషన్ వీ యూస్ టు కమ్ హుంట్లీ టు పుట్టపర్తి అండ్ బాస్క్ ఇన్ స్వామీస్ గ్రేస్, అవన్నీ స్వామి ఆ అబ్బాయితో అంతా డిస్క్రైబ్ చేసి మా అమ్మ గురించి చెప్పి అంతా చేసి అండ్ దెన్ హీ టుక్ హిస్ పార్థిమస్ గారు అండ్ కేమ్. ఇదంతా చెప్తా ఉంటే నాకనిపించింది నేను అక్కడ స్వామి ముందర ఫిబ్రవరి నుంచి మే 30th వరకు ఉంటే నాకు ఒక్క మాట స్వామి నువ్వు వచ్చినావా అని నేను చెప్పలేదు అనేసి ఇంకా ఒక లాగ కంట్రోల్లో అఫ్కోర్స్ మళ్ళీ జూలైలో ఐ టు అపియర్ ఫర్ అ రెగ్యులర్ ఇంటర్వ్యూ డాక్టర్ భగవంత్ అమీన్ అదంతా అయినప్పుడు ఇంకా అప్పుడు మన టీచర్స్ అందరికీ పిలిచి ఒకసారి స్టాఫ్ మీటింగ్ ఏదో ఉంటే మళ్ళీ నన్ను అందరు టీచర్స్ కి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు వీళ్ళు వీళ్ళ అమ్మమ్మ గురించి మా అమ్మ గురించి అట్లా అనేసి. బట్ ఇట్ టుక్ హౌ మెనీ డేస్? సో మెనీ మంత్స్. నా పాయింట్ ఇక్కడ ఏమంటే మీరు అన్నారు కదా ప్రతి కాలేజ్ అట్లా అయిపోవాలా, ప్రతి కాలేజ్ లో స్వామి ఇది రావాలి. సో ఆ రోజుల్లోనే స్వామి హీ ప్రూవ్డ్ దట్ ఎనీ కాలేజ్, సో మచ్ సో నేను చెప్తాను మీకు ఆ కాలేజ్ లో ఒక అబద్ధం మాట్లాడితే టీసీ ఇచ్చి పంపించేసా. వీ షు హ్యావ్ వన్ వెరీ స్ట్రిక్ట్ ప్రొఫెసర్, ప్రిన్సిపల్ ఆఫీస్ పోయి టీసీని రికార్డ్ రాయకుండా ఉంటే నిజం చెప్పు, అబద్ధాలు మాత్రం చెప్పదు. అంత ప్రిన్సిపల్స్, సో వెర్ ఎవర్ స్వామీస్ ప్రిన్సిపల్స్ ఇస్ దేర్ దట్ ఈస్ స్వామీస్ కాలేజ్. సో యూ వెరీ రైట్లీ సెడ్ అన్ని కాలేజీలు అట్లా అయిపోయినాయంటే ఎంత ఆనందంగా ఉంటుంది. ప్రతి కాలేజ్ విల్ బి స్వామీస్ కాలేజ్, ఆల్ టీచర్స్ విల్ బి స్వామీస్ టీచర్స్.
1: చాలా బాగుందమ్మా, మీరు మొదలు పెట్టినప్పుడేమో స్వామి పక్కన కూర్చుంటేనే స్వామితో కలిసి ఉన్నట్టు కాదు, స్వామి చెప్పిన మాట వింటూ ఎక్కడున్నా స్వామితో కలిసి ఉన్నట్టే అని చెప్పారు. ఇప్పుడు స్వామి ప్రిన్సిపల్స్ ని ఫాలో అయ్యేది, ఏ కాలేజీ అయినా స్వామి కాలేజే, అవి ప్రాక్టీస్ చేసేవాళ్లు ప్రతి వాళ్ళు స్వామి దగ్గర చదువుకున్నవారే అని ఎంతో ఆనందంగా ఉంది వింటూ ఉంటే. నేను ఒక 10 నిమిషాల ముందరే అనుకుంటాను మీతో అన్నాను, స్వామి కాలేజ్ లో చదువుకునే అదృష్టం నాకు దొరకలేదు, స్వామి నాకు ఆ భాగ్యం ఇవ్వలేదని. కానీ ముగ్గురు గురువుల్ని నా ముందర కూర్చోబెట్టి ఒక గంట సేపట్లోనూ మీరు నేను అక్కడ చదువుకుంటే ఎంత ఆనందం నాకు కలిగేదో అంత ఆనందాన్ని ఇచ్చారు, అలాగే మన శ్రోతలందరూ కూడా మీ మాటలు విని అంత ఆనందాన్ని అనుభవించారని నాకు గట్టి నమ్మకం.
0: ఈరోజు ఇంకో పాయింట్ చెప్పాలనుకుంటాను అన్నట్టే, ఇంతమంది స్టూడెంట్స్ మేము టీచర్స్ చూస్తా ఉంటే ఎంత సంతోషంగా ఉంది.
2: మీ ఆనందం మీరు కాసేపు మాతో మా స్టూడెంట్స్ మధ్య తిరిగితే
0: స్టోరీ టు టెల్ that how they are implementing Swami's ideals in their offices, in their teaching, in their family, household and all. Family. The two talks mein morning innaru chusnaru vallu entento pedda padal padavallo vellintaru, but one thing that when they have Swami in their heart they are doing wonderful jobs. Entha baga work ante Swami they are taking it forward. That itself, thinker, our example can think him, Kaval. They are proofs, solid proofs. Our students are solid proofs that, you know, Swami's education
2: system. Educational mission, how it is. Our college and Chibayat coach in the students, it's matching.
0: It's wonderful match. ఇంకోటి ఏమంటే ఈ రోజు స్వామి శారీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కదా అంకిత ప్రభులో, ఇదంతా సమ్ యెల్లో శారీస్ అట్లా, వీళ్ళంతా ఏమి వీఆర్ కాలింగ్ ఇట్ ద గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్. సో ఈ రోజు అందరూ గోల్డ్ కలర్ శారీస్, యెల్లో కలర్ శారీస్ వేసుకోవాలా, డెకరేషన్ అంతా యెల్లోగా ఉంది, వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేసిన శారీస్ యెల్లోగా ఉంది. సో నాకు వచ్చి ఈ ప్యాకెట్ ఇస్తే ఎదురుగా చీఫ్ గెస్ట్ షీ ఓపెన్డ్ ఆ బ్యాగ్, ఐ సా యెల్లో శారీ. ఈ యెల్లో శారీ చూస్తానే ఒక బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ గుర్తొచ్చేసింది. ఏమంటే ఆ రోజుల్లో స్వామి చేత్తో ఇచ్చేవాళ్ళు, స్వామి ఒక్కో టీచర్ కి దగ్గర వచ్చి, మేం లేచిపోయే పని లేదు స్వామి, మా దగ్గర వచ్చి ఇచ్చేవాళ్ళు.
3: కలర్లు కూడా చూసేవాళ్ళు,
0: డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్.
3: గురు పూర్ణిమ
0: కలర్ గురించే కథ. ఏమంటే సమ్ టైమ్స్ ఇట్ విల్ బి ఆల్ యూనిఫామ్ సారీ, సమ్ టైమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్. సో కొంతమంది టీచర్స్ కి ఒక కలర్ ఇస్తే, స్వామి నాకు వేరే కలర్ కావాలంటే, స్వామి సో లవింగ్లీ సో చేంజ్ చేసి ఇచ్చేవాళ్ళు. నాకేమంటే స్వామి ఏది ఇస్తే దట్ ఈస్ అన్ అక్సెప్టెన్స్, అదే ప్రసాదము. బట్ దట్ డే స్వామి కొన్ని బనారసీ చీరలు తీసుకుని వచ్చారు ప్రఫుల్ల. సో దాంట్లో డిఫరెంట్ కలర్స్, ఏమంటే ఆరెంజ్ కలర్, డార్క్ పింక్ కలర్, లైట్ పింక్ కలర్, లైట్ ఎల్లో, డార్క్ ఎల్లో, అంతా ఇట్లా బయటకు వస్తున్నప్పుడు స్వామి నాకు ఈ ఆరెంజ్ ఈ ఎల్లో మాత్రం ఇవ్వద్దాను స్వామి, చాలా బ్రైట్ గా ఉంది. నేను అంతవరకు ఆ బ్రైట్ ఎల్లో వేసుకునేదాన్ని కాదు. సో అట్లా మనసులో ఒకటి వచ్చింది, స్వామి వచ్చినారు ఇంకా ఇస్తా అన్నారు, కొంతమంది చేంజ్ చేసుకున్నారు. కరెక్ట్ గా నా దగ్గర వచ్చేసరికి ఒక మంచి బ్రైట్ ఎల్లో గోల్డెన్ ఎల్లో సారీ నాకు ఇచ్చినారు. సరే స్వామికి దండం పెట్టుకుని, ఇది స్వామి ప్రసాదం, స్వామి ప్రార్థనాస్కారం తీసుకుని సంతోషపడ్డాను. ఆల్దో ఐ డిడ్ వాంట్ దట్ కలర్, స్వామి రెండు పాదాలు ముందుకేసి వెనక్కి వచ్చి, ఇది మంచి కలర్ కట్టుకో అని చెప్తున్నారు. సో ఈ రోజు అంత డిస్ట్రిబ్యూషన్ ఎలా సారీస్ అయితా ఉంటే నాకు అదే మాట గుర్తొచ్చింది, స్వామి అందరికీ చెప్తా అన్నారు, ఇది ఒక శుభమైన కలర్, పసుపు కలర్ ఇది, అంత అదే మాట మంచి కలర్ కట్టుకోండి అనేసి పిల్లలందరికీ చెప్పాలని అనుకుంటా ఉన్నాను.
3: సో అమ్మా స్వామి ఎన్నోసార్లు అన్నారు నా స్టూడెంట్స్ అయినా ప్రాపర్టీ అని. మీరు చెప్తున్న ఈ మాటలన్నీ వింటూ ఉంటే స్వామి దగ్గర చదువుకుని బయటికి వెళ్లిన స్టూడెంట్స్ వాళ్ల జీవితాల్ని ఎలా గడుపుతున్నారు, అందరినీ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా ఎలా ప్రభావితం చేస్తున్నారు అనేది చూస్తుంటే అలాగే స్వామి అంటారు మీ లైఫ్ నా మెసేజ్ కావాలి అన్నారు.
0: ఎగ్జాక్ట్లీ
3: వాళ్ళు ఆ వాక్యానికి తగినట్టు, స్వామి చెప్పిన మాటకి తగినట్టు ఉండడమే స్వామికి మనం ఇచ్చే గురుదక్షిణ ఏమో అనిపిస్తుంది. మీతో ఈ రోజు మాట్లాడితే నాకు మీకు ఎలా ధన్యవాదాలు చెప్పాలనేది కూడా అర్థమవటం లేదు. ఒక్కొక్కసారి వి బికమ్ స్పీచ్ లెస్. స్వామిని చూసినప్పుడు ఎలా మనకి నోట్లోంచి మాట రాదో అలాంటి పరిస్థితిలో ఉన్నా ఈ రోజు నేను ఇంత ప్రేమను, స్వామి ప్రేమను మీ దగ్గర నుంచి అనుభవిస్తున్నాం ఇవాళ, అదొక్కటే చెప్పగలను నేను. ఇంత సమయాన్ని మన రేడియో సాయి శ్రోతలందరి కోసం మీరు ఈ రోజు ఇంత బిజీగా ఉండి కూడా వచ్చి ఇంత సమయాన్ని మాకు ఇచ్చినందుకు శ్రోతలందరి తరఫున, రేడియో సాయి వారి తరఫున మీకు మా ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ సో మచ్.
4: అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు
0: స్వామి కృపకి కృతజ్ఞతలు.

ఇంతవరకు మీరు అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవం సందర్భంగా జూలై 20-21 తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాల్లో 5వ భాగం విన్నారు. ఈ కార్యక్రమంలో 6వ భాగాన్ని రేపు మీరు వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

భారతీయం. సనాతన భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతలను అలంకరించే ప్రసంగ మాలిక ఒక భావవీచిక.

ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి భారతీయం కార్యక్రమానికి స్వాగతం. భారతీయ పురాణేతిహాసాలు, వాటిలోని పాత్రలు భారతీయులకే కాక యావత్ ప్రపంచానికి ఆదర్శప్రాయమైనటువంటి విలువలను బోధిస్తాయి. అందులోనూ స్త్రీమూర్తులు తమ ఉత్తమ గుణసంపన్నములతో, కార్యశీలతతో, ధైర్య సాహసాలతో ప్రస్తుత సమాజం సైతం ఎలుగెత్తి చాటగలిగే ఆదర్శప్రాయమైనటువంటి విలువలతో మెరిగారు. ఈనాటి నుంచి భారతీయం కార్యక్రమంలో 3 వారాల పాటు శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థల అనంతపూర్ క్యాంపస్లో సేవలందించిన తెలుగు ప్రొఫెసర్ డాక్టర్ పద్మావతి గారు మహాభారతంలోని ప్రముఖ స్త్రీ పాత్రలు, వారు అందించే పాఠాలు గురించి విశ్లేషించి అందిస్తారు. ఈనాటి మొదటి భాగంలో పద్మావతి గారు గాంధారి, కుంతీల పాత్రల గురించి ప్రసంగిస్తారు.

సంస్కృత భారతం స్త్రీ లక్షణాలను గురించి ఇలా చెప్తోంది. ధృతి, క్షమ, దయా, శౌచం, కారుణ్యం, వాగనిష్ఠుర, మిత్రాణాంచ అనభిద్రోహ సప్తైతా సమిధ స్త్రియ అని. ధైర్యం, సహనం, దయ, పావన లక్షణం, కరుణ, మాటల్లో మృదుత్వం, ద్రోహ లక్షణం లేకుండా ఉండటం, ఇవి స్త్రీ లక్షణాలు అని అర్థం. ఈ గుణాలు స్త్రీ ఎక్కడెక్కడ ప్రదర్శించాలో చెప్తూ ఆధునిక కవి రాయప్రోలు వారంటారు, ధృతితోడ గృహంబు దిద్దవే, క్షమతో పసిపాప నెత్తవే, దయజూడవే బంధుజాలమున్, కరుణింపవే కష్టజీవులన్, శుచివై కులకీర్తి నిల్పవే, పలుకాడకు నిష్ఠురంబుగా, సఖునేపకు ద్రోహ చింతనన్ అంటారు. గృహం దిద్దుకోవడంలో ధైర్యం, సంతాన పాలనలో ఓర్పు, బంధుజన విషయంలో దయ, కష్టజీవులపై కరుణ, కులకీర్తి నిలుపడంలో పావనత్వం, ఎవరితోనూ నిష్ఠూరంగా మాట్లాడకపోవడం, భర్త పట్ల ద్రోహరహితంగా అంటే శీలవతి అయి మెలగడం, ఇవన్నీ స్త్రీ ఆయా సందర్భాలలో చూపించాలి అంటారు. తల్లిగా క్షమ, ఓర్పు ప్రదర్శించాలి స్త్రీ అని ఇక్కడ చెప్పడం జరిగింది. నవమాసాలు మోసి కని బిడ్డ మలమూత్ర పురీషాదుల్ని ఓర్పుతో భరిస్తూ సేవలు చేస్తూ బిడ్డల ఆలనా పాలనా చూసే ప్రేమైక మూర్తి అమ్మ. స్త్రీలో ప్రధానమైన గుణం మాతృత్వం. తొట్టిలో పసిపాపను, దొడ్డిలోని బాలవత్సమున్, తోటలో పచ్చిమొక్కను ఏకవత్సల దృష్టితో సాకినట్టి ప్రియ కుటుంబినులు అంటూ ఆధునిక కవులు స్త్రీ స్వభావంలోనే తల్లితనం దాగి ఉంది అని ప్రశంసించారు. దొడ్డిలోని లేగదూడల్ని, తోటలోని మొక్కల్ని, ఉయ్యాలలో పిల్లల్ని, అన్నింటినీ వాత్సల్య దృష్టితో చూడడం స్త్రీలకే చెల్లింది. మాతృత్వం యొక్క ఘనతను గుర్తిస్తూ మహాకవి ఆరుద్రగారంటారు, చూలాలినెవరినైనా చూడగానే నేను జోడిస్తాను చేతులు, పూజిస్తాను మనస్సులో, మానవజాతి ఇకముందు మరణించబోదని మౌనంగా హామీ ఇస్తుంది ప్రతి గర్భవతి అంటూ గర్భవతులకు నమస్కారాలు అర్పిస్తున్నారు. ఎందుకు? ప్రజాతంతుం ఆవ్యవచ్చేచ్ఛీతని వేదాల్లో చెప్పబడింది. దానికి అనుగుణంగా సంతానతంతువును కాపాడడంలో ప్రధాన బాధ్యత నిర్వర్తిస్తూ స్త్రీ మానవజాతి మనుగడకు కారణభూతురాలవుతోంది. మధురభావం వేది మనదేశమందన్న మాతృభావము కంటే మాన్యమెద్ది అంటారు బాబావారు. మన సంస్కృతి, దాని పరిరక్షణం మాతలైన స్త్రీలపైననే ఆధారపడి ఉంది అంటారు స్వామి. మాతృత్వం స్త్రీకి భగవత్ ప్రసాదితమైన ఒక వరం. ఆ వరాన్ని సంఘనీతికి అనుగుణంగా పొంది సంతానాన్ని సద్గుణవంతులుగా తీర్చిదిద్దితే అది నిజంగా వరమే, లేకపోతే శాపమవుతుంది. ఆ స్త్రీకి మాత్రమే శాపం కాదు సుమా, జాతికే శాపమవుతుంది. సంతానాన్ని తీర్చిదిద్దడం కేవలం స్త్రీ బాధ్యత మాత్రమేనా, పురుషుడికి లేదా అంటే తప్పక ఉంది, కాని ఎక్కువగా స్త్రీకే ఉంది. లక్ష్మీనారాయణులు, పార్వతీ పరమేశ్వరులు, సీతారాములు అంటూ దేవతల్లో కూడా స్త్రీ దేవతల పేర్లను ముందుంచడం స్త్రీల గొప్పతనాన్ని చాటుతోంది అంటారు బాబావారు. అలాగే తల్లిదండ్రులు అనే మాట కూడా బిడ్డలను తీర్చిదిద్దడంలో తల్లిదే ప్రథమ బాధ్యత అనే విషయాన్ని చాటుతోంది. మనం మాతృదేశం అంటాం, అలాగే ఆంగ్లంలో మదర్ల్యాండ్ అంటారు, కాని ఫాదర్ల్యాండ్ అనరు కదా. ఇలా పాశ్చాత్య సంస్కృతిలో కూడా తల్లికే అధిక స్థానం ఇవ్వబడింది అంటారు స్వామి. తనయుడు దుష్టైన తండ్రి తప్పు, కూతురు చెడుగైన మాత తప్పు అని నరసింహ శతకకర్త అంటాడు, కాని కూతురుకు కాని కొడుకుకు కాని తొలి గురువు తల్లి మాత్రమే. వన్ గుడ్ మదర్ ఈజ్ వర్త్ 100 స్కూల్ మాస్టర్స్ అంటారు జార్జ్ హెర్బర్ట్. మెన్ ఆర్ వాట్ దేర్ మదర్స్ మేడ్ దెమ్ అంటారు రాల్ఫ్ వాల్డో ఎమర్సన్. బాబావారంటారు తల్లి ఒడి బిడ్డకు ప్రథమ బడి అని. ఈ విషయంలో స్వామి ఒక చిన్న కథ కూడా చెప్పారు. ఒక తల్లి కూరగాయలు అమ్ముకుంటూ భుజంపై కొడుకును కూర్చోబెట్టుకుని పోతూ ఉంటే ఆ పిల్లవాడు అవతలి స్త్రీ నెత్తిమీది గంపలోని ఒక మామిడి పండు దొంగతనం చేసి తింటున్నాడట. అది చూసి ఆ తల్లి వాడి సమర్థతకు ముచ్చటపడిపోయి వాడి బుగ్గలు పుణికి ముద్దు పెట్టుకుందట. కడకు వాడు పెద్ద దొంగై జైలు పాలయ్యాడట. వాడికి ఉరిశిక్ష పడిందని ఏడుస్తున్న తల్లిని చూసి దగ్గరకు రమ్మని పిలిచి గొంతు పిసికాడట వాడు.
కారణం అడిగిన రక్షక భటునితో, అయ్యా, నేనీనాడు ఇలా తయారు కావడానికి కారణం మా అమ్మే. నేను మొదట దొంగతనం చేసిన రోజే నాకు బుద్ధి చెప్పి ఉంటే నేనిలా అయ్యుండేవాడిని కాను. అందుకే నా తల్లికి శిక్ష విధించాలి అన్నట్ట. బిడ్డ మానసిక ప్రపంచం యొక్క ఎదుగుదలకు ప్రధాన ప్రేరక శక్తులు తొలిదశలో తల్లిదండ్రులు. మొదటిది తల్లి. న్యూరాలజీ శాస్త్రజ్ఞుల పరిశోధనల ప్రకారం బిడ్డ పుట్టిన తరువాత 2-3 ఏండ్ల నుండి 15-16 ఏండ్ల లోపల ఆ బిడ్డ మానసిక ప్రపంచం రూపుదిద్దుకుంటుందట. మెదడులో ఒక్కొక్క భాగం ఒక్కో లక్షణానికి నిలయమట. ఒక భాగం కళాలక్షణానికి అయితే మరొక భాగం ఆచరణతత్వానికి, ఇంకో భాగం నేర ప్రవృత్తికి. ఇలా విభజితమై ఉంటుందిట మానవుని మెదడు. తాము విన్న, చూసిన, అనుభవించిన విషయాల వల్ల, పరిస్థితుల వల్ల పిల్లలు ఎదుగుతున్న దశలో నరాలు కూడా ఎదుగుతూ మెదడులోని ఆయా విభాగాలతో కలిసిపోవడం వల్ల వారి శీలం తీర్చిదిద్దబడుతుందట. తల్లిదండ్రుల పెంపకం లోపం వల్ల కానీ, పరిస్థితుల కారణంగా కానీ, ఇతర కారణాల వల్ల కానీ, పిల్లవాడి నరాలు ఎదిగే క్రమంలో నేర ప్రవృత్తి ఉన్న మెదడు విభాగంతో అది గనక జతపడితే జీవితమంతా ఆ పిల్లాడు నేరస్థునిగా బ్రతకవలసిందే. నేర ప్రవృత్తి అతడి తత్వమైపోతుంది అంటారు న్యూరాలజిస్టులు. కాని మన ప్రాచీన సంప్రదాయం, సంస్కృతి ప్రకారం సంతానం యొక్క మానసిక లక్షణం 3 ఆధారపడి ఉంటుంది. 1, అతని పూర్వజన్మ వాసనాగతమైన సంస్కారం. 2, ఆనువంశిక లక్షణం, అంటే తల్లిదండ్రులు వంశం నుండి సంక్రమించేది. 3, తల్లిదండ్రుల పెంపకం. తరువాత అధ్యాపకులు, మిత్రులు, సంఘం, భార్య లేదా భర్త, వీరు కొంత ప్రభావాన్ని చూపించడం జరుగుతుంది. వీటిలో మొదటిది పూర్వజన్మ వాసనాగత సంస్కారం. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు ఈ జన్మలో పుట్టుకతో వచ్చే తత్వం ఇది. ఇది పూర్వజన్మలో వ్యక్తి తలపులు, మాటలు, చేతలు, సాధనల వల్ల నిర్ణయించబడుతుంది. ఇలాంటి పూర్వజన్మ వాసనా ఫలితంగానే చిన్న వయస్సులోనే గొప్ప గొప్ప పాండిత్యాలు ప్రదర్శిస్తూ ఉంటారు కొంతమంది పిల్లలు. వీళ్లనే మనం చైల్డ్ ప్రాడజీస్ అంటాం. 2, ఆనువంశిక లక్షణం. మానవ స్వభావంపై ఆనువంశిక లక్షణం 2 ఉంటుంది. 1, దైహికం. 2, మానసికం. అంగాదంగాత్ సంభవసి హృదయాదధిజాయసే ఆత్మావై పుత్రనామాసి త్వం జీవ శరదాంశతం అని వేదమంత్రం. శరీర అంగాల నుండి, తన హృదయ లక్షణం నుండి తానే పుత్రుడుగా ఉద్భవిస్తాడు వ్యక్తి అని అర్థం. సంతానంపై ఆనువంశిక ప్రభావం ఉంది అనే విషయాన్ని ఇది ధృవపరుస్తోంది. ఇక 3, తల్లిదండ్రుల పెంపకం. వారి బోధలు, ఆలన, పాలన, ఇలాంటి పరిస్థితుల వల్ల వ్యక్తి యొక్క వ్యక్తిత్వం తీర్చిదిద్దబడుతుంది. కాని వ్యక్తిశీలంలో ఏ గుణం ఆనువంశికంగా వచ్చింది, ఏది పెరుగుతూ అలవర్చుకున్నాడు అనే ప్రశ్నకు సమాధానంగా పిల్లలపై ఆనువంశిక ప్రభావం గురించి చర్చించిన శాస్త్రవేత్త మేజర్ లియనార్డో డార్విన్ ఏ గుణాన్ని వ్యక్తి పెరుగుతూ అలవర్చుకున్నాడో, ఏ గుణాన్ని ఆనువంశికంగా తల్లిదండ్రుల నుంచి పొందాడో నిర్ధారించి చెప్పడం కష్టం అని అభిప్రాయపడ్డాడు. తల్లిదండ్రుల ప్రవృత్తులు, పెంపకం ఎలా ఉంటే పిల్లల ప్రవృత్తులు అలా తయారు కావడానికి కొంత ఆస్కారం ఉంది. తల్లిదండ్రుల్లో లోభత్వం ఉంటే పిల్లల్లో కొంత లోభత్వం వచ్చే ఆస్కారం ఉంటుంది. తల్లిదండ్రులు సజ్జనులైతే పిల్లలు సజ్జనులయ్యే ఆస్కారం ఉంది. తెలుగులో ఒక సామెత ఉంది, ఆ చీరలోది ఆ బట్ట అని. అంటే చీరగా ఉన్న వస్త్రంలోని లక్షణాలే దానిలోని ముక్క అయిన బట్టకి ఉంటాయి అని దాని అర్థం. నేనిప్పుడు తల్లిదండ్రుల లక్షణం, పెంపకం, ప్రత్యేకించి తల్లి లక్షణం, పెంపకం సంతానం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేటటువంటి విషయాన్ని మహాభారత పాత్రల ఆధారంగా చెప్పబోతున్నాను. రామాయణం ఆదికావ్యమైన మానవ మనస్తత్వాన్ని భారతం ప్రతిబింబించినంతగా ఆదర్శ లక్షణాలను ప్రతిపాదించే రామాయణం చూపించదు. పైగా తెలుగు సాహిత్యంలో భారతమే ఆదికావ్యంగా అవతరించింది. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ భరతర్షభ యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి నతత్క్వచిత్ అని భారతం గురించి చెప్పబడింది. ధర్మార్థ కామమోక్షాలనే చతుర్విధ పురుషార్థాల విషయంలో భారతంలో లేనిది ఇంకెక్కడా ఉండదు అని అర్థం.
ధర్మార్థ కామమోక్షాల నుండి భిన్న భిన్న సమయాల్లో భిన్న భిన్న పరిసరాల్లో వ్యక్తులు ఎలా ఎలా ప్రతిస్పందిస్తారు, దాని కారణాలేమిటి, ఎలా ప్రవర్తించాలి, ఏది నీతి ఏది అవినీతి అనే విషయాల వరకు అన్నీ సూచిస్తుంది, ప్రదర్శిస్తుంది మహాభారతం. చాలా విస్తృత పరిధి కలిగినటువంటి ఈ మహాభారతంలోని ప్రధాన కథ అందరికీ తెలిసిందే, దాయాదుల మధ్య ఆస్తి కోసం జరిగిన యుద్ధం, కౌరవులకు పాండవులకు రాజ్య భాగ విషయకంగా జరిగిన యుద్ధం కురుక్షేత్ర సంగ్రామం. భారతదేశ వ్యాప్తంగా ఆనాడున్న రాజవంశీకులందరూ ఆ యుద్ధంలో పాల్గొన్నారు. తెలుగు భారతం ప్రకారం ఆ యుద్ధంలో మరణించిన వారి సంఖ్య ఇది. మరణించిన వారికి తిలోదకాలివ్వాలని లెక్కించమని ధృతరాష్ట్రుడు అడిగితే ధర్మరాజు చెప్పిన సంఖ్య ఇది. యుద్ధంలో మరణించిన వ్యక్తుల్లో తెలిసిన వ్యక్తులు 76,20,000 మంది, తెలియని వ్యక్తులు 24,320 మంది. ఇంతమంది వ్యక్తులు మరణించారు. స్త్రీపర్వం అంతా విధవలైన భార్యల బిడ్డల పోగొట్టుకున్న తల్లుల యొక్క అక్కచెల్లెండ్రల యొక్క విలాపంతో నిండి ఉంటుంది. ఇంత విలయానికి కారణభూతులైన వ్యక్తులు కౌరవులు. వాళ్ల నిమిత్తం కారణంగానే ఈ యుద్ధం జరిగింది. ఈర్ష్యతో పాండవుల రాజ్యభాగాన్ని వాళ్లకు ఇయ్యకుండా అహంకరించిన దుర్యోధన్ని దుస్తంత్రం వల్ల ఇంత వినాశనం జరిగింది. ఈ వినాశనం జరగకుండా ఆపడానికి ధర్మరాజు ఎంత ప్రయత్నించినా అది ఆగలేదు. తమ పొట్ట పోసుకోవడానికి ఆఖరుకు 5 ఊళ్ళడిగితే సూది మొన మోపినంత భూమిని కూడా ఇవ్వను పొమ్మన్నాడు దుర్యోధనుడు. కౌరవులంతా దుష్టుడైన తమ అన్న దుర్యోధన్ని అనుసరించిన వారే. ఎక్కడో 1-2 సందర్భాలలో వికర్ణాది సోదరులు దుర్యోధన్నికి కొంత వ్యతిరేకించినా కడకు అతన్నే అనుసరించారు. కాబట్టి కౌరవ ప్రతినిధిగా దుర్యోధనుణ్ణి గ్రహించవచ్చు. ఇక పాండవులందరూ గుణశ్రేష్ఠుడైన ధర్మరాజును అనుసరించిన వారే. ఎక్కడో 1-2 సందర్భాలలో భీమార్జునులు కొంత నిష్ఠూరాలు ఆడుకున్నా వారందరూ ఐకమత్యంతో బ్రతికారు. అన్న అయిన ధర్మరాజు మాటకు బద్ధులై ఉన్నారు. కాబట్టి పాండవ ప్రతినిధిగా ధర్మరాజును తీసుకోవచ్చును. దుర్యోధన ధర్మరాజుల స్వభావం ఏమిటి, వారి గుణశీల నిర్మాణానికి వారి తల్లులు ఎంతవరకు కారణభూతులు, ఆ తల్లుల గుణశీలాలు ఎటువంటివి, వారి పెంపకం ఎలాంటిది అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. దుర్యోధన్య స్వభావం అందరికీ తెలిసిందే, అయినా ఒక్క మాట అతని తత్వాన్ని సమీక్షిద్దాం. విహంగ వీక్షణం అంటే పక్షి అలా చూస్తుంది చూడండి, అలా ఒక్క మాట అతని స్వభావాన్ని సమీక్షిద్దాం. అసూయ, క్రోధం, దురభిమానం, అహంకారం, వీటి వల్ల వచ్చిన స్వార్థం, వాక్పారుష్యం, ఇవి దుర్యోధనుల్లో కనిపించే ప్రధాన గుణాలు. పాండవులు తండ్రిలేని బిడ్డలుగా హస్తినలో అడుగుపెట్టేనాటికి దుర్యోధనుడు 99 మంది సోదరులు తన్ను అనుసరిస్తూ ఉంటే తల్లిదండ్రుల ప్రేమలో తలమునకలవుతూ తానే మహారాజుగా గౌరవించబడుతున్నాడు. అతని అధ్యహం అంటే అహంకారం చక్కటి రాణింపు వల్ల పరితృప్తిని పొందుతూ ఉంది. కాని పాండవుల రాకతో ఒక్కసారిగా అతని స్థితి తలకిందైపోయింది. పాండవులలో భీముడు అతి బలవంతుడు, ఉద్ధతుడు. అతని ఉద్ధతిని తట్టుకోవడం కౌరవులకు సాధ్యమయ్యేది కాదు. శైశవ క్రీడల్లో అతన్ని ఎదిరించలేకపోయేవారు. దీన్ని సహించలేకపోయాడు దుర్యోధనుడు. పైగా పాండవులు వినయ విధేయతలతో, సమర్థతతో, సజ్జనత్వంతో అందరి ఆదరాభిమానాలను పొందడం, తండ్రి లేని బిడ్డలుగా అందరి జాలిని చూరగొనడం అతడు సహించలేకపోయాడు. అతని ఆత్మాధిక్యతాభావం ఆత్మన్యూనతాభావాన్ని సంతరించుకుంది, ఈర్ష్యగా పరిణమించింది. చిన్నతనంలోనే దుశ్శాసనాదులతో ఇలా అంటాడు దుర్యోధనుడు, ఉపాంశు వధ చేసి మధ్యము మదోద్ధతు చంపి నిస్సపత్నముగా ధర్మనందనున్ అశక్తున్ బంధించి ఏన్ అపాండవముగా సముద్ర వలయాఖిలక్షోణి మత్కృపాణ పటుశక్తిన్ అత్యధిక కీర్తిన ఏలెదన్ అంటాడు. రహస్యంగా భీముణ్ణి చంపేసి ధర్మరాజును బంధించి జగత్తును అపాండవం చేసి భూవలయాన్నంతా ఏలుకుంటాను అంటాడు అని పాపబుద్ధి యందు కృతనిశ్చయుడై భీమునికి అనేక అపకారాలు చేశాడు అంటాడు కవి. అన్నీ దాటి భీముడు బయటపడడంతో అతని ఆత్మన్యూనత బలీయమైంది. దీనికి తోడు ద్రోణాచార్యుని గురుత్వంతో వీరుడు, గురుభక్తి తత్పరుడు, కుశాగ్రబుద్ధి, ఏకాగ్రతాబలం కలిగిన అర్జునుడు ధనుర్విద్యా నిపుణుడవడం అతడు సహించలేకపోయాడు. మిగిలిన కౌరవుల స్థితి కూడా ఇంతే. అనిలాత్మజు బలమును అర్జును కార్ముక కౌశలంబు
శూరగుణంబుల్ మనమున సహింపనోపక వనరుజు ధృతరాష్ట్రసుతుల్ వందిరి తమలోన్ అంటాడు కవి. అంటే భీముని బలాన్ని, అర్జునుని విలువిద్య నైపుణ్యాన్ని, శూరత్వాన్ని భరించలేక కౌరవులు మనసుల్లో అసూయపడుతూ దుఃఖించారు అని అర్థం. ఇలా శైశవంలో కౌరవులందరిలోనూ కనిపించేది ఈర్ష్యాగుణం, అహంకారం, క్రోధం. తరువాత కుమార అస్త్ర విద్యా ప్రదర్శన ఘట్టం. ఇక్కడ బాహాటంగా పెద్దలందరికీ తెలిసిపోయింది ఇరుపక్షాల్లో రాజకుటుంబంలో రాజుకుంటున్న వైరుధ్యం. మొదట దుర్యోధన భీమసేన గదాయుద్ధం. ఈ యుద్ధం భావి పాండవ కౌరవ్య రణాభిసూచన పటిష్టం వయ్యే ఘోరాకృతిని అంటాడు కవి. జరగబోయే కురుక్షేత్ర సంగ్రామాన్ని ఆ గదాయుద్ధం ఆనాడే సూచించిందట. ఉద్ధతులైన కౌరవులు భీముని బలోద్ధతి, అర్జుని ధనుర్విద్యోత్తతి తట్టుకోలేకపోయారు. భీమునకు అందు వరుణ్ కీడ్వడ దొరగిరి ఉద్ధతులు రాజసుతులంటాడు కవి. విద్యలలో స్పర్ధతో అవతలి వ్యక్తిని గెలవడానికి ప్రయత్నించడం సజ్జన లక్షణం. స్పర్ధయా వర్ధతే విద్య అని అందుకే అంటారు. తాము ఓడిపోతుంటే గెలుస్తున్న అవతలి వ్యక్తిలోని సద్గుణాలను తెలుసుకోవాలి, కాని అహంకారం అలా తెలుసుకోనియదు. వివేకమనే సూర్యుణ్ణి మబ్బు కమ్మినట్లు కమ్మేస్తుంది, అవతల వాళ్ల పట్ల ఈర్ష్య కలిగేలా చేస్తుంది. ఈర్ష్య మానవుని దుష్ట మార్గాల వైపు మళ్లిస్తుంది. దుర్యోధనుడు హస్తినలో పాండవుల నుండి వచ్చే పోటీని తట్టుకోలేక వాళ్లను వారణావతానికి పంపించి లక్క ఇంట్లో కాల్పించడానికి ముందు తండ్రితో తన వేదనంతా వెళ్లగక్కుతాడు. ధర్మజుని గురించి ప్రజలందరూ గుణవృద్ధుడని, ధర్మశీలుడని అనుకుంటున్నారని, అతడు రాజ్యానికి వస్తే పెద్దలను పూజిస్తాడని, ధృతరాష్ట్రుని కోరికలు తీరుస్తాడని ప్రజలు అనుకుంటున్నారని చెబుతూ, కర్ణ శూలాయమానమైన ఆ మాటలు నేను వినలేను కాబట్టి పాండవులను ఎలాగైనా హస్తిన నుండి దూరం పంపించాలి, అప్పుడు ప్రజల్ని దాన సమ్మానాలతో నేను వశం చేసుకుంటాను అని చెప్పి తండ్రి అనుమతి పొంది వాళ్లను వారణావతానికి పంపి లక్క ఇంట్లో కాల్పించాలని ప్రణాళిక వేస్తాడు. పాండవులు అక్కడి నుండి బయటపడి ద్రౌపదిని వివాహం చేసుకుని ద్రుపదుని ఆశ్రయంతో బలపడితే సహించలేక ద్రుపదిని అండ పాండవులకు లేకుండా చేయాలని తండ్రి దగ్గరకు పోయి, ఆ ద్రుపదుడు పాండవులపై కోపించి వాళ్లను వెడలగొట్టేటట్లుగా ఏదైనా చేద్దాం, లేదా కౌంతేయులను మాద్రేయులను విడగొడదాం, లేదా అందమైన స్త్రీలను ప్రయోగించి ద్రౌపది పట్ల పాండవులు విరక్తులయ్యేటట్లుగా చేద్దాం, లేదా 5 మందికి భార్య కావడం కష్టమని ద్రౌపదికి చెప్పి ద్రౌపది పాండవులను విడిచిపోయేటట్లు చేద్దాం, లేదా భీముని రహస్యంగా చంపిద్దాం, అతడు మరణించాక అర్జునుని కర్ణుడు గెలుస్తాడు, దీంట్లో ఏది తొందరగా జరుగుతుందో, మనకు హాని కలగకుండా ఉంటుందో దాన్ని చేద్దాం అని తండ్రితోనూ కర్ణాదులతోనూ అంటాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దుర్యోధనలోని ప్రధాన గుణం పోటీని తట్టుకోలేని ఈర్ష్యాతత్వం ఎన్ని దుర్మార్గ ఆలోచనలకు దారితీసిందో అని చెప్పడానికే. దుర్యోధనుడు ఈర్ష్యాళువే కాకుండా అహంకారం, క్రోధం, దురభిమానం, వివేచనా రాహిత్యం, వాక్పారుష్యం, సంయమన రాహిత్యం ఇవన్నీ రూపెత్తిన మూర్తి. ఇవన్నీ అతనికి తల్లి నుండి కొంత సంక్రమించాయి, తల్లిదండ్రుల పెంపకంలో కొంత పెరిగాయి. ధృతరాష్ట్రుడు పుట్టుకతో అసూయాపరుడు కాడు. హస్తినాపురంలో పాండవులు అడుగుపెట్టిన తొలిదినాలలో తన పుత్రుల్ని, తమ్ముని కొడుకుల్ని సమానంగా చూసేవాడు అని భారతం చెప్తోంది. పుత్ర మమకారం అతన్ని అసూయాగ్రస్తుని చేసింది. కొరగాని కొడుకు పుట్టిన కొరగామియ కాదు తండ్రి గుణముల చెరచున్, చెరకు తుద వెన్ను పుట్టిన చెరకున తీపెల్ల చెరచు సిద్ధము సుమతి అనే సుమతీ శతక కర్త అన్నట్లు పుత్రుని తన పుత్ర మమకారంతో చెడగొట్టాడు, పుత్ర మరణానికి కారణమయ్యాడు. కాని ఇప్పుడు మనకు అవసరమైంది తల్లి గాంధారి పాత్ర. భారతంలో గాంధారి పతివ్రతగా, ధర్మపరాయణిగా, మహానుభావురాలిగా, నిష్పక్షపాతిగా, భయరహితురాలిగా చిత్రించబడింది. కాని గాంధారిలో పోటీ తట్టుకోలేని ఈర్ష్యాతత్వం దాగి ఉంది. కుంతి కంటే ముందుగా తాను గర్భవతి అయినా కుంతికి తనకంటే ముందు కొడుకు పుట్టాడని తెలిసి గాంధారి అసూయతో కడుపు బాదుకుంది. గర్భస్థ పిండం 100 వక్కలైంది. అప్పుడు వ్యాసుడు వచ్చి, మనోహీనవై ప్రవర్తించావు, ఇది కర్తవ్యమేనా అని మందలించి ఆ పిండ శకలాలను రక్షించే ఏర్పాటు చేస్తాడు. ఈసు విడిచినగాని సుఖము లేదు, మత్సరము కలిగితేను మనసులొక్కటి కావు, మత్సరము లేకున్న మనసే రామరాజ్యమంటాడు అన్నమయ్య.
ఈ మాత్సర్యం, అసూయ, గాంధారిని నిండా ముంచివేశాయి. తల్లి స్వభావం పిల్లలపై, ప్రత్యేకించి పెద్ద సంతానంపై విశిష్టమైన ప్రభావం చూపిస్తుందనేది శాస్త్రసమ్మతమైన విషయం. ఈ ఈర్ష్యా లక్షణం పెద్ద కొడుకైన దుర్యోధన్నికే కాదు, కౌరవులందరికీ దాదాపుగా సంక్రమించింది. అలాగే స్త్రీపర్వంలో కూడా భీముడు దుర్యోధనుణ్ణి తొడలపై కొట్టి చంపాడు అని తెలియగానే క్రోధంతో సంచలించిపోయిన గాంధారి పాండవులను శపించడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు వేదవ్యాసుడు వచ్చి, నీవు గురుసార ధీరబుద్ధివి, ఇట్టి నీకగునె మత్సరంబు వత్సా, బాగా ఆలోచించుకో, నీకు అసూయ తగినది కాదు, జాగ్రత్త, నీ అసూయ వల్ల ఎంత అరిష్టం పూర్వం కలిగిందో ఆలోచించు, అసూయ చాలా చెడ్డది అనే హెచ్చరిక ధ్వనిస్తుంది వ్యాసుని మాటల్లో. వెంటనే ఆమె, నేను అసూయాగ్రస్తను కాను, ఏదో దుఃఖ తీవ్రతతో ఆ విధంగా ప్రవర్తించాను అని భుజాలు తడుముకుంటుంది. ఇలా గాంధారి తత్వంలో అసూయ ఘోరంత దాగి ఉండి కనిపిస్తుంది, అది కొడుకులో కొండంతగా ఎదిగింది అనిపిస్తుంది. ఈ అసూయకు ఆమె జీవితంలో చాలా పెద్ద ఎత్తులోనే మూల్యం చెల్లించింది. అందుకే అన్నమయ్య అంటాడు, ఈసు విడిచినగా అని సుఖము లేదు అని. భీముడు గాంధారితో దుర్యోధనుడు చేసిన దుష్టకార్యాలనన్నింటినీ ఒక్కసారి ఎత్తి చెప్పి తన ప్రతిజ్ఞలను వివరించి తప్పనిసరి పరిస్థితుల్లో దుర్యోధన్ని చంపవలసి వచ్చింది అని చెప్తే, ఆ చావు సావదగు అన్నీచునకున్ అని దుర్యోధన్ని నిందిస్తూనే ధర్మజుని గుర్తు తెచ్చుకుని క్రోధ పరుషాక్షరంబుల ఆ మహారాజెక్కడ అని పిలిచింది అంటాడు కవి. ధర్మజుని వినయపూరితమైన ప్రవృత్తితో, శాంతపూరితమైన మాటలతో కొంత శాంతించింది గాంధారి. కాని నేత్రపట్టం నుండి ప్రసరించిన ఆమె చూపులతో ధర్మజుని పాదాలు, గోళ్లు కందిపోయినాయి. తన పాతివ్రత్య పుణ్యఫలాన్ని సాధనంగా చేసుకుని ఇంత వినాశనానికి కారకుడుగా శ్రీకృష్ణుని నిందించి అతని యాదవ వంశం నిర్వంశం కావాలని, శ్రీకృష్ణుడు దిక్కులేని చావు చావాలని శపించింది గాంధారి. ఇదంతా పుత్ర పౌత్ర వియోగ దుఃఖంతో పలికి ఉండవచ్చు. ఆ శాపం దుఃఖ జనితం కావచ్చు, అది భగవత్ సంకల్పం ప్రకారమే జరిగి ఉండవచ్చు. కాని గాంధారిలో ఎక్కడో అసూయ, దానివల్ల వచ్చిన క్రోధాంశ, దానివల్ల వచ్చిన వాక్పారుష్యం ఇవన్నీ కూడా ఉన్నాయి అని చెప్పక తప్పదు. దుర్యోధనులో కనిపించే వాక్పారుష్యం కూడా గాంధారి నుండే సంక్రమించింది. దుర్యోధనుడు భీష్మ ద్రోణాదులను అనేక సమయాల్లో, కడకు యుద్ధ సమయంలో కూడా ములుకుల్లాంటి పలుకులతో నిందించాడు. అవి భీష్మ ద్రోణుల విరక్తికి, దుర్యోధన్ని అపజయానికి, మరణానికి కారణమయ్యాయి. అందుకే బాబావారంటారు, జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్రబాంధవా, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం అంటారు. ఈ నాలుక వల్లే వ్యక్తికి అన్నీ కలుగుతాయి, సంభవిస్తాయి. దానివల్లే దుర్యోధనుడు చెడిపోయాడు. గాంధారి తన వంశాన్ని, తనను శపించిన తర్వాత శ్రీకృష్ణుడు ఆమెతో, యాదవకుల నాశనం కోసమై సాంబునికి సంక్రమించిన శాపం ఉండనే ఉంది, ఈ శాపం కొత్తగా పెట్టి నీవు సాధించిందేమిటి అని అడుగుతూ, మీ అపరాధమున వచ్చినట్టి కీడునకు ఇంత నొవ్వంగ నన్ను పలకతగునే అంటూ, మీరు చేసిన తప్పుగాను వచ్చిన ఫలితానికి నన్ను నిందించటం భావ్యమా అంటూ నిలదీసి చెవి సూడినట్లు పలికాడట. అంటే ములుకుల్లాంటి మాటలతో ఆమె చెవి కాలిపోయే రీతిగా సత్యం పలికాడని అర్థం. దీనికి నిరుత్తరయైన గాంధారి ఏమీ మాట్లాడలేదు అని కవి వర్ణిస్తాడు. స్త్రీపర్వమంతా గాంధారి విలాపాన్ని విస్తారంగా వర్ణించాడు కవి. ఇంత విస్తారంగా గాంధారి విలాపాన్ని వర్ణించిన కవి ద్రౌపది పరాభవం సమయంలో గాంధారి జరిగిన విషయం ధృతరాష్ట్రునకు తెలియజేస్తే, ధృతరాష్ట్రుడు ద్రౌపదిని పిలిచి వరాలిచ్చి శాంతింపజేశాడు అని మాత్రమే కవి వర్ణిస్తాడు. ఒక కులస్త్రీకి అంతటి అవమానం తన కొడుకుల వల్ల జరిగినప్పుడు స్త్రీ అయిన ఆమె ప్రతిస్పందనను కవి ఆమాత్రం చెప్పి వదిలిపెట్టడం కూడా గాంధారి తత్వాన్ని ఒక రకంగా ప్రదర్శిస్తోంది అని చెప్పవచ్చు. గాంధారి కళ్లకు గంతలు పాతివ్రత్య పరాయణ దృష్టితోనే కట్టుకున్నా, దానివల్ల ఆమె పుత్రపాలన విషయంలో కూడా అంధురాలైందేమో అనుకునే అవకాశం ఉంది. భర్త అంధుడైనప్పుడు తన కళ్ళు భర్తవి కాగా, తండ్రి పెంపకం భాగం, తల్లి పెంపకం భాగం తనది చేసుకుని పుత్రుని తీర్చిదిద్ది ఉంటే ఇంత అనర్థం జరిగి ఉండకపోవచ్చు అనిపిస్తుంది. లాలనాద్ బహవో దోషాస్తాడనాహ్ బహవో గుణాహ్ తస్మాత్ పుత్రంచ మిత్రంచ తాడయేన్నతు లాలయేత్ అని, విపరీత లాలన వల్ల దోషాలు, శిక్షణ వల్ల గుణాలు పుత్రులకు అలవడతాయని సూక్తి. భాగవతం కూడా ఈ మాటే చెబుతోంది.
లాలనమున బహుదోషము లోలి ప్రాపించు, తాడనోపాయములన్ చాలా గుణములు కలుగును అని. తండ్రి అయిన ధృతరాష్ట్రుని విపరీతమైన లాలనం మమకారం, తల్లి గాంధారి అలక్ష్యం రెంటికీ గురై చెడినది కౌరవులు అనిపిస్తుంది. స్త్రీ పర్వం మొత్తం గాంధారి విలాపమే. శోకమూర్తి, క్రోధమూర్తి, శాపప్రదాతగా పొలికలనంతా తిరుగుతూ కనిపించే గాంధారి తల్లిగా నిష్ఫలమైన స్త్రీగా దర్శనమిస్తుంది మనకు. వివాహ సమయంలో కన్నులకు గంతలు కొట్టుకున్న గాంధారికి మరణించిన కొడుకుల్ని చూడడానికి వ్యాసుడు యోగదృష్టి ప్రసాదిస్తాడు. ఆమె దుఃఖవర్ణన చదువుతున్న పాఠకులకు అనిపిస్తుంది, పుత్రుల పెంపకంలో కళ్లు మూసుకుని అలక్ష్యంగా ఉంటే కళ్లు తెరిచేటప్పటికీ వెక్కి వెక్కి ఏడవడం తప్ప ఇంకేమీ మిగలదు అనిపిస్తుంది. భగవాన్ బాబావారు కూడా ఈ విషయంలో తల్లి దృష్టి అనే ఒక చిన్న కథ ఉదాహరణగా చెప్పారు. కురుక్షేత్ర యుద్ధానంతరం కుమారుల్ని కోల్పోయి విలపిస్తున్న గాంధారి శ్రీకృష్ణుని చూసి దుఃఖంతో క్రోధంతో ఉడికిపోతూ ఇలా అందిట, కృష్ణ, నీకెందుకింత పక్షపాతం? ఒకరిని ఒక కంటితో, ఇంకొకరిని ఇంకో కంటితో చూడడం భగవంతుడైన నీకు న్యాయమా? పాండవులు నీకు ప్రియులు, కౌరవులు అప్రియులు కావడానికి కారణమేమి? పంచపాండవులు సుక్షేమంగా ఉన్నారు, నా నూరుగురు కుమారుల్లో ఒక్కరిని నిలబెట్టడానికి కూడా నీకు మనసొప్పలేదా? తల్లిదండ్రులకు పిండం పెట్టడానికైనా ఒకరిని వదలకూడదా? ఇంత కఠిన హృదయమా నీది అని నిందించిందట. అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాట, గాంధారి, ఇది నా దోషం కాదు, నీ దోషమే. నీ పుత్రుని నీవు ఒక్క క్షణమైనా చూచి ఉన్నావా? మానవ శిశువు పుట్టగానే చూసేది తల్లినే. నీ స్వార్థంతో నీ పతికి నేత్రాలు లేవని నీవు కృత్రిమంగా నేత్రాల కట్టుకట్టావు. తల్లివైన నీ దృష్టికే నోచుకోని నీ పుత్రులు దైవదృష్టికి ఏ విధంగా నోచుకోగలరు? పాండవులు పుట్టింది మొదలు కుంతి వారిని తన ఒడిలో పెట్టుకుని ప్రాణసమానంగా పెంచి తండ్రి లేని లోటు లేకుండా వ్యవహరించింది. పాండవులు అంతఃపురంలో ఉన్నా అడవుల్లో ఉన్నా వారి కోసమే బతికింది, వారి యోగక్షేమాల కొరకు నిరంతరం ప్రార్థించింది. అటువంటి తల్లి ప్రేమ పెంపకం శ్రీరామరక్షగా పాండవులు బ్రతికారు. సమస్త పురాణాలు ఇతిహాసాలు ఇదే నిరూపించాయి. తల్లి ఒడే ప్రథమ గుడి బడి బిడ్డలకు అని బాబావారు చెప్పారు. భారతంలో గాంధారి, కుంతి ఒక నాణానికి బొమ్మ బురుసులాంటివారు. కుంతి బొమ్మ అయితే బురుసు గాంధారి. తల్లి అలక్ష్యంగా ఉన్నా దౌర్బల్యవతి అయినా పుట్టిన సంతానం ఎలా పాడైపోతుంది అనేదానికి ఉదాహరణ గాంధారి అయితే, తల్లి ఉత్తమ పాలనలో బోధనలో గుణవతి అయిన తల్లి నీడలో ఎదిగిన సంతానం ఎంత అభ్యుదయాన్ని లౌకికంగా పారలౌకికంగా పొందగలదు అనే విషయానికి ఉదాహరణ కుంతి. కుంతి పేరు పృథ. చిన్నతనంలోనే తండ్రి శూరుడు పృథను తన మేనత్త కుమారుడైన కుంతి భోజనికి పెంచుకోవడానికి ఇస్తాడు. అప్పటినుండి ఆమె కుంతిగా పిలవబడుతుంది. చిన్ననాటి నుండి కడవరకు కుంతిలో కనిపించే లక్షణం వినయం, కోపరాహిత్యం, శాంతం, సమతా లక్షణం, ధర్మజ్ఞత, ప్రేమ, సేవాధర్మం. కుంతి భోజుడు కుంతిని చిన్నతనంలో కోపానికి మారుపేరైన దుర్వాసుని సేవకు నియోగిస్తే అహర్నిశలు అతి జాగ్రత్తగా అతనికి సేవలు చేసింది. సేవలు చేసే సమయంలో అలయదు మదినైన అలుగదెప్పుడు అంటాడు కవి. అంటే సేవలు చేసే సమయంలో కూడా శ్రమ అనుకోదు, మనసులో కూడా కోపించదు అంటాడు కవి. సేవలకు సంతోషించిన దుర్వాతుడు వరమిస్తానంటే అభిజాత్యానికి తగినట్లు వినయంగా తిరస్కరించింది. మంత్రం వద్దంటే ఎక్కడ శపిస్తాడో దుర్వాసుడు అనే భయంతోనే మంత్రాన్ని స్వీకరించింది. అరణ్యంలో శాపం పొందిన పాండురాజు కుంతి మాద్రులను తన్ను విడిచి హస్తినకు పొమ్మని సలహా ఇస్తాడు. ప్రాణాలైనా విడుస్తాము కాని నిన్ను విడిచి ఉండమని పలికి అడవుల్లో తపస్విని జీవితాన్ని గడిపిన సాధ్వీమణులు కుంతి మాద్రులు. పాండురాజు మరణం తర్వాత తాను సహగమనం చేస్తానంటుంది కుంతి. ప్రమత్తురాలైన తనకంటే బిడ్డలను అప్రమత్తంగా రక్షించుకోగలదు కుంతి అన్న దృఢనమ్మకంతోనే తన సంతాన బాధ్యత కూడా కుంతి చేతుల్లో పెట్టి మాద్రి భర్తతో సహగమనం చేసింది. తన వైధవ్య దుఃఖాన్ని పక్కకు పెట్టి అప్పటి నుండి అసిధారావ్రతంలాగా బిడ్డల ఆలనా పాలన చూడసాగింది కుంతి. ఆమెను అడవి నుంచి హస్తినకు తీసుకుని వచ్చిన ఒక ముని ఈ మాట చెప్తాడు, ఈ దేవి కూడా పతితో సహగమనం చేయాలనుకుని పుత్రరక్షణార్థమై మునిగణ ప్రార్థితయ్యై ప్రాణాలు నిలుపుకుంది అని అంటాడు. అలా బిడ్డల కోసమే బ్రతికింది కుంతి. బాల్యంలో కుంతి సంతానాన్ని ఎలా సాకింది అన్న విషయం భారతం ఇదమిత్తంగా వర్ణించలేదు. కాని కుంతి నడవడి, శీలం, పాండవుల గుణగణాలు, ప్రత్యేకించి ధర్మరాజు గుణశీలాలు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ముండసాకిన బిడ్డలు ముకుతాడులేని ఎద్దులు అనేది తెలుగు లోకంలో ఒక సామెత. ముక్కుకు తాడులేని ఎద్దు వశం తప్పి పక్కదారులు పట్టినట్లు భర్తలేని ఆడది పోషించిన బిడ్డలు తయారవుతారు భయంకరంగా అని దీని అర్థం.
కాని దీన్ని తిరగరాయిస్తుంది కుంతి చరిత్ర. పాండవుల ధర్మవీరగుణం, సహనం, క్షమ, శాంతిశీలత, ప్రేమతత్వం ఇవన్నీ తల్లి వల్లనే వారికి సంక్రమించాయని చెప్పవచ్చు. నకుల సహదేవులకు కుంతి సవతి తల్లి, కాని స్వంత తల్లి కంటే ఎక్కువ ప్రేమించింది. అరణ్యాలకు పోయేటప్పుడు సహదేవుని ద్రౌపది చేతిలో పెడుతూ, కడు పసిబిడ్డ వీడు ఒకటి కాదు అవునా నెరుంగండు, ముందర ఎయ్యడ ఒకపాటెరుంగడు, ఎదయంతయు కోమలము, ఎప్పుడైన నేకుడువగ విల్తుగాని తనకున్గల ఆకటి ప్రొద్దెరుంగడు, ఈ కొడుకిటు పోకకున్ మనము కుందెడు నిన్గని ఊరడిల్లెడున్ అంటుంది. ఈ సహదేవుడు పసిబిడ్డ, ఏమీ తెలియనివాడు, సుకుమారుడు, తన ఆకలి కూడా తెలియనివాడు. ఈ కొడుకిలా అరణ్యాల పాలవడం చూసి దుఃఖం కలుగుతోంది, కాని నీవున్నావనే ధైర్యంతో ఓర్చుకుంటున్నాను అంటుంది. అట్లే ఆశ్రమవాసంలో ఉన్న కుంతిని చూడడానికి పాండవులంతా పోయినప్పుడు కుంతి స్వంత బిడ్డలైన ధర్మజ భీమార్జునుల కంటే ముందు మొదట సహదేవుడు పరిగెత్తుకుంటూ వెళ్లి తల్లి పాదాలపై పడి ఏడుస్తాడు అని వర్ణిస్తాడు కవి. అంతగా సవతి పిల్లలను ప్రేమించింది కాబట్టే పాండవులంతా అంత ఐకమత్యంతో బ్రతికారు. భారతంలో మొదట కుంతి, తరువాత ద్రౌపది పాండవుల ఐకమత్యానికి కారణాలు. కుంతి యొక్క ఈ ప్రేమ పరాయణత్వం, ధర్మపరత్వం ధర్మరాజులో మూర్తీభవించి కనబడుతుంది. పాండవులందరిలోనూ ఈ గుణాలు కనిపిస్తాయి, కాని ధర్మరాజులో సంపూర్ణంగా దర్శనమిస్తాయి. నీ తమ్ముల్లో ఒకరిని మాత్రమే బ్రతికిస్తాను, ఎవరు కావాలో కోరుకో అని యక్షుడు అడిగినప్పుడు, కుంతీతనయుల్లో పెద్దనైన నేనున్నాను కాబట్టి మాద్రీతనయుల్లో నకులుని బ్రతికించమని అడిగితే అతని ధర్మపరాయణతను స్తుతించి యక్షుడు అందర్నీ బ్రతికిస్తాడు. ధర్మరాజులో కనిపించే ఈ ధర్మపరాయణత్వం, సమతాలక్షణం, ఉదాత్త గంభీర వ్యక్తిత్వం, స్థిర నిర్ణయ బుద్ధిశాలిత్వం, వచో మృదుత్వం, అసాధారణ ధైర్యం ఇవన్నీ కుంతి నుంచి సంక్రమించినవే. ధర్మరాజు కుంతికి ప్రతిబింబం, ఆమె పెంపకం, ధర్మబోధ కూడా దానికి దోహదం చేశాయి. ఏకచక్రపురంలో తాము నివసిస్తున్న ఇంటి బ్రాహ్మణ్ణికి బకుని వల్ల అనర్థం జరగబోతోంది అని తెలుసుకుని భీముని బకాసుర వధకు నియోగిస్తూ ఉంటుంది కుంతి. అప్పుడు ధర్మరాజు, అమ్మా, భీమసేనని బలపరాక్రమాల వల్లనే మనం రక్షించబడుతున్నాం అన్ని ఆపదల నుండి. ఇతరుల కొడుకుల కోసం తమ కొడుకుల్ని ఎవరైనా విడుచుకుంటారా? ఏ విధంగా భీమసేనుని ఇలాంటి కార్యానికి నియోగిస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు కుంతి ధర్మజునితో ఇలా అంటుంది, కృతమెరుగుట పుణ్యము, సన్మతి దానికి సమము సేత మధ్యము, మరి తత్కృతమున కగ్గలముగ సత్కృతి సేయుట ఉత్తమంబు కృతబుద్ధులకున్ అంటుంది. అంటే పొందిన ఉపకారం గురించి తలచుకోవడం పుణ్యం, ఆ ఉపకారానికి తగినట్లుగా ఉపకారం చేయడం మధ్యస్థమైన విషయం, కాని చేసిన ఉపకారం కంటే హెచ్చుగా ఉపకారం చేయడం బుద్ధిశాలురకు ఉత్తమమైన కార్యం అంటుంది. ఇలా కొడుకులకు ఆమె ధర్మాన్ని ఉపదేశించిన సందర్భాలు, క్షత్రియ ధర్మం ఉపదేశించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వ్యసనపరుడై రాజ్యం కోల్పోయిన ధర్మరాజుకు దుఃఖంతో సుతిమెత్తగా వాతలు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ధర్మపరులైన వాళ్లను ప్రేమించిన సందర్భాలు ఉన్నాయి. కొడుకుల్ని మాత్రమే ప్రేమించే స్వభావం కాదు కుంతిది. కోడళ్లను ప్రేమించడంలో కాని, బుద్ధులు బోధించడంలో కాని ఆమెలో లోపం ఎక్కడా కనిపించదు. రాక్షస స్త్రీ అయిన హిడింబతో ఉత్తమ స్త్రీగుణంబులు దాల్చి భీమునికి మనఃప్రియం చేయమని బోధిస్తుంది. ద్రౌపదికి కుంతికి మధ్య అపురూపమైన ప్రేమానుబంధం ఉంది. ద్రౌపది సత్యభామతో, మా అత్త పృథివీ సమాన అని ప్రశంసిస్తుంది. ఒక కోడలు అత్తను మా అత్త భూదేవితో సమానమని అన్నదంటే ఆ అత్త గుణగణాల్ని మనం ఊహించవచ్చు. కురుక్షేత్ర యుద్ధానంతరం ధర్మరాజు రాజైన తరువాత రాజమాతగా సర్వభోగాలను అనుభవించగలిగిన స్థితిలో ఉండి కూడా దానిని తృణప్రాయంగా తిరస్కరించి పుత్రశోక తప్తులైన గాంధారి ధృతరాష్ట్రులే తన అత్తామామలంటూ వారి వెంట అరణ్యాలకు పోయి వారి సేవలో జీవితం గడిపింది మూడేళ్లపాటు. తుదకు దావాగ్ని మధ్యంలో వారితో పాటు దగ్ధమైపోయింది కుంతి. వ్యాసభగవానుడు అందుకే ఆమెను కులాగ్రగణ్య అంటాడు. అటువంటి తల్లి పెంపకంలో పెరిగారు కాబట్టే పాండవులు ధర్మపరులు, సజ్జనులు, సహనపరులు, సమతాగుణులు అయ్యారు. ఇలా ఉత్తమ జీవితం పాండవులు గడపడానికి కారణం మూలసూత్రం భగవద్భక్తి. స్వామి చెప్పినట్లు దైవప్రీతి ఉంటే పాపభీతి, పుణ్యప్రీతి, సంఘనీతి వచ్చే అవకాశం ఉంది. కృష్ణుడనే మార్గదర్శకుడైన గురువు, దైవం పట్ల నమ్మకం కలిగించటంలో తల్లి అయిన కుంతి పాత్ర ఉంది. శ్రీకృష్ణుడు రాయబార సమయంలో కౌరవ పాండవుల పక్షాల యొక్క బలాబలాలు బేరీజు వేస్తూ ఇలా అంటాడు,
రోషమయ మహాతరువు సుయోధనుడు, ఉరుస్కందమందులోన కర్ణుడు, అలరు కొమ్మ సౌబలుండు, కుస్మఫలములు దుశ్శాసనుండు, మూలశక్తి తండ్రి. ధర్మజుండు ధర్మతరువు, అర్జునుండు ఘనస్కంధము, అనిలసుతుడు శాఖ, కవలు పుష్పఫలములు, ఏను భూసురులు వేదములు తదీయమైన మూలచయము అంటాడు. అంటే దుర్యోధనుడనే చెట్టుకు మూలం వేరు తండ్రి అంటాడు. అంటే ధృతరాష్ట్రుని పుత్ర మమకారం లాలనం దుర్యోధనునికి మూలబలం అని అర్థం. ధర్మజుడు అనే చెట్టుకు మూలం నేను సనాతన ధర్మం అంటాడు. అంటే ధర్మజుని మూలబలం ధర్మం దైవం అని. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే దుర్యోధని వేర్లు తండ్రి, అంటే అతని పుత్ర మమకారం విపరీత లాలన, అతని అధికారం మూలబలం దుర్యోధనునికి. ఇక్కడ ధర్మజునికి వేరు సాక్షాత్తు దైవము సనాతన ధర్మము. ఈ వేరు లేదా మూలశక్తిని ఏర్పాటు చేసేది తల్లి. తల్లి అయిన గాంధారి అలక్ష్యంతో దుర్యోధనునికి మూలబలం విపరీత పితృలాలనైంది. కుంతి తన స్వభావంతో వివేకంతో పాండవుల మూలబలం దైవంగా మలిచింది. ఎన్నో సందర్భాల్లో కుంతి కృష్ణునితో, నీ శిక్షలో పెరగట వల్ల పాండవులు పుణ్యపరులు నీతిమంతులు అయినారు కృష్ణ అంటుంది. ఒక్క పాండవులకే కాదు కౌరవులకు సకల జగానికి ఆశ్రయం నీవు, నీ పలుకే వేదం కృష్ణ అంటుంది. పాండవుల్లో కనిపించే అనన్య శరణాగతి తత్వం కుంతి వల్ల కలిగిందేనని అనిపిస్తుంది. ఇలా దైవం మూలమైతే ధర్మపరులై నీతిమంతులై పాపభీతి పుణ్యప్రీతి అనే గుణాలతో జీవితాన్ని పిల్లలు చరితార్థం చేసుకుంటారు. చరితార్థం అయ్యేలా చెయ్యగలదు కుంతిలాంటి తల్లి. కాని చంద్రునిలో మచ్చల కుంతిశీలంలో కనిపించే దోషం కన్యగా ఆమె కర్ణునికి తల్లి కావడం. బాల్యచాపల్యంతో మంత్రం స్మరించి సూర్యుని రావించానని సూర్యునితో ఎంతో ప్రాధేయపడుతుంది. అయినా సూర్యుని ఒత్తిడికి గురి కావలసి వస్తుంది. కర్ణ జననం తర్వాత ఎంతో దుఃఖిస్తుంది. సంఘనీతికి విరుద్ధం కాబట్టి పుట్టిన బిడ్డను గంగపాలు చేస్తుంది. సూతపుత్రుడుగా పెరిగిన కర్ణుడు తనలో ఉన్న క్షత్రియ తేజాన్ని సంతృప్తిపరుచుకునే క్రమంలో ఈర్ష్యాళువై దుర్యోధన్ని పంచన చేరాడు. కర్ణుడే లేకుంటే దుర్యోధనుడు పాండవులతో యుద్ధం తలపెట్టి ఉండేవాడే కాదు. కురుక్షేత్ర సంగ్రామమే జరిగి ఉండేది కాదు. స్వంత కొడుకులు ఒకరితో ఒకరు తలపడుతూ ఉంటే నిస్సహాయంగా చూసే తల్లి అయింది కుంతి. ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసినా కర్ణుని చావో లేదా అర్జున్ని చావో చూడడానికి ప్రేక్షకురాలై ఎదురుచూసే ఒక దుస్సహమైన స్థితిని పొందింది. యుద్ధానంతరం కర్ణునికి సూతపుత్రుడనే కారణంతో తన పిల్లల వల్ల శ్రాద్ధకర్మలు లేకుండా పోతాయేమో అనే వేదనతో నోరు విప్పి రహస్యం బయటపెట్టింది. బయటపెట్టి తన్నెంతో ప్రేమించి గౌరవించే కొడుకు నుండే శాపాన్ని పొందిన నిర్భాగ్యురాలు కుంతి. నేనా దేవసముని పుట్టు వడంచితి కపటమునన్, అది పాపము, దానికి నా మది ఎప్పుడు వగదు అంటుంది. అంటే దేవతుల్యుడైన కర్ణుని జన్మ విషయాన్ని నేను కాపట్యంతో ఎవరికీ తెలియజేయలేదు, అది పాపం, దానికెంతో దుఃఖిస్తున్నాను, అది తొలగేటట్లుగా దానాదులు చేయమని ధర్మజుని దీనంగా కోరుకుంటుంది. ఎంతో దుఃఖం వైరాగ్యం వేదన ధ్వనిస్తాయి కుంతి మాటల్లో. ఏది ఏమైనా వివాహాత్పూర్వం ఆడపిల్లల క్రమం తప్పిన ప్రవర్తన, దాని దుష్ఫలితాలకు కుంతి జీవితం ఒక చక్కని ఉదాహరణ. కుంతి జీవితం కన్యలందరికీ ఒక హెచ్చరిక. స్త్రీ సంతానానికి బాధ్యత వహిస్తుంది, వహించాలి. శారీరకంగా స్త్రీకి ప్రకృతి విధించిన హద్దు ఇది. ఇది స్త్రీకి వరం కావచ్చు, శాపం కావచ్చు. వరంగా చేసుకోవడం స్త్రీ చేతల్లో, ఆమె బుద్ధిలో ఉంది. శాపంగా చేసుకోవడం కూడా ఆమె చేతుల్లోనే ఉంది. కర్ణ జననం కుంతికి శాపం, పాండవుల జననం పోషణం ఆమెకు వరం. తెలుగులో గొంతెమ్మ కోరికలు అనే మాట ఒకటి వినిపిస్తుంది. వాడు గొంతెమ్మ కోరికలు కోరుకుంటున్నాడురా అంటారు. ఎందుకీ గొంతెమ్మ కోరికలు ఇలా వినిపిస్తాయి అంటే, గొంతెమ్మ కోరికలనే మాటకు అర్థం తీరని అసాధ్యమైన కోరికలు అని అర్థం. ఇక్కడ గొంతెమ్మ అంటే కుంతి అని అర్థం. కుంతి ప్రకృతి, గొంతి వికృతి. గొంతెమ్మ కోరికలు అంటే కుంతి కోరికలు అని అర్థం. కుంతి కోరికల్లో తీరని కోరికలేవి అనే ప్రశ్న వేసుకుంటే, ఆమె కోరిన తర్వాత తీరకపోయినవేవీ లేవు. తన పుత్రులు రాజ్యం చేస్తూ క్షత్రియ లక్షణంతో ఉదాత్తత్వంతో సజ్జనత్వంతో బ్రతకాలని కోరుకుంది కుంతి. పాండవులు అన్ని ఆటంకాలు గడుచుకొని రాజ్యం పొందారు, కుంతి కోరిక తీరింది. కాబట్టి కుంతి కోరిక తీరినట్లే లెక్క. ఇక్కడ గొంతెమ్మ కోరిక అనే మాట తీరని కోరిక, అసాధ్యమైన కోరిక అనే అర్థంలో విపరిణామం పొంది, అర్థ విపరిణామం పొంది స్థిరపడిందేమో అనిపిస్తుంది. కుంతి కోరిన కోరికల్లో ఇంకొకటి ఆమె బాల్య చాపల్యంలో సూర్యుని వంటి పుత్రుడు కావాలని కన్యగా ఉన్నప్పుడు కోరుకోవడం, సామాజిక నీతి నియమాలకు విరుద్ధమైన కోరిక కోరుకోవడం ఆమె జీవితానికి, కర్ణుని జీవితానికి, పాండవుల జీవితానికి ఇంతెందుకు, మొత్తం
ఆనాటి ప్రజా జీవితానికే గొడ్డలు పెట్టోయింది. కాబట్టి గొంతెమ్మ కోరిక అంటే సహజ నియమాలకు విరుద్ధమైన స్త్రీ కోరిక అనే అర్థంలో మొదట ఉండి, తరువాత తీరని కోరిక అనే అర్థంలో అర్థ విపరిణామం పొంది ఉండవచ్చునేమో అని అనిపిస్తుంది. కుంతి జీవితం స్త్రీలకు గుణపాఠం కావాలి. స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణశంకర అని భగవద్గీతలో చెప్తాడు. స్త్రీలు దుష్టులై చరిస్తే వర్ణశంకరం జరుగుతుంది అని అర్థం. తల్లి చేత పరిత్యక్తులైన కర్ణుని వంటి సంతానం వల్ల వర్ణశంకరం కాదు వర్ణనాశమే జరుగుతుంది. ఎందుకు స్త్రీల విషయకంగా ఇంత కట్టడి విధింపబడింది మన సంస్కృతిలో అంటే, ఆడది అమ్మ అవుతుంది కనుక, సంతానానికి బాధ్యత వహిస్తుంది కనుక అని సమాధానం చెప్పాలి. తల్లి గొప్పతనాన్ని పిండీకరించి నాలుగు మాటల్లో చెప్పాలంటే, బిడ్డ తప్పటడుగులు తప్పుటడుగులు కాకుండా నడిపించేది తల్లి, బిడ్డ గొడ్డు బుద్ధిని మరలించి దొడ్డ బుద్ధిని కావించేది తల్లి, బిడ్డ వేలు పట్టి దైవం ధర్మం వైపు అడుగులు వేయించేది తల్లి, కోహం అని ఏడ్చే బిడ్డను సోహం దశకు ఎదిగించడంలో మొదటి మెట్టు తల్లి. ఇలాంటి తల్లులు దేశానికి ఎంతైనా అవసరం అంటూ భగవాన్ బాబావారు శ్రీ సత్యసాయి మహిళా కళాశాల అనంతపురంలో ప్రారంభోత్సవం సమయంలో ఇలా అన్నారు. వారి మాటల్ని యథాతథంగా చెప్తున్నాను. స్త్రీలు భారత సంస్కృతికి కోటల వంటివారు. మన ఆధ్యాత్మిక సంపదకు రక్షకులైన స్త్రీలు నేడు బాహ్యాడంబరములతో కూడిన పాశ్చాత్య నాగరికత వల్ల ఆకర్షించబడుతున్నారు. ఈనాడు విద్యావంతులు ఆధునికులు అయిన స్త్రీల వేషభాషలు ప్రవర్తన దీన్ని రుజువు చేస్తున్నవి. అర్థవిహీనము అసహజము అయిన నేటి విద్య, చౌకబారు సాహిత్యము, చలన చిత్రములు ఈ దుస్థితికి కారణము. ఈ స్త్రీలు రాబో తరమునకు తల్లులు. శిశువునకు 5 సంవత్సరములు వయసు వచ్చే వరకు తల్లులే ఉపాధ్యాయులు. తల్లియే పంచమాతల్లో మొట్టమొదటిది. భారతీయ శిశువుకు దేహమాత, గోమాత, భూమాత, దేశమాత, వేదమాత అని 5 తల్లులుంటారు. దేహమాత తక్కిన మాతల ఘనితలను తెలుపగలిగింది. కనుకనే తల్లి బాధ్యత క్లిష్టమైనది, ఘనమైనది. ఇట్టి మాతలను తయారు చేయుటకై నేను ఈ కళాశాలను స్థాపిస్తున్నాను. ఇట్లే ధర్మోద్ధరణకై ప్రతి రాష్ట్రములోనూ స్త్రీల కళాశాలలను స్థాపించుట నా కార్యక్రమములో ఒకటి అని 22వ తేదీ జూలై నెల 1968వ సంవత్సరంలో సంకల్పించారు స్వామి. వారి దివ్య సంకల్పం ధర్మ సంకల్పం సాకారం అతి త్వరలో అవుతుందనే నమ్మకంతో సాకారం చెయ్యమని స్వామినే ప్రార్థిస్తూ 1000 తల్లుల ప్రేమను మాపై కురిపించి మా జన్మలు ధన్యంగావించిన స్వామికి వందనాలు అర్పిస్తూ, ఆ స్వామి కడకు నన్ను చేర్చిన నా తల్లిదండ్రులకు నమస్సుమాంజలు అర్పిస్తూ ఒక ప్రార్థనతో ముగిస్తున్నాను. ఆ ప్రార్థన భగవాన్ సత్యసాయిబాబా వారి తల్లి అయిన ఈశ్వరమ్మ గురించి ఒక మహాకవి రాసిన ప్రార్థనా పద్యం. శ్రీరామచంద్రుని ప్రియమారగాకన్న చల్లని తల్లి కౌసల్యవీవు, గోపాలకృష్ణుని గొప్పెమ్ముగాకన్న బంగారు తల్లి దేవకివి నీవు, గౌతమ బుద్ధుని కడుపారగాకన్న అందాల తల్లి మాయమ్మ వీవు, షిరిడి సాయీసుని చెలువారగాకన్న వజ్రాల తల్లి దేవగిరివీవు, సకల సురసంఘమందు ప్రశస్తిగన్న రత్నమునుగన్న రత్నాకరమ్ము నీవు, ఈశ్వరుని గన్న తల్లి ఓ విశ్వజనని అమ్మలకు అమ్మ ఈశ్వరమ్మా నమోస్తు. తన జీవితాన్నే తన సందేశం గావించి మనందరికీ తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ అయిన అటువంటి స్వామిని కన్న ఈశ్వరమ్మకు వందనాలు అర్పిస్తూ ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను.

ఇంతవరకు మీరు శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థల అనంతపూర్ క్యాంపస్లో తెలుగు ప్రొఫెసర్గా సేవలందించిన డాక్టర్ పద్మావతి గారు మహాభారతంలోని స్త్రీ పాత్రల గురించి అందించిన మొదటి ప్రసంగాన్ని విన్నారు. వచ్చేవారం భారతీయం కార్యక్రమంలో ఈ శీర్షికను కొనసాగిస్తూ డాక్టర్ పద్మావతి గారు మాద్రి, సుదేక్షణ, అంబ, గంగ పాత్రల గురించి రెండో భాగంలో ప్రసంగిస్తారు. అంతవరకు సెలవు, మరి సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2017 ఆగస్టు 13, 14, 15 తేదీల్లో విశాఖ జిల్లా సాయి భక్తులు తమ పర్తియాత్రలో భాగంగా రేడియో సాయి స్టూడియోలో సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలోని మొదటి భాగాన్ని ఇప్పుడు మీరు వింటారు.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి ఆదివారం రోజున శ్రోతలందరికీ ఒక చక్కని కార్యక్రమాన్ని మీకు అందించదలిచాం. ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న విశాఖపట్నం పత్తి యాత్ర గురించి విశేషాలు, విశాఖ జిల్లాలో జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాల వివరాలు మనకి అందించడానికి విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు, సాయి యువత, ఇంకా సాయి భక్తులు అంతా మన రేడియో సాయి స్టూడియోకి వచ్చి ఉన్నారు. వారితో ముచ్చటిస్తూ ఈనాటి పర్తియాత్ర విశేషాలు, జిల్లాలో జరుగుతున్నటువంటి వివిధ సేవా కార్యక్రమాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా కార్యక్రమం యొక్క పరిచయాన్ని మన విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు శ్రీ విఆర్ నాగేశ్వరరావు గారు మనకు అందిస్తారు. సాయిరాం నాగేశ్వరరావు గారు.
1: సాయిరాం సార్. ఓం శ్రీ సాయిరాం. ప్రేమావతారి, సేవాస్ఫూర్తి ప్రదాత, మనందరి తల్లి తండ్రి గురువు దైవమైన భగవాన్ బాబా వారి దివ్యశ్రీచరణాలను నమస్కరిస్తూ స్వామివారి దివ్య అనుగ్రహశిస్సులతో విశాఖ జిల్లా భక్తులకు మరొక్క మారు వారి సన్నిధిలో పర్తియాత్ర నిర్వహించుకునే అవకాశం కలిగింది. సుమారు 1200 మంది భక్తులు ఈరోజుకి ప్రశాంతినిలో చేరుకోవడం జరిగింది. విశాఖపట్నంలో ఉన్నటువంటి 43 మండలాలు ఉండగా 40 మండలాల్లో సత్యసాయి సేవా కార్యక్రమాలు, 130 మజ్రమండల ద్వారా 40 సుమారుగా 28 సమితులు, 11 జోన్స్తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. అత్యంత వైభవంగా ఈ పర్తియాత్ర కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి స్వామి ఆశీస్సులతో ఈరోజు 13వ తారీఖు 14వ తారీఖు 2 రోజులు కార్యక్రమం. 13వ తారీఖులో భాగంగా ఈరోజు సాయంకాలం సాయి కొల్వంత సభా మండపంలో మహిళా విభాగం వారిచే వేద పఠనము, తదుపరి సెలెక్టెడ్ సింగర్స్ లేడీస్ అండ్ జెంట్స్ వారిచే నామ సంకీర్తన కూడా ఉంటుంది. తదుపరి విశాఖ పురవీధుల్లో పాత మందిరం నుంచి గణేష్ గేట్ వరకు మహానగర సంకీర్తన కార్యక్రమాన్ని భక్తులందరితో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాం సార్.
0: నాగేశ్వరరావు గారు, మేము ప్రతి సంవత్సరం గమనిస్తున్నది ఏంటంటే కృష్ణాష్టమికి, ఈ పవిత్రమైన పండుగకి విశాఖపట్నం జిల్లా వాళ్ళకి ఈ అవకాశం రావడం గురించి మీ అభిప్రాయం చెప్పండి.
1: దీంట్లో మా అభిప్రాయం కంటే స్వామివారి నిర్ణయం చాలా ప్రధానమైనదిగా మేము భావిస్తున్నాం సార్. 2008లో ఒకసారి చేసినప్పుడు స్వామివారు అందరికీ కూడా పిలిచి బ్లెస్ చేయడం, తర్వాత 2012లో చేసిన పర్తియాత్రలో బ్లెస్ చేయడం, అప్పటికి మేము కృష్ణాష్టమికి ఏదో యాదృచ్ఛికంగా రావడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి భక్తుల యొక్క భావం చూసి, ఉత్సాహం చూసి, ఆశ్రమ అధికారులు మీరు ప్రతి సంవత్సరం కృష్ణాష్టమికి వచ్చి చేస్తే బాగుంటుందేమో అని ఒక సూచన చేయడం, మేము స్వామివారి దగ్గర ప్రార్థన చేశాక ఆ తలంపు మాకు అది కంటిన్యూ అవుతూ ఉందండి. ప్రతి సంవత్సరము కృష్ణాష్టమికి విశాఖ జిల్లాకి అఫీషియల్ గా మాకు పర్మిషన్ ఇస్తా ఉన్నారు. భవిష్యత్ కాలంలో కూడా ఇదే విధంగా వచ్చి చేస్తామని చెప్పేసి మరి స్వామివారిని కోరుతున్నాం సార్.
0: చాలా బాగుంది సార్. ఎన్నో ఏళ్ల నుంచి మీరు పర్తియాత్రకి వస్తున్నారు, మరి స్వామి మీకు అందించినటువంటి ఒక మంచి అనుభవాన్ని మాకు పంచుకుంటారా మనతోటి?
1: వ్యక్తిగతంగా కంటే అండి, స్వామివారు ఇచ్చినటువంటి అనుభవం పర్తియాత్ర ద్వారా నేను గమనించింది, ఎంతో మంది కొత్త వాళ్ళు ఇక్కడికి రావడం వలన లోకల్ గా మేము చేసేటువంటి సేవా కార్యక్రమాలు ఒక 10% అయితే, స్వామివారి సన్నిధికి వారు రావడం వలన వారిలో భక్తిభావం అనేటువంటిది పెంపొందించడం, పెరగడం అనేటువంటిది 70-80% కనిపిస్తాం. వాళ్ళు ఇక్కడి నుంచి మళ్ళా తిరిగి గ్రామాలకు చేరుకున్న తర్వాత ఈ వైభవాన్ని ఇతరులకు చెప్పడం, ప్రశాంత నిలయము అంటే ఇంత వైభవంగా ఉంటుందని మాకు తెలియదు, ఏదో మిగతా గుడిలాగే ఉంటుంది, వెళ్లిన దగ్గర పూజారు ఉంటారు లేదో ఏదో పూజలు అవుతాయి అనుకుంటున్నాం, కానీ ఎవరికి వారు స్వయంగా ఒక వ్యక్తిగతమైనటువంటి సాధన నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మాట్లాడడానికి లేదు, లోపల ప్రశాంతంగా కూర్చోవాలి, అదే మొట్టమొదటి సాధన. రెండవ తారక మంత్రం ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా అసంకల్పితంగా ప్రతి వారి చేత స్వామి సాయిరాం సాయిరాం సాయిరాం అని నామజపం చేయించడం, అసలు మాకేమనిపిస్తుంది అంటే అండి, చాలా మంది అంటూ ఉంటారు మంత్రోపదేశం తీసుకోవాలని. సత్యసాయి భక్తులకి మంత్రోపదేశం అక్కర్లేదు, స్వామి అందరికీ సాయిరాం అనేటువంటి మంత్రోపదేశము ప్రతి వ్యక్తికి ఇస్తున్నారు. ఇదే ఒక తారక మంత్రం. ఇది ఇక్కడి నుంచి వెళ్లిన వాళ్ళు మేము గమనిస్తున్నాం. వాళ్ళు వచ్చి అక్కడ సంస్థాగత కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, వారి కుటుంబాల ద్వారా కూడా స్వామి కార్యక్రమాల్లో పాల్గొనడం, మరొక మారు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మార్పు. ఇంకా వ్యక్తిగతంగా నేను గమనించింది, ఇక్కడికి వచ్చినప్పుడల్లా స్వామివారు ఏదో ఒకటి చెప్తా ఉంటారు, ఒక సందేశం, హాట్లైన్ ప్రతి వ్యక్తికి చెప్తారండి. అది మనం దాన్ని రిసీవ్ చేసుకుంటున్నాం, దాన్ని ఎంతో కొంత ఆచరించాలని ప్రయత్నం చేస్తున్నాం. ఆ చేయడం వల్లే ఈ రోజు ఈ స్థితిలో ఉన్నామని మేము భావిస్తున్నాం సార్.
0: చాలా బాగుంది నాగేశ్వరరావు గారు. మరి కృష్ణాష్టమి ముందు రోజు అంటే 14వ తారీఖుని మీ కార్యక్రమం ఏంటో చెప్తారా?
1: 14వ తారీఖు సాయంకాలము కులవంత సభా మండపంలో జెంట్స్ బృందంచే వేదం ఉంటుందండి. తర్వాత జిల్లా అధ్యక్షులుగా నా నివేదిక స్వామివారికి సమర్పించుకుంటాం, జిల్లాలో జరిగే కార్యక్రమాలు. తదుపరి మీరా మాధురి సంగీత నృత్య నాటకం బాల వికాసు మరియు యువతతో శ్రీ ఎంఎస్ ప్రకాష్ రావు గారు దాన్ని స్క్రిప్ట్ డైరెక్షన్ తో సుమారు 84 మంది పిల్లలు, 120 మంది గురువులతో కలిపి అందరితో కార్యక్రమం. దీంట్లో ముఖ్యంగా భగవంతుడి యెడల ఒక భక్తురాలకు ఎట్లాంటి భక్తి ఉంటుంది, ఆ భక్తిని సాకారం చేసుకోవడానికి వారి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా దాన్ని విడవకుండా దాన్ని ఎదుర్కొని అందరికీ ఆమోదయోగ్యంగా దాన్ని మలచుకుని భగవంతుడి ఆశీస్సులు ఎట్లా మేర పొందింది అనేటువంటిది ఈ కథాంశం అండి. చాలా చక్కటి ఒక 5 మంచి కీర్తనలతో చక్కటి కార్యక్రమం సార్ ఇది. ఈ రోజు మరి స్వామి ఆశీస్సులతో నిర్వహిస్తున్నాం సార్. తదుపరి నామ సంకీర్తన ఉంటుంది, అదే రోజు సాయంకాలము ఆధ్యాత్మిక ఉపన్యాసం భక్తులందరికీ సత్సంగాల్లో ఉంటుందండి. అదేవిధంగా 15వ తారీఖు ఉదయం వచ్చిన భక్తులందరికీ సత్సంగాల్లో సత్యసాయి సామూహిక దివ్య వ్రతాలు నిర్వహిస్తున్నాం సార్. సాయం అండి.
0: చాలా బాగుంది సార్ నాగేశ్వరరావు గారు. మరి ఇప్పటి వరకు మన జిల్లా అధ్యక్షులు శ్రీ నాగేశ్వరరావు గారు చెప్పిన విశేషాలు విన్నారు. ఇప్పుడు మనం రాఘవరావు గారు విశాఖపట్నం జిల్లాలోని సర్వీస్ కోఆర్డినేటర్ గా సమన్వయకర్తగా వారి సేవలను అందిస్తున్నారు.
1: ముఖ్యంగా దాన్ని మలచుకుని భగవంతుడి ఆశీస్సులు ఎట్లా మేర పొందింది అనేటువంటిది ఈ కథాంశం అండి. చాలా చక్కటి ఒక 5 మంచి కీర్తనలతో చక్కటి కార్యక్రమం సార్ ఇది. ఈ రోజు మరి స్వామి

0: మరి విశాఖ జిల్లాలో ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నట్టు మాకు తెలిసింది. మరి ఏ ఏ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారో కొంచెం మాకు చెప్తారా?
1: ఓం శ్రీ సాయిరమణి. స్వామివారి దివ్య కృపతో ముఖ్యంగా విశాఖ జిల్లాలో గిరిజన ప్రాంతాలలో అందరికీ తెలిసినట్టుగా కొన్ని వేల మంది యువతను ఈరోజు చైతన్యవంతులను చేసేటువంటి గొప్ప సేవా కార్యక్రమాలు గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. స్వామివారు నిర్దేశించినటువంటి ప్రణాళిక ప్రకారంగా నారాయణ సేవలు, నిత్య నారాయణ సేవలు, క్యారేజీలతో వచ్చి వాళ్ళ ఇంటికి పట్టుకెళ్లే సేవలు, అమృత కలశాలు, ఈ సేవలతో పాటుగా సమాజంలో ఉండేటటువంటి అట్టడుగు ఉన్నటువంటి వారికి ఏటి అవసరం అనేటువంటిది గ్రహించి ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పిల్లలకి వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు చదువుకోలేని పరిస్థితుల్లో ఉంటారు, అట్లాంటి వాళ్ళకి వాళ్ళకి ఫ్రీ ట్యూషన్స్ చెప్పడం, అలాగనే దాహార్తిని తీర్చేటటువంటి కార్యక్రమంలో విశాఖ జిల్లాలో 60 కేంద్రాల్లో 2 నెలల పాటు ఉదయం నుంచి రాత్రి వరకు, సాయంత్రం 4 వరకు కూడా చల్లని మజ్జిగ. అందులో విశేషం ఏంటంటే విశాఖపట్నంలో ఒక ముఖ్యమైనటువంటి కోడలి విశాఖ రైల్వే స్టేషన్. భారతదేశం మొత్తం నుంచి కొన్ని వేల మంది రోజు ఎక్కుతూ దిగుతూ ఉంటారు అన్ని రాష్ట్రాల నుంచి. అట్లాంటి ఆ ముఖ్య కేంద్రం వద్ద స్వామివారి తాలూకా ఒక చక్కనటువంటి ఒక వాతావరణాన్ని ఏర్పరిచి చల్లని మజ్జిగ, చల్లని మంచినీళ్ళు ఇస్తే ప్రతి ఒక్కరూ కూడా వచ్చి స్వామిని హృదయపూర్వకంగా భగవాన్ బాబా అని వారు మనస్ఫూర్తిగా వారు ఆ యొక్క కృతజ్ఞతలు తెలుపుకొని చల్లని ఆ దాహాన్ని తీర్చుకునే అవకాశం ఒకటి. ఈ గిరిజన ప్రాంతాల్లోకి వచ్చేటప్పటికీ వాళ్ళు వ్యసనాలకి లోనయ్యి అదే లోకం అనుకుని బాహ్య సమాజం తెలియనటువంటి వారిని ఈరోజు కొన్ని వేల మందిని చైతన్యవంతులను చేసి, యువతను ముఖ్యంగా వ్యసనాలకు లోనైపోయిన యువతందరూ కూడా ఈరోజు ముఖ్యమైనటువంటి ఫోల్డ్లోకి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి తాలూకా ఆ వైభవాన్ని తెలుసుకుని, ఏ ప్రభుత్వాలు చేయలేదు మాకు, కనీసం తాగడానికి నీరు ఇవ్వలేదు, అలాంటిది 200 గ్రామాల్లో మాకు నీరిచ్చారనేటువంటిది వారు ఆ కృతజ్ఞతతో వాళ్ళు ఉండడం, వాళ్ళలో చైతన్యం చూస్తే అట్టడుగు స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా స్వామి పట్ల ఎంత కృతజ్ఞత ఉన్నారనేటువంటిది మనకు అలాంటి సేవలు. ముఖ్యంగా మరి ప్రశాంతి నిలయంలో మాకు ప్రతి సంవత్సరం 3 మాకు జనవరి, ఏప్రిల్, నవంబర్ నెలలో 6 రెండు బ్యాచ్లు చెప్పిన, అలాగే స్పెషల్ బ్యాచెస్ కూడా మాకు ఇస్తున్నారు. దానికి ఇచ్చిన నిర్దేశించినటువంటి సంఖ్యకు తగ్గకుండా ప్రతి సంవత్సరం విశాఖ జిల్లా నుంచి వచ్చి సేవ చేసుకోవడం జరుగుతుంది. అందులో విశేషం ఏమిటంటే యువత వస్తున్నారు, ఇప్పుడు కొత్తగా యువత వచ్చి ఆ యువత కూడా పాల్గొని వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకు వెళ్లి, అంటే ఒక ఉదాహరణగా మీరు చెప్తున్నాను ఇక్కడ, మొన్న ఏప్రిల్ నెలలో నేను ఇక్కడ జిల్లా కోఆర్డినేటర్ గా వచ్చేటప్పుడు అక్కడ రోలుగుంటని ఒక గిరిజన ప్రాంతం నుంచి ఒక 6 కుర్రవాళ్ళు వచ్చారు. 6 కుర్రవాళ్ళు కూడా 5 రోజులు సేవకని వారు వచ్చారండి. 5 సేవకని మొట్టమొదటిసారి స్వామి తాలూకా సేవలో వాళ్ళు పాల్గొనడం, స్వామి గురించి విన్నారు కానీ స్వామి సేవలో పాల్గొనే అవకాశం 5 అవకాశం కల్పించుకుని వాళ్ళు వచ్చారు. 5 సేవ చేసిన తర్వాత ఏమండి మేము మరొక 5 మాకు ఇవ్వండి, మేము మిగిలిన 5 కూడా చేస్తామని 10 చేసిన తర్వాత ఇక్కడ నుంచి వాళ్ళు ఊరు వెళ్లి రోలుగుంటని నర్సీపట్నం దగ్గర ఉన్నటువంటి ఆ గ్రామంలో అక్కడ యువతని వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసి అక్కడ వాళ్ళందరికీ కూడా ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక చైతన్యవంత ఒక కార్యక్రమాన్ని పెట్టి ఇక్కడ విశాఖ జిల్లా నుంచి మేము కోఆర్డినేటర్స్ అందరం, మా జిల్లా అధ్యక్షులు మేము అందరం కూడా అక్కడ వెళ్ళడం, అక్కడ బాల వికాస్, అక్కడ ప్రతి శనివారం భజన్స్, అవి అంటే ప్రశాంతి నిలయంలో సేవ చేసి మొట్టమొదటిసారి వచ్చిన తర్వాత కూడా ఆ గ్రామాల్లో వాళ్ళు చైతన్యవంతం చేయడం చాలా మాకు ఆనందదాయకంగా స్వామివారి సేవలు అవుతుంది. మరి మాకు ఆదర్శ గ్రామం అని ఈ మధ్య కాలంలో మరి ఇక్కడి నుంచి ట్రస్ట్ మెంబర్స్ వారందరూ కూడా పెద్ద రావడం, ఆ గ్రామం ఎటువంటి ఆధ్యాత్మిక చైతన్యం, ఆ కుగ్రామాన్ని ఈవేళ ఒక అద్భుతమైన వైభవంతో ఆ గ్రామం అంతా కూడా ఆ గ్రామస్తులందరూ కూడా ఉన్నారు.
0: మరి రాఘవరావు గారు, ఇప్పటి దాకా మీరు వివిధ సేవా కార్యక్రమాల గురించి చెప్పారు. నాగేశ్వరరావు గారు, ఈ ఆదర్శ గ్రామం గురించి మాకు కొన్ని వివరాలు తెలియజేస్తారా?
2: సాయిరామండి.

0: దాని తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు అది స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ చేశారండి?
1: సాయిరాం సార్, ఇది చాలా ఒక 25-30 సంవత్సరాల క్రితమే, నాకు తెలిసి 20 సంవత్సరాల క్రితము గ్రామ సేవ అని చెప్పేసి గ్రామ దర్శిని అని కార్యక్రమాలు చేస్తూ ఉండేవాళ్ళం. అప్పట్లో విశాఖ జిల్లాలో శ్రీ పాపారావు గారిని జోన్ కోఆర్డినేటర్ గా ఉండడం వారి ఒక డైరెక్షన్ లో విశాఖపట్నం జిల్లాలో సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస అయిన గ్రూపులు తయారు చేసి కొన్ని సమితులకు కొన్ని గ్రామాలను అప్పచెప్పడం, ఆ గ్రామాల్లో రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండేవాళ్ళం. అందులో అంతర్భాగంగా ఒక గ్రూప్ కి ఈ గొట్టిపల్లి పక్కన కుశలవాడ ఆనందపురం అనేటువంటి లొకేషన్ రావడం, అక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉండేవాళ్ళం. మాతో పాటు స్వామివారికి చాలా ఓల్డ్ డివోటీ శ్రీ రాఠీ గారు, వారి ఫ్యామిలీ కూడా ఆ సేవల్లో ఉండేవారు. ఆ సేవా కార్యక్రమాలు కొంతకాలం ముందుకు వెళ్లిన తర్వాత రాఠీ గారి ఫ్యామిలీకి రాఠీ గారికి ఇంటర్వ్యూలో, స్వామి సిటీలో అందరూ సేవలు చేస్తారు, గ్రామాల్లో నువ్వు చెయ్యి అని ఒక సందేశం ఇచ్చారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని వారు సేవలు కంటిన్యూ వారు చేస్తూ ఉండగా సంస్థ చేస్తూ ఒక 5 సంవత్సరాల క్రితం వారు ఒక ల్యాండ్ కొని చక్కటి మందిరం నిర్మించడం జరిగింది. సాయి వాటిక శ్రీ సత్యసాయి ఇంటిగ్రేటెడ్ గ్రామ సేవ మందిర్ ఆర్గనైజేషన్ దాంట్లో యాక్టివిటీస్ స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ గ్రామంలో గ్రామస్తులందరిలో ఒక అవేర్నెస్ తీసుకురావడం జరిగింది. అది ఎట్లా అంటే, గ్రామంలో ఉన్నటువంటి ఒక ప్రైమరీ స్కూల్ ఎన్విరాన్మెంట్ ని మొత్తం మనం స్వచ్ఛ భారత్ కింద మార్చి రీప్లాంటేషన్ చేసి ఆ పిల్లలకి స్కూల్ బాల వికాస్ కండక్ట్ చేసి అక్కడ ఉన్న టీచర్లు మనం చెప్పినటువంటి విద్యాజ్యోతి పథకంలో దాన్ని అండర్టేకింగ్ చేసుకుని దాన్ని ఇప్పుడు మనం డెవలప్ చేస్తున్నాం. గ్రామంలో చూస్తే గ్రామంలో ఉన్నటువంటి యువత 25 మంది, సుమారు ఒక 40-50 ఫ్యామిలీలు మనం చేసినటువంటి కార్యక్రమాలతో ఇంటింటి భజనలు చేసుకుంటున్నారు వాళ్ళు. ప్రతి శనివారం ఒక ఇంట్లో భజన అవుతుంది, 50 మంది వచ్చి కూర్చుంటారు. మరి మహిళా ఎంపవర్మెంట్, ఒక్క భజన ఒకటే కాదు, వాళ్ళ జీవన వృత్తి బాగుండడానికి సత్యసాయి సేవా సంస్థలు బైరెడ్ అనేటువంటి బ్యాంకర్స్ అసోసియేషన్ వారి ద్వారా గత నెలలో ఒక 45 రోజులు టైలరింగ్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ సెమీ ఇన్హౌస్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి మనం భోజనం వసతితో సైతం ఒక 30,000 రూపాయలు ఇచ్చి ట్యూటర్ని పెట్టాం. అద్భుతమైంది. ఈ రోజు వారు అతి తొందరలో స్వయం ఉపాధి పథకాలు ప్రారంభం చేయడానికి అవకాశం ఉంది. ప్రతిరోజు అక్కడ నామ సంకీర్తన జరుగుతూ ఉంది. ప్రతి ఆదివారం 2 వారములు వాళ్ళకి చుట్టుపక్కల 20 గ్రామాలకి సరిపడే విధంగా మెడికల్ సెంటర్ పెట్టాము. ఒకరోజు హోమియోపతి మెడికల్ జరుగుతుంది. ప్రతి లక్షవారం ఆదివారం నామ సంకీర్తన. చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుందండి చెప్తే, ఈ రోజుల్లో బాల వికాస్ పెడితే చుట్టుపక్కల వాళ్ళు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. ఆ గ్రామంలో బాల వికాస్ కండక్ట్ చేస్తుంటే సుమారు ఒక 6-7 గ్రామాల నుంచి 5-6 కిలోమీటర్ల నుంచి సైకిల్ తొక్కుకుని పిల్లలు వచ్చి బాల వికాస్కి వస్తారు సార్. అది స్వామివారి వైభవం.
0: చాలా బాగుంది సార్, చాలా బాగుంది నాగేశ్వరరావు గారు. రాఘవరావు గారు, చివరిగా మీరు సేవా కార్యక్రమాల గురించి ఏం చెప్పదలుచుకున్నారు?
2: ఈ వివిధ సేవలు మనకు రెగ్యులర్ గా అయ్యే కార్యక్రమాలతో పాటుగా పర్వదినాలలో ముఖ్యంగా విశాఖ జిల్లాలో సముద్ర స్నానాలు మాకు ఎక్కువగా జరుగుతుంటాయండి. పౌర్ణమికి అక్కడ సముద్ర స్నానాలని ఆ తీర ప్రాంతాలలో కొన్ని లక్షల మంది వచ్చి ఆ పౌర్ణమి రోజు చేస్తారు. అట్లాంటి రోజు లక్షల మందికి వారందరికీ కూడా ఆ సముద్ర పొడ్డున మేము కొన్ని 100 మంది వెళ్లి వాళ్ళకి కావలసినటువంటి ఆ స్నానాలకి మరుగు చుట్టూ ఒక దడిలా కట్టి వాళ్ళకి స్నానాలకి వాళ్ళకి ఎటువంటి ఆడవాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ ఉన్నటువంటి దేవాలయం, ఆ దేవాలయానికి వెళ్ళేటప్పుడు వాళ్ళందరికీ కూడా క్యూలో వెళ్ళేటప్పుడు వాళ్ళకందరూ కూడా సహాయం చేసి అట్లాంటి పర్వదినాలు దీపోత్సవం అని చెప్పేసి ఒక గ్రామం పద్మనాభ స్వామి తాలూకు దీపోత్సవం ఉంటుంది. 2 లక్షల మంది వస్తారండి అక్కడికి. అక్కడికి వచ్చేటప్పుడు వారందరికీ కూడా ఆ కొన్ని లక్షల మందికి స్వామి తాలూకు అక్కడ మన కటౌట్స్ పెట్టుకుని అక్కడ వీడియో ప్రదర్శన ఇచ్చి మన స్వామి భజన చేసి స్వామి తాలూకా సేయింగ్స్ పెట్టి వారందరికీ ప్రసాదంతో పాటుగా స్వామి తాలూకా వైభవాన్ని కొన్ని లక్షల మంది తరింపేసేటట్టుగా ఆ యొక్క పర్వదినాలలో కూడా మనం దసరా పర్వదినాలు, వినాయక చవితి,
0: అన్ని ఫెస్టివల్స్ కి
2: కూడా ప్రత్యేకంగా మనమంటూ ఒక విధానం, అంటే మిగిలినటువంటి ఈ రోజు మనకున్నటువంటి విధానాల్లో ఎన్నో నూతన పోకడలు వచ్చాయి, మన విధానంలో భక్తితో పాటుగా బ్రహ్మాండంగా జరుగుతున్నాయండి. సాయిరామ్ అండి.
0: చాలా బాగుంది రాఘవరావు గారు, మీరు విశాఖపట్నం జిల్లాలో జరిగేటటువంటి ఇన్ని సేవా కార్యక్రమాల గురించి ఇంత క్లుప్తంగా చెప్పారు. ఆ సమయం సరిపోదు, కానీ ఇంత బర్డ్స్ ఐ వ్యూ మాకు ఇచ్చినందుకు చాలా సంతోషం. చివరిగా మిమ్మల్ని ఒక్క ప్రశ్న, ఇన్నేళ్ల నుంచి మీరు స్వామి దగ్గరికి సేవకి వస్తున్నారు, సేవ చేస్తున్నప్పుడు మీకు జరిగిన ఒక్క చిన్న మరపురాని అనుభవం మాకు చెప్పండి.
2: ఒకసారి ప్రశాంతి సేవకు మేము రావడం జరిగిందండి. నేను ఇప్పుడు ఏప్రిల్ నెలలో సేవకి ప్రతి సంవత్సరం వస్తుంటానండి. ఆ సంవత్సరం ఒరిస్సా తుఫాను సందర్భంగా ప్రతి సంవత్సరం నవంబర్లో ఒరిస్సా శానిటరీ వస్తుంటుంది. ఆ సంవత్సరం తుఫాను సందర్భంగా ఒరిస్సా నుంచి రావటం లేదు అని విశాఖపట్నం జిల్లా నుంచి కూడా కొంతమంది రావాల్సి ఉంటుంది శానిటేషన్ కని. ఇలాంటి అవకాశాన్ని కూడా మనం పొందుదామనే ఉద్దేశంతో ఆ ఒక్క సంవత్సరం నేను ఆ శానిటేషన్ వర్క్ అని నేను నవంబర్లో రావడం జరిగిందండి. ఆ రోజు ఆ ఒరిస్సా వాళ్ళు రాకపోతే వచ్చేటప్పుడు నేను తీవ్రమైన అస్వస్థతకి గురయ్యి నేను అప్పటికే నేను బయలుదేరాలని దృఢ నిశ్చయంతో ఉన్నాను. ఒక శరీరము అలా అస్వస్థత వల్ల ట్రైన్ దిగిన వరకు కూడా నా బ్యాగ్ నేను పట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాను. కానీ చెయ్యాలనేటువంటి ఒక దృఢమైనటువంటి ఒక నమ్మకంతో వచ్చాను. నేను రూమ్లో దిగి నా బ్యాగ్ పెట్టిన తర్వాత 11 రోజులు ఎక్కడ లేని శక్తి అంటే అంతవరకు 4 రోజులు నేను పూర్తిగా అసలు నేను ఎందుకు వచ్చాను, నేను ఇలాంటి సేవ నేను ఎన్నుకుని నాకు శరీరంలో బాలినప్పుడు ఎందుకు వచ్చాను అనేటువంటి ఒక స్టేజ్లో ప్రసాదులు అడుగుపెట్టిన సమయంలో స్వామి దగ్గర అడుగుపెట్టిన తర్వాత రూమ్లోకి వెళ్ళిన తర్వాత నేను డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత 11 రోజులు నిర్విరామంగా ఎటువంటి అలసట లేకుండా ఆ నూతన శక్తిని స్వామివారు అంటే మీరు ఒక్క ఉదాహరణ చెప్పమన్నారు. స్వామివారి సేవలు 28 ఏళ్లు, ఈరోజు నాకు 62 సంవత్సరాలు, రోజుకి 16 గంటలు నేను పనిచేసేటువంటి శక్తిని స్వామివారు ఇవాళ గ్రామ గ్రామానికి వెళ్లేటటువంటిది ఇచ్చారు. ఆరోగ్యపరంగా కానీ శక్తి శరీర శక్తి పరంగా కానీ మరి స్వామివారి దివ్య కృపతోనే ఈ శరీరము ఈ జీవితం నడుస్తుంది. వారు లేకపోతే ఒక్క శ్వాస కూడా నేను వేయలేనని నాకు పూర్తిగా స్వామివారి యొక్క చివరి శ్వాస వరకు స్వామి సేవ చేయాలనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పం, దృఢమైనటువంటి స్వామివారిని ప్రార్థిస్తున్నానండి.
0: చాలా బాగుంది గారు, మీరు కోరుకున్నట్టే స్వామి మీకు ఆయురారోగ్యాలు ఇచ్చి శక్తిని సేవ చేయించుకోవాలి. ఇప్పుడు మనం ఆర్య నాయుడు గారితో మాట్లాడి విశాఖ జిల్లాలో జరిగేటటువంటి మెడికల్ సర్వీసెస్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాయిరాం నాయుడు గారు.
3: సాయిరాం సార్.
0: వైజాగ్ డిస్టిక్ట్ లోని జరిగే మెడికల్ యాక్టివిటీస్ గురించి చెప్తారా కొంచెం?
3: తప్పకుండా సార్. సారం సార్, భగవాన్ శ్రీ సత్యవేవ వారి యొక్క కృపా కటాక్షాలతో స్వామివారు మాకు 2008లో చక్కని మొబైల్ వ్యాన్ ఒకటి ప్రసాదించడం జరిగిందండి. స్వామివారి సన్నిధిలో ఇక్కడ ఓపెన్ చేసి అక్కడికి పంపించారు. ఇక్కడ జరుగుతున్నటువంటి మొబైల్ క్యాంప్స్ లాగే అలాగే అక్కడ చుట్టుపక్కల విశాఖ జిల్లాలో ఉన్నటువంటి పల్లె పల్లెకి కూడా ఆ యొక్క సేవలు అందించాలి అనే దృఢ నిక్షంతో మెడికల్ క్యాంప్స్ అన్ని కూడా మొదలుపెట్టడం జరిగింది. స్వామివారు ఇచ్చినటువంటి ప్రేరణ, ఆ ప్రేమ అన్ని కూడా పల్లె పల్లెలకి ఆ యొక్క వైద్యము అంటే వారికి ఎవరికి అందుబాటులో లేనటువంటి వైద్యాన్ని అందించి వారిని మరలా ఆరోగ్యవంతులుగా చేసేటట్లు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇప్పటివరకు కూడాను ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో ఎటువంటి వైద్య సదుపాయము ప్లస్ ట్రాన్స్పోర్ట్ కూడా వాళ్ళకి లేనటువంటి ప్రదేశాల్లో మేము ప్రతి నెలా కూడా ఐ క్యాంప్స్ అలాగే నెలకు ఒకసారి ఇంటిగ్రేటెడ్ మెడికల్ క్యాంప్ కూడా జరపడం జరుగుతున్నది. అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి మనకు పాడేరులో 4-5 మండలాలు ఇంచుమించు 250 గ్రామాల వరకు కూడా మనం ఈ మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడము. గత ఈ 3 ఇయర్స్ లో ఇంచుమించు 10,000 పీపుల్ కి మన వైద్యాన్ని అందించడం జరిగిందండి. అందులో చాలా మందికి ఉచితంగా క్యాటరేట్ ఆపరేషన్స్ అంటే కళ్ళకు సంబంధించినటువంటి ఆపరేషన్స్ వెంటనే తీసుకుని వచ్చి ఆపరేషన్ చేయించడము. అదేవిధంగా దీర్ఘకాల వ్యాధులు ఏవైనా ఉంటే ఆ వ్యాధులని గుర్తించి మరలా మనం కిందకి తీసుకొచ్చి కార్పొరేట్ హాస్పిటల్లో వాటిలో ఆపరేషన్ చేయించి వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి బాగున్న తర్వాత వాళ్ళని ఇంటికి పంపించడం వరకు చేస్తున్నాం. దానివల్ల ఆ గ్రామాల్లో అందరికి కూడా చాలా చక్కని చైతన్యం ఏర్పడి ఈ రోజున వాళ్ళు ఎంతో ఆరోగ్యవంతులుగా వెళ్తూ ఉంటే వాళ్ళకు వాళ్ళు ఒక సైన్యంలో తయారయ్యారండి. ముఖ్యంగా మన యూత్ పిల్లలున్నారు గణేష్, వీళ్ళంతా కూడాను వాళ్ళు చేస్తున్న వాటర్ ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడైతే చేశారు, ఇప్పుడు 272 గ్రామాలు ఎన్నో చేశారు, ఆ గ్రామాలన్నింటిలో కూడా వాళ్ళు వాటర్ ప్రాజెక్ట్ ఇచ్చి ఉంటే అలా ఆ గ్రామాలన్నీ కూడా కవర్ చేయాలి ఆ పంచాయతీలన్నీ కూడా అని చెప్పి ప్రతి వర్కింగ్ డేస్ లో ఐ క్యాంప్ అలా నెలకోసారి ఇంటిగ్రేట్ క్యాంప్ 10-15 గ్రామాలు కలిపి ఇంటిగ్రేట్ క్యాంప్ పెడుతున్నాం. ఈ ఇంటిగ్రేట్ క్యాంప్ లో ముఖ్యంగా మనం ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఇచ్చినటువంటి వైద్యాన్ని అక్కడ అందిస్తున్నాం మనం. అంటే బ్లడ్ టెస్ట్లు, ల్యాబ్ తాలూకా అన్ని కూడా ఎక్విప్మెంట్ తో, అలాగే ఎక్స్రే, ఈసీజీ అన్ని కూడా అక్కడే నిర్ధారించి వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడం, అలాగే ఏదైనా టీబీకి సంబంధించి ఐడెంటిఫై అయితే 9 మంత్స్ కంటిన్యూ కోర్సు వాళ్ళకి పంపించేటట్లు ఏర్పాటు చేయడం ఇలాంటివన్నీ చేయడం జరుగుతుందండి. అలాగే రీసెంట్ గా వాలాసేని గ్రామంలో ఒక 12 సంవత్సరాల అబ్బాయి, ఏ రాంబాబు అని కుర్రవాడిని, వాళ్ళ క్యాజువల్ పాప పిల్లలు తల్లిదండ్రులు తెలియదు అండి, వాళ్ళకి ఏమీ తెలియదు, తీసుకొచ్చారు క్యాంప్ తీసుకొచ్చారు. తీసుకొస్తే అబ్బాయికి హార్ట్ ప్రాబ్లం ఉందని తెలిస్తే వెంటనే మనం సివినీస్ హాస్పిటల్ తీసుకొచ్చి గత 4 రోజులుగా అబ్బాయికి ఆపరేషన్ ఎంవీఆర్ వాల్వ్ రీప్లేస్మెంట్ అనమాట అండి, చాలా సీరియస్ కండిషన్. ఆ హాస్పిటల్ తీసుకొచ్చి డాక్టర్ ఆశ్చర్యపడి మీరు ఇంకా లేట్ చేస్తే అబ్బాయి అసలు బతకడు అనేటువంటి కండిషన్ లో తీసుకొచ్చామండి. చక్కగా అబ్బాయికి ఆపరేషన్ అయ్యి మొన్న రీసెంట్ గానే 1 వీక్ బ్యాక్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగిందండి. అలాగే చాలా అండి, ఈ ఒక మినుములూరు అనే గ్రామంలో అయితే ఒక ముసలాయన 40 నెల రోజులు తప్పాడంటండి. ఎందుకంటే చూపు ఆనక తప్పాడు, వాళ్ళు వెతికి వెతికి వెతిగా వెళ్తే ఆ మరుసటి రోజు ఎప్పుడో మేము ఐ క్యాంప్ పెట్టాం అక్కడ. అప్పుడు ఆ క్యాండిడేట్ని తీసుకొచ్చారు, ఆయనకి 2 కళ్ళు కూడా ఫుల్లీ క్యాటరాక్ట్ అనమాట, అసలు ఏమీ కనబడదు. అలాంటి ఆయన తీసుకొచ్చిన తర్వాత మేము తీసుకొచ్చి 2 ఒకేసారి డాక్టర్ గారికి చెప్తే విశాఖ హాస్పిటల్లో మనకి చాలా సహకరిస్తున్నారండి, ప్రిఫరీగా ఆపరేషన్స్ చేసి వాళ్ళ ద్వారా ఆపరేషన్ చేసిన తర్వాత వాడిని తీసుకుని వెళ్తే వాడు ఎంత ఆనందంతో ఉప్పెంగిపోయాడో మరి చెప్పలేండి. తర్వాత మళ్ళీ 1 మంత్ తర్వాత వాళ్ళకి రిపీట్ క్యాంప్ వెళ్ళినప్పుడు చూసి ఆ ఫొటోస్ చేస్తే వాళ్ళని ఇంకా మరి మరువలేమండి ఆ యొక్క ఇది. ఈ విధంగా జరుగుతున్నా సార్.
0: నాయుడు గారు, ఇప్పుడు ఈ మెడికల్ క్యాంప్ కి మనకి డాక్టర్స్ ఎంతో అవసరము.
3: అవును సార్.
0: మరి కొత్త డాక్టర్స్ ని, కొత్త స్పెషాలిటీస్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఏ విధమైనటువంటి స్టెప్స్ మీరు తీసుకుంటున్నారు?
3: యాక్చువల్ గా మనకి చాన్నాళ్ళ నుంచి సీనియర్ డాక్టర్స్ అందరూ కూడా మన ఎంఏపీ కోణంలో సెంటర్ ఒకటి ఉంది సార్, మెడికల్ సెంటర్. అందులో ఎవ్రీ థర్స్డే అండ్ సండే మనకి క్లినిక్ ఉంటుంది, ఈవినింగ్ 4 to 6 వరకు. ఆ టైంలో మనకి ఆల్ స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా మనకి వస్తున్నారు. అందులో ప్రతి ఒక్కరు కూడా సుమారుగా మనకి 300 to 400 పేషెంట్స్ వరకు వస్తారు సార్, ప్రతి థర్స్డే అండ్ సండే వాళ్ళకి వైద్యం చేయడం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా మనం కమ్యూనికేట్ చేసి క్యాంప్స్ అన్నింటిలో కూడా మెసేజ్ పెట్టి వాళ్ళతో మాట్లాడి ప్రతి క్యాంప్ కూడా మినిమం 10 డాక్టర్స్ వరకు తీసుకుని వెళ్ళి అక్కడ ఈ యొక్క క్యాంప్స్ నిర్వహించడం జరుగుతుంది సార్. అదేవిధంగా రేపు రాబోయే ఈ మన డాక్టర్స్ కాన్ఫరెన్స్ కి కూడా సుమారు 24 మంది డాక్టర్స్ ని మనం ఇక్కడికి విశాఖపట్నం నుంచి తీసుకుని వస్తున్నాం సార్.
0: మరి మన సేవా యాక్టివిటీస్ చూసి ఇన్స్పైర్ అయిన డాక్టర్స్ అంటే వాళ్ళ మెడికల్ ఫీల్డ్స్ లో ఏ విధమైనటువంటి మార్పులు తెచ్చుకున్నారో అవేమన్నా మీరు చెప్పగలరా? ఒకటి రెండు.
3: తప్పకుండా సార్. యాక్చువల్ గా ఇప్పుడు స్వామితో అనుబంధం ఉండి మన మెడికల్ సెంటర్ లో రన్ అవుతున్న డాక్టర్స్ దే కాకుండా ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఇప్పుడు గాయత్రి మెడికల్ కాలేజ్ అని, అలాగే విశాఖ ఐ హాస్పిటల్ అని, ఇలాంటి వాళ్ళందరూ కూడాను ఈ రోజున అంటే మనం చేస్తున్నటువంటి అలాంటి ఇంటీరియర్ ప్లేస్ కి వెళ్లి ట్రైబల్ ఏరియా గట్ట మనం చేస్తున్న సేవను చూసి డ్రైవర్ దగ్గర నుంచి డాక్టర్స్ వరకు థియేటర్ వరకు కూడా వాళ్ళందరూ కూడాను వాళ్ళు ఎంతో మార్పు వచ్చిందంటే, ఇంతకుముందు వాళ్ళు డబ్బు కడితేనే ఆపరేషన్ చేసేవారు, అలాంటి మనం చేస్తున్న వీళ్ళు అంటే డిఫరెంట్ దీని నుంచి మనం సేవ వస్తుంటాం, ఆఫీస్ చేసేవాళ్ళు, కంపెనీలో వర్క్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ వాళ్ళ యొక్క టైం అంతా దీనికోసం సేవ కోసం వినియోగించి ఇలా చేస్తుంటే మనం ఎందుకు మన తరపున చేయలేము అన్న దీంతో ప్రతి ఒక్కరు కూడా మనతో పాటు వాళ్ళు కొలాబరేట్ చేసుకుంటూ ఎంతో ప్రేమతో మనం పంపించిన పేషెంట్ అందరూ కూడా చక్కని వైద్యాన్ని వాళ్ళు అందించి ఈ రోజు చాలా సహకరిస్తున్నారండి. ముఖ్యంగా విశాఖ ఐ హాస్పిటల్ ఒకటి, గాయత్రి విద్యాపతి మెడికల్ కాలేజ్ ఒకటి సార్. వాళ్ళు
0: చాలా బాగుంది నాయుడు గారు, ఎందుకంటే ఇప్పుడు ఎంతో కమర్షియల్ అయిపోయినటువంటి ఈ మెడికల్ ఫీల్డ్ లో ఇంతమంది డాక్టర్స్ స్వామి చూపించిన ఈ ఆదర్శాన్ని ఆధారంగా చేసుకుని వాళ్ళ వృత్తిలో మార్పులు తీసుకొస్తున్నారంటే అది చాలా ఆనందకరమైన విషయము. స్వామి అంతర్లీనంగా అందరిలో ప్రవహిస్తున్నారనే దానికి ఇది చక్కని ఉదాహరణ. చివరిగా ఒక ప్రశ్న నాయుడు గారు, మీరు ఎన్నాళ్ళ నుంచో ప్రశాంతి యాత్రలకు వస్తున్నారు, స్వామి సేవ చేస్తున్నారు, మరి మీ జీవితంలో మరుపురాని అనుభవం ఒక్కటి మాతో పంచుకోండి.
3: తప్పకుండా సార్. నేను యాక్చువల్ గా మామూలు నేను స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ అండి, అలకచరక నేను 1999 జస్ట్ మామూలుగా క్యాజువల్ గా స్వామివారి దర్శనం కోసమని మా బ్రదర్ తో పాటు శివరాత్రి వచ్చాను ఫిబ్రవరి 13వ తారీఖు నాడు. వచ్చినప్పుడు అంటే ఇప్పుడు అప్పుడప్పుడు మా బ్రదర్ వాళ్ళ ఇంట్లో భజన అది అవుతుండే, ఏదో బయట కూర్చుండేవాడిని. అసలు స్వామి తాలకి ఇది కానీ ఏమి ఎటువంటి నాకు ఇది లేదు. అప్పుడు ఫస్ట్ దర్శనంకి వచ్చిన వెంటనే నేను చాలా ఫీల్ అయ్యానండి. ఈ 33 సంవత్సరాలు చాలా వేస్ట్ గా మనం గడిపేశాము, ఇంత చక్కని భగవంతుడు ఎదురుగా ఉంటున్నా కూడా మనం మిస్ అయిపోయామే అన్న బాధపడ్డాను అనమాట. నా అన్నా సరే అని టైంని వేస్ట్ చేసుకున్నాం. ఇంకా ఆ రోజు నుంచి ఇంతవరకు కూడా నాకున్న సమయాన్ని అంటే ఉద్యోగము తప్పితే సమయం అంతా కూడా మాక్సిమం స్వామివారి సేవకే చేయాలని ఉంచుకోవడం, ఆ విధంగా స్వామి కూడా అవకాశాన్ని కల్పిస్తూ చక్కగా ప్రోత్సహిస్తూ సేవ చేయడానికి అవకాశం ఇస్తున్నారు సార్. ఇంకంతకన్నా ఇవ్వాల్సింది సార్.
0: చాలా బాగున్నాయి గారు. ఇప్పుడు ఒక చక్కని పాట అనంతరం మనం ఆధ్యాత్మిక కార్యక్రమాలు విశాఖ జిల్లాలో ఏ విధంగా జరుగుతున్నాయి, బాల వికాస్ ప్రోగ్రామ్స్ కూడా వైజాగ్ డిస్టిక్ లో ఏ విధంగా నిర్వహిస్తున్నారో ఈ పాట అనంతరం మనం విందాం.

0: ఆ ప్రేమ స్వరూపుడైన భగవంతుణ్ణి మన హృదయంలో ఎప్పుడూ ప్రతిష్ఠింపజేసుకుంటున్నామో అప్పుడు ప్రేమ సేవ అనేవి మనసులో ఆటోమేటిక్ గా ఆవిర్భవించి మనం ఇతరులకి ఆనందంగా సేవ చేయగలుగుతాం. అదేవిధంగా సేవ పొందిన వాళ్లు కూడా ఎంతో ఆనందానికి లోనవుతారని స్వామి ఇప్పుడు చెప్తూ ఉంటారు. మరి పత్తియాత్ర విశేషాలు, విశాఖ జిల్లాలో జరిగేటటువంటి సేవా కార్యక్రమాల గురించి తెలుసుకునే ప్రయత్నం మరికొంత చేద్దాం. ఇప్పుడు మనతో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఏ విధంగా విశాఖ జిల్లాలో జరుగుతున్నాయి అనేది మనతో పంచుకోవడానికి శ్రీ నారాయణమూర్తి గారు వచ్చారు. సాయిరాం నారాయణమూర్తి గారు.
1: సాయిరాం అండి.
0: విశాఖ జిల్లాలో ఈ స్పిరిచువల్ ప్రోగ్రామ్స్, స్పిరిచువల్ యాక్టివిటీస్ ఏ విధంగా చేస్తున్నారో, ఏమేమి చేస్తున్నారో కొంచెం చెప్తారా?
1: సాయిరాం అండి, విశాఖపట్నంలో జిల్లా యావత్తు ఉన్నటువంటి అన్ని సమితుల్లో, అన్ని జోన్స్ లో ఉన్న సుమారు 210 భజన మండలిలో చక్కగా ప్రతిరోజు ఎంతో వైభవంగా ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భజన్స్ అయితేనేమి, నగర సంకీర్తనలు అయితేనేమి, ముఖ్యంగా ప్రతి శివరాత్రి రుద్రాభిషేకాలు చేస్తుంటారు, అలాగే అఖండ భజనలు కూడా మనం చేస్తుంటాం. బాబా గారు మరి నవంబర్ లో జరిగే అఖండ భజన ఏదైతే ఉందో అన్ని సమతుల్లో జరుగుతాయి. అదేవిధంగా అక్టోబర్ 20 అవతార ప్రకటన దినోత్సవం సందర్భంగా ప్రతి సమితిలో కూడా అత్యంత వైభవంగా మహానగర సంకీర్తన చేసుకుంటాం. ప్రతి సమితిలో ఈ మహానగర సంకీర్తనలో సుమారు 2,000 నుంచి 3,000 వరకు భక్తులు పాల్గొంటూ ఉంటారు. ముఖ్యంగా ఇందులో బాల వికాస్ పిల్లలు చాలా ఎక్కువ పాల్గొంటారు. వాళ్ళు చక్కటి వేషాలన్నీ, అంటే శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, బుద్ధుడు, వివేకానంద ఇటువంటివన్నీ వేసి, తర్వాత వాళ్ళు మంచి మంచి స్వామి యొక్క స్లోగన్స్ అన్ని కూడా ఆ కార్యక్రమంలో అన్ని ప్రదర్శిస్తారు. తర్వాత ముఖ్యమైన పండుగలన్నీ కూడా అన్ని సమతుల్లో నిర్వహిస్తారు. గురు పూర్ణిమ, శివరాత్రి, ఉగాది, ఇవన్నీ శ్రీరామనవమి, ముఖ్యంగా అన్ని సమతుల్లో ఉన్న మందిరాల్లో శ్రీరామనవమి రోజు కళ్యాణం జరుపుతుంది. అందులో అందరు భక్తులు చక్కగా అత్యంత ఉత్సాహంతో పాల్గొంటారు. అదేవిధంగా భగవాన్ యొక్క జన్మదినం రోజు జిల్లాలో ఉన్న అన్ని భజన మండలిలో, భజన మండలిలే కాకుండా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొన్ని గ్రామాల్లో భజన మండలి లేకపోయినా ఆ ఊర్లో అదొక పండుగగా వాళ్ళు చేసుకుంటున్నారు. ఎందుకంటే నేను కిందసారి భగవాన్ యొక్క పుట్టినరోజు నాడు ఒక గ్రామానికి వెళ్లడం జరిగింది. ఆ గ్రామంలో 30 నుంచి 50 మంది వరకే ఉంటారు. వాళ్ళు అక్కడ వాళ్ళకు వచ్చే విధంగా భజన చేస్తున్నారు. అక్కడ ఒక ఉపన్యాసం ఇవ్వడం జరిగింది, స్వామి తాలూకా లీలలవి చెప్పడం జరిగింది. వాళ్ళు గ్రామం అంతా పండుగ వాతావరణంలో ఉన్నారు. వాళ్ళు అక్కడ ప్రసాదం వండుకొని వాళ్ళతో పాటు నేను కూడా ప్రసాదం తీసుకోవడం జరిగింది. అటువంటి చక్కటి కార్యక్రమాలన్నీ విశాఖ జిల్లాలో చేస్తున్నారు. అదేవిధంగా ట్రైబల్ ఏరియాల్లో ఈ మధ్యన వాటర్ ప్రాజెక్ట్స్ అన్ని చేస్తున్నారు కదా, అక్కడ కూడా ఈ స్పిరిచువల్ అవేర్నెస్ తీసుకురావడం కోసం సత్సాయి దివ్యవ్రతాలు, ఇవన్నీ కూడా భజనలు, బాల వికాస్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా మరి స్టడీ సర్కిల్స్ అనేటటువంటివి ప్రతి భజన మండలిలో కండక్ట్ చేస్తున్నారండి. దీంతో పాటు స్పిరిచువల్ డిస్కోర్సెస్, ముఖ్యంగా ప్రతి పండుగ రోజు కూడా అన్ని భజన మండలిలో ఎవరైతే స్పిరిచువల్ డిస్కోర్స్ కావాలో, మనకి అందుబాటులో ఉన్న మంచి స్పీకర్స్ చేత మీరు ఈ భజన మండలికి వెళ్ళండి, మీరు ఈ సమితికి వెళ్ళండి, మంచి ఆధ్యాత్మిక ఉపన్యాసాలు కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం అన్నమాట. తర్వాత సాధనా శిబిరాలు, ముఖ్యంగా విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సమతుల్లో సాధనా శిబిరాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతోంది.
0: చాలా బాగుంది నారాయణమూర్తి గారు. మరి ఇప్పుడు రాధ గారు, మీరు మహిళా వింగ్ కి ఈ స్పిరిచువల్ యాక్టివిటీస్ అన్ని చేస్తుంటారు, ఏ విధమైనటువంటి యాక్టివిటీస్ ఎస్పెషల్లీ ఫర్ మహిళాస్ మీరు డిజైన్ చేసి చేస్తుంటారు చెప్తారా?
2: తప్పకుండానండి సాయిరాం. ఈ మహిళా యాక్టివిటీస్, స్పిరిచువల్ యాక్టివిటీస్ ముఖ్యంగా విశాఖ జిల్లాలో ఉన్న అన్ని సమితుల్లోనూ కూడా మహిళా యాక్టివిటీస్, స్పిరిచువల్ గా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి. వాటితో పాటు గ్రామాలలో అందరికీ కూడా స్వామి అంటే తెలియని వాళ్ల చోట కూడా ఈ గ్రామాలలో ఎన్నో రకాలుగా కొత్త కొత్తగా పూజలన్నీ కూడా పెడుతూ ఆధ్యాత్మికతో పాటు సేవ రెండూ కూడా కలుపుకుని చేయడానికి మేము ఎక్కువగా ప్రయత్నిస్తున్నాం ఈ విశాఖ జిల్లాలో. ముఖ్యంగా మహిళలందరికీ కూడా స్వామి చెప్పిన విశేషాలన్నీ కూడా చెబుతూ కట్టు, బొట్టు, జుట్టు ఏ విధంగా ఉండాలి, ప్రతి స్త్రీ కూడా గృహంలో ఏ విధంగా మసులుకోవాలి, మనం ఒంటి మీద ధరించే ఆభరణాలు కాదు ముఖ్యం, ప్రేమ దయ ఓర్పు సహనం ఇదే ప్రతి స్త్రీకి ముఖ్యమైన ఆభరణము అనే తెలిసే విధంగా కూడా ఎక్కువగా చెప్పడానికి మేము ప్రయత్నిస్తున్నాం. అలాగే చాలా మంది పల్లెటూరులో వాళ్ళకి మంగళసూత్రం విలువ అనేది తెలియదు, కాబట్టి మంగళసూత్రాన్ని ధరించాలి, అది ఎప్పుడూ తీయకూడదు. అలాగే కుంకుమని ఎప్పుడు కూడా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యేత్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని చదువుకుని ధరించాలని చెప్పడం, సింధూరం ధరించాలని చెప్పడం, అలాగే త్రయంబక మంత్రం చెబుతూ విభూతిని ధరించాలని చెప్పడం, ఇవన్నీ కూడా చెప్పి మోటివేట్ చేయడానికి బాగా ప్రయత్నిస్తాం. కానీ పూజ అయిన అనంతరం కొద్ది రోజుల తర్వాత వాళ్ళు మళ్లీ మాతో కలిసినప్పుడు వాళ్ళు చాలా ఆనందంగా మా దగ్గరికి వచ్చి, అమ్మా మీరు చెప్పిన విధంగా మేము మంగళసూత్రాన్ని అలాగే ఉంచుకుంటున్నాం, చక్కగా సింధూరాన్ని ధరిస్తున్నాం అనే విశేషాలన్నీ కూడా వాళ్ళు చెప్తున్నారు. వాటితో కొంతమందైనా వాళ్ళలో మార్పు వచ్చిందని చెప్పి చాలా ఆనందపడుతున్నాం. అలాగే గ్రామాలలో అనేక రకాలుగా కొత్త పూజలన్నీ కూడా చేయిస్తున్నాం. గ్రామాలలో పూజ చేయించాలంటే వాళ్ళు ఆర్థికంగా అవన్నీ పెట్టుకోవడం వాళ్ళకి కష్టం కాబట్టి మా మహిళా వింగ్ సేవాదల్ వింగ్ ఆధ్యాత్మిక వింగ్ కలుపుకుని వాటికి కావాల్సిన సామగ్రినంతా కూడా మేము విశాఖ నుంచే పట్టుకుని వెళ్ళి అక్కడ ఏర్పాటు చేసి వాళ్లతో రకరకాలుగా పూజలన్నీ కూడా చేయిస్తున్నామండి.
0: చాలా బాగుంది రాధ గారు. ఇప్పుడు స్వామి ఎప్పుడు అంటూ ఉంటారు, ఆధ్యాత్మికత ఒక చక్రం అయితే ఇంకొకటి సేవ మరొక చక్రం ఒక రథానికి, ఆ రెండు కలిపి వెళ్లాలంటారు స్వామి. మరి మళ్ళా విశాఖపట్నం జిల్లా మహిళా సమన్వయకర్త శ్రీ అమ్మాజీ గారు ఈ విషయంలో ఏం చెప్తారో మనం తెలుసుకుందాం. సాయిరాం అమ్మాజీ గారు.
3: సాయిరాం అండి.
0: స్వామి ఎప్పుడు చెప్తారు బ్యూటిఫుల్ థింగ్, ఆధ్యాత్మికత అంటే ఈ పూజలు చేయటం ఇవన్నీ ఒక్క ఎత్తైతే మన జీవితాన్ని సమర్థవంతంగా గడపటం, దాన్ని బాధ్యతాయుతంగా మనం నిర్వర్తించటం అనేది ఒక ఎత్తు. 10 మందికి సేవ చేస్తే దానికి సార్థకత పొందుతుందని స్వామి అంటారు. మరి ఆ విషయంలో మీ అనుభవం కొంచెం చెప్తారా, ఈ సేవా కార్యక్రమాలు ఎలా ప్లాన్ చేస్తారు మహిళలకి చెప్పండి.
3: అలాగేనండి, తప్పకుండా. ఇప్పుడు రాధగారు చెప్పినట్టుగా మనం సర్వీస్ వింగ్లో కూడా ఎట్లాగా అంటే స్వామి మాట ప్రేమ సేవ, పక్షికి రెండు రెక్కలు ఎగరడానికి ఎంత అవసరమో మనిషికి నామస్మరణ సేవ అనేది కూడా ఉండాలి అని స్వామి చెప్తారు. అనేక రకమైన సేవా యాక్టివిటీస్ లో సేవ మీద అవగాహన కూడా కల్పించడం కోసం మేము ఒక మోటివేషన్ క్యాంపుల్లా నిర్వహించాలి అంటే దానికన్నా దానికి ఎట్లా చేయాలి అంటే ఒక పూజ మీద చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి, ఆ విధంగా చేసుకుని అలాగే స్పిరిచువల్ ఇంకా రాధగారు వచ్చి ఆ పూజ చేయిస్తారు, ఎక్కువ మంది మహిళలు మోటివేట్ అవుతారు దానికి, చక్కగా చాలా ఆనందం పొందుతారు. ఇప్పుడు ఆమె చెప్పారు వెరైటీ పూజలు చాలా చాలా ఉన్నాయి, ఇప్పుడు మాకు లిస్ట్ మీకు చెప్పామంటే చాలా టైం తీసుకుంటుంది. ఆ పూజలు చేసి వాళ్ళు ఫేస్ మాకు తెలిసిపోతూ ఉంటుందండి, ఎంత ఆనందంగా ఉంటారంటే అప్పుడు మనం చెప్పే విషయాలు ఇప్పుడు స్వామి మనకి చెప్పినప్పుడు మనం విన్నప్పుడు ఎంత ఆనందం ఫీల్ అయ్యే వాళ్ళము, అవే మాటలు వాళ్ళకి మేము సర్వీస్ గురించి చెప్పడం జరుగుతూ ఉంటుందన్నమాట. మనం చేస్తున్న యాక్టివిటీస్ అంటే మన ఇంటి బాధ్యతలు మనకి ఎప్పుడు ఉంటాయి, ఇంటిలో పెద్దవాళ్లు ఉంటారు, అలాగే పిల్లల బాధ్యతలు మనం చూసుకోవాలి, అన్ని కూడా మనం చూసుకోవాలి, కానీ అదంతా బాధ్యత అది, ఎందుకంటే పెంచుకున్నాం కాబట్టి బాధ్యత తప్పవు అవి. అందుకని మనము సేవ అనేది ఏంటంటే ఎప్పుడైతే ఇతరులకి ఏది నీడెడ్ ఏది అవసరమో చూసుకుని మనం ఎంతైనా సరే మనకున్న అవకాశాన్ని ఏ దేంట్లోనో దాంట్లోనో ఉపయోగించుకుని ఎదురుకు వెళ్లి చేసేదే సేవ. ఆ సేవ వల్లే మనకి మనశ్శాంతి లభిస్తుంది, ఒక విధమైన ఆత్మతృప్తి కలుగుతుంది, ధైర్యం వస్తుంది, మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. దానికి తగ్గట్టుగా స్వామి చెప్పిన మాటలు, నువ్వు ఏం సేవ చేస్తే నీ కుటుంబాలు 21 తరాల వరకు నేను చూస్తాను, వాళ్ళని తరింపచేస్తాను అని చెప్పిన మాటలు చెప్తామండి. అంటే సేవలంటే ఏం చేయాలండి, ఎలా చేయాలి వాళ్ళకి అర్థం కావు, ఎందుకంటే స్వామి అనేక రకమైన సేవలు మహిళలను ఉద్దేశించి అనేక ప్రబోధనలు చెప్పారు, కానీ అప్పటికన్నా కూడా ఇప్పుడు పబ్లిక్ యాక్టివిటీస్ చాలా ఎక్కువ చేస్తున్నారు అన్నమాట. ఆ చేసేటప్పుడు మనకి సేవాదలు కూడా చాలా ఎక్కువ మంది అవసరం ఉంటుంది, కానీ అందరికీ పూజలకి వ్రతాలకి పారాయణాలకి ఇంట్రెస్ట్ చూపిస్తారు ప్రతి వాళ్ళు, కానీ సేవ అనేసరికి వాళ్ళకి అవగాహన తక్కువైనందుకు మేము ఈ విధంగా క్యాంపులు పెట్టుకునండి. ఇప్పుడు ఒక ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు, అంటే స్వామి చెప్పారు సమాజానికి ఆరోగ్యవంతమైన బిడ్డను అందించేలా చూడండి అని చెప్పి మనకి, అంటే నీ శక్తి ఎంత ఉందో అంతే వెళ్ళు అని చెప్పారు స్వామి. అదే విషయాన్ని మేము చెప్తాం. చెప్పినప్పుడు ఎక్కడ ఎవరికి మన కళ్ళకి ఎవరో ఒకరు కనపడకుండా ఉండరు. అలాగని అందరి మీద అందరికీ మనం చేయలేము, కానీ ఎవరి మీద పడిందో వాళ్ళకి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగినట్టు లెక్క. ఆ విధంగా చేసుకుని మనం ఎట్లా దాన్ని ఒక ఫైనాన్షియల్ గా కానీ వాళ్ళకి ఎలాంటి ఫుడ్ అందివ్వాలి, వాళ్ళకి చక్కగా ఒక స్టడీ సర్కిల్ లాగా మంచి విషయాలు ఎలా మాట్లాడాలి, వాళ్ళకి ఆనందం కలగడం కోసం శ్రీమంతం అనేది ఎట్లా చేయాలి మనము, ఇట్లాంటివన్నీ చెప్పడము. ఆ డెలివరీ అయిన తర్వాత కూడానండి ఆ బేబీని చూస్తే నిజంగానే వాళ్ళు పొందిన ఆనందం ఇంత తెల్లగా ఇంత బొద్దుగా ఈ పిల్లలు సాయిరామే పెట్టాడు అనే వాళ్ళ నోట్లోంచి రావడాల మాటలు మాటలాగా. అంటే ప్రెగ్నెంట్ లేడీస్ మదర్ అండ్ చైల్డ్ యాక్టివిటీలో మనం ఇట్లా తీసుకుని చేయొచ్చు అని వాళ్ళకి ఒక అవగాహన కల్పించడం అండి. అలాగే ఆ ఒక ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఉంటారు కదా పాపం, లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా కానీ, అమృత కలశాలు అనేది ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళకి మనం ఇట్లా అంటే కొంచెం స్లమ్ లోని అట్లలోని ఎట్లా ఉంటారో పాపం వాళ్ళ బాధలను బట్టి మనం ఇస్తూ ఉంటాం. ఒకసారి ఒక సంఘటన అండి జరిగినప్పుడు వాళ్ళకి ఇట్లానే అయిపోయిన తర్వాత చెప్పానమాట, ఒక 15 రోజులు పోయిన తర్వాత వాళ్ళు నాకు ఫోన్ చేశారు, అమ్మ మీరు చెప్పారు కదా మాకు ఒక ఓల్డ్ పాపం ఎక్కడా లేని ఒక ముస్లాం కనపడింది, అయ్యో ఎక్కడ తింటావు ఏంటి అంటే ఆవిడ ఇలాగా తీసుకునే ఎక్కడో అక్కడ పంచన చెట్టు కింద కూర్చుంటున్నాం అని చెప్తాంది ఆవిడ. అందుకని మేమేం చేశామంటే అమృత కలశం అది తీసుకున్నామండి, కానీ ఆవిడ ఎలా వండుకుంటుంది మాకు వెంటనే ఒక బస్తా బొగ్గులు కొని కుంపటి కొని ఆవిడకిచ్చి ఆవిడ ఉన్న దాంట్లో పెట్టామండి. ఎలా వండుకోవాలో కూడా అంటే ఒక ముఖ మనం చెప్పాము ఇట్లాగ స్వామి అనుగ్రహంతో, రెండో సేవ వాళ్ళకి ఆ థాట్ వచ్చింది మాట. అట్లా
0: కంటిన్యూస్ లింక్ అనేది స్వామి క్రియేట్ చేశారు
3: అక్కడ. ఆ అవగాహన కల్పించడం కోసం రాధగారు చెప్పినట్టుగా ఇప్పుడు గ్రామాలన్నింటిలో, అంటే గ్రామాలంటే మా జోన్స్ అన్నింటిలో కూడా మా సమితిలో కూడా ఈ మోటివేషన్ క్యాంపులు నిర్వహించడం కోసం, మోటివేషన్ క్యాంప్ అనేసరికి కొంచెం జనాలు కొద్దిగా తగ్గుతారు కానీ పూజలు అనేసరికి మటుకు ఇంట్రెస్ట్ గా చూపిస్తారు. అందుచేత గ్రామాల్లో మేము ఇక్కడ ఈ విధంగా అలాగే సర్వీసులన్నీ కూడా వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట.
0: చాలా బాగుంది మాజీ గారు. రాధగారు, స్వామి ఇప్పుడు చెప్తూ ఉంటారు కుటుంబంలో కుటుంబాన్ని భగవంతుడి దగ్గరికి తీసుకెళ్లాలి అంటే ఆ గృహిణి చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. ఇలాగా మీరు చేయించిన పూజల ద్వారా గానీ ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా గానీ ఇన్స్పైర్ అయిన కుటుంబాల్లో ఏదైనా ఒక మంచి ఎగ్జాంపుల్ మాకు చెప్తారా?
2: అలా ఇన్స్పైర్ అయిన కుటుంబాలు ఒకటి అనేది మనం చెప్పలేమండి, చాలా మంది ఉన్నారు. కానీ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ స్వామి అంటే తెలియని వాళ్ళు ఈ పూజ ద్వారా స్వామిలోకి వచ్చాక ఎంతో మంది పుట్టపర్తి వచ్చి సేవ చేసి వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మాకు తొలగిపోయాయండి, పుట్టపర్తి వచ్చాం స్వామికి సేవ చేసుకున్నాం మాకు తొలగిపోయాయని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అలాగే నాకు పర్సనల్ గా తెలిసిన ఒక చిన్న అనుభవం చెప్తాను. మేము ఉద్యోగరీత్యా మా వారు ఉద్యోగరీత్యా మేము ఎస్కోట్లో ఉండేవాళ్ళం. అక్కడ మా వారి దగ్గర ఒక అటెండర్ ఉండేవాడు, అతనికి ఫుల్ గా డ్రింక్ చేసే అలవాటు ఉంది. అసలు స్వామి అంటే కూడా ఏంటో అతనికి తెలియదు. కానీ మా ఇంటికి వస్తున్నప్పుడు మా యొక్క ప్రవర్తన ఇవన్నీ చూసి అతను ఇన్స్పైర్ అయ్యి, ఏంటమ్మా మీరు ప్రతిరోజు భజనకి వెళ్ళిపోతారు పిల్లలున్నారు కదా అన్న, మన పని మనం చేసుకుని స్వామి సేవ చేస్తే స్వామి తప్పకుండా మనల్ని సేవ చేస్తాడని చెప్పడంతో ఇన్స్పైర్ అయ్యి నాకు ఏదైనా పుస్తకాలు ఉంటే చదవడానికి ఇవ్వండి అని అడిగాడు. అతను అడిగిందే తడువుగా నేను సనాతన సారథి బుక్స్ అతనికి ఇచ్చాను. అతను అలా నెమ్మది నెమ్మదిగా చదవడం మొదలు పెట్టాడు. ఇప్పుడు అతని స్టేజ్ ఏంటంటే సంవత్సరానికి 3 సార్లు అతని పుట్టపర్తికి వస్తూ స్వామి సేవ చేసుకుంటున్నాడు. అతనికి హార్ట్ ప్రాబ్లం ఉందండి, స్వామి యొక్క హాస్పిటల్లోనే జాయిన్ అయ్యి ఆ హార్ట్ ప్రాబ్లం కూడా స్వామి అతనికి క్యూర్ చేశారండి. కాబట్టి ప్రతి క్షణం మన స్వామి మన ఇంట వెంట జంట కంట ఉండి అందరినీ కూడా ఈ విధంగానే రక్షిస్తూ కాపాడుతూ ఉన్న ఉదాహరణలు మీరు చెప్పమంటే కొన్ని కోకళ్ళలు ఉంటాయండి.
0: అమ్మాజీ గారు, ఇప్పుడు మీరు ఎన్నో గ్రామాలకు వెళ్తుంటారు, కొన్ని చోట్ల స్వామి గురించి తెలియని వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉండొచ్చు, మరి మీరు చేస్తున్న యాక్టివిటీ ఆ గ్రామస్తులకి కొత్తగా ఉండొచ్చు, ఏదైనా అనుభవం ద్వారా చెప్తే అంటే వాళ్ళు ఎలాగ ఇన్స్పైర్ అయ్యారు మీరు చేసే యాక్టివిటీని చూసి, ఇప్పుడు పల్లకి సేవలనండి ఇలాంటి సర్వీసులు చూసి ఎలాగ ఇన్స్పైర్ అయ్యారో చెప్తారు కొంచెం.
3: అలాగే తప్పకుండా, అంటే పల్లకి సేవలు చాలా చోట్ల కూడా నిర్వహిస్తూ ఉంటారు, అనేక సర్వీసులు ఇక చేయడం అనేది చాలా ఎక్కువ చేస్తూ ఉంటాము. నేను ఒక సంఘటన చెప్తాను. ఒక యూత్ పిల్లలు వాళ్ళు పలకీ సేవ చేస్తున్నప్పుడు నన్ను పిలిచారు, అక్కడ పలానా చోట చేస్తున్నామా అంటే రండి. నేను కూడా వెళ్ళడం జరిగింది, కానీ చాలా స్లమ్ అదంతా కూడా. పల్లకీని పట్టుకుని వాళ్ళు వెళ్తున్నారు, ఒక 50 మంది 60 మంది మన వాళ్ళు వెళ్తున్నారు అట్లాగా. కానీ ఆ దారి ఎట్లా ఉందంటే అటు ఇటు రావడానికి కూడా వాళ్ళకి దారి లేదు. ఆ పక్క వాళ్ళు ఈ పక్కకి ఇటు రావడానికి కానీ ఇటు నుంచి అటు వెళ్ళడానికి కానీ మనం కొంచెం పక్కకు తరుగుతూనే వెళ్ళడం అన్నమాట. అయినా సరే అటువంటి ఆ సందుల్లో వెళ్తున్నప్పుడు చాలా మంది హారతులు పట్టుకుని వచ్చి హారతులు ఇవ్వడం చూస్తున్నాం అన్నమాట. వాళ్ళందరినీ ఎప్పుడు చూడలేదు మేము కూడా, అంత కొత్త ప్రదేశం అన్నమాట అదంతాని. అలా చేస్తున్నప్పుడు ఒక 2-3 సందులు దాటిపోయిన తర్వాత నాకు అనిపించింది అన్నమాట, ఈ వీళ్ళందరూ ఏంటి ఇంతలా హారతులు ఇచ్చేస్తున్నారు, వీళ్ళేం డివోటీసా ఏంటి, ఇంతకు ముందు ఏమైనా తెలుసా వీళ్ళకి, లేకపోతే ఎవరైనా హారతులు ఇవ్వండి అని చెప్పారా ఏంటి అనేది నాకు వచ్చింది. నేను ఎవరిని అడగకుండా పలకి వెళ్ళిపోతాంది, నేను బ్యాక్ వెళ్ళాను అన్నమాట. బ్యాక్ వెళ్ళి వాళ్ళు హారతి పట్టుకుని 4 వేసి అలా నిలబడి ఉన్నారు అక్కడక్కడ. అమ్మా ఈ హారతి ఇచ్చారు మీరు, మీకు ఎవరైనా ఆయనకి ఇమ్మనమని చెప్పారా పలకిలో వస్తారని? లేదమ్మా అన్నారు వాళ్ళు. అంటే మరి మీరు దేనికి అంటే బాబా అంటే అదే స్వామి అంటే మీకు ఇష్టమా బాగాని అని అడిగాను. అంటే డివోషన్ ఉందేమో నన్ను ఉద్దేశంతో. అంటే మాకు తెలియదమ్మా అన్నారు. మరి మీరు హారతి భగవంతుడు ఇలా నడుచుకుని వస్తా ఉంటేనే మేము హారతి ఇవ్వమ్మా భగవంతుడికి అని అడిగి వాళ్లలో ఉన్నది మాటకి. అంటే ఇప్పుడు ఆయన ఎవరు మీకు తెలుసా అని అడిగాను. అంటే బాబాగారు అని అన్నారు అన్నమాట. అంటే అక్కడ అప్పుడప్పుడు నగర సంకీర్తనం చేస్తారట అక్కడ, బాబాగారు అని అన్నారు. అంటే మరి అది ఆయన ఎక్కడ ఉన్నారో, ఏమేమి సర్వీసులు అవి ఎలా చేస్తారు, ఆ బాల వికాసుల దగ్గర నుంచి కూడా మనం సర్వీస్ యాక్టివిటీస్ కానీ ఇలా పుట్టపర్తి సర్వీసులు కానీ ఇవన్నీ ఏమేమి జరుగుతాయో అక్కడ ఏమన్నా మీకు తెలుసా అంటే తెలియదన్నారు. అప్పుడు అన్నమాట ఇటువంటి యాక్టివిటీస్ ఇవన్నీ మీకు తెలియడం కోసం ఏమన్నా పెడితే మీరు వస్తారా అంటే ఆ పక్కనున్న ఒక 4 రండి ఇంకా వీళ్ళని అడుగుతున్నాను నేను వాళ్లతో సహా, అమ్మా తప్పకుండా మేము వస్తామని ఇలా నమస్కారం పెట్టుకుంటూ మేము తప్పకుండా వస్తామని చెప్తున్నారు. అంటే ఎక్కడైనా సరే భగవంతుడు స్వామి అనేసరికి వాళ్ళకి ఎట్లా ఉంటాంది అంటే తెలుసు. అంటే మనం సరిగ్గా వాళ్ళకి మెసేజ్ కరెక్ట్ గా పాస్ చేస్తే కనకండి ఇంకా అసలు సర్వం సాయిమయం. ఇంకేముండదు,
0: స్వామి చెప్తారు కదా, మనం కూడా ఒక మ్యాగ్నెట్, స్వామి డివైన్ మ్యాగ్నెట్. మనకి ఆ రస్ట్ పట్టేసి మనం ఆ అట్రాక్షన్ పవర్ తగ్గిపోతుంది మనకి. సో మనలో ఈ ఆధ్యాత్మిక విశేషాలు పెంపొందించుకోవడం, సేవ చేయడం, వీటి వల్ల మనం చక్కగా ఆ మ్యాగ్నెట్ కి ఉన్న రష్ ని మెల్లగా తొలగించుకుంటే భగవంతుడి వైపు ఆటోమేటిక్ గా అట్రాక్ట్ అవుతామని స్వామి చెప్తున్నారు. అండ్ మీ అందరి అనుభవాలు వింటుంటే కూడా అదే తెలుస్తుంది, చాలా చక్కగా చెప్పారు. చివరిగా నారాయణ మూర్తి గారు, మీరు ఒక చక్కని అనుభవం చెప్పి ఈ స్పిరిచువల్ యాక్టివిటీస్, సర్వీస్ యాక్టివిటీస్ గురించి కార్యక్రమాన్ని ముగిస్తారా?
1: చాలా చక్కటి అనుభవం ఉందండి. కిందటి సంవత్సరం భగవాన్ బాబా వారి జన్మదినోత్సవం నాడు మా చిన్నముషిడివాడ భజన మండలిలో ఒక శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. అక్కడ ఉన్న మందిరం పైన మళ్ళీ ఒక ప్రార్థనా మందిరం అక్కడ నిర్మిద్దామని ఉద్దేశంతో ఒక శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. అక్కడ గ్రామంలో ఉన్నటువంటి లోకల్ లీడర్స్ అందరినీ పిలవడం జరిగింది. అందులో షేక్ మౌలానా అనే ఒక ముస్లిం, ఆయన కూడా వచ్చి ఆ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు కూడా వచ్చి కొబ్బరికాయ కొట్టి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. వారిని అందరినీ ఉద్దేశించి మాట్లాడమన్నప్పుడు ఓం శ్రీ సాయిరాం అని మొదలుపెట్టి మొట్టమొదటి ఏం చెప్పారంటే, మీ సత్యసాయి భజన మండలి వాళ్ళు నిర్వహించే నగర సంకీర్తన నాకు చాలా ఎంతో ఇష్టము. మీరందరూ కూడా, ఎందుకంటే నేను తెల్లవారుజామున ఈ పక్కన మసీదుకి ఎప్పుడు వస్తూ ఉంటాను నమాజ్ చేయడానికి, ఆ సమయంలోనే మీరు ఓంకార సుప్రభాతం చేసి నగర వీధుల్లో కృష్ణ రామ గోవింద అల్లా యేసు అని చెప్పి సర్వధర్మ ప్రార్థనలన్నీ పాడుతూ చక్కగా డిసిప్లిన్డ్ వేలో అందరినీ కూడా మీరు నిద్ర మేల్కొనిపి వాళ్ళ యొక్క దైనందిన కార్యక్రమంలో విజయం చేకూర్చే విధంగా మీరు ఇటువంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమంగా నిర్వహిస్తున్నారు, నాకు ఈ కార్యక్రమం అంటే ఎంతో ఇష్టం అని చెప్పి వారు చెప్పారు. ఇది నేను చాలా ఆనందపడ్డాను ఆ రోజు.
0: చాలా బాగుంది సార్ స్వామి. అందుకే మన ఆర్గనైజేషన్ లో ఇన్ని రకరకాల యాక్టివిటీస్ ఆర్గనైజ్ చేస్తున్నారు, ఏదో విధంగా ఎవరో ఒకళ్ళు వాటికి అట్రాక్ట్ అయి తీరుతారు. టైం మనం డిసైడ్ చేయలేము, కానీ స్వామి దానికి బెస్ట్ డెసిషన్ తీసుకుని మాస్టర్ ప్లాన్ స్వామే వేస్తారు. సో మన వంతు ఉడతా భక్తిగా మనం చేయాల్సిన డ్యూటీ మనం సక్రమంగా నిర్వర్తిస్తే మిగతాది స్వామి చూసుకుంటారని ఇన్ని అనుభవాల ద్వారా తెలుస్తుంది. సాయిరాం సార్.
1: సాయిరాం.

0: ఇప్పుడు మనం విశాఖ జిల్లాలో జరిగేటటువంటి బాల వికాస్ కార్యక్రమాల గురించి మనం శ్రీ సత్యమూర్తి గారిని అడిగి తెలుసుకుందాము. సాయిరాం సత్యమూర్తి గారు.
1: సాయిరాం సార్.
0: మరి విశాఖ జిల్లాలో ఏ విధమైనటువంటి బాల వికాస్ కార్యక్రమాలు చేపడుతున్నారో చెప్తారా మాకు?
1: సార్, బాల వికాస్ కార్యక్రమాలు ఆల్రెడీ ప్రతి సంవత్సరం కూడా స్వామి బర్త్డే టైంలో, ఈశ్వర బర్త్డే టైంలో, అలాగే తండ్రులచన అనే కార్యక్రమం, ఇవన్నీ కూడా రెగ్యులర్ గా జరిగే కార్యక్రమాలు. ఇవి కాకుండా ఈ కార్యక్రమాలన్నీ కూడా పాటు మన ఫెస్టివల్స్ అన్ని కూడా పిల్లల చేత చేయిస్తాము. సంక్రాంతి, భోగి పళ్ళు, అలా శ్రీరామనవమి, గణేష్ చతుర్థి, కృష్ణాష్టమి, దసరా, క్రిస్మస్, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. అయితే ఇంతవరకు ఈ కార్యక్రమాలన్నీ కూడా ఒక భజన మండలి స్థాయిలో లేదా ఒక సమితి స్థాయిలో వితిన్ ది ఫోర్ వాల్స్ జరుగుతూ ఉండేవి. ఇవి ఎన్నడూ అసలు మనం ఏం చేస్తున్నామా అనేది పేరెంట్స్ కి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో మేము ఈ మధ్యన ఏంటంటే ప్రతి యాక్టివిటీ కూడా ఒక పబ్లిక్ యాక్టివిటీ కింద కండక్ట్ చేస్తున్నాము. సో దీనిలో ఏంటంటే పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ పిల్లల చేత ఇవన్నీ యాక్టివేట్ చేస్తుంటే మన ఇండియన్ ట్రెడిషన్ ఈ విధంగా ఉందా, ఇండియన్ కల్చర్ అంతరార్థం ఈ విధంగా ఉందా అనే విషయాలు పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా తెలుసుకుని వాళ్ళెంతో కూడా వాళ్ళ పిల్లల్ని బాలికాస్ పంపించడానికి ఉత్సాహం చూపిస్తున్నారండి. అలాగా ఏంటంటే ఇవన్నీ మనం రెగ్యులర్ గా జరిగే కార్యక్రమాలు. ఇవి కాకుండా అసలు చాలా మందికి మన బాల వికాస్ అంటే పేరెంట్స్ కి సరైన అవగాహన ఉండగా పంపడం లేదండి. కొంత పిల్లల్ని మేము మోటివేట్ చేసేటప్పుడు ఏదో బాల వికాస్ వస్తే బాల వికాస్ పంపించండి అని చెప్పి మేము ఏమైనా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చి లేదంటే మేము డోర్ టు డోర్ అని చెప్పి చెప్తే కూడా సో సత్య బాల వికాస్ అంటే ఏదో పిల్లలకి ఏదో శ్లోకాలు చెప్పిస్తారు, భజన చేయిస్తారు, ఇలా ఇటువంటి ఉంటుంది అనే ఉద్దేశంతో చెప్తే గానీ ఇంటర్నల్ గా వాళ్ళ ఎథిక్స్, వాళ్ళ మారల్ వాల్యూస్ డెవలప్ చేసే ఒక ఒక మంచి ఒక ఆర్గనైజేషన్ అనే అవగాహన అనేది చాలా మందికి ఉండటం లేదు. అందుకని మేము ఏంటంటే మేము ఈ పిల్లల్ని వెళ్ళి మేము ఫ్రెండ్స్ ద్వారా స్కూల్స్కి వెళ్ళి మీరు బాల వికాస్ రండి అని చెప్పే బదులు పేరెంట్స్ లో అవేర్నెస్ రావాలనే ఉద్దేశంతో ఏం చేసామంటే మేము ఒక కార్యక్రమం చేస్తున్నాం, ఒక పబ్లిక్ యాక్టివిటీ చేస్తున్నాం అన్నమాట. దానిలో మేము ఒక బాల వికాస్ సంబరాలు అనే ఒక కార్యక్రమం చేశాము. అది బాగా సక్సెస్ అయిందండి. అది ఏంటంటే అది మనం ఒక ఒక ఏరియాలో, ఒక విలేజ్, ముఖ్యంగా రూరల్ ఏరియాస్ లో కొన్ని స్కూల్స్ తీసుకొని, ఒక స్కూల్ నుంచి ప్రతి స్కూల్ నుంచి కొంతమంది పిల్లల్ని తీసుకుని వాళ్ళకి చిన్న చిన్న కాంపిటీషన్స్ కండక్ట్ చేసాం అనమాట. సో మా గురువుసే వెళ్ళి ఆ స్కూల్స్కి వెళ్ళి ఆ కాంపిటీషన్ కండక్ట్ చేశారనమాట. అలా ఒక్కొక్క గురు ఒక్కొక్క స్కూల్కి వెళ్ళి ఆ కాంపిటీషన్స్ కండక్ట్ చేశారు. మీకు మీ తల రిజల్ట్స్ ఇవన్నీ కూడా ప్రైజెస్ అన్ని ఇస్తాము అని చెప్పేసి ఆ పిల్లలకి, పేరెంట్స్ కి అందరికీ పిలిచి ఒక వాళ్ళందరికీ ఒక ఒక అంబ్రెల్లా కింద తీసుకొచ్చి అక్కడ మేమేంటంటే బాలకస్ పిల్లలు, ఎగ్జిస్టింగ్ బాలకస్ పిల్లల చేత ఒక కల్చరల్ యాక్టివిటీస్, డాన్సర్స్, ఒక ప్లేలెట్స్ వేయించి దానిలోనే అసలు బాల వికాస్ మనం చేయడం వలన మన పిల్లలు ఏ విధంగా వాళ్ళ వాల్యూస్ ఇంప్రూవ్ అవుతాయి అనేది పిల్లలు పేరెంట్స్ కి ఒక అవేర్నెస్ తేవడం, అలాగే మేము స్వామి సందేశం ఇవ్వడం ద్వారా చాలా మంది పిల్లలు పేరెంట్స్ ఇంప్రెస్ అయ్యి మాకు బాల వికాస్ అంటే ఇంత ఇది ఉందని మాకు తెలియదండి అని చెప్పేసి వాళ్ళ పిల్లల్ని పంపిస్తున్నారు. ఆ విధంగా అటువంటి కార్యక్రమం పబ్లిక్ యాక్టివిటీ చేయడం వల్ల ఆ ఏరియాస్ ఆ విలేజ్ లోనే ఒక ఐదారు బాల వికాస్ సెంటర్స్ బాగా వచ్చాయండి. అదే పద్ధతి మేము స్టోన్ లో కూడా స్టార్ట్ చేశాం.
0: సత్యమూర్తి గారు
1: సార్,
0: ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పిల్లలు చాలా బిజీ అయిపోతున్నారు వాళ్ళ స్కూల్స్ లోనే. మరి బాల వికాస్ కి ఓన్లీ సండే తప్పిస్తే ఇంకొక రోజు దొరకట్లేదు. అలాంటి టైమ్స్ లో పిల్లల్ని మంచిగా అట్రాక్ట్ చేసి క్రియేటివ్ వేలో ఈ బాల వికాస్ ని అందించే ప్రయత్నం ఏ విధంగా చేస్తున్నారు?
1: మేము ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఈ పేరెంట్స్ కి పిల్లల్ని వీళ్ళకి కూడా ఏంటంటే ఒక టౌన్స్ లో అయితే ఒక రెండు మూడు అపార్ట్మెంట్స్ తీసుకుంటున్నామండి. తీసుకుని వాళ్ళందరికీ కూడా ఒక పిల్లల పేరెంట్స్ కి ప్రత్యేకించి ఒక మేము ఒక బాల వికాస్ గురించి చెప్తాము ఏదో రండి అంటే ఎవరు రావట్లేదు. అందుకని ఏంటంటే వాళ్ళకి మనం ఈ మారల్ వాల్యూస్, ఈ శ్లోకాలు వీటి మీద కాన్సన్ట్రేషన్ కొంచెం తగ్గించి ముందు వాళ్ళకి అట్రాక్ట్ అయ్యే విధంగా వాళ్ళందరి ఆ ఏరియాలో ఉండే అందరి చేత మా గురిసి వెళ్ళి వాళ్ళకి అక్కడ దగ్గరలో ఉండే గ్రౌండ్ తీసుకొని వాళ్ళ చేత ఆడించడము, వాళ్ళ చేత ఒక పాటలు పాడించడం, సాంగ్స్ కాంపిటీషన్ పెట్టించడం, వాళ్ళ ప్రైజ్లు ఇవ్వడం, ఇలా చేస్తూ ఉంటే వాళ్ళు ఏంటంటే ఆ చుట్టూ ఆ చుట్టుపక్కల పిల్లలందరూ గ్యాదర్ అవుతున్నారండి. అలా వాళ్ళకి గేమ్స్, ఈ స్పోర్ట్స్ సూచించిన ఇవన్నీ డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టించడం ఆ దానిలో పెట్టి ఒక ఆ రోజు అందరు గ్యాదర్ చేసిన తర్వాత జస్ట్ ఒక 10 నిమిషాలు ఏదో ఒక విషయం చెప్పడం స్వామి గురించి, లేదంటే ఒక మార్లేస్ ఒక మంచి విలువల గురించి చెప్పడం, ఒక 5-10 నిమిషాలు చెప్తున్నాం అంతే. అలాగ గ్రాడ్యువల్ గా ఏమవుతుందంటే ఆ పిల్లలు చుట్టుపక్కల ఏరియాలో పిల్లలు బాగా అట్రాక్ట్ అవుతున్నారండి. ఎట్టి అలాగే యోగాసనాలు నేర్పించడం, ఇలా చేయడం ఏమవుతుందంటే పిల్లలు బాగా ఎదురవుతున్నారు. వాళ్ళతో మేము అలా నెమ్మదిగా గ్రాడ్యువల్ గా మేము ఒక్కొక్క విషయం అలా శ్లోకాల గురించి గాయత్రి మంత్రం తాలూకా ఇంపార్టెన్స్ గురించి కూడా చేయిస్తున్నామండి.
0: చాలా బాగుంది సత్యమూర్తి గారు. ఇంకొక విషయం ఏంటంటే ఎంతో మంది పిల్లలు మన బాల వికాస్ లో చదువుతుంటారు.
1: అవునండి.
0: మన పిల్లల్ని చూసి యాక్చువల్ గా పిల్లలు వెళ్లి ఇంకొక పిల్లల్ని ఇన్స్పైర్ చేయడం అనేది చాలా మంచి విషయం.
1: అవునండి.
0: అలా జరిగిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా?
1: ఉన్నాయండి.
0: ఒకటి బాతో
1: పంచుకుంటా. అది ఏంటంటే మాకు యాక్చువల్ గా ఏంటంటే ఒక బాల వికాస్ జరిగేటప్పుడు ఏమైందంటే ఒక అబ్బాయికి బర్త్డే అయిందండి. బర్త్డే అయితే వెంటనే వాళ్ళు ఏం చేశామంటే మేము నాకు స్వామి ఏం థాట్ ఇచ్చారో తెలియదు. వెంటనే ఏంటంటే నేను హోటల్కి వెళ్లి ఒక మీల్స్ ప్యాకెట్ తీసుకొచ్చాను. తీసుకొచ్చి ఒక ఒక ఒక బెగ్గర్ ఒక పూర్ పర్సన్ తీసుకుని వచ్చి వాళ్ళకి పిల్లలకి చెప్పేసి ఏం చేసామంటే ఒక వాళ్ళ చేత వడ్డించానమాట. ఒకళ్ళు రైస్ వేయడం, ఇంకోళ్ళు కర్రీ వేయడం, ఇంకోళ్ళు సాంబార్ వేయడం ఇలా చేసేసరికి వాళ్ళందరూ కూడా వాళ్ళు సర్వీస్ చేశారు. వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యారు సర్వీస్ ని. ఆ ఎదురుగా ఆడు చాలా ఆకలితో అలా తినేసరికి వాళ్ళు చాలా ఆనందం అయ్యి వాళ్ళ అసలు కళ్ళ నీరు వచ్చేసి వాళ్ళు మా భర్త చాలా బాగా అయింది, నాకు ఎంతో సాటిస్ఫాక్షన్ అని చెప్పేసి ఈ అబ్బాయి వెళ్ళి పేరెంట్స్ చెప్పాడు అనమాట. ఇంకా అక్కడ మిగతా పిల్లలు కూడా బాగా ఇన్స్పైర్ అయ్యిందంటే ఆ పేరెంట్స్ కూడా మా భర్త మా అబ్బాయి భర్త ఎంత బాగా జరిగిందంటే అసలు మేము ఎప్పుడు భర్త అనగానే ఎక్కడికో ఏ హోటల్ కూడా తీసుకెళ్లి కేక్ గట్టి కట్ చేయించి ఏం చేస్తుంటాం. మా అబ్బాయి ఎంత కట్ చేసినా కూడా ఈ రోజు పొందినంత ఆనందం మా అబ్బాయి ఇప్పుడు పొందలేదండి, చాలా బాగా చేశారు అని చెప్పేసి అన్నారనమాట. ఇంకప్పటి నుంచి ఏమైందంటే ఎవరు బర్త్డే అయినా కూడా ఇంకా నేను మీల్స్ ప్యాకెట్ ఇవ్వడం మానేశాను. వాళ్లే వాళ్ళే 5 రూపాయలు 10 రూపాయలు ఎత్తుకుని కొన్నాళ్ళు వాళ్ళే మీల్స్ ప్యాకెట్ తెచ్చి ఇవ్వడం మొదలు పెట్టారు. తర్వాత ఏమైందంటే మనం అసలు ఒక ఒకళ్ళకి ఒక పేదవాడికి ఇచ్చేటప్పుడు మనం హోటల్ తీసుకురావడం ఎందుకు, మనమే వండి పెడదాం అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే ఒకళ్ళేమో కర్రీ, ఇంకోళ్ళేమో మీల్స్, ఇంకోళ్ళు ఒక్కొక్కరు తీసుకొచ్చి ఎవరు బర్త్డే అయినా కూడా ఎవరు బర్త్డే అందరూ షేర్ చేసుకుని ఆ బాలికస్ పిల్లలందరూ కూడా ఒక ఇద్దరు ముగ్గురిని పిలిచి వాళ్ళకి చేస్తున్నారు. అయితే నేను తర్వాత బాల వికాస్ కి నేను డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ అయిన తర్వాత బాల వికాస్ గురువుకి ఉండేటప్పుడు జరిగిన ఇన్సిడెంట్. తర్వాత నేను డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ వచ్చిన తర్వాత బాల వికాస్ వెళ్ళడం లేదు, నేను వేరే గురువుని ఇంట్రెస్ట్ చేశాను. కానీ స్టిల్ దట్ ప్రాసెస్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ దట్ సెంటర్. అలా ప్రతి ఎవరి బర్త్డే అని కూడా వాళ్ళందరూ కూడా ఇద్దరు ముగ్గురికి వెళ్ళడం, అలా సర్వీస్ యాక్టివిటీ ఇవన్నీ చేయడం అని చేసి ఆ పేరెంట్స్ కూడా బాగా ఇదయ్యి వాళ్ళ ఒకసారి మేము గెట్ టుగెదర్ ఫంక్షన్ పెట్టాం అనమాట. వాళ్ళందరికీ పేరెంట్స్ అందరినీ పెట్టి పెట్టేటప్పుడేమో పిల్లలు ఆ పేరెంట్స్ ఏడ్చుకొని చెప్పారండి, మా పిల్లలు అసలు వినేవాడు కాదు, అసలు మాట వినేడు కాదు, వాళ్ళు ఎంత డిసిప్లిన్ గా వస్తాడు, టైంకి వస్తాడు, ఎంత చదువుకుంటాడు, వాడు పని చేసుకుంటాడు, ఇలాగ వాళ్ళందరూ కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పేసరికి మన బాల వికాస్ వలన వాళ్ళ మంచి మార్పు వచ్చింది అనేటువంటి ఒక తృప్తి అనేది మాకు బాగా వచ్చింది సార్.
0: చాలా బాగుంది సత్యమూర్తి గారు, మీరు చెప్తున్న విశేషాలు వింటుంటే మాకే ఎంతో మోటివేటింగ్ గా ఉంది. చివరిగా మీరు ఎన్నో ఏళ్ల నుంచి స్వామి దగ్గరికి వస్తున్నారు కదా, మీ జీవితంలో జరిగిన ఒక మంచి అనుభవం మాకు చెప్తారా?
1: మా జరుగులో అంటే స్వామి ఎప్పుడు కూడా మాతో నాతో ఉంటారు అనేది ఎప్పుడు కూడా నిత్య సత్యం సార్. నేను ఏదైనా ముఖ్యంగా స్వామి కార్యక్రమాల్లో ఏదైనా జరిగేటప్పుడు ఇలా జరిగితే బాగుండు అని నేను ఒక
0: థాట్ పెట్టుకుంటా,
1: ఒక థాట్ ఒక పిక్చర్ వస్తుంది అనమాట, ఇలా చేస్తే బాగుంటుందని చెప్పేసి అని అనుకుంటే అది ఆటోమేటిక్ గా అసలు అదేంటంటే అది నేను చేయగలనా అని నా పరిధిలో లేనిది అనమాట. అటు పెద్ద ఏదో పెద్ద ఊహించేసుకుంటాను. కానీ అది అన్ఎక్స్పెక్టెడ్ గా అది స్వామి ఎలాగా అవకాశం అని కల్పిస్తారో చాలా అద్భుతంగా చేయిస్తారు అనమాట. దానిలో ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకసారి నేను బాల వికాస గురువుగా ఉండేటప్పుడు మా సాలూరులో ఇక్కడ మంచి ఒక పెద్ద సైన్స్ అండ్ స్పిరిచువల్ ఎగ్జిబిషన్ పెడదాము, ఈ చుట్టుపక్కల గ్రామాలందరినీ స్కూల్స్ కి అందరినీ పిలిపించి చేద్దాము అని చెప్పేసి అంత పెద్ద పెద్ద కటౌట్స్ ఇవన్నీ పెట్టి చేద్దాము. అసలు ఒక పేరెంట్ స్టూడెంట్ లోపలికి వెళ్ళి అవన్నీ చూసుకుని అక్కడ మంచి అందరితో పిల్లల చేత ఫ్యాకల్టీ గారు చెప్పించి అన్ని విషయాలు ఇండియన్ కల్చర్ ట్రెడిషన్ స్వామితలకు మెసేజెస్ అన్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క గైడెన్స్ చెప్పి బయటికి వచ్చేసరికి ప్రతి ఒక్క స్టూడెంట్ పేరెంట్ కూడా ఇన్స్పైర్ అవ్వాలి, బా స్వామి ఇంత స్వామిలో ఇంత ఇంటర్నల్ ప్రాసెస్ ఉందా, ఇటువంటి సాయి సంస్థలు మన పిల్లల్ని కూడా చేర్పించాలి అని ఒక ఇన్స్పిరేషన్ రావాలి అని నేను ఒక పెద్ద సీన్ క్రియేట్ చేసేసుకున్నాను. కానీ నేను అన్న నాకుండే ఆర్థిక పరిస్థితులు కానీ ఇలాంటి నేను అనుకున్న పిక్చర్స్ కానీ ఏమీ లేవు అనమాట, నా దగ్గర ఏమీ లేదు. కానీ థాట్ అయితే మాత్రం వచ్చేసింది అప్పుడు ఇలా చేస్తే బాగుండు అని చెప్పేసి నేను నాతో పాటు ఇంకొక గురువు ఒక ఆయన గుప్తేష్ అని ఒక ఆయన మా ఇద్దరు కూడా వచ్చి ఇక్కడ స్వామి దగ్గర ఇక్కడ గణపతి విఘ్న గణపతి పండిత గణపతి గారికి వచ్చి బుద్ధుడి గారు ఒక 15 నిమిషాలు ధ్యానం చేసి ఇలాగ క్రియేట్ అయితే నిజంగా చేస్తే అద్భుతంగా ఉంటుంది చేద్దాము అని చెప్పి అనుకున్నాను అనమాట. అనుకున్న తర్వాత అలాగా ఏమైందంటే అదే సంవత్సరము ఇక్కడ మన పుట్టపర్తి లో మన ఫారినర్స్ అందరూ కూడా ఒక పెద్ద ఎగ్జిబిషన్ పెట్టారు. మన పుట్టపర్తి సైన్స్ అండ్ స్పెషల్ ఎగ్జిబిషన్ పెట్టేసరికి వాళ్ళు ఏంటంటే మేము మెటీరియల్ అంతా తీసుకొచ్చి పెద్ద ఎగ్జిబిషన్ పెట్టారు. మేము మెటీరియల్ మేము ఫ్లైట్ లో తీసుకెళ్ళి మాకు చాలా ఎక్కువ ఎక్స్పెండిచర్ అండి, మాకు మెటీరియల్ అంతా వేస్ట్ ఇది, మేము ఎక్కడో ఈ సముద్రం మీ ఎక్కడో పారేయాలి, కానీ మీకు అవకాశం ఉంటే మీకు ఎవరైనా కరెక్ట్ యూజ్ చేసుకోండి అని చెప్పి అన్నారు అనమాట. ఇంకా అద్భుతం అనమాట. వెంటనే అక్కడ మన టీటీ మన రైల్వే స్టేషన్ లో బాలకృష్ణ గారని మన వైజాగ్ ఆయన ఎంప్లాయ్ ఉన్నారు, ఆయన కాంటాక్ట్ చేస్తే మీకు ఇలా మెటీరియల్ ఉంది సార్ మాకు తీసుకెళ్తాం, మేము మా వైజాగ్ లోని సాలులు అటువైపు అంతా మేము పెట్టుకుంటాం అని అంటే ఆయన చక్కగా ఆయన ఒక భోగి ఆ ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా ప్రొవైడ్ చేశారండి. అవన్నీ తీసుకొచ్చి డంప్ చేసి అక్కడ తీసుకుని వెళ్ళి ఆ సైన్స్ అండ్ స్పిరిచువల్ ఎగ్జిబిషన్ అన్ని ఈ కట్అవుట్స్ అని పెట్టి దాంతో మేము కొన్ని చేయించి ఇక్కడ ఈ బాల వికాస్ వైజాగ్ లో కొంతమంది బాల వికాస్ గురించి అందరికి ట్రైన్ అప్ చేసి ఒక టీమ్ ఒక 25 మంది బాల వికాస్ గురించి ఒక్కొక్కరికి ఒక్కొక్క టాపిక్ ఇచ్చి అవన్నీ వరుసగా పెట్టి చేశామండి. చేసిన తర్వాత చాలా అద్భుతంగా అయిందనమాట. సో నాకు ఏంటంటే అంతా అయిపోయిన తర్వాత నాకు చాలా ఏడుపు వచ్చేసింది అనమాట. నేను ఇప్పుడు మొదట ఒక 6 మంత్స్ బ్యాక్ ఏదైతే నా థాట్ నేను అనుకున్నాను ఇలా జరిగితే బాగుండు అని చెప్పేసి అని ఆ థాట్ అనేది స్వామి అలా అక్షరార్థాలు ఏమాత్రం క్వాలిటీలు ఏమి ఇలాగకుండా చాలా చక్కగా చేశారండి. అదే ఆ టీమ్ అనేది ఆ యాక్టివిటీస్ ఆ బాలిక సైన్స్ స్పిరిచువల్ ఐటమ్స్ ఇవన్నీ కూడా సాలూరులోని ఆ తర్వాత వైజాగ్ లోని అన్ని ఏరియాలో అక్కైపాలెము ఇవన్నీ సింహాచలము సిటీ సమితి అన్ని ఏరియాలో కూడా పెట్టడం జరిగింది అనమాట. అది బాగా అద్భుతమైన ఒక మిరకల్ అండి స్వామి తరగతి.
0: అందుకే స్వామి ఇప్పుడు చెప్తారు మనసులో ఒక పవిత్రమైన నిస్వార్థమైన ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో ఈ విశ్వం మొత్తం దాన్ని ఎలాగైనా సరే మేనిఫెస్ట్ చేయడానికి అన్నిటిని సమకూరుస్తుందని స్వామి చెప్తారు.
1: అసలు మన పరిధిలో లేదండి. నేను అనుకునేది ఏంటి ఎంత పెద్ద పెద్ద కట్ అవసరం ఎలా చేస్తాను చేయలేను, కానీ నాకు ఆలోచన చేద్దాం ఎలాగైనా చేయాలి ఎలా చేయాలని చెప్పి తప్పించాను ఏడ్చాను సార్ స్వామికి చేయాలి అందరూ రావాలి. నిజంగా పెట్టిన తర్వాత అండి ఆ చుట్టుపక్కల చాలా మంది స్కూల్స్ వాళ్ళు కాలేజీ వాళ్ళు చుట్టుపక్కల విలేజర్స్ అందరూ ఇంచుమించు ఒక 1000s లో ఉన్నాం. 3 డేస్ ప్రోగ్రామ్ పెట్టాము, ఉదయం సాయంత్రం ఇంకా రెస్ట్లెస్ అనమాట. అందరూ వచ్చి చక్కగా చూశారు, మంచి వైభవంగా జరిగిందండి. చాలా మంది డివోటీస్ దాని వల్ల చాలా మంది డివోటీస్ బాలికస్ పిల్లలు బాగా ఇంప్రూవ్ అయ్యారండి ఏరియా అంతా కూడా.
0: చాలా బాగుంది సత్యమూర్తి గారు. ఇంతవరకు మీరు విశాఖ జిల్లాలో జరిగేటటువంటి బాల వికాస్ ప్రోగ్రామ్స్ గురించి మరి మీ జీవితంలో జరిగిన అనుభవం గురించి ఎంతో చక్కగా చెప్పారు.

నిర్మించినా, ఏ విద్యాలయం నిర్మించినా వ్యాపారం వ్యాపారం వ్యాపారం. కానీ ఉచితంగా బీదలను చూచి కరుణించేటువంటి వ్యక్తి కనిపించటం లేదు. కనుక పల్లెలు ఎందే ఇలాంటి పవిత్రమైన యొక్క శక్తిని అభివృద్ధి పరచాలని చెప్పిన సంకల్పించుకుని 100 కోట్ల వ్యయం చేత మన ప్రశాంతి నిందు ఒక విధమైన వైద్యాలయం స్థాపించడానికి బైపాస్ సర్జరీ కానీ బ్రెయిన్ ఆపరేషన్ చేయటం కానీ అన్ని ఉచితంగానే. ప్రారంభోత్సవం కూడాను అప్పుడే నిర్ణయించుకుందాం. 91 నవంబర్ 22 దీన్ని ప్రారంభోత్సవం చేస్తాం.

శుభవార్త అనౌన్స్ చేయవలసి వచ్చింది. మన భారతదేశ ప్రధానమంత్రి ప్రారంభించిన తర్వాత 15 నిమిషములకే డాక్టర్ ఆపరేషన్ ప్రారంభించారు. మూడు గంటల లోపల 4 పెద్ద ఆపరేషన్ అంతా జరిగాయి. ఒకటి చాలా కాంప్లికేటెడ్, ఆ హార్ట్ లోపల రంధ్రం ఉంటుండాలి. అలాంటి ఆపరేషన్ కూడాను సక్సెస్ అయిపోయింది. అందరూ క్షేమంగా ఉన్నారు.

ఇంతవరకు మీరు 2017 ఆగస్టు 13, 14, 15 తేదీల్లో విశాఖ జిల్లా సాయి భక్తులు తమ పర్తియాత్రలో భాగంగా రేడియో సాయి స్టూడియోలో సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలోని మొదటి భాగాన్ని విన్నారు. రేపు మీరు ఈ కార్యక్రమం యొక్క 2వ భాగాన్ని వింటారు.

శ్రీ సత్యసాయి వాణి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు దేహాన్ని కాదు దేహిని నాటికను వింటారు.

0: ఇలా అయితే లాభం లేదు గురునాథం గారు, నాటకానికి టైం అయిపోతుంది, కాస్త త్వరగా నడవండి. అవును, ఇందాక నుంచి చూస్తున్నాను, మీరేమిటి అదోలా ఉన్నారు?
1: ఎందుకో స్వామి గుర్తుకు వస్తున్నారయ్యా.
0: ఏమిటి గుర్తుకు వస్తున్నారా? అయ్యా గురునాథం గారు, గుర్తుకు రావడం అనేది మర్చిపోయినప్పుడే జరుగుతుంది. మీరు ఎన్నో ఏళ్లుగా స్వామి భక్తులు, అయినా మీరా మాటన్న నాకే నచ్చలేదు.
1: అప్పే, నా ఉద్దేశం అది కాదయ్యా. ఎన్నో ఏళ్లు స్వామితో అనుబంధం పెంచుకుని ఇప్పుడు ఆయన్ను కనులారా చూడలేకపోతున్నామనే బాధ ఎంత మర్చిపోదామన్నా కుదరడం లేదయ్యా.
0: పదండి గురునాథం గారు, నాటకం మొదలైపోతున్నట్టుంది. మీ సమస్య గురించి నాటకం అయిపోయాక తీరిగ్గా కూర్చొని ఆలోచిద్దాం. బెల్ కూడా కొట్టేశారు, త్వరగా పదండి.
1: కంగారు పెట్టకయ్యా, ఈ ఆకారం చూసావా? ఆ నాటకం కంపెనీ వాళ్ళకి గణపతి వేషం వేసేవాడు కావాలంటే ఇంతకన్నా మంచి ఆకారం దొరకదు. ఈ మెట్లన్నీ ఎక్కద్దా? అబ్బా అమ్మయ్యా, మెట్లన్నీ ఎక్కేశాం, ఇక లోపలికి పోదాం పద.
0: పదండి పదండి.

0: అశోక చక్రవర్తులకు ప్రణామాలు.
1: మాలి, తథాగతుని విగ్రహ ప్రతిష్టకు ఎక్కువ సమయం లేదు. ఆలోగా ఉద్యానవనం పూర్తి కాగలదు కదా?
0: తప్పక పూర్తి కాగలదు ప్రభు. పచ్చని పచ్చిక తివాచిలా ఏపుగా పెరిగింది. నాటిన పూల చెట్లన్నీ మొగ్గతొడిగాయి. విగ్రహ ప్రతిష్ట నాటికి అవన్నీ విరబూసి కన్నుల పండుగ చేయగలవు.
1: మంచిది, నీవిక వెళ్ళవచ్చు. అమాత్య, మనమలా చైత్యం వరకు పోయి వద్దాం.
2: అవశ్యం ప్రభు. తమరు సెలవిస్తే మనం అక్కడకు చేరేలోగా కొన్ని విషయాలు మనవి చేస్తాను.
1: పర్వాలేదు, ఏమిటో చెప్పండి.
2: మరేమీ లేదు, చక్రవర్తుల ఆదేశం మేరకు రహదారుల వెంబడి బాటసారుల సౌకర్యం కోసం మొక్కలు నాటించడం చాలా వరకు పూర్తయింది. ఇక వారు విశ్రమించడానికి సత్రాలు నిర్మాణం చేపట్టవలసి ఉంది. తమరు అనుమతిస్తే ఆ పనిని శిల్పి తోమాలునికి అప్పగిస్తాను. అందుకు కావలసిన ధనాన్ని కూడా ఇస్తాను ప్రభు.
1: అవశ్యం, అలాగే కానివ్వండి. సాధ్యమైనంత వేగంగా వేసవి వచ్చేలోగా పని పూర్తయ్యేలా చూడమని మా మాటగా చెప్పండి.
2: ప్రభువులు, ఇంతవరకు ఏ పాలకుడు చేయని విధంగా ప్రజల క్షేమం కోరి ఎన్నో సత్కార్యాలు చేస్తున్నారు. ఇదేదో మీ మెప్పు కోసం నేనంటున్న మాట కాదు ప్రభు, ప్రజలందరి నోట వినవస్తున్న మాట.
1: అమాత్య, మీకు తెలియని రాజనీతేముంది? ప్రభువెప్పుడు రాజ్యానికి ధర్మకర్త మాత్రమే. అది తెలుసుకుని మసులుకోవడమే పాలకుల కర్తవ్యం. శ్రీరామచంద్రుడు ప్రజారంజకంగా వారి యోగక్షేమాలకు ప్రాధాన్యమిస్తూ పరిపాలించినందువల్లే రామరాజ్యమనే మాట సత్పరిపాలనకు పర్యాయపదంగా నిలిచిపోయింది.
2: ఆ మాట నిజమే. ఆ ప్రభు, మరో సంగతి మీకు.
1: ఉండండమాత్య, ఎవరో శ్రమణుకలు వస్తున్నట్టున్నారు, వారి దర్శనమయ్యాక మనవి చేద్దురుగాని.
2: అలాగే ప్రభు.
1: మహాత్మా, ఈ అశోకుని సాష్టాంగ ప్రణామం స్వీకరించండి.
3: మౌర్య వంశజులు అశోక చక్రవర్తులకు శుభమగుగాక. తమ పాలనలో బౌద్ధ ధర్మం నలు చెరుగులకు విస్తరిస్తోంది. సంతోషం. బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి.
2: ప్రభు, తమరు అన్యదా భావించకపోతే నాదో మాట.
1: ఏమిటి అమాత్య?
2: అది తమరు అదే చక్రవర్తులు.
1: ఎందుకు సందేహిస్తున్నారు? మీ మనసులో మాటేమిటో చెప్పండి.
2: మరేమీ లేదు, ఈ సువిశాల మౌర్య సామ్రాజ్యానికి ప్రభువులు తమరా విధంగా కిరీటాన్ని తీసి శిరస్సును ఒక బౌద్ధ సన్యాసి పాదాలపై ఉంచి నమస్కరించడం తగదని నా అభిప్రాయం. అది తమ వంటి మహోన్నత వ్యక్తికి శోభస్కరం కాదు, చక్రవర్తి స్థాయికే అవమానకరం.
1: సర్వసంగ పరిత్యాగం చేసి జీవించే సన్యాసులకు నమస్కరించడంలో అనౌచిత్యం ఏముంటుందామాత్య?
2: మహాత్ములకు నమస్కరించడం తప్పు కాదు, కాని ఒక సామాన్య సన్యాసికి నమస్కరించడం.
1: సన్యాస దీక్షలో గడిపే వారిలో సామాన్యులు అసామాన్యులనే తేడా చూపడం ధర్మం కాదు అమాత్య. పైగా ఎవరు మహాత్ములో ఎవరు కాదో పరిచయం కానిదే ఎలా చెప్పగలం? ఆధ్యాత్మిక జీవనం గడిపే వారందరూ వందనీయులే కదా.
2: క్షమించండి ప్రభు, చక్రవర్తులు సన్యాసికి నమస్కరించడం, పైగా శిరస్సు వంచి పాదాభివందనం చేయడం నేను ఆమోదించలేకపోతున్నాను.
1: ప్రభుభక్తి పరాయణులైన మంత్రివర్యులు ప్రభుత్వానికి అవమానం జరిగినట్లు భావించి బాధపడుతున్నారు. అంతేగాని ఆవేశంలో వాస్తవాన్ని గ్రహించలేకపోతున్నారు. ఇప్పుడు ఏం చెప్పినా ప్రయోజనం లేదు.
4: సరేలేండమాత్య, ఏదో అలా జరిగిపోయింది, వదిలేయండి. మీరు చెప్పిన విషయాన్ని నేను కూడా ఆలోచిస్తాను, సరేనా?
2: చిత్తం ప్రభు. ఉండబట్టలేక మనసులో నున్నది చెప్పేశాను, తమకు కష్టం కలిగిస్తే క్షమించండి.
4: అలాంటిదేమీ లేదు అమాత్య. మీరిక ఆ విషయం మర్చిపోండి. ఇలా చూడండి, చైత్యాన్ని సమీపించాం. పదండి, లోపలికి వెళతాం. అమాత్య.
2: ప్రభు.
4: అమాత్య, మీ నుండి మాకొక సహాయం కావలసి వచ్చింది.
2: ఆజ్ఞాపించండి మహాప్రభు.
4: మరేమీ లేదు, మాకు ఒక మేకతల, ఒక గొర్రెతల, ఒక మనిషితల కావాలి.
2: మనిషితల?
4: అవును, మీరు సరిగ్గానే విన్నారు. సాధ్యమైనంత త్వరగా మాకవి కావాలి. అంతేకాదు, మాకు మరొక్క పని కూడా చేయవలసి ఉంది.
2: చెప్పండి ప్రభు, తప్పక చేస్తాను.
4: ఆ మూడు తలలను మీరే స్వయంగా సంతలో అమ్మి రావాలి.
2: నేనా? చిత్తం ప్రభు, అలాగే చేస్తాను.
4: రండి అమాత్య, మేము అప్పగించిన పని పూర్తయిందా?
2: ప్రభువులు మన్నించాలి. నేను తీసుకువచ్చిన మేకతల, గొర్రెతల సులభంగానే అమ్ముడుపోయాయి. కానీ ఎంత ప్రయత్నించినా మనిషి తలను అమ్మలేకపోయాను. దానిని కొనుక్కోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు ప్రభు.
4: ఆశ్చర్యంగా ఉందే. పోనీ మరొక్కసారి ప్రయత్నించి చూడండి. ఒకవేళ ఈమారు కూడా ఎవరూ కొనేవారు లేకపోతే ఆ మనిషి తలను ఎవరికైనా ఉచితంగా ఇచ్చివేయండి.
2: అలాగే ప్రభు, నేను వెళ్లి మరోమారు ప్రయత్నం చేసి చూస్తాను.
4: ఎవరక్కడా? వేగులవాణిని ప్రవేశపెట్టండి.
5: ప్రభు, దాసుడు ఇచ్చటనే వేచి ఉన్నాడు.
4: గూఢచారి, మంత్రిని వెంబడించి నీవు సేకరించిన సమాచారం ఏమిటో వివరించు.
5: ప్రభు, నిజం చెప్పాలంటే మేకతల, గొర్రెతలల కోసం మంత్రివర్యులు అట్టే శ్రమపడలేదు. అవి సంతలో సులభంగానే దొరికాయి. ఒక్క మనిషి తల కోసమే కాస్త వెతకవలసి వచ్చింది.
4: అయ్యో పాపం, మరి ఎక్కడ సంపాదించారు?
5: ప్రభు, మనిషి తల కోసం వారు శ్మశానానికి వెళ్లారు. అక్కడ ఒక శవం తలను నరికి తీసుకువచ్చారు.
4: మంత్రికి తగిన తెలివితేటలను ప్రదర్శించారు. శభాష్. ఇక రెండవ కార్యాన్ని ఎలా పూర్తి చేస్తారో చూద్దాం. అదిగో అమాత్యులు వస్తున్నారు, నీవు పక్కకు తప్పుకో.
5: చిత్తం.
4: అమాత్య, మీరు వెళ్లిన పని కాయాపండా.
2: క్షమించాలి ప్రభు, మనిషి తలను ఉచితంగా ఇస్తానన్నా ఎవరూ తీసుకోవడం లేదు. నేను తమరు అప్పగించిన పని నెరవేర్చడంలో విఫలమయ్యాను.
4: విచారించకండి అమాత్య, మేము కావాలనే మీకు ఆ పనిని అప్పగించాం.
2: ప్రభు, తమరు ఏమంటున్నారో నాకు అర్థం కావడం లేదు.
4: అమాత్య, ఆనాడు ఉద్యానవనంలో మేము మా శిరస్సును ఒక బౌద్ధ సన్యాసి పాదాలపై పెట్టి నమస్కరించినప్పుడు మీరెంతగా బాధపడ్డారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. కాని ఇప్పుడు మీరే స్వయంగా చూశారు, ప్రాణం ఉన్నంత వరకే ఈ దేహానికి గౌరవం. ఆ ప్రాణం పోయిన తరువాత ఈ శిరస్సుకు కాని శరీరానికి కాని ఎవ్వరూ విలువనివ్వరు. అందుకే నేను నా తలను ఆ బౌద్ధ సన్యాసి పాదాలపై పెట్టి నా జన్మను సార్థకం చేసుకున్నాను.
2: ప్రభు, మీరు నా కళ్ళు తెరిపించారు. అశాశ్వతమైన శరీరంపై మమకారంతో పెరిగే అహంకారంతో ఆ మాట అన్నాను. ఇప్పుడు విలువ శరీరానికి కాదని, దానిని ఉపాధిగా చేసుకున్న జీవాత్మదని తెలుసుకున్నాను ప్రభు.
6: ఏమిటి గురునాథన్ గారు, నాటకమైపోయినా అలాగే కూర్చుండిపోయారు, కదలరా ఏమిటి? గురునాథన్ గారు మిమ్మల్నే. ఏమిటి మాట్లాడరేమిటండి గురునాథన్ గారు? అరే ఆ కన్నీళ్ళేమిటి, ఏమైంది?
5: ఏమీ లేదు, మా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. పద
6: వెళ్దాం లేండి. అసలు ఏం జరిగిందో చెప్పండి.
5: ఇప్పుడేమీ అడగకు, ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం. ఆటో, ఆటో ఎక్కు. సత్యం బాబు, బాబా సాయి కాలనీకి పోనీ.

0: రావోయ్, లోపలికిరా, ఇలా కూర్చో.
1: సత్యం, నాటకం చాలా బాగుందయ్. ఆ నాటకానికి తీసుకెళ్ళినందుకు నీకు చాలా థ్యాంక్స్.
2: మీరు మాట మారుస్తున్నారు. ముందు ఇందాక అలా ఎందుకున్నారో చెప్పండి.
1: నేనే మాట మార్చడం లేదు, ఆ విషయమే చెప్తున్నాను. నాటకం చూడ్డానికి వెళ్తున్నప్పుడు నేను బాబా కంటికి ఎదురుగా లేరే అని బాధపడుతుంటే, ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం అన్నావు, గుర్తుందా?
2: ఆ గుర్తుంది. నేను ఆ విషయమే మాట్లాడదామనుకున్నాను, కాని మీరు అదోలా అయిపోయేసరికి ఆ విషయం మర్చిపోయాను.
1: నేనేమీ అయిపోలేదులే, కంగారు పడకో. నాటకంలో పూర్తిగా లీనమైపోయి కాస్త ఎమోషనల్ గా కనిపించుంటాను. నాటకంలో దేహంపై అభిమానం తగదని అశోకుడు తన మంత్రికి బోధిస్తున్నప్పుడు బాబా విషయంలో నేనేం పొరపాటు చేశానో నాకర్థమైంది. నేను దేహాన్ని కాదు దేహిని మాత్రమే అని భగవాన్ ఎన్నిమార్లు చెప్పారో లెక్కలేదయ్యా. అయినా బాబా కంటి ఎదుట లేరని బాధపడ్డానంటే బాబా బోధ నేను సరిగ్గా అర్థం చేసుకోలేదన్నమాట.
2: అలా అనకండి, ఎన్ని తెలుసున్నా ఒక్కోసారి అలా మాయ కమ్మివేస్తుంది అంతే. నాటకం చూస్తున్నప్పుడు నేను ఇదే విషయం మీకు చెప్పాలనుకున్నాను, మీరది నేను చెప్పకుండానే గుర్తించారు. మిమ్మల్ని అలా నాటకానికి తీసుకెళ్లడమే మంచిదైంది.
1: నాటకం చూసినప్పటి నుంచి నాకు భగవాన్ చెప్పిన పద్యమే మనసులో తిరుగుతోందయ్యా. నీకు తెలిసిన పద్యమేది?
3: దేహము పాంచభౌతికము, దేహము కూడా తప్పది ఎప్పుడు ఉంది, దేహి నిరామయ ఉండు, గడుతింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు, దేహియే దేవదేవుడు, మదన్ గమనింపక ఆత్మరూపుడై.
2: అందుకే కదండి మరి స్వామి భక్తుల్ని ఎప్పుడు ఆత్మస్వరూపులారా అని సంబోధించేవారు.
1: అదొక్కటే కాదు, ఆలోచిస్తే ఒక్కొక్కటే గుర్తుకొస్తున్నాయి. తాను దేహాన్ని కాదని భగవాన్ పలు సందర్భాల్లో పలురకాలు చెప్పారు. స్వామి తుంటి ఎముకకు ఆపరేషన్ కోసం ఆసుపత్రిలో ఉన్నప్పుడు భక్తులు బాధపడుతుంటే ఆయన స్పష్టంగా చెప్పారు,
3: భగవద్ భక్తులు అనుకుంటే వారు దేనికైనా సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు కష్టం అంటే పరిగెత్తుతారు, సుఖం అంటే పరుగులెడతారు. అంత కాదు, ప్రతి దానికి కూడా మీరు సిద్ధంగా ఉండాలి. దేహం ధరించిన తర్వాత ఎన్నో కష్టాలు కలుగుతుంటాయి, దీనంత మనం లెక్క చేయకూడదు. విశ్వాసాన్ని మాత్రం దృఢంగా పెట్టుకోవాలి, ఆ విశ్వాసమే మీ శ్వాసగా భావించాలి. నేను దేహంలో బాధలు కావాలని నేను కోరలేదు, పోవాలని నేను ఆశించలేదు. ఆశించింది మీరే కానీ మీరు ఆశించిన వారు మీరే కాపాడుకుంటూ వచ్చారు. మీ దేహం నాది కాదు, ఈ దేహం మీదే. మీ దేహాన్ని మీరు తెలుసుకోవాల్సిందే, నేను దేహం కాదు దేహిని.
2: అక్షరాలా నిజం అని కూడా స్వామి చాలా స్పష్టంగా చెప్పారు. అయినా ఆయన తన గురించి ఎప్పుడు ఆలోచించారండి? ఎంతసేపు భక్తులు బాగుంటేనే చాలు కదా అని అనేవారు. తూర్పు గోదావరి భక్తులు వచ్చి ఏమన్నారు? స్వామికి బాగైతే చాలు, మాకు నీళ్లక్కర్లేదు అన్నారు. స్వామి వారితో, మీరు బాగుంటే నాకదే చాలు అన్నారు. మరెవరండి ఆ మాట అంటారు, ఆయన కాక?
1: నిజమయ్యా, తోటి మనిషిని ప్రేమించాలి అని చెప్పడం తేలికే, కాని భగవాన్ అది ఆచరణలో చూపించారు. అది కూడా ఎలాంటి ప్రేమ? కన్న తల్లి ప్రేమ, దాన్ని కూడా మించిన విశ్వమాత ప్రేమ. ఏమంటావు?

0: భక్తుల్ని కన్న తల్లిలా ప్రేమించి లాలించి పాలించిన స్వామి తన భక్తులను విడిచి ఎక్కడికి పోతారు? ఎక్కడికి పోరు. ఆయన ఎప్పుడూ మనతోనే ఉంటారు. ఒక సందర్భంలో స్వామి,
1: మీరు అనుకోవచ్చును, స్వామి యొక్క ప్రాణం స్వామి చేతిలో ఉందా చేతిలో లేదు అనుకుంటే అనుకుంటే ఎంతకాలమైనా ఉండొచ్చును, లేకపోతే ఎప్పుడైనా దేహాన్ని వదలొచ్చు. ఇది నా ఇష్టం కానీ మరొక ఇష్టం. కారణమేమనగా దీనికి పవిత్రమే సాక్షి, ఈ శాస్త్రమే సాక్షి, ఈ దివ్యత్వమే సాక్షి. ఇంతకంటే సాక్ష్యం వెరకటి ఏం కావాలి? కనుక ఎవరైనా సరే పవిత్ర హృదయాలు వారిలో ఉంటుంటాయి, కానీ ప్రాణము మరొకరి చేతిలో ఉంటుండదు
0: అన్నారు. దేహాన్ని వదిలివేసిన దివ్యాత్మ స్వరూపులు స్వామి మనతోనే ఉంటారు ఉన్నారు.
2: నువ్వలా అంటుంటే మరో సంగతి గుర్తొస్తుందయ్యా నాకు. ఆడి తప్పని మన స్వామి భక్తులకు మాటిచ్చారు. అదో పుస్తకంలో మొన్ననే చదివాను. ఉండు, నీకది చదివి వినిపిస్తాను. ఎక్కడ పెట్టాను ఆ పుస్తకం? ఎక్కడప్పా, ఇక్కడ ఇక్కడ దొరికింది. జగత్తు పూర్ణమే ఇది కాదు, సద్గురు లక్షణాలు ఇది కాదు, మూడు ఇదిగో ఇదే, మూడు ప్రతిజ్ఞలు, సత్యం విను.
1: స్వామి యొక్క ప్రేమ నిస్వార్థమైనటువంటిది, నిర్మలమైనటువంటిది. స్వామికి ఇచ్చుకునేటువంటిది తప్ప పుచ్చుకునేటువంటిది ఎరుగడు. నీవు నావాడవు అని నేను చెప్పిన తర్వాత వాడు నాకు ఎన్ని విధముల విరుద్ధమైన మార్గమును అవలంబించినప్పటికీ వారిని నేను వదలను. కాలకర్మ కర్తవ్యాల చేత కొన్ని విధమైనటువంటి మార్పులు జరగవచ్చును, కానీ అవి శాశ్వతాలు కాదు. కనుక నేను ఆ యొక్క ప్రవర్తనను పురస్కరించుకొని నా మనసు కూడా నన్ను మారుస్తూ నేను పోను. ప్రపంచమంతా దీనిని విమర్శించినప్పటికీ నా కాలు వెనుకకు రాదు, ముందుకే పోతుంది.
0: గురునాథన్ గారు, మీరేమి అనుకోకపోతే స్వామి బోధనలు మరింత లోతుగా చదివి వాటిని అర్థం చేసుకోగలిగిన వారికి మీకొచ్చినటువంటి సందేహాలు రావనిపిస్తోంది.
2: ఉన్నమాటే చెప్పావయ్యా. నువ్వన్నదానికి నేను భగవాన్ చెప్పిన మరో మాట జోడిస్తాను.
1: రూపనామము తీసివేస్తే అదే దైవత్వము. ఎంత కాలమైనప్పటికీ మనము ఈ ద్వైతమునందే మన జీవితాన్ని వ్యర్థం చేసుకోకండి. మనం చేసిన సాధనల యొక్క ఫలితం ఏమిటి? ఇంతకాలం మనం చేసినటువంటి యొక్క పూజల యొక్క ఫలితం ఏమిటి? ఇంతకాలం మీరు శ్రవణం చేసినటువంటి యొక్క బోధల యొక్క ఫలితం ఏమిటి? సత్య సారము తెలిసికోరన్నా, సత్య సారము తెలిసికోరన్నా, ఈ తత్వమెరిగి జన్మముందన్నా. సత్య సారము

0: కామరత్వము కాడు చేసి నియమనిష్టలు నెప్పి నిలిపి కామరత్వము
1: పిల్లలు ఇంత తెలుసుకోలేకుండా పోతే ఎట్లా? సత్యసారము

దేహభావము వీడరోరన్నా మీరు దేహభావము అందమెందును ఇందు లేదన్నా అందమెందును ఇందు లేదన్నా అందమైన ఆత్మ విడచి నింద్యమైన అహము చేకుని అందమైన ఆత్మ విడచి నింద్యమైన తనువు నేనని అందమైన ఆత్మ విడచి నింద్యమైన తనువు నేనని తలపు వీడి సాక్షితంబుగా తత్వభావము ఎరుగరన్నా.

0: చక్కగా చెప్పారు. అన్నట్లు రేపు సత్సంగం మా ఇంట్లోనే, గుర్తుంది కదా. ఇవాళ నీకు కలిగిన ఈ అనుభవాన్ని మనవారందరికీ వివరిస్తే భగవాన్ సమాధి చెందడంతో కలత చెందిన భక్తులకు ఊరట కలుగుతుంది.
1: అంతకన్నా నా సత్యం తప్పక చెప్తాను నేను.
0: మరి నేను వెళ్లి వస్తాను సాయిరాం.
1: సాయిరాం సత్యం, సాయిరాం.

0: Bhagwan's divine lotus feet. The morning session in Sai Kulwant Hall will commence at 8 o'clock with Vedam chanting. At 8:20, the morning program will commence with Dindi Palki procession and offerings, traditional dance and dhol tasha, followed by a drama presentation titled Sai Bhakti Se Jeevan Mukti by the Sai Youth from Maharashtra West 1. The morning session in Sai Kulwant Hall will conclude with bhajans and mangalarti, followed by Bhagwan's Divya Darshan. The evening session in Sai Kulwant Hall will commence at 4:30 with Vedam chanting. At 4:50, the Bal Vikas children of Maharashtra West 1 will be offering a cultural presentation titled Maharashtra, the Seven Cultural Treasures of Dharma. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and mangalarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. Swami Vari Divyanugraha Asasalato Prashanti Nilayamlo Ashadi Ekadashini Jarupukunnataku Maharashtra Mariyu Gova Rashtrala Nundi Vachina Bhaktula Rendu Rojula Parthyatralo Repati Rendava Rojuna Sai Kulwant Sabha Mandapamlo Udayam Karyakramam 8 గంటలకు వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 8:20 దిండి పల్లకి ఊరేగింపు మరియు సమర్పణలు, తదుపరి సాంప్రదాయక నృత్యము మరియు డోల్తాష. ఈ కార్యక్రమాల అనంతరం మహారాష్ట్ర వెస్ట్ వన్కి చెందిన సాయి యువత సాయి భక్తిసే జీవన్ ముక్తి పేరిట నాటకం సమర్పిస్తారు. రేపటి ఉదయం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. సాయి కులవంత్ సభా మండపంలో రేపటి సాయంకాలం కార్యక్రమం 4:30 వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 4:50 మహారాష్ట్ర వెస్ట్ వన్కి చెందిన బాల వికాస్ చిన్నారులు మహారాష్ట్ర ద సెవెన్ కల్చరల్ ట్రెజర్స్ ఆఫ్ ధర్మ పేరిట సాంస్కృతిక కార్యక్రమాన్ని సమర్పిస్తారు. రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో భాగంగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు 2001వ సంవత్సరం కృష్ణాష్టమి పర్వదినాన భక్తులందరికీ ఎంతో దయతో ప్రసాదించిన దివ్యోపన్యాసం మీరు వింటారు.

नास्ति क्रोध समोरिपुहि नास्ति दारिद्र्यमत् दुःखम् नास्ति प्राप्ति नास्ति प्राप्ति न जङ्कुरम् नास्ति लोभम् समो व्याधि లోభత్వం కంటే వ్యాధి మరొకటి లేదు. వ్యాధి అన్నటువంటిది శరీరమునకు మాత్రమే కాదు, మానసిక సంబంధమైన ఇంద్రియములకు కూడాను వ్యాధి సంభవిస్తుంది. లోభత్వం చేత దుర్యోధన దుశ్శాసనాదుడు ఎంతటి పరాభవం పొందిరో మీకందరికీ చరిత్ర ప్రబోధిస్తుంది. కనుక లోభత్వమే మానవునకు ఒక దీర్ఘమైనటువంటి వ్యాధి. నాయందు లోభత్వం లేదు, నాకెట్టి రోగము రాదు, నేను ఎప్పుడు కూడాను ఆరోగ్యంగానే ఉంటాను. నాస్తి క్రోధం సమోరిపుహి, ఈ క్రోధము కంటే ద్వేషి మరొకటి జగత్తులో కానరాదు. నాకెవరిపైన ద్వేషము లేదు, ఎవరూ నాపైన ద్వేషం లేదు. నేను అందరినీ ప్రేమిస్తాను, అందరూ నన్ను ప్రేమిస్తారు. అందరి జీవులు యొక్క ప్రాణము ఒక్కటే, ప్రపంచమనే గృహము ఒక్కటే. ఇది విశ్వ కుటుంబంగా ఉండేటువంటి యొక్క సంబంధము. కనుక క్రోధమే సర్వభేదములకు మూల కారణము. కనుక నా ఎందెట్టి క్రోధము ఎట్టి ద్వేషము నా ఎందు ఏమాత్రము లేదు. కనుక అందరూ నా వారే, అందరూ నన్ను ప్రేమిస్తారు. నాస్తి దారిద్ర్యవచాత్ దుఃఖం. దుఃఖం అనేటువంటిది దరిద్రం చేత దుఃఖం ప్రాప్తిస్తుంది. నేను దరిద్రుడు కాదు, నా ప్రేమనే నా ధనము, నా త్యాగమే నా సంపద. ఇట్టి సిరి సంపదలతో ఉన్నటువంటి వారిని నేనెట్ట లోభి అవుతాను? కనుక నాకు దరిద్రం అనేటువంటిదే లేదు. ఈ మూడు గుణములు ప్రతి వ్యక్తికి అత్యవసరము. కనుక నేను ఎల్లప్పుడు కూడాను ఆనందంగా ఉంటుంటాను. వ్యాధ్యా లేదు, ద్వేషులా కానరారు, దరిద్రమా అసలే లేదు. ఇంకా నాకెందుకు ఈ భేదము, నాకెందుకు ఈ విచారము? విచారం అన్నదే ఎప్పుడు రాదు లేదు. ప్రేమస్వరూపులారా, గర్గ మహర్షి కౌరవులకు పాండవులకు అందరికి కూడాను గురువుగానే ఉండేటువంటి వాడు, యాదవుల యొక్క కులగురువు, మహాపండితుడు, మహాజ్ఞాని, అతను శాస్త్రజ్ఞుడు కూడాను. యశోదానందుడి ఇంటికి పిల్లల నామకరణం నిమిత్తమై వచ్చాడు. నా చరిత్ర యందు విన్నటువంటి విషయములు నేను ఇక్కడ చూడటం లేదు. శుక్ల అరుణ పీత అని మూడు రంగులతో అవతారములు వస్తుంటాయి, కానీ ఈ పిల్లవాడు కృష్ణ కలర్ కలిగి వచ్చాడు. ఈ రంగుకు తగినటువంటి పేరు కృష్ణ అనే పేరే సార్థకమన్నాడు. ఈ నామకరణం చేసిన తర్వాత అనేక రకములైనటువంటి యొక్క కృష్ణుని యొక్క లీలలను ప్రబోధించి భవిష్యత్తు యొక్క తరంగములను తాను చక్కగా ఆలోచించి తాను వెళ్లిపోయాడు. కొంతకాలమైన తరువాత తిరిగి ఈ గర్గుడు యశోదానందరి ఇంటికి వచ్చి గోపాల బలరాములను చూడటానికి తాను ప్రయత్నించాడు. కృష్ణుడు చాలా అల్లరి పనులు చేస్తూ వచ్చాడు, ఇల్లంతా తిరుగుతూ వస్తున్నాడు. కాని ఆ పిల్లవాడిని ఒక రూములో పెట్టి యశోద ఈ గర్గునికి స్వయం పాకం చేసుకోవటం వాడుక, ఎవరు వండినటువంటి భోజనం తాను భోంచేయడు, ఒకటి స్వయం పాకమే. అప్పుడు ఆమె పదార్థములు ఇచ్చింది, కాలము చాలదు, నాకింత బెల్లము ఇంత రవ్వ ఇంత పాలు ఇవ్వండి, నేను పాయసం చేసుకుంటానన్నాడు. అప్పుడు చక్కెరంతా మనకు లేదు, బెల్లంతోనే అన్ని పనులు చూసుకునేటువంటి వాడు. తాను పాయసం చేసుకున్నాడు, ఒక పాత్రలో పోసుకున్నాడు. అతను విష్ణు భక్తుడు, నామస్మరణ చేసుకుంటూ కూర్చున్నాడు. రూములో పెట్టినటువంటి ఈ బాలుడు పరిగెత్తి వచ్చాడు, ఆ గిన్నెలో పాయసమంతా తాగేశాడు. ఏదో శబ్దమవుతుందనని గర్గుడు కన్నులు తెరిచి చూచాడు. గోపాలుడు తింటున్నాడు. యశోదను పిలిచి, అమ్మా చూస్తివా నీ కుమారుడు, నాకు ఆకలి అవుతున్నది, నేను త్వరగా తిందామని విష్ణార్పణ చేశాను, కాని కృష్ణుడు వచ్చి భుజించాడు. యశోద చేయి పట్టుకుని లాగి, నాయన
అతను పరమ గురువు. మన యాదవులకంతకుడును పరమ పవిత్రమైనటువంటి ఒక శాస్త్రజ్ఞుడు. అట్టివాడు భుజించకుండా నీవు భుజించడం న్యాయమా? అతిథి అభ్యాగతము మన యొక్క సహజ ధర్మము. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, అమ్మా అతను పిలవటం వల్లనే నేను వెళ్ళాను, కానీ నేను వెళ్ళలేదు అన్నాడు. అప్పుడు యశోద గర్భుని ప్రార్థించింది, స్వామి మీరెందుకు పిలిచారు మా పిల్లవాడిని? అమ్మా నేను పిలవలేదు అన్నాడు. తక్షణమే కృష్ణుడు వచ్చి, గర్గ అబద్ధం ఆడవద్దు, నీవు ప్రార్థించింది ఎవరిని? నన్నే. ప్రార్థించి భుజించమని చెప్పి ఈనాడు భుజిస్తున్నానని నన్ను వెనక్కు నెట్టడం ఇది న్యాయం కాదు. అప్పుడు గర్గుడు చింతించాడు. కృష్ణుడు రెండు కూడా ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించాడు. విష్ణువుని నేను స్మరించాను, కృష్ణుడు వచ్చి భుజించాడు. అప్పుడు ఆ భుజించినటువంటి శేషమును ఆ తాను భుజించి తృప్తిపడ్డాడు గర్గుడు. ఇలాంటి పరిస్థితిని ఎందు కృష్ణుడు ఎప్పుడు పుట్టాడు? కృష్ణుడు క్రీస్తుకు పూర్వము 3228 సుగుణ అనేటువంటి ఒక నెలలో జూలై 20వ తేదీన అర్ధరాత్రి 3 గంటలకు తాను జన్మించాడు. ఇప్పుడు 2001, దానికి పూర్వము 3228 ఈనాటికి కృష్ణుడి వయస్సు 5229 కనుక అట్టి పవిత్రమైనటువంటి యొక్క దినమునందు శ్రావణ బహుళ అష్టమి రోజున జన్మించాడు. రోహిణీ నక్షత్రం, అష్టమి రోహిణీ నక్షత్రం నందు కృష్ణుడు జన్మించడం చేత అనేక రకమైనటువంటి అద్భుతములు ఈ జగత్తునకు ప్రాప్తిస్తూ వచ్చాయి. ఇలాంటి పరిస్థితి యందు కంసుని ఆస్థానం లోపల బాలహంతకి అనేటువంటి ఒక రాక్షసి ఉంది. ఆమె పేరు ఎవ్వరికి చెప్పేది కాదు, కానీ పూతన అని పిలుస్తూ వచ్చారు. ఆ పూతన పని ఏమిటి? ప్రతి గ్రామము తిరగటము, ప్రతి పల్లె చూడటము, ప్రతి ఇల్లు చూడటము, ఎక్కడ చంటి బిడ్డ ఏడుస్తుందా అక్కడ చూచి ఆమెకు విషపాలు ఇచ్చేసి మరణం చేకూర్చేటువంటిది. కానీ ఈ విధంగా తిరిగి ఈ రేపల్లెకు వచ్చింది. యశోద ఇంటి ముందు నిలిచింది, అందమైన స్త్రీగా తయారైంది. ఆమె ఇంటిలో ప్రవేశించింది, ఊరిలో ఉన్నటువంటి కృష్ణుడిని తీసి తన పాలు ఇస్తూ వచ్చింది. కృష్ణుడు కూడా ఏమాత్రం అల్లరి చేయలేదు, కానీ పాలతో పాటు ఆమె విషమును కూడా కలిపింది. పీల్చి పీల్చి పీల్చి ఆమె దేహం నందు ఉన్నటువంటి రక్తంనంతా పీల్చి కింద పడదొక్కాడు. ఆమె పడేటప్పటికి యశోదకు శబ్దం వచ్చి పరిగెత్తిపోయింది, రాక్షసి. ఈ రాక్షసిని చూచి చాలా భయపడి, కృష్ణ దాని జోలికి నీవెందుకు వెళ్లావు? అమ్మా నేను దాని జోలికి వెళ్లలేదు, అదే నా జోలికి వచ్చింది, నన్ను చంపడానికై వచ్చినటువంటిది, ఈ పూతను హతమార్చటమే నా యొక్క కర్తవ్యం. ఈ విధంగా చేసి పెరుగుతూ వచ్చేటప్పటికి రేపల్లెలోని బాలులతో కృష్ణుడు ఆటలాడుతూ వచ్చాడు. ఈ రేపల్లెలో బాలులతో చేరి గోవులను తీసుకుని అరణ్యానికి వెళ్లేటువంటి ఆ అరణ్యంలో పశువులను తోలి పచ్చని గడ్డిని అవి భుజిస్తూ ఉండగా కృష్ణ గోపాలు ఆనందాన్ని అనుభవిస్తూ ఆటలాడుతూ వచ్చారు. ఆ విధంగా కాలమునే మర్చిపోయారు, గోవుల్నే మర్చిపోయారు. ఈ గోవులు క్రమక్రమేణా కూడాను మరొక అడవిలో ప్రవేశించినాయి. ఈ అడవి లోపల అగ్ని దగ్ధంగా ప్రవహిస్తూ వచ్చింది. ఈ అరణ్యంలో ప్రవేశమైనటువంటి అగ్నిని చూచి అందరూ పిల్లలు భయపడిపోయారు. కృష్ణ మా గతి ఏమిటి, గోవులు ఏమైపోయినాయో, చించలేవా నీవు అని ఈ విధంగా ప్రార్థిస్తూ వచ్చారు. బాలురారా మీరేమి కంగారు పడకండి, మీరు కొంతసేపు కన్నులు మూసుకోండి, ఇదంతా ఆరిపోతుంది. కృష్ణార్జును ఏమాత్రం కూడా జబదాటేటువంటి వారు కాదు గోపాలురు, చెప్పినట్టుగా నడుచుకునేటువంటి వాడు గోపాలురు. కన్నులు మూసుకున్నారు, కొంతసేపటికి అగ్ని అంతా చల్లారిపోయింది, గోవులన్నీ వచ్చేశాయి చూచారు పిల్లలు. ఇంత విచిత్రమైనటువంటి యొక్క గోపాలుని యొక్క లీలలు కనిపెట్టి గ్రామములకు వెళ్లి గ్రామంలో ప్రతి ఇంట కూడాను ఈ గోపాలుని మహత్తరమును ప్రబోధిస్తూ వచ్చారు. ఎంత గొప్ప మంట, మంటను ఎవరు కూడా చల్లార్చలేరు, ఒక కృష్ణుడు మాత్రమే చేయగలిగాడు. కృష్ణుడు సామాన్యుడు కాదు, కేవలము దైవస్వరూపుడే. గ్రామంనంతా చాటారు. 2వ రోజు తిరిగి బాలులతో పాటు ఈ గోవులను తీసుకుని వెళ్లారు. ముఖ్యంగా ఆధ్యాత్మిక మార్గం లోపల దివ్యత్వాన్ని గుర్తించేటువంటి వారు స్త్రీలే. స్త్రీలే దైవత్వాన్ని మొట్టమొదట గుర్తింపజేసేటువంటి వారు. కొంతసేపు ఆడుకున్న తర్వాత కృష్ణుడు నాకు ఆకలి వేస్తుండదు అన్నాడు. గోపాలుడు వచ్చి, స్వామి ఏం చేసేది, నేను ఊర్లోకి వెళ్లి తీసుకుని వస్తాను అంట అన్నాడు. పోనక్కర్లేదు, సమీపంలోనే బ్రాహ్మణులు ఒక యజ్ఞం చేస్తున్నారు, ఒకటి విప్రులు పోయి మా గోపాలుడికి ఆకలిగా ఉంది, అన్నం పెట్టమని అడగండి. అక్కడ పోయి అడిగేటప్పటికీ వారు, ఇది సాధ్యం కాదు, ఎవడు గోపాలుడు, గొల్ల పిల్లవాడా,
మాకు అక్కర్లేదు, మేమన్నీ కూడా భుజించిన తర్వాత, పూజలు పూర్తి అయిన తర్వాత, యజ్ఞం పూర్ణావృతి జరిగిన తర్వాత ఈ ప్రసాదం మేము పెడతామన్నారు. తిరిగి నిరాశ చేత వచ్చి కృష్ణుడికి చెప్పారు. కృష్ణుడు చెప్పారు, పిల్లల యొక్క బాధలు అమ్మలకు తెలుసును కాని అయ్యలకేం తెలుసునరా, కనుక మీరు వెళ్లి అమ్మలు ఉంటుంటారు, అమ్మలను పోయి అడుగు అక్కడ. వీరందరూ పోయేటప్పటికి అమ్మలు అనేక రకమైనటువంటి వంటలు చేస్తూ ఉన్నారు. అమ్మ కృష్ణుడు పంపితే మేము వచ్చాము. కృష్ణుడు చాలా ఆకలితో ఉన్నాడు, అతని ఆకలి తీర్చడం కోసమని మిమ్మల్ని భోజనాన్ని అడగమని చెప్పారు. యో నాయనా, సర్వులకు భోజనం పెట్టేటువంటి భగవంతుడు మమ్మల్ని బిచ్చనగా అడుగుతున్నాడా, ఇంత అదృష్టం మాకు చిక్కిందా అని వారి అన్ని ప్యాకులు చేసుకుని మూటలు కట్టుకుని వాళ్ళ భర్తలకు చెప్పకుండా ఆ మూటలు తీసుకుని వచ్చారు. కృష్ణుడికి చక్కగా అన్ని వంటలు పెట్టారు. కృష్ణుడు గోపాలు భుజించిన తర్వాత చెప్పాడు, అమ్మా మీ పదులు అక్కడ కాచుకుని ఉంటారు, మీరు వెళ్ళండి అన్నాడు. కర్తవ్యం యోగముచ్యతే, మీ డ్యూటీ మీరు చేయండి, ఆలస్యం చేయకండి, వెళ్ళండి అన్నాడు. వాళ్లకు వెళ్లడానికి మనసు రాలేదు. కృష్ణుని యొక్క సన్నిధే మా పెన్నిధిని భావించుకుని ఆనందాన్ని అనుభవిస్తున్నారు. కానీ వీరు పోయి ఆ పతులకు చెప్పేటప్పటికీ కృష్ణుని యొక్క లీలామానుష విగ్రహమే కనుక అతని యొక్క మాయాభ్రంతం చేత వారి మనసులు మారిపోయినాయి. చాలా ఆనందించి, ఇంటి ప్రసాదం మీరేమైనా తెచ్చారా మాకు అని ఆ పతులను అడిగారు. వాళ్ళు ఆ ప్రసాదం అందరికీ విప్రులకంతా పంచారు. ఇంకా సాయంకాలం అయిపోయింది, తాను ఇంటికి వస్తున్నారు. దారి లోపల అఘాధుడు అనే రాక్షసుడు ఒక పెద్దగా సర్పంగా పండుకున్నాడు. అతను కూడాను కంసుడు పంపించినటువంటి యొక్క రాక్షసే, వాణి పేరు అఘాధుడు. అఘాధుని ఒక్క నోరు తెరిస్తే కారులు కూడాను ఆ నోట్లో వెళ్లిపోతాయి. ఇంత పెద్ద నోరు, గోవులన్నీ మింగేసేశాడు. గోపాలను మింగడానికి వస్తున్నారు. గోపాలు, కృష్ణ కృష్ణ కృష్ణ, నీవే మాకు గతి, గోవులు పోయినాయి, మేము ఇంటి దగ్గర ఏమి చెప్పాలి అని కృష్ణుని ప్రార్థించారు. మీరు తొందర పడకండి, ఏమాత్రం కూడా మీరు బాధపడకనక్కర్లేదు, నేను దాన్ని నివారణ చేస్తానన్నాడు. ఆ నోటులో కృష్ణుడు ప్రవేశించాడు. ప్రవేశించి తాను పెద్దగా ఎండార్జ్ అవుతూ వచ్చాడు. ఆ సర్పం చీలిపోయింది, మరణించింది. అప్పుడు ఈ పిల్లలు చూచి కృష్ణ మహాత్మను ఇంకా దినదినానికి అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు. ఈ వార్తను కూడా గోకుల లోపల అందరికి చెప్తూ వచ్చారు. ఈ విధమైనటువంటి లీలలు ఆనాటి గోపాలు క్షణం కూడా అనుభవిస్తూ వచ్చారు. ఈ విధంగా జరుగుతూ ఉండగా ఇంకా ఇది సాధ్యం కాదు ఈ పిల్లవాడిని చంపటమని కంసుడు నిర్ణయించుకున్నాడు. కంసుడు దగ్గర ఉన్నటువంటి ఒక మంత్రి ఈ యొక్క సంబంధమును తెలుసుకుని అతన్ని పంపటం మంచిదనుకున్నారు. అక్రూరుని పిలిచారు. అక్రూర, మన యాగమునకు కృష్ణ బలరామును తీసుకుని రామని చెప్పాడు. ఆయన కృష్ణ బలరామును తీసుకుని పోవటం ఇష్టం లేదు. ఇతను రాక్షసుడు, ఆ పిల్లలు ఏమి చేయగలడు ఏమో అని భయపడుతూ వచ్చాడు. కానీ రాజాజ్ఞను మీరడానికి వీలు లేదు. శిరస వహించాడు, రథము తీసుకుని వచ్చాడు వేపల్లె. దాంట్లో బలరామకృష్ణుడు కూర్చున్నారు, వాళ్ళని తీసుకుని పోతున్నారు. కానీ గోపికలు అందరు కూడా గోపాలు అడ్డం పడ్డారు. కృష్ణ మమ్మల్ని వదిలిపోకూడదు, మాకు గతి ఎవరు, మహారాక్షసుడు ఇక్కడ ఉండగానే ఎన్నో రకములైనటువంటి వేషములు వేశాడు, కాబట్టి మీరు వెళ్లకూడదని రథమునకు పండుకున్నారు అడ్డం. కానీ కృష్ణుడు సమయానికి తగుమాటలన్నట్టుగా అతి మధురంగా అతి విధమైనటువంటి వినయంతో వాళ్ళకు చక్కగా బోధించి వారిని ప్రక్కకు నెట్టాడు. వాడింకా ఆ మధురాపురం లోపల చేరారు. కుబ్జా, వంకరిగా ఉండేటువంటి పొట్టి మనిషి, ఆమె అనేక రకమైనటువంటి ఒక సుగంధ ద్రవ్యాలంతా కూడాను కంసునికి తీసుకుని పోతుండాలి. ప్రతి నిత్యము ఆ కుబ్జ యొక్క పని ఇదియే. అప్పుడు కృష్ణుడు వెళ్లాడు. ఏమిటమ్మా పొట్టమ్మా, ఈ చిన్నవన్నీ తీసుకుని పోతున్నావు ఎవరి కోసం అన్నాడు. అయ్యా బాలక, నీకు ఈ సంగతి తెలియదు, కంసుడు చక్రవర్తి, నా సుగంధ ద్రవ్యం అంటే చాలా ఇష్టము, అతన్ని పూసుకునే నిమిత్తమే నేను తీసుకెళ్తున్నాను. అప్పుడు కృష్ణుడు నవ్వాడు, బలరాముడు కూడా నవ్వాడు. మెత్తగా దగ్గరికి వెళ్లాడు. ఆమె రెండు పాదములను తన యొక్క కాలుతో తొక్కుతాడు, చెక్కుల కింద చేతి పెట్టాడు, పైకి ఈడ్చాడు. ఆ పొట్టిగా ఉన్నటువంటిది, వంకరిగా ఉన్నటువంటి యొక్క ఆ కుబ్జ చక్కని రూపాన్ని ధరించింది. ఈ ఆనందాన్ని భరించుకునలేక పరిగెత్తిపోయింది కంసుడి దగ్గర. చెప్పాడు త్యాగరాజు, ఈ భగవంతుడి లీలలు తెలియదు తరమా, వాచమ గోచరుండని నీ చరితములను పొగడ బ్రహ్మాదులకునైన తరమా, కాచుకున్నాను నీది కృపకై నామురాలకించి ప్రోభుమయ్య, వాచమ గోచరుండని కాలుడు గొనిపోయిన గురుపుత్రిని తెచ్చి ఇచ్చినావు, కాలుని మదమణచినావు, వసుదేవ దేవకి చరణ విడిపించినావు, మేలుగంటి అయిన ఆ ద్రౌపది ఆ కృష్ణాయని మొరలిడ బ్రోచినావు, కుచేలుని ఆర్తి తీర్చినావు, అయిన కుబ్జా వక్రములను పోగొట్టినావు, మేలు మేలు పాండవులను గాచినావు, 16,000 రమామణులను బ్రోచినావు, వాచమ గోచరుండని పొగడ బ్రహ్మాదులకునైన తరమా, హే కృష్ణ నీ
నీది కృపకై నామురాలకించి బ్రహ్మయ్యవాచమ గోచరు. ఈ మహత్తరమైన చరిత్రమును గ్రామమంతా ప్రాకిపోయింది. అప్పటి నుంచి కంసుడికి మరింత ద్వేషం వచ్చింది. అక్కడ మరి యుద్ధం పెట్టాడు, సిపాయలతో యుద్ధం చేయిస్తూ వచ్చాడు. దాన్ని చూడటానికని అగ్రుణ్ణి పంపించి ఆ పిల్లలను ఇద్దరిని తీసుకుని రామని చెప్పాడు. బలరామకృష్ణుడు కూడాను ఇద్దరు కూడాను ఆ రోడ్డులో నడుస్తూ ఉంటే లోపల దాచుకున్నటువంటి స్త్రీలు కూడాను బయటికి వచ్చి వీరికి ఆ నమస్కారాలు చేస్తూ వచ్చారు. మరి పిల్లలు తేజవంతులుగా ప్రకాశిస్తున్నారు, మహాచక్రవర్తుల కుమారులుగా ఉంటుంది అని మాట్లాడుకుంటూ ఉన్నారు. వీరు ప్యాలెస్ లో ప్రవేశించారు. అక్కడ మళ్ళా యుద్ధం అనే ఇద్దరు జరుగుతుంటుండది. ఆ యుద్ధం లోపల ఎవ్వరూ గెలవలేదు, ఎవరు ఓడిపోలేదు. అప్పుడు ఈ పిల్లలు ప్రవేశించారు. ఎక్కడ పైన కూర్చొని ఈ దృశ్యాన్ని చూస్తూ ఉన్నటువంటి ఒక కంసుణ్ణి మెడబెట్టి లాగేశారు. పైనుంచి క్రింద పడ్డాడు కంసుడు, పొట్టపైన కాలు పెట్టి కృష్ణుడు చీల్చివేశాడు. కంసుడు మరణించాడు. కంసుడు మరణించిన తక్షణమే ఆస్తి ప్రశాస్తి అనేటువంటి ఇద్దరు భార్యలు ఆయనకు, అతని ఆ బిడ్డలు ఇంకా గ్రామంలో ఉండేటకు వీల్లేక తండ్రి ఇంటికి బయలుదేరిపోయారు. కానీ తండ్రికి ఈ వార్త చెప్పారు ఆ కాసుడు. ఆ తండ్రి ఈ వార్త విన్న తక్షణమే మరింత కోపం ప్రజ్వరిల్లి బలరామకృష్ణుని చంపడానికని బయలుదేరాడు. ఈ విధంగా అనేక పర్యాయములు వచ్చి బలరామకృష్ణునితో పోరాడి ఏమాత్రము విజయాన్ని సాధించుకునలేక అవమానంతో తాను వెళ్లిపోయాడు. ఈ విధంగా కృష్ణుని యొక్క లీలన్నీ కూడాను కేవలము దుర్మార్గులను హతమార్చి సన్మార్గులను పోషించి తాను సత్ప్రవర్తనను ప్రకటించే నిమిత్తం. కాని ఆ ద్వాపర యుగములకు అది ధర్మం కాని ధర్మ యుగములకు ఇవి ధర్మములు కాదు. మంచి మాటల చేత ఆదర్శవంతమైనటువంటి మార్గముల చేత మానవులను కొంతవరకు సరిదిద్దాలి. ఈ విధంగా కృష్ణుడు ఆనాడు అనేక రకములైనటువంటి లీలలను చూపుతూ వచ్చాడు. ఈ విధంగా చూపుతూ వస్తుండగా ఒకనాడు ఒక పండ్లు అమ్మేటువంటి ఆమె ముట్టలో పండ్లు తీసుకుని ఇంటి ముందుకొచ్చింది. ఆనాడు పండ్లకు ధనమునిచ్చి కొనేటువంటి వారు కాదు. ఇంత ధాన్యాన్ని ఇచ్చి ఆ పొలమును కొనేటువంటి వారు. పండ్లమ్మేటువంటి స్త్రీ ఈ బలరామకృష్ణుని చూచేటప్పటికీ ఎంత ఆనందంగానో మైమర్చిపోయారు. పిలిచింది, మంచి ఫలములు ఏరింది, ఆ పిల్లలకు నోట్లో పెట్టి కృష్ణుడు చెప్పాడు, అమ్మా నీ ఫలములు నేను భుజించాను, నీకు ప్రతిఫలంగా నేను ఏదైనా అందించాలి, కానీ నేను నీ ఫలములు భుజించి వృతంగా నేను కాలములు ఇంటిలో వెళ్లి చిన్న బుచ్చి చేతులతో ఇంత బియ్యం తీసుకుని వచ్చాడు. దారంతా కూడా బియ్యం కారుతూ వచ్చాయి, కొంచెం మిగిలినాయి. మిగిలిన ఆమె బుట్టను వేశాడు. ఆమె ఏమిటి ఏమి అని విచారం ఏమాత్రమో చేయలేదు. నేను కష్టపడి పండ్లు అమ్ముకుని భుజించి జీవించుతుండేటువంటి దాని ఇంటికి పోయింది, బుట్ట దింపింది. ఆ బుట్టలో అంతా మడులు మెరుస్తూ వచ్చాయి. కృష్ణుడు పెట్టినటువంటి బియ్యం అంతా కూడా మడులుగా మారిపోయినాయి. ఆ యొక్క కృష్ణుడి యొక్క లీలలు అగమ్యమైనటువంటివి, అగోచరమైనటువంటిది, అప్రమాణమైనటువంటివి. ఏదో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసహ, మనసు కాని వాకు కాని వీలు కానటువంటి ఒక లీలలు. కనుక అట్టి కృష్ణుని యొక్క లీలలను గోపాలు చాలా వరకు అనుభవించి వారి జీవితములు సార్థకం గావించుకున్నారు. ఆనాటి జీవితం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది. పరోపకారం తప్ప పరాపకారం అనేటువంటిది ఏనాడు ఎరిగినటువంటి వారు. ఇప్పుడు హెల్ప్ హెల్ప్ హెల్ప్ అలాంటి పరిస్థితుల లోపల భగవంతుణ్ణి పూర్తి గుర్తించుకుంటూ వచ్చారు. మనం చేయవలసింది పరోపకారం, ఎవరిని బాధించకూడదు, ఎవరిని హింసించకూడదు, సాధ్యమైనంత వరకు హెల్ప్ ఎవర్ హట్ నెవర్. ఈ విధంగా చేస్తూ రావటం చేత అనేక మందికి అంతా కూడా ఈ యొక్క మహత్తరమైన శక్తి గుర్తిస్తూ వచ్చారు. ఈనాడు కూడాను అంతే, నా ఆచారమే ప్రధానము, ఎవ్వరు కూడా నా పైన ద్వేషం లేదు, ఎవరికి నా పైన అయిష్టం లేదు. కారణమేమిటి, నేను ప్రేమిస్తున్నాను, వారు ప్రేమిస్తున్నారు, విశ్వమంతా ఒక కుటుంబము. కుటుంబం లోపల కలహములు ఎక్కడవి, ద్వేషములు ఎక్కడవి, అసూయలు ఎక్కడవి, ఇవన్నీ కల్పించుకున్నటువంటివి. కానీ ఎవరేమి కల్పించుకున్నప్పటికీ నా సత్యం నా సత్యమే. సత్యం బ్రూజాత్ ప్రియం బ్రూజాత్ నబ్రూజాత్ సత్యం అప్రియం. ఈ ప్రపంచం లోపల సత్యం కంటే మించిన భగవంతుడు మరొకటి లేడు. ట్రూత్ ఈజ్ గాడ్, లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. ఈ రెండింటినీ మనం చక్కగా తీసుకోవాలి. నాలో ఉన్నటువంటి సంపద మీకు చెప్పాను, ప్రేమనే నా యొక్క సంపద, త్యాగమే నా యొక్క భోగము, ఇంతకంటే నాకు ఆనందం ఏమిటి. ఈ ఆనందం చూద్దని చేతని నేను ఇంతకాలము కార్యాలు జరుపుతూ వచ్చాను. ఎవ్వరూ ఏ విధమైనటువంటి విచారము చేయనక్కర్లేదు, నా కార్యములన్నీ విజయమే. మనం చేసే మంచి కార్యం కనుకనే మంచి కార్యానికి ఏమాత్రం విచారించనక్కర్లేదు. ఇలాంటి యొక్క త్యాగానికి ఎక్కడి నుంచినైనా వస్తుంది మనకు. త్యాగం పని చేసేటువంటి వారు లేరు, కానీ త్యాగానికే మనం పూనుకుంటే ఎన్ని కోట్లైనా మనకు వస్తుంది. భారతదేశం పవిత్రమైన దేశము, త్యాగ భూమి, యోగ భూమి, నాట్ భోగ భూమి, కర్మ భూమి. న కర్మణ న ప్రజాధనేన త్యాగేనైకే అమృతత్వం మానవ. ఈ త్యాగ భావం చేతనే ఇన్ని విధములు సమకూరుతూ ఉన్నాయి. నేను ఇంకా ఎన్నెన్నో చేయాలని అనుకుంటున్నాను. విధమైనటువంటి పనులు నాకు అక్కడ
అనేటువంటి పని ఏది లేవు. తెల్లవారు లేచిన తక్షణమే పేపర్ చెప్పేటప్పటికి ఉంది ఈ ఆనందం చదువుతుంది చేతనే నేను ఇంతకాలము కార్యాలు జరుపుతూ వచ్చాను. ఎవరు ఏమక్కర్లేదు, నా కార్యములన్నీ విజయమే. మనం చేసేటువంటి మంచి కార్యం కనుకనే మంచి కార్యానికి ఏమాసేది. ఇలాంటి యొక్క త్యాగానికి ఎక్కడి నుంచినైనా వస్తుంది మనకు. త్యాగం పని చేసేటువంటి వారు లేరు కోనుకుంటే ఎన్ని కోట్లైనా మనకు వస్తుంది. భారతదేశం పవిత్రమైన దేశము.

అంత గొప్పదిగా కనిపిస్తుంది. ఆ స్త్రీల నుంచినే సర్వశక్తులు ఆవిర్భవిస్తూ వచ్చాయి. కనుక అలాంటి స్త్రీల యొక్క వేషములు చాలా విపరీతంగా మారుతూ ఉన్నాయి. ఈ సినిమాల వల్ల, ఈ పేపర్ల వల్ల మన భారతీయ సంస్కృతిని నాశనం చేస్తున్నారు. ఈ భారతీయ సంస్కృతిని నిలబెట్టాలి. స్త్రీల యొక్క ధర్మాన్ని మనం కాపాడాలి. పవిత్రమైనటువంటి యొక్క కర్మను మనం పోషించాలి. దీనికి తగినటువంటి యొక్క ఆధారం ఏమైనా చూడాలి. నేను ఒకటి తలుచుకున్నాను, స్త్రీలను గౌరవంగా మర్యాదగా వారిని తగినటువంటి రీతిగా వారిని ప్రచారం చేసేటువంటి వాడికి కొన్ని లక్షలు ఇవ్వాలని అనుకున్నాను. ఆ విధంగా పేపర్స్ గాని సినిమాలకు గాని ఇస్తూ పోతే మన భారతీయ సంస్కృతిని పోషింపబడుతుంది. జగత్తులో ప్రతి ఒక్కటి పైసా పైసా పైసా పైసా. కనుకనే ధనంతోనే ఈ ధర్మాన్ని మనం కాపాడాలి. విపరీతమైనటువంటి వేషాలు ఏమాత్రమూ పేపర్లో కనిపించకూడదు. అసభ్యమైనటువంటి వేషాలు ఏమాత్రమూ మనం చూడకూడదు. ఈనాటి పిల్లలు ఆ వేషాలు చూస్తుంటే ఎంతనో మారిపోయిపోతున్నాయి. భవిష్యత్తు బాలురంతా కూడా నాశనమవుతున్నారు. ఇలాంటివంతా లేకుండా మన భారతీయ సంస్కృతిని పోషించాలి. కనుక దీన్ని పోషించే నిమిత్తమై నేను ఎంతైనా కొన్ని పాటుపడాలి. నేను సిద్ధంగా ఉన్నాను. ఇంకా మున్ముందు ఈ భారతీయ సంస్కృతిని పోషించాలి. సత్యము చెప్పాలి, ధర్మము చెయ్యాలి, అన్యాయ అక్రమాలను అరికట్టాలి, ఈ విపరీతమైనటువంటి వేషాలను దూరం చేయాలి. గౌరవ మర్యాదలతో మన స్త్రీలంతా కాపాడుకోవాలి. స్త్రీల గౌరవమే మన భారతదేశం యొక్క గౌరవము. స్త్రీల యొక్క భాగ్యమే మన భారతదేశం యొక్క భాగ్యము. అలాంటి భాగ్య లక్ష్ములంతా మనము ఈనాడు భ్రష్టలక్ష్ములుగా మార్చుకుంటున్నాం. అదే విధంగానే అనేక మంది తల్లులంతా కూడాను ఇలాంటి ప్రబోధన చేస్తూ చేస్తూ రాగానే మన భారతదేశం లోపల పెద్దలంతా కూడా ఎంతో అభివృద్ధి వచ్చారు. మదర్స్ మంచిగా ఉంటుంటేనే చిల్లలు మంచిగా ఉంటుంది. కనుక నేను తల్లులు మంచివారు గాను పిల్లలు మంచివారుగా ఉంటే కొంచెం నేను ఇప్పుడు ఇంకొక హాస్పిటల్ కట్టి మదర్ అండ్ చైల్డ్, తల్లిని సరైన రీతి లోపల కాపాడుకుంటూ ఉంటే పిల్లలను సరైన రీతిలో పోషిస్తుంది. ఈనాటి మోడర్న్ ఏజ్ లోపల దీనికి పూర్తి విరుద్ధంగా ఉంటుండాలి. పిల్లలు పండుకొని ఉంటారు, వాళ్ళు వినేటట్టుగా అమ్మా నాన్నలు పోట్లాడుతూ ఉంటారు, వాళ్ళు తిట్టుకుంటూ లేస్తుంటారు. అవి వినేటప్పటికి పిల్లలు వీళ్ళు కొట్టుకుంటూ లేచిపోతారు. కనుక అలాంటివి జరగకూడదు. తల్లిదండ్రుల యొక్క మాటను శిరసావహించాలి. మాతృదేవోభవ పితృదేవోభవ. ముఖ్యంగా మనం తల్లిదండ్రులను సంతోష పెట్టాలి. ఆ తల్లిదండ్రులు పిల్లల కోసమని తన ప్రాణాలే అర్పితం చేస్తుంటారు. ఈ విధమైన ప్రవర్తనలు మనం భారతదేశంలో పెంచాలి. కానీ దురదృష్టవశాత్తు తల్లి లేనటువంటి పిల్లలు, తండ్రి లేనటువంటి పిల్లలు ఈనాడు ఉండి చాలా అవస్థలకు గురి అవుతున్నారు. అట్లాంటి పిల్లల్ని తెప్పించి వాళ్ళకు కొన్ని గ్రామములు నింపించి వాళ్ళకి చదువు సంధ్యలతో పాటు నేర్పించి వాళ్ళని ఉత్తమ ఆదర్శ పురుషులుగా మార్చాలని నా యొక్క సంకల్పం. దానిని గురించి మన కలెక్టర్ కూడా ఎన్ని పర్యాయంలో నేను చెప్పాను, తప్పక మేము చేస్తామని చెప్పారు. వాళ్ళు భూమి కూడా ఇచ్చారు మాకు. దానికి ఇప్పుడు ఫౌండేషన్ వేసి ఇండ్లు కట్టించాలి. నా ఉద్దేశం ఒక్కటి, నేను ఎప్పుడు దాచుకునేటువంటి స్వభావం కాదు, నేను దోచుకునే స్వభావం కాదు, నాదంతా బట్టబయలే. కనుకనే పిల్లలు ఎవరైనా తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు చిక్కితే తీసుకుని రండి. వాళ్లకు చదువులు చెప్పించి ఒకవేళ తండ్రి లేకుండా తల్లిగా ఉంటే ఆమె పేరుతో 1 లక్ష రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టి వచ్చే వడ్డీతోపల తల్లి జీవితాన్ని జరుపుకుంటూ పిల్లవాడిని పోషించుకుంటూ రావచ్చు. ఈ విధమైనటువంటి ప్లాన్ వేసి నేను ఏది చేసినా కానీ గొప్ప ఆదర్శవంతమైనటువంటిగా చేస్తుంటాను. నాడు విద్యావంతులు ఎంతమందో ఉన్నారు కానీ అవివేకులుగా ఉంటున్నారు. కానీ విద్యలో వివేకం కావాలి. అట్టి వివేకాన్ని పెంచే నిమిత్తమై నేను ఇంకా కంకణం కట్టుకున్నాను. ఎవరేమైనా అనుకోని, ఎవరు నన్ను ఏ విధమైనటువంటి యొక్క దీనిగా భావించరాదు. నేను చేసేది మంచి పని, ఎవరిపైన ద్వేషం లేదు, అందరినీ ప్రేమిస్తున్నాను. మీరు కూడా అందరినీ ప్రేమించాలి. మన అందరూ ప్రేమిస్తారు. ప్రేమకు మధ్యలో ఎక్కడ ద్వేషం ఉంది? ఒక ప్రేమ హృదయానికి హృదయం. ఈ ప్రచారం వచ్చినా కానీ మీరెవ్వరు లెక్క చేయకండి. కనుకనే మనం పట్టినటువంటి దీక్షను సాధిస్తూ రావాలి. పట్టినా పట్టేదో పట్టనే పట్టి తిరిగి పట్టునెగ్గడి దాకా అట్టే ఉండి కోరినదేదియో కోరనే కోరి తిరిగి కోరిన కోరికయో కోడనే కోరి తిరిగి కోరికనేది ఇడుదాకా విడవకుండా తలచినదేదియో తలచనే తలచి తిరిగి తలపు తీరుడు దాకా పోవకుండా అడిగినదేదియో అడగనే అడిగి తిరిగి అడిగినదిదాకా విడవకుండా పోరు పడలేక మీరైన ప్రోభవలయు వడలు తెలియక మీరైన అడుగవలయు. ఇది మన ఇద్దరికి సంబంధము. వడలు తెలియక మీరైనా అడగాలి, పోరు పడలేక నేనైనా ప్రోవాలి. ఈ ఇద్దరి సంబంధం ఈ రకమైనటువంటి యొక్క ఉండాలి. కనుకనే సత్కార్యాలకు మీరు ప్రయత్నం చేయండి. సదాచార ప్రవర్తనను మరగండి. మన స్త్రీలను కాపాడుతూ రండి. వారి యొక్క సౌభాగ్యమే మన దేశం యొక్క సౌభాగ్యం. దేశం యొక్క సౌభాగ్యం ధనంతో కాదు వచ్చేది, భవనాలతో కాదు వచ్చేది, శీలంతో వచ్చేది. మన పవిత్రమైన భారతదేశం లోపల ఎంతమంది స్త్రీలో పవిత్రమైనటువంటి యొక్క గుణములు కలిగి గృహాన్ని నిలుపుకుంటూ వచ్చారు. నిరత సత్యప్రౌడి ధరణి నేలిన హరిశ్చంద్రుడి ధరభాషనగలే ఎల్లలోకములియాలు ఎరసగలు నల్లరాజు తన వెంట భూమిని కురుచుతున్న ఎటువంటి స్త్రీలంతా భారతదేశంలో పుట్టారు. మరణించినటువంటి భర్తను కూడా తెచ్చుకున్నారు తిరిగి సావిత్రి వంటి స్త్రీలు. సుమతి అంటే ఆమె సూర్యోదయమే కాకుండా చేసింది. అట్టి పవిత్రమైన శక్తి కలిగినటువంటి స్త్రీలు మన భారతదేశంలో ఉన్నారు. అట్టి స్త్రీ గౌరవాన్ని మనం కాపాడుతూ రా. స్త్రీలంటే మనం లెక్క లేకుండా చూస్తున్నాము. ఆడవారంటే పనికిరాని వారిగా భావిస్తున్నాము. చాలా తప్పు తప్పు తప్పు.

దేశం యొక్క సౌభాగ్యం అంతా వారిపైనే ఆధారపడి ఉంది. ఆ స్త్రీల యొక్క గౌరవాన్ని మనం కాపాడుతూ రావాలి. ఇది మీ యొక్క గొప్ప విద్య. ఇలాంటి విద్యను మీరు నేర్చుకోండి. ఏదో ఒక పెద్ద డిగ్రీ తీసుకుంటానే ఫారెన్ పోయేసి అక్కడ ధనం సంపాదించుకోవటం కాదు గొప్పతనం. కనుక అది కాదు, మన భారతదేశం యొక్క గౌరవాన్ని మనం కాపాడాలి, భారతీయ సంస్కృతిని మనం నిలబెట్టాలి. కనుక మనం మంచి పనుల్లో ప్రవేశించాలి. ఎవరైనా మనల్ని దూషించినా కానీ వారిని మనం దూషించుకోకుండా ప్రేమతో వారిని ప్రేమించాలి. దీనికి నేనే సాటి, నేనే దీనికి విట్నెస్. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్. కనుకనే మీరు కూడా ఈ విధంగా ఉండి, మంచికి ఎన్నో వస్తుంటాయి చెడ్డలు. కాజిన చెట్టుకి రాళ్లు దెబ్బలు, ఫలమే లేకపోతే రాళ్లు ఎవరు విసురుతారు? మంచి చేసే వాళ్ళకి ఇలాంటివంతా వస్తుంది. కనుక మనం ఏమాత్రం భయపడకూడదు. చిక్కినటువంటి రాయిని మనం అనేక రకంగా కోసినప్పుడే అది గొప్ప విలువైన వజ్రంగా తయారవుతుంది. ఆ కోతలేగిని కొయకపోతే వజ్రానికి విలువే లేదే. కాబట్టి ఈ దూషణే లేకపోతే మన భూషణ పైకి రాదే. కాబట్టి దూషణ వచ్చినా కూడా మనం లెక్క చేయకుండా మన యొక్క భూషణ మనం చేయవలసిన మంచిని మనం పట్టుకోవాలి. ఈ విధంగా మన కాలేజీ పిల్లలంతా కూడా ఆదర్శప్రాయులుగా నిలిచాలని నేను ఆశిస్తున్నాను. ఆనాడు కృష్ణుడి జత లోపల, బలరామ జత లోపల గోపాలు ఉండి ఎన్ని విధమైన ఆదర్శాన్ని నిరూపించారు. ఈనాడు మీరు విద్యార్థులుగా ఉండి ఈ ఆదర్శాన్ని దేశానికి అందించాలి. తల్లిదండ్రులు గమనించాలి, తల్లిదండ్రులు ప్రేమించాలి, తల్లిదండ్రులకు తగినటువంటి ఒక సేవలు మనం చేయాలి, వారి ఆజ్ఞను శిరసా వహించాలి. ఇదే మన ప్రధానమైన భారతీయ సంస్కృతి. భారతీయ సంస్కృతిలో లోక సమస్త సుఖినో భవంతు, అది మన ప్రధాన లక్ష్యం. సుఖంగా ఉండాలి, అందరూ సుఖంగానే ఉండాలి. నేను ఒకడు మాత్రమని అనుకోకూడదు. ఈ స్వార్థాన్ని త్యజించాలి, స్వార్థాన్ని పెంచుకోవాలి, పరమార్థాన్ని తెంచుకోవాలి. ఇది నిజమైనటువంటి యొక్క విద్య. ఆ విద్యను మీరు పోషించుకోండి. ప్రేమ స్వరూపులారా, మనము చదివిన చదువులంతా కూడా కేవలం ధనార్జన కోసం కాదు, గుణార్జన కోసము. ధనము బలము చెలివి మూడింటిని పెంచుకుంటున్నారు, కానీ గుణమును పెంచుకోవాలి. కలిమి చెలివి బలము ప్రధానం కాదు, గుణము చాలా ప్రధానమైనటువంటిది. గుణము లేకపోతే ఎంత చెలిమి ఉండి ప్రయోజనమేమి, ఎంత ధనముండి ప్రయోజనమేమిటి, ఎంత ఇది ఉండి ప్రయోజనం. కాబట్టి మనం గుణాన్ని పెంచుకోవాలి. కనుక గుణవంతులు కావాలి. మీరంతా గుణవంతులై భారతదేశం యొక్క చరిత్రను ప్రపంచమంతా చాటాలి. అందరూ త్వరలోపలనే మన భారతదేశంతో ఐక్యత అవుతారు. ఈనాడు కృష్ణాష్టమి, భగవంతుని పుట్టిన దినము. ఈనాడు మీకు ఒక ప్రామిస్ చేస్తున్నాను, అన్ని దేశముల వారు కూడాను తాను చైనా, జర్మనీ, రష్యా అంతా కలిసి ఒక్క ధృతిగా పరుస్తాయి. ఆ విధంగా మనం సాధించాలి. కారణము మన భారతీయుల యొక్క మంచి స్వభావమే. ఆ మంచితనమే ఈ యొక్క ఐక్యమత్యతకు మూల కారణం. కనుక ఈ యూనిటీ కావాలి. యూనిటీ లోపలనే ప్యూరిటీ ఉంటుంది. ఈ ప్యూరిటీ లోపలనే ఎంతైనా మనం దైవత్వం డివినిటీ వస్తే డివినిటీ. ఆ డివినిటీ కావాలంటే మనం యూనిటీ కావాలి, అంటే ప్యూరిటీ ఉండాలి. కాబట్టి ప్యూరిటీ నుంచి యూనిటీ, యూనిటీ నుంచి డివినిటీ. అలాంటి డివినిటీని మనం సంపాదించు. భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా

ఇప్పటిదాకా మీరు 2001వ సంవత్సరం కృష్ణాష్టమి పర్వదినాన భగవాన్ బాబావారు భక్తులకు ప్రసాదించిన దివ్యోపన్యాసం మీరు విన్నారు.

0: ಸಾಯಿ ಮಾಟ ಬಂಗಾರು ಬಾಟ ಈ ಶೀರ್ಷಿಕನ ಭಗವಾನ್ ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ಬಾಬಾವಾರಿ ದಿವ್ಯ ಬೋಧ ನುಂಡಿ ಒಕ ಅಪೂರ್ವ ವಚನ ಕಾಂತಿರೇಖ ಮೀಕೋಸಂ.
1: మనిషి యొక్క ఆనందమునకు గాని దుఃఖమునకు గాని సంకల్పములే కారణము. ఎవరైనా వచ్చి, ఏయ్ పిచ్చి మనిషి, నీవు వట్టి మూర్ఖురాలవు, నీవు వికార స్వరూపిణివి అని అనేక రకాలుగా నిన్ను తిట్టినప్పుడు నీకు ఎంత కోపం వస్తుంది? ఈ కోపానికి మాటలే కారణం, మాటలకు సంకల్పములే కారణం. ఇంకెవరైనా వచ్చి, అమ్మా నీవు ధర్మస్వరూపిణివి, నీవు ప్రేమస్వరూపిణివి, చాలా త్యాగస్వరూపిణివి అని వర్ణించి అనేక విధములుగా స్తుతి చేసినా ఎంతో ఆనందంగా ఉబ్బిపోతావు. దీనికి మాటలే కారణము. మనిషిని ఆనందంలో ముంచటానికి కాని దుఃఖంలో ముంచటానికి కాని ఈ సత్సంకల్పములు దుస్సంకల్పములే కారణము. కావున సంకల్పమయమే మన జీవితము. ఈ సంకల్పములను సరైన రీతిలో మనం ఉంచుకున్నప్పుడే శాంతియుత జీవితాన్ని, ఆదర్శ జీవితాన్ని అనుభవించగలము.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? శ్రీ బూర్గుల రామకృష్ణారావు గారు ఉపన్యసించిన పిదప ఆ ప్రేమాన్వితమూర్తి భక్తజన మానస సంచారి అయిన సత్యసాయి భగవానుడు మందస్మిత వదనారవిందముతో కరుణారస కటాక్ష వీక్షణాలతో సభాసదులనుద్దేశించి మృదుమధుర వాక్కులతో తమ అనుగ్రహ భాషణమును ప్రారంభించారు. దివ్యస్వరూపులారా, శాంతస్వరూపులారా, నేడు ఎంతయో సుదినము. ఇంతవరకు మేఘాచ్ఛాదితుడైయుండిన భాస్కరుడు ఇప్పుడిప్పుడే నైజకిరణ కాంతిపుంజములతో మేఘారాశిని పారద్రోలి దర్శనమొసగుచుండుట శుభసూచకము. ఈ సూచనకు అంతరార్థము మహాయజ్ఞ పర్యవసానముగా అజ్ఞాతమను తమముచే ఆవృతమయ్యున్న మానవలోకమునందు ప్రజ్ఞాన భాస్కరోదయమై లోకకళ్యాణమునకు దారితీయుననుటయే. ఇట్టి అశ్రుతపూర్వ సంఘటన ఇచ్చట జరుగుట మీ పూర్వసుకృత విశేషము. మీరెంతయో ధన్యులు. మీ కట్టెదుట వేరపారంగుతులగు భూసురశ్రేష్ఠ సమూహము చూచుచున్నారు కదా. అపౌరుషేయమగు వేదవాణి నాకర్ణించుచున్నారు కదా. వేద విద్యలకును ఆర్షధర్మములకును ఆలవాలమైన కర్మభూమియగు ఈ భారతావనియందే వేదశాస్త్రాదులకు పూర్వపు టౌన్నత్యము క్రమముగా తగ్గుచున్నదన్న ఎంతటి దుష్పరిణామమో మీరు గ్రహించుచుంటిరా. అసురీ ప్రకృతి మానవ హృదయాంతరాలలో వికటతాండవము చేయుచు మానవులను అధర్మపరులుగను అవినీతిపరులుగను చేసి ఆస్తిక ధర్మములందు అభిరుచిని సంపూర్ణముగా తుడిచివేచి అధఃపతితులుగా ననరించుచుండ కన్నులారా కాంచుచున్నారు కదా. అందుకే ప్రస్తుతము నేను అవతరించవలసి వచ్చింది. ధర్మమునకు గ్లాని సంభవించువేళల నేను అవతరించదనని గీతలో పూర్వావతారములో వక్కాణించియున్నాను. ఇదే అభయమిచ్చుచున్నాను. సనాతన సారథినగు నేను సనాతన సారథిని ప్రారంభించి సత్యము, శాంతము, ప్రేమ, ధర్మము మొదలగు దివ్యాస్త్రములతో అసత్య రాగద్వేషాది అసురీ ప్రకృతిని నిర్జింప సమధికోత్సాహవంతులును బద్ధకంకణులును అగు భక్తజన సైన్యములను తయారుచేసి దివ్య కళ్యాణమును కూర్ప సంకల్పించితిని. ఈ అవతార కార్యక్రమములో ఒకటి అగు గో బ్రాహ్మణ వేద పోషణములకును తద్వారా వైదిక ధర్మోద్ధరణమునకును పునాదులు వేయిచుంటినని గుర్తింపుడు. ఈ సప్తాహ మహోత్సవ కార్యక్రమములో వేదరూపులగు ఈ విప్రపుంగవులచే వేదార్థ ప్రవచనము, శాస్త్ర పండితులచే వివిధ శాస్త్ర సమన్వయము తెలుపు మహోపన్యాసములను శ్రవణము చేయబోచున్నారు. అప్పుడప్పుడు నా ఉపదేశములను కూడా వినగలరు. ఇంతటితో ఉపన్యాసమును ఉపహరించి ప్రస్తుత కార్యక్రమమునకు మరలెదను. ప్రేక్షకులకు ఆనందము కూర్చుటకై చెరువు నుంచి అగ్నిని మధించి తదగ్నిముఖమున హోమమును ఋత్వికులు ప్రారంభించబోవుచున్నారు. శ్రద్ధాళువులై ఈ వేదపురుష సప్తాహ జ్ఞానయజ్ఞ మహోత్సవమును శాంతముగా తిలకించి కృతకృత్యులు కండు. ఇవియే నా శుభాశీర్వాదములు అనుచూ స్వామి సింహాసనముపై ఆసీనులయ్యారు.

ఈ మహాక్రతువునకు భగవానుడే సర్వాధ్యక్షుడై ఉండినను వైదిక భాగ పర్యవేక్షణకై నిమిత్తమాత్రునిగా శ్రీ కామేశ్వర ఘనాపాఠి గారిని సర్వాధ్యక్షునిగా నియమించారు. వేదశాస్త్రాది ధర్మోపన్యాస సభలకు శ్రీ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారిని నియమించారు. ఋత్వికులు అగ్నిమథనం ఆరంభించారు. ప్రధాన కలశమునకు ఆచార్యులు ప్రాణప్రతిష్ఠ పూజాది కార్యములనర్చ శివలింగార్చన మరియు మంత్రజపము శ్రీమద్ రామాయణ భాగవత దేవీ భాగవత శివపురాణ పారాయణమును ఆరంభింపబడెను. సూర్య నమస్కారములు నవగ్రహ జపములు ఉపక్రమించెను. ఋగ్యజుర్ సామవేద పారాయణము బ్రహ్మతేజో విరాజితులగు సద్బ్రాహ్మణ శ్రేష్ఠులచే ఉపక్రమింపబడెను. అత్యంత అద్భుతముగాను నేత్రానందముగాను ఉన్న ఆ మహావైభవములో సభికులందరూ ఆనందసాగరమున ఓలలాడుచూ తదేక ధ్యాన నిమగ్నులై ఉన్నారు. ఇంతలో మంథనాగ్ని పొడసూపెను. అగ్నిని పళ్లెరమున ప్రజ్వలింపచేసి సభికులెల్లరకును ఋత్విజులు దర్శింపజేశారు. ఆ అగ్నిని వివిధ మృత్తికాభరితమయ్యున్న కుండమునందును ఉపకుండములందును ప్రతిష్ఠించారు. శ్రీగంధపు చక్కలతో అగ్నిని ప్రజ్వలింపచేసి వేదమంత్ర సహితముగా ఆజ్యాహూతులతో అతిరుద్రయాగము ప్రారంభమైంది. ఆనాటి సాయం సమయమున తిరిగి హోమాధికములు ప్రారంభింపబడి రాత్రి సుమారు 8 గంటలకు పైన మంగళహారతులతో ముగింపబడెను. విరామ సమయములను పూజాకాలములను మంగళ వాయిద్యములు మ్రోగుచున్నాయి. 2వ నాటి ఉదయమున సుమారు 8 గంటల లోపునే హోమవేద పారాయణాది వివిధ వైదిక కార్యక్రమములు ప్రారంభించబడ్డాయి. ప్రజాసమూహముచే అప్పటికే సభామండపము నిండిపోయెను. భక్తబృంద సహితుడై స్వామి యజ్ఞశాలకు విజయము చేసి సుఖాసనమున ఆసీనులయ్యారు. స్వామివారి సన్నిధానమున ఘనాపాఠీలు వేదపఠనము గావించి సభలో ఉన్న భక్తులను తన్మయులను చేశారు. సుమారు 12 గంటల వరకు వైదిక కార్యము జరిగింది. మధ్యాహ్నము సుమారు 4 గంటలకే వైదిక ధర్మోపన్యాసములతో మహాసభ ప్రారంభించబడింది. ఈ సభకు శ్రీ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు అధ్యక్షులుగా ఉన్నారు. వారి అధ్యక్ష ప్రారంభోపన్యాసములో తొలుత శ్రీ భగవాన్ సత్యసాయిబాబా వారిని వినయ వినమితోత్తమాంగుడై ప్రణమిల్లి ఇట్లు ఉపన్యాసం ప్రారంభించారు. శ్రీ భగవానుల అవ్యాజ కృపా విశేషంబుల నేటికి మహాక్రతువునందలి కార్యక్రమములో పాల్గొనగలు మహాభాగ్యము నాకు కలుగుట వలన ధన్యుడనైతిని. ఇచ్చటికి వచ్చుటకు పూర్వము పుట్టపర్తి స్వామి మహాత్యము కర్ణాకర్ణిగగా వింటిని. ఈ యజ్ఞ నెపమున స్వామి నన్నును ఈ పండిత మహాశయులను పిలిపించి శ్రీవారి సందర్శన సంస్పర్శన సంభాషణాదులచే ఇతఃపూర్వము మా మనఃఫలకములను ఆవరించియుండిన శంకా సందేహములనెల్లా పారద్రోలి మా కన్నులను తెరిపించి తమ అవతార వైభవమున మాకు అచంచల విశ్వాసమును కలిగించి మమ్ము కృతార్థులను చేశారు. సుమారు 50 సంవత్సరముల నుంచి అనేక చోట్ల జరిగిన యజ్ఞములను ఎన్నింటినో సందర్శించి ఉంటిని కాని భగవానుడు సంకల్పించిన ఈ మహాయజ్ఞము వంటి దానిని ఎచ్చను కని విని ఎరుగను. ఇందులకు కారణము వేదస్వరూపుడైన స్వామి విశ్వకళ్యాణార్థమై తానే యజమానియై నిమిత్తమాత్ర అస్మదాదులను పెట్టుకుని శ్రీ వేదపురుష సప్తాహ జ్ఞానయజ్ఞ మహోత్సవమను నాటకము నాడించుటయే. వేదాంత కృద్వేవ విదేవ చాహం అను గీతా ప్రమాణముననుసరించి సర్వ వేదార్థములను వేదరహస్యములను క్షుణ్ణముగా ఎరింగిన శ్రీ సత్యసాయి భగవానునికి ఇది ఒక ఘనకార్యము కాదు. యజ్ఞోవై విష్ణుహు అను వేద ప్రమాణముననుసరించి శ్రీ మహావిష్ణువంశ సంభూతులగు ఈ మహాపురుషునికి ఇట్టివి నిజక్రీడలే. సర్వగతుండును సర్వజ్ఞుడును సర్వశక్తిమంతుడును అగు మహాపురుషునిచే
లోక కళ్యాణార్థము ప్రారంభింపబడిన ఈ మహాక్రతువునకు వేదపురుష సప్తాహ జ్ఞాన యజ్ఞము అని నామకరణము చేయుట ఈ మహాక్రతువు విశిష్టతను వైలక్ష్యమును సూచించుచున్నది. యజ్ఞమున నియమితులైన వారందరూ భక్తి శ్రద్ధలతో వారి వారి కార్యములందు అప్రమత్తులై ఈ సప్తాహ దీక్షాంతము పరమేశ్వర ప్రీత్యర్థము నిర్దిష్టానుష్ఠానములను చక్కగా వనరించుదురని విశ్వసించుచున్నాను అని ఉద్ఘాటించారు ఉప్పులూరి గణపతి శాస్త్రిగారు. అనంతరము ఇరువురు పండితులు ఉపన్యసించారు. వేదముల గురించియు యజ్ఞ ప్రాశస్త్యము గురించియు నొక్కి వక్కాణించారు. ఆ ఉపన్యాసముల సారమిది: వేదమనగా గ్రంథము కాదు, వేదము జ్ఞానరాశి. బ్రహ్మదేవుని చతుర్ముఖముల నుండి చతుర్వేదములు ఉత్పన్నమయ్యేనని ప్రసిద్ధి. వేదము అనంతము, అద్దానికి శృతి అని పేరు. బ్రహ్మముఖమున వెలువడిన వేదము బ్రాహ్మణముఖమున గురుపరంపరగా అధ్యయనము చేయబడుచుండేది. అక్కాలమున వేదము పుస్తకముల మూలమున కాకుండా మస్తకమూలమున లభించుచుండేది. బహు జటిలమైన అపారమయ్యుండు వేదమును భగవానుడే వ్యాసనామమున అవతరించి వేద విభాగమును చేసి వేదవ్యాసుడను సార్థక నామమును వహించెను. శృతులలో కర్మమును ప్రతిపాదించు శృతులు కొన్ని, ఈశ్వరోపాసనను వర్ణించు శృతులు మరికొన్ని, జ్ఞానమునుద్బోధించు శృతులింకనూ కొన్ని ఉండుట వలన కర్మకాండము, ఉపాసనాకాండము, జ్ఞానకాండము అని త్రివిధముగా వివరింపబడెను. ఈ వేదమునే పూర్వమీమాంస, ఉత్తరమీమాంస లేక కర్మకాండము, జ్ఞానకాండము అని ద్వివిధముగా మాత్రమే చెప్పిరి. శ్రీకృష్ణ భగవానుడు కూడా లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠ అని శ్రీ భగవద్గీతయందు కర్మయోగాధ్యాయ ప్రారంభమున నుడివియున్నాడు. కావున ఈశ్వరోపాసన కర్మమార్గీయులకును జ్ఞానమార్గీయులకును అనుష్ఠీయమై ఉన్నందున ఈ కర్మ జ్ఞానకాండమందలి ఈశ్వరోపాసనకు సంబంధించిన శృతి మంత్రములను ప్రత్యేకముగా ఉపాసనాకాండమను పేర మూడవ కాండమున ఏర్పరిచిరనుట నిర్వివాదాంశము. కాండద్యపోపద్యాయ కర్మ బ్రహ్మస్వరూపిణే అను మరొక ప్రమాణము కూడా కలదు. కర్మకాండమునందు శ్రోత్రియునకు వివిధ సత్కర్మానుష్ఠానములను విధించుచూ యజ్ఞమును కూడా అందునే పేర్కొనిరి.

0: స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.orgకి రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.
1: అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాలా.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి స్వామితో డాక్టర్ శ్రీమతి ఇందిరమ్మ గారి అనుభవాల శీర్షిక 24వ భాగంలో స్వామి అక్టోబర్ 4వ తేదీ 2009వ సంవత్సరంలో పుట్టపర్తి శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్కి విచ్చేసిన నాడు జరిగిన కొన్ని మధుర క్షణాలను ఇందిరమ్మ గారు మనతో పంచుకుంటారు. వినండి స్వామితో డాక్టర్ శ్రీమతి ఇందిరమ్మ గారి అనుభవాల శీర్షిక 24వ భాగం.
1: సాయిరామ్ 4/10/2009 విజిట్, సామ్ విజిట్ హాస్పిటల్కి. ఆల్రెడీ సార్ వెళ్ళి పిలిచినప్పుడు ఏమో, ఆల్రెడీ సార్ పిలిచే డాక్టర్ సఫాయి కూడా ఉన్నారు అప్పుడు. ఆయన వరండాలో అడిగారు, కానీ ఆయనకి ఛాన్స్ దొరకలేదు అనుకుంటా. ముందు రోజు చెప్పినారు, తర్వాత రెండు దొరకలేదు, మీరు కావాలంటే కూర్చొని పిలవండి అన్నారు. సార్ చూసాం, స్వామి అనేసి వెళ్ళిపోయినారు. ఆల్రెడీ సార్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇంక మీరు పోకపోతే లాభం లేదు, మీరు పోతేనే ఇంక వస్తారు, లేకపోతే కష్టం అని చెప్తే పాపం వెళ్ళారు ఆయన. అని వెళ్ళి ఇంక తర్వాత వస్తానని చెప్పారన్నమాట. టైం షార్ట్ టైం, ఇంకా గబగబా వచ్చి అన్ని చూసుకోవడానికి వచ్చేసామన్నమాట ఇక్కడికి. వచ్చి అందరు ఎక్కడెక్కడ ఏం చేయాలో పాపం అందరూ, అయితే ఒకటి అందరు కోఆపరేట్ చేసేవాళ్ళు. ఎవరెవరు ఏం చేయగలరో ఇమ్మీడియట్గా మేము ఇచ్చేస్తాం అది చేస్తామని అందరూ వాళ్ళ పనులు చేసేసేవాళ్ళు అన్నమాట. కింద హాల్లో ఫీమేల్ ఓపీని క్లీన్ చేసి అక్కడ అరేంజ్ చేసాము. ఒకసారి ఊరికి ఒక కర్టెన్ వేసి, కర్టెన్ వెనక ప్రసాదాలు అన్ని పెట్టి, కర్టెన్ యువతల స్థలం తక్కువ అయిపోయింది. ఆ మెట్ల పక్కన అంతా కొంచెం ఇరుక్కొని ఇరుక్కొని అట్లా కూర్చున్నారు. ఈ సైడ్ జెంట్స్ ఆ సైడ్ ఇది కూర్చున్నారు. సో ముందు ఎంతకీ రాలేదన్నమాట. ముందు ఇంకా రాలే, వస్తారా రారా, వస్తారా రారా అని ఒక సందేహం మళ్ళీ లాస్ట్ మినిట్ దాకా ఇదే టెన్షన్ అన్నమాట. స్వామి మళ్ళీ వెళితే, అల్రజా సార్ వెళితే ఏంటో అష్టమి నవమి ఏదో అన్నారంట. నేను ఇప్పుడు రాను, వెళ్ళమని అనేసి వాళ్ళందరూ అక్కడ ఉండే వాళ్ళేమో వీళ్ళందరూ కూర్చుంటారు కదా, స్వామి వచ్చే ఉంది మెట్లు ఉంది అదేంటి ఆ స్వామి మందిరం యజుని మందిర దగ్గర, అష్టమి నవమి ఎట్లా మీరు పెట్టుకున్నారు ఇది అండ్ ఏదు ముందే స్వామి చెప్పినా కదా. పాపం ఆయన ఏం మాట్లాడలేక వచ్చేసినారు, స్వామి మామూలుగా చేయరు కదా అది అనేసి. వెళ్ళమంటే వచ్చేసారు పాపం ఆయన, ఇంకా స్వామి ఇట్లా చెప్పినారు అని. మళ్ళీ డాక్టర్ హేమాద్రి వీళ్ళు వెళ్ళారు, చూసి వచ్చేసారు ఇంకా స్వామి వస్తారా రారని. డాక్టర్ సఫా ఏంటంటే, ఇంకా స్వామి రారు, ఫోటో పెట్టేసి మాలేసి భజన చేసేయండి అంటారు. అక్కడేమో భజన జరుగుతా ఉంది స్వామి, ఇంకా భజన జరుగుతుంది ఎట్లా అయినా పెట్టేసేయమంటున్నారని కొంచెం వెయిట్ చేస్తామంటే స్వామి పైకి వెళ్ళిపోయారంట చెప్పేసి, ఎవరితోనూ మాట్లాడేదంటే అక్కడ చెప్పేసి పైకి వెళ్ళిపోయారంట. పైకి వెళ్ళారు కదా ఇంక రారనుకున్నారు, భజన కూడా వచ్చేది పైకి వెళ్ళిపోయారు స్వామి, అందుకని పెట్టేసి చేసేస్తామన్నారు. కొంతసేపటి కొంచెం వెయిట్ చేస్తాము, భజన ఇందాక వెయిట్ చేస్తాము, ఆయన ఉన్నట్టుండే వచ్చినా రావచ్చు, హారతికి కూడా రావచ్చు చెప్పలేము, లేదు పైకి వెళ్ళిపోయారంటే మళ్ళీ రిక్వెస్ట్ చేసాం అనమాట. సరే కొంతసేపు కదా ఇంకా మాకు భజన వినిపిస్తా ఉంది, ఇంకొంచెం ఉందనగా స్వామి దిగి హారతి తీసుకొని ఆ గేటు గుండా బయట వెళ్ళి అట్లా వచ్చేసినారు. ఎప్పుడైతే స్వామి హారతికి వచ్చారన్నారో ఇంకా గబగబొచ్చి కాన్వెంట్ గేట్ తీశారో లేదో ఒక్కోసారి అట్లా బయట పోయి కూడా ఇట్లా వస్తారు. ఆ కారిడార్ దగ్గరికి వెళ్ళానమాట, చెప్దాము తొందరగా అది ఓపెన్ చేయమని అనేసి. అక్కడికి వెళ్ళేటప్పటికీ ఈ గేటు మన గేటు గుండానే వచ్చేస్తున్నారు లోపలికి, స్వామి వచ్చేస్తున్నారు వచ్చేస్తున్నారని చెప్పి గబగబొచ్చి అక్కడ కూర్చునేసాం. స్వామి లోపలికి వచ్చినారు మెల్లంగా. నేను ఈరోజు రావాలనుకోలేదు అష్టమినామని, పాపం అలరజేస్తానంట ఆయన అట్లే కూర్చునిదే నాకు, అందుకని మళ్ళీ వచ్చినాను. ఎందుకుంటే పైకి వెళ్ళి మళ్ళీ ఆయనకే అనిపించుంటుందేమో, మళ్ళీ దిగి హారతి తీసుకుని ఇట్లా వచ్చేసారు. కానీ ఆ రోజంతా గ్లోరియా డే అన్నమాట అది. స్వామి హాల్లో కూర్చొని కొంతసేపు అందరినీ అట్లా చూశారు. చూసిన తర్వాత అందరి చాలా బాగా అట్లా చూస్తా హాల్లో కూర్చొని అట్లా కూర్చున్నారు. తర్వాత తను అడిగారన్నమాట, గ్లోరియా ఎక్కడనేసి. గ్లోరియా ఎక్కడంటే తను ఇక్కడెక్కడో నిలబడి ఉంది కారిడార్లో, అక్కడి నుంచి తను వచ్చింది. గ్లోరియా రాగానే వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని తను మాట్లాడిచ్చారు. అది లీప్ ఇయర్ అన్నమాట, 2009 రాదు కదా. స్వామి ఓపెన్ చేసింది శివరాత్రికి కరెక్ట్ గా, ఫస్ట్ టైం ఓపెన్ చేసిందండి ఈ హాస్పిటల్ ఓపెన్ అయిన తర్వాత. ఊరికి ఆ కారణం పెట్టాం, ఇంకేదో పిలవాలి కదా, లీప్ ఇయర్ రాదు మనకి ఎప్పుడో వస్తుంది కదా చేసి చూస్తాము. మళ్ళీ రెగ్యులర్ చేస్తారు, చేరు తర్వాత వాళ్ళ సంగతి మనం ఉన్నంత వరకు చేద్దాము, అట్లనే స్వామిని పిలవచ్చు అనిస్తే సరే అన్నారు. అట్లా స్టార్ట్ చేసి దాన్ని ప్లాన్ చేసిందన్నమాట. అలా అయ్యని పిలవడం వాళ్ళు సఫాయి కూడా అట్లా చెప్పేసి 5:30 మధ్యలో వచ్చినారు స్వామి రావడమేమో. తన్ని తను అడిగారన్నమాట, వేర్ ఇస్ దట్ ఆఫ్రికన్ నర్స్ అని. అంటే తను ఈ కార్నర్ లో ఎక్కడో ఉండింది, తనకి వచ్చిందనమాట. వాళ్ళ ఇద్దరికి వచ్చి నిలబడింది, ఇప్పటికి రమ్మని చెప్పి ఇట్లా ముందుకు వచ్చిన స్థలం కూడా ఇంకా తక్కువ లేదు, ఇరుగిరుగ్గా ఉంది, వెనక్కి జరిగి తను ముందు కూర్చోమన్నాను. ఇట్లా ఇంతే స్వామి దగ్గరే, చాలా దగ్గరగా అనమాట. అది వాట్ ఇస్ యువర్ నేమ్ అన్నారు, గ్లోరియస్ స్వామి అని. వాట్ ఆర్ డూ, వాట్ వర్క్ యూ డూ అంటే నర్స్. ఎనీ కంప్లైంట్స్ అంటే నథింగ్ స్వామి, నథింగ్ టు కంప్లైన్, ఐఎమ్ హ్యాపీ. వాట్ ఇస్ యువర్ ఇండియన్ నేమ్ అన్నారు. అందరు వీళ్ళు గౌరీ గౌరీ అనేవాళ్ళు అనమాట. స్వామి చెప్పకముందు వీళ్ళందరూ అచ్చేస్తున్నారు గౌరీ అని. నేను వెనక నుంచి స్వామిని పేరు పెట్టమని చెప్పని అడుగుతున్నా, చెప్పమంటున్నాను తన్ని. అందరు అరుచేటట్టు తనకి వినిపించలే పాపం. స్వామి గుడ్ నేమ్ గౌరీ, అందరూ గౌరీ గౌరీ అని అనేస్తున్నారు. గోల్డ్ చైన్ క్రియేట్ చేశారన్నమాట. ఆ చిన్న కుక్కు ఉంటుంది, అంత దగ్గరగా ఆ రోజు చూశాను. అది తనకి ఇట్లా వేయిపోతే తల మెడ వంచమన్నాను. స్వామి ఇట్లా కూర్చున్నారు కదా, ఇక్కడ మోకాళ్ళ మీద ఉంటాను, కొంచెం తల వంచు స్వామికి వేసేదని వీలుతాను, మెడ మెల్లగా వచ్చి తను వెనకే ఉన్నా. డాక్టర్ సఫాయి నన్ను హెల్ప్ చేయంటారు. స్వామి చెయ్యి ఇట్లుంది, స్వామితో వచ్చిన అబ్బాయి చెయ్యి పక్కన ఉంది, హెల్ప్ చేస్తున్నాడు. నా చెయ్యి కనిపిస్తుంది తన వీపు మీద, అంతే పెట్టేదా వద్దా అన్నట్టుకున్నాను అనమాట. స్వామితో చూశాను అంటే హెల్ప్ చేసేది అన్నట్టుగా తల ఊపారు. ఆ అబ్బాయి చెయ్యి అక్కడ ఉంది, వీళ్ళిద్దరు చెయ్యి ఇంక నేను ఎక్కడ పెట్టగలను అంటే చూసే లోపల అది హుక్ పడిపోయింది. వీళ్ళిద్దరు చెప్పి చూసే లోపల అది పడిపోయింది అనమాట. తర్వాత తను చాలాసేపు ఇట్లా పెట్టింది కదా స్వామి అట్లనమాట, బాగా వెయిట్ ఉందనేసి జోక్ చేశారు దాన్ని. అంటే హాయిగా పెట్టి రిలాక్స్ అయింది అన్నట్టుగా అందరు నవ్వేశారనమాట దాన్ని. తర్వాత అక్కడే వెళ్ళిపోతానంటే ఉదుదు కూర్చో, మళ్ళీ మళ్ళీ మాట్లాడిస్తారు కదా స్వామి, వెళ్ళొద్దు కూర్చో అన్నాను అనమాట. స్వామి థ్యాంక్స్ అంతా చెప్తా అంటే స్వామి నమ్ముతున్నారు, బాగా తీరిగ్గా హాయిగా ఇట్లా పెట్టింది అనేసి నవ్వుతున్నారు అనమాట. తర్వాత డాక్టర్ సఫాయన్ ఏదో బాగా మాట్లాడమన్నారు, ఆయన మాట్లాడారు. స్వామి నేను సండే వస్తాను అన్నారు. మళ్ళీ ఆదివారం వస్తాను, ఆదివారం రావాలనుకున్నాను కానీ ఆదివారం కాదనమాట, అందుకని ఆదివారం రావాలనుకున్నాను, ఆదివారం వస్తానన్నారు. స్వామి ఈ సండేనా అన్నాను, నెక్స్ట్ వచ్చే సండేనా అనేసి. డాక్టర్ సఫాయి అయితే సండే బాగుంటుంది, మార్నింగ్ ఈవినింగ్ అయితే ఇంకా బాగుంటుంది, సండే వస్తాను. స్వామి ఈ సండే వస్తారా అంటే మీరు ఈ వంటలన్నీ చేయకుండా ఉంటే వస్తాను. స్వామి స్వామి చెయ్యి స్వామి అంటే నేను అనుకుంటా ఇబ్బందిగా ఉంది కదా స్వామికి, ఇది ఉంది అందరూ ఇది ఎవరు తినా లేదని వాళ్ళకి మనసు బాధేస్తాము, ఇది కూడా కష్టంగా ఉండింది. సరే ఇండైరెక్ట్ గా పాపము ఇట్లా అనిపిస్తుందని, స్వామి చేయనే చేయం స్వామి ఇవన్నీ మీరు రండి స్వామి అని చెప్పేసి గట్టిగా అన్నాం అనమాట. ఈ సండే వన్ సండే, మళ్ళీ అక్కడి నుంచి ఎనీ సండే వన్ సండే. సరే సాంగ్స్ అంటే సరే పాడమన్నారనమాట. కర్ణాటక మ్యూజిక్ చాలా బాగుపడారు వాళ్ళు, భువన గ్రూప్ 4-5 కలిసి బాగుపడారు, చాలా బాగుపడారు. శ్రీమన్ నారాయణ శ్రీమన్ నారాయణ స్వామి స్వామి కూడా దాన్ని మధ్య మధ్యలో ఫ్యూ వర్స్ అట్ట చేస్తా అన్నారు. దాని తర్వాత బ్రహ్మం ఒక్కటే అని పడుతున్నారు, స్వామి కూడా బ్రహ్మం ఒక్కటే బ్రహ్మం ఒక్కటే అంటా ఉన్నారు. చక్కగా వినిపిస్తా ఉంది, దగ్గరగా ఉన్నాము. వాళ్ళు పేపర్ వర్క్ చాలా చేశారు ఆ రోజు, ఉమా మహాలక్ష్మి వీళ్ళందరూ యంగ్స్టర్స్ అందరూ ఆ వాల్స్ కంతా బాగా చేశారు. అంత ఇట్లా ఆట చూస్తున్నారన్నమాట, అవన్నీ డెకరేషన్ అంతా కూడా చూస్తా అన్నారు. మళ్ళీ స్వామి ఆ తొందరగా అయిపోయింది, వెళ్ళిపోతున్నారేమో అనిపించేస్తా ఉండేది మాకు. అన్ని బ్లెస్డ్ ఐటమ్స్ అంతా తెస్తే అన్ని ఇట్లా టచ్ చేశారనమాట, నట్స్ అన్ని కూడా పెడితే తీసి ఏదో చిన్నది ఒక మణుగులా మురుకులాగా ఉంటుంది, ఇంతే ఇంత చుంచారు. ఆ చుంచిన ముక్క ఒకటి దాంట్లో వేసారు, ఇంత ఊరికే తీసుకున్నారు, ప్రసాదం తీసుకున్నాను అన్నట్టుగా. చాలా నట్స్ వచ్చి వీళ్ళు డాక్టర్ ఇతీష్ వీళ్ళు కాటేజ్ వీళ్ళు కూడా ఉన్నారు, మేము కూడా పెడతాం ప్రసాదం అక్కడికి తీసుకుంటే పెట్టండి అన్ని ఏం స్వామి తాగితే ప్రసాదం అయిపోతుందని అట్లా ఈ నట్స్ అన్ని ఏదో పెట్టారు వాళ్ళు. పెట్టిన తర్వాత ప్యాకెట్స్ అట్లా తీసుకెళ్ళండి మీరు అక్కడ సెంటర్స్ లో పెట్టుకోవచ్చు అనేసి. అయితే ఎక్కువ మాట్లాడలేదు ఆ రోజు. ఈయన డాక్టర్ సఫాయి మాట్లాడారు, హారతి. అంత తర్వాత వచ్చి హారతి అన్ని ఇచ్చేసేసారనమాట వెంటనే. కానీ దర్శనం మంచి దర్శనం చూసి, నేను చెప్పాను కదా ఆ రోజు గ్లోరియా డే అన్నమాట. ఆ రోజు బాగా ఎవరు ఇద్దరు ముగ్గురు మటు కొంచెం మాట్లాడిచ్చారు. అది ఎక్కడ నేను మర్చిపోయినా నోట్ చేయడానికి. అది తర్వాత అంటే తెలుస్తూనే ఉంది అల్రజ సార్ కోసమే మన దగ్గరికి వచ్చినారు అని. కానీ బాగా సంతోషం ఉంది, అనుకోకుండా లీప్ ఇయర్ డే కూడా చేయగలిగాము అనేసి. తర్వాత ఇది వచ్చి నాకు జరిగింది ఇది అనమాట. రాత్రి మళ్లీ సరిగ్గా మేలునే వచ్చేది ఎప్పుడు, ఈశ్వరమ్మ డే కొంచెం దగ్గర దగ్గరగా ఉండేటప్పుడు. ఫస్ట్ టైం అట్లా వచ్చింది, సెకండ్ టైం ఇది థర్డ్ టైం అనమాట. చెస్ట్ పెయిన్ రావడం, చెస్ట్ పెయిన్ వస్తే ఎంట్రాయిట్ లో పెయిన్ గా ఉందనుకుంటా వచ్చాను. పొద్దున డ్యూటీ ఉంది, సండే డ్యూటీ ఉంది, ప్రీవియస్ డే సాటర్డే నైట్. పొద్దున అది మర్చిపోయాను, లేచిన తర్వాత మర్చిపోయేసి రెడీ నడిచే, ఇప్పుడు నడిచొచ్చేవాళ్ళు, నడిచొచ్చేసాను. ఇక్కడికి వచ్చేసాక ఉమా నేను ఇద్దరం ఉన్నాం అనమాట మార్నింగ్ డ్యూటీకి. నైట్ గాయత్రి చేసింది. రాగా ఏంటి అట్టున్నా ఉంటే ఏమో రాత్రి చెస్ట్ పెయిన్ వచ్చింది కొంచెం నేను అని చెప్పి అన్నాను అనమాట. అంటే తను నేను 1 ఇయర్ ఈసీ ప్రతి ఇయర్ చెక్ చేయించుకునేదని, 1 ఇయర్ మధ్యలో చేయించుకునేది బాగానే ఉంది కదా అని ఊరుకుండిపోయా. సరే ముందు కాకి వద్దొద్దు, ముందు ఈసీజీ తీస్తామని చెప్పి తీశారనమాట. తీస్తే లెఫ్ట్ బండెడ్ బ్రాంచ్ బ్లాక్ ఉంది, అంతకుముందు లేదు. సరే ఉమ్మా డాక్టర్ హేమకు ఫోన్ చేస్తే వద్దు సూపర్ హాస్పిటల్కి వెళ్ళేసి రమ్మని చెప్పని. సరే గాయత్రి నైట్ డ్యూటీ చేసింది. సరే రూమ్కి వెళ్ళి రికార్డ్ తీసుకెళ్లాలి కదా, ఇంకా రికార్డ్ డాక్టర్ భారత్ అని ఇంకొక ఆంగుడు ఉండింది, తను ముగ్గురు వెళ్ళామన్నమాట. ఇట్లా సండే లేట్ అవుతుంది కదా 10 o'clock అనేసి అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళాకనే ఏం చేశారంటే ఈసీజీ తీశారు, ఎక్కువ తీశారు. అవి రెండే అంటే మామూలు సో ఇంక మీదన్నీ వద్దనని. ఈసీజీ తీసినప్పుడు ఫ్రెష్గా లేదమ్మా ఉంది, కానీ నువ్వు ఇంట్లో రెస్ట్ తీసుకోలేకపోతే ఇక్కడే తీసుకో, కానీ ఇంటికి వెళ్ళామంటే రెస్ట్ తీసుకుంటే పెయిన్ వస్తే మటుకు ఇమ్మీడియట్గా రావాలి అని. సో పర్వాలేదు, నేను ఇంటి దగ్గర కూడా రెస్ట్ తీసుకోగలను అన్నానమాట. గాయత్రికి అంత లోపల ఫోన్ వచ్చింది, వాళ్ళ బ్రదర్కి సీరియస్గా ఉందని వచ్చింది పాపం ఫోన్. తనేమనుకుంది, నేను ఇంటికి వెళ్ళిపోతానని చెప్పాను అనుకుందనమాట, పర్వాలేదు కొంచెం బాగుందంటే. ఓల్డ్ రికార్డ్ చూడండి సార్, తనకి ఇంతకుముందు కూడా వచ్చింది. ఆయన తీగానే అడిగారనమాట, నెక్స్ట్ ఇంకేముంటుంది, థాలమిన్ టెస్ట్ చేయాలా, దాని తర్వాత క్యాత్ ఇట్లా అంట. సార్ ఇట్లా నాకు ఫస్ట్ టైం వచ్చినప్పుడు స్వామి అన్ని ఏం వద్దన్నారు, ఎందుకని ఈ రెండు మటుకే చేసేవాళ్ళు అని అనేసాను. సార్ అట్లయితే తర్వాత డిసైడ్ చేసుకో, ఇప్పుడు ఏం అర్జెంట్ కాదు అన్నారు. మళ్ళీ ఆయన అక్కడికి వెళ్ళి రికార్డ్ చూసినట్టున్నారు కంప్యూటర్లో. గాయత్రి చూస్తే అడిగితే నేను చెప్పలేదు, ఆయనే చెప్పినాను నాతో, ఇక్కడ ఇంటి దగ్గర రెస్ట్ తీసుకోలేదు తీసుకోలేదు ఇక్కడైనా తీసుకొని నేను అడగలేదు అని అనమాట. సరేనని ఇంటికి వెళ్ళిపోతాము, కావాలంటే అట్లా ఏదైనా ఉంటే వస్తాం, కంప్లీట్ రెస్ట్ తీసుకుంటాను అన్నాను. సరేని పోతూ అలర్జీ సార్ చెప్పేసి వెళ్ళిపోయాను అనమాట, ఇట్లా అయింది అట్లా పోయేసి వచ్చానని. రూమ్కి వెళ్ళి పడుకుంటే ఆ డాక్టర్ భారత్ ఇప్పుడు లేరు, షీస్ నో మోర్, పాపం బ్యాక్ పెయిన్ లాగా వచ్చి టీవీ అని అది అనేది అని. తర్వాత క్యాన్సర్ కింద షీ పాస్ట్ ఆఫ్ నవ్వు. చాలా మంచి ఆవిడ, బాగా చాలా బాగా చేసేది డ్యూటీ కూడా. తనే ఉండిందనమాట తోడు ఆ రోజు కూర్చొని. దీనికి ముందేమేందంటే నాకైతే 1 week ఇంకా రాలేను కదా, వెంటనే రాలేక 1 week లీవ్ పెట్టాను. దానికి ముందు ఒక రోజు ఎందుకో తెలియదు, మా ఎక్కడో కల్లో మా అమ్మమ్మ ఊళ్ళో ఉన్నట్టు అక్కడ స్వామి అక్కడ వచ్చినట్టు వచ్చింది. బయట లోపల తట్టు మా సిస్టర్లా ఉండారు, ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు, గాయత్రి బయట ఉంది ఆ కల్లు. అప్పుడు డోర్స్ అన్ని పెద్ద పెద్ద టీకు ఉడన్ డోర్స్, చాలా నెట్టాలంటే కూడా కష్టం అనమాట. అటువంటి స్వామి ఇట్లా పుష్ చేసి లోపలికి వచ్చారు. లోపల అక్కడ నిలబడి ఉన్నా నేను, ఎంటర్ అవుతాను ఇట్లా పల్స్ పట్టుకున్నారు, చెయ్యి పల్స్ చూస్తా హాల్ అంతా నడుచుకుంటా, ఎట్లున్నావు బాగున్నావా అంటా ఇట్లా పట్టుకుంటా చాలా దూరం హాల్ పెద్ద పాత కాలు పెళ్లి కదా పెద్ద పెద్దవి. లోపలికి వచ్చాక సైడ్ లో ఒక రూమ్ ఉంది, ఆ రూమ్ లోకి వెళ్ళి క్యాచ్ చేయించుకో, నాకు పెద్దగా అరుస్తా అన్న ఆ కళ్ళలో కూడా నాకు తెలియకుండా అరుస్తున్నా. స్వామి మీరే కదా వద్దన్నారు, అప్పుడు వద్దన్నారు కదా, చిన్న గొంతు కూడా కాదు చాలా పెద్దగా అరిచేస్తా అన్నది నాకే తెలియకుండా. నేనున్నాను కానీ నీకేం భయం, నాకు లేదు మీరు చెప్పారు కదా స్వామి నాకు వద్దన్నారు కదా, అప్పుడు మీ ఇంట్లో ఎవరికున్నా పర్వాలేదన్న నీకు రాదన్నారు కదా, అరుస్తూనే ఉన్నాను ఇక్కడ బయట. గాయత్రిని ఏంటి ఇట్లా అరుస్తున్నావని చెప్తా ఉందనమాట. స్వామి ఇట్లా లోపలికి వెళ్ళారు, ఇట్లా మా వద్దునకి లభించి చూడు ఏంటున్నారు స్వామి ఇట్లా, పోయినసారి వద్దన్నారు కదా, మళ్ళీ ఇప్పుడు నేను చేసుకోమంటున్నారు, నేను చేయించుకోను, నాకు ఏంటి పిచ్చిదానిలాగా వచ్చేస్తున్నాను అనమాట. కొంతసేపటికి అట్లా ఇట్లా అవి మళ్ళీ స్వామి బయట వస్తే మాట్లాడాలని నిలబడే ఉన్నా. అక్కడ లోపలికి వెళ్ళారు, టర్న్ అయ్యారు ఆ రూమ్ లంతే. మిల్క్ వచ్చేసింది. ఏంట్రా ఇప్పుడు ఇన్ని రోజులకి మళ్ళీ ఇట్లా వచ్చింది, ఏమైందా అనుకుని ఎవరికి చెప్పలేదు, గమ్ముండిపోయాను. గాయత్రికి కళ ఏదో వచ్చిందంటే నేను సూపర్లో అడ్మిట్ అయినట్టు, తను చెప్పలా నాకు. కానీ ఆ రోజు బాగాలేదని వచ్చినప్పుడు ఇన్సిస్ట్ చేసింది, తనకు వచ్చింది కాబట్టి అక్కడ ఈసీజీ తీసుకుని ముందు ఇంటికి పోదు, ఇట్లా డ్యూటీ పో. నేను తను వార్డుకి వెళ్ళి నేను ఓపెన్లో కూర్చుంటాను అంటున్నాను, రాత్రిదంతా మర్చిపోయాను ఇక్కడికి వచ్చాక. తను అనేసింది, ఏంట్రా ఇది, తను చెప్పలా, అప్పుడు కూడా చెప్పలా నాకు. నేను ఇక్కడ నాకు ఆలోచన ఎందుకు ఇట్లా వచ్చిందా, మళ్ళీ ఎందుకంటే చెప్పారా అనుకుంటే కూర్చున్నాను. ఒక రెండు మూడు రోజులు ఇది రాలేదు, దర్శనానికి మటుకు వెళ్లేదని అడిగి దర్శనం దగ్గర కూర్చోనంటే ఉమా వచ్చి సరిత వాళ్ళందరం కూర్చోను, అక్కడ స్తంభం దగ్గర కూర్చునే వాళ్ళందరం. ఉమా వచ్చి ఇందిరా ఆంటీకి ఈ మధ్య చెస్ట్ పెయిన్ వచ్చింది అని. తను సరిత స్టన్ అయ్యి ఏంటి నాకు తెలియదే వచ్చిందని కొంతసేపాక తను చెప్తా ఉంది. తనకి మాకు కామన్ ఒక అమ్మాయి తెలిసిన అమ్మాయి, అమ్మాయి ఫోన్లో మాట్లాడిందో మెసేజ్ ఇచ్చిందో నాకైతే తెలియదు. అది స్వామి మిస్టర్ చక్రవర్తి గారు వీళ్ళు హాస్పిటల్ విజిట్కి వచ్చారంట. వచ్చి అన్ని ఓపీస్ చూస్తా వస్తున్నారంట. చూస్తా వచ్చి పీడియాట్రిషియన్, ఆ పీడియాట్రిక్ రూమ్ దగ్గరికి వస్తే ఎక్కువ మంది జనం ఉన్నారండి పీడియాట్రిషియన్. అట్లా చూసి చాలా మంది ఉంటే, చూడు వీళ్ళందరూ నా స్పాక్స్ అనుకున్నారంటే మీకు శ్రమ అనిపించదు అన్నారంట. ఇంకెవరో ఒక సరిత ఫ్రెండ్ కూడా పక్కన ఉందంట, అక్కడ నిలబడి స్వామి పక్కన ఉందంట. లేదు తను ఇక్కడే చేయాలనుకొని, ఇక్కడే చేయాలనుకొని వచ్చింది స్వామి అని చెప్తా ఉందంట. అంటే క్రౌడ్ చూసి స్వామి అట్లా అన్నారంట. అని కొంచెం వెంటనే ఎక్కడికి వెళ్ళే స్వామి ఇక్కడే ఉండాలనుకొని వచ్చింది తను, ఇక్కడే ఉంటుంది అన్నట్టుగా చెప్పి కొంచెం చూసి చూడు చూడు ఇట్లా అంటే ఇందిరా చెస్ట్ పెయిన్ వచ్చేసింది, గాయత్రి సూపర్ హాస్పిటల్ తీసుకోబోతుంది అంటున్నారంట. తన మనసు చాలా మంచిది గాయత్రిని గురించి అనేసి ఇస్తే ఇట్లా పెట్టడం అనేసి అంతే. అమ్మాయి మెసేజ్ ఇచ్చిందంట, ఇట్లా ఇందిరా అంటే ఇట్లా ఏమన్నా బాగాలేదు ఇట్లా వచ్చింది. తను చెప్పలే, తను కూడా ఉమ్మ చెప్పాక అనింది. నాకు అర్థం కలిగా నా కళ ఇట్లా, తన కళ అట్లా, సరిత కళ సరితకి ఇన్ఫర్మేషన్ ఇట్లా వచ్చింది, ఏం చేయాలని. సరిగ్గా వారం అయిపోయింది, సండే నుంచి సండే దాకా అయిపోయింది. మండే ఎల్బీబీఏ కదా డ్యూటీకి జాయిన్ అవ్వచ్చు అంటున్నారు. ఆయన వచ్చి మోనోటెట్ మానేస్తున్నాను నేను మధ్యలో కొంచెం, అంటే పెయిన్ లేదు కదా, డోస్ తగ్గించానో ఏదో చేశా, మళ్ళీ అన్ని కంటిన్యూ చేయనారు సరే అన్నాను. అప్పుడు అక్కడ అది వేసుకున్న తర్వాత లోపలికి వచ్చేసాను, ఏం చేయాలో అర్థం కాల. కమలాంటికి మట్టుకు చెప్పాను అనుకుంటా, నాకు ఇట్లా వచ్చింది ఇది, నాకు ఏం చేయాలో అర్థం కాదు, స్వామిని అడిగేస్తాను ఎట్లయితే అట్ అవుతుంది. అల్రోజే సరే వెళ్ళి అడిగారు, ఆయనకి చెప్పేసి వెళ్ళాను కదా నేను రూమ్కి. స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కొద్ది రోజులు సండే వెళ్ళేవాళ్ళు, తర్వాత సాటర్డే ఆఫ్టర్నూన్ అట్లా వెళ్ళారన్నమాట. సండే మార్నింగ్ స్వామి మార్చుకున్న తర్వాత రాకుంటే సాటర్డేస్ వెళ్ళేవాళ్ళు ఈవినింగ్స్. ఇట్లా ఇందిరాకు మళ్ళీ పెయిన్ వచ్చింది స్వామి. ఆయన పెయిన్ అనగానే ముందు క్యాత్ అని అడిగేస్తారు, ఇప్పుడు అదేదో అలవాటు అయిపోయింది, అది మొదటి ఫస్ట్లో బ్రెయిన్లో పడిపోయింది ఆయనకి. అడిగేసరికి పెయిన్ వచ్చింది స్వామి, ఇందిరా క్యాచ్ చేయాలా అని ఒకసారి గమ్ముకున్నారంట, మళ్ళీ రెండోసారి అట్లా అన్నారంట. డాక్టర్స్ ఏం చెప్పారు అని అడిగారండి. అడిగితే వాళ్ళు థాలియం టెస్ట్ అవి చేయాలా, టెస్టులు చేయాలా అన్నారంట. ఊరుకున్నారంట, ఏం మాట్లాడకుండా ప్రసాదం ప్యాకెట్లు ఇచ్చేసి పంపించారు. సరే అట్లయితే అవసరం లేదన్నమాట, డాక్టర్స్ ఏం చెప్ప లేకపోతే మామూలుగా డాక్టర్ చెప్పినట్టు చేయండి అనో, టెస్ట్ చేయించుకోమనో ఏదో చెప్తారు కదా, చెప్పలేదు సరే ఇది లేదు అనుకున్నాను. మళ్ళీ నేను ఆయనకి ఏం చెప్పలే, ఇంకా ఆ ప్రసాదం ఇచ్చారు వేసుకుంటున్నాను. మళ్ళీ మూడు రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళి అడిగినట్టున్నారు, మళ్ళీ ఏమి ఏం చెప్పారంటే ఇట్లా ఏమి క్యాచ్ చేయాలని మళ్ళీ అంటున్నా, మళ్ళీ మాట్లాడలేదండి, మళ్ళీ రెండు పొట్లాలు ఇచ్చి మళ్ళీ పంపించినారు. సరే అట్లయితే అది నేను ఆయనకి లెటర్ ఇచ్చినాను దాంట్లో, అందులో మా ఇంట్లో అందరికీ ఒక ముగ్గురు నలుగురికి ఆపరేషన్స్ చేయడం, అది అబ్రాడ్లో పోవడం, అక్కడ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి భయం ఒకటి, అదొందు లాంగ్వేజ్ ప్రాబ్లం వస్తున్నా కానీ పాపం అక్కడ నన్ను ఉండమనేవాళ్ళు అన్నమాట. వాళ్ళు డాక్టర్ డెంటన్ కూలీను డాక్టర్ మాథుర్ ఆ కాంబినేషన్లో చేశారు. అప్పుడు మన ప్రెసిడెంట్ కూడా వెళ్ళి సెయింట్ లూయిస్లో చేసుకున్నారు, అక్కడికి వెళ్ళానన్నమాట. అక్కడ వాళ్ళు అలౌ చేసేవాళ్ళు. అవన్నీ చూసి చూసి చూసి నాకు ఐసు యూనిట్ అంటేనే ఒక రకమైన ఇది వచ్చేసింది అనమాట. భయం అని కాదు, ఒక విరక్తి దాన్ని చూస్తేనే హాస్పిటల్కి వెళ్ళకూడదు అడ్మిట్ కాకూడదు అన్నట్టు అనిపించేసింది అనమాట. అందులో కొన్ని చోట్ల అయితే ఆ యూనిట్లో పక్కన కూర్చోలే, ఎంతసేపు కూర్చుండ ఉండాల్సి వచ్చేది. అక్కడ పడుకోవడానికి ఏం ఉండదు కదా దాంట్లో, ఒక బెడ్ ఇది అట్లా. పేషెంట్స్ చూసి వీళ్ళనే కాక మిగతా అందరినీ చూస్తాం కదా అక్కడ, అట్లయిపోయింది అది. సరే ఏమై అదే రాశానమాట, స్వామి ఏమైతే నాకు చచ్చిపోతాను నాకు భయం లేదు, పోయినా పర్వాలేదు కానీ నన్ను మటుకు డాక్టర్స్ చేతిలో ఇవ్వకండి, ఐసీయూ యూనిట్ లో పంపించి బాగండి అని. మెడ్రాస్ లో వాళ్ళు ఏంటంటే వాళ్ళు అట్ట అడిగేవాళ్ళు, ఏంటి నువ్వు డాక్టర్ అయినట్టు మాట్లాడుతున్నావు, ఇక్కడి నుంచి వెళ్ళాక వాళ్ళంటే ఎంతసేపు నీకు ఎట్లా వచ్చింది, నువ్వు అన్ని యాక్టివ్గా ఉంటాయి కదా, నీకు అసలు ఆశ్చర్యంగా ఉంది మాకు నీకు వచ్చింది, మేము టెస్ట్ చేస్తామంటారు. లేదు నేను చేయించుకోవడానికి లేదు, స్వామి చెప్పారు నేను చేయించుకోను, ఒకవేళ నాకేమన్నా అయ్యి నాకు తెలియకుండా వాళ్ళు తీసుకొస్తే కూడా నన్ను అడ్మిట్ చేయకుండా అనేదాన్ని వాళ్ళతో. అంటే వాళ్ళు నవ్వాళ్ళు, ఇదేంటిది డాక్టర్ గా తీసుకొచ్చిన ఏ పేషెంట్ తీసుకొచ్చినా ఇమీడియట్ గా అడ్మిట్ చేయాలి కదా, వద్దంటే ఎట్టుగా ఉంటాం, నేను చెప్తున్నాను కదా వద్దు నన్ను చేయొద్దు. సరే ఇక్కడికి వచ్చే కారక అదే రాసుకున్నాను అనమాట, అట్లా నన్ను చేయి వాళ్ళ చేతుల్లో ఇవ్వకండి స్వామి, ఐసీ యూనిట్లో అడ్మిట్ చేయొద్దు, హాస్పిటలైజ్ చేయొద్దు నన్ను అనేసి అదే లెటర్ ఆలోచే సరికి ఇచ్చాను. లెటర్ ఇచ్చారంటే స్వామి చూసుకున్నారంట అదే సరిపోయింది. అది వచ్చేసిన తర్వాత ఇంకేం చేయలేక చౌరీ గారిని అడిగా నేను, ఇట్లా స్వామికి బాగాలేదని తెలిసింది వాళ్ళకి కూడా. కానీ ఫస్ట్ జాయిన్ అయిన తర్వాత ఒక్కసారి అడిగాను స్వామికి లెటర్ ఇవ్వాలని, తర్వాత ఇది సెకండ్ టైమే నేను అడిగింది, హాస్పిటల్ వర్క్ తప్ప నా పర్సనల్ వర్క్కి ఏం అడగలేదు. ఫ్రంట్ లో కూర్చోమని పంపించింది అనమాట. ఇదే లెటర్ మళ్ళీ పెట్టుకున్నాను, చెప్పడానికి టైం ఉండదు కదా అక్కడ అనేసి సేమ్ లెటర్ పట్టుకున్నాను అనమాట. నేను చెప్తున్నాను కదా వద్దు నన్ను చేయొద్దు. సరే ఇక్కడికి వచ్చే కారక అదే రాసుకున్నాను అనమాట, అట్లా నన్ను చేయి వాళ్ళ చేతుల్లో ఇవ్వకండి స్వామి, ఐసీ యూనిట్లో అడ్మిట్ చేయొద్దు, హాస్పిటల్

లక్ష్మి వాళ్ళ సిస్టర్ కి మ్యారేజ్ కదా, వాళ్ళు బ్లెస్సింగ్ కూర్చున్నారు కొంచెం ముందు. స్వామి చైర్ ఇట్లా వచ్చేటప్పుడు కొంచెం దూరం ఉందేమో, వాళ్ళు ఒక్కరు ముందుకు జరిగారు, బ్లెస్ చేశారు. అందుకని నా దగ్గరకు వచ్చి ఇంకా కొంచెం దూరం అవుతా ఉంది. పాపం ఈ సెక్యూరిటీ గారు అయ్యో పాపం ఇంద్ర అంటే అడుగు కూర్చుంటే స్వామి దూరంగా వెళ్ళిపోతున్నారు అనుకున్నారు. నాకు ఇంకేం చేయాలో తెలియక కొంచెం ముందుకు జరిగేశాను, మోకాళ్ళ మీదకి జరిగి ఇంత ఇంత ఎత్తులో ఉన్నాను అంతే. సరిగ్గా స్వామి లెటర్ ఇచ్చేసాను ముందు, లెటర్ చదువుతా ఉన్నారు. సేమ్ అదే రాశాను, చెప్పడానికి వీలుండదని. ఇంతలో ఏం చేశారు, పైనుంచి ఇట్లంతా లెటర్స్ నా తల నుంచి అందేయడం మొదలుపెట్టాడు. వీళ్లు కాకుండా సెక్యూరిటీ ఒక పోలీస్ ఆఫీసర్ వెనక వస్తున్నాడు. అబ్బాయి ఊ అన్నాడు ఆ కాయన ఎవరు, అంటే ఊ అంటే కింద బాయ్స్ నెట్టేస్తారు కదా అని. స్వామి డ్యూటీకి వెళ్లేదన్న, ఏదో ఆన్సర్ వస్తుంది స్వామి. ఆ బంగారు ఇట్లా తల బాగా ఆడిస్తూ, బంగారు మంచిది, చిన్నగా వినిపిస్తుంది అది కూడా, కానీ తలాడిచ్చింది పాజిటివ్ గా తెలుస్తా ఉంది మంచిది. నమస్కారం పడడానికి కూడా ఛాన్స్ లేదు అప్పటికే. ఇంకా ఎప్పుడైతే వీళ్ళందరూ పయనించి పడ్డారో వీళ్ళు నెట్టేస్తున్నారు. అంతే స్వామి చేతిలో లెటర్ ఉంది, అంతే ఇట్లే ఇట్లంతా ఇట్లనే దండం పెట్టుకున్నాను. నేరుగా అంటే ఈవినింగ్ అక్కడ సేవదల్ బిల్డింగ్కి వెళ్లేదాన్ని. 2000లో స్టార్ట్ చేశారు అది, ఓవర్సీస్ వచ్చినప్పుడు కలిసి స్టార్ట్ చేసామన్నమాట. ఆ మండే చెప్పారు కదా ఇంకా వెళ్ళిపోదామని, అక్కడి నుంచి నేరుగా సేవదల్ బిల్డింగ్కి వెళ్ళి ఈవినింగ్ ఆ సర్వీస్ చేసి రూమ్కి వెళ్ళిపోయాను అనమాట. అంటే ఇది వీళ్ళు లెటర్ ఇచ్చేసినారు ఇట్లా, వీళ్ళందరూ కలిసి చేస్తున్నాము, మేము వెళ్ళిపోయినా వీళ్ళు మేనేజ్ చేస్తారని. ఇంకా అందుకని అది నేను కంటిన్యూ చేస్తున్నాను అనమాట. ఇంకా హెల్పింగ్ హ్యాండ్ వెళ్తారు ఎక్సెప్ట్ సండే, ప్రతిరోజు భజన అయ్యాక ఈవినింగ్ అక్కడికి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుందన్నమాట. ఆ రోజు అందుకని ఇంకా డ్యూటీకి వెళ్ళమన్నారు కదా అనేసి నేరుగా అక్కడి నుంచి అట్లే సేవదల్ బిల్డింగ్కి వెళ్ళేసి వెళ్ళి మరోజు వచ్చి డ్యూటీకి జాయిన్ అయ్యానమాట. తర్వాత ఇంకో రోజు మళ్ళీ వచ్చి అక్కడి నుంచి మెడిసిన్స్ అంతా అట్లే స్టార్ట్ చేసేసాను. ఇంకా చేశాక మళ్ళీ మధ్యలో ఎందుకు వదిలేశానో మర్చిపోయానో అది కూడా తెలియలేదు నాకు. మధ్యలో మళ్ళీ మోనోట్రెట్ వేసుకోలేదు, పడుకోరుంటే ఆ రోజు కూడా ఇట్లా కొంచెం పెయిన్ వచ్చింది. ఇంట్లో పెయిన్ వచ్చింది, పక్కన పెట్టుకుని ఉండేదాన్ని అది కూడా లేదు, సబ్లింగువల్ పెట్టుకుని ఉండేదాన్ని కనిపించలేదు. కొంచెంసేపటికి మంచం దగ్గర స్వామి నిలబడినట్టున్నారు, మోనోట్రేట్ 20 BD క్లియర్ గా వినిపిస్తుంది. నేను అసలు 20 వేసుకోలేదు అంతకుముందు, 10 mg వేసుకునేదాన్ని, బీడీ వేసుకునేదాన్ని, తర్వాత 10 mg నైట్ వేసుకునేదాన్ని. ఈ లెఫ్ట్ మిల్లీ బ్రాంత్ బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ రైస్ వేసుకోవడం మొదలుపెట్టాను. తర్వాత ఒకటే వేసుకుంటున్నాను, మధ్యలో ఒకటి ఉండో లేదన్నా మిస్ అయ్యానో ఏమో తెలియలే. సరిగ్గా చక్కగా నిలబడి నిద్ర కూడా పట్టలే సరిగా ఆ రోజు. అట్లా పడుకొని ఉంటే చక్కగా నిలబడి ఉన్నారు పక్కన, మోనోట్రేట్ 20 BD టక్కని ఉలిక్కిపడి లేచి చూస్తే ఎవరు లేరు. స్వామి ఇంకా నేను మా నీ మందు అనేసి అక్కడ పొద్దున్న ఎత్తుకుంటే రూమ్లో, సాటర్డే నైట్ ఇది, సండే మార్నింగ్, ఎప్పుడు సాటర్డే సాటర్డేసే వచ్చేది ఎందుకు తెలియదు. సరిగ్గా మేలోనే అది కూడా ఇది మధ్యలో వచ్చింది. చూస్తే ఎక్కడ మోనట్లేదు, మధ్యలో వేసుకోలేదు కదా అది లేదు. తర్వాత పొద్దున్నే రాగానే తను మెయిడ్ రాగానే పంపించి ముందు మోనట్రెట్ తెప్పించి స్టార్ట్ చేసేసాను అనమాట. డాక్టర్ దాసాని కార్డియాలజిస్ట్ ఉండేవాళ్ళు, ఇప్పుడు అక్కడికి వెళ్ళినారు. ఆయన చూశారన్నమాట మధ్యలో చూస్తాను, ముందు ఇటాలియన్ డాక్టర్ చూశారు వాళ్ళు, తర్వాత మధ్యలో ఆయన చూస్తా వచ్చారు. ఆలోచిస్తారంటే ఆయన వస్తారు కదా ఆయన దగ్గర చూపించి ఇంకా ఏం చేయాలి, ఇంకేం మెడిసిన్స్ అనేదాన్ని కనేసి క్యాజువాలిటీ ఆ రోజు క్యాజువాలిటీకి వెళ్ళి చూపించుకుంది. సూపర్కి వెళ్ళినప్పుడు ఆయన ఏమంటారంటే, స్వామి వద్దన్నారు కదా నువ్వు ఎట్టా చేయించుకో, నేను చేయను. తర్వాత ఇంకా పెయిన్ వచ్చింది తప్పదు అని నువ్వు డిసైడ్ చేసుకున్నావా, నేను చేస్తాను, నేను చేయించుకోను నేను. దానికైతే ఇంకెందుకు అన్ని టెస్టులు చేయడం దండ కదా, ఊరికే బ్లడ్ టెస్ట్లు వేసారు కానీ ఈసీజీ తీసి ఇదే ఉంటుంది, ఎక్కువ చేసినా ఇదే ఉంటుంది, అన్లెస్ యు డిసైడ్. నేను చెప్పాను లేదు ఇట్లే ఉంటాను, మేనేజ్ చేసుకుంటాను, చూస్తాము ఎప్పటివరకు జరుగుతుందో అప్పటివరకు చూస్తాము, నువ్వు డిసైడ్ చేసుకున్న రోజులో నేను అన్ని చేస్తాను టెస్టులు చేస్తాను. కానీ నేను ఇంకా డిసైడ్ చేసుకోను కదా, ఇంకా ఎట్లా స్వామి ఆ రోజు చెప్పిందంతే ఇంకా చూసుకోకూడదని. వీళ్ళు నాకు ఏమంటారంటే, నువ్వు అనుకుని చెప్పావు కదా, నువ్వే రాశావు కదా నాకు వద్దని, అందుకని స్వామి అట్ట చెప్పారంటారు. ఏం చెప్పారు ఏమో నాకు తెలియదు, ఫస్ట్ ఆయన చెప్పారు కదా ఆ మాట మీద నమ్మకం ఉంది. బహుశా నేనేమన్నా ఐడియా మార్చుకున్నానని ఏమన్నా స్వామి నన్ను టెస్ట్ చేశారో ఏమో నాకు తెలీదు. అందరు అంటున్నారు కదా ఇక్కడైతే చేయించేసుకుంది ఎందుకు నొప్పితో ఉండడం అట్లా ఇట్లా అంటున్నారు ఇంట్లో కూడా. అందుకనేమన్నా నేను ఏదన్నా అవిశ్వాసం లేకుండా మార్చుకున్నానని ఏమన్నా టెస్ట్ చేస్తున్నారేమో నాకు తెలీదు. ఏమైనా కానీ నేను బట్టు చేసుకోను

0: చూస్తాం ఎట్లుంటుందో ఎట్లా జరుగుతుందో, తర్వాత సంగతి నాకు తెలియదు అనేసి వదిలేశాను అనమాట. ఇంకొక ఇంటర్వ్యూ ఉంది అంతే, అది నెక్స్ట్. తర్వాత కొన్ని సర్వీస్ యాక్టివిటీస్ కి ఇచ్చారనమాట. చెప్పాను ఇది ఇక్కడికి వెళ్ళి వచ్చామని విలేజెస్ కదండి. ఆవుగుండపాలెం వచ్చి స్వామి ఇచ్చినప్పుడు వెళ్లేవాళ్ళంట ఆవుగుండపాలెం. ఈ హిల్లక్స్ మీద పైన చాలా బాగుంటుంది, దారిలో పోయే చోటంతో చిన్న ట్యాంక్స్ అయిన లేక్స్ అవన్నీ ఉంటాయి. అంటే క్లీన్ గా పెట్టి చేయలేదు కానీ చేస్తే మటుకు చాలా బాగుంది. పైకి వెళ్ళాక అడవులు అట్టుంటుంది. స్వామి వాళ్ళ నాన్నగారితో కూడా పోయేవాళ్ళండి అక్కడ, ఏదైనా పండేదేమో తెల్ల. ఆ ఊర్లో ఉండేవాళ్ళు అక్కడ ఉయ్యాలు చెట్లకు కట్టుకుంటారు కదా, అప్పుడు దాంట్లో ఆడుకోవడం అదంతా అక్కడ ఉండేవాళ్ళు చెప్తున్నారనమాట. మా ఇంటి దగ్గరికి వచ్చేవాళ్ళు, వాళ్ళ నాన్నగారితో వచ్చేవాళ్ళు, ఇక్కడ భోంచేసేది, ఇక్కడ ఆడుకునేవాళ్ళు, వాళ్ళ సన్స్ వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైనా అక్కడికి వెళ్ళా క్యాంప్కి వెళ్ళాక అది ఇది చూపిస్తే వాళ్ళు చెప్పారు గుడి ఉంది అక్కడ. వాళ్ళు చిన్న రాళ్లతో రాముడు లక్ష్మణుడు సీత అని అట్లా పెట్టుకొని ఉన్నారు. నాగమణి వీళ్ళందరినీ కూడా తీసుకెళ్లారు 50th పత్రిక ఏదో దానికి. స్వామి కూడా పోయారు అక్కడికి, పోయి అన్ని చేసి ప్రతిష్ఠ చేయించారు. తర్వాత స్వామి విగ్రహాలు పంపించి రామలక్ష్మణ ఇవి పెట్టారు. ఈ ఇటీరా ఈ వాళ్ళు అంతకుముందు చేస్తున్నట్టే పక్కన పెట్టుండారు, అవన్నీ చూపించారు అనమాట. అవన్నీ చేయడానికి అవన్నీ చూసి వచ్చిన తర్వాత అనుకొని క్యాసెట్స్ ఉంటాయి కదా, అవన్నీ తెప్పించి ఎక్కడెక్కడైతే రేడియోస్ ఉండి మైక్స్ పెట్టి వీళ్ళు చేస్తున్నారో అక్కడంతా క్యాన్సర్స్ ఏమని చెప్పి అన్ని చాలా గుళ్ళ వరకు ఇవే ఈ శ్రీనివాస్ తీసుకెళ్లి అట్లా ఇచ్చాడనమాట. తర్వాత వచ్చి వీళ్ళకి రెండు గుళ్ళు చూశాడు. అబ్బాయిని వెళ్ళి అన్ని చూసి రమ్మంటే ఒకటి దీన్ని అంటే ఒకటేమో అసలు స్థలం ఉంది వాళ్ళ దగ్గర, వాళ్ళు కట్టలేదంట అది. స్వామి కట్టుకోవాలనుకున్నారంట కానీ కట్టలేదంట అది. అది ఈ ఊరికి పోయే దారిలో ఉంది, గోరంట్లకు పోయే దారిలో ఎక్కడో వస్తుంది అది. ఏదో ఊరి పేరు చెప్పాడు, మర్చిపోయి ఫొటోస్ అన్ని తెప్పించాం. అవి తెప్పించి స్వామి దగ్గరికి పంపించి తర్వాత పర్మిషన్ తీసుకున్నాకనే వదిలిపెట్టామన్నమాట. ఇక్కడ రాసుకొచ్చాను ఆ ఊరి పేరు, గుమ్మయ్య గారి పల్లె. అది ఏ పక్క మర్చిపోయారు, రెండు విలేజెస్ తీసామంతే. ఒకటి వచ్చి హనుమాన్ టెంపుల్, హనుమాన్ ఉన్నాడు, కొంచెం గుంటగా ఉంది, గుడిగా అంతా లేదనమాట. అది దానికి గుడి గుడి అంటే పెద్దగా కాదు, ఊరికే ఇది వేసి పైన కొంచెం ఇది వచ్చేటట్టు, ఎండ రాకుండా ఇది వచ్చేటట్టు దానికి. దీనికి మటుకు గోరంట్లకు పోయేదాన్లో అది ఈ ఊరి పేరు ఏ ఊరి పేరు, కొంచెం మెయిన్ రోడ్కి ఇట్లా పక్కన ఉంటుందంట. అది ఖాళీ స్థలం ఉంది, వాళ్ళు ఎప్పటి నుంచి అనుకున్నారు కట్టలేదన్నారు. సరే పను ఒకటి ఒక గుడి కట్టిస్తాం మన హాస్పిటల్ తరఫున అనేసి దానికి స్టార్ట్ చేశాం. ఊరికి పెద్ద చదరంగా పెట్టించి స్వామిది ఫోటో కానీ ఏదైనా కానీ అన్ని పెట్టితే పంపించాం. అనుకోకుండా వీళ్ళు ఓపెన్ చేయాలనుకున్న రోజుకి అన్ని రెడీ అయింది. స్వామి బెంగళూరుకి పోతాను తిరిగి వస్తాను రెండింటిలో తెల్ల, అదే రోడ్లో వస్తా ఆ పక్కకి తల తిప్పి చూస్తున్నారంట. సరే వాళ్ళు అదే బ్లెస్సింగ్ అనుకుని స్టార్ట్ చేసేసారు. ఆ రోజు ఓపెనింగే వాళ్ళకి, స్వామి కూడా బ్లెస్ చేశారు. పోయేటప్పుడు కూడా స్వామి బ్లెస్ చేశారు కాబట్టి మనం ఇంకా చేయాలని. అంతవరకు అక్కడ సేవాదలు లేదంట, అంటే అక్కడి నుంచి మనకు వచ్చే సేవాదలు కానీ స్వామి సమితి కూడా లేదంట. సమితి స్టార్ట్ చేశారు, చాలా సంతోషం ఉంది. ఇన్విటేషన్ ఎత్తుకొని వచ్చాక చెప్పాయి, ఇదంతా మాకొద్దు, మీరు బాగా చేసుకోవడం కావాలా. మనకేమనిపిస్తుందంటే ఇవన్నిటికీ పోయేటప్పటికి ఏదో మనం చేశాము, మన హాస్పిటల్ మన ఈగో, ఇంకెవరినైనా పంపించాలి, ఇక్కడ పోయే వాళ్ళు ఉండరు సమయానికి, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఇదంతా ఎందుకులనేసి ఇవన్నీ వద్దండి మాకు, మీరు చేసుకోవడం కావాలా, అదొకటే సంతోషం మాకు అనేసి. అది రెగ్యులర్గా ఇప్పుడు జరుగుతుందంట. రెండు సార్లు ఒక అతను వచ్చి చెప్పేళ్ళాడు ఇట్లా బాగుంది ఇది చేశాను. ఆంజనేయులు కుర్తి కూడా అయితే అది మరీ కిందే కట్టలేదో ఉండింది. ఆ విగ్రహం అంతా వాళ్ళదే ఉంది, అది పెట్టుకుని వాళ్ళు చేశారు. గుండె తిమ్మని స్వామిది పెట్టారు, ఏం పెట్టకుండా స్థలం ఉండింది వాళ్ళకి. ఇప్పుడు ఫోటో పెట్టిన తర్వాత ఇప్పుడు ఏమన్నా పెట్టుకున్నారో తెలియదు, అసలు నేను చూడ కూడా లేదాన్ని. వాళ్ళు చెప్పారు అక్కడ, ఇంకా మనం పోయి ఇప్పుడు సంతి అంతా స్టార్ట్ అయింది. ఎప్పుడో స్థలం ఎవరిని ఇచ్చినారో ఏవో పెట్టాలనుకున్నారో అది అట్టే నిలిచిపోయిందంట. ఎప్పుడైతే మనం కొంచెం ముందుకు వచ్చేసాడు వాళ్ళు ముందుకు వచ్చి కట్టు అంత మేనేజ్మెంట్ అంతా వాళ్ళు చూసుకున్నారు. పాపం మనం పంపించినా కూడా చూసుకోవడం అంతా వాళ్ళు చూసుకున్నారు. ఈ అబ్బాయి వెళ్ళి శ్రీనివాస్ వెళ్ళి చూసి వచ్చేవాడు అనమాట, ఎంతవరకు జరిగింది ఏం జరిగింది. తర్వాత జరగడం విగ్రహం పెట్టుకుంది, స్వామి ఫోటో పెట్టుకోవడం, భజన చేసుకోవడం, పూజలు చేయడం, పొద్దులు లేసి నగర సంకీర్తనం, రెగ్యులర్ ఫంక్షన్స్ చేసేటప్పుడు అంతా బాగా చేస్తున్నారంట. తర్వాత మళ్ళీ టచ్ లేదు, ఎవరు వెళ్ళి చూసింది లేదు ఏం లేదు. వాళ్ళు ఒకరోజు పాపం వాళ్ళు చాలా మంది ఎప్పుడో స్వామి అక్కడ వచ్చినప్పుడు చూసిన ముసలాళ్ళు కూడా ఉన్నారు, ఇంకా చిన్నప్పుడు స్వామి అక్కడికి వస్తే చూసిన వాళ్ళు. కొంతమంది మటుకే ఇక్కడికి వచ్చిన ఒకే ఒక బస్సు ఉండింది, ఇప్పుడు ఏమన్నా ఎక్కువ చేశారో తెలియలే. వాళ్ళు ఏం చేశారంటే, మేము చూడలేదు స్వామి అప్పుడెప్పుడో చూసామన్నారు. సరే పాప అరేంజ్ చేస్తాం, ఒక్క ఊరికి చూపించినట్టు అవుతుందని వాళ్ళకి అరేంజ్ చేసి వాళ్ళందరినీ ఎవరెవరు వస్తారో వాళ్ళందరినీ పిలుచుకోరమ్మని, ఇక్కడికి రమ్మని పొద్దున్నే తీసుకొచ్చి బట్టలన్నీ అక్కడ పెట్టి వాళ్ళందరినీ స్నానాలు ఇక్కడ చూడండి, వాళ్ళు సరిగా అంతా ఉండదు స్వామి దగ్గర కూర్చోబెట్టమని, వాళ్ళ డ్రెస్లు అంతా ఇక్కడ పెట్టమని మనం ఇచ్చినటువంటి చీరలు అందరికీ ఇచ్చేస్తే కట్టుకో. జెంట్స్ కూడా వచ్చినారు, లేడీస్కి మటుకే ఇచ్చావు, జెంట్స్కి ఇవ్వలేదైతే. వీళ్ళు కట్టుకుని అందరూ అక్కడ వర్కింగ్ డే మండే, ఇక్కడ నేను రాలేను నాగమండి, నువ్వు వెళ్ళేసి రాలే, ఎవరైతే మీ స్వామి దగ్గర వాళ్ళ దర్శనం కావాలంతేనే. అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చుంటే స్వామికి ఎంత సంతోషమైందంటే వాళ్ళని చూసి, వీళ్ళకి ఇక ఓవర్వెల్మింగ్ అనమాట. ఈ మేము కూర్చున్న చోటే కూర్చోబెట్టారండి లేడీస్ ని, జెంట్స్ వైపు జెంట్స్ కూర్చున్నారు. వీళ్ళు వచ్చి స్వామి అక్కడే నిలబడిపోయి బాగున్నారా ఎవరో నలుగురు ఐదున్నంతా ఏదో అన్ని వాళ్ళ సంగతులు అడుగుతా, కొంతమంది లెటర్స్ ఇచ్చేవాళ్ళు, ఏదో ప్రాబ్లం ఉండిందని చెప్పినారు వాళ్ళు. జెంట్స్ సైడ్ ఏదో అఫీషియల్ గా వాళ్ళు గవర్నమెంట్ తరఫున జరిగింది ఏదో, వాళ్ళు అన్ని రాసి పెట్టుకుని వాళ్ళు ఉన్నారన్నమాట. స్వామి అక్కడికి వెళ్తే వాళ్ళు చెప్పుకున్నట్టున్నారు. ఇది అయిపోయి ఇక్కడికి వస్తే అందరికీ క్యాంటీన్ భోజనం అయిపెట్టించి మళ్ళీ సాయంత్రం కూడా దర్శనం చేసుకోమన్నాం. సాయంత్రం దర్శనంలో అంత ఎక్కువసేపు లేరంటే ఊరికి ఎట్లా చూసేసి బ్లెస్ చేసి, వీళ్ళు ఇంకేదో ఇవ్వాలనుకున్నారు కానీ బ్లెస్ చేసేసి వచ్చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత టిఫిన్ అదేదో పెట్టించి బస్ ఎక్కిచ్చేసి వాళ్ళ బట్టలన్నీ మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళి, వాళ్ళకి ఇంకెంత సంతోషంగా ఉండిందో చెప్పలేను. నాకు అనిపించింది ఇంతమంది చూడాలంటే భగవంతుడు చూశారంటే వాళ్ళకి సంతోషం కదా. అందులో కొంతమంది మటుకి చిన్నప్పుడు చూశారు, అప్పుడు చూసిన వాళ్ళు ఇప్పుడు స్వామి చూడడంతో ఇంకా వాళ్ళకి ఆ ముసలిళ్ళకి ఇంకా ఇదిగా ఉండిందనమాట. స్వామి లాంగ్మెంట్ చెప్తాంది, అయ్యో చూడాల్సింది స్వామి ఫేస్ అప్పుడు ఎవరు క్లిక్ చేయలేదు కానీ ఎంత ఆనందంగా ఉండిందో అది. వాళ్ళందరూ చూసిన వాళ్ళు ఎవరో నా దగ్గరికి వచ్చినారన్నంత ఇదిగా ఉన్నది తల్లి ఉండిందని చెప్పింది. అప్పుడు అనుకున్నా కొద్ది కొన్ని ఊర్లో నట తీసుకొస్తే బాగుండదని, చేయలేకుండా ఏదో ఒకటి రెండు చేయగలిగామన్నమాట. తర్వాత ఇక్కడ నారాయణ సేవ అన్ని స్టాప్ చేసేసాం, ఇంకా తర్వాత నాకు సఫాయి అవుతుంది కానీ స్థలం కూడా లేదు మనకి. వెనక ఇక్కడ డంప్ చేసే రూమ్ లో అన్ని పెట్టుకునే వాళ్ళం, ఇప్పుడు అన్ని డంప్ చేస్తున్నారు. ఇంకా ఆనియన్స్ అన్ని కట్ చేస్తే హాస్పిటల్ వాసన వస్తుంది కదా, ఎట్లా బాగుండదు ఇంకా అనేసి క్లోజ్ చేసేయమన్నారు. ఇవన్నీ మన కిచెన్ కి ఇచ్చేసేసామన్నమాట, చెప్పి ఇట్లా ఎన్ని సామాన్లు ఉన్నాయి ఇట్లా యూజ్ చేయం ఇంకా అనేసి అన్ని ఇదన్నీ అట్నే జీరేటరీకి అన్ని క్లోజ్ అయిపోయినాయి. అప్పుడు తర్వాత వీళ్ళు సేవాదల్ బిల్డింగ్ కూడా క్లోజ్ చేసినాం అన్ని. మిస్టర్ షౌరు వచ్చి అడిగారు ఎట్లంటే, మీరు పర్మిషన్ తీసుకుని నేను వస్తాను, నాకు సఫాయి పర్మిషన్ కావాలా, అన్ని క్లోజ్ చేశామని. తర్వాత అంటే రెగ్యులర్ మిగతా హాస్పిటల్ లాగా అన్ని స్టెబిలైజ్ చేయాలనుకున్నాం, ఎందుకంటే ఫర్దర్ రన్ కడేదానికి అన్ని ఉండాలి కదా అనేసి. అప్పుడు మళ్ళీ ఆమె వచ్చి అడిగాక వేస్తాన్ని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశామన్నమాట. అది మటు కంటిన్యూ అవుతుంది మిగతాన్ని.
1: ఇంతవరకు మీరు స్వామితో డాక్టర్ శ్రీమతి ఇందిరమ్మ గారి అనుభవాల శీర్షిక 24వ భాగం విన్నారు. ఈ అనుభవాల సుమమాల యొక్క తరువాయి భాగం రేపు మీరు వింటారు. సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృత గుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: సమదృష్టి. ఒక ఊరిలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. పెద్దవాడు ఆత్మజ్ఞాన సముపార్జన నిమిత్తమై తీవ్రమైన సాధనలలో మునిగాడు. తరువాత తమ్మునికి కూడా ఆధ్యాత్మిక చింతన కలిగింది. తన అన్న దగ్గరకు వెళ్లి, సోదరా, ఒక ఊరిలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. పెద్దవాడు ఆత్మజ్ఞాన సముపార్జన నిమిత్తమై తీవ్రమైన సాధనలలో మునిగాడు. తరువాత తమ్మునికి కూడా ఆధ్యాత్మిక చింతన కలిగింది. తన అన్న దగ్గరకు వెళ్లి, సోదరా, నన్ను నీ శిష్యునిగా స్వీకరించు అన్నాడు. దానికి అన్న, నేను నీకు సోదరుడను, నీకు గురువుగా వర్తించటము కష్టము, నీవు దక్షిణామూర్తి వద్దకు వెళ్ళు అన్నాడు. దానికి తమ్ముడు, దక్షిణామూర్తి ఎక్కడ ఉంటాడు, నేనెట్లా అతనిని గుర్తించాలి అని ప్రశ్నించాడు. అప్పుడు అన్న, ఎవరైతే సృష్టిలో సర్వమును సమదృష్టితో చూడగలడో అతడే దక్షిణామూర్తి అని తెలుసుకో అని చెప్పి పంపాడు. తమ్ముడు తన చేతివ్రేలికి ఒక బంగారు ఉంగరం వేసుకుని బయలుదేరాడు. దక్షిణామూర్తిని అన్వేషిస్తూ ఎన్నో ఆశ్రమాలకు వెళ్లి అక్కడ గల మునిపుగ్గవులను, అయ్యా, నా చేతికి ఉన్న ఉంగరం బంగారు ఉంగరమేనా అని అడిగాడు. వారందరూ, అవును, అది బంగారు ఉంగరమే, సందేహం లేదు అన్నారు. మరల తమ్ముడు వారితో, అయ్యా, ఇది ఇత్తడి, రాగితో తయారైంది కదా అని అన్నాడు. వారు, కాదు కాదు, ముమ్మాటికి అది బంగారపు ఉంగరమే అన్నారు. మరికొన్ని నెలల తర్వాత ఒక వటవృక్షం నీడలో ఒక పురుషుడు ధ్యాన నిమగ్నుడై ఉండటం చూశాడు. అతని వద్దకు వెళ్లి ఈ తమ్ముడు అతని కన్నులు తెరిచేంత వరకు వేచి ఉన్నాడు. తరువాత తన ఉంగరాన్ని అతనికి చూపి, స్వామి, ఇది రాగి ఉంగరమేనా అని అడిగాడు. ధ్యానం చేస్తున్న ఆ వ్యక్తి, అవును అన్నాడు గంభీరంగా. వెంటనే తమ్ముడు, స్వామి, ఇది ఇత్తడి ఉంగరం వల్ల ఉన్నదే అన్నాడు. దానికి ఆ వ్యక్తి, అవును, ఇత్తడే అన్నాడు శాంతంగా. మరల తమ్ముడు, స్వామి, ఇది బంగారపు ఉంగరం అన్నాడు. ఆ వ్యక్తి, అవును అన్నాడు మెల్లగా. ఈ సమాధానం విని ఇతడే తన అన్న చెప్పినట్లు సమదృష్టి కలిగిన దక్షిణామూర్తి అని గుర్తించాడు తమ్ముడు. ఆ వ్యక్తినే తన గురువుగా స్వీకరించదలిచి అతని సన్నిధిలో నిలిచిపోయాడు.

ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. మానస భజరే భజన శిక్షణా తరగతికి మీకు స్వాగతం. ఈనాటి మన భాగంలో ఒక చక్కని దేవీ భజనను నేర్చుకుంటూ అందులోని భావరాగ తాళాలను మనం తెలుసుకోనున్నాం. ఇప్పుడు మనం నేర్చుకోబోయే భజనలోని మొదటి పంక్తి

0: ఈ భజనలో మొత్తం 6 పంక్తులు ఉన్నాయి. మన కార్యక్రమంలో ముందుగా ప్రతి పంక్తిలోని ఒక్కొక్క పదాన్ని ఎలా ఉచ్చరించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1: జగత్ జనని శివ సాయి శంకరి మాతా మహేశ్వరి పార్వతి మా అభయ ప్రదాయిని గాన వినోదిని మాతా భవాని మా జయ మా జయ మా కాళీ కపాలిని మా.
0: ఈ భజన ప్రత్యేకించి ఒకే రాగంలో కూర్చబడినది కాదు. ఈ భజనలో దర్బారీ, గౌరీ, మనోహరి, కాపి రాగాలు వరుసగా వస్తాయి. ఇలా అనేక రాగాల సమ్మిళితంగా వీణుల విందుగా ఈ భజన సాగుతుంది. భగవంతునికి ప్రియమైనది భక్తిభావమే. భావం వ్యక్తీకరింపబడటానికి తోడ్పాటునందించేవి రాగతాళాలు. ఈ భజన భావయుక్తంగా పాడగలిగితే స్వామి రూపం మన కన్నుల ముందుగా సాక్షాత్కరిస్తుంది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఈ భజన మనందరికీ తెలిసినటువంటి 8 క్రియలు గల ఆదితాళంలో ఉంది. తాళానుగుణంగా ఈ భజనను ఎలా పాడాలో ఇప్పుడు విందాం.

ఇందులోని రాగ తాళాలను తెలుసుకున్నాక ఇప్పుడు దీనిని పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. అందుకై ప్రతి తరగతిలో చేస్తున్నట్లుగా మొదటి గాయకుడు పాడినప్పుడు శ్రద్ధగా విని రెండవ గాయకునితో కలిసి అనుసరించినట్లయితే మనం ఈ భజనను పాడే విధానాన్ని నేర్చుకోవచ్చు.

ఇందాక మనం చెప్పుకున్నట్లుగా భజనలో భావం ప్రధానమైనది కనుక మన కార్యక్రమంలో మరో ముఖ్యాంశమైన ఈ భావం గురించి మనం కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి పూర్వ విద్యార్థి శ్రీ సోనం గారి అనుభవాలను ఇలా పంచుకున్నారు. ఒక సందర్భంలో దుర్గ భవానీమా జయ జయ సాయిమా అన్న భజన పాడుతున్నప్పుడు స్వామివారు నాకు దేవి స్వరూపంలో దర్శనమిచ్చారు. అదేవిధంగా ఈ దేవి భజన పాడుతున్నప్పుడు కూడా ఆ సన్నివేశం నాకు గుర్తుకు వస్తుంటుంది. జగత్ జనని శివ సాయి శంకరి ఈ దేవి భజన కూడా అటువంటిదే. నేను పీయూసీ చదివిన రోజులు నాకు గుర్తుకు వస్తున్నాయి. నేనీ భజనను కంపోజ్ చేశాను అనటం నాకు సరియైనదిగా తోచదు. ఎందుకంటే మనమంతా నిమిత్తమాత్రులం. అన్నింటికీ కర్త ఆ భగవంతుడే. నాకొక మిత్రుడుండేవాడు. అతడు గొప్ప సంగీత విద్వాంసుడు. నాకెంతో సహాయం చేశాడు. అతని పేరు సాయి శంకర్. ఇప్పుడు అతడొక గొప్ప శాస్త్రవేత్త. అతడు ఎంతో తెలివైనవాడు. పైకి చూస్తే దేన్ని అంత సీరియస్గా తీసుకున్నట్లు కనిపించడు. మేము ఎప్పుడు భజన ప్రాక్టీస్ చేసినా సాయి శంకర్ వయోలిన్ తీసుకుని వచ్చేవాడు. ఇదంతా ఈ భజన రూపొందడానికి పూర్వరంగం. అతనికి చక్కని స్వరజ్ఞానం ఉండేది. వయోలిన్ చాలా బాగా వాయించేవాడు. అతడంత ప్రతిభావంతుడని మేము మొదట గుర్తించలేదు. నేనతని మీద ఎన్నోసార్లు కేకులు వేయవలసి వచ్చేది. తొందరగా శృతి పెట్టవయ్యా, ఆలస్యం చేయకు అని నేనంటుంటే, ఉండవయ్యా, శృతి చేస్తున్నాను కదా, అంత తొందర పెట్టకు, దేనికైనా కొంత సమయం కావాలి కదా అంటూ ఆలస్యం చేసేవాడు. అతడు నిమ్మకు నీరెత్తినట్లు ఉండేవాడు. దేనికి చలించే మనస్తత్వం కాదతనిది. మార్నింగ్ సుప్రభాతంలో నీవు కనిపించలేదే అంటే, సుప్రభాతం నీలాంటి గొప్ప భక్తులకు గాని మాకు కాదు అనేవాడు. అయితే స్వామి భజన విషయంలో మాత్రం అతడు చాలా జాగ్రత్తగా చురుకుగా ఉండేవాడు. సాయి శంకర్ ఎప్పుడూ మహమ్మద్ రఫీ పాటలు పాడుతుండేవాడు. మధువన మురళి శ్యామ మురారి భజన అతడు రూపొందించినదే. మధువంతి రాగంలో ఉంటుంది ఆ భజన. ఈ భజన మీద స్వామి సంతకం చేశారు. నీవు చూడలేదు అన్నాడు నాతో. నేను గొప్ప భక్తుడను, చాలా క్రమశిక్షణ కలవాడనని చెబుతావు కదా అంటూ నన్ను ఎప్పుడూ మాటలతో వెసిగించేవాడు. ఆ విధంగా నాకతడెంతో మేలు చేశాడు. ఉన్నట్టుండి ఒకనాడు పశుపతి తనయ బాల గజానన అన్న భజన కంపోజ్ చేశాడు. ఆ రోజులలో నేనొక్కడినే కంపోజర్ని అని అనుకునేవాణ్ణి. నాలో చాలా అహంకారం ఉండేది. నేను భజన కంపోజర్ని, నేనీ భజన కంపోజ్ చేశాను, ఆ భజన కంపోజ్ చేశాను అని గర్వపడేవాణ్ణి. ఈ జగత్ జనని శివ సాయి శంకరి భజన కూడా సాయి శంకర్ రూపొందించినదే. ఇంకా పైగా ఈ భజనను నాకోసం నేను కంపోజ్ చేసుకున్నాను, నన్ను నేను స్తుతించుకున్నాను అనేవాడు. ఎందుకంటే అతని పేరు సాయి శంకర్ కదా. ఈ భజనలో మొదటి పంక్తి చివర సాయి శంకరి అని వస్తుంది. నేను నీకు భజన నేర్పిస్తాను, నీవు కావాలనుకుంటే ఈ భజన నేర్చుకుని స్వామి సన్నిధిలో పాడుకో అన్నాడు. అలాగే సాయి శంకర్ దగ్గర భజన నేర్చుకుని త్రయీ బృందావన్లో పాడే అదృష్టం కలిగింది. అయితే అది ఈ త్రయీ కాదు, పాత బృందావనం. నేనే భజన మొదటిసారిగా స్వామి సమక్షంలో పాడుతున్నప్పుడు అభయప్రదాయిని గాన వినోదిని అన్న పంక్తి దగ్గర స్వామి భజన స్టాప్ చేశారు. భజన పాడుతున్నప్పుడు మనస్సు నిర్మలంగా, అహంకార రహితంగా, పవిత్రంగా, ఇతరమైన ఏ భావాలు లేకుండా ఉండాలి. కనీసం భజన పాడుతున్నప్పుడైనా ఆ విధంగా ఉండకపోతే భగవంతుని అనుగ్రహం కలగడమనేది అందరాని పండే. బృందావనంలో అప్పటి నా వయస్సు 2 సంవత్సరాలైనని చెప్పుకోవచ్చు. సాయి శంకర్ నేర్పించిన విధంగా పాడి నేను కొత్త భజన చాలా బాగా పాడానని అనిపించుకోవడానికి ప్రయత్నించాను. ఆ గర్వం మనస్సంతా నిండిపోవటం వల్ల నేను భజన సరిగ్గా పాడలేకపోయాను. స్వామి భజనను మధ్యలోనే ఆపివేశారు. తరువాత భజన మామూలుగా సాగిపోయింది. అయితే నేను ఈ ఒక్క భజననే సరిగ్గా పాడలేకపోయాను. తక్కిన భజనలు బాగా పాడుతున్నాను కదా అన్న విషయం
నిరూపించుకోవాలని స్వామి హారతి తీసుకుని పయ్యంతస్థులో తమ నివాసానికి వెళ్తుండగా స్వామీ స్వామీ అని వెంటపడ్డాను. స్వామి నా వంక చూసి, నీవా లైన్ అలా పాడవలసిన అవసరం ఉందా? అది సరిగ్గా రానప్పుడు ఎందుకట్లా పాడుతావు అని మందలించారు. నేను చాలా బాధపడ్డాను, తట్టుకోలేకపోయాను. అయినా స్వామి కారుణ్యమూర్తి కదా, వెంటనే ఎంతో దయతో గొంతు సరిగ్గా లేనప్పుడు ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుంది. నీ గొంతు బాగున్నప్పుడు, ఆరోగ్యం సరిగా ఉన్నప్పుడు నీ సంగీత జ్ఞానాన్ని ప్రదర్శించవచ్చు అన్నారు. స్వామి పలుకులలో ఎంతో అంతరార్థం ఉంటుంది. నేను హాస్టల్కి వెళ్లి ఆత్మవిమర్శ చేసుకున్నాను. ఇప్పటికీ విమర్శించుకుంటూనే ఉంటాను. గర్భం మనిషిని కప్పివేసినప్పుడు అతడు ఆరోగ్యవంతుడెలా అవుతాడు? అలాగే నేను కూడా ఆ భజన పాడిన క్షణంలో అహంకారంతో కప్పివేయబడి ఉన్నాను. కాబట్టి నా ఆరోగ్యం సరిగ్గా లేనట్లే. గొంతు సరిగా ఉన్నప్పటికీ పైస్థాయి అందుకోలేకపోయాను. అంతేకాకుండా నా హృదయం స్వామి మీద లగ్నం కాలేదు. నా దృష్టి అంతా నా సంగీత ప్రదర్శన మీదనే కేంద్రీకృతమయ్యింది. కనుకనే పూర్తిగా భక్తిభావం దూరమైపోయింది. సోనం చాలా బాగా పాడాడు అని అనిపించుకోవాలన్న తపన, అందరూ నన్ను మెచ్చుకోవాలన్న ఆరాటం భక్తిభావాన్ని దూరం చేసింది. ఈ గుణపాఠం ఆనాడు నేను నేర్చుకున్నాను. అదే స్వామి అంటారు, బీయింగ్ ఈజ్ లాస్ట్ ఇన్ బికమింగ్ అని ఈ భజనను మొదటిసారి పాడిన సోనం గారు చెప్పుకొచ్చారు. నిజంగానే మనం గొప్ప గాయకులమని నిరూపించుకోవాలన్న తపనతో భజన పాటలో ప్రధానంగా ఉండవలసిన భక్తిభావాన్ని మనం దూరం చేసుకుంటుంటాము. చుట్టుపక్కల వారి యొక్క మెప్పు కోసం భజన పాడుకోవటం సరియైన లక్షణం కాదు. అటువంటి భావాలు మనస్సును నింపివేసినప్పుడు భగవంతుడు మెచ్చడు. బయటి వారిని ఇంప్రెస్ చేయాలనుకుంటే మన లోపలి ఎక్స్ప్రెషన్ దూరమైపోతుంది. కేవలం భగవాన్ మీదనే మనస్సు లగ్నమైనప్పుడు అన్నీ వాటంతట అవే జరిగిపోతాయి. ప్రతి భజన ఒక ఆధ్యాత్మిక సాధనయే. ఇక ఆ తరువాత మళ్లీ ఈ భజన స్వామి సన్నిధిలో చాలాసార్లు పాడాను అంటూ సోనం గారు ఇలా వివరించారు. నేనే కాదు, అప్పటి భజన్ సింగర్స్ అయిన సంజీవ్, ఇంకా ఎందరో మంచి గాయకులు ఈ అందమైన భజన పాడారు. తల్లికి దూరమైన బిడ్డ మాతృమూర్తి కోసం అలమటించినట్లుగా ఉంటుంది ఈ భజన. జయమా జయమా అని పాడుతున్నప్పుడు అమ్మ పలుకకుండా ఎక్కడో దూరంగా ఉన్నట్లు, నీ వంక చూడనప్పుడు తారస్థాయిలో జయమా అని పాడితే ఎంత అద్భుతంగా ఉంటుంది. తారస్థాయిలో పాడినప్పుడు అందులోనూ స్వామి మన ఎట్ట ఎదుట చిరునవ్వులు చిందిస్తూ ఆసీనులై తాళం వేస్తున్నప్పుడు ఆ అనుభూతిని మాటలలో వర్ణించలేము. మనం గొప్పగా పాడటం కాదు, ఈ భజనయే మనల్ని ఆ స్థాయికి కొనిపోతుంది. కాలిక పాలినిమా అన్న పంక్తి పాడుతున్నప్పుడు స్వామి తమ జుట్టు చేతితో పట్టుకుని నోటిలో పెట్టుకోవడం నేను ఎన్నోసార్లు చూశాను. ఆ రోజులలో స్వామి తాంబూలం వేసుకునేవారు. పెదవులు ఎర్రగా ఉండేవి. స్వామి ఆ సమయంలో నిజంగా దేవి స్వరూపంగా గోచరించేవారు. ఈ భజన పాడుతున్నప్పుడు అది మనం పాడుతున్నామని కాదు, స్వామివారి దయా కరుణలే మనల్ని ఆ స్థాయికి కొనిపోతాయి. ఆ రోజులు తలుచుకుంటే ఎంతో ఆనందం కలుగుతుంది. ఆ ఆనందానుభూతిలో ఈ లోకానికి అతీతంగా ఎక్కడికో తేలిపోతుంది మనస్సు. ఒక భక్తుడు మహారాష్ట్ర నుండి వచ్చి 3-4 దశాబ్దాలుగా ప్రశాంతి నిలయంలో సేవ చేస్తున్నారు. ఆయన స్వామిని ఎప్పుడూ అమ్మలాగే, జగజ్జననిలాగే భావిస్తారు. మాతృమూర్తితోడి బంధం భగవంతునితోడి అనుబంధం కంటే గొప్పది అంటారాయన. తల్లి బిడ్డకు తొలి గురువు అంటారు కదా, భగవంతుడు ఆ తల్లి తరువాతనే అనుకోవాలి. ఒక పాత పాట ఉంది, హే మాతే ఆప్కే సూరత్ కే అలగ్, భగవాన్ కీ సూరత్ క్యా హోగీ. ఓ జనని, నీ వదనం కంటే భగవంతుని ముఖారవిందం వేరైనదా అని. చాలామంది విద్యార్థులు కూడా
స్వామిని సాయిమాతగానే ఆరాధిస్తారు. లౌకికంగా భౌతికంగా స్వామివారిది పురుషరూపం. అటువంటి స్వామిని సాయిమా అని ఎందరో సంబోధించి ఆరాధిస్తున్నారంటే మాతకు ప్రతిరూపం స్వామియే. 1984 గురుపూర్ణిమ సందర్భంగా మా గ్రాండ్ మదర్ స్వామిని తారాదేవిగా దర్శించారు. తల్లి అందరి గురువుల కంటే ఉన్నతమైనది. పుట్టినప్పటి నుండి మనకు ఎన్నో విషయాలు నేర్పుతుంది. నడక, మాటలు, తినడం, త్రాగటం, పనులు చేయటం అన్నీ తల్లియే కదా నేర్పుతుంది. కనుక తల్లియే మొదటి గురువు. ఈ దేవి భజనలన్నీ స్వామివారి యొక్క మాతృతత్వాన్ని ప్రతిబింబిస్తాయి. ఆ సాయిజనని పదసన్నిధికి మనల్ని కొనిపోతాయి అంటూ శ్రీ సోనం గారు తన అనుభవాన్ని ముగించారు. స్వామిని అమ్మగా భావించుకోవడం ఎంతో ఆనందాన్నిస్తుంది. మనం అమ్మ దగ్గరనే ఎంతో చనువుగా మెలగగలుగుతాం. స్వామి కూడా నా ప్రేమ 1000 తలుల ప్రేమ అంటారు. భక్తునికి ఆ అనుభూతి కలుగుతుందని వేరుగా చెప్పనక్కరలేదు. మాతాపుత్రుల అనుబంధానికి ప్రతీకలుగా నిలిచే దేవీ భజనలు చాలానే ఉన్నాయి. స్వామి ఒక సందర్భంలో ఒక విద్యార్థిని పెళ్లి చేసుకో, పెళ్లి చేసుకో అని పదే పదే అంటుండేవారు. అప్పుడతడు, స్వామి, మీరు పెళ్లి చేసుకోలేదు కదా, నన్నెందుకు చేసుకోమంటున్నారు అన్నాడు. అప్పుడు స్వామి, ఏయ్, నేనెలా పెళ్లి చేసుకుంటానురా, అందరూ నా బిడ్డలే కదా అన్నారు. కనుక స్వామి త్రిలోక జనని. ఇంత చక్కని భావాన్ని తెలుసుకున్నాక ఇప్పుడు మరొక్కసారి ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం.

ఇప్పుడు మన కార్యక్రమంలో చివరిగా ఈ భజన యొక్క సమగ్రమైన రూపాన్ని పొందటానికి విద్యార్థులు సాయికులవన్ సభామండపంలో వాయిద్యాల సహకారంతో పాడిన ఈ భజనను వింటూ అనుసరిస్తూ ఆనందిద్దాం.

శ్రోతలందరూ చక్కగా జగత్ జనని శివ సాయి శంకరి అన్న భజనను నేర్చుకున్నారు కదూ. ఇంతటితో ఈనాటి మన మానస భజరే భజన శిక్షణ తరగతి సంపూర్ణం. వచ్చేవారం మరో చక్కని సాయి భజనను మనం నేర్చుకుందాం. జై సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. అధ్యాత్మ విద్య విద్యానాం. విద్యలన్నింటిలోకి ఆత్మవిద్యే ప్రధానం. ప్రాపంచిక విద్య పారమార్థిక విద్యను జోడించి నేటితరం యువతీ యువకులను సన్మార్గంలో నడిపిస్తున్నది సత్యసాయి విద్యా ఉద్యమం. నేటి శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థలు ఇప్పటికీ ఎన్నో వేల మంది విద్యార్థులను ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దింది. సమాజ అభ్యుదయానికి, దేశ ప్రాపంచిక శాంతికి అటువంటి విద్యార్థులే అవసరమని స్వామి ప్రబోధ. మరి ఈ విద్యా ఉద్యమానికి నాంది 1968లో స్వామి ప్రారంభించిన అనంతపురం శ్రీ సత్యసాయి మహిళా కళాశాల అన్నది గమనార్హం. ఈ సంవత్సరం అనంతపురం కళాశాల స్వర్ణోత్సవం జరుపుకుంది. ఇది మనందరికీ ఎంతో ఆనందభరితమైన వేడుక. స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా కళాశాల నాంది ప్రస్తావన, కళాశాల భవన నిర్మాణం, భవన ప్రారంభోత్సవం, అభివృద్ది సోపానాలు, ఉపాధ్యాయుల, విద్యార్థుల, ఇతర సిబ్బందుల అనుభవాలు, ఇంకా మరెన్నో అనుసంధాన అనుభవాలను శ్రోతలందరికీ అందిస్తూ రేడియో సాయి తెలుగు బృందం జూలై 20-21వ తేదీల్లో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను పలు శీర్షికలలో సమర్పించింది. వాటి పునఃప్రసారాన్ని శ్రోతలకు ఇప్పుడు అందిస్తున్నాం. స్వామి కాలేజీలో పనిచేయటం తమపై చూపిన ప్రభావం, నేర్చుకున్న విషయాలు, పొందిన అనుభవాలు గురించి ప్రస్తుతం అనంతపురం మహిళా కళాశాలలో పనిచేస్తున్న లెక్చరర్స్తో రేడియో సాయి తెలుగు బృందం జూలై 21వ తేదీన ముచ్చటించింది. ఆ కార్యక్రమ పునఃప్రసారాన్ని ఇప్పుడు మీకు అందిస్తున్నాం, వినండి.

0: స్వామి విద్యాసంస్థలు విద్యార్థులకే కాదు బోధకులకు కూడా శిక్షణా సంస్థలే. స్వామి కాలేజీలో పనిచేయటం తమపై చూపిన ప్రభావం గురించి, తాము నేర్చుకున్న విషయాల గురించి, వారు పొందిన అనుభవాల గురించి ప్రస్తుతం అనంతపురం మహిళా కళాశాలలో పనిచేస్తున్న లెక్చరర్స్తో ముచ్చటిద్దాం. అనంతపురం మహిళా కళాశాలలో లెక్చరర్స్గా సేవలందిస్తున్న ద్వారకారాణి గారు, ప్రఫుల్ల గారు, గీతా బాలగారు ఈరోజు మనతో మాట్లాడటం కోసం రేడియో సాయి స్టూడియోలో ఉన్నారు. మీ అందరికీ రేడియో సాయి తరఫున, మన శ్రోతలందరి తరఫున హార్దిక స్వాగతం అమ్మా. మన శ్రోతలకి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుంటారా ద్వారకారాణి గారు?
1: నేను చాలా అదృష్టజీవి అనేసి ఎప్పుడు భావిస్తాను. ఎందుకంటే మా అమ్మ గారు తన పెండ్లకు ముందే స్వామి దగ్గర వచ్చినారు, కాబట్టి నా జీవితం అంతా స్వామి మయమే అని నేను భావిస్తాను. మా అమ్మకి మా అమ్మ పేరు గిరిజ, గిరిజమ్మ అని పిలుస్తారు. మా నాన్నగారు సి బ్రహ్మరేశ్వరరావు. మా ఫాదర్ జబల్పూర్ లో ఉద్యోగం చేసేవాళ్ళు. అప్పుడు నేను పుట్టినాను. పుట్టిన తర్వాత మా తల్లిదండ్రి స్వామి దగ్గర పుట్టుపర్తి తీసుకుని వచ్చారు. నౌ దిస్ వాజ్ ఇన్ ద ఇయర్ ఇన్ ఎర్లీ 50s. అప్పుడు స్వామిని అంతా వేడుకునేవాళ్ళు, స్వామి పేరు పెట్టండి, చౌలు కుట్టండి, అన్నప్రాసం చేయండి, అక్షరాభ్యాసం చేయండి. సో ఇవన్నీ నేను చాలా అదృష్టం స్వామి దగ్గర నుంచి డైరెక్ట్ గా పొందుకున్నాను. ఈ కళాశాలలో ఎట్లా ప్రవేశం అయిందంటే, నేను ఎంఎస్సీ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు 1971, అప్పుడు మా అమ్మగారికి గురు పుర్ణిమకి పుట్టుపర్తి రావాలా అని ఒక కోరిక వచ్చింది. బట్ ఫ్యామిలీని వదిలిపెట్టి రావాలా, మేము 5 మంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరికీ స్వామి పేరు పెట్టినారు, స్వామి ఆశీర్వాదం. అట్లాంటిది మా మదర్ ఒక విష వచ్చింది మా మదర్కి, స్వామి దగ్గర పోవాలా గురు పూర్ణిమ ఫంక్షన్ కి. సరే మాకు ఎగ్జామ్స్ ఉంది కదా, నేను ఇంట్లో అండ్ ద ఎల్డెస్ట్ డాటర్, సో తన పైన అంతా పని పడుతుంది కదా టు టేక్ కేర్ మా తమ్ముళ్ళు చెల్లెలను చూసుకునేది అని వెనక్కి వేసింది. వద్దమ్మా, ఈ ఎగ్జామ్ చాలా సార్లు పోస్ట్పోన్ అయింది, నువ్వు వెళ్ళరా, అందరూ విల్ మేనేజ్ అనేసి చెప్పినాను. సరే మా అమ్మ పుట్టుపర్తి వచ్చినారు గురు పుట్టిన ఫంక్షన్ కి 1971. పుట్టుపర్తి వస్తానే ఇంకా స్వామి గురు పుణ్యమ అనంతపురంలో చేసుకుంటాము, కాలేజ్ ఇనాగ్రేషన్, మీరు అందరూ కాలేజ్కి వెళ్ళండి అనేసి అనంతపురం పంపించినారు. సో అనంతపురం వచ్చేసి కాలేజ్ వచ్చేసి అక్కడ సేవా కార్యక్రమాలు, బియ్యం వేరేది, పూలు కట్టేది, అవన్నీ జరుగుతా ఉంటే ఆ అనుభవంలో ఉన్నప్పుడు కాలేజ్ ఇనాగ్రేషన్ రోజు అనుకున్నారు, నా కూతురు ఈ కాలేజ్ లో పనిచేస్తే ఎంత బాగుంటుంది అనేసి ఒక స్మాల్ విష్ షీ ఎక్స్ప్రెస్డ్. స్వామితో ప్రార్థన చేసుకుంది, ఇంటికి వెనక్కి తిరిగి వచ్చినప్పుడు నాతో చెప్పింది, ఇంక నీ పరీక్షలు అయిపోతా ఉన్నాయి కదా, స్వామి కాలేజ్కి అప్లై చేయి. నేను అప్పటికే బీఆర్సి, తర్వాత కాన్పూర్ ఐఐటీలో ఇంటర్వ్యూ అట్లా అంతా ఇచ్చింది, బికాజ్ ఐ హ్యాడ్ డన్ మై ఎంఎస్సీ ఇన్ అప్లైడ్ ఫిజిక్స్ ఫ్రమ్ అన్ ఇంజనీరింగ్ కాలేజ్. సో ఆఫ్కోర్స్ అప్లికేషన్ ఏమో వేసినాను స్వామి కాలేజ్కి, ఏసేసి. బట్ మా ఫాదర్ ఏమో ఫర్దర్ ఎడ్యుకేషన్ ఉండాలా అనేసి ఒక సైంటిఫిక్, బికాజ్ ఫిజిక్స్ లో చేస్తాను కాబట్టి ఒక సైంటిఫిక్ ప్లేస్ లో వర్క్ చేయాలా అనేసి అతని అభిప్రాయం ఆ టైంలో. వన్ డే సడన్లీ ఇన్ ఫిబ్రవరి ఐ గెట్ అ టెలిగ్రామ్. ఎవరి దగ్గర నుంచి అంటే మిస్ ముఖర్జీ దగ్గర నుంచి, ఏమంటే వెంటనే రావాలా, దేర్స్ అ వేకెన్సీ ఇన్ ఫిజిక్స్, వెంటనే బయలుదేరి రావాలా. సరే మా అమ్మను అడిగినాను, అమ్మ ఏం చేయమంటావు, అక్కడ పోమంటావా, ఇక్కడ పోమంటావా, ఎట్లా, నీ ఇష్టం, నువ్వు డిసైడ్ చేసుకోను. మా ఫాదర్ దగ్గర పోయి అడిగితే అతను ఇట్లాగే చెప్తున్నారు, నీకేమనిపిస్తుందో నువ్వు ఆ విధంగా చెయ్యి. సరే ఐ టుక్ ద డిసిషన్, ఇంకా చదువేందుకు స్వామి దగ్గర పోయి స్వామి కాలేజ్ లో చేసుకుంటాం. సో ఈ స్ట్రేట్ కేమ్ నెక్స్ట్ డే ఐ హ్యాడ్ టు ట్రావెల్. వచ్చేసినాం అనంతపురం. వచ్చేసి ఎవరు నన్ను రిసీవ్ చేసుకోవాల్సిందే లోకల్ వాళ్ళు, బట్ వాళ్ళు ఎవరు కనపడలేదు. సో నేరుగా ఒక రిక్షా తీసుకుని అప్పటికి స్వామి కాలేజ్ చాలా దూరం అనిపించేది ఆ కాలంలో, ఎందుకంటే ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ వరకు ఏమీ ఉండేవి కాదు. ఎప్పుడైతే ఆ స్వామి బిల్డింగ్ కమలం కనిపించిందో ఒక హాయితనం వచ్చేసింది స్వామి కాలేజ్ అనేసి ఒక సంతోషపడిపోయి కాలేజ్ లోపల ఎంటర్ అయినాను. ఫస్ట్ ఒక ఇంగ్లీష్ లెక్చరర్ సుధానాయర్ మేడం కనిపించినారు, పుష్ప మేడం కనిపించినారు. సరే మళ్ళీ డిపార్ట్మెంట్ కి ప్రిన్సిపల్ ఆఫీస్ కి అట్లా వెళ్ళాను. సో దట్ వాజ్ మై బిగినింగ్ స్వామి కాలేజ్ లో ప్రవేశం కావటానికి.
0: ఇది ఏ సంవత్సరంలోనమ్మా?
1: 1972 ఫిబ్రవరి.
0: 72 ఫిబ్రవరిలో అప్పుడు జాయిన్ అయ్యారు.
1: అప్పుడు జాయిన్. సో ఐ వాజ్ హార్డ్లీ 20 ఇయర్స్ అండ్ నాకు ఎంత ఈ రోజు ఎంత ఆనందం అయితుంది అంటే స్వామి ఆ రోజు ఎట్లా చూసుకున్నారు, నాకు పేరు పెట్టిన రోజు ఎట్లా చూసుకున్నారు, నా జీవితం ఎట్లా చేసుకున్నారు, అవంతా ఒక అద్భుతమైన ఒక కథలాగా అనిపిస్తుంది ఈ రోజు కూర్చొని చూస్తున్నా.
0: చాలా సంతోషం అమ్మా. ఇంత ఇంతకాలం నుంచి స్వామితో ఇంత అనుబంధాన్ని పెంచుకున్న మీతో మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. ఇవాళ
1: ఇంకొక మాట చెప్పాలంటే కాలేజ్ చేరిన వెంటనే ఒక సంవత్సరం తర్వాత నాచురలీ పేరెంట్స్ పెళ్లి చేయాలని చూస్తూ ఉంటారు. సో మా ఫాదర్ ఒక 3 ప్రపోజల్ స్వామి దగ్గర తీసుకొని వచ్చారు అండ్ ఆ ఫొటోస్ అంతా స్వామికి చూపించి, స్వామి మనం మామూలుగా మనం ఏ విధంగా డిస్కస్ చేస్తాము ఆ విధంగా డీటెయిల్స్ అంతా అడిగి చేసి ఈ ఒక ఫోటో చూపించి, మా హస్బెండ్ ఫోటో చూపించి, ఈ అబ్బాయితో పెళ్లి చేస్తే మన అమ్మాయి మన దగ్గర ఉంటుంది అని స్వామి చెప్పారు. సో నాచురలీ ఐ గాట్ మ్యారీడ్ టు మిస్టర్ హరిబాబు. అండ్ ఆ రోజు అతను వేరే ఎక్కడో పనిచేసేవాళ్ళు, స్వామి అనుగ్రహంతో ఈ గాట్ ట్రాన్స్ఫర్ టు అనంతపూర్. ఇంకా ఆ రోజు నుంచి ఇంకా అనంతపూర్ లోనే ఉన్నారు. సో ఇది ఇంకొక లక్ అనిపిస్తుంది, దట్ స్వామిని అన్ని ఇక్కడే అనంతపూర్ లో పెట్టుకున్నారు. వేరే మా ఫ్రెండ్స్ కొంతమంది అనంతపూర్ లో పుట్టిన పెరిగిన వాళ్ళు, వాళ్ళు అనంతపూర్ వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. వాళ్ళు ఎప్పుడు నన్ను చేసి ఈ ఒక ఫోటో చూపించి, మా హస్బెండ్ ఫోటో చూపించి, ఈ అబ్బాయితో పెళ్లి చేస్తే మన అమ్మాయి మన దగ్గర ఉంటుంది అని స్వామి చెప్పారు. సో నాచురలీ ఐ గాట్

0: సో అది స్వామి అనుగ్రహం నా పైన అని చాలా
1: పేరు పెట్టడం నుంచి పెళ్లి చేయడం దాకా అంతా స్వామి చేతే చేంజ్
0: పెళ్లి అయిన తర్వాత ఇప్పటి వరకు ఇంకా స్వామి ముందును స్వామి అని
1: చాలా సంతోషం అమ్మా. ప్రఫుల్ల గారు మీరు చెప్తారా అండి?
2: నేను మొట్టమొదట స్వామిని నా 9వ సంవత్సరంలో చూశాను. అప్పుడు స్వామి మన కళ్యాణ మంటపం కట్టే సందర్భంలో అనంతపురంలో టవర్ క్లాక్ నుండి బ్రిడ్జ్ మీద ఉత్సవం వెళ్తుందన్నమాట. చుట్టుపక్కల వాళ్ళందరూ సాయిబాబా వస్తున్నారు, సాయిబాబా వస్తున్నారు అన్నారు. అంతకుముందు నాకు సాయిబాబా గురించి తెలీదు, ఆ పేరు వినలేదు కూడాను. ఎందుకంటే మా నాన్నగారు శివభక్తి పరాయణులు, నిత్యం రుద్రాభిషేకాలు చేసేటువంటి వాళ్లే, అమ్మ కూడా అట్లాగే. అయితే స్వామి గురించిన పరిచయం మాత్రం కుటుంబంలో లేదు. అప్పుడు పరిగెత్తుకుంటూ, చిన్నదాన్ని కదా, పరిగెత్తుకుంటూ ఇల్లు బ్రిడ్జికి దగ్గరగా ఉందన్నమాట, అందుకు పరిగెత్తుకుంటూ వెళ్లాను, స్వామిని చూశాను. ఏదో ఆనందం, నాకు తెలియదు ఇది ఆనందం అనే సంగతి కూడా నాకు తెలియదన్నమాట. తర్వాత ఒక శివరాత్రి రోజు మా ఇంటి ఓనర్, ఈరోజు పాలల్లో రాత్రి సాయిబాబా కనిపిస్తాడు అని చెప్పారన్నమాట. వెన్నెల్లో పెడితే సాయిబాబా కనిపిస్తారు. నిజంగానే పాలగిన్నె తీసుకుని పోయి వెన్నెల్లో బయట పెట్టానన్నమాట. అదే బయటికి తీసుకుని వెళ్తే సాయిబాబా అక్కడ కనిపిస్తారు. ఆ వెన్నెల ఎంత ఉంటుంది చిన్న శివరాత్రి ముందు, అంత తక్కువ వెన్నెల ఉంటుంది కదా, కనిపించలేదు. ఏదో నీడలు కనిపిస్తున్నాయి, అదేదో బాధ. ఏదో సాయిబాబా కనిపిస్తారన్నారు, సాయిబాబా కనిపించలేదు. ఆ తర్వాత నేను 6వ క్లాస్లో ఉన్నప్పుడు స్వామి కాలేజీలో సైన్స్ ఫెయిర్ ఒకటి పెట్టారు. నేను చదువుతున్న స్కూల్ విద్యారణ్య ఓరియంటల్ హై స్కూల్లో చదివేదాన్ని. అందరూ కూడా ముందు రోజు సైన్స్ ఫెయిర్ కని వెళ్లారు. మాకు తెలిసిన వాళ్లు నేను నిన్ను విడిగా తీసుకుపోతా, లేవే వీళ్లతో వద్దు అన్నారు. తర్వాత 2వ రోజు పొద్దున్నే స్కూల్ ఎగ్గొట్టేసి మా ఫ్రెండ్ నేను వాళ్ల ఫ్రెండ్ వాళ్ల పక్కింటి ఆవిడ అందరు కలిసి రిక్షాలో కాలేజ్ దగ్గరకు వచ్చాము. కానీ లోపల ప్రవేశించాము, ఇంకా అప్పుడు 6వ క్లాస్ అన్నమాట. నాకు ఎదురుకుండా సరస్వతి విగ్రహం కనిపిస్తోంది. లోపలికి నేరుగా వెళ్లిపోయాం ముగ్గురు, ఆ పెద్ద ఆవిడ, మేమిద్దరం కూడాను. అయితే ఒక లెక్చరర్ వచ్చి, మీరు ఇక్కడ రావడానికి వీల్లేదు, ఇప్పుడు స్వామి రెస్ట్ తీసుకుంటున్నారు, మీకు దర్శనం ఇయ్యరు అని చెప్పి పంపించేశారు. చాలా నిరాశ అయింది. కానీ ఆ క్షణంలో నేను నిర్ణయించుకున్నాను, చదివితే ఈ కాలేజీలోనే చదవాలి అని. ఆ తర్వాత మా నాన్నగారికి కూడా ఉన్న చక్కటి క్రమశిక్షణ ఉన్న, రక్షణ ఉన్న కాలేజీ సత్యసాయిబాబా కాలేజీ కాబట్టి మా నాన్న కూడా నన్ను ఆ కాలేజీలో చేర్చడానికి ఇష్టపడ్డారు. తర్వాత 1979లో నేను మొట్టమొదటిసారి కాలేజీలో అడుగు పెట్టాను. ఇంటర్మీడియట్ కోర్సుకు అలా, ఇది బహుశా జన్మాంతర రుణమో, స్వామి అనుగ్రహం విపరీతంగా ఉండడం వల్ల కుటుంబంలో ఎవ్వరూ కూడా సాయిబాబా అన్న పేరు విన్నవాళ్లు కాదు, స్వామి భక్తులు కాదు. నన్ను అలా లాక్కుని తర్వాత క్రమంగా కుటుంబాన్ని దగ్గర చేర్చుకున్నారు స్వామి.
1: చాలా సంతోషం అమ్మా. సో స్వామి అనంతపురం కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుకున్నారు, ఆ తర్వాత డిగ్రీ కూడా అక్కడే చదివారు.
2: డిగ్రీ తర్వాత ఎంఏ తెలుగు, మధ్యలో పెళ్ళయ్యి 2 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత మళ్లీ ఎంఏకి చేరాను. ఆ తర్వాత మళ్లీ గ్యాప్, పిల్లాడు అప్పటికి పెళ్ళయింది, పిల్లాడు, మళ్లీ పీహెచ్డీకి జాయిన్ అయ్యాను. ఈ విధంగా 1979 నుంచి 1993 వరకు నేను
1: స్వామివారి కాలేజీలో విద్యార్థినిగా
2: ఉన్నాను. ఇప్పుడు కూడా నేను విద్యార్థినినే చెప్పాలంటే.
1: మనందరం ఎప్పటికీ విద్యార్థులు.
2: తర్వాత 1984లో పెళ్ళయ్యాక మా వారికి అంత భక్తి భావం ఏమీ లేదు నిజంగా. కానీ నాకు కొంచెం బాధ అనిపించింది. అంటే అప్పటికి అనుభవం ఉన్న ఇంట్లో అటువంటి వాతావరణం లేకపోయినా, అత్తింటికి వచ్చిన తర్వాత కూడా దాన్ని భరించలేకపోయాను, అట్లా వ్యతిరేకతను భరించలేకపోయాను. కానీ ఎప్పుడు, ఇంతవరకు మా వారు ఎప్పుడు ఏమీ చెప్పలేదు, కానీ ఎప్పుడు ఏం జరిగిందో తన విషయంలో ఇంతవరకు నాకు తెలియదు. కానీ స్వామి అనుగ్రహం ఏంటంటే, ఒకరోజు పువ్వు కోసి తెచ్చి స్వామి ఫోటో మీద పెట్టారు.

0: ఇంకప్పటి నుంచి నాకు పరమానందం. ఈరోజు తను ప్రతి దానికి స్వామి ఉన్నారు కదా అని నాకే ధైర్యం చెప్తారు.
1: చాలా బాగుందమ్మా, చాలా సంతోషం. మరి ఇప్పుడు మన గీతా బాల గారు ఏం చెప్తారో కూడా విందాము.
2: సాయిరామండి. నేను, నా పేరు గీతా బాల, నేను ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ లో మన కాలేజీలోనే వర్క్ చేస్తున్నాను. చదివిందేమో ఇంటర్మీడియట్ మాత్రమే మన కాలేజీలో, తర్వాత డిగ్రీ జాయిన్ అయ్యాను ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ ఇన్స్టిట్యూట్ కింద. కానీ మనకు ఆ వయసులో ఇదేదో స్ట్రిక్ట్, మనకి చేత కాదు. మేము నలుగురు మక్కజల్లెళ్ళు అయితే ముగ్గురు ఇక్కడే చదువుకున్నారు, అందరూ డిగ్రీ కూడా కంప్లీట్ చేస్తున్నారు. బట్ నేను వచ్చేసరికి కడగొట్టు చెడగొట్టు అన్నట్టు లాస్ట్ కదా, అందులో చిన్నతనంలోనే నాన్నగారు పోయారు. సో నేను అక్కడ చదవను ఉంటే మా అమ్మ ఇంకా యాక్సెప్ట్ చేసి బయట చేర్పించారు. బట్ ఎట్లానో స్వామి తెచ్చుకున్నారు, అదంతా ఒక పెద్ద స్టోరీ అవుతుంది. కాకపోతే స్వామిని చాలా చిన్న వయసు నుంచే చూశాను. మా నాన్నగారు అయితే కమ్యూనిస్ట్, పక్కా కమ్యూనిస్ట్. కానీ ఎప్పుడు అమ్మను దేవుళ్ళు గాని పూజలు గాని చేయొద్దనేవాళ్ళు కాదు. పండగలు అట్లా ఉంటే తను కూడా వంటింట్లో హెల్ప్ చేసేవాళ్ళు. మాది చాలా పెద్ద కుటుంబం, జాయింట్ ఫ్యామిలీ, 16 మంది ఉండేవాళ్ళం ఇంట్లో. కానీ ఎప్పుడు మా అమ్మంతకు మా అమ్మ భగవద్గీత చదువుకుంటేనే వంట చేసేది, మా నాన్న ఆమె కూడా హెల్ప్ చేసేవాళ్ళు, అట్లా ఉండేది. కాకపోతే స్వామి ఎప్పుడు కూడా చాలా సార్లు అంటే కాలేజ్కు ఎన్ని విజిట్స్ చేసినారు ఫస్ట్ లో కన్స్ట్రక్షన్ అప్పుడు, దాంట్లో దాదాపుగా సగం పైన సార్లు మా పెదనాన్నగారింటికి వచ్చారు, అంటే అమ్మ అక్క వాళ్ళ ఇంటికి.
1: వారి పేరండి?
2: పట్టాభిరాములు గారు, వెరీ ఓల్డ్ డివోటీ.
3: ఇక్కడ ఒక మాట చెప్పొచ్చా?
1: చెప్పండి ద్వారకారాణి గారు.
3: ఏమంటే గీతా బాల గారు వాళ్ళ పద్మాన్ గురించి, పట్టాభి గారు గురించి చెప్తా ఉంటే మా అదృష్టం ఏమంటే, మేము జస్ట్ పెండ్ల అయినాక ఈ కమలానగర్ లో పట్టాభి గారి ఇంటి పక్కనే హౌస్ తీసుకున్నాం. సో ఒక రోజు పట్టాభి గారు వాళ్ళ భార్య అమ్మ పైన నుంచి, మెదుపై నుంచి పిలిచి, రాణి నేను కాలేజ్ నుంచి జస్ట్ రిటర్న్ అయినాను, ఇంకా కాళ్ళు చేతులు కడుక్కుంటా ఉంటే పైన నుంచి పిలిచి స్వామి వస్తున్నారు ఇంటికి, మీరు వస్తారా అనేసి పలికింది. మేము ఇంతవరకు పెండ్లైనాక వెంటనే జాబ్ జాయిన్ అయిపోయినా. సో అది ఏమైందో ఏమో, ఆ రోజు మా హస్బెండ్ ఎప్పుడు 5 తర్వాతే వచ్చేవాళ్ళు ఇంటికి ఆఫీస్ నుంచి. ఆ రోజు జస్ట్ అమ్మ ఇట్లా పిలిచినారు, అతను ఫ్రంట్ డోర్ రింగ్ చేస్తే ఇంకా అతను వచ్చేస్తున్నారు, ఇక్కడ స్వామి వస్తున్నారు అమ్మ చెప్పినారు పోతామంటే వెంటనే చెట్లు కడుకొని వెళ్ళాము. అండ్ దిస్ ఇస్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద సిటీ, కమలానగర్ ఏరియా. అంటే మేము పోయినామో లేదో ఒక పెద్ద కార్, వైట్ కార్ వచ్చింది, దాంట్లో స్వామి దిగినారు, మేము పక్కనే ఉన్నాం. వెంటనే స్వామి నన్ను చూసి మా హస్బెండ్ ని షోల్డర్ పైన బాగా ప్యాట్ చేసి, ఇతను ఎవరు అనుకున్నావు, ఇతను బ్రహ్మరేశ్వరరావు అల్లుడు అని స్వామితో పాటు పట్టాభి గారి ఇంట్లో తీసుకుపోయి, ఇంకా ఆ రోజు స్వామితో హిజ్ ఫస్ట్ దర్శన్ ఆఫ్ స్వామి, దిస్ వాజ్ ద ఫస్ట్ దర్శన్. ఇంకా స్వామితో పాటు బొబ్బట్లు భోజనం గీజనం అంతా చేసుకుని, దట్ ఈస్ అ బ్యూటిఫుల్ మెమరీ వీ హ్యావ్ విత్ గీతా బాతాస్ పద్మాన్ గారు వాళ్ళ ఇంట్లో.
1: చూసారా, ఒక నలుగురు భక్తులు కలిసి కూర్చుంటే ఎన్నేసి విషయాలు బయటకు వస్తూ ఉంటాయో. ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక రకంగా ఇంకొకరితో స్వామి అలా మనల్ని కనెక్ట్ చేసే ఉంచుతారు, అది మనం మాట్లాడుకున్నప్పుడే బయటకు వస్తుంది.
2: సో చాలా చిన్నతనంలో వచ్చేవాళ్ళు, స్వామి వస్తే ఒక పండగ వాతావరణం, పెద్దమ్మ వాళ్ళ ఇంటి ఇల్లంతా ఆరెంజ్ కర్టన్స్ అయిపోతాయి. అంటే ఐ యూస్ టు సీ దట్ గ్రాండియర్, గొప్పగా ఉంటుంది స్వామి దేవుడు అన్నది. నాకు అప్పట్లో రిజిస్టర్ కాలేదు, అందరం పోతాం, భజనలు చేస్తాం, మంచి ఫుడ్ పెడతారు, మా పెద్దమ్మ గ్రాండ్ గా రెడీ. సో ఐ వాజ్ వెరీ స్మాల్, మేబీ 3rd క్లాస్ సెకండ్, అప్పటి నుంచే స్వామి వస్తే ఓకే. చాలా మంది రోడ్ బ్లాక్ అయిపోయేది. సో ఎప్పుడు స్వామి అనంతపూర్కి వచ్చినా మేము మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లే వాళ్ళము, అందరం భజన భోజనాలు అవన్నీ చూసుకుని. మా నాన్నగారు గారు కూడా వచ్చేవాళ్ళు, కాకపోతే హీ వాంట్స్ టు ఇంటర్వ్యూ స్వామి, హీ వాంట్స్ టు పుట్ ద క్వశ్చన్. నాకు తెలిసి స్వామి అడిగేవాళ్ళంటే ఏం డబ్బులు ఉన్న వాళ్ళకైనా మీరు లింగాలు ఇవ్వడము అట్లాంటివి అని. సో తర్వాత స్వామిని ఒకసారి సందర్భంలో అడిగారంట, స్వామి ఆడపిల్లలు ఇంతమంది ఉన్నారు కదా, ఎక్కడెక్కడ ఏదో చేస్తున్నారు, అనంతపూర్ లో లేడీస్ కు కాలేజ్ ఎందుకు కట్టకూడదు అని. అంటే వాట్ ఐ హర్డ్, నాకు చాలా చిన్నతనంలోనే మా నాన్నగారు చనిపోయినారు, మా అమ్మ ద్వారా అయితేనేమి, మా మేనమామల ద్వారా అయితేనే విన్నది స్టోరీ. తర్వాత జ్వాలనయ్య గారు కూడా ఒక సందర్భంలో నేను కాలేజ్ చేరిన తర్వాత చెప్పినారు, మీ నాన్న ఇట్లా అడిగారు ఆ రోజు. సో తర్వాత ఇమ్మీడియట్ గా స్వామి సరే ఎవరైనా అడ్మినిస్ట్రేటివ్ థింగ్స్ అవన్నీ చూస్తే లక్ష్మీదేవమ్మ గారితో మాట్లాడి, జ్వాలనయ్య సార్ తో మాట్లాడి. సో ఆ ఒక్క రీజన్ వల్ల మమ్మల్ని అందరి బీయింగ్ ఎ కమ్యూనిస్ట్ అయినా అందరినీ అనంతపూర్ లో స్వామి కాలేజీలోనే చదివించినారు మా నాన్న. హీజ్ అ సోషలిస్ట్, హీఈస్ డూయింగ్ సో మచ్, అండ్ చాలా మంచి పనులు చేస్తున్నారు సమాజానికి. కాబట్టి అందరూ మీరు ఎక్కడనే చదువుకోవాలి, నో మనకు అనంతపూర్లో ఉంటూ ఒక ఆడపిల్లలకు ఒక కాలేజ్ ఉంది కదా అని. తర్వాత చాలా సార్లు అట్లా పెద్ద మాల్ ఇంట్లో చూడడము, ఇంటర్మీడియట్ అందరూ ఇక్కడ చదువుకున్నారు కాబట్టి ఆటోమేటిక్ గా నా ఇంటర్మీడియట్ కూడా సత్సాయి కాలేజీలోనే చేసినాను.
1: అది ఏ సంవత్సరంలో?
2: 1980-82 నేను జాయిన్ అయిన తర్వాత ఇన్స్టిట్యూట్ కింద అడ్మిషన్ కూడా వచ్చింది. ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ గా జాయిన్ అయిపోయాను, బట్ వాట్ ఎవర్ మే బి ద రీజన్స్ వెళ్ళిపోయాను బయటికి. తర్వాత ఒక 1 మంత్ కోల్డ్ వార్ అనమాట, రోజు అన్నం తినకుండా పడుకునేదాన్ని. ఎందుకు అంటే నలుగురే సెలెక్ట్ అయినాం బిఏలో. స్వామి అప్పుడు బస్సులు కూడా రన్ చేయడం తగ్గించేసినారు, ఆర్టీసీ బస్ కోసం వెయిట్ చేయాలి. వచ్చేసరికి లేట్ అయిందంటే క్లాసెస్ స్టార్ట్ అయ్యేవి. దట్టు తెలుగు మీడియం స్టూడెంట్, ఇంగ్లీష్ మీడియం అర్థమయ్యేది కాదు. చాలా ఇన్ఫీరియర్ గా ఫీల్ అయ్యేదాన్ని కాంప్లెక్స్ డెవలప్ చేసుకుని. ఈ నెట్తో మొత్తానికి బయటకు వెళ్ళిపోయినాను. తర్వాత అదే పెద్దనాన్న వాళ్ళతో ఫంక్షన్స్ అంటే పుట్టబర్తికి రావడం, బర్త్డేస్ అట్లా చూడడము జరిగేది. నేను ఈ ప్రాసెస్ లో పీజీ అయిపోయింది, మళ్ళీ ఒక కాలేజ్లో లెక్చరర్ గా జాయిన్ అయినాను ప్రైవేట్ కాలేజ్లో. అక్కడికి మన పుట్టబర్తి అమ్మాయిలు ఉండేవాళ్ళు స్టూడెంట్స్ గా. ఒకసారి అమ్మాయి ఫోర్స్ చేసింది, మేడం మీరు ఒకసారి పుట్టబర్తికి రండి, స్వామి 70th బర్త్డేకి విల్ గో, హయ్యూ స్టేడియంలో జరుగుతుంది అంతని. సో అప్పుడు చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత స్వామి దగ్గర నుంచి చూడడం, ఎందుకంటే ఈ లోపు మా పెద్దనాన్నగారు చనిపోయినారు, స్వామి అనంతపురం రావడం తగ్గిపోయింది, వాళ్ళ ఇంటికి రావడం అన్ని. సో 80s తర్వాత ఇట్ వాజ్ ఆల్మోస్ట్ నిల్. మేమే ఎప్పుడు వస్తే చూసేవాళ్ళం తప్ప అనంతపూర్ రావడం, ఆ క్లోజ్ ఇవన్నీ తగ్గిపోయినాయి అనమాట. తర్వాత పర్సనల్ లైఫ్ లో ఏదో కొంచెం డిస్టర్బెన్సెస్ రావడము, మిరాకులస్ గా అసలు స్వామి ఎట్లా తీసుకున్నారో నీ కాలేజీలో లెక్చరర్ గా జాయిన్ అయిపోవడం, అదొకటి చెప్పాలంటేనే మీ 2 అవర్స్ ప్రోగ్రామ్ చేసి సరిపోదు. తర్వాత జరగడం అందరం, అంటే నేను ఇంటర్వ్యూలో కూడా రిజిస్ట్రార్ గారితో అడిగితే, మా ఇంట్లో అడిగితే అందరూ చదువుకున్నారు కానీ ఐ డోంట్ నో వెదర్ ఐఎమ్ ఏ డివోటీ ఆర్ నాట్, బట్ ఐఎమ్ నాట్ అగెన్స్ట్ స్వామి అని చెప్పిన, అంటే ఏదో అదే ఒక గొప్పతనం లాగా. బట్ ఆఫ్టర్వర్డ్స్ ఎవ్రీడే నేను చెప్పొచ్చు, ఎవ్రీడే హీ వాజ్ ఇన్ మై లైఫ్, గైడింగ్ మీ, గార్డింగ్ మీ, ఎవ్రీథింగ్. ఎవ్రీడే ఒక ఎక్స్పీరియన్స్.
1: మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారమ్మా స్వామి?
2: 1980 జాయిన్, 82 ఇంటర్మీడియట్.
1: అది ఇంటర్వ్యూ, సారీ ఇంటర్మీడియట్.
2: ఇమ్మీడియట్ గా డిగ్రీ 83, ఇన్స్టిట్యూట్ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ జాయిన్ అయ్యి 1 మంత్ ఉండి తర్వాత టీసీ తీసుకుని వెళ్ళడం జరిగింది.
1: ఇప్పుడు మరి లెక్చరర్గా
2: 90th ఇది 20th ఇయర్, 1998 డిసెంబర్ ఐ హావ్ జాయిన్, ఇది 20th ఇయర్. సో అకాడమిక్ గా కానీ, పర్సనల్ లైఫ్ కానీ, ఫిజికల్ గా కానీ, మెంటల్ గా అన్ని రకాలుగా కూడా స్వామి చాలా, అంటే ఇంట్లో ఎవరు అగెనిస్ట్ కాదు అన్నవాళ్ళు కానీ ఎవరైనా అట్లాంటి వాళ్ళు కూడా, దే స్టార్టెడ్ కమింగ్ టు పత్తి. మేం సిస్టర్స్ అందరం అంతా చాలా ఇష్టం స్వామి అంటే, ఎవరికి వాళ్ళకి పర్సనల్ లైఫ్ లో ఉన్నారు కాబట్టి అన్నవాళ్ళు మాత్రం ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు కదా, అట్లాంటి దే ఆర్ ఆల్సో కమింగ్. ఏదైనా దూరం ఎక్కడో వాళ్ళ దగ్గర ఫస్ట్ లోనే పోవాలి, ముందర కూర్చోవాలి, స్వామి ఉన్నప్పుడైనా ఎక్కడో వెనకల నుంచి చూసేసి దర్శనం చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు, అంతే అట్లా ఉండేది. సో ఆ రకంగా స్వామి, నేను కరెక్ట్ గా స్వామిని ఫీల్ అయింది మాత్రం, అంటే నాకు దేవుడు హీఈస్ ఎవ్రీథింగ్ అనిపించింది మాత్రం ఫ్యాకల్టీగా జాయిన్ అయిన తర్వాతనే. ఎన్ని రకాలుగా అంటే ఎవ్రీడే ఐ కెన్ టెల్ వన్ ఎక్స్పీరియన్స్ అట్లా.
1: మీరు ముగ్గురు కూడా మోర్ దెన్ 40 ఇయర్స్, 40 సంవత్సరాలు పైగా స్వామితో, ఇంకా పైగానే పైమాటే స్వామితో కలిసి జీవిస్తూ వస్తున్నారు. స్వామి మీ జీవితాల్లో మీ చిన్నతనం నుంచే ఉన్నారు. మరి ఇన్ని సంవత్సరాల అనుబంధంలో మీరు మర్చిపోలేని సంఘటన, మీ మీద చాలా చెరగని ముద్ర వేసి ఎన్నో ఉంటాయి, కానీ వాటిల్లో మీ మనసుకి బాగా దగ్గరగా ఉన్న సంఘటన స్వామితో ఏమైనా షేర్ చేసుకుంటారమ్మా మన భక్తులందరితో?
3: నాకు చాలా సంఘటన ఉన్నాయి, ఏది చెప్పాలా, ఏది ముఖ్యమో, ఏది చిన్నది అని తెలియకపోతా ఉంది. సో పెద్ద క్వశ్చన్, చాలా విషయాలు గుర్తొస్తాయి, బట్ సమ్ ఛాలెంజింగ్ ఇష్యూస్ ఏమంటే, ఒకసారి మన కాలేజ్లో ఉన్నప్పుడు అస్తమానం హాలిడే వస్తే ఏమైనా వస్తే వచ్చేసేవాళ్ళం అందరూ పుట్టపర్తికి వచ్చేసేవాళ్ళం. బట్ నాకే ఒక సంసారము, అత్త మామ అందరూ ఉండేసరికి ఇట్ వాజ్ నాట్ సో ఫ్రీ దట్ ఐ కుడ్ కమ్. సో చాలా బాధ వేసేది, ఏంటి ఇట్లా అయిపోయింది, మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళారు పుట్టపర్తికి, స్వామి అక్కడ ఇంటర్వ్యూ ఇస్తా ఉంటారు, నేను ఇక్కడ వంట చేసుకుని నేను ఇక్కడ ఉన్నాను అని చాలా బాధ వేసేది. సో ఒకసారి పోయినప్పుడు ఐ వాజ్ లక్కీ, అప్పుడు స్వామి పిలిచినారు, ఇంటర్వ్యూకి పిలిచినారు, స్వామి పక్కనే చైర్ పక్కనే కూర్చొని ఉన్నాను. అప్పుడు ఎంతో అందరూ ఏమేమో అడుగుతున్నారు స్వామిని, స్వామి పలుకుతా ఉన్నారు, ఆన్సర్ చేస్తున్నారు, ఇంకేమి ఇంకేమి అడగండి అడగండి అనేసి చెప్పేవాళ్ళు స్వామి. సో నేను గట్టిగా మనసు చేసుకుని, స్వామి నాకు ఈ బాధ ఉంది స్వామి, ఏమంటే నేను ఎప్పుడంటే ఎప్పుడు అందరిలాగా నేను స్వామి దగ్గర రాలేకపోతున్నాను, చాలా బాధ వేస్తుంది స్వామి, నేను ఏం చేయాలా స్వామి అని చెప్తే, ఎంత చక్కగా అన్నారు, స్వామి పక్కన కూర్చుంటే ఒకటే కాదు, స్వామిని మనసులో తెలుసుకున్నది గొప్ప. నువ్వు వంట చేసేటప్పుడు, వెజిటబుల్స్ కట్ చేసేటప్పుడు, కాయగూరలు కట్ చేసేటప్పుడు నీ ఈగో అంతా కట్ చేసుకో, చపాతి రోల్ చేసేటప్పుడు నీ మనసు అంతా ధారాళం చేసుకుని దాన్ని ఆ ప్రేమని అందరిలో పంచుకో. ఆ విధంగా చేసుకుంటే గొప్ప, మా స్వామి దగ్గర పక్కన కూర్చునేది కాదు, స్వామిని మనసులో పెట్టుకునేది అది మోర్ ఇంపార్టెంట్ అనేసి స్వామి ఒకసారి అట్లా చెప్తున్నారు.
1: చాలా బాగుందమ్మా. ఈ మాట విన్న మన శ్రోతలు ఎంతో మంది ఎంతో సంతోషిస్తూ ఉంటారు ఈ క్షణంలో. ఎంతో మంది ఎంత దూరంలో ఉంటారు, వారు పుట్టపర్తి రావాలన్నా కూడా ఎన్నో సంవత్సరాలకు ఒక్కసారి రాగలుగుతూ ఉండుంటారు. మీరు చెప్పి, స్వామి చెప్పారు అని మీరు చెప్పిన ఈ మాట వాళ్ళకి ఎంత సంతోషాన్ని ఇస్తుందో తలుచుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ప్రఫుల్ల గారు, మీరు కూడా ఏమైనా చెప్తారా?
4: 1993లో నా పీహెచ్డీ అయిపోయింది. ఆ కాన్వకేషన్లో నా దురదృష్టమేమో, స్వామి చేతుల మీదుగా నేను సర్టిఫికెట్ అందుకోలేకపోయాను. కారణాలేవో మనకు తెలియదు, కానీ చాలా అంటే చాలా బాధేసింది. ఎందుకంటే నేను పూర్తిగా మానసికంగా శారీరకంగా సంసిద్ధంగా అక్కడ నిలుచుకున్నాను, కాన్వకేషన్ స్టూడెంట్స్తో పాటుగా నేను కూడా ఉన్నాను. కానీ ఆ రాకపోవడం, ఎందుకంటే ఒక్క చిన్నదైన స్వామి దగ్గర అందుకోవడం అన్నది చాలా గొప్ప విషయం. అది ఎందుకంటే స్వామిని చాలా, ఆ సమయంలో సర్టిఫికెట్ అందుకుంటున్నావు అంటే స్వామిని చాలా దగ్గరగా చూడొచ్చు, పాద నమస్కారం చేయొచ్చు, ఇదన్నమాట అత్యాశ. అది కాకపోతే ఆ రోజు దొరకలేదు, చాలా చాలా బాధేసింది. ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకుంటున్న కోరిక అది, అది తీరలేదు. రెండవ రోజు అప్పటి ప్రిన్సిపల్, నా గైడ్ కూడా హేమలత మేడం, రామ్మ ఇట్లా నా పక్కన వచ్చి కూర్చో అన్నారు. నేను వెనక లైన్లో కూర్చున్నాను, మేడం ముందొచ్చి కూర్చోమన్నారు. అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా చాలా సహృదయంతో పక్కన జరిగి నాకు మేడం పక్కన చోటిచ్చారు. స్వామి దర్శనానికి వచ్చారు. వచ్చాక మేడం చెప్పారు, స్వామి అమ్మాయి తెలుగులో పీహెచ్డీ పూర్తి చేసింది అని. నేనేమీ ఆశించలేదు, ఇంకా క్షణంలో పూర్తి నిరాశలో ఉన్నాను. ఆ సందర్భంలో స్వామికి నమస్కారం చేసుకోవడం ఒకటే నాకు తెలుసు, స్వామి ముఖం కూడా చూడలేదు నేను, స్వామి పాదాల మీద చేతులు పెట్టుకుని నమస్కారం చేసుకుంటున్నాను. స్వామి నా తల మీద చేయి పెట్టారు. స్వామి ఎంతసేపు పెట్టారో నాకు తెలియదు, నేను ఎంతసేపు ఉన్నానో నాకు తెలియదు. ఈ రోజుకు కూడా ఆ సన్నివేశం తలుచుకుంటే ఆ శుతిమెత్త తని పాదాలను స్పృశించడం మాత్రమే గుర్తొస్తుంది, స్వామి నా తల మీద చేయి పెట్టడం మాత్రమే గుర్తొస్తుంది. ఏం జరిగింది అన్నది నాకు తర్వాత తెలియదు.
1: అది చాలా బాగుందమ్మా. భగవంతుడితో గడిపేది ఒక్క క్షణం చాలా ఒక జీవితాన్ని
4: నిజమే
1: ధన్యం చేసుకోవడం.
4: అది బహుశా ఒక్క క్షణమే, ఎందుకంటే దర్శనానికి వస్తున్న స్వామి ఎంతసేపు ఉంటారు నా ముందర,
1: కానీ అనేక ఒక్క క్షణమే సంవత్సరాలుగా గుర్తుండిపోయింది.
4: ఎంతో సేపు ఉన్నట్టు నా అనుభవం కూడా, స్వామి ఒక్క క్షణమే ఉండుంటారు కానీ ఎంతో సేపు ఉన్నట్టు నాకు అనిపించింది. అది నాకు జన్మలో మర్చిపోలేని అనుభవం.
1: చాలా బాగుందమ్మా. మరి గీతా బాలగారు ఏం చెప్తారో కూడా విందాం.
2: మనం ప్రార్థిస్తేనే భగవంతుడు మన దగ్గరికి వస్తాడు, మనకు అడిగితేనే వరాలు ఇస్తాడు అన్నది అస్సలు నేను నమ్మను. ఎందుకంటే నాకు దేవుడిని అడిగితే ఇస్తాడు అని తెలియనప్పుడు కూడా దేవుడు చాలా చేసినాడు, అది మన భగవంతుడు స్వామి. ముఖ్యంగా నా జీవితంలో రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్, చాలా మిరకల్స్ లేకపోతే ఎక్స్పీరియన్సెస్ ఉన్నప్పటికీ రెండు బాగా లైఫ్ లో గుర్తుపెట్టుకోదగ్గవి జరిగాయి. ఒకటి అడిగితే జరిగింది, ఒకటి అడగకుండానే జరిగింది. మిడ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ టైంలో, అంటే కాలేజీకి వెళ్లేటప్పుడు మనం హడావిడిగా ఉంటాము, టైం అయిపోతూ ఉంటుంది, టైంకు పోవాలి, సైన్ చేయాలి, ఇవన్నీ కొన్ని ప్రెషర్స్ ఉంటాయి, టెన్షన్. సో దిస్ ఇస్ ఇన్ 2008 or 2007. వస్తున్నాను కాలేజ్కి, సప్తగిరి సర్కిల్ అనేది మాకు ఊర్లో చాలా సెంటర్, చాలా ట్రాఫిక్ ఉంటుంది. అక్కడ ఒక చిన్న లైన్ నుంచి బైక్ లో ఇంకొక అబ్బాయి, నేను కైనెటిక్ హోండాలో వస్తున్నాను, బైక్ లో ఇంకొక అబ్బాయి వచ్చేసి స్ట్రైట్ గా, ఐ వాజ్ గోయింగ్ వర్టికల్, హారిజాంటల్ వచ్చి నన్ను కొట్టేసినాడు, పడిపోయినాను. ఆల్మోస్ట్ ఫాస్ట్ గా వచ్చే మొత్తం ట్రాఫిక్ అంతా వెనకాల ఇంకా సడన్ బ్రేక్స్ తో ఆగాల్సి ఉంటుంది. రైట్ సైడ్ పడిపోయిన స్కూటర్ నా హ్యాండ్ మీద ఉంది, నా కాల్ మీద ఉంది. లెఫ్ట్ హ్యాండ్ తో స్కూటర్ ని పక్కకు తిరిగి లేపి కూర్చొని కాలేజ్కి వెళ్ళిపోయినాను. ఐ వాజ్ బ్లాంక్. మా క్లర్క్ అడిగినారు ఏమైతుంది, కొంచెం నిదానంగా రావచ్చు కదా, నేను మంచినీళ్ళు ఒకరు తెచ్చిచ్చినారు, అదేంది సంతకం చేసేసినాను. తొందర తొందరగా క్లాస్ లైక్ వెళ్ళిపోయినాను ఎగ్జామ్ ఉంది. తర్వాత ఐ రియలైజ్డ్ నన్ను లేపినారు సంబడి ఫుల్ డే. తర్వాత పిఎల్ రాణి అని ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ లో ఉంది, తన దగ్గరికి వెళ్ళిన రాణి ఇక్కడ చూడు, ఐ కెన్ సెన్స్ అండ్ ఫీల్, అవి ఉన్నాయి, ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయన్నమాట. ఈజ్ ఇట్ సో ఈజీ నేను ఒక 100 kgs ఉన్న స్కూటర్ ని, వెయిట్ ఉన్న స్కూటర్ ని లెఫ్ట్ హ్యాండ్ తో పైకి లేసి మరీ దాని మీద నార్మల్ గా ఏమి జరిగేట, అంత ట్రాఫిక్ లో వెనక వాళ్ళు ఎవరు ఒకరికొకరు ఏమి హిట్ చేయకోకుండా నార్మల్ గా వెళ్ళిపోవడం, అంటే నేను స్వామిని అడగలేదు, ఏమి అడగలేదు, జస్ట్ పడిపోయినాను. అది ఎట్లా జరిగిందో అంతే, నన్ను ఇట్లా లేపేసినారు లెఫ్ట్ హ్యాండ్. ఐ కెన్ సీ దట్ ప్రెషర్ అండ్ వెంటనే కొంతసేపు బ్లాంక్ గా ఉన్నా, ఏదో జరిగింది అనే తెలుసు కానీ, అంటే నాకేం కాకుండా కాలేజ్కి వచ్చేసిన టైంకి వచ్చినాను. బట్ ఎగ్జామ్ డ్యూటీ చేస్తున్నంతసేపు ఐ వాజ్ రికలెక్టింగ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది అంత అనుకుంటే, స్వామి ఇంకెవ్వరూ లేదు ఆ రోజుకి, నేనే కాదు మేజర్ భయ వెనక కూడా అన్ని జరగాల, ఎందుకంటే నేను సడన్ గా ఆపితే నా వెనకాల వాళ్ళు కూడా సడన్ గా ఆపాలి. అది ఇట్స్ పీక్ అవర్, 8:40, 9:00 మధ్య స్కూల్ బస్సులు అన్ని ఉంటాయి. సో హూ ఎల్స్ స్వామి, నేను అడిగానా, అడగలేదు, సేవ్ చేసినారు కదా. సో అడిగితేనే చేస్తారు, నాస్తికులకు చెయ్యరు, ఆస్తికులకే చేస్తారనే అబద్ధం. ఎవరెవరు అమ్మ అడిగితే అన్నం పెడుతుంది, చిన్న పాపకు లేదు కదా. సో నెలల పిల్ల లేకపోతే 1 year 2 year బాయ్కి అసలు వాళ్ళకి ఆగలేదో తెలియదు, కానీ టైంలీగా అమ్మ పెడతా వస్తుంది. సో అడిగితేనే పెడుతుంది, మన అవసరాలకు తగ్గట్టు మనకి ఏమి ఎప్పుడు ఏది అవసరం అది ఇచ్చేవాడు భగవంతుడు. దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్, ఒకసారి తెలిసి తెలియక మనం ఏదో చేస్తుంటాం, ఎవరో ఫ్రెండ్స్ కష్టాల్లో ఉన్నారు అంటే ఈవెన్ వితౌట్ ఆస్కింగ్ సమ్ పెద్దవాళ్ళం కూడా అడగకుండా మనం సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. నాకన్నా జూనియర్ ఒక అబ్బాయి, 5 years జూనియర్. ఒకసారి ఇంకొక మన కాలేజీలో వచ్చే ముందు నేను వేరే కాలేజీలో వర్క్ చేసేదాన్ని, అక్కడ కరెస్పాండెంట్ వచ్చేసి ఎక్స్ ప్రెసిడెంట్ సంజీవ్ రెడ్డి గారి, ఆమె కూడా వెరీ స్ట్రిక్ట్, వాళ్ళతో మాట్లాడేది అవి ఉండదు, గర్ల్స్ కాలేజీ. సో అబ్బాయి కాలేజ్ దగ్గరకు వచ్చినాడు, నీతో కొంచెం పని ఉంది అన్నాడు. నా భయం ఎంతసేపు, ఆమె ఎక్కడ చూస్తుంది, అందరు చూస్తారని ఏంటి అంటే, దీని మీద ఒక సంతకం పెట్టేస్తే నేను మళ్లీ మాట్లాడతాను అన్నాడు. సంతకం పెట్టి పంపించినాను, తర్వాత అది మర్చిపోయినాను. ఒక 2 years అయింది, ఇంటికి నోటీసులు వచ్చినాయి. ఏమి అంటే ష్యూరిటర్ గ్యారంటర్ గా నేను సైన్ చేసినాను దాని మీద 1 lakh rupees కి. నేను ఇంకా అప్పటికి రెగ్యులరైజ్డ్ లెక్చరర్ కూడా కాదు, ఆమె డిపెండెంట్ ఆన్ మై బ్రదర్స్. సో నేచురల్ గా అన్న వల్ల కోపం వస్తుంది. మా పెద్దన వెరీ ప్రిన్సిపల్డ్, రాత్రి 10 గంటలప్పుడు పొరపాటున మనం రోడ్ రాంగ్ రూట్ లో పోయినా కూడా హీ విల్ స్టాప్ మీ అండ్ గివ్ మీ ఎ బిగ్ లెక్చర్. అంత ప్రిన్సిపల్డ్, అసలు ఎంత తెలివి లేకుండా ఎట్లా చేసినావు, ఎవరు నమ్ముతారు నువ్వు, ఏమీ తెలియకుండా చేసినావు అంటే. దట్ టూ వాజ్ అ బాయ్, సొసైటీ ఉంది ఏది కానీ మాట్లాడడానికి. సో యాక్చువల్ గా అన్న నాతో మాట్లాడడం మానేసినాడు. హీ వాజ్ అ లాయర్, మా బ్రదర్ ఇన్ లా లాయర్, మా ఇంట్లో నలుగురు లాయర్స్ ఉన్నారు, కానీ అందరు కూడా నేను ఏదో తప్పు చేసినాను అన్నట్లు. కోర్టుకు నాకు అతి ముఖ్యమైన లైఫ్ లో దానికే నేను కోర్టు అటెండ్ కాలేదు. కోర్టుకు అటెండ్ కాకుండానే స్వామి నా లైఫ్ ని సెటిల్ చేసినాడు. అట్లాంటిది ఈ కేసు కోసం నేను కోర్టు పోలే, నలుగురు ముందు నేను నిలబడాలి, చెప్పాల్సి ఉంటది, అసలు నేను ఏమి చేయలేదు దాంట్లో నాది ఏమి. సో ఒకరోజు పుట్టుబడికి వెళ్ళినాను ధ్వజస్తంభం ముందర, మన సర్వదమ్మ స్థూపం, నేను ధ్వజస్తంభం అని అంటాను. అక్కడ ఐ క్రైడ్ అవుట్ స్వామి, నేను తెలిసి ఏం చేయలేదు, దిస్ ఈజ్ నాట్ మై ఫాల్ట్, నీవు తప్ప నన్ను ఇంకెవరు రక్షించలేరు. జస్ట్ ఐ క్రైడ్, అంటే దర్శనం కూడా చేసుకున్నా లేదు, వెళ్ళిపోయినాను. తర్వాత సో అండ్ సో డేట్ ఐ హావ్ టు గో టు ద కోర్ట్. మా బ్రదర్ ఇన్ లా వాళ్ళు జూనియర్కి అప్పగించినారు, బికాస్ మా అన్న సపోర్ట్ చేయనప్పుడు మా బ్రదర్ ఇన్ లా సపోర్ట్ చేస్తే హీల్ ఫీల్ బ్యాడ్. సో ఆయన జూనియర్ ని పంపించినారు, అతను పోయినాడు కోర్టుకు. కోర్టులో వాళ్ళు చెప్పినారు సో అండ్ సో డేట్ వచ్చింది, ఈమె సంతకం ఆఫీస్కి వచ్చి సైన్ చేసిపోయింది అన్నారు. నేను ఆ ష్యూరిటీ దీని మీద వాళ్ళు చెప్పిన డేట్కి నేను కొడైకెనాల్లో నా ఎంఫిల్ ఎగ్జామ్ రాస్తున్నా. హూ ఎల్స్ కెన్ డూ దిస్? వాళ్ళు ఇంకే డేట్ చెప్పినా కూడా నేను అయిపోతాను. వాళ్ళు ఈ పలానా డేట్ కి తను మా ఆఫీస్కి వచ్చి సైన్ చేసింది అని చెప్పినారు. నేను అవుట్ ఆఫ్ స్టేషన్, నా హాల్ టికెట్ ఉంది, ఎవ్రీథింగ్ ప్రూఫ్స్ ఉండే డేట్ చెప్పించినారు స్వామి. స్వామి తప్ప ఎవరైనా చేయగలరా ఇది? ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేదు. 81 lakh నేను కట్టాల్సిన చోట 1000 ఆయనకు గిఫ్ట్ ఇచ్చినాను జూనియర్ కంతే. ఎవరు సపోర్ట్ చేయని టైంలో గాడ్ కేమ్ టు మై రెస్క్యూ. మన వాళ్ళు సపోర్ట్ చేయకూడదని కాదు, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ప్రిన్సిపల్స్. ఏంటిది ఇంత ఫూలిష్ గా ఎట్లా చేస్తా చదువుకొని, ఎకనామిక్స్ లెక్చరర్ నాకు తెలీదు, గ్యారంటర్ గా నేను ఉంటే ఏమైతుందో తెలీదు, అసలు నాకు వాడు ఎంతసేపు ఆమె కరెస్పాండెంట్ వస్తుంది కదా తొందర సైన్ చేసిపోదు. ఆ లోపల ఆ కాలేజ్ వదిలిపెట్టి స్వామి కాలేజ్లో చేరిపోయినా నేను. 98 చేరిన, ఇది 96-97 జరిగింది. ఈ కోర్ట్ కేసు ఇదంతా తెలిసేసరికి 2003-2004 ఐ వాజ్ నాట్ ఈవెన్ అన్ అర్నింగ్ మెంబర్ ఫైనాన్షియల్, ఐ వాజ్ ఇంకా కన్సాలిడేటెడ్ పే మీద ఉన్నాను. ఎనీ అన్న వాళ్ళ మీద డిపెండెంట్. సో ఐ వాజ్ ఇన్ ట్రామా. ఇంతే నేను స్వామిని అడిగింది, స్వామి నేను ఏ తప్పు చేయలేదు, ప్లీజ్ హెల్ప్ మీ. వ్రతాలు చేయలేదు, పారాయణలు చేయలేదు, సచ్చరితలు చదవలేదు, ఉపవాసాలు ఉండలేదు. హీ నోస్ వెన్ టు డూ వాట్ టు డూ, ఎవరికి ఏది ఎప్పుడు నిజంగా. సో
1: మీరు చెప్తుంటే చాలా నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి.
2: ఎగ్జాక్ట్లీ, వెన్ ఎవర్ ఐ థింక్ అట్లాంటివి, ఆ స్కూటర్ది అలాంటి ఇన్సిడెంట్ నాకు. ట్రాఫిక్ అసలు కాలేజ్ పోయి ఏమీ దోచలేదు నాకు. కూర్చుంటే క్లర్క్, ఇప్పటికీ శుభలక్ష్మి అని క్లర్క్ ఉండదమ్మా, ఇట్లా అయితే అయిపోతావు, ఏమైతుంది, ఒక హాఫ్ డే లీవ్ అవుతుంది అంతే కదా, ఎందుకు ఇంత టెన్షన్. కానీ ఏదో జరిగింది, నేను చాలా డిస్టర్బ్డ్. సరే, క్లాస్ లో ఇన్విజిలేషన్ చేసేటప్పుడు ఏమీ జరిగింది, అవును నాకు ఎందుకు ఇక్కడ నొప్పి ఇంతగా ఉంది, చాలా పెయిన్ వస్తా ఉంది, అంటే అలాంగ్ విత్ స్కూటర్ నా హ్యాండ్ ని లేపితే ఎవరికి చెప్పినా అది మనకు మనం ఎక్స్పీరియన్స్ కావాలి అంతే. చాలా ఇట్లాంటివి ఎన్నో. అసలు
0: గీత, మీరు స్కూటర్ అని చెప్తుంటే నా స్కూటర్ విషయం కూడా గుర్తొస్తుంది.
2: నాకు అందరికి సీ, ప్రతి ఒక్కరికి జరుగుతుంటాయి, ఓన్లీ థింగ్ వీఆర్ నాట్ రిలేటింగ్ దెమ్. అది స్వామి వల్ల ఇది ఇట్లా జరిగింది, అది చేసుకుంటే మాత్రం రోజు గడవదు, అయిపోతుంది.
1: స్వామి భక్తుల్లో ఏ ఒక్కరిని కదిపినా కూడా ఒక భాగవతం అవుతుందమ్మా, ప్రతి ఒక్కరికి ఒక భాగవతం ఉంది స్వామితో.
3: సో ట్రూ.
1: మరి ఇన్ని సంవత్సరాలుగా స్వామి అనుగ్రహాన్ని, ఆయన ఆశీస్సుల్ని అనుభవిస్తున్నారు, ఆయనతో కలిసి ఆనందంగా మీ జీవితాన్ని జీవిస్తూ ఇంకొక 10 మందికి స్వామి విలువల్ని నేర్పించే చాలా గౌరవనీయమైన వృత్తిలో మీరున్నారమ్మా. ముగ్గురు కూడా సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో మీరు లెక్చరర్స్ కింద ఇప్పుడు పనిచేస్తున్నారు. ద్వారకారాణి గారు ఫిజిక్స్ లెక్చరర్ కింద, అలాగే ప్రఫుల్ల గారు తెలుగు సంస్కృతం లెక్చరర్, అండ్ గీతా బాల గారు ఎకనామిక్స్ ఈ సబ్జెక్ట్స్ మీరు టీచ్ చేస్తూ వస్తున్నారు. నిన్నటి నుంచి మన అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవ సంబరాలని మేం కూడా చేసుకుంటున్నాం మీతో పాటు మన స్టూడియోలో. నిన్నటి నుంచి కొన్ని కార్యక్రమాలని, ప్రత్యక్ష ప్రసారాలని మేము చేస్తూ వస్తున్నాం. దానిలో భాగంగా ఎంతో మందితో ఇంటర్వ్యూలు, వారు చెప్పిన అనుభవాలు అనుభూతులు ఇవన్నీ మేం కూడా వినడం జరిగింది. అటువంటి ఒక సందర్భంలో స్వామి ఇచ్చిన దివ్యోపన్యాసం ఇనాగురేషన్ రోజు విన్నామమ్మా, అందులో స్వామి చాలా క్లియర్ గా ఈ కాలేజ్ నేను అసలు ఎందుకు పెడుతున్నాను అనే విషయాన్ని చాలా క్లియర్ గా చెప్పారనమాట. అటువంటి ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో స్వామి ఇది స్టార్ట్ చేశారు కాలేజ్ని. మరి ఆ లక్ష్య సాధనలో మీరందరూ చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారు. ఈ ఇప్పుడు వస్తున్న జనరేషన్ స్టూడెంట్స్ కానీ, లేదు మీ పూర్వ విద్యార్థులకు కానీ స్వామి ఆశయాల్ని మీరు ఎలా నేర్పిస్తున్నారు, వాటిని ఫాలో అవటానికి వాళ్లకు కావలసిన కాన్ఫిడెన్స్ ని ఎలా ఇస్తున్నారు, ఈ విషయమై మన శ్రోతలతో ఏమైనా చెప్తారా?
3: తప్పకుండా. నమ్మ వన్ ఏమంటే, స్వామి ఎప్పుడు అన్నారు, స్వామి సబ్జెక్ట్ మీరు చెప్తారా లేదా అనేసి. మీరు ఫిజిక్స్ చెప్తారు, కెమిస్ట్రీ చెప్తారు, స్వామి సబ్జెక్ట్ చెప్తారా లేదా అనేసి. స్వామి సబ్జెక్ట్ ఏమంటే, స్వామి చెప్పింది ఇవి అన్ని, డిసిప్లిన్, డ్యూటీ, డివోషన్, డిటర్మినేషన్, అన్ని వాల్యూస్, ఆల్ హ్యూమన్ వాల్యూస్ ఎన్నెన్నో స్వామి కాలేజ్ పెట్టింది దేనికోసం. ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ చెప్పేది ఒట్టి మనం ఒక ఏదో చూపించి స్వామి కాలేజీకి రప్పించుకుంటాము, స్వామి ఒక డిగ్రీ ఇస్తారు. బట్ యాక్చువల్లీ స్వామీజ్ ఇంటెన్షన్ ఏమి, ఈ ఆడపిల్లల్ని ఒక మంచి ఐడియల్ సిటిజన్స్ గా చేయాలనేసి. రేపు వచ్చేసి వాళ్ళ ఐడియల్ మదర్ గా తయారు కావాలా, వాళ్ళ ముందు పిల్లలకి ఎంత బాగా పైకి తీసుకురావాలంటే ద హోల్ సొసైటీ, ద హోల్ నేషన్ హ్యాస్ టు డెవలప్ ఇన్ దాట్ ఫ్యాషన్. సో మాకేమనిపిస్తుంది, యాజ్ అ టీచర్స్ స్వామీస్ ఇన్స్టిట్యూట్, స్వామి ప్రతిసారి చెప్తారు మా పిల్లల్ని బాగా చూసుకోవాలా, బాగా పైకి తీసుకురావాలని. కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో whether it is in the class, whether it is outside the class. మరి అదే పన్నుగా వాళ్ళకి చెప్పాలని కాదు, బట్ అవసరాలు బట్టి, అవసరాలు బట్టి, సిచ్యువేషన్స్ బట్టి చెప్తుంటాం. ఒక్కొక్కసారి ఏమైతుందంటే, ఆఫ్ కోర్స్ వాల్యూ ఇంటిగ్రేషన్ ఇన్ ద క్లాస్ తర్వాత వస్తాము, బట్ ఒక్కొక్కసారి క్లాస్ లో పిల్లలు టువర్స్ ఎండ్ ఆఫ్ ద సెమిస్టర్ లేదంటే క్లాసెస్ వద్దు మేడం ఈరోజు స్వామి గురించి
4: స్వామి గురించి చెప్పండి అని మాత్రమే అడుగుతారు మేడం ఈరోజు ప్లీజ్ క్లాస్ వద్దు మేడం స్వామి గురించి చెప్పండి అంటారు.
3: అప్పుడు ఏదేదో ఒక్కొక్క ఇన్సిడెంట్ ఒక్కొక్క స్టోరీ వదులుతా ఉంటాం. సో అవన్నీ సో దాంట్లో ఎన్నో గిట్టి ఆడపిల్లలకి చాలా ఇంపార్టెంట్, తర్వాత జీవితంకి చాలా ఇంపార్టెంట్ అనేసి ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఇది ఒక సమ్వేర్ ఇన్ ద 80s జరిగింది. మనకి కుల్వంత్ హాల్ ఉండలేదు ఆ టైంలో, అంతా ప్రశాంతి మందిర్ ఇసుక పైన డివోటీస్ కూర్చునేవాళ్ళు. స్వామి దర్శనం టైంకి మ్యూజిక్ స్టార్ట్ అయితేనే ఇంటర్వ్యూ రూమ్ నుంచి బయటకు వచ్చారు. సో సమ్మర్ అనుకుంటాను, ఇట్ వాజ్ వెరీ హాట్. అట్లా ఆ ఇసుక పైన ఆ వేడిలో కూర్చున్నప్పుడు స్వామి బయటకు వచ్చారు. స్ట్రేట్ గా మేము టీచర్స్ కూర్చుండే లైన్ లోకి వచ్చి నా దగ్గర స్ట్రేట్ గా వచ్చేసి, మీ భర్త ఎక్కడున్నారు అని అడిగినారు స్వామి. అడిగితే విత్ ఆల్ మై ఇన్సన్ నేను అన్నాను, స్వామి తను వాళ్ళ అమ్మ నన్ను చూసేకి గుందకలు వెళ్లారు స్వామి అనేసి చెప్తున్నారు. స్వామి ఎంత దగ్గరగా నించుకున్నారంటే స్వామి గౌన్ నా చీర టచ్ అవుతాను, అంత పాదాలు దగ్గరగా ఉన్నాయి, అంత ప్రేమతో అడిగినారు స్వామి. నేను ఎప్పుడైతే ఈ ఆన్సర్ ఇచ్చినాను, స్వామి తన వాళ్ళ అమ్మ నాయనను చూసేకి గుంతకలకు వెళ్లారు స్వామి అంటే, వెంటనే రెండు స్టెప్స్ బ్యాక్ తీసుకొని చెయ్యి మీద చెయ్యి ఎదు మీద పెట్టుకొని, స్వామి ఏమి నీకు మా అత్త మామ అని చెప్పాక అయ్యలేదా అని కోప్పడినారు అనేసి ఒక లాగా చేసి ఒక టూ స్టెప్స్ ముందుకు వెళ్ళిపోయినా. బట్ స్వామి ఒక ప్రేమ స్వరూపం కదా, ఆ కోపం క్షణికమై వెంటనే ఒక స్టెప్ వెనక్కి తీసుకొని రేపు రమ్మని చెప్పు అని చెప్తూ, అప్పుడు నెక్స్ట్ డే వస్తే మమ్మల్ని ఒక ఇంటర్వ్యూ రూమ్ లో ఇంటర్వ్యూ కాల్ పిలిచి, అదొక బ్యూటిఫుల్ స్టోరీ ఆల్ టుగెదర్. సో క్లాస్ లో నేను ఈ ఎపిసోడ్ చెప్పినప్పుడు ది ఇంపార్టెన్స్ ఆఫ్ పెండ్లైన తర్వాత మన అత్త మామని మన ఫ్యామిలీస్ ని ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ ని ఏ విధంగా మన వాళ్ళు అనేసి మనం దగ్గర తీసుకొని వస్తామో అప్పుడు మనకి ఎంత ప్రేమ ఆప్యాయం అవన్నీ ఉంటాయి. సో మా స్టూడెంట్స్ చాలా మంది ఇప్పుడు వచ్చినారు కదా, కొంతమంది అట్లాగా పెండ్లైన తర్వాత పార్టీలో కలిసినప్పుడు అదన్న, మేడం ఆ రోజు మీరు మాకు ఇన్సిడెంట్ చెప్తున్నారు కదా మేడం, మాకు ఎప్పుడైతే మా అత్తగారితో ప్రాబ్లమ్ నేను ఆ ఇన్సిడెంట్ గుర్తు పెట్టుకుంటాను మేడం అని చెప్తూ అప్పుడు వాళ్ళకి ఆ ప్రాబ్లం ఆ సిచ్యువేషన్ సాల్వ్ అయిపోతుందంట. సో అప్పుడు నాకు ఒకటి, ఓహో స్వామి నాకు ఒకటే కాదు, స్వామి మన పిల్లల జనరేషన్స్ కి ఈ రోజు ఆ అమ్మాయి మన స్పీచ్ ఇచ్చిన అమ్మాయి చెప్పింది, స్వామి గురుదక్షిణ అడిగినారు, ఏం గురుదక్షిణ, మీ అత్త అన్ని సంతోషంగా పెట్టండి. ఆమె చెప్పకపోవచ్చు బట్ మంచి అమ్మాయి ఇచ్చినారు నా కుటుంబంలో అని అనుకుంటే స్వామికి తెలిసిపోతుంది. సో స్వామికి కావాల్సిందేది టు హోల్ ద ఫ్యామిలీ టుగెదర్, అప్పుడే ఒక సొసైటీ స్టేబుల్ సొసైటీ, హ్యాపీ సొసైటీ, పీస్ఫుల్ సొసైటీ అయితే.
1: అద్భుతంగా ఉందమ్మా.
2: స్వామి నా జీవితంలో ఇంకొక మంచి గిఫ్ట్ ఇచ్చినారని చెప్పేసి మా అమ్మ. స్వామి దగ్గర చాలా విషయాలు స్వామి చెప్పినారు, చాలా పుస్తకాలు మనం స్వామి చెప్పిన కథలు, నీతి కథలు, చిన్న కథలు అన్ని చాలా వింటున్నాం, చాలా లెసన్స్. దేవుని దయవల్ల అవన్నీ నేను స్వామి దగ్గరికి వచ్చేసరికి అమ్మ దగ్గర వినేసి వచ్చినాను. మా అమ్మ వరేషియస్ రీడర్, బాగా భాగవతం అన్ని నోటి చేతి మీదనే ఉండేది ఆమెకు. అట్లని ఉపవాసాలు వ్రతాలు ఆ టైప్ కాదు తను, చాలా ప్రాక్టికల్ మనిషి. సో పిల్లలకు పాఠాలు చెప్పేటప్పుడు ప్రతి సందర్భానికి ఒక చిన్న కథ, శ్రద్ధ కొలది విద్య అంటే, ఒక గురువు దగ్గర కొంతమంది శిష్యులు ఉంటారు, చదువుకుంటా ఉంటారు. కానీ మామూలుగానే కదా శిష్యుల్లో కొంతమంది ఇంటెలిజెన్స్ ఉంటారు, ఇంట్రెస్టింగ్ స్టూడెంట్స్ ఉంటారు, కొంతమంది అటు ఇటు కాని వాళ్ళు ఉంటారు, కొంతమంది డల్ వాళ్ళు ఉంటారు. సో ఆ కాలంలో చదవాలి అంటే గురుపత్తి చెప్పిన పనులన్నీ చేస్తూ గురువుకు తీరిక దొరికి విద్యను బోధించినప్పుడు వీళ్ళు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఆటోమేటిక్ గా గురువు కూడా తెలిసిపోతుంది ఎవరికి ఇంట్రెస్ట్ ఉందా ఎవరికి లేదా అనేది. ఒక శిష్యుడు ఉండేవాడు ఆ గురువు దగ్గర, బాగా చదువుకొని స్వామి గురుపత్ని చెప్పిన పనులన్నీ త్వర త్వరగా చేసేసుకుని ఎప్పుడు టైం దొరుకుతుందా ఎప్పుడు కూర్చొని చదువుకుందామా అని. సో గురువు ఎప్పుడు కోట్ చేశాడు, వాడిని చూసి నేర్చుకోండిరా మీరు ఇట్లా. ఆటోమేటిక్ గా చదవని వాళ్ళకి వీడంటే జలస్ అయిపోతుంది, వీడు చదువుతాడు చదవటం వల్ల కదా మనకు అందరికీ ఇంత ప్రాబ్లం వస్తా ఉంది, వీడిని చదవకుండా డిస్టర్బ్ చేసేవాళ్ళు. ఆ కాలంలో నూనె దీపాలతో చదువుకునేవాళ్ళు. సో ఆ దీపం మారిపోయడము లేకపోతే చిన్నగా చేయడము అదట్లా. ఒకసారి ఇంకా వీళ్ళ బాధ భరించలేక వాడు దూరంగా వెలుగు కనిపిస్తా ఉంటే వెళ్లి చదువుకుంటాడు. ఇక్కడ ఎక్కడ అది ఏం ప్రదేశము ఏమి కాదు, అక్కడ వెలుగు ఉంది నేను ఇక్కడ చదువుకోగలను అని వెళ్తాడు. వెళ్తే తీరా చూస్తే అది ఒక శ్మశానము, అక్కడ ఒక బాడీ కాలుతా ఉంటుంది. ఆ వెలుతురులో చదువుకుంటా ఉంటాడు. అప్పుడు సరస్వతి చాలా ప్లీజ్ అయ్యి వచ్చి వాడి నోటి మీద బీజాక్షరాలు రాస్తుంది. అయినాక ఇంటికి వస్తాడు, ఆశ్రమానికి వస్తాడు. మరుసటి రోజు గురుపత్ని భోజనం వడ్డిస్తా ఉంటే అమ్మ ఏమి ఈ రోజు చేదుగా ఉంది వంట అంటాడు. ఆమెకు ఆశ్చర్యం అవుతుంది, రోజు పెట్టే వంటనే రోజు వేసినట్టే వేప నూనె వేసినాను, ఒక్క మాట కూడా మాట్లాడకుండా తినేవాడు, ఈ రోజు ఎందుకు గాను అమ్మ వంట చేదుగా ఉంది అంటున్నాడు. అప్పుడు గురువుకు చెప్తుంది ఎందుకని తను ఇట్లా చెప్తున్నాడు అంటే గురువు ధ్యానంలో తెలుసుకుంటాడు వాడికి సరస్వతి సాక్షాత్కారం అయ్యింది, అందుకనే ఇన్ని రోజులు వాడికి చదువు తప్ప వేరే ధ్యాస లేదు కాబట్టి శ్రద్ధ కొలది, వాడి విద్య నేర్చుకోవాలి, ఈ రోజు సంపూర్ణ విద్యావంతుడు అయినాడు కాబట్టి వాడికి ఇవన్నీ తెలుస్తా ఉన్నాయని ఆశీర్వాదం చేస్తాడు. సో ఏమి ఇట్లాంటి కథలు అన్నమాట, శ్రద్ధ కొలది, మీకు శ్రద్ధ ఉంటే మీరు నేర్చుకోగలుగుతారు. రెండోది వచ్చేసి పిల్లలకి స్వామి ఎన్నో చెప్పినారు మనకు సీలింగ్ ఆన్ డిజైర్స్, నేను ఎకనామిక్స్ చెప్తాను ఆటోమేటిక్ గా మనకున్న ప్రాబ్లం అన్లిమిటెడ్ వాంట్స్ లిమిటెడ్ మీన్స్. పుట్టపర్తిలో మనకు లేనిది ఏముంది చెప్పండి, రాయల్ లైఫ్ ఇక్కడ లోపలికి వస్తే ఆశ్రమంలో బేకరీ ఉంది, నార్త్ ఇండియన్ క్యాంటీన్ ఉంది, ఎఫ్సీ ఉంది, అన్నీ ఉన్నాయి. ఎందుకని స్వామి మనకు ఆశ్రమం అంటూ ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఇచ్చినారు, కంఫర్ట్స్ ఇచ్చినారు ఒకరోజు సూచన ఆలోచించుకున్నాను. అంటే ఏమీ దొరకనప్పుడు నువ్వు ఉపవాసాలు ఉండడం గొప్ప కాదు, అన్నీ ఉన్నా నీకు ఏం కావాలో అవి మాత్రమే స్టోర్స్ దొరుకుతూ ఉంది, నీకు కావాల్సినవన్నీ అక్కడ ఉన్నాయి, ఏమైనా కొనుక్కోవచ్చు కానీ లిమిటెడ్ గా నీ అవసరానికి మాత్రమే తీసుకొని వస్తాయి. స్వామి స్ట్రెస్టింగ్ అస్, మనకి ఇన్ని పెట్టి మనం ఎంత మాత్రం ఆయన బోధనలు వింటున్నాము, ఎంత మాత్రం మనం సీలింగ్ ఆన్ డిజైర్ కి కట్టుబడి ఉన్నాము అని పెట్టడానికి ఒక టెస్ట్ ఏమో అనిపిస్తుంది. ఏ ఇక్కడ పోతాం ఎఫ్సీలో తినొస్తాము, అక్కడ పోతాం బేకరీ పోతాం, ఐస్ క్రీమ్లు అంటాం ఇదంటాం, ఇది లేనిది లేదు, అన్నీ ఉన్నా మనం ఎట్లా ఉంటాం. ఏమీ లేకుంటే ప్రతి ఆశ్రమంలో ఉన్నట్లే ఏదో కందమూలాలు ఇచ్చో ఇంకోటి చూడండి నేను కూడా తపస్సు చేసుకుంటా, కానీ ఇన్ని ఇచ్చి కూడా స్వామి తన డివోటీస్ ఎట్లా ఉంటారు, ఎట్లా మారుతారు, వాళ్ళని వాళ్ళు ఎట్లా తెలుసుకుంటారు అని చేయడానికి ఉంటుంది అని చెప్తా ఉంటాను పిల్లలకి. సో మనకి ఇక్కడ స్టోర్స్ ఉందమ్మా కాలేజీలో, హాస్టల్లో చేయని వంట లేదు, కానీ మీరు ప్రొద్దాకా స్టోర్స్ పోయి కొనుక్కొని తిరాల్సిన అవసరం లేదు, మనకు దొరికే ఫుడ్ ప్రసాదంతో సమానము. ఇంకా కొన్ని సందర్భాల్లో మనకు ప్రతిదానికి మనం పిల్లలు గ్రంబుల్ చేస్తాం, పొద్దున్నే లేయాలా, సుప్రభాతం పోవాలా, అది ఏదో చిన్న చిన్నవి ఉంటాయి. సో ఇక్కడ నేర్చేసుకుంటారు, హాలిడేస్ అంటేనే పొద్దున్న 10 గంటలకు లేస్తారు, టీవీల దగ్గరనే టిఫిన్లు తింటారు, రాత్రి 1 గంట వరకు టీవీలు చూస్తారు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో దిస్ ఈస్ నాట్ ద లైఫ్, దానికోసం మనం సత్యసాయిలో చదవడం. ఈ డిగ్రీ ఇంతకన్నా మంచి డిగ్రీ ఎక్కడైనా వస్తుంది, ఇంకా గొప్ప ప్రొఫెసర్లు ఇంకా మంచి డెడికేటెడ్ టీచర్స్ ఉండింటారు. యు ఆర్ నాట్ హియర్ ఫర్ దాట్, నాట్ ఫర్ గెట్టింగ్ ద డిగ్రీ. అలాంగ్ విత్ ద డిగ్రీ యు ఆర్ గెట్టింగ్ సమ్ ట్రైనింగ్ టు ఫేస్ ద లైఫ్. మనం స్టాటిస్టిక్స్ క్లాస్ లో ఒక ప్రాబ్లం చెప్పిస్తాం, ఒక ఫార్ములా చెప్పి ఒక ప్రాబ్లం ఇస్తాం, ఎగ్జామ్ లో అదే ప్రాబ్లం వస్తుందా, రాదు. వాళ్ళు వేరే ప్రాబ్లం సాల్వ్ చేయాలి బేస్డ్ ఆన్ దిస్ ఫార్ములా. సో వాట్ ఎవర్ ట్రైనింగ్ వీఆర్ గెట్టింగ్, ఇటువంటి సిచ్యుయేషన్ రేపొద్దున కాకపోయినా నీకు పేషెన్స్ అని కానీ, అండర్స్టాండింగ్ అని, అకామిడేటింగ్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్ కానీ, ఇవన్నీ నేర్చుకోవడానికి మనకు హాస్టల్ లైఫ్ కానీ, స్వామి పెట్టిన ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. సో మీరు ఇవన్నీ మీరు సందర్భానుసారంగా మనం టీచ్ చేసేటప్పుడు దానికి తగ్గట్టు చెప్తూ స్వామి టీచింగ్స్ చెప్తూ వస్తున్నాం. ఎందుకంటే స్వామినే ఇస్తాడేమో మనకు, అది ఎట్లా చెప్పాలి, హౌ వి నీడ్ టు, ఆయన గైడెన్సే. మనం కోరినా కోరకపోయినా ఆయన కావాలనుకున్న రిజల్ట్ వచ్చేంత వరకు మనం ఉపయోగం చేసుకుంటారు మన ద్వారా. వీఆర్ జస్ట్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్, దట్ వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. నాకు ఏమీ తెలియదు, ఆయన మన ద్వారా తనకు కావాలనుకున్న రిజల్ట్ పిల్లల నుంచి తెచ్చుకుంటున్నారు, దానికి మనం ఒక ఇన్స్ట్రుమెంట్స్, నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ.
3: గీత వల్ల చెప్పినట్టు ఎన్నో అవకాశాలు ఇస్తారు స్వామి. యాక్చువల్లీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో చూస్తామంటే అకాడమిక్సే ఉంటాయి, పాఠాలు, ఎగ్జామ్స్, అంతగా అయితే కొన్ని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. బట్ స్వామి మన కాలేజ్ లో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ డ్రామా డాన్స్ పాటలు అవన్నీ కాకుండా ఒకటి యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ అనేది పెట్టారు. ఇది కాకుండా గ్రామ సేవ ఉండేది. ఈ ప్లాట్ఫామ్స్ అన్నిట్లో ఏం తెలుస్తుందంటే స్వామికి కావాల్సిన వాల్యూస్ అన్ని వికసిస్తాయి స్టూడెంట్ లో.
2: గివింగ్ ట్రైనింగ్ అంతే ఇవన్నీ ట్రైనింగ్ పీరియడ్.
3: ఇట్స్ అ ట్రైనింగ్ పీరియడ్. ఇప్పుడు గీత చెప్పినట్టు ఒక స్టూడెంట్ కి ఒక ఎట్లాగా భక్తిభావం ఉండాలా, ట్రెడిషనల్ గా ఉండాలా, మోడర్స్ట్ గా ఉండాలా. స్వామి చాలా సార్లు కట్టు పట్టు జుట్టు గురించి మాట్లాడినారు. హౌ వి ఇన్సిస్ట్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ద హాస్టల్. చీర్ఫుల్ గా ఉండాలా, ఎప్పుడు స్మైలింగ్ గా ఉండాలా, అవసరం ఉన్నప్పుడు ఒక షైనెస్ ను ఉండాలా. అట్లా అది కాకుండా స్వామి మనకి స్పోర్ట్స్ మీట్ లో ఏం
2: చూపిస్తారు,
3: డేరింగ్ గా ఉండాలా, కరేజియస్ గా ఉండాలా,
2: ఏ సిచ్యువేషన్ వచ్చినా ఫేస్ చేస్తే అట్లా. మనం లేడీసే కానీ మన లైఫ్ సెల్ఫ్ రిలయంట్. మనకు కావాల్సిన మనం చేయగలిగిన కెపాసిటీ ఉండాలి. రేపు ఎవరికైనా హెల్ప్ చేయగలిగిన శక్తి. నాకు డ్రైవింగ్ వచ్చు, నా ఒక్కదానికే కాదు, రేపు ఎవరికైనా సిక్ అనుకోని ఐ కెన్ టేక్ దెమ్ టు ద హాస్పిటల్. అట్లనే నేను ఆడపిల్లను నేను డ్రైవింగ్ ఎందుకు నేర్చుకోవాలో నాకు అవసరం లేదు ఎవరో అలా కాదు. మనల్ని మనం ఆడపిల్లలంతా అనంతపూర్లో దే ఆర్ ట్రైన్డ్ ఫర్ దట్ టు ఫేస్ ద వరల్డ్ టు ఫేస్ ద డిఫికల్టీ. అట్లనే వాళ్ళ జీవితాలంతా డిఫికల్టీస్ ఉంటాయనో ఇంకోటో ఇంకోటో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఫేస్ కలిగే ట్రైనింగ్ త్రూ ఆల్ దీస్ థింగ్స్ వస్తాయి.
3: సో దీస్ ఆర్ సమ్ బ్యూటిఫుల్ సిచ్యువేషన్స్ దట్ స్వామి హ్యాస్ గివెన్. సో ఈ సందర్భంగా మామూలుగా మాకు స్పోర్ట్స్ మీట్ అయినప్పుడు రకరకాల ఐటమ్స్ చేసేవాళ్ళం. పోల్స్ మా పిడి సాయిమణి మేడం అనే ఉండేవాళ్ళు. ఐ షూస్ టు మేక్ ఆల్ ద ఎఫర్ట్స్ 20 feet పైన పోల్స్ పైన పిల్లలు ఎక్కల, రోప్స్ పైన యోగాసన హైట్ పైన సాయిరాం సాయిరాం సాయిరాం చెప్పుకుంటూ స్వామే కాపాడతారు అనేసి అంత ధైర్యంగా ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. స్వామి ఎంత సంతోషపడేవాళ్ళంటే ఐటమ్స్ చూసి ఒక సంతోషం స్వామి ఫేస్ లో చేస్తా ఉంటే, ఆ సంతోషం చూసి మాకు సంతోషం, ఒక ప్రోత్సాహం, ఒక ఎంతూజియా అదంతా. సో ప్రతిసారి ఒక మనకి వెరైటీ ఆఫ్ ఐటమ్స్ కావాలంటే ఒకసారి ఏదో చిన్నగా మేము మోటార్ సైకిల్ ఐటమ్ స్టార్ట్ చేస్తున్నాం. మోటార్ సైకిల్ ఎక్కడి నుంచి వస్తాయి, ఇంకా వీళ్ళ దగ్గర బోరో చేయాలా, వాళ్ళ దగ్గర బోరో చేయాలా, ఏదో అంతా కూడి ఒక ఫస్ట్ ఇయర్ 2 మోటార్ సైకిల్స్, నెక్స్ట్ ఇయర్ 4 మోటార్ సైకిల్స్. అట్ దిస్ జంక్షన్ నేను ఒక రియల్లీ రెసిప్రొకేట్ ఒకసారి మాకు నాసిక్ నుంచి ఒక సేవాదాలు అతను వస్తే మా అమ్మగారు ఊరికే చెప్తున్నారు, వీళ్ళు కాలేజ్ లో మోటార్ సైకిల్ ఐటమ్ చేస్తున్నాను, మోటార్ సైకిల్ దొరికేది కష్టం అని. ఇతని పేరు మురళి అనేసి, హీస్ అ గుడ్ సేవాదళ మెంబర్. అతనే ఎందుకు మా సేవాదళ చెప్తామనేసి నాసిక్ నుంచి సమ్ 6 మోటార్ సైకిల్స్ తీసుకుని వచ్చారు. అండ్ స్వామి ఎప్పుడైతే పిల్లలు మోటార్ సైకిల్స్ చేసేవాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు, మంచి ధైర్యము మంచి ఇది అట్లా. ఒకసారి అంటే ప్రతిసారి ఏమై స్పోర్ట్స్ మీట్ ముందు ఏదైనా ఇట్లా డేంజరస్ ఐటమ్ చేయాలంటే స్వామిని వచ్చి పర్మిషన్ తీసుకోవాలి. సో ఒక సంవత్సరం వచ్చేసి స్వామి నేను సాయిమణి మేడం పంపించారు, ప్రిన్సిపల్ హేమలత గారు మమ్మల్ని ఇద్దరిని పంపించి సరే స్వామిని అడిగేసరండి మోటార్ సైకిల్ మళ్ళీ చేస్తాం. సరే వచ్చి స్వామి దగ్గర లైన్ లో కూర్చొని అడిగితే స్వామి అనుకుని ఆ చేయండి పంపారు, తప్పకుండా చేయండి తప్పకుండా చేయండి. అండ్ యూ వోంట్ బిలీవ్, 1 week తర్వాత స్వామి మన చిరంజీవి రావు గారు ద్వారా 6 బ్రాండ్ న్యూ మోటార్ సైకిల్స్, సుజుకి బైక్స్, బ్యూటిఫుల్ బ్లాక్ కలర్, అవి కాలేజ్ కి పుట్టుపర్తి నుంచి కాలేజ్ కి డైరెక్ట్ గా పంపించిన. మా హార్ట్స్ వర్ సో ఫుల్. ఏమంటే స్వామి ఎంత ఎంతోజియాజం స్వామికి, స్వామి ఎంత మగపిల్లలకి బైక్లు ఇవ్వలేదు, మగపిల్లలకి బైక్లు ఇవ్వలేదు కానీ ఆడపిల్లలు పంపించినారు. సో దిస్ ఇస్ జస్ట్ 1 instance టు షో దట్ స్వామి ఈజ్ జస్ట్ నాట్ ఆస్కింగ్ గర్ల్స్ టు డూ భజన్ సేవ, వెజిటబుల్ కటింగ్, రంగోలీ ఇవన్నీ కాదు. అన్ని విధాలు అన్ని విద్యలు రావాల స్టూడెంట్స్ కి. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఫీచర్స్.
4: అదే మన కాలేజ్ లో ఈ స్పోర్ట్స్ మీట్ ఒకటి, గ్రామ సేవ ఒకటి, సెల్ఫ్ రిలయన్స్ ఒకటి. ఇది అంటే మామూలుగా విలువలు క్లాస్ రూమ్ లోనే చెప్పాలని లేదు, ఇక్కడ ఈ కార్యక్రమాల వల్ల స్టూడెంట్ టీచర్లకు చాలా దగ్గర సంబంధం ఏర్పడుతుంది. అప్పుడు క్లాస్ లోనే కాకుండా క్లాస్ బయట తల్లి పిల్లలకు లాగా సంబంధం వల్ల తల్లి ఎట్లా పిల్లలకు బోధిస్తుందో అట్లా మంచి మాటలతో చక్కగా చెప్పే అవకాశం ఉంది. ఇటువంటి అవకాశం బహుశా ఇంకెక్కడెక్కడెక్కడ ఉండదు.
2: కనిపించను మీరింట్లో ఉండే టైం చాలా తక్కువ, టీచర్స్ తో స్పెండ్ చేసే టైమే చాలా ఎక్కువ. కాబట్టి మేమేదో మా పాఠం చెప్పినాం పోయినాం అనేది కాదు, మిమ్మల్ని కరెక్ట్ చేస్తాం, మీకు ఇష్టం ఉన్నా లేకున్నా కరెక్ట్ చేస్తాం. 10 సార్లు వింటే ఒక్కసారన్నా అది మైండ్ లేక
3: పోతుంది.
2: వీఆర్ నాట్ హియర్ టు టీచ్ యూ, వీఆర్ హియర్ టు ప్రీచ్ యూ. డెఫినెట్ గా నేర్పించేకే ఉన్నాము, నేర్పిస్తాం. కాలు షేక్ చేసినా నేర్పు చెప్తాం, అది తప్పంటాము. కోళ్లు దొరికినా తప్పంటాం. ప్రతిదీ అమ్మ దగ్గరంటే అమ్మ చెప్తాది. సో మేము ఊరికే చూసి చూడటం బ్లైండ్ గా వెళ్ళిపోలేము కదా. తప్పు అని తెలిసినప్పుడు తప్పు అని చెప్పాం. వాళ్ళు ఎంతవరకు దాన్ని వింటారు లేదో అనేది రిపీటెడ్ గా చెప్తాం. ఏదో ఒకరోజు బాహీమని వెళ్ళలేక మొదలు పెడతారు. సో దట్ విల్ హెల్ప్ దెమ్.
4: టీచర్ క్లాస్ లోకి లోపలికి వెళ్ళంగానే స్టూడెంట్లు నేర్చుకోవాలి. అది ఒక్కొక్కసారి పిల్లలు ఏదో ధ్యాసల్లో ఉంటారు, కానీ ఒక్కటే చెప్పేది మాకు గౌరవం ఇవ్వాల్సిన పనుల. అక్కడున్న ఒక చైర్ ఒకటి ఉంటుంది, దానికి గౌరవం ఇయ్యండి. స్వామి తల్లి తండ్రి గురువు దైవం అన్నారు కాబట్టి మీరు ఆ చైర్ కొకటి ఇచ్చినా పర్వాలేదు. ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్లిన తర్వాత ఎట్లో కూర్చోవడం, తర్వాత క్లాస్ రూమ్ లో కూర్చునే విషయం కూడాను స్వామి చాలా పద్ధతిగా ఉంటారు. క్లాస్ రూమ్ అన్న తర్వాత క్లాస్ రూమ్ లాగే ఉండాలి, అది ఏ రెస్ట్ రూమ్ లాగా ఉండకూడదు. క్లాస్ లో కూర్చున్నప్పుడు స్వామి ధ్యానానికి ఎట్లా కూర్చుంటారు, క్లాస్ రూమ్ లో కూడా అట్లాగే కూర్చోవాలన్నది స్వామి చెప్పేవాళ్ళు అన్నమాట. నిటారుగా కూర్చోవడం, దానివల్ల ఏకాగ్రత వస్తుంది. ఏకాగ్రత వల్ల పిల్లలు చక్కగా చెప్పిన విషయాన్ని గ్రహించగలుగుతారు. ఇదొకటి. తర్వాత క్లాస్ రూమ్ లో ఉన్నప్పుడు కూడాను వాళ్ళు కాన్సన్ట్రేట్ చెయ్యలేకపోతే కారణం తెలుసుకుని, ఎందుకంటే స్వామి ఒకసారి హేమలత మేడం గారు స్వామి వచ్చినప్పుడు స్వామి మనకు 96% రిజల్ట్ వచ్చింది అని చెప్పారన్నమాట. అప్పుడు స్వామి ఇంకా అంటే 96 మంది సంతోషంగా ఉన్నారు, ఇంకా 4 బాధగా ఉన్నారు. అప్పుడు ఇది ఎట్లా ఆనందించదగ్గ విషయం అవుతుందన్నారు. అంటే ప్రతి వాళ్ళు కూడాను ప్రతి వాళ్ళు క్లాసులో పాఠాలు విని మంచి మార్కులు తెచ్చుకోవడం. అందుకని క్లాస్లో వినడం లేదు అంటే దానికి కారణం టీచర్ కనుక్కోవాల్సి ఉంటుంది. అనారోగ్యము, మరో కారణము, ఇంట్రెస్ట్ లేకపోవడము, ఏదో. కాబట్టి ఆ క్షణంలోనే వాళ్ళని అట్లా సరిచేస్తే తర్వాత ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పిల్లలు కొంచెం అందరూ ఒకలాగే ఉండరు, అందరూ ఒకలాగే ఉండరు కాబట్టి కొంచెం త్వరగా గ్రహించే వాళ్ళు ఉంటారు, మరికొందరేమో చాలా నిదానంగా గ్రహించే వాళ్ళు ఉంటారు. స్వామి కలిసిమెలిసి పెరుగుదామంటారు. అందుకు మేము ఒక ఆలోచన చేసేదేమంటే బాగా చదివే పిల్లలు క్లాస్లో ప్రతి వాళ్ల దగ్గర కూర్చుని మనం చెప్పలేం. మన దగ్గర వచ్చిన వాళ్ల దగ్గర మన దగ్గర మేడం నాకు ఈ డౌట్ ఉంది అంటే మనం సందేహాలు తీర్చగలం. కొందరు దానికి రావడానికి కూడా భయపడే వాళ్ళు ఉంటారు, ఎందుకంటే విద్యార్థులు రకరకాలు. అందుకని ఆ కలిసిమెలిసి చదువుదాం, కలిసిమెలిసి తిరుగుదామన్నారు, కలిసిమెలిసి చదువుదామని. నేను బాగా చదవగలిగిన పిల్లను ఒకళ్ళొకళ్ళు విద్యార్థులైతే ఒకళ్ళొకళ్ళు భయం లేకుండా షేర్ చేసుకుని నాకు ఇది అర్థం కాలేదు, నాకు అది అర్థం కాలేదు అట్లా కలిపి చదివించడాలు కూడా ఉంటుంటాయి. ఇది ఎందుకంటే స్వామిని సంతోష పెట్టడం కోసం.
3: దీని నుంచి షేరింగ్ అండ్ కేరింగ్ యాటిట్యూడ్ అది వస్తుంది. సో విచ్ ఇస్ అగైన్ ఇంపార్టెంట్ ఇన్ ద ఫ్యూచర్ లైఫ్.
4: తర్వాత క్రమశిక్షణ అన్నది స్వామి మన కాలేజీలో లోపల ప్రవేశించగానే ఒక బోర్డు ఉంటుంది స్వామి ఫోటోతో పాటు ఒకటి. అందులో ఈ కాలేజీలో మాధ్యమం ఏమంటే క్రమశిక్షణ. కాబట్టి ప్రతి విషయంలో కూడాను ఎందుకంటే క్రమశిక్షణ ఉంటే విద్యార్థిగా కానీ రేపు పొద్దున్న తల్లిగా కానీ లేక ఇంకో కంపెనీలో ఉద్యోగస్తురాలిగా కానీ ఆ క్రమశిక్షణ వల్లే వాళ్ళు సరి అయిన జీవితాన్ని సంతోషంగా సుఖంగా జీవితాన్ని గడపగలరు. ఎప్పుడైతే ఆ క్రమశిక్షణ కొంచెం తేడా వస్తే మనసంతా కల్లోలం అయిపోతుంది. అందుకే స్వామి ఎప్పుడూ చెప్పేవాళ్లు కదా, సద్గుణంబులు సద్బుద్ధి సత్య నిరతి భక్తి క్రమశిక్షణ కర్తవ్య పాలనంబు నేర్పునదే విద్య నేర్వవలయం. అందుకు ఆ క్రమశిక్షణలో భాగంగా ఓసారి పిల్లల కుర్చీలు లాగేస్తున్నారు, ముందుకు లాగేస్తున్నారు, ఆ కిర్ కిర్ కిర్ కిర్ శబ్దాలు వస్తున్నాయి, చాలా వినడానికి చిరాకుగా ఉంది. ఒక్కసారిగా ఎత్తి పెట్టలేరా అన్నాను. కానీ ఆ చిన్న విషయము తర్వాత ఒక విద్యార్థి ప్రభావితురాలై తర్వాత వచ్చి, మేడం నేను జన్మలో మర్చిపోను మేడం, పని చేసేటప్పుడు శ్రద్ధగా పని చెయ్యాలి అన్నది నేర్చుకున్నాను అని చెప్పిందన్నమాట.
3: గీత ప్రఫుల్ల, ఒక్కొక్కసారి నేను అనుకుంటాను స్వామి మన బిల్డింగ్ ని రౌండ్ బిల్డింగ్ చేస్తున్నారు.
4: కరెక్ట్.
3: చూడండి, ఏ బాయ్స్ ప్రశాంతి నగర్ క్యాంపస్ లేదు, అట్లాగా వైట్ ఫీల్డ్ క్యాంపస్ లేదు, ముద్దనల్లి క్యాంపస్ లేదు, మన అనంతపూర్ కాలేజ్ ఆడపిల్లల కాలేజ్ మాత్రం రౌండ్ బిల్డింగ్. సో ఇది ఎందుకు అనేసి నేను చాలా సార్లు ఆలోచిస్తాను. ప్రతిరోజు కాలేజ్ ఎంటర్ అయితేనే స్వామి మమ్మల్ని అందరినీ ఎంత సంరక్షణగా పెట్టుకున్నారు, ర్యాపింగ్ హాస్ ఇన్ హిజ్ లవ్ అండ్ ఎంప్రెస్ అనేది ఫస్ట్ అనిపిస్తుంది. ఆడపిల్లలు అందరినీ అంత ప్రేమతో అంత అనురాగంతో పెట్టుకున్నారు. ఇంకో పాయింట్ ఏమనిపిస్తుందంటే, మనం వాల్యూస్ గురించి డిస్కస్ చేస్తున్నాం, సో పిల్లలకి అన్ని రకాల వాల్యూస్ రావాలా, రైట్? దాంట్లో ఇంత ఇంతకే అనుకున్నాం, వాళ్ళకి డిసిప్లిన్ ఉండాలా, డివోషన్ ఉండాలా, భక్తిభావం ఉండాలా, మోడెస్టీ ఉండాలని నేను రిపీట్ చేస్తాను. బట్ దీస్ ఆర్ ద థింగ్స్ స్వామి స్ట్రెస్డ్ ఆన్. పైగా కరేజ్ ఉండాలా, బోల్డ్నెస్ ఉండాలా, సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎట్లా మాట్లాడాలా, ఎట్లా సిచ్యువేషన్ ని సాల్వ్ చేయాలా, దాన్ని మళ్లీ ప్రాబ్లం గా చేయకుండా సొల్యూషన్ కరెక్ట్ దారిలో ఎట్లా తీసుకోవాలా, ఇవన్నీ స్వామి ఆడపిల్లలకి కంప్లీట్ క్యారెక్టర్ రౌండ్ అప్ నాలెడ్జ్ ఉండాలా, ఆల్ రౌండ్ ఇది ఉండాలా అనేసి ఎప్పుడు అనిపిస్తుంది. ఈ రౌండ్ బిల్డింగ్ పెట్టిన దానికోసం అని.
2: ఒక అమ్మాయి ఫస్ట్ ఇయర్ బెంగాలీ గర్ల్ శాంతిని దేవ్, షీ కేమ్, షీ జాయిన్డ్, హాలిడేస్ అయిపోతానే అడుగుతాం మనం సెమిస్టర్ హాలిడేస్ నా ఏం చేసినారు హాలిడేస్ లో అంతా. ఫస్ట్ వన్ అవర్ నేను అందరినీ అడుగుతాను హాలిడేస్ లో ఏం చేసినారు, సో దట్ వాళ్ళని కొంచెం
4: పిల్లలు.
2: సో ఈ అమ్మాయి చెప్పింది, మేడం ఐ ఎయిట్ ఫిష్, ఐ ఎయిట్ ఫిష్, ఐ ఎయిట్ ఫిష్. ఎందుకు అంటే నేను ఇక్కడ ఉన్న సెమిస్టర్ది తిన్నాను, హాలిడేస్ తిన్నాను, మళ్లీ ఉండబోయే సెమిస్టర్ది కూడా తిన్నాను. ఓకే, దాని గురించి డిస్కషన్ ఏం పెద్ద చేయలేదు. అలాంటి అమ్మాయి త్రూ ద టీచింగ్స్ ఆఫ్ స్వామి, పిల్లలు, పియర్ గ్రూప్, మనం క్లాస్ లో చెప్పే వాల్యూస్ అవి విని ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి షీ బికేమ్ వెజిటేరియన్. నన్ ఆఫ్ అస్ టోల్డ్ హర్ టు లీవ్ ద హ్యాబిట్స్. దట్ ఈస్ వాట్ అందరం ఇక్కడ నేర్చుకునేది, వచ్చే ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, వెదర్ యు విల్ ఆర్ యు ఆర్ నాట్, మనలో ఏదో మార్పు జరుగుతుంది ఫైనల్ గా. అలాంటిది స్వామి సిస్టమ్. టీచర్స్ లో కూడా అందరిలోనూ నేనెంతో మారిపోయినాను, ట్రాన్స్ఫర్మేషన్ నా నుంచే స్టార్ట్, నాకు తెలుస్తుంది కాబట్టి నేను పిల్లలకు చెప్పగలుగుతాను. సీ దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్, దిస్ ఈజ్ హౌ ఐ యూస్ టు బి. అన్ని మనము ప్రతిదీ మన ఎక్స్పీరియన్స్ తో నేర్చుకోలేం. మన ఎక్స్పీరియన్స్ నేర్చుకోవాలంటే జీవితం చాలదు. కొన్ని కొన్ని పెద్దవాళ్ళు చెప్పినవి వేరే వాళ్ళే. అమ్మ చెప్తుంది కాలే గిన్నె ముట్టుకోవద్దు, చేయి కాలుతుంది, లేదు చూస్తా అంటే నీ చేయి కూడా కాలుతుంది. సో వీ హ్యావ్ టు లిసన్ కొన్ని. సో అట్లా టీచర్స్, కొలీగ్స్, సీనియర్స్ కొలీగ్స్ వాళ్ళందరి దగ్గర విన్నవే అగైన్ వీ విల్ షేర్. పిల్లలకు కూడా చాలా ఉంటాయి, వాళ్ళు ప్రేయర్ టాక్స్ లో ఇస్తారు, అవి ఇస్తారు. ఓన్లీ థింగ్ సమ్ టైమ్స్ దే విల్ ఫర్గెట్, సమ్ టైమ్స్ దే మే నాట్ రిలేట్. మనం చెప్పి చూడు దీనివల్ల ఇది రిజల్ట్ ఉంటుంది, ఇట్లా మాట్లాడడం ఒకటే కాదు, దీన్ని మనం ప్రాక్టీస్ కూడా చేస్తే బాగుంటుంది. సో మేడం అనేది 24 అవర్స్ వీ విల్ నాట్ టీచ్ ఓన్లీ ద వాల్యూస్, వాళ్ళతో సరదాగానే ఉంటాము, అట్ ద సేమ్ టైం ఎప్పుడు అవసరం కాంటెక్స్చువల్ గా వాట్ స్వామి వాంట్స్, వాట్ స్వామి ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్ అనేది చెప్పడం జరుగుతుంది.
1: గీతాబాల్ గారు, మీరు ప్రఫుల్ల గారు స్వామి కాలేజీలోనే చదువుకున్నారు, మీరు పూర్వ విద్యార్థులు కూడా, మీరు 2 సంవత్సరాలు, మీరు దాదాపు 10 సంవత్సరాలు అమ్మ,
2: అన్ని
1: పిహెచ్డి దాకా
4: 5, 2, 7, 3, 10 సంవత్సరాలు.
1: మరి మీరు చదువుకున్న విద్యా సంస్థలోనే మీరు ఇప్పుడు లెక్చరర్స్ గా పనిచేస్తున్నారు ఇద్దరు. ఆ ట్రాన్సిషన్ ఎలా జరిగింది, మీరు నేర్చుకున్నవి ఇప్పుడు అంటే మీరు చదువుకున్నప్పుడు ఉన్న జనరేషన్ కి ఇప్పుడు వచ్చే జనరేషన్ స్టూడెంట్స్ కి మధ్యలో ఏమైనా తేడా మీకు అబ్జర్వ్ చేశారా? ఉంటే అది ఎటువంటిది, అంటే పాజిటివ్ గా పాజిటివ్ సైడ్ లోనే ఉందని మనం ఆశిద్దాము, దాని గురించి ఏమైనా చెప్తారా?
2: స్వామి ఏం చెప్పేవాళ్ళు, టీచర్ ఇస్ అ ట్యాంక్, వచ్చే వాటర్ నాలెడ్జ్ అదేని కదా. మాకు చెప్పిన టీచర్స్ అంతా చాలా డెడికేటెడ్, దే ఆర్ డైరెక్ట్లీ మౌల్డెడ్ బై స్వామి. వాళ్ళు మౌల్డ్ చేయబడి వాళ్ళ దగ్గర మేము నేర్చుకున్నాం. సో అది కొంచెం లిక్విడేట్ అయింది మా దగ్గరకు వచ్చేసరికి, ఎందుకంటే మేము డైరెక్ట్ గా స్వామి దగ్గర నుంచి కాదు, మేము మళ్ళీ జనరేషన్ కు చెప్తున్నాము అంటే. సో ద సేమ్ ఇంటెన్సిటీస్ ల్యాకింగ్, కానీ ఆ బుక్కులు చదవడం వల్ల అయితేనే, మళ్లీ మళ్లీ వీళ్ల నుంచి వినడం వల్ల అయితేనేమి పిల్లలకు. మేము చదువుకున్నప్పుడు సిచ్యువేషన్ ఇస్ టోటలీ డిఫరెంట్ అండి, టోటలీ డిఫరెంట్. అప్పుడు డే స్టూడెంట్స్ ఉండేవాళ్ళు, అసలు వాళ్ళు ఉండేవాళ్ళు, ఎవరు కూడా ఇంత ఓరియంటేషన్ ఉండేది కాదు.
0: అచ్చంగా డివోటీస్
2: అనేది ఏమీ లేదు, చెప్తున్నా కదా మా బ్యాక్గ్రౌండ్. కానీ అందరం చదువుకున్నాం అక్కడ, చదువుకోవడం సత్యసాయి కాలేజీలో సీట్ వస్తే ఒక అదృష్టం, అక్కడ చదువుకుంటే ఒక అక్కడ మంచి డిసిప్లిన్ ఉంటుంది. స్వామి
0: కేవలం
2: చాలా మంది
0: కాలేజీలో,
2: ఆ కాలంలో కూడా స్వామి గురించి పెద్దగా తెలియకుండా మా అమ్మాయి సెక్యూర్డ్ గా ఉంటుంది ఆ కాలేజీలో చదివితే అని పంపించిన పేరెంట్స్ నాకు తెలుసు. అనంతపూర్లోనే ఉమెన్స్ కాలేజ్ ఉండగా వేరే కాలేజీలకు ఎందుకు పంపించాలా అని కూడా చదివించినారు. కానీ అందరం కూడా ఇప్పుడు ఈ రోజు 68 నుంచి వచ్చినారు, చాలా మంది సీనియర్ టీచర్స్ నుంచి నేర్చుకున్న వాల్యూస్ గురించే మాట్లాడతారు. ఈ రోజు హేమాని ఒక అమ్మాయి కనిపించింది, 16 ఇయర్స్ బ్యాక్ షీ వాజ్ మై స్టూడెంట్. టుడే ఐఎమ్ టీచర్ బికాస్ ఆఫ్ యూ, యూ ఇన్స్పైర్డ్. నాకు ఆశ్చర్యం, నేను నిన్ను కూడా ఇన్స్పైర్ అంటే నేను కూడా ఇన్స్పైర్ చేయగలనా? నేను స్టిల్ ఐఎమ్ ఇన్ ద ప్రాసెస్ ఇన్స్పైర్డ్ బై అదర్స్. ఆ అమ్మాయి చెప్తాను, లేదు మేడం ఆ రోజు ఆ క్లాస్ లో అసలు వదలట్లేదు, నేను వెళ్ళాలి, ప్రఫుల్ల మేడం అక్కడ వెయిట్ చేస్తున్నా అంటే, మేడం వెయిట్ వెయిట్ వెయిట్ అమౌంట్ టెల్, మళ్ళీ మీరు నాకు కనిపించారు. సో ఒక రెండు మూడు ఇన్సిడెంట్స్ 16 ఏళ్ల క్రితం క్లాస్ లో జరిగినవి చెప్పినా అమ్మాయి మతికి పెట్టుకుంది. సో దిస్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద టీచర్స్ హూ ఆర్ ట్రైన్డ్ బై స్వామి. వాళ్ళ నుంచి ట్రైన్ నుంచి ఏదో కొంచెం మేము తెలుసుకున్నాం కాబట్టి మేము
3: ఈ విషయంలో మా చెప్తాను. ఏమంటే ఆ ముందు 70s నుంచి అప్పుడు స్వామి చాలా సార్లు వచ్చేవాళ్ళు కాలేజీకి. సో మచ్ సో నేను జాయిన్ అయిన సంవత్సరం 72లో జూలై మంత్ అంటే 8th జూలై రౌండ్ అబౌట్ స్వామి 5 రోజులు ఉన్నారు, 5 రోజులు. అండ్ కాలేజ్ జరుగుతూ ఉంటుంది, స్వామి ఉంటారు, స్వామి టీచర్స్ తో పలుకుతారు, గెస్ట్స్ తో పలుకుతారు, స్టూడెంట్స్ తో పలుకుతారు, మార్నింగ్ ఈవినింగ్ భజన్స్ ఉంటాయి అవన్నీ. వన్ సిట్యుయేషన్ ఏమంటే కాలేజ్ డే సెలబ్రేషన్స్ ఉండేది. సో స్వామి విల్ పర్సనలీ గో టు ది ఆడిటోరియం, అక్కడ అంతా సర్క్యా పెట్టినారా లేదా, టేబుల్ పైన టేబుల్ క్లాత్ నీట్ గా స్ట్రేట్ గా వేసినారా లేదా, మైక్ సరిగ్గా పెట్టినారా, పాట్స్ సరిగ్గా ఉన్నాయా లేదా, డెకరేషన్ ఎట్లా ఉంది, ఇవన్నీ స్వామి సొంతంగా పోయి సూపర్వైజ్ చేసేవాడు. సో మేము టీచర్స్ ఏం లెసన్స్ నేర్చుకున్నాము, ఏదన్నా పని చేసినప్పుడు మనం పిల్లలకు చెప్పేస్తాము వెళ్ళండి చేయండి అట్లా అని, బట్ ఇట్ షుడ్ బి అవర్ రెస్పాన్సిబిలిటీ టు గో అండ్ సూపర్వైజ్. అది స్వామి నేర్పించింది. అదొకటే కాదు, ఇంకొక విషయం, పూర్ణచంద్ర ఆడిటోరియంలో ఒకసారి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతా ఉంది మన యాన్యువల్ స్పోర్ట్స్ డే తర్వాత. సో ఇంతాక చెప్తున్నాను కదా, సైమని మేడం ఫిజికల్ డైరెక్టర్, షీ అండ్ ఐ వాజ్ గివెన్ ద డ్యూటీ టు అసిస్ట్ టు అరేంజ్ ద ప్రైసెస్. సో ఇది పూర్ణచంద్ర ఆడిటోరియంలో ఈ ప్రైసెస్ అంతా, రైట్ సైడ్ గర్ల్స్ ప్రైసెస్, లెఫ్ట్ సైడ్ బాయ్స్ ప్రైసెస్. సో ఆ రోజుల్లో స్వామి హ్యాడ్ స్టార్టెడ్ స్టేయింగ్ ఇన్ ద పూర్ణచంద్ర ఆడిటోరియం. మేము మార్నింగ్ 5:30-6 అట్లా వెళ్ళి అంతా పెట్టేసి, అంత చక్కగా నీట్ గా అంతా బాగుందా అనేసి పెడుతున్నాం. సడన్ గా కర్టెన్ ఓపెన్ అయినట్టు అనిపించింది, వెనక్కి తిరిగి చూస్తే స్వామి. ఇట్ వాజ్ హార్డ్లీ 7 o'clock. ఆశ్చర్యం అయిపోయింది మాకు, ఒక సంతోషము ఒక ఆశ్చర్యము, స్వామి ఇక్కడ స్టేజ్ పైన వచ్చేస్తున్నారు అనేసి. సరే ఆ సంతోషంతో స్వామి నమస్కారం చేసుకుని స్వామి తిరిగి ఆ ప్రైజెస్ పెట్టింది అయితే అంతా చూస్తున్నారు పైన నుంచి కింద వరకు. చూసేసి ఒక ప్రైజ్ తీసుకుని స్వామి ఎంత బ్యూటిఫుల్ గా, ఎంత సాఫ్ట్ గా, ఎంత జెంటల్ గా, ఈ కప్పు ఇక్కడ పెడితే బాగుంటుంది కదా అనేసి అన్నారు. అంటే దట్ ఎస్థెటిక్ సెన్స్ దట్ ప్రొపోర్షనాలిటీ సెన్స్, దట్ అరేంజ్మెంట్ సెన్స్, అది నువ్వు పోనీ స్వామి డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా, ఈ కప్ తీసేసి ఇక్కడ పెట్టండి బాగుంటుంది. కాదు, ఇది ఇక్కడ పెడితే బాగుంటుంది కదా అనేసి అంత బ్యూటిఫుల్ గా, అంటే ఇన్ని విషయాల్లో ఎన్ని మాటలో మనం ఎన్ని నేర్చుకోవచ్చు అనేసి ఒకరికి చెప్పేటప్పుడు ఎట్లా చెప్పాలా ఒకరికి, అంటే ఇంప్రెషన్
2: మధ్యలై దేవతలు వరాలు ఇస్తారని స్వామి ఎప్పుడు చెప్తా ఉంటారు డిస్కోర్స్.
3: అండ్ అగైన్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పర్సనల్ సూపర్విషన్, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ యూనివర్సిటీ చేస్తాను, టీచర్స్ అరేంజ్ చేస్తా ఉన్నారు, స్టూడెంట్స్ హెల్ప్ చేస్తాను, బట్ స్వామి బీయింగ్ ద ఫౌండర్ ఛాన్సలర్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్, హీ కమింగ్ డౌన్ టు దిస్ లెవెల్ అండ్ సూపర్వైజింగ్ థింగ్స్, దట్స్ అ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. ఐ థింక్ మన టీచర్స్ అందరికీ, ఐ థింక్ వీ హ్యావ్ only taken
2: it. That's what we need to learn and we need to pass on. So seniors who trained Swami Chetul dwara train aina vallu inka still they are existing and they are teaching, they are helping. Vaal degurunchi mem telusukuneki vaallani observe chesi nerchukunevi unnai. So that we are, it's a continuous process. Jayama madam nunchi Sharda vallu so okal tarvata okallu four generations aipoyindi.
3: తర్వాత ఇంకొక అడ్వాంటేజ్ ఏమంటే స్వామి ఆ రోజు చాలా వచ్చేవాళ్ళు కాబట్టి ఇంటరాక్షన్స్ ఎక్కువ ఉండేది, పర్సనల్ ఇంటరాక్షన్, ఒక చూపు, ఒక నవ్వు, దట్ ఇట్ సెల్ఫ్ ఫిల్స్ ద హార్ట్ ఆఫ్ అ పర్సన్. సో డిస్కోర్సెస్ ఇచ్చేవాళ్ళు. ఒకసారి జస్ట్ ఎగ్జామ్ ముందు వచ్చినారు, సో ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యక ముందు ఆ రోజుల్లో మేము ఎస్వి యూనివర్సిటీ కింద ఉండేవాళ్ళు. సో స్వామి ఎగ్జామ్ ముందు వచ్చినారు అండ్ హీ సెట్ ఆడిటోరియం అరేంజ్ చేయండి డిస్కోర్స్. సో అందరూ స్టూడెంట్స్ టీచర్స్ అందరూ వెళ్ళాం. ఆ డిస్కోర్స్ లో స్వామి కంప్లీట్ గా ఎగ్జామినేషన్ గురించి మాట్లాడారు. స్టూడెంట్స్ ని అడిగినారు, మీరు ఎగ్జామ్ లో రాస్తారా చదువుతారా? సో స్టూడెంట్స్ అందరూ, స్వామి మేము రాస్తాం, అందుకని మీరు ఊరికి చదువుకూడదు, రాసి చదువుకోవాలా.
2: ఇది సేమ్ ఫర్ బృందావన్ బాయ్స్ కి ఇంటర్వ్యూ కూడా, వీడియో కూడా ఉంది మనకు, స్వామి చెప్తున్నారు కోఆర్డినేషన్ ఉండాలి,
3: రాసి చదువుకోవాలి. నెక్స్ట్ థింగ్ ఏమంటే హీ డైరెక్ట్ ఎస్వి యూనివర్సిటీ కింద ఉండేవాళ్ళు. సో స్వామి ఎగ్జామ్ ముందు వచ్చినారు అండ్ హీ సెట్ ఆడిటోరియం అరేంజ్ చేయండి డిస్కోర్స్. సో అందరూ

0: వాళ్ళ రైటింగ్ బాగుందా లేదా అని చూసుకోవాలా, ఈ బాధ్యత అంతా టీచర్స్ ది. సో అంటే అట్లా చిన్న చిన్న చిట్కాలు ఎన్నో స్వామి మనకి ఇస్తున్నారు. అండ్ ఐ ఫీల్ సో గ్రేట్ఫుల్ టు రేడియో సాయి దట్ ఇట్ హాజ్ డాక్యుమెంటెడ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ డూయింగ్ సచ్ అ గ్రేట్ జాబ్ ఆఫ్ డిసిమినేటింగ్ ఆల్ దిస్ ద డిస్కోర్సెస్, వండర్ఫుల్ డిస్కోర్సెస్ ఆఫ్ స్వామి.
1: ద్వారకారాణి మేడం చెప్పినట్టు రాయడం చాలా ప్రధానం పిల్లలకు. మా టీచర్లు రన్నింగ్ నోట్స్ రాసుకోమనేవాళ్ళు. ఇప్పట్లాగా జిరాక్సులు లేవు ఆ రోజుల్లో, కాబట్టి మేము చచ్చినట్టు రాసుకోవాల్సింది. అదే అది నాకు విద్యార్థిగా ఒక మంచి అభ్యాసం అని
2: చెప్తారు కదా, 10 సార్లు చదివే కన్నా 1 సారి రాయడంలో పర్ఫెక్షన్ వస్తుంది అని.
1: అందుకే ఈ రోజుకు కూడా నేను నోట్సులు ఇవ్వను, వాళ్ళు క్లాస్ లో నేనేం చెప్తున్నానో అప్పుడు రాసుకోవాల్సింది అనమాట. ఎందుకంటే స్వామి చెప్పారు, ఇప్పుడు మేడం కూడా చెప్పారు కదా, పరీక్షల్లో రాయాలంటే ఆ జిరాక్స్ మిషన్ వచ్చి రాయట్లేదు. ఇదే మాటే చెప్తాను నేను, జిరాక్స్ మిషన్ రాయదు. తర్వాత మీరు అక్కడ యుద్ధకాలే శస్త్రాభ్యాస అని మీరు ఆ క్షణంలో చదువుకుంటే రాదు, కాబట్టి మీరు రాసుకుంటే మీకు వస్తుంది. ఇదే మాటే చెప్తుంటానన్నమాట. తర్వాత నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు కొంచెం వాదనలు ఎక్కువ చేసేదాన్ని. అది క్రమంగా అది స్వామి దగ్గర కాలేజీలో ఉండడం వల్ల క్రమ పరిణామంలో కొంచెం చొరవ ఎక్కువగా చూపేదాన్ని. క్రమక్రమంగా స్వామి బోధనల వల్ల నాలో ఆ ఎక్కువ చొరవ తీసుకోవడం, దాన్ని ఇంగ్లీష్ వాళ్ళు అగ్రెసివ్ అంటారేమో తెలియదు, అటువంటిది వాదించడం అన్నది నాకు పోయింది. ఇప్పుడు పిల్లలకు కూడాను ఒకటే మాట, ఎందుకంటే స్వామి చెప్పారు, స్వామి విషయమై స్వామి గురించి మీరు ఎవరితో వాదించొద్దండి అని. స్వామి గురించి ఒక్కటే కాకుండా ఏ విషయమే వాదించకపోతే మనశ్శాంతి ఉంటుంది
0: అనిపించింది.
2: ఇక్కడ స్వామి చెప్పే పాయింట్ మనం ఒకటి గుర్తు చేసుకోవాలి, యూ కెనాట్ ఒబ్లైజ్ ఎవ్రీబడి బట్ ఆల్వేస్ యూ కెన్ స్పీక్ ఒబ్లైజింగ్లీ. అదే మనకు తెలుగులో మాటలకు మగ్నులై దేవతలు వరాలు ఇస్తారు. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు రాక్షసులు అని తెలుసు, వాళ్ళు తపస్సు చేస్తే వినాశనానికే వాళ్ళు వరాలు అడుగుతున్నారని తెలుసు. మళ్ళీ దేవుడు ఎందుకు ఇస్తున్నాడు? ఇంద్రుడు చంద్రుడు అంటే దేవుడే పడిపోతాడు, నువ్వు నేను ఎంత సో మంచిగా మాట్లాడు, తీయగా మాట్లాడు, నీకు కావాల్సిన ఇంగ్లీష్ వాళ్ళు మనకు నేర్పించిన బ్యూటిఫుల్ వర్డ్స్ అవే, ప్లీజ్ సారీ థ్యాంక్ యూ, అంతే కదా. సో అదే స్వామి మనకు చెప్తున్నారు మంచిగా మాట్లాడమని, ఒబ్లైజింగ్ గా నీకు కావాల్సిన పని నువ్వు చేయించుకో కానీ మంచిగా మాట్లాడు. మాట్లాడడం వల్ల అమ్మో ఎట్లా హౌ యు ఆర్ డెలివరింగ్ అనేది కూడా మ్యాటర్స్.
0: అట్ ద సేమ్ టైం స్వామి క్యాజువల్ ఫేసెస్
1: పెట్టండి,
0: స్మైలింగ్ ఫేసెస్ పెట్టండి, దాంతో ఎంతో
3: చక్. మీ టీచర్స్ గురించి చాలా గొప్పగా చెప్పారమ్మా ప్రఫుల్ల గారు, గీతా బాల గారు. ఒక మంచి టీచర్ చాలా బాగా చెప్పగలిగితే ఒక గొప్ప టీచర్ చాలా బాగా చేసి చూపిస్తారట. మరి మీకు ఉన్న రోల్ మోడల్స్ మీ టీచర్స్ అందరూ అలా వాళ్ల లైఫ్ లో స్వామి చెప్పినవన్నీ ప్రాక్టీస్ చేసి మీకు చూపించారు కాబట్టి మీరు నేర్చుకుని మీ విద్యార్థులకి చూపిస్తున్నామని వారికి మీ ఆ క్రెడిట్ అంతా వారికి ఆ తర్వాత స్వామికి ఇచ్చారు. మరి ఇప్పుడు గీతాబాల్ గారు ఒక చిన్న ఇన్సిడెంట్ షేర్ చేసుకున్నారు, అలాగే ప్రఫుల్ల గారును ద్వారకారాణి గారు కూడా వారి పూర్వ విద్యార్థులు వారి దగ్గరికి వచ్చి మన స్వామి సంస్థలో నేర్చుకున్న విద్యా సంస్థలో నేర్చుకున్న విలువలు జీవితంలో వారికి ఎలా ఉపయోగపడ్డాయి, వారికే కాకుండా వారి పరిసరాలకు కూడా వారి చుట్టుపక్కల ఉన్న వారికి కూడా ఎలా అవి ప్రభావితం చేశాయి అనే ఇన్సిడెంట్స్ మీతో మీ పూర్వ విద్యార్థులు షేర్ చేసుకున్నవి ఏమైనా ఉంటే మన శ్రోతలు కూడా విని సంతోషిస్తారు.
1: ఒక అమ్మాయి మన డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంబీఏ చేరడానికి వెళ్ళిందని, ఎంబీఏలో సాధారణంగా మనకిక్కడ స్వామి చెప్పినటువంటి విషయాలు ఎన్నో పనికొస్తాయి. మేనేజ్మెంట్ అంటేనే స్వామి మనకు ట్రైనింగ్ ఇస్తున్నదంతా మేనేజ్మెంట్, మ్యాన్ మేనేజ్మెంట్. ఇక్కడున్న విలువలతో తర్వాత మన పాఠాలు, మన తరగతిలో చెప్పినటువంటి పాఠాలు, తర్వాత ఆ అమ్మాయి సంస్కృతం స్టూడెంట్ కావడం వల్ల సంస్కృతం శ్లోకాల గురించి అవన్నీ కూడాను తనకు ఆ విలువలు, స్వామి చెప్పినటువంటి విలువలు, క్లాసులో తను నేర్చుకున్నటువంటివి అవన్నీ కూడా చాలా ఎంబీఏ క్లాసుల్లో చాలా చాలా ఉపయోగపడ్డాయని, ఇటువంటి వాతావరణంలో చదవడం తన అదృష్టమని ఒక అమ్మాయి ఒకసారి చెప్పింది, నాకు చాలా సంతోషం అనిపించింది.
2: ఒకసారి ఇక్కడ

0: మేడం, ఒకటి గుర్తొచ్చింది. ఒక అమ్మాయి ఉండింది, క్లాస్ జరుగుతా ఉంది, ఎకనామిక్స్ మేజర్ క్లాస్. వాళ్ళు చిట్స్ ఏదో పాస్ చేసుకున్నారు. ఫైనల్ గా తీసుకుని చూసాం, బోరింగ్ ఎకనామిక్స్ క్లాస్, ఇంకా ఎంతమంది టైం, దట్ వాజ్ ద థింగ్. సో ఖచ్చితంగా ఎప్పుడైనా మనకు డోసు నిద్ర రావచ్చు, ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, ఏదైనా ఉండొచ్చు. మనం వాళ్ళ మీద రియాక్ట్ అయ్యి బయటికి పంపించడం వల్ల వీఆర్ నాట్ గోయింగ్ టు గెట్, ప్లస్ వాళ్ళకి ఒక నెగిటివిటీ వస్తుంది. సో అక్కడికి చెప్పడం ఆపేసి వాళ్ళతో పాటు ఏదో స్వామి ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుని క్లాస్ కంటిన్యూ అయిపోయింది. ఒక 1 వీక్ వదిలేసి తర్వాత ఒక రోజు కూర్చోబెట్టుకున్నాం. తప్పదు, నీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు మేజర్ తీసుకోమని నోబడీ ఫోర్స్డ్ యూ. ఎందుకు నువ్వు మేజర్ తీసుకున్నావు? తీసుకున్నావా ఇంకా తప్పదు, నీకు డిగ్రీ అంటూ రావాలి కాబట్టి చదువుకోవాలా అని స్వామి టీచింగ్స్ అవి ఇవి చెప్పేసరికి ఫైనల్ గా తను పీజీ ఎకనామిక్స్ చేసి టీచర్ గా ఎకనామిక్స్ టీచ్ చేస్తూ బెంగళూరులో ఉంది. ఎప్పుడు చెప్తుంది మేడం, బోరింగ్ క్లాస్ బికేమ్ మై లైఫ్ అని. మేడం అన్నట్లు అందరూ ఒక్కలాగా ఉండరు కదా, ప్లస్ ఒకే మూడ్స్ లో కూడా ఉండరు. మనం వీ హ్యావ్ టు వాళ్ళ మూడ్స్ కి వాళ్ళ ఇంట్రెస్ట్ కి, క్లాస్ పోయిందనుకున్నా మళ్ళీ రికవర్ చేసుకోవాలి. ఆ టైంలో వాళ్ళకి తగ్గినట్టు మనం చేస్తేనే మనం ముందు పోగలం.
1: ఈ తరంలో ఒక్కొక్కళ్ళు పిల్లలు ఉండడం వల్ల వాళ్ళకి ముద్దు ఎక్కువ,
2: కాన్సన్ట్రేషన్
1: కూడా టీచర్ల నుండి
0: అటెన్షన్ కావాలి. వాళ్ళకి పేరెంట్స్ దగ్గర ఎట్లాంటి అటెన్షన్ ఉందో అదే అటెన్షన్ దే విల్ ఎక్స్పెక్ట్ హియర్.
2: ఇంకొకసారి ఏమవుతుందంటేనండి, ఇద్దరు పేరెంట్స్ వర్క్ చేస్తూ ఉండడం వల్ల
0: వాళ్ళకి అటెన్షన్ ఇవ్వక
2: అటెన్షన్ తక్కువ అవుతుంది. అదంతా వాళ్ళ టీచర్స్ ద్వారా పొందాలనే అనుకుంటున్నాను.
0: అసలు ఒక అమ్మాయి చెప్పింది, నేను 5 సెమిస్టర్స్ లో ఒక్క పేరెంట్స్ మీటింగ్ కూడా మా పేరెంట్స్ మిస్ కాలేదు మేడం. అది ఒక ప్లస్ పాయింట్. అంటే ఎంత హౌ ఇంపార్టెంట్, మీరు చూస్తే నన్ను ఏం పట్టించుకోరు అనే ఉద్దేశం అట్లా ఉంటుంది.
3: నేను ఒక ఇన్సిడెంట్ స్వామితో జరిగింది షేర్ చేస్తాను స్టూడెంట్స్ తో పాటు. ఏమంటే, ఒకసారి స్వామి వచ్చినప్పుడు మా కామన్ రూమ్ అనేది ఒకటి ఉంటుంది కాలేజ్ లో. సో స్వామి అక్కడ ఇంపార్టెంట్ గెస్ట్స్ వాళ్ళందరితో మాట్లాడతారు. సో ఒకసారి స్వామి టీచర్స్ అందరినీ పిలిచినారు స్వామి మాట్లాడతారనేసి. సో ఆ ఓవల్ టేబుల్ ఒకటి ఉంటుంది. సో దాని సోఫాలో కూర్చొని స్వామి ఆ టేబుల్ చుట్టూరు అందరూ టీచర్స్ దగ్గర కూర్చున్నాం. దిస్ ఇస్ అబౌట్ లైక్ సమ్వేర్ ఇన్ ద 80s. సో అప్పుడే మనకి కొన్ని స్టాఫ్ క్వార్టర్స్ ఒక 4 కట్టినారు. సో కొన్ని 3 క్వార్టర్స్ లో దాంట్లో ప్రిన్సిపల్ డాక్టర్ హిమలత ఉండేవాళ్ళు, వేరే ఫ్యామిలీ టీచర్స్, ఇంకో క్వార్టర్స్ లో 7-9 మెంబర్స్ టీచర్స్ అన్మ్యారీడ్ టీచర్స్ ఉండేవాళ్ళు. సో అందరూ ఉన్నాము ఈ కాంగ్రిగేషన్ లో. అండ్ దెన్ స్వామి అందరూ కూర్చున్నాక, ఏం సమాచారం చెప్పండి అనేసి ఇంకా మొదలు పెడతారు కాన్వర్సేషన్. అండ్ అందరూ ఎంత ఫ్రీగా ఉండేవాళ్ళు అంటే స్వామితో, కొంతమంది పర్సనల్ ప్రాబ్లం, కొంతమంది స్వామి దగ్గర పోయి చెవుల్లో మాత్రం స్వామికి మాత్రం తెలియాలా ఇంకెవరు తెలియకూడదు, కొంతమంది ఓపెన్ అట్లా అంతా హాస్టల్ వార్డెన్స్ వాళ్ళైతే హాస్టల్ ప్రాబ్లమ్స్ కాలేజ్ ప్రాబ్లమ్ అంతా చెప్పుకుంటా ఉంటే, దిస్ గ్రూప్ ఆఫ్ టీచర్స్ ఈ 4th quarters లో ఉండేవాళ్ళు. దాంట్లో ఒక టీచరు, స్వామి మా క్వార్టర్స్ కష్టంగా ఉంది స్వామి అనేసి దే రేసిస్ట్. స్వామి ఎంత, ఏమి ఏమి కష్టము స్వామి, మేము 9 మంది ఉన్నాము స్వామి, అందరికీ వంట చేయాలా స్వామి, తర్వాత హేదో సమ్ దేవర్ ఆల్ క్రిబ్బింగ్ అనమాట స్వామి, మాకి కష్టంగా ఉంది స్వామి, కష్టంగా ఉంది స్వామి. స్వామి అంతా ఎంతో పేషెన్స్ తో ఎంతో ప్రేమతో అందరిది ప్రాబ్లమ్స్ విన్నారు. విన్న తర్వాత ఒక పెద్ద ఘోషణ ఏమంటే, స్వామి అన్నారు ప్రేమ అభిమానం ఉంటే ఒక రూఫ్ కింద 100 పీపుల్ ను జీవించవచ్చు, అండ్ వన్ రూఫ్ ఈవెన్ 100 పీపుల్ కెన్ స్టే ఇఫ్ దేర్ ఇస్ లవ్ అండ్ అండర్స్టాండింగ్ అంత చెప్పి ఇంకా ప్రశాంతం అయిపోయింది మొత్తం స్టాఫ్ సభ. సో ఈ ఇన్సిడెంట్ స్టూడెంట్స్ తో నేను షేర్ చేస్తాను. సో దే ఆర్ సమ్ గర్ల్స్ హూ గెట్ బ్యాక్ అండ్ దెన్ టెల్ మీ హౌ దే హ్యావ్ దే లివ్ ఇన్ జాయింట్ ఫ్యామిలీస్. సో జాయింట్ ఫ్యామిలీస్ లో నాచురలీ ఉండాలన్నప్పుడు ఎంతో ఇంకా ఇట్లాంటి వాల్యూస్ దే బికమ్ మోర్ ప్రొడామినెంట్ అండ్ దే హ్యావ్ ఆల్వేస్ సెడ్ హౌ దిస్ వన్ లెసన్ of eating together, being together, living together, taking care of grandparents, grand uncles, little children in the house. Idanta with that one formula, madam. Love and understanding. Ee okka formula tho mem jeevitham haayiga jarpistunnam. Everyone in the house is happy with us. Endukante we use this shastram of love and understanding. So that's the beauty of our God.
2: Chala baa chepparandi swami cheppina instructions lo manam ye okkati teeskun follow aina jeevitham
0: happyga jarigina untundante nala maharaju adavula daggara unnappudu dhanalakshmi vachindanta nenu vellipothunnanu selavu pichanante pommannaranta so then ashtalakshmi lo meeta 7 mandi kuda followed. He said happily meeru velrandi ani last ku dhairyalakshmi vachindanta nenu veltanante mimmalni chusukone kada vallandarni bommannanu meeru velthe etla ante she stayed back one after the other andari ashtalakshmi lo chusu అట్లా స్వామి ఒక మెసేజ్ మనం ఫాలో అయితే మిగతావన్నీ ఆటోమేటిక్ గా మనం కంటిన్యూ చేస్తాం. ఏదైనా ఒక్కటి నేను పిల్లలకి చెప్తా, మీరు ఒకటి కూడా మంచిది నేర్చుకోదండి, మీలో ఉన్న ఒక్క బ్యాడ్ క్వాలిటీ వదిలేయండి, ఆటోమేటిక్ గా ఇట్ విల్ గివ్ స్పేస్ టు లెర్న్ సంథింగ్ న్యూ. మనలో ఇవి ఇట్లు పెట్టుకుని కొత్త నేర్చుకోవాలంటే ఎక్కడి నుంచి నేర్చుకుంటాం? నేనైతే అదే చేస్తానమ్మా, సో యూ ఆల్సో ప్రాక్టీస్ దట్. మనం అందరము ఎవరం దేవుళ్ళం కాదు, అందరిలో మైనస్లు ఉంటాయి, అట్లా అట్ ద సేమ్ టైం ప్లస్లు ఉంటాయి. ఏవి ఎక్కువ ఉన్నాయి, ఏవి తక్కువ ఉన్నాయి, లెట్ అస్ రైట్ డౌన్. ఏం మొహమాట మొదలు ఎవరితో షేర్ చేసినా ఒక్కటి మాత్రమే పెట్టుకో, అదొక్కటి నువ్వు గెట్టడే, ఆటోమేటిక్ గా ఆ స్పేస్ లో స్వామి మంచి బుద్ధులు ఇచ్చేస్తాడు.
2: చాలా బాగుందండి. ఇంకొక ప్రశ్న లెక్చరర్స్ అందరికి, గురువులందరికి, స్వామి ఎన్నోసార్లు మనతో చెప్పడం మనం విన్నామండి, ఆధ్యాత్మ విద్య విద్యానామ్ అని. అంటే మనం చదువుకునే ఈ చదువులు, సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా మనల్ని ఒక వేరే స్థాయికి తీసుకెళ్లడానికి కేవలం మెట్లు మాత్రమే కానీ ఇవి మార్గం కాదు, అక్కడికి వెళ్లడానికి ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ అంతే అని చెప్పడం విన్నాము. స్వామి అయితే మనకి కావలసిన జీవిత పాఠాలన్నింటినీ చాలా సులువుగా నేర్పించేస్తారు. చిన్న కథ అంటారు, అందులో జీవితం అంత గొప్ప సత్యం ఉంటుంది. మరి మీరు గురువులు కాబట్టి ఇటువంటి స్పిరిచువల్ కాన్సెప్ట్స్ ని, స్పిరిచువల్ ప్రిన్సిపల్స్ ని మీరు టీచ్ చేస్తున్న సబ్జెక్ట్స్ లో ఎలా అంతర్లీనంగా స్టూడెంట్స్ కి చెప్పే అవకాశం ఉంది? ఉందా? ఉంటే అది ఏ విధంగా చెప్పొచ్చు?
0: ఇందాక అన్నాం కదా, చిన్న చిన్న కథల ద్వారా సందర్భానుసారంగా చెప్పడమే అంతే. ఒక అమ్మాయికి ఇలా చెప్తేనే అర్థమవుతుంది, అది మళ్ళీ అందరికీ అప్లై చేయడానికి కూడా ఉండదు. సో డిపెండింగ్ అపాన్ ద సిచ్యుయేషన్ నీట్. స్వామి మనకు పుంఖాను పుంఖలుగా ఇచ్చినారు, సో దాంట్లో నుంచి ఏదో ఒకటి మనకు పనికి వస్తుంది.
2: ఏదో ఒకటి ఏ సబ్జెక్ట్ లో అయినా చేర్చి చెప్పచ్చు.
0: మా ఎకనామిక్స్ వాళ్ళు అయితే సీలింగ్ అండ్ డిజర్స్ తీసుకుంటాము, దాని మీద ఎంతైనా చెప్పేస్తాము. ఎక్కువ లీజర్ కావాలనుకున్నా అది మంచిది కాదు ఆరోగ్యానికి అని చెప్తాను మేడం, ఎందుకంటే స్వామి సీలింగ్ అని అది కూడా సీలింగ్ చేసుకోవాలి మనము, సో లీజర్ కూడా ఎక్కువ ఉండకూడదు మనకు.
1: ఇక నాది పూర్తిగా సాహిత్యం, సాహిత్యం రసోవై సహా అన్నారు కాబట్టి అవకాశం అవసరం ఉన్నప్పుడల్లా కూడాను ఏదో ఒక విషయం స్వామి చెప్పిన విషయం అక్కడ అందించడం, తర్వాత పాఠాన్ని కంటిన్యూ చేయడం అవుతుంటుంది. ఎందుకంటే సాహిత్యం మొత్తంగా విలువలతో కూడినటువంటిది. పైగా ఇంతకుముందు గీత బాలగారు చెప్పినట్టు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగేందుకు అవకాశం ఇచ్చేటువంటిదే సాహిత్యం కాబట్టి స్వామి బోధనాలన్నీ కూడాను మన సాహిత్యంలో ఉండనే ఉంటుంది. మనకు పాఠాలు కూడాను స్వామి చెప్పినటువంటి పద్యాల్లో నుంచి, తర్వాత స్వామి చెప్పిన ఉపన్యాసాలు మనం పాఠాలుగా కూడా, పాఠ్యాంశాలుగా కూడా పెట్టుకున్నాము కాబట్టి మాకు ఇంకా సులభం అవుతుంది అట్లా చెప్పడం.
0: మనకున్న ఈ అవేర్నెస్ క్లాసెస్ ఇవన్నీ కూడా చాలా హెల్ప్ చేస్తాయి.
2: అంటే ఈ ప్రశ్న నేను మిమ్మల్ని ఎందుకు అడిగానంటేనమ్మా, మనం సత్యసాయి విద్యా సంస్థలో మీరు గురువులుగా పనిచేస్తున్నారు, మన సిలబస్ కానీ మన పాఠ్యాంశాలు కానీ స్వామి విలువలకు దగ్గరగా ఉంటాయి, డీమ్డ్ యూనివర్సిటీ కాబట్టి. మన భక్తుల్లో ఎంతో మంది టీచర్స్ గా, లెక్చరర్స్ గా పనిచేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. మనం మేము వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్లలో కొంతమంది ఇలా ఒక చిన్న మోరల్ లెసన్ లాగా 5 మినిట్స్ ఒక పీరియడ్ లో పెట్టుకుని ఒక చిన్న కథ చెప్పడం ఇలాంటివి మొదలు పెట్టారు. ఎందుకంటే వారు పనిచేస్తున్న విద్యాసంస్థలన్నీ ఎక్కడెక్కడో ఏవే ఏవేవో సంస్థల్లో పనిచేస్తూ ఉంటారు. ఈ ప్రశ్న నేను మిమ్మల్ని ఎందుకు అడిగానంటే వాళ్ళకు కొద్దిగా క్లారిటీ వస్తుంది. ఎటువంటి సబ్జెక్ట్ నైనా మనం ఒక చిన్న స్పిరిచువల్ కాన్సెప్ట్ ని ఎలా దానిలో ఇంటర్ట్వైన్ చేసి చెప్పొచ్చు అనే ఐడియా వాళ్ళకు కూడా వస్తే వారి ద్వారా ఎంతో మంది విద్యార్థులకి కొంత మంచి జరుగుతుందనే ఉద్దేశంతో మిమ్మల్ని ఈ ప్రశ్న అడిగాను అన్నమాట.
3: అఫ్కోర్స్ స్వామి పదే పదే చెప్పేవాళ్ళు సబ్జెక్ట్ టీచ్ చేసేటప్పుడే మనం ఫ్యామిలీ ఇంటిగ్రేషన్ జరగాలి. సో ఇది చాలా ఇప్పుడు ప్రఫుల్ల మేడం చెప్పినట్టు వాళ్ళ సబ్జెక్ట్ లో కొంచెం ఈజీ అనిపిస్తుంది, బట్ మాలాంటి సబ్జెక్టు ఫిజిక్స్ లో ఇది చెప్పాలంటే ఇట్ ఈస్ ఛాలెంజింగ్. బట్ విత్ స్వామీస్ గ్రేస్ ఐ థింక్ వీ కెన్ రియల్లీ డూ వండర్స్. సో ఇప్పుడు కొన్ని కొన్ని చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి క్లాస్ లో యాజ్ అండ్ వెన్ ఇట్ కమ్స్ అప్పటికప్పుడు ఆ పాయింట్ బయటకు వస్తుంది అండ్ వీఆర్ ఏబుల్ టు ఇంటిగ్రేట్ ఇట్. జస్ట్ ఒక పాయింట్ ఇప్పుడు నేను స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ చెప్తాం. సో దీంట్లో స్వామే ఐన్స్టీన్ ఇచ్చింది ఇది స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. స్వామే ఒకసారి డిస్కోర్స్ లో ఐన్స్టీన్ ది ఒక కథ చెప్పినారు. ఏం కథ సైన్స్ గురించి ఏం కాదు, బట్ హౌ ఐన్స్టీన్ బికమ్ ఎ ఫేమస్ మ్యాన్ అండ్ ఒక క్వీన్ ఐన్స్టీన్ ని ఇన్వైట్ చేస్తుంది వాళ్ళ కింగ్డమ్ వచ్చేసి అండ్ టు ఆనర్ హిమ్. సో ఐన్స్టీన్ అతనికి ఒక వయలిన్ అనేది ఇష్టము, ఒక బ్యాగ్ తగిలించుకొని ట్రైన్ లో వెళ్తారు. అక్కడ స్టేషన్ దిగినప్పుడు ఆ క్వీన్ హ్యాస్ సెంట్ హిమ్ అ బిగ్ కార్ అండ్ మనుషులందరినీ పంపిస్తుంది టు రిసీవ్ ఐన్స్టీన్ అండ్ బ్రింగ్ హిమ్ టు ద కింగ్డమ్. బట్ ఐన్స్టీన్ ఏమి హాయిగా దిగి ఏదో నడుచుకుంటూ ఎక్కడుంది కింగ్డమ్ అనేసి నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అప్పుడు స్వామి చెప్తారు ఐన్స్టీన్ లో ఎంత హ్యూమిలిటీ ఉండేది, అతను ఏమి క్వీన్ మాకు ఇది పంపిస్తుంది అనేసి అనుకోలేదు, హాయిగా తినేసి చక్కగా నడుచుకొని వెళ్ళిపోతారు. అట్లాంటి హ్యూమిలిటీ ఉండాల, ట్రూలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ విల్ బి ఫిల్డ్ విత్ హ్యూమిలిటీ. విద్యా వినయతి
1: విద్యాధి
3: వినయం అనేసి. సో అంటే అంత గొప్ప వాళ్ళు అయినాను, అప్పటికే అతను అంత ఫేమస్ అయిపోయినారు, బట్ అంత హంబుల్ గా ఉండేవాళ్ళు. సో ఇట్లాంటి లెసన్స్ స్వామి చెప్పేవాళ్ళు నేర్చుకోవాలని. సో క్లాస్ లో ఇప్పుడు ఎప్పుడు ఐన్స్టీన్ కథ వస్తుంది, నేను రిలేటివిటీ పాఠం చెప్పినప్పుడు వస్తుంది. సో అట్లాగే అంటే అఫ్ కోర్స్ వీ కెన్ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, బట్ జస్ట్ టు యాడ్ వన్ మోర్, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ చెప్తాను. ఇప్పుడు స్వామి అంటారు కరెంటు ఈ వైర్ లో నుంచి పోతాంది, మైక్ లో నుంచి వెళ్తాంది, మనకు కనిపిస్తుంది ఆ కరెంటు, కనపడదు. సో అట్లాగే దేవుడు అన్ని చోట్ల ఉంటారు, మనకు కనపడదు, బట్ వీ షుడ్ హ్యావ్ సమ్ రిసీవర్. ఎప్పుడైతే మన మనసుల్ని మనం ట్యూన్ చేసుకుంటామో అప్పుడు మనం వీ కెన్ ఫీల్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. సో ఇట్లా ఎగ్జాంపుల్స్ వచ్చినప్పుడు
4: అసలు మన అదృష్టానికి స్వామి లిటరేచర్ చాలా ఉంది. చదివితే ఎలాంటి వాళ్ళన మనం విన్నాము, డిస్కోర్సెస్ వింటున్నాం కాబట్టి ఏదో చదువుతున్నాం, అట్లనే మిగతా వాళ్ళు ఎవరైతే వాళ్ళు కూడా స్వామి వాల్యూస్ ని కానీ జనరల్ వాల్యూస్, స్వామి వాల్యూస్ అంటే స్వామి ప్రత్యేకంగా అందరికీ మంచి జరిగేవే చెప్పినారు స్వామి కూడా. సో అవి ఎలాంటి సనాతన సారథి కాబట్టి. సో స్వామి లిటరేచర్ చదవడం అన్నది ఒకటి అలవాటు చేసుకుంటే ఎలాంటి టీచర్ అయినా వాటిని ఇన్కార్పొరేట్ చేసి చెప్పగలదు, సందర్భానుసారంగా స్వామి ఇచ్చేస్తాడు ఏది మనం కోట్
3: చేయగలుగుతామో
4: దానికోసం ఏదో ప్రిపేర్ అయ్యి ఆలోచించిపోవాల్సింది. జనరల్ గా మనం చదువుతూ ఉంటే ఇట్ విల్ బి హియర్ అకార్డింగ్ టు ద కాంటెక్స్ట్ ఇట్ విల్ కమ్ అవుట్.
3: జస్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ జస్ట్ ఇస్తాను. క్లాసికల్ మెకానిక్స్ సెకండ్ ఇయర్ కి చెప్పేటప్పుడు ఒక డాంపింగ్ ఫోర్స్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అనేది ఒక చాప్టర్ ఆసిలేషన్స్ వస్తుంది. దాంట్లో ఈ డాంపింగ్ ఫోర్సెస్ అంటే పెండులం అల్లాడుతూ ఉంటే కాసేపు అయినాక అది ఆగిపోతుంది, ఎందుకు ఆగిపోతుంది, ఎయిర్ రెసిస్టెన్స్ ఉంటుంది అవన్నీ. సో దాంట్లో షార్ప్నెస్ ఆఫ్ రెసిస్టెన్స్ అవన్నీ వస్తాయి. సో ఈ డాంపింగ్ కి కారణం ఏమి, రెసిస్టివ్ ఫోర్సెస్. సో పిల్లల్ని నేను నెక్స్ట్ క్వశ్చన్ వేస్తాం, ఇప్పుడు మీరు చదువుతా ఉంటారు ఇదంతా మీ ఎగ్జామినేషన్ మీ లైఫ్ లో మీకు మంచి పీక్ పర్ఫార్మెన్స్ రావాలంటే వాట్ ఆర్ ద డాంపింగ్ ఫోర్సెస్. వాళ్ళు కథ కథ వాళ్ళే చెప్పేస్తారు, మేడం లేజినెస్, మేడం స్లీప్, మేడం నాట్ బీయింగ్ ఆనెస్ట్, మేడం ఇది అన్ని వరుసగా వాళ్ళే చెప్పేస్తారు. సో మనకి ఎగ్జాంపుల్ ఏమొచ్చేసింది, మీ డాంపింగ్ ఫోర్సెస్ అన్నిటినీ తగ్గించినారంటే మీ షార్ప్నెస్ ఆఫ్ రెసిస్టెన్స్, మీ పర్ఫార్మెన్స్ లెవెల్స్, దే విల్ బికమ్ వెరీ గ్రేట్. సో అట్లాగా స్వామి కొన్ని ఐడియాస్ అంతా మనకి అప్పుడు ఇస్తా ఉంటాయి.
4: యాక్చువల్ గా పూర్ణ మేడం ప్రిన్సిపల్ గా ఉన్నప్పుడు ప్రతి ఒక్క టీచర్ ని రాయమన్నారు వాల్యూస్ రిలేటెడ్ కొన్ని. సో అప్పుడు కూడా లిటరేచర్ స్వామి లిటరేచర్ చదవడం జరిగింది దానికి తగ్గట్టుగా.
2: ఈ ప్రశ్న అడిగిన గురువులు టీచర్స్ ఈ ప్రోగ్రాం వింటున్నారని వాళ్లకి మీ సమాధానం ద్వారా మంచి సూచన గైడ్ లైన్ దొరికిందని మనందరం ఆశిద్దాం. లేదన్నా కూడా మేము వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తామండి ఈ లింక్ గురించి, మీరు చెప్పిన సమాధానం గురించి. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఎందుకంటే ఆ ఆలోచన వచ్చిన వారికి అది ఎలా ఆచరించాలనే మార్గం కనిపిస్తే దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ.
4: మనకు ముందు పురాణ కాలం కానీ లేకపోతే గురుకులం సిస్టమ్ లో కానీ ఉంది ఇది. వాళ్ళు సబ్జెక్ట్ సబ్జెక్ట్ రూపంగా చెప్పలేదు, రిలేట్ చేసి చెప్పినారు కథల ద్వారా ఎక్స్పీరియన్సెస్ ద్వారా. సో అదే సిస్టమ్ మనం ఫాలో కావచ్చు. కాబట్టి మనకు ట్రెజర్ ఉంది, స్వామి లిటరేచర్ అనే ట్రెజర్ ఉంది. సో దాని ద్వారా ఇంకా ఈజీ అవుతుంది మనకు.
3: అంటే స్వామి ఆల్సో ఇస్ టు ఇన్సిస్ట్ సెపరేట్ గా చెప్పకుండా త్రూ ద సబ్జెక్ట్, ఫిజిక్స్ లో కెమిస్ట్రీ లో మ్యాథ్స్ అంటే సబ్జెక్ట్ ద్వారానే మీరు వాల్యూస్ ఇంటిగ్రేట్ చేయాలని పదే పదే.
4: అట్లాంటప్పుడు అది పర్మనెంట్ గా ఉంటుంది. వాల్యూని వాల్యూగా చెప్తే ఇప్పుడు వింటాం అప్పుడు మర్చిపోదాం, సబ్జెక్ట్ ద్వారా వింటే ఇట్ విల్ బి దేర్.
1: స్వామి చెప్పారు కదా ఈ కళాశాలలో జీవశాస్త్రంతో పాటు ప్రకృతిని గురించి కూడా పరిచయం చేయడం జరుగుతుంది, భౌతిక శాస్త్రంతో పాటుగా ఆధ్యాత్మిక విద్య బోధించడం జరుగుతుంది అని స్వామే చెప్పారు.
2: చాలా బాగుందమ్మా. అమ్మా మీరు ముగ్గురు ఇంతకు ముందరే మనం అనుకున్నట్టు 4 దశాబ్దాలకు పైగా స్వామితో కలిసి ఉండటం, స్వామి విద్యా సంస్థలో మన రాణిగారు అయితే 46 సంవత్సరాల అమ్మా, ఇప్పటికే 46 సంవత్సరాలుగా సత్యసాయి విద్యా సంస్థలో స్వామిని సేవించుకుంటున్నారు. మీ అందరికీ కూడా 2011 ముందర ఎటువంటి సందేహాలున్నా లేదు ఎలాంటి క్వశ్చన్స్ అయినా క్లారిఫికేషన్స్ కావాలన్నా స్వామి దగ్గరికి వెళ్లి స్వయంగా స్వామి నుంచి సూచనలు తీసుకునే అదృష్టం భాగ్యం దక్కింది. మరి 2011 తర్వాత అది ఏ విధంగా జరుగుతూ?
4: నేను ఇప్పుడు చేరేటప్పటికే స్వామి దగ్గరికి క్లోజ్నెస్ తగ్గింది. అంటే ఇచ్చిన మాస్ ఇంటర్వ్యూస్ మొత్తం టీచర్స్ కి, అవుట్ గోయింగ్ బ్యాచ్ కి. నాలాంటి వాళ్లకు స్వామి దగ్గర పర్సనల్ ఇంటర్వ్యూస్ పొందడం అని నాకు ఒకటి కూడా లేదు. కానీ ఐ ఆల్వేస్ యూస్ టు కనెక్ట్ స్వామి ఫిజికల్ గా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ త్రూ ద చిట్స్. ఏదైనా డెసిషన్ కావాలి, ఐఎమ్ ఇన్ డైలమా, లేకపోతే నాకు పర్మిషన్ కావాలి అంటే ఐ ఆల్వేస్ ఫీల్ దట్ ఐ కెన్ కనెక్ట్ స్వామి త్రూ ద చిట్స్. రాసేసి ఆయన ముందర పెట్టి ప్రేయర్ చేసుకుని తీసుకుని ఐ స్టిక్ ఆన్ టు దట్. ప్రాబులిటీ లాగా 3 టైమ్స్ వేసుకొని 5 టైమ్స్ వేసుకొని ఎన్నిసార్లు ఎక్కువ వస్తే అది చేయను, ఒకేసారి తీస్తాను వాట్ ఎవర్. ఒకసారి 75th బర్త్డే అప్పుడు అక్టోబర్ లో గ్రామ సేవ తర్వాత దసరాకు మామూలుగా మేము ఇంట్లో బట్టలు పెట్టుకుంటాం, అమ్మ ఒక్కళ్లే ఉన్నారు, పెద్దలకు బట్టలు పెట్టాలి, ఒక్కళ్లే పని చేసుకోలేరు అనేసి వెళ్లాలనుకున్నా. కానీ ఆ రోజు స్వామి అడిగినారు ఎంతమంది నంబర్ అడిగినారంటే స్వామి చీరలు ఇస్తారు, స్వామి చీరలు ఇస్తారంటే పక్కన పోవడం అన్నది సమస్య లేదు. కానీ నాకు ఇంటికి పోవాలి, అమ్మ ఒక్కతే ఉంది కదా అన్న ఫీలింగ్. సరే రూమ్కి వచ్చినాను, డామెట్రీలో చిట్స్ వేసుకున్నాను, గో అని వచ్చింది, తీసుకున్నాను, లగేసి వెళ్ళిపోతున్నా. కామర్స్ లెక్చరర్ ఫ్యాకల్టీ ఎదురు వస్తున్నారు, రాధాకుమరే స్వామి నంబర్ అడిగినారు, యూ వాంట్ టు గో అని. ఆయనే చెప్పినారు చిట్ వచ్చింది, ఎస్ ఐఎమ్ గోయింగ్ అన్న. పోయినాను మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ కదా, స్వామి ఈవినింగ్ చీరలు ఇచ్చేసినారు. ఓకే మేబీ నాకు లేదేమో లేదు స్వామి నోట్స్ కదా అనుకున్నాను. పండగ అయిపోయింది, 75th బర్త్డేకి అందరం వచ్చినాం, ఇక్కడే ఉన్నాం. ఒకరోజు దర్శన్ గ్రౌండ్ లో స్వామి అనౌన్స్ చేయించారు ఏమి అంటే అందరికీ స్వామి చీరలు ఇస్తారు అని. ఇంకా ఆ రోజు స్వామి డిస్ట్రిబ్యూట్ చేసినారు, అనిల్ కుమార్ సారు, చిరంజీవి గారు, పబ్లిక్ వాజ్ లైక్ దిస్. అటువైపు చూస్తే వైజాగ్ టీచర్స్ కూర్చున్నారు, స్వామి అక్కడ కూడా ఇచ్చినారు. అప్పుడే రియలైజ్ అయ్యారు స్వామి 75th బర్త్డేకి అందరూ కట్టుకుంటే నేను ఒక్కతే మిస్ అయిపోతానే, నాకు చీరలేదే అని. సో ఈ లోపల ఇటువైపు అనమాట స్వామి యజుర్మంది నుంచి వస్తారు, అక్కడ కూర్చున్నాము. ఈ లోపల పిల్లలు మ్యామ్ మ్యామ్ దట్ సైడ్ స్వామి ఈజ్ గివింగ్, అక్కడ రాణి మేడం, కోమలం మేడం వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళకి అటువైపు ఇస్తున్నారు స్వామి. కానీ స్వామి వరండాలో ఉన్నారంటే మనం నిల్చుకొని పోతే బాగుండదు కదా, ఇంకా పిల్లల మధ్యలో చేసుకొని వెసరి పుష్ప మేడం రిటర్న్ ఇచ్చేస్తారు. శుభలక్ష్మక్క, ప్రఫుల్ల మేడం అందరూ కూడా అప్పుడు మిస్ అయిన వాళ్ళందుకు ఆనంద కల. ఇంకా అప్పుడు ఫస్ట్ టైం ఎఫెక్ట్, అంతవరకు ఫిలాసఫీ మాట్లాడినాను, స్వామి ప్రాప్తం ఉంటే వస్తుంది లేకపోతే లేదు. వెరీ ఫస్ట్ టైం ఐ ఫెల్ట్ నాకు తెలియకనే కంట్లో నీళ్ళు వచ్చేసినాయి, అరే అందరికీ స్వామి ప్రసాదం వచ్చింది నాకు లేదా అని. దెన్ పుష్పడు ఎక్కడైనా ఇంతసేపు అన్నారు, మేము అక్కడ కూర్చున్నాను అంటే, దెన్ షీ వెంట్ టు స్వామి అండ్ షీ టోల్డ్ మేడం స్వామి ఇంకొకళ్ళు వెళ్ళిపోయినారంటే స్వామి లుక్ దట్ మీ అండ్ హీ పిక్డ్ వన్ సారీ అండ్. సో అది చీర వచ్చింది ఎందుకంటే ఆ రోజు నువ్వు వెళ్ళమంటే వెళ్ళాను, నో అంటే ఉండిపోయేదాన్ని కదా.
0: దట్ ఈస్ హౌ ఐ విల్ కనెక్ట్. నా వరకు నేను పిల్లలకు కూడా అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ లో కూడా పిల్లలు 108 చిట్లు పెట్టుకుని ఉంటారు మెసేజ్లు. పొద్దున్న రాగానే మెసేజ్ పిక్ చేస్తారు చాలా యాప్ట్ గా. డోంట్ బంక్ ఫుడ్ అనే దగ్గర నుంచి ఉంటుంది. కీప్ యువర్ రూమ్ క్లీన్, లేకపోతే డోంట్ బీ సో టూ మెస్సీ, అట్లాంటివన్నీ కూడా ఉంటాయి. సో ఐ ఫీల్ దట్ దట్ ఈస్ ద వే వీ క్యాన్ కనెక్ట్. నేనైతే అలాగే కనెక్ట్ అవుతున్నాను, నా పిల్లలకు కూడా అలాగే చెప్తా. చాలా వరకు వీఆర్ గెట్టింగ్ ద ఆన్సర్స్ అని అనిపిస్తుంది నాకు. ఐ బిలీవ్ వెరీ స్ట్రాంగ్లీ. సో స్వామి ఉన్నప్పుడు తర్వాత వీళ్లకున్న అదృష్టం మాకు లేదు. అఫ్ కోర్స్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు బి ఇన్ స్వామిస్ కాలేజ్. కానీ మేడం వాళ్ళకి అన్ని దొరికినంత పర్సనల్ ఇంటర్వ్యూస్ కానీ అవి ఏమీ దొరకలేదు. అఫ్ కోర్స్ పాద నమస్కారాల వరకే మాది పరిమితము. కానీ అప్పటి నుంచి కూడా స్వామి ఫిజికల్ గా ఉన్నప్పుడైనా ఇప్పుడైనా నేను ఓన్లీ త్రూ చిట్స్. ఏం కారు కొనుక్కోవాలి స్వామి, ఈ ఇల్లు కలర్ ఏం కొట్టించాలి స్వామి, చిట్స్, ప్రతి ఒక్కటి, ప్రతి చిన్నది, వెదర్ ఐ కెన్ స్టే హియర్ ఆర్ గో అవుట్, నాకు వచ్చేసిన చిట్.
3: Well, I have a very distinct example to quote for this. Mee cheppinattu before 2011 emainnanu swami daggara padagatti vache vallam cheppe vallam ledante maaku cheppe kaakunna unte principal ki cheppi warden jayam madam cheppi adigiche vallu antha swam college lo pan chesin daniki adu adbhutamaina anugraham ankonne vallam manam. It used to be so beautiful. So one incident in 2007 was swam nan principal chesnaru of the campus. So okka sari em ayindante BA department lo Dr. Lulla anesi one retired teacher am undeval. So amke about 70 years, just 68 69 atla undedi. సో ఒకరోజు మనం అందరూ పత్తికి వచ్చినాము. పత్తికి వచ్చే ముందే ఆమె కొంచెం షీ వాజ్ ఫీలింగ్ హెవీ ఇన్ ద చెస్ట్. సరే అనేసి టీచర్స్ వచ్చేసి హాస్పిటల్ తీసుకెళ్లారు. తీసుకెళ్లి వెనక్కి వచ్చేసరికి వాళ్ళేమో మీరు సూపర్ స్పెషాలిటీలో హాస్పిటల్లో చూపించాలా మేడం అనేసి చెప్తున్నారు. సరే నెక్స్ట్ డే షీ వెంట్, ఇట్ కేమ్ బ్యాక్ సీరియస్ హార్ట్ ప్రాబ్లం. దెన్ స్వామికి చెప్పాలా అనేసి ఆ స్వామి ఇంటికి రూమ్ బయటకు నించుకొని లుల్లా మేడం నేను ఇద్దరు నించుకొని స్వామి బయటకు వస్తానే చెప్పినాం, స్వామి ఇట్లా ఇట్లా ఉంది ఇట్లా ఇట్లా, ఏం లేదు చూస్తాము అని చెప్పేసి. నెక్స్ట్ డే షీ అగైన్ రిటర్న్ బ్యాక్, యాంజియోగ్రామ్ అదంతా చేస్తున్నారు. సో ఆ రిపోర్ట్స్ అంతా తీసుకుని మళ్ళీ వచ్చినారు, మళ్ళీ నించుకున్నాం. నించుకుంటే ఇంకా అక్కడ అంతా విని అక్కడ డాక్టర్ చౌదరి కూర్చున్నారు. ఆ రోజుల్లో హీ యూజ్ టు కమ్ ఫ్రమ్ యుఎస్ అండ్ పర్ఫార్మ్ డూ హిస్ సేవ ఇన్ ద హాస్పిటల్, కార్డియాలజిస్ట్. స్వామి జస్ట్ అంతా విని జస్ట్ టర్న్ టువర్డ్స్ హిమ్, పిలిచి అతన్ని ఆమె ఆపరేషన్ చేసేసే రేపు అంతే. తర్వాత మాకేం తెలుసునంటే ఆ రోజు ఈవినింగ్ డాక్టర్ చౌదరి అక్కడ కూర్చొని స్వామికి, నేను యుఎస్ ఫ్లైట్ నా టికెట్ బుక్ అయింది, ఆ రోజు ఈవినింగ్ హీ వాజ్ సపోజ్ టు గెట్ బ్యాక్ టు యుఎస్. స్వామి ఈ మాట చెప్తున్నారు, హీ క్యాన్సల్డ్ హిస్ టికెట్, స్టేడ్ బ్యాక్ నెక్స్ట్ డే. నెక్స్ట్ డే ఆమె ఆపరేషన్ చేసేసి వెళ్లారు. ఇదంతా అంటే సమ్మన్ హ్యాస్ టు సైన్. ఆ సైన్ చేసేకి వాళ్ళ ఇంటి వాళ్ళను ఇంకా వచ్చేకి టైం కాలేదు, అంటే వీలు పడలేదు, బరోడా నుంచి రావాల్సింది. స్వామి ఒక్క మాట, ఒక పెద్ద హార్ట్ ఆపరేషన్ అట్లా జరిగిపోయింది. రైట్, నో టెన్షన్, నో మనీ, మీన్స్ నథింగ్ ఇన్వాల్వ్ ఎక్సెప్ట్ స్వామీస్ లవ్ అండ్ గ్రేస్. అంత బ్యూటిఫుల్ గా, సరే దట్ ఈస్ అవర్ ఫార్చ్యూన్ అంత ఇది అనుకుని, దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ ది ఎపిసోడ్. దిస్ సంథింగ్ హ్యాపెన్ ఐ థింక్ 2007 అండ్ 10 మధ్యలో. నా పోస్ట్ 2011 ఐ వాజ్ స్టిల్ ద డైరెక్టర్ ఆఫ్ ద క్యాంపస్. మా ఆఫీస్ లో ఒక అటెండర్ విజయ అనేది ఉండేది. ఒకరోజు ఆమె సాయంత్రం వచ్చేసి, మేడం నిన్న సాయంత్రం ఏదో బాగలేకుండా ఉంటే డాక్టర్ దగ్గర పోయినాను, అదేదో బ్రెస్ట్ లో ఏదో సిస్ట్ ఉన్నాయి, ఏదో ఇంకా కొంచెం ముందు చూపించుకుంటే బాగుంటుంది అనేసి అన్నారు మేడం. ఏం చేయమంటారు మేడం అట్లా? ఫస్ట్ స్వామి హాస్పిటల్ పోమ్మా, జీహెచ్ పో, అక్కడ పోయి టెస్ట్ చేయించుకుని రా అనేసి నెక్స్ట్ డే లీవ్ ఇచ్చి పంపించేస్తాను. సరే అక్కడి నుంచి వెనక్కి వచ్చేసరికి షీ టోల్ మీ దట్ డాక్టర్ ఉమా హెస్ టోల్ దట్ హైదరాబాద్ అన్నా బెంగళూరు అన్నా వెళ్ళాలా ఈ కేసుకి. సో నేను ఐ కాల్ బ్యాక్ డాక్టర్ ఉమా అండ్ సెడ్, ఏం ఉమా వాట్ ఈస్ అ ప్రాబ్లం అని. లేదు మేడం, ఆ జీహెచ్ లో దీని గురించి ఏం లేదు. సో తప్పకుండా షీ హాజ్ టు గో ఇదర్ టు హైదరాబాద్ ఆర్ టు బెంగళూర్. సరే ఫోన్ పెట్టేస్తున్నాము. నా బై దిస్ టైమ్ వీఆర్ ఆల్ గెస్సింగ్ వాట్ ద కేసెస్. షీ ఈస్ అన్ అటెండర్, వాళ్ళ హస్బెండ్ అటెండర్. వాళ్ళ కూతురు డెలివరీకి వచ్చింది. ఇన్ అనదర్ వీక్ ద డెలివరీ హ్యాస్ టు టేక్ ప్లేస్. సో ఏదో మనసు అనిపించింది. స్వామి చైర్ చూస్తున్నాను, స్వామి వేర్ ఆర్ యూ? మీరు ఉండింటే వెంటనే సాయంత్రం వచ్చేసి స్వామిని అడిగేవాళ్ళు ఏం చేయాలా, స్వామి మార్గం చూపించేవాళ్ళు, ఏం చేయమంటారు స్వామి అనేసి ప్రే చేస్తాను. ఐ గేవ్ బ్యాక్ అ కాల్ టు డాక్టర్ ఉమా, ఏం చేయమంటామా, వాట్ ఈస్ యువర్ ఫీలింగ్, వాట్ షుడ్ వీ డూ, ఎట్లా గైడ్ చేస్తాం, మీకు తెలుసు కదా తను అటెంటరు అట్లా అనేసి. తను చెప్పింది, మేడం ఇక్కడ జీహెచ్ లో ఏం చేసేయట్లేదు మేడం, బట్ ఓకే ఇఫ్ యూ ఆస్కింగ్ ఫర్ సమ్ సజెషన్ ఐ విల్ ఆస్క్ యూ టు కన్సల్ట్ డాక్టర్ నరసింహన్ హూ ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద మొబైల్ క్లినిక్ అండ్ ఫోన్ నంబర్ ఇస్తాను, మీరు మాట్లాడండి మేడం, కావాలంటే రిపోర్ట్స్ ఇది అడిగితే పంపిస్తారు. సరే మై నెక్స్ట్ ఫోన్ కాల్ వాజ్ టు డాక్టర్ నరసింహన్. ఐ డోంట్ నో హిమ్, ఐ హావ్ నెవర్ మెట్ హిమ్. ఇట్లా ఇట్లా కేసు ఉంది అని చెప్పినాం. మేడం రిపోర్ట్స్ పంపించండి. సార్ హైదరాబాద్ పంపిమంటారా? నో, యు ఫస్ట్ సెండ్ మీ ద రిపోర్ట్స్. రిపోర్ట్స్ స్కాన్ చేసేసి మెయిల్లో పెట్టినాం. దెన్ హీ గెట్స్ బ్యాక్ టు వన్ లోకల్ డాక్టర్, డాక్టర్ సతీష్, అండ్ గివ్స్ హిమ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ టెల్స్ మీ యూ టెల్ దిస్ లేడీ టు గో అండ్ మీట్ హిమ్. సో తను పోయి అతను ప్రిలిమినరీ టెస్ట్ ఏదో వాళ్ళ నర్సింగ్ హోమ్ లో అంతా చేయిస్తారు. టు కట్ ద స్టోరీ షార్ట్, ద మొబైల్ క్లినిక్ కేమ్ విత్ ఇన్ 2 డేస్. షీ హ్యాడ్ టు అండర్గో ఆపరేషన్, పేరు మర్చిపోయినాను, బట్ హర్ బ్రెస్ట్ వాజ్ రిమూవ్డ్. దిస్ ఆపరేషన్ డస్ నాట్ టేక్ ప్లేస్ ఇన్ జీహెచ్, బట్ డాక్టర్ నరసింహన్ బ్రాట్ అన్ ఆంకాలజిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్ టు పుట్టపర్తి అండ్ ఈ ఆపరేషన్ జరిగింది. అవర్ విజయ బెంగళూరు పోయి పని ఉండలేదు, హైదరాబాద్ పోయి పని ఉండలేదు. స్వామి మొత్తం తీసుకొని ఇక్కడ చేయించినారు. నా దట్ వాజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ ఇట్. ఈ ఆపరేషన్ బ్రెస్ట్ తీసేస్తున్నారు, ఇది అయినాక షీ హ్యాడ్ టు అండర్గో కీమోథెరపీ అండ్ ఇదంతా చాలా కాస్ట్లీ ప్రాసెస్. సో వాట్ నెక్స్ట్? సరే స్వామి విల్ గివ్ యూ అ సొల్యూషన్, అందరూ కలుస్తాము అందు చేస్తాము అనేసి అనుకుంటా ఉంటేనే డాక్టర్ నరసింహన్ కాల్డ్ అప్, ఆమె ఆరోగ్యశ్రీ కార్డు ఉందా? చూస్తే లేదు. సరే అల్టిమేట్లీ ఏం చేస్తున్నారంటే హీ హ్యాస్ పుట్ హర్ అన్ ద సీఎంస్ ఏదో ఒక బెనిఫిషరీ కింద వేసేస్తున్నారు. And from then onwards, she had to only go to Hyderabad. Bus money matram pay cheyala, but not a single naya paisa on her treatment. That is her story. Post 2011, Swami is sitting with us getting all this done. Oncologist comes from Hyderabad and treats her here. నవ్ దీనికంటే నాకైతే ఇంకా ఆశ్చర్యం వేసేసి కండ్రుల్లో నీళ్ళు వచ్చేసి స్వామికి ఒక లెటర్ రాసి అక్కడ పెట్టినాను. స్వామి నువ్వు ఎక్కడ అన్ని చోట్ల ఉన్నావు స్వామి, యు ఆర్ సో మచ్ విత్ అస్ దట్ టుడే ఆల్సో యూ విల్ హెల్ప్ అస్, యుల్ గైడ్ అస్, యుల్ టేక్ కేర్ ఆఫ్ అస్, దాంట్లో సంశయం అనేది లేదు అని తెలుస్తుంది.
5: ఇటువంటి విషయాలు ఇప్పుడు స్వామిని ఫిజికల్ ఫామ్ లో చూసి ఉన్న భక్తులకి, స్వామిని ఫిజికల్ ఫామ్ లో చూడని భక్తులకు కూడా ఇలాంటి విషయాలు ఈ సమయంలో వినడం చాలా ఇంపార్టెంట్ అమ్మా, చాలా అవసరం. స్వామి మీ ద్వారా చాలా మంచి విషయం చెప్పించారు ఇవాళ. ఇంకొక ప్రశ్న అడుగుతానమ్మా మిమ్మల్ని. సత్యసాయి విద్యా సంస్థలో అడ్మిషన్ దొరికి అక్కడ చదువుకోవడం అనేది ఎన్ని జన్మల పుణ్యమో నాకు తెలీదు, నాకు అదృష్టం లేకపోయింది, కానీ చాలా అదృష్టం ఉంటే కానీ అది జరగదు. కానీ ప్రతి తల్లిదండ్రులు వారు భక్తులు అయినా అవ్వకపోయినా కూడా అలాగే ప్రతి గురువు తన విద్యార్థులు, ఆ గురువులు భక్తులు అయినా అవ్వకపోయినా, అంటే మన స్వామి గురించి తెలిసి ఉన్నది ఉండకపోయినా అని నా ఉద్దేశం, పిల్లలు డిసిప్లిన్డ్ గా ఉండాలని అందరూ కోరుకుంటారు. అటు తల్లిదండ్రులు కాని ఇటు టీచర్స్ కాని క్రమశిక్షణతో ఉండాలి, కొన్ని విలువల్ని జీవితంలో కొన్ని విలువల్ని నేర్చుకుని పాటించాలనే ఈ ఇద్దరు కూడా కోరుకుంటారు సమానంగా. మరి మీరు ఈ క్రమశిక్షణని, మానవతా విలువల్ని బయట విద్యా సంస్థల్లో గురువులు వారి పిల్లలకి, వారి విద్యార్థులకు కానీ, తల్లిదండ్రులు వారి పిల్లలకు కానీ ఎఫిషియెంట్ గా ఎఫెక్టివ్ గా నేర్పించే సూచనలు మీరు ముగ్గురు ఒక్కొక్క సూచనగా ఇస్తే ఉపయోగపడుతుందమ్మా, అందరికీ ఉపయోగంగా ఉంటుంది.
3: ఐ బేసిక్లీ థింక్ దట్ మనం పాటించేది లైఫ్ లో మన నడక ద్వారా, మనం మీన్స్ ద వే వీ కండక్ట్ ఇన్ అవర్ లైఫ్స్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అది చూసి పిల్లలు చాలా గ్రహిస్తారు, వెదర్ ఇట్ ఈస్ కమింగ్ ఇన్ టైమ్ టు ద క్లాస్, ద వే వీ టాక్, ద వే వీ టాక్ విత్ ఎల్డర్స్, ద వే వీ టాక్ విత్ యంగ్స్టర్స్. చిన్నపిల్లలైనా వాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి, ఒక లవ్ అండ్ అఫెక్షన్ ఇవ్వాలి. సో ఐ థింక్ నో వాకింగ్ the talk that Swami has given us, that becomes very very important. So dhani chusukoni pillalu chaala grahistaru, so much so that mana nenu okka sari anpistundi first year lo oka ammayi vastundi, we see her as it is. థర్డ్ ఇయర్ వచ్చేసి అమ్మాయికి ఇంగ్లీష్ మాట్లాడేదేను సరిగ్గా రాదు, భయం భయంగా ఉంటుంది, ఎప్పుడూ ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెట్టుకొని ఉంటుంది. బట్ స్వామి వర్క్స్ త్రూ దెమ్ ఇన్ సచ్ అ వే, ఎంత సటిల్ ఫామ్ లో వర్క్ చేస్తారు విత్ ద హెల్ప్ ఆఫ్ టీచర్, విత్ ద హెల్ప్ ఆఫ్ పియర్ గ్రూప్. ఏమైనా చెప్పండి దట్ అట్ ద ఎండ్ ఆఫ్ 3 ఇయర్స్ అట్లాంటి అమ్మాయి వచ్చేసి ఆడిటోరియం లో 500+ పీపుల్ ముందర ఒక ప్రేయర్ టాక్ ఇస్తుంది 15-20 minutes, and I sit back in the auditorium watching this girl. Ekkadi nunchi dhairyam vachindi, ekkadi nunchi english maatladedo vachindi, ekkadi nunchi smile vachindi, ekkadi nunchi confidence vachindi. It is only what Bhagwan's system of education has given, and for that we have to all work together. If work together gurinchi oka incident cheptanu, if you don't mind, and if you are not running short of time. It has happened in the Kulwanthal, sports meet tarvata prize distribution day it was, or one day before. Swami andarki inka sports meet ayin tarvata oka excitement, swami vastaru item bagundi idi ledu poplen item item bag lekunda ante swami cheppese vallu atla. ఆ ఎక్సైట్మెంట్ అంతా జరుగుతా ఉంటే స్వామి బ్రాట్ లాట్ ఆఫ్ గిఫ్ట్స్, స్మాల్ చిల్డ్రన్ కి, స్కూల్ చిల్డ్రన్ కి పెన్సిల్ బాక్సెస్, టాయ్స్, ఇవి అవి అంతా ఇంకా చాలా బండిల్స్ బండిల్స్ లో వచ్చేస్తాయి. సో అట్లాగా దీంట్లో డిస్ట్రిబ్యూషన్ లో నేను ఎక్కడో వెనక్కిపోతా ఉంటే ఎవరో వచ్చి స్వామి పిలుస్తా అన్నారు, ఐ వాజ్ స్టిల్ ద డైరెక్టర్ ఆఫ్ ద క్యాంపస్ అప్పుడు. సో పిలుస్తాన్నారు పిలుస్తానని చెప్తే ముందుకు పోయినాను, స్వామి కుల్వంతాల్ సెంటర్ లో హీ వాజ్ సీటెడ్. స్వామి చేతిలో ఒక వెల్వెట్ బ్యాగ్ ఉన్నింది అండ్ సమ్ బాయ్స్ వర్ సిట్టింగ్. స్వామి ఎంతమంది స్పోర్ట్స్ మీట్ కి పనిచేస్తున్నారు, ఐ గేవ్ ద టోటల్ నంబర్, ఆ రోజుల్లో 63 ఎంత ఉంటే నంబర్ చెప్పినాను. ఐ మే నాట్ బి కరెక్ట్ విత్ నంబర్స్ బట్ టోటల్ నంబర్ ఆఫ్ టీచర్స్, ఎంతమంది టీచర్స్ పనిచేస్తున్నారు స్పోర్ట్స్ మీట్ గురించి అని చెప్తే కరెక్ట్ గా ఆ నంబర్ చెప్పినాను స్వామికి. స్వామి దగ్గర కూర్చుంది, కరెక్ట్ గా చెప్పు ఎంతమంది పనిచేస్తున్నారు, రిపీటెడ్ ద నంబర్ స్వామి ఇంతమంది అట్లా అనేసి. తర్వాత స్వామి ఆ మెల్లగా ఆ వెల్ఫేర్ బ్యాగ్ నుంచి ఏదో తీస్తున్నారు. దిస్ వాజ్ 2010 ఇఫ్ ఐ రిమెంబర్, 2009 మేబీ. సో అది తీసేకి ఏదో కష్టపడతా ఉంటే అక్కడ బాయ్స్ లేస్తున్నారు, మళ్ళీ వాళ్ళని వద్దనేస్తున్నారు, మళ్ళీ ఇంకా హీ పుట్ హిస్ హ్యాండ్ టువర్డ్స్ మీ. సో ఏదో నా హెల్ప్ తీసుకొని తీయాలనేసి దేవునికి ఎవరు ఏం హెల్ప్ చేసేది అంటే జస్ట్ ప్రటెన్షన్ అనేసి ఒక మనోభావం ఏమి అనేసి అట్లా తీస్తా ఉంటే దాని నుంచి ఒక బ్యూటిఫుల్ సిల్వర్ కప్ తీస్తున్నారు, మంచి సాలిడ్ కప్ విత్ 4 స్టాండ్ తీసేసి, చెప్పు కరెక్ట్ గా నంబర్ చెప్పు ఎంతమంది పనిచేస్తున్నారు స్పోర్ట్స్ మీట్ కి. ఐ రిపీటెడ్ అన్నాను, నువ్వు కరెక్ట్ గా చెప్తాం లేదు. లేదు స్వామి, అందరూ చేస్తున్నారు స్వామి అనేసి ఎంతో ప్రార్థించిన. మళ్ళీ స్వామి, స్వామి ఇంతో అంత అందరూ చేస్తున్నారు స్వామి, ఇంతో అంత అందరూ చేస్తున్నారు. దెన్ ఈ సెడ్ ఆ వాయిస్ ని ప్లేట్స్లో అవన్నీ తీసుకున్నా, ఇదే అందరికి ఈ అనేసి డిస్ట్రిబ్యూట్ చేయమన్నారు. సో ఈ ఒక లెసన్ లో ఏంటి, మరి అందరూ కలిసిమెలిసి పనిచేయాలి, రైట్? ఇంతో అంతా సరే పర్వాలేదు, బట్ వీ హ్యావ్ టు ఆల్ వర్క్ టుగెదర్ ఫర్ స్వామీస్ మిషన్. దట్ వాజ్ అ బ్యూటిఫుల్ థింగ్ వెర్ హీ డింట్ లీవ్ లూజ్ ఇట్ దిస్ వెంట్ ఆన్ ఫర్ 4-5 times. అండ్ నే ఐ డెంట్ వాంట్ టు గివ్, ఐ డెంట్ నో ఆల్సో, బికాస్ అందరూ మనం చేసుకుని కొంతమంది యాక్టివ్ గా ఫీల్డ్ లో ఉంటారు, కొంతమంది మ్యూజిక్ లో ఉంటారు, కొంతమంది ఐటమ్ యాక్సెసరీస్ చేసే దాంట్లో ఉంటారు, కొంతమంది కామెంటరీలో ఉంటారు, కొంతమంది మ్యాచ్ పాస్ ప్రాక్టీస్ లో, ఏదో ఒక విధంగా ఎక్కువ పని తక్కువ పని ఉండొచ్చు, నో డౌట్. బట్ గీతా వల్ల మేడం షాపింగ్ ఇన్ఛార్జ్ గా ఉంటారు, ప్రఫుల్ల మేడం ఏదో కామెంటరీ రాసేకుంటారు, అండ్ ప్లస్ యాక్సెసరీస్ అంతా బిల్డప్ చేసేకి, ఆ విధంగా ఏదో ఒకటి ఆల్ ఆఫ్ అస్ పార్టిసిపేట్ టుగెదర్. బట్ స్వామి వాజ్ సో క్లియర్ దట్ ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ టు యాక్చువల్లీ ఫస్ట్ స్పోర్ట్స్ మీద గుర్తొస్తా ఉంటే స్వామి అడిగినారు. ఆ రోజుల్లో అంత యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండేది కాదు, కొంతమంది టీచర్స్, ఇట్ వాజ్ హార్డ్లీ సమ్ 7-8 టీచర్స్ ఉపాధి. స్వామి వాళ్ళను మాత్రం పిలిచి చీరలు ఇచ్చినారు. మీన్స్ హీ వాజ్ షోయింగ్ దాట్ యూ హ్యావ్ టు ఆల్ వర్క్ టుగెదర్. నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం ఇంక్రీజ్ అయినారు. ఇన్ థర్డ్ ఇయర్ కి అందరూ ఆహా, స్వామి వాన్స్ ఆల్ ఆఫ్ అస్ టు వర్క్ టుగెదర్ అనేసి, నో వి గాట్ అవర్ లెసన్స్.
0: God only is showing the way by giving incentive, getting the work. So manamenta. కాబట్టి పిల్లలకు ఓగ్రేట్ ఇచ్చుకుంటే గిఫ్ట్స్ ఇస్తాం ఈ రోజుకి. దట్ వీఆర్ కంటిన్యూయింగ్, నాట్ దట్ దే కెన్ నాట్ పర్చేజ్, కానీ అదేదో ఒక ఇన్సెంటివ్. భగవంతుడు నేర్పించినాడు, మేము ప్రాక్టీస్ చేస్తాము.
3: అట్లాగే గ్రామ సేవకి ఎంతమంది ఫుల్ గా చేస్తున్నారు. ఫుల్ గా చేశాను అంటే ఆల్ ద టెన్ డేస్ చేసిన వాళ్ళకే చీరలు ఇచ్చినారు అంటే అంత. సో నెక్స్ట్ ఇయర్ కి ఇంకా కొంతమంది ఎంతూసియాజం వచ్చి, దిస్ ఆర్ ఇస్ యునో వెరీ సటిల్ వేస్ ఆఫ్ టీచింగ్. మీరు వచ్చి చేయండి అట్లాగని కాదు, బట్ వెరీ వెరీ సటిల్ అండ్ బ్యూటిఫుల్ వేస్ ఆఫ్ హ్యాండ్లింగ్, యూనో. అందుకనే నేను చాలా సార్లు అనుకున్నా స్వామి కంటే అడ్మినిస్ట్రేటర్ ఇంక ఎవరు ఉండొచ్చు, అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్. దట్ ఈస్ వండర్ఫుల్ లెసన్ వి లెర్న్ ఫ్రమ్ భగవాన్.
1: పైగా టీచర్లు ఎట్లా ఉంటే స్టూడెంట్లు కూడా అట్లాగే ఉంటారు. ఎట్లా తల్లిని చూసి బిడ్డను చూడంటారు, గురువులు కూడా తమను మాటలతో చెప్పాల్సిన పనులే. ఎట్లా నడుచుకుంటున్నారు ఆ విధంగానే పిల్లలు కూడా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. మనం ఒకటి చేస్తూ వాళ్లను, మనం లేట్గా క్లాస్కి వెళ్లి నువ్వు టైంకి రాలేదు అంటే వాళ్లలో వాళ్లైనా మాట్లాడుకుంటారు, ఈ మేడం క్లాసుకు టైంకి రాకుండా మనల్ని మాత్రం.
0: ఒక డాక్టర్ ఏం చేసినా పట్టించుకోరు, ఒక లాయర్ ఏం చేసినా, ఒక టీచర్ పర్సనల్ లైఫ్ ప్రైవేట్ లైఫ్ రెండు కావాలి, ఎందుకంటే వీఆర్ మోడల్స్. అది చాలా జాగ్రత్త. చాలా ఏళ్లు నేను టీచింగ్ ప్రొఫెషన్ లోకి రావాలనుకోలేదు, ఎందుకంటే యాజ్ ఎ స్టూడెంట్ 3 years ఒక క్లాస్ బైకౌట్ చేసిందాన్ని నేను. ఆ సార్ నచ్చక, ఆయన టీచింగ్ నచ్చక, సో ఇట్స్ వెరీ డిఫికల్ట్. మనం సాటిస్ఫై చేయాలంటే ఇది మన కప్ ఆఫ్ టీ కాదు అనుకున్నాం, కానీ భగవంతుడు తీసుకొచ్చినాడు ఏదో.
1: కానీ స్వామి చెప్పారు, ఒక స్టూడెంట్ చెడిపోతే వాడు మాత్రమే చెడిపోతాడు, కానీ ఒక టీచర్ చెడిపోతే మొత్తం విద్యార్థి వర్గం అంతా కూడా చెడిపోతుంది, దాని నుంచి సమాజం చెడిపోతుంది. కాబట్టి బోధనా విషయంలో, బోధనా వృత్తిలో ఉన్న వాళ్ళు తప్పనిసరిగా అన్ని విషయాల్లోనూ చాలా జాగ్రత్తగా, అంటే ఎన్ని కళ్ళు చూస్తుంటాయో అన్ని కళ్ళల్లోనూ అంత జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఆచరతీతి ఆచార్య అని, అందుకు మనం ఏం చేస్తామో పిల్లలు కూడా అదే చేస్తారు. కాబట్టి ప్రతి విషయంలో కూడా, ప్రతి నడక, మేడం చెప్పినట్టు కట్టు బొట్టు జుట్టు దగ్గర నుండి మాట తీరు కూడా, ప్రవర్తన మాట తీరు అన్నీ కూడాను స్వామి మార్గంలో స్వామి చెప్పినట్టుగా మనం నడుచుకుంటే స్వామి కళాశాల ఇంకా ఇంకా వృద్ధి చెందుతుంది అని నా అభిప్రాయం అండి.
2: అలాగే మీరందరూ చెప్పినట్టు టీచింగ్ బై ఎగ్జాంపుల్ మనం చేసి చూపిస్తే బహుశా అది చూసి ప్రతి కళాశాల స్వామి కళాశాల లాగానే అన్ని విద్యార్థులు నేర్చుకుంటారేమో. అందరు టీచర్స్ స్వామి టీచర్స్ లాగానే ఉంటే
1: తప్పకుండా. అవును, తప్పక.
3: దీనికోసం ఒక ఉదాహరణ కనగా, నేను ఫస్ట్ చేరినప్పుడు 1972 చేరినప్పుడు యాక్చువల్లీ నా బీఎస్సీ నేను ఐ డిడ్ ఫ్రమ్ సెంట్ అలోయిషియస్ కాలేజ్ జబల్పూర్ అండ్ ఆ రోజుల్లో ఇట్ వాజ్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్ ఇట్ వాజ్ అ కో ఎడ్యుకేషన్ కాలేజ్ బట్ ఎంత స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు అంటే నో బాయ్ కుడ్ టీచ్ అ గర్ల్ నో స్టూడెంట్ ఆర్ టీచర్ కుడ్ పార్టిసిపేట్ ఇన్ అ స్ట్రైక్ స్ట్రైక్ వర్ ర్యాంపెంట్ దోస్ డేస్ తర్వాత హోల్ జబల్పూర్ యూనివర్సిటీలో మా రిజల్ట్స్ చాలా బాగుందండి సో మచ్ సో దట్ మెరిట్ లిస్ట్ 10 స్టూడెంట్స్ పేర్లు అనౌన్స్ చేసేవాళ్ళు ఆల్మోస్ట్ 7 to 8 స్టూడెంట్స్ విల్ బీ ఫ్రమ్ అవర్ కాలేజ్ ఇన్ ఈచ్ స్ట్రీమ్ వెదర్ ఇట్ ఇస్ సైన్స్ ఆర్ట్స్ అంత డిసిప్లిన్ ఉండేది ఇట్స్ మిషనరీ కాలేజ్ సరే కథ ఏమిటంటే నేను ఇక్కడ 72 జాయిన్ అయినప్పుడు నేను ఫిబ్రవరిలో వచ్చినానని చెప్తున్నాను కదా సో బిట్వీన్ ఫిబ్రవరి అండ్ ద ఫస్ట్ సమ్మర్ కోర్స్ విచ్ ఐ అటెండెడ్ 72 ఈ టైంలో స్వామి నాతో ఒకసారి మాట్లాడలేదు ఐ హస్ టు గో ఆఫెన్ మా ఫాదర్కి లెటర్ రాసేదాన్ని ఏమంటే స్వామి నన్ను మర్చిపోయినారు మీరు స్వామికి లెటర్ రాయండి నేను ఇక్కడ ఉన్నాను అనేసి ఏమంటే నేను చెప్పుకోవచ్చు కదా స్వామితో నేను వచ్చినానని బట్ సమ్ ఫీలింగ్ ఇన్ మీ దట్ స్వామి షుడ్ టాక్ టు మీ ఆ ఫీలింగ్ ఒకటి చాలా ఉండేది సరే ఈ సమ్మర్ కోర్స్ అయిపోయింది వన్ లాంగ్ సమ్మర్ కోర్స్ ఇంతాక ఒక స్టూడెంట్ సమ్మర్ కోర్స్ లో స్వామి చిన్న చిన్న ఫొటోస్ ఇచ్చినారు లాస్ట్ డే ఇంటర్వ్యూలో దట్ ఈవెన్ ఐ కాట్ ఇచ్చేటప్పుడు చూసి ఇచ్చినారు బట్ ఏం పలకలేదు ఏం మాట్లాడలేదు వెన్ ఐ వెంట్ హోమ్ హాలిడే సమ్మర్ కోర్స్ అయినాక జబల్పూర్ ఇంటికి వెళ్ళిపోయినాం ఇంటికి వెళ్తే నెక్స్ట్ డే ఒక స్టూడెంట్ ఆఫ్ ద బృందావన్ క్యాంపస్ అబ్బాయి వచ్చినాడు జల్పూర్ నుంచి ఒక అబ్బాయి మేము ఇంట్లో బాబు అని పిలిచేవాళ్ళం ఆ అబ్బాయి పేరు ప్రభాకర్ సంథింగ్ రైట్ సో అతను వచ్చినాడు వస్తే సమ్మర్కి వస్తే బాగా జరిగింది కదా దీది అనేసి అంతా మాట్లాడు తర్వాత మా ఫాదర్ చెప్తున్నారు అంకల్ అంకల్ స్వామి మీ గురించి దీది గురించి మాట్లాడినారు స్వామి నేను ఉన్నట్టే తెలీదు అని ఇట్ సీమ్స్ అంటే ఆ త్రై బృందానికి ముందు పాత బిల్డింగ్ ఉండేది స్వామిది వైట్ ఫీల్డ్ లో సో అక్కడ స్టూడెంట్స్ వైట్ ఫీల్డ్ కాలేజ్ స్టూడెంట్స్ ఎప్పుడంటే అప్పుడు స్వామి దగ్గర పోయేది బైక్ రూమ్ పోయేది వచ్చేది అవన్నీ జరిగేది సో ఒకరోజు స్వామి కిందకు వచ్చేటప్పుడు ఈ అబ్బాయి కలుసుకున్నా ఏమి నీ పేరేమి ఎక్కడి నుంచి వచ్చినావు అంటే జబల్పూర్ ఓహో అని మా ఫాదర్ ప్రేర్ బ్రహ్మేశ్వర వాలూరు నుంచా అంటే అవును స్వామి అతను మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ స్వామి అనేసి అన్నారు వాళ్ళ కూతురు మా కాలేజ్ లో చదువుకొని ఇప్పుడు మా కాలేజ్ లో లెక్చరర్ గా ఉంది అనేసి అన్నారు అంటే ఈ అబ్బాయి అనుకుని లేదు స్వామి తను స్వామి కాలేజ్ లో చదువులేదు స్వామి అయితే ఇప్పుడు లెక్చరర్ గా ఉంది అని చెప్తున్నారు లేదు లేదు స్వామి అన్నారు తను మన కాలేజ్ లో చదివి మన కాలేజ్ లోనే పనిచేస్తా ఉంది అని చెప్తే ఈ అబ్బాయికి హీ వాజ్ షూర్ ఐ డిడ్ స్టడీ ఇన్ స్వామీస్ కాలేజ్ హీ వాజ్ అ ఫస్ట్ స్టూడెంట్ టు కమ్ టు స్వామీస్ కాలేజ్ ఐ థింక్ లేదు స్వామి రాణిదీది అక్కడ చదువులేదు అంతా జబల్పూర్ లో చదువుకుంది అనేసి నేను సెంట్రల్ ఆఫీసర్స్ లో బీఎస్సీ చేసినాను ఎంఎస్సీ ఏమో గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ అప్లైడ్ ఫిజిక్స్ లో చేసుకున్నాను హీ వాజ్ 100% షూర్ ఐ డిడ్ స్టడీ ఇన్ స్వామీస్ కాలేజ్ సరే థర్డ్ టైం రిపీట్ చేస్తున్నాడు ఫోర్త్ టైం రిపీట్ చేసేసరికి స్వామి పదే పదే లేదు తను నా కాలేజ్ లో చదివి నా కాలేజ్ లో టీచ్ చేస్తాను ఇంకా హీ కాన్ గో ఆన్ ఆర్గ్యూయింగ్ విత్ స్వామి ఇంకా నోరు మూసుకొని అప్పుడు స్వామి మా అమ్మమ్మ నంజమ్మ గారి గురించి మాట్లాడి హౌ వీ యూస్ టు కమ్ టు స్వామి ఎవ్రీ వెకేషన్ వీ యూస్ టు కమ్ ఓన్లీ టు పుట్టపర్తి అండ్ బాస్క్ అండ్ స్వామీస్ గ్రేస్ అవన్నీ స్వామి ఆ అబ్బాయితో అంతా డిస్క్రైబ్ చేసి మా అమ్మ గురించి చెప్పి అంతా చేసి అండ్ దెన్ హీ టుక్ హిస్ పార్థి నమస్కారం అండ్ కేమ్ అవే ఇదంతా చెప్తా ఉంటే నాకనిపించింది నేను అక్కడ స్వామి ముందర ఫిబ్రవరి నుంచి మే 30th వరకు ఉంటే నాకు ఒక్క మాట స్వామి నువ్వు వచ్చినావా అని నేను చెప్పలేదు అనేసి ఇంకా ఒకలాగా కంట్రోల్లో అఫ్ కోర్స్ మళ్ళీ జూలైలో హ్యావ్ టు అపియర్ ఫర్ అ రెగ్యులర్ ఇంటర్వ్యూ డాక్టర్ భగవంతమింద్ అదంతా అయినప్పుడు ఇంకా అప్పుడు మన టీచర్స్ అందరికి పిలిచి ఒకసారి స్టాఫ్ మీటింగ్ ఏదో ఉంటే మళ్ళీ నన్ను అందరు టీచర్స్ కి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు, వీళ్ళు వీళ్ళ అమ్మమ్మ గురించి మా అమ్మ గురించి అట్లా అనేసి. బట్ ఇట్ టుక్ హౌ మెనీ డేస్, సో మెనీ మంత్స్. నా పాయింట్ ఇక్కడ ఏమంటే, మీరు అంటున్నారు కదా ప్రతి కాలేజ్ అట్లా అయిపోవాలా, ప్రతి కాలేజ్ లో స్వామి ఇది రావాలి. సో ఆ రోజుల్లోనే స్వామి హీ ప్రూవ్డ్ దట్ ఎనీ కాలేజ్, సో మచ్ సో నేను చెప్తాను మీకు ఆ కాలేజ్ లో ఒక అబద్ధం మాట్లాడితే టీసీ ఇచ్చి పంపించేస్తా. వీ షు హ్యావ్ వన్ వెరీ స్ట్రిక్ట్ ప్రొఫెసర్, ప్రిన్సిపల్ ఆఫీస్ పోయి టీసీని రికార్డ్ రాయకుండా ఉంటే నిజం చెప్పు, అబద్ధాలు మాత్రం చెప్పదు. అంత ప్రిన్సిపల్స్. సో వెరెవర్ స్వామీస్ ప్రిన్సిపల్స్ ఇస్ దేర్, దట్ ఈస్ స్వామీస్ కాలేజ్. సో యూ వెరీ రైట్లీ సెడ్ అన్ని కాలేజీలు అట్లా అయిపోయినాయంటే అంత ఆనందంగా ఉంటుంది. ప్రతి కాలేజ్ విల్ బి స్వామీస్ కాలేజ్, ఆల్ టీచర్స్ విల్ బి స్వామీస్ టీచర్స్.
2: చాలా బాగుందమ్మా, మీరు మొదలు పెట్టినప్పుడేమో స్వామి పక్కన కూర్చుంటేనే స్వామితో కలిసి ఉన్నట్టు కాదు, స్వామి చెప్పిన మాట వింటూ ఎక్కడున్నా స్వామితో కలిసి ఉన్నట్టే అని చెప్పారు. ఇప్పుడు స్వామి ప్రిన్సిపల్స్ ని ఫాలో అయ్యేది, ఏ కాలేజీ అయినా స్వామి కాలేజే, అవి ప్రాక్టీస్ చేసేవాళ్లు ప్రతి వాళ్లు స్వామి దగ్గర చదువుకున్నవారే అని ఎంతో ఆనందంగా ఉంది వింటూ ఉంటే. నేను ఒక 10 నిమిషాల ముందరే అనుకుంటాను మీతో అన్నాను, స్వామి కాలేజీలో చదువుకునే అదృష్టం నాకు దొరకలేదు, స్వామి నాకు ఆ భాగ్యం ఇవ్వలేదని. కానీ ముగ్గురు గురువుల్ని నా ముందర కూర్చోబెట్టి ఒక గంట సేపట్లోనో మీరు నేను అక్కడ చదువుకుంటే ఎంత ఆనందం నాకు కలిగేదో అంత ఆనందాన్ని ఇచ్చారు, అలాగే మన శ్రోతలందరూ కూడా మీ మాటలు విని అంత ఆనందాన్ని అనుభవించారని నాకు గట్టి నమ్మకం.
3: ఈరోజు ఇంకో పాయింట్ చెప్పాలనుకుంటాను అన్నట్టే, ఇంతమంది స్టూడెంట్స్ మేము టీచర్స్ చూస్తా ఉంటే ఎంత సంతోషంగా ఉంది.
0: మీ ఆనందం మీరు కాసేపు మాతో మా స్టూడెంట్స్ మధ్య
3: తిరిగితే స్టోరీ టు టెల్ that how they are implementing Swami's ideals in their offices, in their teaching, in their family, household and all. Family. The two talks mein morning innaru chusnaru vallu entento pedda padalu padavallo vellintaru, but one thing that when they have Swami in their heart they are doing wonderful jobs. Entha bhaga vat అంటే స్వామి దే ఆర్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్, దట్ ఇట్ సెల్ఫ్ ఇంకా ఆ ఎగ్జాంపుల్ కంటే ఇంకేం కావాలి. దే ఆర్ ప్రూఫ్స్, సాలిడ్ ప్రూఫ్స్. ఆర్ స్టూడెంట్స్ ఆర్ సాలిడ్ ప్రూఫ్ దట్ యునో స్వామి
0: ఎడ్యుకేషనల్ మిషన్ ఒకవైపు, ఆ కాలేజ్ నుంచి బయటకు వచ్చిన స్టూడెంట్స్ ఒకవైపు పెడితే ఇట్స్ మ్యాచింగ్,
3: ఇట్స్ వండర్ఫుల్ మ్యాచ్. ఇంకోటి ఏమంటే, ఈ రోజు స్వామి శారీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కదా అంకిత ప్రభుల, ఇదంతా సమ్ యెల్లో శారీస్ అట్లా, వీళ్ళంతా ఏమి వీఆర్ కాలింగ్ ఇట్ ద గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్. సో ఈ రోజు అందరూ గోల్డ్ కలర్ శారీస్, యెల్లో కలర్ శారీస్ వేసుకోవాలా, డెకరేషన్ అంతా యెల్లోగా ఉంది, వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేసిన శారీస్ యెల్లోగా ఉంది. సో నాకు వచ్చి ఈ ప్యాకెట్ ఇస్తే ఎదురుగా చీఫ్ గెస్ట్ షీ ఓపెన్ ఆ బ్యాగ్, ఐ సా యెల్లో శారీ. ఈ యెల్లో శారీ చూస్తానే ఒక బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ గుర్తొచ్చేసింది. ఏమంటే, ఆ రోజుల్లో స్వామి చేత్తో ఇచ్చేవాళ్ళు. స్వామి ఒక్కో టీచర్ కి దగ్గర వచ్చి, మేము లేచిపోయే పని లేదు, స్వామి మా దగ్గర వచ్చి ఇచ్చేవాళ్ళు.
2: కలర్లు కూడా చూసేవాళ్ళు,
3: డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్.
2: గురు పూర్ణిమ
3: ఈ కలర్ గురించే కథ. ఏమంటే, సమ్ టైమ్స్ ఇట్ విల్ బి ఆల్ యూనిఫామ్ సారీ, సమ్ టైమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్. సో కొంతమంది టీచర్స్ కి ఒక కలర్ ఇస్తే, స్వామి నాకు వేరే కలర్ కావాలా అంటే, స్వామి సో లవింగ్లీ సో దిస్ని చేంజ్ చేసి ఇచ్చేవాళ్ళు. నాకేమంటే, స్వామి ఏదిస్తే దట్ ఈస్ అన్ అక్సెప్టెన్స్, అదే ప్రసాదం అను. బట్ దట్ డే స్వామి కొన్ని బనారసి చీరలు తీసుకుని వచ్చారు ప్రఫుల్ల. సో దాంట్లో డిఫరెంట్ కలర్స్, ఏమంటే ఆరెంజ్ కలర్, డార్క్ పింక్ కలర్, లైట్ పింక్ కలర్, లైట్ ఎల్లో, డార్క్ ఎల్లో, అన్ని అంతా ఇట్లా బయటకు వస్తున్నప్పుడు, స్వామి నాకు ఈ ఆరెంజ్ ఈ ఎల్లో మాత్రం ఇవ్వద్దాను స్వామి, చాలా బ్రైట్ గా ఉంది. నేను అంతవరకు ఆ బ్రైట్ ఎల్లో వేసుకునేదాన్ని కాదు. సో అట్లా మనసులో ఒకటి వచ్చింది, స్వామి వచ్చినారు ఇంకా ఇస్తా అన్నారు, కొంతమంది చేంజ్ చేసుకున్నారు. కరెక్ట్ గా నా దగ్గర వచ్చేసరికి ఒక మంచి బ్రైట్ ఎల్లో, గోల్డెన్ ఎల్లో సారీ నాకు ఇచ్చినారు. సరే స్వామికి దండం పెట్టుకుని, ఇది స్వామి ప్రసాదం అని స్వామి ప్రార్థనాస్కారం తీసుకుని సంతోషపడ్డాను. ఆల్ దో ఐ డిడ్ వాంట్ దట్ కలర్, స్వామి రెండు పాదాలు ముందుకేసి వెనక్కి వచ్చి ఇది మంచి కలర్ కట్టుకో అని చెప్తున్నారు. సో ఈ రోజు అంత డిస్ట్రిబ్యూషన్ ఎలో సారీస్ అయితా ఉంటే నాకు అదే మాట గుర్తొచ్చింది, స్వామి అందరికి చెప్తాను చెప్తా అన్నారు, ఇది ఒక శుభమైన కలరు పసుపు కలర్ ఇది అంత అదే మాట మంచి కలర్ కట్టుకోండి అనేసి పిల్లలందరికీ చెప్పాలని అనుకుంటా ఉన్నాను.
5: సో అమ్మా స్వామి ఎన్నోసార్లు అన్నారు నా స్టూడెంట్స్ అయి నా ప్రాపర్టీ అని. మీరు చెప్తున్న ఈ మాటలన్నీ వింటూ ఉంటే స్వామి దగ్గర చదువుకుని బయటికి వెళ్లిన స్టూడెంట్స్ వాళ్ల జీవితాల్ని ఎలా గడుపుతున్నారు, అందరినీ వాళ్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా ఎలా ప్రభావితం చేస్తున్నారు అనేది చూస్తుంటే అలాగే స్వామి అంటారు మీ లైఫ్ నా మెసేజ్ కావాలి అన్నారు. వాళ్ళు ఆ వాక్యానికి తగినట్టు స్వామి చెప్పిన మాటకి తగినట్టు ఉండడమే స్వామికి మనం ఇచ్చే గురుదక్షిణ ఏమో అనిపిస్తుంది. మీతో ఈరోజు మాట్లాడితే నాకు మీకు ఎలా ధన్యవాదాలు చెప్పాలనేది కూడా అర్థమవటం లేదు. ఒక్కొక్కసారి వి బికమ్ స్పీచ్ లెస్. స్వామిని చూసినప్పుడు ఎలా మనకి నోట్లోంచి మాట రాదో అలాంటి పరిస్థితిలో ఉన్నా ఈ రోజు నేను ఇంత ప్రేమను స్వామి ప్రేమను మీ దగ్గర నుంచి అనుభవిస్తున్నాం ఇవాళ, అదొక్కటే చెప్పగలను నేను. ఇంత సమయాన్ని మన రేడియో సాయి శ్రోతలందరి కోసం మీరు ఈ రోజు ఇంత బిజీగా ఉండి కూడా వచ్చి ఇంత సమయాన్ని మాకు ఇచ్చినందుకు శ్రోతలందరి తరఫున రేడియో సాయి వారి తరఫున మీకు మా ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ సో మచ్.
1: అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు.
3: కృతజ్ఞతలు.

ఇంతవరకు మీరు అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవం సందర్భంగా జూలై 20-21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాల్లో 5వ భాగం విన్నారు. ఈ కార్యక్రమంలో 6వ భాగాన్ని రేపు మీరు వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

శ్రీ సత్యసాయి వాణి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు దేహాన్ని కాదు దేహిని నాటికను వింటారు.

0: ఇలా అయితే లాభం లేదు గురునాథన్ గారు, నాటకానికి టైం అయిపోతుంది, కాస్త త్వరగా నడవండి. అవును, ఇందాక నుంచి చూస్తున్నాను, మీరేమిటి అదోలా ఉన్నారు?
1: ఎందుకో స్వామి గుర్తుకు వస్తున్నారయ్యా.
0: ఏమిటి గుర్తుకు వస్తున్నారా? అయ్యా గురునాథన్ గారు, గుర్తుకు రావడం అనేది మర్చిపోయినప్పుడే జరుగుతుంది. మీరు ఎన్నో ఏళ్లుగా స్వామి భక్తులు, అయినా మీరా మాటన్న నాకే నచ్చలేదు.
1: అప్పే, నా ఉద్దేశం అది కాదయ్యా. ఎన్నో ఏళ్లు స్వామితో అనుబంధం పెంచుకుని ఇప్పుడు ఆయన కనులారా చూడలేకపోతున్నామనే బాధ ఎంత మర్చిపోదామన్నా కుదరడం లేదయ్యా.
0: పదండి గురునాథన్ గారు, నాటకం మొదలైపోతున్నట్టుంది. మీ సమస్య గురించి నాటకమైపోయాక తీరిగ్గా కూర్చోని ఆలోచిద్దాం. బెల్ కూడా కొట్టేశారు, త్వరగా పదండి.
1: కంగారు పెట్టకయ్యా, ఈ ఆకారం చూసావా? ఆ నాటకం కంపెనీ వాళ్ళకి గణపతి వేషం వేసేవాడు కావాలంటే ఇంతకన్నా మంచి ఆకారం దొరకదు. ఈ మెట్లన్నీ ఎక్కద్దా? అబ్బా అమ్మయ్యా, మెట్లన్నీ ఎక్కేశాం, ఇక లోపలికి పోదాం పద.
0: పదండి పదండి.

0: అశోక చక్రవర్తులకు ప్రణామాలు.
1: మాలి, తథాగతుని విగ్రహ ప్రతిష్టకు ఎక్కువ సమయం లేదు. ఆలోగా ఉద్యానవనం పూర్తి కాగలదు కదా?
0: తప్పక పూర్తి కాగలదు ప్రభు. పచ్చని పచ్చిక తివాచిలా ఏపుగా పెరిగింది. నాటిన పూల చెట్లన్నీ మొగ్గతొడిగాయి. విగ్రహ ప్రతిష్ట నాటికి అవన్నీ విరబూసి కన్నుల పండుగ చేయగలవు.
1: మంచిది, నీవిక వెళ్ళవచ్చు. అమాత్య, మనం అలా చైత్యం వరకు పోయి వద్దాం.
2: అవశ్యం ప్రభు, తమరు సెలవిస్తే మనం అక్కడకు చేరేలోగా కొన్ని విషయాలు మనవి చేస్తాను.
1: పర్వాలేదు, ఏమిటో చెప్పండి.
2: మరేమీ లేదు, చక్రవర్తుల ఆదేశం మేరకు రహదారుల వెంబడి బాటసారుల సౌకర్యం కోసం మొక్కలు నాటించడం చాలా వరకు పూర్తయింది. ఇక వారు విశ్రమించడానికి సత్రాలు నిర్మాణం చేపట్టవలసి ఉంది. తమరు అనుమతిస్తే ఆ పనిని శిల్పి తోమాలునికి అప్పగిస్తాను. అందుకు కావలసిన ధనాన్ని కూడా ఇస్తాను ప్రభు.
1: అవశ్యం, అలాగే కానివ్వండి. సాధ్యమైనంత వేగంగా వేసవి వచ్చేలోగా పని పూర్తయ్యేలా చూడమని మా మాటగా చెప్పండి.
2: ప్రభువులు, ఇంతవరకు ఏ పాలకుడు చేయని విధంగా ప్రజల క్షేమం కోరి ఎన్నో సత్కార్యాలు చేస్తున్నారు. ఇదేదో మీ మెప్పు కోసం నేనంటున్న మాట కాదు ప్రభు, ప్రజలందరి నోట వినవస్తున్న మాట.
1: అమాత్య, మీకు తెలియని రాజనీతేముంది? ప్రభు ఎప్పుడూ రాజ్యానికి ధర్మకర్త మాత్రమే. అది తెలుసుకుని మసులుకోవడమే పాలకుల కర్తవ్యం. శ్రీరామచంద్రుడు ప్రజారంజకంగా వారి యోగక్షేమాలకు ప్రాధాన్యమిస్తూ పరిపాలించినందువల్లే రామరాజ్యమనే మాట సత్పరిపాలనకు పర్యాయపదంగా నిలిచిపోయింది.
2: ఆ మాట నిజమే. ఆ ప్రభు, మరో సంగతి మీకు.
1: ఉండండి అమాత్య, ఎవరో శ్రమణుకులు వస్తున్నట్టున్నారు, వారి దర్శనమయ్యాక మనవి చేద్దురుగాని.
2: అలాగే ప్రభు.
1: మహాత్మా, ఈ అశోకుని సాష్టాంగ ప్రణామం స్వీకరించండి.
3: మౌర్య వంశజులు అశోక చక్రవర్తులకు శుభమగుగాక. తమ పాలనలో బౌద్ధ ధర్మం నలు చెరుగులకు విస్తరిస్తోంది. సంతోషం. బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి.
2: ప్రభు, తమరు అన్యదా భావించకపోతే నాదో మాట.
1: ఏమిటి అమాత్య?
2: అది తమరు అదే చక్రవర్తులు.
1: ఎందుకు సందేహిస్తున్నారు? మీ మనసులో మాటేమిటో చెప్పండి.
2: మరేమీ లేదు, ఈ సువిశాల మౌర్య సామ్రాజ్యానికి ప్రభువులు, తమరా విధంగా కిరీటాన్ని తీసి శిరస్సును ఒక బౌద్ధ సన్యాసి పాదాలపై ఉంచి నమస్కరించడం తగదని నా అభిప్రాయం. అది తమ వంటి మహోన్నత వ్యక్తికి శోభస్కరం కాదు, చక్రవర్తి స్థాయికే అవమానకరం.
1: సర్వసంగ పరిత్యాగం చేసి జీవించే సన్యాసులకు నమస్కరించడంలో అనౌచిత్యం ఏముంటుందా మాత్య?
2: మహాత్ములకు నమస్కరించడం తప్పు కాదు, కాని ఒక సామాన్య సన్యాసికి నమస్కరించడం.
1: సన్యాస దీక్షలో గడిపే వారిలో సామాన్యులు అసామాన్యులనే తేడా చూపడం ధర్మం కాదు అమాత్య. పైగా ఎవరు మహాత్ములో ఎవరు కాదో పరిచయం కానిదే ఎలా చెప్పగలం? ఆధ్యాత్మిక జీవనం గడిపే వారందరూ వందనీయులే కదా.
2: క్షమించండి ప్రభు, చక్రవర్తులు సన్యాసికి నమస్కరించడం, పైగా శిరస్సు వంచి పాదాభివందనం చేయడం నేను ఆమోదించలేకపోతున్నాను.
1: ప్రభుభక్తి పరాయణులైన మంత్రివర్యులు ప్రభుత్వానికి అవమానం జరిగినట్లు భావించి బాధపడుతున్నారు. అంతేగాని ఆవేశంలో వాస్తవాన్ని గ్రహించలేకపోతున్నారు. ఇప్పుడు ఏం చెప్పినా ప్రయోజనం లేదు.
4: సరేలేండి అమాత్య, ఏదో అలా జరిగిపోయింది, వదిలేయండి. మీరు చెప్పిన విషయాన్ని నేను కూడా ఆలోచిస్తాను, సరేనా?
2: చిత్తం ప్రభు. ఉండబట్టలేక మనసులోనున్నది చెప్పేశాను, తమకు కష్టం కలిగిస్తే క్షమించండి.
4: అలాంటిదేమీ లేదు అమాత్య. మీరిక ఆ విషయం మర్చిపోండి. ఇలా చూడండి, చైత్యాన్ని సమీపించాం. పదండి, లోపలికి వెళతాం. అమాత్య.
2: ప్రభు.
4: అమాత్య, మీ నుండి మాకొక సహాయం కావలసి వచ్చింది.
2: ఆజ్ఞాపించండి మహాప్రభు.
4: మరేమీ లేదు, మాకు ఒక మేకతల, ఒక గొర్రెతల, ఒక మనిషితల కావాలి.
2: మనిషితల?
4: అవును, మీరు సరిగ్గానే విన్నారు. సాధ్యమైనంత త్వరగా మాకవి కావాలి. అంతేకాదు, మాకు మరొక్క పని కూడా చేయవలసి ఉంది.
2: చెప్పండి ప్రభు, తప్పక చేస్తాను.
4: ఆ మూడు తలలను మీరే స్వయంగా సంతలో అమ్మి రావాలి.
2: నేనా? చిత్తం ప్రభు, అలాగే చేస్తాను.
4: రండి అమాత్య, మేము అప్పగించిన పని పూర్తయిందా?
2: ప్రభువులు మన్నించాలి. నేను తీసుకువచ్చిన మేకతల, గొర్రెతల సులభంగానే అమ్ముడుపోయాయి. కానీ ఎంత ప్రయత్నించినా మనిషి తలను అమ్మలేకపోయాను. దానిని కొనుక్కోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు ప్రభు.
4: ఆశ్చర్యంగా ఉందే. పోనీ మరొక్కసారి ప్రయత్నించి చూడండి. ఒకవేళ ఈమారు కూడా ఎవరూ కొనేవారు లేకపోతే ఆ మనిషి తలను ఎవరికైనా ఉచితంగా ఇచ్చివేయండి.
2: అలాగే ప్రభు, నేను వెళ్లి మరోమారు ప్రయత్నం చేసి చూస్తాను.
4: ఎవరక్కడా? వేగుల వాణిని ప్రవేశపెట్టండి.
5: ప్రభు, దాసుడు ఇచ్చటనే వేచి ఉన్నాడు.
4: గూఢచారి, మంత్రిని వెంబడించి నీవు సేకరించిన సమాచారం ఏమిటో వివరించు.
5: ప్రభు, నిజం చెప్పాలంటే మేకతల, గొర్రెతలల కోసం మంత్రివర్యులు అట్టే శ్రమపడలేదు. అవి సంతలో సులభంగానే దొరికాయి. ఒక్క మనిషి తల కోసమే కాస్త వెతకవలసి వచ్చింది.
4: అయ్యో పాపం, మరి ఎక్కడ సంపాదించారు?
5: ప్రభు, మనిషి తల కోసం వారు శ్మశానానికి వెళ్లారు. అక్కడ ఒక శవం తలను నరికి తీసుకువచ్చారు.
4: మంత్రికి తగిన తెలివితేటలను ప్రదర్శించారు. శభాష్. ఇక రెండవ కార్యాన్ని ఎలా పూర్తి చేస్తారో చూద్దాం. అదిగో అమాత్యులు వస్తున్నారు, నీవు పక్కకు తప్పుకో.
5: చిత్తం.
4: అమాత్య, మీరు వెళ్లిన పని కాయాపండా.
2: క్షమించాలి ప్రభు, మనిషి తలను ఉచితంగా ఇస్తానన్న ఎవరూ తీసుకోవడం లేదు. నేను తమరు అప్పగించిన పని నెరవేర్చడంలో విఫలమయ్యాను.
4: విచారించకండి అమాత్య, మేము కావాలనే మీకు ఆ పనిని అప్పగించాం.
2: ప్రభు, తమరు ఏమంటున్నారో నాకు అర్థం కావడం లేదు.
4: అమాత్య, ఆనాడు ఉద్యానవనంలో మేము మా శిరస్సును ఒక బౌద్ధ సన్యాసి పాదాలపై పెట్టి నమస్కరించినప్పుడు మీరెంతగా బాధపడ్డారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. కాని ఇప్పుడు మీరే స్వయంగా చూశారు. ప్రాణం ఉన్నంత వరకే ఈ దేహానికి గౌరవం. ఆ ప్రాణం పోయిన తరువాత ఈ శిరస్సుకు కాని శరీరానికి కాని ఎవ్వరూ విలువనివ్వరు. అందుకే నేను నా తలను ఆ బౌద్ధ సన్యాసి పాదాలపై పెట్టి నా జన్మను సార్థకం చేసుకున్నాను.
2: ప్రభు, మీరు నా కళ్ళు తెరిపించారు. అశాశ్వతమైన శరీరంపై మమకారంతో పెరిగే అహంకారంతో ఆ మాట అన్నాను. ఇప్పుడు విలువ శరీరానికి కాదని, దానిని ఉపాధిగా చేసుకున్న జీవాత్మదని తెలుసుకున్నాను ప్రభు.
6: ఏమిటి గురునాథన్ గారు, నాటకమైపోయినా అలాగే కూర్చుండిపోయారు, కదలరా ఏమిటి? గురునాథన్ గారు మిమ్మల్నే. ఏమిటి మాట్లాడరేమిటండి గురునాథన్ గారు? అరే ఆ కన్నీళ్ళేమిటి, ఏమైంది?
5: ఏమీ లేదు, మా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. పద
6: వెళ్దాం లేండి. అసలు ఏం జరిగిందో చెప్పండి.
5: ఇప్పుడేమీ అడగకు, ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం. ఆటో, ఆటో ఎక్కు సత్యం. బాబు, బాబా సాయి కాలనీకి పోనీ.

0: రావోయ్, లోపలికి రా, ఇలా కూర్చో.
1: సత్యం, నాటకం చాలా బాగుందోయ్. ఆ నాటకానికి తీసుకెళ్ళినందుకు నీకు చాలా థ్యాంక్స్.
2: మీరు మాట మారుస్తున్నారు. ముందు ఇందాక అలా ఎందుకున్నారో చెప్పండి.
1: నేనే మాట మార్చడం లేదు, ఆ విషయమే చెప్తున్నాను. నాటకం చూడ్డానికి వెళ్తున్నప్పుడు నేను బాబా కంటికి ఎదురుగా లేరే అని బాధపడుతుంటే ఆ విషయం తరువాత మాట్లాడుకుందాం అన్నావు, గుర్తుందా?
2: ఆ గుర్తుంది, నేను ఆ విషయమే మాట్లాడదామనుకున్నాను. కాని మీరు అదోలా అయిపోయేసరికి ఆ విషయం మర్చిపోయాను.
1: నేనేమీ అయిపోలేదులే, కంగారు పడకో. నాటకంలో పూర్తిగా లీనమైపోయి కాస్త ఎమోషనల్గా కనిపించుంటాను. నాటకంలో దేహంపై అభిమానం తగదని అశోకుడు తన మంత్రికి బోధిస్తున్నప్పుడు బాబా విషయంలో నేనేం పొరపాటు చేశానో నాకర్థమైంది. నేను దేహాన్ని కాదు దేహిని మాత్రమే అని భగవాన్ ఎన్నిమార్లు చెప్పారో లెక్కలేదయ్యా. అయినా బాబా కంటి ఎదుట లేరని బాధపడ్డానంటే బాబా బోధ నేను సరిగ్గా అర్థం చేసుకోలేదన్నమాట.
2: అలా అనకండి, ఎన్ని తెలుసున్నా ఒక్కోసారి అలా మాయ కమ్మివేస్తుంది అంతే. నాటకం చూస్తున్నప్పుడు నేను ఇదే విషయం మీకు చెప్పాలనుకున్నాను, మీరది నేను చెప్పకుండానే గుర్తించారు. మిమ్మల్ని అలా నాటకానికి తీసుకెళ్లడమే మంచిదైంది.
1: నాటకం చూసినప్పటి నుంచి నాకు భగవాన్ చెప్పిన పద్యమే మనసులో తిరుగుతోందయ్యా. నీకు తెలిసిన పద్యమేది?
3: దేహం పాంచభౌతికము, దేహం కూడా తప్పది ఎప్పుడు ఉంది, దేహి నిరామయ ఉండు, గడుతింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు, దేహియే దేవదేవుడు, మదన్ గమనింపక ఆత్మరూపుడై.
2: అందుకే కదండి మరి స్వామి భక్తుల్ని ఎప్పుడు ఆత్మస్వరూపులారా అని సంబోధించేవారు.
1: అదొక్కటే కాదు, ఆలోచిస్తే ఒక్కొక్కటి గుర్తుకొస్తున్నాయి. తాను దేహాన్ని కాదని భగవాన్ పలు సందర్భాల్లో పలు రకాలు చెప్పారు. స్వామి తుంటి ఎముకకు ఆపరేషన్ కోసం ఆసుపత్రిలో ఉన్నప్పుడు భక్తులు బాధపడుతుంటే ఆయన స్పష్టంగా చెప్పారు,
3: భక్తులు దేనికైనా సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు కష్టం ఏంటంటే పరిగెత్తుతారు, సుఖం అంటే పరుగులెడతారు. అంతే కాదు, ప్రతి దానికి కూడా మీరు సిద్ధంగా ఉండాలి. దేహం ధరించిన తర్వాత ఎన్నో కష్టాలు కలుగుతుంటాయి, దీనంతా మనం లెక్క చేయకూడదు. విశ్వాసాన్ని మాత్రం దృఢంగా పెట్టుకోవాలి, ఆ విశ్వాసమే మీ శ్వాసగా భావించాలి. నేను దేహం బాధ కావాలని నేను కోరలేదు, పోవాలని నేను ఆశించలేదు. ఆశించింది మీరే కాని మీరు ఆశించిన వారు మీరే కాపాడుకుంటూ వచ్చారు. మీ దేహం నాది కాదు, ఈ దేహం మీదే. మీ దేహాన్ని మీరు చూసుకోవాల్సిందే. నేను దేహం కాదు దేహిని.
2: అక్షరాల నిజం అని కూడా స్వామి చాలా స్పష్టంగా చెప్పారు. అయినా ఆయన తన గురించి ఎప్పుడు ఆలోచించారండి? ఎంతసేపు భక్తులు బాగుంటేనే చాలు కదా అని అనేవారు. తూర్పు గోదావరి భక్తులు వచ్చి ఏమన్నారు? స్వామికి బాగైతే చాలు, మాకు నీళ్ళక్కర్లేదు అన్నారు. స్వామి వారితో, మీరు బాగుంటే నాకదే చాలు అన్నారు. మరెవరండి ఆ మాట అంటారు, ఆయన కాక?
1: నిజమయ్యా, తోటి మనిషిని ప్రేమించాలి అని చెప్పడం తేలికే, కాని భగవాన్ అది ఆచరణలో చూపించారు. అది కూడా ఎలాంటి ప్రేమ? కన్న తల్లి ప్రేమ, దాన్ని కూడా మించిన విశ్వమాత ప్రేమ. ఏమంటావు?

0: భక్తుల్ని కన్న తల్లిలా ప్రేమించి లాలించి పాలించిన స్వామి తన భక్తులను విడిచి ఎక్కడికి పోతారు? ఎక్కడికి పోరు. ఆయన ఎప్పుడూ మనతోనే ఉంటారు. ఒక సందర్భంలో స్వామి,
1: మీరు అనుకోవచ్చును, స్వామి యొక్క ప్రాణం స్వామి చేతిలో ఉందా? చేతిలో లేదు. అనుకుంటే ఎంతకాలమైనా ఉండొచ్చును, లేకపోతే ఎప్పుడైనా దేహాన్ని వదలొచ్చు. అది నా ఇష్టం కానీ మరొక ఇష్టం. కారణమేమనగా దీనికి పవిత్రమే సాక్షి, ఈ శాస్త్రమే సాక్షి, ఈ దివ్యత్వమే సాక్షి. ఇంతకంటే సాక్ష్యం వెరకటి ఏం కావాలి? కనుక ఎవరైనా సరే పవిత్ర హృదయాలు వారిలో ఉంటుంటాయి, కానీ ప్రాణము మరొకరి చేతిలో ఉంటుండదు
0: అన్నారు. దేహాన్ని వదిలివేసిన దివ్యాత్మ స్వరూపులు స్వామి మనతోనే ఉంటారు ఉన్నారు.
2: నువ్వు అలా అంటుంటే మరో సంగతి గుర్తొస్తుందయ్యా నాకు. ఆడి తప్పని మన స్వామి భక్తులకు మాట ఇచ్చారు. అదో పుస్తకంలో మొన్ననే చదివాను. ఉండు, నీకది చదివి వినిపిస్తాను. ఎక్కడ పెట్టాను పుస్తకం? ఎక్కడప్పా? ఇక్కడ ఇక్కడ దొరికింది. జగత్తు పూర్ణమే ఇది కాదు, సద్గురు లక్షణాలు ఇది కాదు, మూడు ఇదిగో ఇదే, మూడు ప్రతిజ్ఞలు, సత్యం విను.
1: స్వామి యొక్క ప్రేమ నిస్వార్థమైనటువంటిది, నిర్మలమైనటువంటిది. స్వామికి ఇచ్చుకునేటువంటిది తప్ప పుచ్చుకునేటువంటిది ఎరుగడు. నీవు నావాడవు అని నేను చెప్పిన తర్వాత వాడు నాకు ఎన్ని విధముల విరుద్ధమైన మార్గమును అవలంబించినప్పటికీ వారిని నేను వదలను. కాలకర్మ కర్తవ్యాల చేత కొన్ని విధమైనటువంటి మార్పులు జరగవచ్చును, కానీ అవి శాశ్వతాలు కాదు. కనుక నేను ఆ యొక్క ప్రవర్తనను పురస్కరించుకొని నా మనసు కూడా నన్ను మారుస్తూ నేను పోను. ప్రపంచమంతా దీనిని విమర్శించినప్పటికీ నా కాలు వెనుకకు రాదు, ముందుకే పోతుంది.
0: గురునాథం గారు, మీరేమి అనుకోకపోతే స్వామి బోధనలు మరింత లోతుగా చదివి వాటిని అర్థం చేసుకోగలిగిన వారికి మీకొచ్చినటువంటి సందేహాలు రావనిపిస్తోంది.
2: ఉన్నమాటే చెప్పావయ్యా. నువ్వన్నదానికి నేను భగవాన్ చెప్పిన మరో మాట జోడిస్తాను.
1: రూపనామము తీసివేస్తే అదే దైవత్వము. నువ్వు ఎంత కాలమైనప్పటికీ మనము ఈ ద్వైతమునందే మన జీవితాన్ని వ్యర్థం చేసుకోకండి. మనం చేసిన సాధనల యొక్క ఫలితం ఏమిటి? ఇంతకాలం మనం చేసినటువంటి యొక్క పూజల యొక్క ఫలితం ఏమిటి? ఇంతకాలం మీరు శ్రవణం చేసినటువంటి యొక్క బోధల యొక్క ఫలితం ఏమిటి? సత్య

0: తామరత్వము సాగు చేసి నీ మనిష్టలు నెప్పి నిలిపి తామరత్వము
1: పిల్లలు ఇంత తెలుసుకోలేకుండా పోతే ఎట్లా? సత్య

0: చెక్కగా చెప్పారు. అన్నట్లు రేపు సత్సంగం మా ఇంట్లోనే, గుర్తుంది కదా. ఇవాళ నీకు కలిగిన ఈ అనుభవాన్ని మన వారందరికీ వివరిస్తే భగవాన్ సమాధి చెందడంతో కలత చెందిన భక్తులకు ఊరట కలుగుతుంది.
1: అంతకన్నా నా సత్యం తప్పక చెప్తాను నేను.
0: మరి నేను వెళ్లి వస్తాను సాయిరాం.
1: సాయిరాం సత్యం, సాయిరాం.

భారతీయం. సనాతన భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతలను అలంకరించే ప్రసంగ మాలిక ఒక భావవీచిక.

ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి భారతీయం కార్యక్రమానికి స్వాగతం. భారతీయ పురాణేతిహాసాలు, వాటిలోని పాత్రలు భారతీయులకే కాక యావత్ ప్రపంచానికి ఆదర్శప్రాయమైనటువంటి విలువలను బోధిస్తాయి. అందులోనూ స్త్రీమూర్తులు తమ ఉత్తమ గుణసంపన్నములతో, కార్యశీలతతో, ధైర్య సాహసాలతో ప్రస్తుత సమాజం సైతం ఎలుగెత్తి చాటగలిగే ఆదర్శప్రాయమైనటువంటి విలువలతో మెరిగారు. ఈనాటి నుంచి భారతీయం కార్యక్రమంలో 3 వారాల పాటు శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థల అనంతపూర్ క్యాంపస్లో సేవలందించిన తెలుగు ప్రొఫెసర్ డాక్టర్ పద్మావతి గారు మహాభారతంలోని ప్రముఖ స్త్రీ పాత్రలు, వారు అందించే పాఠాల గురించి విశ్లేషించి అందిస్తారు. ఈనాటి మొదటి భాగంలో పద్మావతి గారు గాంధారి, కుంతీల పాత్రల గురించి ప్రసంగిస్తారు.

సంస్కృత భారతం స్త్రీ లక్షణాలను గురించి ఇలా చెప్తోంది. ధృతి, క్షమ, దయా, శౌచం, కారుణ్యం, వాగనిష్ఠుర, మిత్రాణాంచ అనభిద్రోహ సప్తైత సమిధ స్త్రియ అని. ధైర్యం, సహనం, దయ, పావన లక్షణం, కరుణ, మాటల్లో మృదుత్వం, ద్రోహ లక్షణం లేకుండా ఉండటం, ఇవి స్త్రీ లక్షణాలు అని అర్థం. ఈ గుణాలు స్త్రీ ఎక్కడెక్కడ ప్రదర్శించాలో చెప్తూ ఆధునిక కవి రాయప్రోలు వారంటారు, ధృతితోడ గృహంబు దిద్దవే, క్షమతో పసిపాప నెత్తవే, దయజూడవే బంధుజాలమున్, కరుణింపవే కష్టజీవులన్, శుచివై కులకీర్తి నిల్పవే, పలుకాడకు నిష్ఠురంబుగా, సఖునేపకు ద్రోహచింతనన్ అంటారు. గృహం దిద్దుకోవడంలో ధైర్యం, సంతాన పాలనలో ఓర్పు, బంధుజన విషయంలో దయ, కష్టజీవులపై కరుణ, కులకీర్తి నిలుపడంలో పావనత్వం, ఎవరితోనూ నిష్ఠూరంగా మాట్లాడకపోవడం, భర్త పట్ల ద్రోహరహితంగా అంటే శీలవతి అయి మెలగడం, ఇవన్నీ స్త్రీ ఆయా సందర్భాలలో చూపించాలి అంటారు. తల్లిగా క్షమ, ఓర్పు ప్రదర్శించాలి స్త్రీ అని ఇక్కడ చెప్పడం జరిగింది. నవమాసాలు మోసి కని బిడ్డ మలమూత్ర పురీషాదుల్ని ఓర్పుతో భరిస్తూ సేవలు చేస్తూ బిడ్డల ఆలనా పాలనా చూసే ప్రేమైకమూర్తి అమ్మ. స్త్రీలో ప్రధానమైన గుణం మాతృత్వం. తొట్టిలో పసిపాపను, దొడ్డిలోని బాలవత్సమున్, తోటలో పచ్చిమొక్కను ఏకవత్సల దృష్టితో సాకినట్టి ప్రియ కుటుంబినులు అంటూ ఆధునిక కవులు స్త్రీ స్వభావంలోనే తల్లితనం దాగి ఉంది అని ప్రశంసించారు. దొడ్డిలోని లేగదూడల్ని, తోటలోని మొక్కల్ని, ఉయ్యాలలో పిల్లల్ని, అన్నింటినీ వాత్సల్య దృష్టితో చూడడం స్త్రీలకే చెల్లింది. మాతృత్వం యొక్క ఘనతను గుర్తిస్తూ మహాకవి ఆరుద్రగారంటారు, చూలాలినెవరినైనా చూడగానే నేను జోడిస్తాను చేతులు, పూజిస్తాను మనస్సులో, మానవజాతి ఇకముందు మరణించబోదని మౌనంగా హామీ ఇస్తుంది ప్రతిగర్భవతి అంటూ గర్భవతులకు నమస్కారాలు అర్పిస్తున్నారు. ఎందుకు? ప్రజాతంతుం ఆవ్యవచ్చేచ్ఛీతని వేదాల్లో చెప్పబడింది. దానికి అనుగుణంగా సంతానతంతువును కాపాడడంలో ప్రధాన బాధ్యత నిర్వర్తిస్తూ స్త్రీ మానవజాతి మనుగడకు కారణభూతురాలవుతోంది. మధురభావం వేది మనదేశమందన్న మాతృభావము కంటే మాన్యమెద్ది అంటారు బాబావారు. మన సంస్కృతి, దాని పరిరక్షణం మాతలైన స్త్రీలపైననే ఆధారపడి ఉంది అంటారు స్వామి. మాతృత్వం స్త్రీకి భగవత్ ప్రసాదితమైన ఒక వరం. ఆ వరాన్ని సంఘనీతికి అనుగుణంగా పొంది సంతానాన్ని సద్గుణవంతులుగా తీర్చిదిద్దితే అది నిజంగా వరమే, లేకపోతే శాపమవుతుంది. ఆ స్త్రీకి మాత్రమే శాపం కాదు సుమా, జాతికే శాపమవుతుంది. సంతానాన్ని తీర్చిదిద్దడం కేవలం స్త్రీ బాధ్యత మాత్రమేనా, పురుషుడికి లేదా అంటే తప్పక ఉంది, కాని ఎక్కువగా స్త్రీకే ఉంది. లక్ష్మీనారాయణులు, పార్వతీ పరమేశ్వరులు, సీతారాములు అంటూ దేవతల్లో కూడా స్త్రీదేవతల పేర్లను ముందుంచడం స్త్రీల గొప్పతనాన్ని చాటుతోంది అంటారు బాబావారు. అలాగే తల్లిదండ్రులు అనే మాట కూడా బిడ్డలను తీర్చిదిద్దడంలో తల్లిదే ప్రథమ బాధ్యత అనే విషయాన్ని చాటుతోంది. మనం మాతృదేశం అంటాం, అలాగే ఆంగ్లంలో మదర్ల్యాండ్ అంటారు, కాని ఫాదర్ల్యాండ్ అనరు కదా. ఇలా పాశ్చాత్య సంస్కృతిలో కూడా తల్లికే అధిక స్థానం ఇవ్వబడింది అంటారు స్వామి. తనయుడు దుష్టైన తండ్రి తప్పు, కూతురు చెడుగైన మాత తప్పు అని నరసింహ శతకకర్త అంటాడు, కాని కూతురుకు కాని కొడుకుకు కాని తొలి గురువు తల్లి మాత్రమే. వన్ గుడ్ మదర్ ఈజ్ వర్త్ 100 స్కూల్ మాస్టర్స్ అంటారు జార్జ్ హెర్బర్ట్. మెన్ ఆర్ వాట్ దేర్ మదర్స్ మేడ్ దెమ్ అంటారు రాల్ఫ్ వాల్డో ఎమర్సన్. బాబావారంటారు తల్లి ఒడి బిడ్డకు ప్రథమ బడి అని. ఈ విషయంలో స్వామి ఒక చిన్న కథ కూడా చెప్పారు. ఒక తల్లి కూరగాయలు అమ్ముకుంటూ భుజంపై కొడుకును కూర్చోబెట్టుకుని పోతూ ఉంటే ఆ పిల్లవాడు అవతలి స్త్రీ నెత్తిమీది గంపలోని ఒక మామిడి పండు దొంగతనం చేసి తింటున్నాడట. అది చూసి ఆ తల్లి వాడి సమర్థతకు ముచ్చటపడిపోయి వాడి బుగ్గలు పుణికి ముద్దు పెట్టుకుందట. కడకు వాడు పెద్ద దొంగై జైలు పాలయ్యాడట. వాడికి ఉరిశిక్ష పడిందని ఏడుస్తున్న తల్లిని చూసి దగ్గరకు రమ్మని పిలిచి గొంతు పిసికాడట వాడు.
కారణం అడిగిన రక్షక భటునితో, అయ్యా, నేనీనాడు ఇలా తయారు కావడానికి కారణం మా అమ్మే. నేను మొదట దొంగతనం చేసిన రోజే నాకు బుద్ధి చెప్పి ఉంటే నేనిలా అయ్యుండేవాడిని కాను. అందుకే నా తల్లికి శిక్ష విధించాలి అన్నట్ట. బిడ్డ మానసిక ప్రపంచం యొక్క ఎదుగుదలకు ప్రధాన ప్రేరక శక్తులు తొలిదశలో తల్లిదండ్రులు. మొదటిది తల్లి. న్యూరాలజీ శాస్త్రజ్ఞుల పరిశోధనల ప్రకారం బిడ్డ పుట్టిన తరువాత 2-3 ఏండ్ల నుండి 15-16 ఏండ్ల లోపల ఆ బిడ్డ మానసిక ప్రపంచం రూపుదిద్దుకుంటుందట. మెదడులో ఒక్కొక్క భాగం ఒక్కో లక్షణానికి నిలయమట. ఒక భాగం కళాలక్షణానికి అయితే, మరొక భాగం ఆచరణతత్వానికి, ఇంకో భాగం నేర ప్రవృత్తికి. ఇలా విభజితమై ఉంటుందిట మానవుని మెదడు. తాము విన్న, చూసిన, అనుభవించిన విషయాల వల్ల, పరిస్థితుల వల్ల పిల్లలు ఎదుగుతున్న దశలో నరాలు కూడా ఎదుగుతూ మెదడులోని ఆయా విభాగాలతో కలిసిపోవడం వల్ల వారి శీలం తీర్చిదిద్దబడుతుందట. తల్లిదండ్రుల పెంపకం లోపం వల్ల కాని, పరిస్థితుల కారణంగా కాని, ఇతర కారణాల వల్ల కాని, పిల్లవాడి నరాలు ఎదిగే క్రమంలో నేర ప్రవృత్తి ఉన్న మెదడు విభాగంతో అది గనక జతపడితే జీవితమంతా ఆ పిల్లాడు నేరస్థునిగా బ్రతకవలసిందే. నేర ప్రవృత్తి అతడి తత్వమైపోతుంది అంటారు న్యూరాలజిస్టులు. కాని మన ప్రాచీన సంప్రదాయం, సంస్కృతి ప్రకారం సంతానం యొక్క మానసిక లక్షణం 3 పైన ఆధారపడి ఉంటుంది. 1, అతని పూర్వజన్మ వాసనాగతమైన సంస్కారం. 2, ఆనువంశిక లక్షణం, అంటే తల్లిదండ్రులు వంశం నుండి సంక్రమించేది. 3, తల్లిదండ్రుల పెంపకం. తరువాత అధ్యాపకులు, మిత్రులు, సంఘం, భార్య లేదా భర్త, వీరు కొంత ప్రభావాన్ని చూపించడం జరుగుతుంది. వీటిలో మొదటిది పూర్వజన్మ వాసనాగత సంస్కారం. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు ఈ జన్మలో పుట్టుకతో వచ్చే తత్వం ఇది. ఇది పూర్వజన్మలో వ్యక్తి తలపులు, మాటలు, చేతలు, సాధనల వల్ల నిర్ణయించబడుతుంది. ఇలాంటి పూర్వజన్మ వాసనా ఫలితంగానే చిన్న వయస్సులోనే గొప్ప గొప్ప పాండిత్యాలు ప్రదర్శిస్తూ ఉంటారు కొంతమంది పిల్లలు. వీళ్లనే మనం చైల్డ్ ప్రాడజీస్ అంటాం. 2, ఆనువంశిక లక్షణం. మానవ స్వభావంపై ఆనువంశిక లక్షణం 2 రకాలుగా ఉంటుంది. 1, దైహికం. 2, మానసికం. అంగాదంగాత్ సంభవసి హృదయాదధిజాయసే ఆత్మావై పుత్రనామాసి త్వం జీవ శరదాంశతం అని వేదమంత్రం. శరీర అంగాల నుండి, తన హృదయ లక్షణం నుండి తానే పుత్రుడుగా ఉద్భవిస్తాడు వ్యక్తి అని అర్థం. సంతానంపై ఆనువంశిక ప్రభావం ఉంది అనే విషయాన్ని ఇది ధృవపరుస్తోంది. ఇక 3, తల్లిదండ్రుల పెంపకం. వారి బోధలు, ఆలన, పాలన ఇలాంటి పరిస్థితుల వల్ల వ్యక్తి యొక్క వ్యక్తిత్వం తీర్చిదిద్దబడుతుంది. కాని వ్యక్తిశీలంలో ఏ గుణం ఆనువంశికంగా వచ్చింది, ఏది పెరుగుతూ అలవర్చుకున్నాడు అనే ప్రశ్నకు సమాధానంగా పిల్లలపై ఆనువంశిక ప్రభావం గురించి చర్చించిన శాస్త్రవేత్త మేజర్ లియనార్డో డార్విన్ ఏ గుణాన్ని వ్యక్తి పెరుగుతూ అలవర్చుకున్నాడో, ఏ గుణాన్ని ఆనువంశికంగా తల్లిదండ్రుల నుంచి పొందాడో నిర్ధారించి చెప్పడం కష్టం అని అభిప్రాయపడ్డాడు. తల్లిదండ్రుల ప్రవృత్తులు, పెంపకం ఎలా ఉంటే పిల్లల ప్రవృత్తులు అలా తయారు కావడానికి కొంత ఆస్కారం ఉంది. తల్లిదండ్రుల్లో లోభత్వం ఉంటే పిల్లల్లో కొంత లోభత్వం వచ్చే ఆస్కారం ఉంటుంది. తల్లిదండ్రులు సజ్జనులైతే పిల్లలు సజ్జనులయ్యే ఆస్కారం ఉంది. తెలుగులో ఒక సామెత ఉంది, ఆ చీరలోది ఆ బట్ట అని. అంటే చీరగా ఉన్న వస్త్రంలోని లక్షణాలే దానిలోని ముక్క అయిన బట్టకీ ఉంటాయి అని దాని అర్థం. నేనిప్పుడు తల్లిదండ్రుల లక్షణం, పెంపకం, ప్రత్యేకించి తల్లి లక్షణం, పెంపకం సంతానం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేటటువంటి విషయాన్ని మహాభారత పాత్రల ఆధారంగా చెప్పబోతున్నాను. రామాయణం ఆదికావ్యమైన మానవ మనస్తత్వాన్ని భారతం ప్రతిబింబించినంతగా ఆదర్శ లక్షణాలను ప్రతిపాదించే రామాయణం చూపించదు. పైగా తెలుగు సాహిత్యంలో భారతమే ఆదికావ్యంగా అవతరించింది. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ భరతర్షభ యది హాస్తి తదన్యత్ర యన్నేహాస్తి నతత్క్వచిత్ అని భారతం గురించి చెప్పబడింది. ధర్మార్థ కామమోక్షాలనే చతుర్విధ పురుషార్థాల విషయంలో భారతంలో లేనిది ఇంకెక్కడా ఉండదు అని అర్థం.
ధర్మార్థ కామమోక్షాల నుండి భిన్న భిన్న సమయాల్లో భిన్న భిన్న పరిసరాల్లో వ్యక్తులు ఎలా ఎలా ప్రతిస్పందిస్తారు, దాని కారణాలేమిటి, ఎలా ప్రవర్తించాలి, ఏది నీతి ఏది అవినీతి అనే విషయాల వరకు అన్నీ సూచిస్తుంది, ప్రదర్శిస్తుంది మహాభారతం. చాలా విస్తృత పరిధి కలిగినటువంటి ఈ మహాభారతంలోని ప్రధాన కథ అందరికీ తెలిసిందే, దాయాదుల మధ్య ఆస్తి కోసం జరిగిన యుద్ధం, కౌరవులకు పాండవులకు రాజ్య భాగ విషయకంగా జరిగిన యుద్ధం కురుక్షేత్ర సంగ్రామం. భారతదేశ వ్యాప్తంగా ఆనాడున్న రాజవంశీకులందరూ ఆ యుద్ధంలో పాల్గొన్నారు. తెలుగు భారతం ప్రకారం ఆ యుద్ధంలో మరణించిన వారి సంఖ్య ఇది. మరణించిన వారికి తిలోదకాలివ్వాలని లెక్కించమని ధృతరాష్ట్రుడు అడిగితే ధర్మరాజు చెప్పిన సంఖ్య ఇది. యుద్ధంలో మరణించిన వ్యక్తుల్లో తెలిసిన వ్యక్తులు 76,20,000 మంది, తెలియని వ్యక్తులు 24,320 మంది. ఇంతమంది వ్యక్తులు మరణించారు. స్త్రీ పర్వం అంతా విధవలైన భార్యల బిడ్డల పోగొట్టుకున్న తల్లుల యొక్క అక్కచెల్లెండ్ర యొక్క విలాపంతో నిండి ఉంటుంది. ఇంత విలయానికి కారణభూతులైన వ్యక్తులు కౌరవులు. వాళ్ల నిమిత్తం కారణంగానే ఈ యుద్ధం జరిగింది. ఈర్ష్యతో పాండవుల రాజ్యభాగాన్ని వాళ్లకి ఇయ్యకుండా అహంకరించిన దుర్యోధన్ని దుస్తంత్రం వల్ల ఇంత వినాశనం జరిగింది. ఈ వినాశనం జరగకుండా ఆపడానికి ధర్మరాజు ఎంత ప్రయత్నించినా అది ఆగలేదు. తమ పొట్ట పోసుకోవడానికి ఆఖరుకు 5 ఊళ్ళడిగితే సూది మొన మోపినంత భూమిని కూడా ఇవ్వను పొమ్మన్నాడు దుర్యోధనుడు. కౌరవులంతా దుష్టుడైన తమ అన్న దుర్యోధన్ని అనుసరించిన వారే. ఎక్కడో 1-2 సందర్భాలలో వికర్ణాది సోదరులు దుర్యోధన్నికి కొంత వ్యతిరేకించినా కడకు అతన్నే అనుసరించారు. కాబట్టి కౌరవ ప్రతినిధిగా దుర్యోధనుణ్ణి గ్రహించవచ్చు. ఇక పాండవులందరూ గుణశ్రేష్ఠుడైన ధర్మరాజును అనుసరించిన వారే. ఎక్కడో 1-2 సందర్భాలలో భీమార్జునులు కొంత నిష్ఠూరాలు ఆడుకున్నా వారందరూ ఐకమత్యంతో బ్రతికారు. అన్న అయిన ధర్మరాజు మాటకు బద్ధులై ఉన్నారు. కాబట్టి పాండవ ప్రతినిధిగా ధర్మరాజును తీసుకోవచ్చును. దుర్యోధన ధర్మరాజుల స్వభావం ఏమిటి, వారి గుణశీల నిర్మాణానికి వారి తల్లులు ఎంతవరకు కారణభూతులు, ఆ తల్లుల గుణశీలాలు ఎటువంటివి, వారి పెంపకం ఎలాంటిది అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. దుర్యోధన్య స్వభావం అందరికీ తెలిసిందే, అయినా ఒక్క మాట అతని తత్వాన్ని సమీక్షిద్దాం. విహంగ వీక్షణం అంటే పక్షి అలా చూస్తుంది చూడండి, అలా ఒక్క మాట అతని స్వభావాన్ని సమీక్షిద్దాం. అసూయ, క్రోధం, దురభిమానం, అహంకారం, వీటి వల్ల వచ్చిన స్వార్థం, వాక్పారుష్యం, ఇవి దుర్యోధనుల్లో కనిపించే ప్రధాన గుణాలు. పాండవులు తండ్రిలేని బిడ్డలుగా హస్తినలో అడుగుపెట్టేనాటికి దుర్యోధనుడు 99 మంది సోదరులు తన్ను అనుసరిస్తూ ఉంటే తల్లిదండ్రుల ప్రేమలో తలమునకలవుతూ తానే మహారాజుగా గౌరవించబడుతున్నాడు. అతని అధ్యహం అంటే అహంకారం చక్కటి రాణింపు వల్ల పరితృప్తిని పొందుతూ ఉంది. కాని పాండవుల రాకతో ఒక్కసారిగా అతని స్థితి తలకిందైపోయింది. పాండవులలో భీముడు అతి బలవంతుడు, ఉద్ధతుడు. అతని ఉద్ధతిని తట్టుకోవడం కౌరవులకు సాధ్యమయ్యేది కాదు. శైశవ క్రీడల్లో అతన్ని ఎదిరించలేకపోయేవారు. దీన్ని సహించలేకపోయాడు దుర్యోధనుడు. పైగా పాండవులు వినయ విధేయతలతో, సమర్థతతో, సజ్జనత్వంతో అందరి ఆదరాభిమానాలను పొందడం, తండ్రి లేని బిడ్డలుగా అందరి జాలిని చూరగొనడం అతడు సహించలేకపోయాడు. అతని ఆత్మాధిక్యతాభావం ఆత్మన్యూనతాభావాన్ని సంతరించుకుంది, ఈర్ష్యగా పరిణమించింది. చిన్నతనంలోనే దుశ్శాసనాదులతో ఇలా అంటాడు దుర్యోధనుడు, ఉపాంశు వధ చేసి మధ్యము మదోద్ధతు చంపి నిస్సపత్నముగా ధర్మనందనున్ అశక్తున్ బంధించి ఏన్ అపాండవముగా సముద్ర వలయాఖిలక్షోణి మత్కృపాణ పటుశక్తిన్ అత్యధిక కీర్తిన ఏలెదన్ అంటాడు. రహస్యంగా భీముణ్ణి చంపేసి ధర్మరాజును బంధించి జగత్తును అపాండవం చేసి భూవలయాన్నంతా ఏలుకుంటాను అంటాడు అని పాపబుద్ధి యందు కృతనిశ్చయుడై భీమునికి అనేక అపకారాలు చేశాడు అంటాడు కవి. అన్నీ దాటి భీముడు బయటపడడంతో అతని ఆత్మన్యూనత బలీయమైంది. దీనికి తోడు ద్రోణాచార్యుని గురుత్వంతో వీరుడు, గురుభక్తి తత్పరుడు, కుశాగ్రబుద్ధి, ఏకాగ్రతాబలం కలిగిన అర్జునుడు ధనుర్విద్యా నిపుణుడవడం అతడు సహించలేకపోయాడు. మిగిలిన కౌరవుల స్థితి కూడా ఇంతే. అనిలాత్మజు బలమును అర్జును కార్ముక కౌశలంబు
శూరగుణంబుల్ మనమున సహింపనోపక వనరుజు ధృతరాష్ట్రసుతుల్ వందిరి తమలోన్ అంటాడు కవి. అంటే భీముని బలాన్ని, అర్జునుని విలువిద్య నైపుణ్యాన్ని, శూరత్వాన్ని భరించలేక కౌరవులు మనసుల్లో అసూయపడుతూ దుఃఖించారు అని అర్థం. ఇలా శైశవంలో కౌరవులందరిలోనూ కనిపించేది ఈర్ష్యాగుణం, అహంకారం, క్రోధం. తరువాత కుమార అస్త్రవిద్యా ప్రదర్శన ఘట్టం. ఇక్కడ బాహాటంగా పెద్దలందరికీ తెలిసిపోయింది ఇరుపక్షాల్లో రాజకుటుంబంలో రాజుకుంటున్న వైరుధ్యం. మొదట దుర్యోధన భీమసేన గదాయుద్ధం. ఈ యుద్ధం భావి పాండవ కౌరవ్య రణాభిసూచన పటిష్టం వయ్యే ఘోరాకృతిని అంటాడు కవి. జరగబోయే కురుక్షేత్ర సంగ్రామాన్ని ఆ గదాయుద్ధం ఆనాడే సూచించిందట. ఉద్ధతులైన కౌరవులు భీముని బలోద్ధతి, అర్జుని ధనుర్విద్యోత్తతి తట్టుకోలేకపోయారు. భీమునకు అందు వరుణ్ కీడ్వడ దొరగిరి ఉద్ధతులు రాజసుతులంటాడు కవి. విద్యలలో స్పర్ధతో అవతలి వ్యక్తిని గెలవడానికి ప్రయత్నించడం సజ్జన లక్షణం. స్పర్ధయా వర్ధతే విద్య అని అందుకే అంటారు. తాము ఓడిపోతుంటే గెలుస్తున్న అవతలి వ్యక్తిలోని సద్గుణాలను తెలుసుకోవాలి, కాని అహంకారం అలా తెలుసుకోనియదు. వివేకమనే సూర్యుణ్ణి మబ్బు కమ్మినట్లు కమ్మేస్తుంది, అవతల వాళ్ల పట్ల ఈర్ష్య కలిగేలా చేస్తుంది. ఈర్ష్య మానవుని దుష్ట మార్గాల వైపు మళ్లిస్తుంది. దుర్యోధనుడు హస్తినలో పాండవుల నుండి వచ్చే పోటీని తట్టుకోలేక వాళ్లను వారణావతానికి పంపించి లక్క ఇంట్లో కాల్పించడానికి ముందు తండ్రితో తన వేదనంతా వెళ్లగక్కుతాడు. ధర్మజుని గురించి ప్రజలందరూ గుణవృద్ధుడని, ధర్మశీలుడని అనుకుంటున్నారని, అతడు రాజ్యానికి వస్తే పెద్దలను పూజిస్తాడని, ధృతరాష్ట్రుని కోరికలు తీరుస్తాడని ప్రజలు అనుకుంటున్నారని చెబుతూ, కర్ణశూలాయమానమైన ఆ మాటలు నేను వినలేను కాబట్టి పాండవులను ఎలాగైనా హస్తిన నుండి దూరం పంపించాలి, అప్పుడు ప్రజల్ని దాన సమ్మానాలతో నేను వశం చేసుకుంటాను అని చెప్పి తండ్రి అనుమతి పొంది వాళ్లను వారణావతానికి పంపి లక్క ఇంట్లో కాల్పించాలని ప్రణాళిక వేస్తాడు. పాండవులు అక్కడి నుండి బయటపడి ద్రౌపదిని వివాహం చేసుకుని ద్రుపదుని ఆశ్రయంతో బలపడితే సహించలేక ద్రుపదిని అండ పాండవులకు లేకుండా చేయాలని తండ్రి దగ్గరకు పోయి, ఆ ద్రుపదుడు పాండవులపై కోపించి వాళ్లను వెడలగొట్టేటట్లుగా ఏదైనా చేద్దాం, లేదా కౌంతేయులను మాద్రేయులను విడగొడదాం, లేదా అందమైన స్త్రీలను ప్రయోగించి ద్రౌపది పట్ల పాండవులు విరక్తులయ్యేటట్లుగా చేద్దాం, లేదా 5 మందికి భార్య కావడం కష్టమని ద్రౌపదికి చెప్పి ద్రౌపది పాండవులను విడిచిపోయేటట్లు చేద్దాం, లేదా భీముని రహస్యంగా చంపిద్దాం, అతడు మరణించాక అర్జునుని కర్ణుడు గెలుస్తాడు, దీంట్లో ఏది తొందరగా జరుగుతుందో, మనకు హాని కలగకుండా ఉంటుందో దాన్ని చేద్దాం అని తండ్రితోనూ కర్ణాదులతోనూ అంటాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దుర్యోధనలోని ప్రధాన గుణం పోటీని తట్టుకోలేని ఈర్ష్యాతత్వం ఎన్ని దుర్మార్గ ఆలోచనలకు దారితీసిందో అని చెప్పడానికే. దుర్యోధనుడు ఈర్ష్యాళువే కాకుండా అహంకారం, క్రోధం, దురభిమానం, వివేచనా రాహిత్యం, వాక్పారుష్యం, సంయమన రాహిత్యం ఇవన్నీ రూపెత్తిన మూర్తి. ఇవన్నీ అతనికి తల్లి నుండి కొంత సంక్రమించాయి, తల్లిదండ్రుల పెంపకంలో కొంత పెరిగాయి. ధృతరాష్ట్రుడు పుట్టుకతో అసూయాపరుడు కాడు. హస్తినాపురంలో పాండవులు అడుగుపెట్టిన తొలిదినాలలో తన పుత్రుల్ని, తమ్ముని కొడుకుల్ని సమానంగా చూసేవాడు అని భారతం చెప్తోంది. పుత్ర మమకారం అతన్ని అసూయాగ్రస్తుని చేసింది. కొరగాని కొడుకు పుట్టిన కొరగామియ కాదు తండ్రి గుణముల చెరచున్, చెరకు తుద వెన్ను పుట్టిన చెరకున తీపెల్ల చెరచు సిద్ధము సుమతి అనే సుమతీ శతక కర్త అన్నట్లు పుత్రుని తన పుత్ర మమకారంతో చెడగొట్టాడు, పుత్ర మరణానికి కారణమయ్యాడు. కాని ఇప్పుడు మనకు అవసరమైంది తల్లి గాంధారి పాత్ర. భారతంలో గాంధారి పతివ్రతగా, ధర్మపరాయణిగా, మహానుభావురాలిగా, నిష్పక్షపాతిగా, భయరహితురాలిగా చిత్రించబడింది. కాని గాంధారిలో పోటీ తట్టుకోలేని ఈర్ష్యాతత్వం దాగి ఉంది. కుంతి కంటే ముందుగా తాను గర్భవతి అయినా కుంతికి తనకంటే ముందు కొడుకు పుట్టాడని తెలిసి గాంధారి అసూయతో కడుపు బాదుకుంది. గర్భస్థ పిండం 100 వక్కలైంది. అప్పుడు వ్యాసుడు వచ్చి, మనోహీనవై ప్రవర్తించావు, ఇది కర్తవ్యమేనా అని మందలించి ఆ పిండ శకలాలను రక్షించే ఏర్పాటు చేస్తాడు. ఈసు విడిచినగాని సుఖము లేదు, మత్సరము కలిగితేను మనసులొక్కటి కావు, మత్సరము లేకున్న మనసే రామరాజ్యమంటాడు అన్నమయ్య.
ఈ మాత్సర్యం, అసూయ, గాంధారిని నిండా ముంచివేశాయి. తల్లి స్వభావం పిల్లలపై, ప్రత్యేకించి పెద్ద సంతానంపై విశిష్టమైన ప్రభావం చూపిస్తుందనేది శాస్త్రసమ్మతమైన విషయం. ఈ ఈర్ష్యా లక్షణం పెద్ద కొడుకైన దుర్యోధన్నికే కాదు, కౌరవులందరికీ దాదాపుగా సంక్రమించింది. అలాగే స్త్రీపర్వంలో కూడా భీముడు దుర్యోధనుణ్ణి తొడలపై కొట్టి చంపాడు అని తెలియగానే క్రోధంతో సంచలించిపోయిన గాంధారి పాండవులను శపించడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు వేదవ్యాసుడు వచ్చి, నీవు గురుసార ధీరబుద్ధివి, ఇట్టి నీకగునె మత్సరంబు వత్సా, బాగా ఆలోచించుకో, నీకు అసూయ తగినది కాదు, జాగ్రత్త, నీ అసూయ వల్ల ఎంత అరిష్టం పూర్వం కలిగిందో ఆలోచించు, అసూయ చాలా చెడ్డది అనే హెచ్చరిక ధ్వనిస్తుంది వ్యాసుని మాటల్లో. వెంటనే ఆమె, నేను అసూయాగ్రస్తను కాను, ఏదో దుఃఖ తీవ్రతతో ఆ విధంగా ప్రవర్తించాను అని భుజాలు తడుముకుంటుంది. ఇలా గాంధారి తత్వంలో అసూయ గోరంత దాగి ఉండి కనిపిస్తుంది, అది కొడుకులో కొండంతగా ఎదిగింది అనిపిస్తుంది. ఈ అసూయకు ఆమె జీవితంలో చాలా పెద్ద ఎత్తులోనే మూల్యం చెల్లించింది. అందుకే అన్నమయ్య అంటాడు, ఈసు విడిచినగా అని సుఖము లేదు అని. భీముడు గాంధారితో దుర్యోధనుడు చేసిన దుష్టకార్యాలనన్నింటినీ ఒక్కసారి ఎత్తిచెప్పి తన ప్రతిజ్ఞలను వివరించి తప్పనిసరి పరిస్థితుల్లో దుర్యోధన్ని చంపవలసి వచ్చింది అని చెప్తే, ఆ చావు సావదగు అన్నీచునకున్ అని దుర్యోధన్ని నిందిస్తూనే ధర్మజుని గుర్తు తెచ్చుకుని క్రోధ పరుషాక్షరంబుల ఆ మహారాజెక్కడ అని పిలిచింది అంటాడు కవి. ధర్మజుని వినయపూరితమైన ప్రవృత్తితో, శాంతపూరితమైన మాటలతో కొంత శాంతించింది గాంధారి. కాని నేత్రపట్టం నుండి ప్రసరించిన ఆమె చూపులతో ధర్మజుని పాదాలు, గోళ్లు కందిపోయినాయి. తన పాతివ్రత్య పుణ్యఫలాన్ని సాధనంగా చేసుకుని ఇంత వినాశనానికి కారకుడుగా శ్రీకృష్ణుని నిందించి అతని యాదవ వంశం నిర్వంశం కావాలని, శ్రీకృష్ణుడు దిక్కులేని చావు చావాలని శపించింది గాంధారి. ఇదంతా పుత్ర పౌత్ర వియోగ దుఃఖంతో పలికి ఉండవద్దని చెప్తే, ఆ చావు సావదగు అన్నీచునకున్ అని దుర్యోధన్ని నిందిస్తూనే ధర్మజుని గుర్తు తెచ్చుకుని క్రోధ పరుషాక్షరంబుల ఆ మహారాజెక్కడ అని పిలిచింది.

కాని గాంధారిలో ఎక్కడో అసూయ, దానివల్ల వచ్చిన క్రోధాంశ, దానివల్ల వచ్చిన వాక్పారుష్యం ఇవన్నీ కూడా ఉన్నాయి అని చెప్పక తప్పదు. దుర్యోధనులో కనిపించే వాక్పారుష్యం కూడా గాంధారి నుండే సంక్రమించింది. దుర్యోధనుడు భీష్మ ద్రోణాదులను అనేక సమయాల్లో, కడకు యుద్ధ సమయంలో కూడా ములుకుల్లాంటి పలుకులతో నిందించాడు. అవి భీష్మ ద్రోణుల విరక్తికి, దుర్యోధన్ని అపజయానికి, మరణానికి కారణమయ్యాయి. అందుకే బాబావారంటారు, జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్రబాంధవా, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం అంటారు. ఈ నాలుక వల్లే వ్యక్తికి అన్నీ కలుగుతాయి, సంభవిస్తాయి. దానివల్లే దుర్యోధనుడు చెడిపోయాడు. గాంధారి తన వంశాన్ని, తనను శపించిన తర్వాత శ్రీకృష్ణుడు ఆమెతో, యాదవకుల నాశనం కోసమై సాంబునికి సంక్రమించిన శాపం ఉండనే ఉంది, ఈ శాపం కొత్తగా పెట్టి నీవు సాధించిందేమిటి అని అడుగుతూ, మీ అపరాధమున వచ్చినట్టి కీడునకు ఇంత నొవ్వంగ నన్ను పలకతగునే అంటూ, మీరు చేసిన తప్పుగ్గానూ వచ్చిన ఫలితానికి నన్ను నిందించటం భావ్యమా అంటూ నిలదీసి చెవి సూడినట్లు పలికాడట. అంటే ములుకుల్లాంటి మాటలతో ఆమె చెవి కాలిపోయే రీతిగా సత్యం పలికాడని అర్థం. దీనికి నిరుత్తరయ్య అయిన గాంధారి ఏమీ మాట్లాడలేదు అని కవి వర్ణిస్తాడు. స్త్రీపర్వమంతా గాంధారి విలాపాన్ని విస్తారంగా వర్ణించాడు కవి. ఇంత విస్తారంగా గాంధారి విలాపాన్ని వర్ణించిన కవి ద్రౌపది పరాభవం సమయంలో గాంధారి జరిగిన విషయం ధృతరాష్ట్రునకు తెలియజేస్తే, ధృతరాష్ట్రుడు ద్రౌపదిని పిలిచి వరాలిచ్చి శాంతింపజేశాడు అని మాత్రమే కవి వర్ణిస్తాడు. ఒక కుల స్త్రీకి అంతటి అవమానం తన కొడుకుల వల్ల జరిగినప్పుడు స్త్రీ అయిన ఆమె ప్రతిస్పందనను కవి ఆమాత్రం చెప్పి వదిలిపెట్టడం కూడా గాంధారి తత్వాన్ని ఒక రకంగా ప్రదర్శిస్తోంది అని చెప్పవచ్చు. గాంధారి కళ్లకు గంతలు పాతివ్రత్య పరాయణ దృష్టితోనే కట్టుకున్నా, దానివల్ల ఆమె పుత్రపాలన విషయంలో కూడా అంధురాలైందేమో అనుకునే అవకాశం ఉంది. భర్త అంధుడైనప్పుడు తన కళ్లు భర్తవి కాగా, తండ్రి పెంపకం భాగం, తల్లి పెంపకం భాగం తనది చేసుకుని పుత్రుని తీర్చిదిద్ది ఉంటే ఇంత అనర్థం జరిగి ఉండకపోవచ్చు అనిపిస్తుంది. లాలనాద్ బహవో దోషాస్తాడనా బహవో గుణా, తస్మాత్ పుత్రంచ మిత్రంచ తాడయేన్నతు లాలయేత్ అని విపరీత లాలన వల్ల దోషాలు, శిక్షణ వల్ల గుణాలు పుత్రులకు అలవడతాయని సూక్తి. భాగవతం కూడా ఈ మాటే చెబుతోంది. లాలనమున బహుదోషము లోలి ప్రాపించు, తాడనోపాయములన్ చాలా గుణములు కలుగును అని. తండ్రి అయిన ధృతరాష్ట్రుని విపరీతమైన లాలనం మమకారం, తల్లి గాంధారి అలక్ష్యం, రెంటికి గురై చెడినది కౌరవులు అనిపిస్తుంది. స్త్రీపర్వం మొత్తం గాంధారి విలాపమే. శోకమూర్తి, క్రోధమూర్తి, శాపప్రదాతగా పొలికలనంతా తిరుగుతూ కనిపించే గాంధారి తల్లిగా, నిష్ఫలమైన స్త్రీగా దర్శనమిస్తుంది మనకు. వివాహ సమయంలో కన్నులకు గంతలు కొట్టుకున్న గాంధారికి మరణించిన కొడుకుల్ని చూడడానికి వ్యాసుడు యోగదృష్టి ప్రసాదిస్తాడు. ఆమె దుఃఖవర్ణన చదువుతున్న పాఠకులకు అనిపిస్తుంది, పుత్రుల పెంపకంలో కళ్లు మూసుకుని అలక్ష్యంగా ఉంటే కళ్లు తెరిచేటప్పటికీ వెక్కివెక్కి ఏడవడం తప్ప ఇంకేమీ మిగలదు అనిపిస్తుంది. భగవాన్ బాబావారు కూడా ఈ విషయంలో తల్లి దృష్టి అనే ఒక చిన్న కథ ఉదాహరణగా చెప్పారు. కురుక్షేత్ర యుద్ధానంతరం కుమారుల్ని కోల్పోయి విలపిస్తున్న గాంధారి శ్రీకృష్ణుని చూసి దుఃఖంతో, క్రోధంతో ఉడికిపోతూ ఇలా అందిట, కృష్ణ, నీకెందుకింత పక్షపాతం? ఒకరిని ఒక కంటితో, ఇంకొకరిని ఇంకో కంటితో చూడడం భగవంతుడైన నీకు న్యాయమా? పాండవులు నీకు ప్రియులు, కౌరవులు అప్రియులు కావడానికి కారణమేమి? పంచ పాండవులు సుక్షేమంగా ఉన్నారు, నా నూరుగురు కుమారుల్లో ఒక్కరిని నిలబెట్టడానికి కూడా నీకు మనసొప్పలేదా? తల్లిదండ్రులకు పిండం పెట్టడానికైనా ఒకరిని వదలకూడదా? ఇంత కఠిన హృదయమా నీది అని నిందించిందట. అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాట, గాంధారి, ఇది నా దోషం కాదు, నీ దోషమే. నీ పుత్రుని నీవు ఒక్క క్షణమైనా చూచి ఉన్నావా? మానవ శిశువు పుట్టగానే చూసేది తల్లినే. నీ స్వార్థంతో నీ పతికి నేత్రాలు లేవని నీవు కృత్రిమంగా నేత్రాల కట్టుకట్టావు. తల్లివైన నీ దృష్టికే నోచుకోని నీ పుత్రులు దైవదృష్టికి ఏ విధంగా నోచుకోగలరు? పాండవులు పుట్టింది మొదలు కుంతి వారిని తన ఒడిలో పెట్టుకుని ప్రాణసమానంగా పెంచి తండ్రి లేని లోటు లేకుండా వ్యవహరించింది. పాండవులు అంతఃపురంలో ఉన్నా అడవుల్లో ఉన్నా వారి కోసమే బతికింది, వారి యోగక్షేమాల కొరకు నిరంతరం ప్రార్థించింది. అటువంటి తల్లి ప్రేమ, పెంపకం, శ్రీరామరక్షగా పాండవులు బ్రతికారు. సమస్త పురాణాలు, ఇతిహాసాలు ఇదే నిరూపించాయి. తల్లి ఒడే ప్రథమ గుడి బడి బిడ్డలకు అని బాబావారు చెప్పారు. భారతంలో గాంధారి, కుంతి ఒక నాణానికి బొమ్మ బురుసు లాంటివారు. కుంతి బొమ్మ అయితే బురుసు గాంధారి. తల్లి అలక్ష్యంగా ఉన్నా, దౌర్బల్యవతి

పుట్టిన సంతానం ఎలా పాడైపోతుంది అనే దానికి ఉదాహరణ గాంధారి అయితే, తల్లి ఉత్తమ పాలనలో, బోధనలు, గుణవతి అయిన తల్లి నీడలో ఎదిగిన సంతానం ఎంత అభ్యుదయాన్ని లౌకికంగా, పారలౌకికంగా పొందగలదు అనే విషయానికి ఉదాహరణ కుంతి. కుంతి పేరు పృథ. చిన్నతనంలోనే తండ్రి శూరుడు పృథను తన మేనత్త కుమారుడైన కుంతి భోజనికి పెంచుకోవడానికి ఇస్తాడు. అప్పటినుండి ఆమె కుంతిగా పిలువబడుతుంది. చిన్ననాటి నుండి కడవరకు కుంతిలో కనిపించే లక్షణం వినయం, కోపరాహిత్యం, శాంతం, సమతా లక్షణం, ధర్మజ్ఞత, ప్రేమ, సేవాధర్మం. కుంతి భోజుడు కుంతిని చిన్నతనంలో కోపానికి మారుపేరైన దుర్వాసుని సేవకు నియోగిస్తే అహర్నిశలు అతి జాగ్రత్తగా అతనికి సేవలు చేసింది. సేవలు చేసే సమయంలో అలయదు మదినైన అలుగదెప్పుడు అంటాడు కవి. అంటే సేవలు చేసే సమయంలో కూడా శ్రమ అనుకోదు, మనసులో కూడా కోపించదు అంటాడు కవి. సేవలకు సంతోషించిన దుర్వాతుడు వరమిస్తానంటే అభిజాత్యానికి తగినట్లు వినయంగా తిరస్కరించింది. మంత్రం వద్దంటే ఎక్కడ శపిస్తాడో దుర్వాసుడు అనే భయంతోనే మంత్రాన్ని స్వీకరించింది. అరణ్యంలో శాపం పొందిన పాండురాజు కుంతి మాద్రులను తన్ను విడిచి హస్తినకు పొమ్మని సలహా ఇస్తాడు. ప్రాణాలైనా విడుస్తాము కాని నిన్ను విడిచి ఉండమని పలికి అడవుల్లో తపస్విని జీవితాన్ని గడిపిన సాధ్వీమణులు కుంతి మాద్రులు. పాండురాజు మరణం తర్వాత తాను సహగమనం చేస్తానంటుంది కుంతి. ప్రమత్తురాలైన తనకంటే బిడ్డలను అప్రమత్తంగా రక్షించుకోగలదు కుంతి అన్న దృఢనమ్మకంతోనే తన సంతాన బాధ్యత కూడా కుంతి చేతుల్లో పెట్టి మాద్రి భర్తతో సహగమనం చేసింది. తన వైధవ్య దుఃఖాన్ని పక్కకు పెట్టి అప్పటి నుండి అసిధారావ్రతంలాగా బిడ్డల ఆలనా పాలన చూడసాగింది కుంతి. ఆమెను అడవి నుంచి హస్తినకు తీసుకుని వచ్చిన ఒక ముని ఈ మాట చెప్తాడు. ఈ దేవి కూడా పతితో సహగమనం చేయాలనుకుని పుత్రరక్షణార్థమై మునిగణ ప్రార్థితయ్యై ప్రాణాలు నిలుపుకుంది అని అంటాడు. అలా బిడ్డల కోసమే బ్రతికింది కుంతి. బాల్యంలో కుంతి సంతానాన్ని ఎలా సాకింది అన్న విషయం భారతం ఇదమిత్తంగా వర్ణించలేదు. కాని కుంతి నడవడి, శీలం, పాండవుల గుణగణాలు, ప్రత్యేకించి ధర్మరాజు గుణశీలాలు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ముండసాకిన బిడ్డలు ముకుతాడులేని ఎద్దులు అనేది తెలుగు లోకంలో ఒక సామెత. ముక్కుకు తాడులేని ఎద్దు వశం తప్పి పక్కదారులు పట్టినట్లు భర్తలేని ఆడది పోషించిన బిడ్డలు తయారవుతారు భయంకరంగా అని దీని అర్థం. కాని దీన్ని తిరగరాయిస్తుంది కుంతి చరిత్ర. పాండవుల ధర్మవీరగుణం, సహనం, క్షమ, శాంతిశీలత, ప్రేమతత్వం ఇవన్నీ తల్లి వల్లనే వారికి సంక్రమించాయని చెప్పవచ్చు. నకుల సహదేవులకు కుంతి సవతి తల్లి, కాని స్వంత తల్లి కంటే ఎక్కువ ప్రేమించింది. అరణ్యాలకు పోయేటప్పుడు సహదేవుని ద్రౌపది చేతిలో పెడుతూ, కడు పసిబిడ్డ వీడు ఒకటి కాదు అవునా నెరుంగండు, ముందర ఎయ్యడ ఒకపాటెరుంగడు, ఎదయంతయు కోమలము, ఎప్పుడైన నేకుడువగబిల్తుగాని తనకుంగల ఆకటి ప్రొద్దెరుంగడు, ఈ కొడుకిటు పోకకున్ మనము కుందెడు నిన్గని ఊరడిల్లెడున్ అంటుంది. ఈ సహదేవుడు పసిబిడ్డ, ఏమీ తెలియనివాడు, సుకుమారుడు, తన ఆకలి కూడా తెలియనివాడు. ఈ కొడుకిలా అరణ్యాల పాలవడం చూసి దుఃఖం కలుగుతోంది. కాని నీవున్నావనే ధైర్యంతో ఓర్చుకుంటున్నాను అంటుంది. అట్లే ఆశ్రమవాసంలో ఉన్న కుంతిని చూడడానికి పాండవులంతా పోయినప్పుడు కుంతి స్వంత బిడ్డలైన ధర్మజ భీమార్జునుల కంటే ముందు మొదట సహదేవుడు పరిగెత్తుకుంటూ వెళ్లి తల్లి పాదాలపై పడి ఏడుస్తాడు అని వర్ణిస్తాడు కవి. అంతగా సవతి పిల్లలను ప్రేమించింది కాబట్టే పాండవులంతా అంత ఐకమత్యంతో బ్రతికారు. భారతంలో మొదట కుంతి, తరువాత ద్రౌపది పాండవుల ఐకమత్యానికి కారణాలు. కుంతి యొక్క ఈ ప్రేమ పరాయణత్వం, ధర్మపరత్వం ధర్మరాజులో మూర్తీభవించి కనబడుతుంది. పాండవులందరిలోనూ ఈ గుణాలు కనిపిస్తాయి, కాని ధర్మరాజులో సంపూర్ణంగా దర్శనమిస్తాయి. నీ తమ్ముల్లో ఒకరిని మాత్రమే బ్రతికిస్తాను, ఎవరు కావాలో కోరుకో అని యక్షుడు అడిగినప్పుడు, కుంతీ తనయుల్లో పెద్దనైన నేనున్నాను కాబట్టి మాద్రీ తనయుల్లో నకులుని బ్రతికించమని అడిగితే అతని ధర్మపరాయణతను స్తుతించి యక్షుడు అందర్నీ బ్రతికిస్తాడు. ధర్మరాజులో కనిపించే ఈ ధర్మపరాయణత్వం, సమతా లక్షణం, ఉదాత్త గంభీర వ్యక్తిత్వం, స్థిర నిర్ణయ బుద్ధిశాలిత్వం, వచో మృదుత్వం, అసాధారణ ధైర్యం ఇవన్నీ కుంతి నుంచి సంక్రమించినవే. ధర్మరాజు కుంతికి ప్రతిబింబం. ఆమె పెంపకం, ధర్మబోధ కూడా దానికి దోహదం చేశాయి. ఏకచక్రపురంలో తాము నివసిస్తున్న ఇంటి బ్రాహ్మణ్ణికి బకుని వల్ల అనర్థం జరగబోతోంది అని తెలుసుకుని భీముని బకాసుర వధకు నియోగిస్తూ ఉంటుంది కుంతి.
అప్పుడు ధర్మరాజు, అమ్మా, భీమసేనుని బలపరాక్రమాల వల్లనే మనం రక్షించబడుతున్నాం అన్ని ఆపదల నుండి. ఇతరుల కొడుకుల కోసం తమ కొడుకుల్ని ఎవరైనా విడుచుకుంటారా? ఏ విధంగా భీమసేనుని ఇలాంటి కార్యానికి నియోగిస్తున్నావని అడుగుతాడు. అప్పుడు కుంతి ధర్మజునితో ఇలా అంటుంది, కృతమెరుగుట పుణ్యము, సన్మతి దానికి సమము సేత మధ్యము, మరి తత్కృతమున కగ్గలముగా సత్కృతి సేయుట ఉత్తమంబు కృతబుద్ధులకు అంటుంది. అంటే పొందిన ఉపకారం గురించి తలచుకోవడం పుణ్యం, ఆ ఉపకారానికి తగినట్లుగా ఉపకారం చేయడం మధ్యస్థమైన విషయం, కాని చేసిన ఉపకారం కంటే హెచ్చుగా ఉపకారం చేయడం బుద్ధిశాలురకు ఉత్తమమైన కార్యం అంటుంది. ఇలా కొడుకులకు ఆమె ధర్మాన్ని ఉపదేశించిన సందర్భాలు, క్షత్రియ ధర్మం ఉపదేశించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వ్యసనపరుడై రాజ్యం కోల్పోయిన ధర్మరాజుకు దుఃఖంతో సుతిమెత్తగా వాతలు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ధర్మపరులైన వాళ్లను ప్రేమించిన సందర్భాలు ఉన్నాయి. కొడుకుల్ని మాత్రమే ప్రేమించే స్వభావం కాదు కుంతిది. కోడళ్లను ప్రేమించడంలో కాని బుద్ధులు బోధించడంలో కాని ఆమెలో లోపం ఎక్కడా కనిపించదు. రాక్షస స్త్రీ అయిన హిడింబతో ఉత్తమ స్త్రీగుణంబులు దాల్చి భీమునికి మనఃప్రియం చేయమని బోధిస్తుంది. ద్రౌపదికి కుంతికి మధ్య అపురూపమైన ప్రేమానుబంధం ఉంది. ద్రౌపది సత్యభామతో మా అత్త పృథివీ సమాన అని ప్రశంసిస్తుంది. ఒక కోడలు అత్తను మా అత్త భూదేవితో సమానం అని అన్నదంటే ఆ అత్త గుణగణాల్ని మనం ఊహించవచ్చు. కురుక్షేత్ర యుద్ధానంతరం ధర్మరాజు రాజైన తరువాత రాజమాతగా సర్వభోగాలను అనుభవించగలిగిన స్థితిలో ఉండి కూడా దానిని తృణప్రాయంగా తిరస్కరించి పుత్రశోక తప్తులైన గాంధారి ధృతరాష్ట్రులే తన అత్తామామలంటూ వారి వెంట అరణ్యాలకు పోయి వారి సేవలో జీవితం గడిపింది మూడేళ్లపాటు. తుదకు దావాగ్ని మధ్యంలో వారితో పాటు దగ్ధమైపోయింది కుంతి. వ్యాసభగవానుడు అందుకే ఆమెను కులాగ్రగణ్య అంటాడు. అటువంటి తల్లి పెంపకంలో పెరిగారు కాబట్టే పాండవులు ధర్మపరులు, సజ్జనులు, సహనపరులు, సమతాగుణులు అయ్యారు. ఇలా ఉత్తమ జీవితం పాండవులు గడపడానికి కారణం మూల సూత్రం భగవద్భక్తి. స్వామి చెప్పినట్లు దైవప్రీతి ఉంటే పాపభీతి, పుణ్యప్రీతి, సంఘనీతి వచ్చే అవకాశం ఉంది. కృష్ణుడనే మార్గదర్శకుడైన గురువు, దైవం పట్ల నమ్మకం కలిగించటంలో తల్లి అయిన కుంతి పాత్ర ఉంది. శ్రీకృష్ణుడు రాయబార సమయంలో కౌరవ పాండవుల పక్షాల యొక్క బలాబలాలు బేరీజు వేస్తూ ఇలా అంటాడు, రోషమయ మహాతరువు సుయోధనుడు, ఉరుస్కందమందులోన కర్ణుడు, అలరు కొమ్మ సౌబలుండు, కుస్మఫలములు దుశ్శాసనుండు, మూలశక్తి తండ్రి, ధర్మజుండు ధర్మతరువు, అర్జునుండు ఘనస్కంధము, అనిలసుతుడు శాఖ, కవలు పుష్పఫలములు, ఏను భూసురులు వేదములు తదీయమైన మూలచయము అంటాడు. అంటే దుర్యోధనుడనే చెట్టుకు మూలం వేరు తండ్రి అంటాడు. అంటే ధృతరాష్ట్రుని పుత్ర మమకారం, లాలనం దుర్యోధనునికి మూలబలం అని అర్థం. ధర్మజుడు అనే చెట్టుకు మూలం నేను సనాతన ధర్మం అంటాడు. అంటే ధర్మజుని మూలబలం ధర్మం, దైవం అని. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే దుర్యోధని వేర్లు తండ్రి అంటే అతని పుత్ర మమకారం విపరీత లాలన, అతని అధికారం మూలబలం దుర్యోధనునికి. ఇక్కడ ధర్మజునికి వేరు సాక్షాత్తు దైవము, సనాతన ధర్మము. ఈ వేరు లేదా మూలశక్తిని ఏర్పాటు చేసేది తల్లి. తల్లి అయిన గాంధారి అలక్ష్యంతో దుర్యోధనునికి మూలబలం విపరీత పితృలాలనైంది. కుంతి తన స్వభావంతో వివేకంతో పాండవుల మూలబలం దైవంగా మలిచింది. ఎన్నో సందర్భాల్లో కుంతి కృష్ణునితో, నీ శిక్షలో పెరగట వల్ల పాండవులు పుణ్యపరులు, నీతిమంతులు అయినారు కృష్ణ అంటుంది. ఒక్క పాండవులకే కాదు, కౌరవులకు, సకల జగానికి ఆశ్రయం నీవు, నీ పలుకే వేదం కృష్ణ అంటుంది. పాండవుల్లో కనిపించే అనన్య శరణాగతి తత్వం కుంతి వల్ల కలిగిందేనని అనిపిస్తుంది. ఇలా దైవం మూలమైతే ధర్మపరులై, నీతిమంతులై, పాపభీతి, పుణ్యప్రీతి అనే గుణాలతో జీవితాన్ని పిల్లలు చరితార్థం చేసుకుంటారు. చరితార్థం అయ్యేలా చేయగలదు కుంతిలాంటి తల్లి. కాని చంద్రునిలో మచ్చల, కుంతిశీలంలో కనిపించే దోషం కన్యగా ఆమె కర్ణునికి తల్లి కావడం. బాల్య చాపల్యంతో మంత్రం స్మరించి సూర్యుని రావించానని సూర్యునితో ఎంతో ప్రాధేయపడుతుంది. అయినా సూర్యుని ఒత్తిడికి గురి కావలసి వస్తుంది. కర్ణ జననం తర్వాత ఎంతో దుఃఖిస్తుంది. సంఘనీతికి విరుద్ధం కాబట్టి పుట్టిన బిడ్డను గంగపాలు చేస్తుంది. సూతపుత్రుడుగా పెరిగిన కర్ణుడు తనలో ఉన్న క్షత్రియ తేజాన్ని సంతృప్తిపరుచుకునే క్రమంలో ఈర్ష్యాళువై దుర్యోధన్ని పంచన చేరాడు. కర్ణుడే లేకుంటే దుర్యోధనుడు పాండవులతో యుద్ధం తలపెట్టి ఉండేవాడే కాదు. కురుక్షేత్ర సంగ్రామమే జరిగి ఉండేది కాదు.
స్వంత కొడుకులు ఒకరితో ఒకరు తలపడుతూ ఉంటే నిస్సహాయంగా చూసే తల్లి అయింది కుంతి. ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసినా కర్ణుని చావో లేదా అర్జున్ని చావో చూడడం

యుద్ధానికి ప్రేక్షకురాలై ఎదురుచూసే ఒక దుస్సహమైన స్థితిని పొందింది. యుద్ధానంతరం కర్ణునికి సూతపుత్రుడనే కారణంతో తన పిల్లల వల్ల శ్రాద్ధకర్మలు లేకుండా పోతాయేమో అనే వేదనతో నోరు విప్పి రహస్యం బయటపెట్టింది. బయటపెట్టి తన్నెంతో ప్రేమించి గౌరవించే కొడుకునుండే శాపాన్ని పొందిన నిర్భాగ్యురాలు కుంతి. నేనా దేవసముని పుట్టు వడంచితి కపటమునన్, అది పాపము, దానికి నా మది ఎప్పుడు వగదు అంటుంది. అంటే దేవతుల్యుడైన కర్ణుని జన్మ విషయాన్ని నేను కాపట్యంతో ఎవరికీ తెలియజేయలేదు, అది పాపం, దానికెంతో దుఃఖిస్తున్నాను, అది తొలగేటట్లుగా దానాదులు చేయమని ధర్మజుని దీనంగా కోరుకుంటుంది. ఎంతో దుఃఖం, వైరాగ్యం, వేదన ధ్వనిస్తాయి కుంతి మాటల్లో. ఏది ఏమైనా వివాహపూర్వం ఆడపిల్లల క్రమం తప్పిన ప్రవర్తన, దాని దుష్ఫలితాలకు కుంతి జీవితం ఒక చక్కని ఉదాహరణ. కుంతి జీవితం కన్యలందరికీ ఒక హెచ్చరిక. స్త్రీ సంతానానికి బాధ్యత వహిస్తుంది, వహించాలి. శారీరకంగా స్త్రీకి ప్రకృతి విధించిన హద్దు ఇది. ఇది స్త్రీకి వరం కావచ్చు, శాపం కావచ్చు. వరంగా చేసుకోవడం స్త్రీ చేతల్లో, ఆమె బుద్ధిలో ఉంది. శాపంగా చేసుకోవడం కూడా ఆమె చేతుల్లోనే ఉంది. కర్ణ జననం కుంతికి శాపం, పాండవుల జననం పోషణం ఆమెకు వరం. తెలుగులో గొంతెమ్మ కోరికలు అనే మాట ఒకటి వినిపిస్తుంది. వాడు గొంతెమ్మ కోరికలు కోరుకుంటున్నాడురా అంటారు. ఎందుకీ గొంతెమ్మ కోరికలు ఇలా వినిపిస్తాయి అంటే, గొంతెమ్మ కోరికలనే మాటకు అర్థం తీరని అసాధ్యమైన కోరికలు అని అర్థం. ఇక్కడ గొంతెమ్మ అంటే కుంతి అని అర్థం. కుంతి ప్రకృతి, గొంతి వికృతి. గొంతెమ్మ కోరికలు అంటే కుంతి కోరికలు అని అర్థం. కుంతి కోరికల్లో తీరని కోరికలేవి అనే ప్రశ్న వేసుకుంటే, ఆమె కోరిన తర్వాత తీరకపోయినవేవీ లేవు. తన పుత్రులు రాజ్యం చేస్తూ క్షత్రియ లక్షణంతో, ఉదాత్తత్వంతో, సజ్జనత్వంతో బ్రతకాలని కోరుకుంది కుంతి. పాండవులు అన్ని ఆటంకాలు గడుచుకుని రాజ్యం పొందారు, కుంతి కోరిక తీరింది. కాబట్టి కుంతి కోరిక తీరినట్లే లెక్క. ఇక్కడ గొంతెమ్మ కోరిక అనే మాట తీరని కోరిక, అసాధ్యమైన కోరిక అనే అర్థంలో విపరిణామం పొంది, అర్థ విపరిణామం పొంది స్థిరపడిందేమో అనిపిస్తుంది. కుంతి కోరిన కోరికల్లో ఇంకొకటి ఆమె బాల్య చాపల్యంలో సూర్యుని వంటి పుత్రుడు కావాలని కన్యగా ఉన్నప్పుడు కోరుకోవడం, సామాజిక నీతి నియమాలకు విరుద్ధమైన కోరిక కోరుకోవడం ఆమె జీవితానికి, కర్ణుని జీవితానికి, పాండవుల జీవితానికి, ఇంతెందుకు, మొత్తం ఆనాటి ప్రజా జీవితానికే గొడ్డలి పెట్టోయింది. కాబట్టి గొంతెమ్మ కోరిక అంటే సహజ నియమాలకు విరుద్ధమైన స్త్రీ కోరిక అనే అర్థంలో మొదట ఉండి, తరువాత తీరని కోరిక అనే అర్థంలో అర్థ విపరిణామం పొంది ఉండవచ్చునేమో అని అనిపిస్తుంది. కుంతి జీవితం స్త్రీలకు గుణపాఠం కావాలి. స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః అని భగవద్గీతలో చెప్తాడు. స్త్రీలు దుష్టులై చరిస్తే వర్ణసంకరం జరుగుతుంది అని అర్థం. తల్లి చేత పరిత్యక్తులైన కర్ణుని వంటి సంతానం వల్ల వర్ణసంకరం కాదు, వర్ణనాశమే జరుగుతుంది. ఎందుకు స్త్రీల విషయకంగా ఇంత కట్టడి విధింపబడింది మన సంస్కృతిలో అంటే, ఆడది అమ్మ అవుతుంది కనుక, సంతానానికి బాధ్యత వహిస్తుంది కనుక అని సమాధానం చెప్పాలి. తల్లి గొప్పతనాన్ని పిండీకరించి నాలుగు మాటల్లో చెప్పాలంటే, బిడ్డ తప్పటడుగులు తప్పుటడుగులు కాకుండా నడిపించేది తల్లి, బిడ్డ గొడ్డు బుద్ధిని మరలించి దొడ్డ బుద్ధిని కావించేది తల్లి, బిడ్డ వేలు పట్టి దైవం ధర్మం వైపు అడుగులు వేయించేది తల్లి, కోహం అని ఏడ్చే బిడ్డను సోహం దశకు ఎదిగించడంలో మొదటి మెట్టు తల్లి. ఇలాంటి తల్లులు దేశానికి ఎంతైనా అవసరం అంటూ భగవాన్ బాబావారు శ్రీ సత్యసాయి మహిళా కళాశాల అనంతపురంలో ప్రారంభోత్సవం సమయంలో ఇలా అన్నారు. వారి మాటల్ని యథాతథంగా చెప్తున్నాను. స్త్రీలు భారత సంస్కృతికి కోటల వంటివారు. మన ఆధ్యాత్మిక సంపదకు రక్షకులైన స్త్రీలు నేడు బాహ్యాడంబరములతో కూడిన పాశ్చాత్య నాగరికత వల్ల ఆకర్షించబడుతున్నారు. ఈనాడు విద్యావంతులు, ఆధునికులు అయిన స్త్రీల వేషభాషలు, ప్రవర్తన దీన్ని రుజువు చేస్తున్నవి. అర్థవిహీనము, అసహజము అయిన నేటి విద్య, చౌకబారు సాహిత్యము, చలనచిత్రములు ఈ దుస్థితికి కారణము. ఈ స్త్రీలు రాబో తరమునకు తల్లులు. శిశువునకు 5 సంవత్సరములు వయసు వచ్చే వరకు తల్లులే ఉపాధ్యాయులు. తల్లి ఏ పంచమాతల్లో మొట్టమొదటిది. భారతీయ శిశువుకు దేహమాత, గోమాత, భూమాత, దేశమాత, వేదమాత అని 5 తల్లులుంటారు. దేహమాత తక్కిన మాతల ఘనితలను తెలుపగలిగింది. కనుకనే తల్లి బాధ్యత క్లిష్టమైనది, ఘనమైనది. ఇట్టి మాతలను తయారు చేయుటకై నేను ఈ కళాశాలను స్థాపిస్తున్నాను. ఇట్లే ధర్మోద్ధరణకై ప్రతి రాష్ట్రములోనూ స్త్రీల కళాశాలలను స్థాపించుట నా కార్యక్రమముల్లో ఒకటి అని 22వ తేదీ జూలై నెల 1968వ సంవత్సరంలో సంకల్పించారు స్వామి. వారి దివ్య సంకల్పం, ధర్మ సంకల్పం సాకారం
అతి త్వరలో అవుతుందనే నమ్మకంతో సాకారం చెయ్యమని స్వామినే ప్రార్థిస్తూ 1000 తల్లుల ప్రేమను మాపై కురిపించి మా జన్మలు ధన్యంగావించిన స్వామికి వందనాలర్పిస్తూ ఆ స్వామికడకు నన్ను చేర్చిన నా తల్లిదండ్రులకు నమస్సుమాంజనలర్పిస్తూ ఒక ప్రార్థనతో ముగిస్తున్నాను. ఆ ప్రార్థన భగవాన్ సత్యసాయిబాబా వారి తల్లి అయిన ఈశ్వరమ్మ గురించి ఒక మహాకవి రాసిన ప్రార్థనా పద్యం. శ్రీరామచంద్రుని ప్రియమారగాగన్న చల్లని తల్లి కౌసల్యవీవు, గోపాలకృష్ణుని గోప్యమ్ముగాకన్న బంగారు తల్లి దేవకివి నీవు, గౌతమ బుద్ధుని కడుపారగాగన్న అందాల తల్లి మాయమ్మ వీవు, షిరుడి సాయీసుని చెలువారగాగన్న వజ్రాల తల్లి దేవగిరివీవు, సకల సురసంఘమందు ప్రశస్తిగన్న రత్నమునుగన్న రత్నాకరమ్ము నీవు, ఈశ్వరునిగన్న తల్లి ఓ విశ్వజనని అమ్మలకు అమ్మ ఈశ్వరమ్మా నమోస్తు. తన జీవితాన్నే తన సందేశం గావించి మనందరికీ తల్లి తండ్రి గురువు దైవం అన్నీ అయిన అటువంటి స్వామిని కన్న ఈశ్వరమ్మకు వందనాలర్పిస్తూ ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను.

ఇంతవరకు మీరు శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థల అనంతపూర్ క్యాంపస్లో తెలుగు ప్రొఫెసర్గా సేవలందించిన డాక్టర్ పద్మావతి గారు మహాభారతంలోని స్త్రీ పాత్రల గురించి అందించిన మొదటి ప్రసంగాన్ని విన్నారు. వచ్చేవారం భారతీయం కార్యక్రమంలో ఈ శీర్షికను కొనసాగిస్తూ డాక్టర్ పద్మావతి గారు మాద్రి, సుదేక్షణ, అంబ, గంగ పాత్రల గురించి రెండో భాగంలో ప్రసంగిస్తారు. అంతవరకు సెలవు, మరి సాయిరాం.

భక్త శిరోమణి నాదబ్రహ్మ శ్రీ త్యాగరాజస్వామి వారి రచనలను ఆధారంగా చేసుకుని రూపొందించిన ధారావాహిక శ్రీ త్యాగోపనిషత్తు. భగవాన్ బాబావారి పూర్వ విద్యార్థి శ్రీ కోటా శివకుమార్ గారు ఒక్కొక్క త్యాగరాజకృతిలో ఇమిడి ఉన్న భావార్థాలను వెలికితీసి మన సాయిరామతత్వముతో సమ్మిళితము చేసి అందుకల ఆనందాన్ని శ్రోతలతో పంచుకునే ప్రయత్నం చేస్తారు. ఈ శీర్షికలోని ఈ భాగంలో కళ్యాణి రాగంలో రచించబడిన ఏ తావునరా నిలకడ నీకు అన్న కృతిపై విశ్లేషణ ఇప్పుడు మీరు వింటారు.

రేడియో సాయి పాఠకులకు, శ్రోతలకు అందరికీ సాయిరాం. నేటి త్యాగోపనిషత్తు కార్యక్రమంలో మనము మరొక కొత్త కీర్తన తీసుకునే దాని గురించి చర్చించుకుందాము. ఈనాటి కృతి కళ్యాణి రాగంలో ఆదితాళంలో ఉన్నది. చక్కని, చాలా పాపులర్ కృతి, అందరికీ తెలిసిన కృతి.

ఈ విధంగా శ్రీరాముని ఉనికి, పరబ్రహ్మ తత్వం ఉనికి గురించి ఎంతో చక్కని కృతి కళ్యాణి రాగంలో త్యాగరాజస్వామి చేశారు. చాలా రసరమ్యంగా సాగే ఈ కృతిలో ముఖ్యమైన విషయాలు ఎన్నో ఉన్నాయండి. మొట్టమొదట త్యాగరాజస్వామి శ్రీరాముడు భగవంతుడు ఎక్కడ ఉన్నాడు, ఏ విధంగా ఉన్నాడు అనే విషయం గురించి మాట్లాడుతూ కొన్ని సూచనలు మనకి చేస్తారు. ఏ తావునరా అన్న ఒక ఫ్రేజ్, ఒక పదం తీసుకుంటే అందులో ఎన్నో అర్థాలు గోచరిస్తాయి. మొట్టమొదట మన సాంప్రదాయంలో పురాణ పరంపరంగా వైకుంఠము, కైలాసము ఇటువంటి స్థావరాలే కాకుండా చతుర్దశ భువనాలు ఉన్నాయి గనక, ఎక్కడ దాగి ఉన్నావు రామా నువ్వు, ఎక్కడని వెతికేది అని ఒక అర్థం వస్తుంది. రెండవది, భగవంతుని తత్వం అనంతంగా విశ్వంలో అంటే ఒక పుష్పంలో గంధంలా కాకుండా అలలోని సముద్రంలా నిండి ఉంది అని పెద్దలు చెప్తారు. అంటే సముద్రం అలకన్నా చాలా పెద్దది, కానీ అలలోని సముద్రంలా అండంలో అర్థం ఏమిటంటే ఆ అలంతా నిండి ఉన్నది సముద్రతత్వమే. సముద్రం వల్ల అల వచ్చింది కాబట్టి అలలో ఉన్నది సముద్రతత్వమే, కానీ సముద్రం అలకన్నా చాలా పెద్దది. అదేవిధంగా మనం ఏ స్థావరం గురించి మాట్లాడుకున్నా ఆ స్థావరాలు కూడా ఈ అనంతమైన తత్వంలో ఒక భాగమే తప్ప, ఆ అనంత తత్వం వల్ల ఉంది తప్ప ఆ భాగము, అందులో ఉన్నది అనంత తత్వం అని చెప్పాల్సి వస్తుంది. కానీ అనంత తత్వంలో ఇది ఉంది అని చెప్పినంత మాత్రంలో మనకు అర్థం కాదు. కాబట్టి అట్లా అన్నిట్లో ఒకటే పరబ్రహ్మ తత్వం ఉన్నప్పుడు ఏ విధంగా ప్రత్యేకంగా చూడ్డము, ఏతావునరా నీకు నిలకడ అని అన్నట్టు మళ్ళీ గోచరిస్తుంది. ఇక మూడవ తరహాగా చూస్తే, ఎక్కడ చూసినా అక్కడ నీవు కనబడతావు అని ఎన్నో విధానాల్లో ప్రహ్లాద చరిత్ర వంటి గొప్ప పురాణాల్లోనూ చెప్పడం జరిగింది. ఇది ఇంద్రియాల ద్వారా నేను పట్టుకోగలుగుతున్నానా అంటే ఇంద్రియాలకి నా మనస్సుకి నిలకడలేదు కాబట్టి నా మనస్సు నేను చూడలేకపోతోంది. ఒక హిరణ్యకశిపుడు అక్కడే ఉన్న తత్వాన్ని చూడలేకపోయాడు, ఒక ప్రహ్లాదుడు ఆ తత్వాన్ని అన్ని విధాలా చూడగలిగాడు, అన్ని చోట్ల చూడగలిగాడు. ఇటువంటి భావం వచ్చేట్టు ఏం చెప్తున్నాడంటే ఇది వారి వారి మనస్సు నిలకడగు మీద ఆధారపడి ఉన్నది, గాని నీకు ఏమి తేడా పడుతుంది స్వామి అని త్యాగరాజస్వామి అడిగినట్టు గోచరిస్తుంది. ఇక చాలా ప్రాకృతంగా చూసుకుంటే శ్రీరాముని అవతార రహస్యంలో ఆయన పుట్టడం అయోధ్యలో పుట్టి అక్కడి నుండి నూరుగు మీసాల వయస్సు ఉన్నప్పుడే విశ్వామిత్రుడు వెంట అరణ్యాలకు వెళ్లి అక్కడి నుంచి మిథిలకి సాగి అక్కడి నుంచి జానకి రాముడై తిరిగి అయోధ్యకి రావడము, మళ్లీ అరణ్యవాసం అని తన మీద పెట్టుకుని అరణ్యాలకు వెళ్లడము, అక్కడి నుంచి లంకకు చేరడము, లంక నుంచి మళ్లీ అయోధ్యకి రావడము, అక్కడి నుంచి తిరిగి వైకుంఠానికి వెళ్లిపోవడము, ఇలా ఒక స్థావరము ఒక చోటు అని లేకుండా ఆయన అన్ని చోట్లకి తిరుగుతూనే ఉన్నాడు. ఎందుకంటే ఆయన లోక కళ్యాణ రాముడు, లోక మొత్తానికి కళ్యాణం చేయడానికి వచ్చినవాడు కాబట్టి ఆయన ఒక చోట ఉండిపోతే ఎలా అండి, అన్ని చోట్లకి వెళ్లాలి, అందరికీ ఉపలభ్యం కావాలి. కాబట్టి అటువంటి తత్వాన్ని ఏ తావునరా నీకు నిలకడ అని అడిగినట్టు కనబడుతుంది. నారద మహాముని శ్రీ మహావిష్ణువుని ఒకసారి అడిగారట, స్వామి తమ ఉనికి ఎక్కడ కొంచెం సెలవిస్తారా అంటే, అప్పుడు మహావిష్ణువు నారదుడితో, తన ప్రియభక్తుడైన నారదుడితో అన్న మాట ఏమిటంటే,

నా భక్తుడు ఎక్కడ గానం చేస్తుంటే అక్కడే నాకు వైకుంఠము, అక్కడే నాకు కైలాసము, అంతే తప్ప ఏదో ప్రత్యేకంగా వైకుంఠము కైలాసము ఉన్నాయని కాదు అని స్వామి అన్నారట. అద్వైత భక్తుడైన జగరాజస్వామి భావం బట్టి తప్పక ఒక భావరూపమేనని మనకు తెలుస్తుంది. అందుకనే పల్లవిలో మొదటి పంక్తిలో స్వామి ఈ హృదయంలో నిన్ను నిలకడగా నేను ఎట్లా భావించగలను అన్న ఒక విన్నపము అభ్యర్థన మనకి గోచరిస్తుంది. దీనికి అనుగుణంగా రెండో పంక్తిలో ఆయన అంటారు, ఎంచి చూడ అగబడవు నగుబడవు నువ్వు అసలు కనబడవు అని అన్నారు. ఎంచడము అనేది మనస్సుకి సంబంధించిన ఒక వృత్తి అని మనకు అర్థమవుతుందండి. ఎంచడము అంటే కొలవడము, పోల్చి చూడడము, ఇటువంటి భావాలు మనకు వస్తాయి. ఇది ఎప్పుడు మనస్సుకి దీనికన్నా దాని అది పెద్దదా, దీనికన్నా అది గొప్పదా, ఇటువంటివి ఎంచి చూడడం అలవాటు కాబట్టి ఈ ఎంచే మనసు పోల్చే మనసుకి అందేది కాదు పరమాత్మ విషయం అని చెప్పడమా అన్నట్టు మెల్లిగా చెప్తారు చక్రస్వామి. చాలా మెత్తగా మనకి ఏం చెప్తారంటే, ఎంచి చూడ అంటే కొలవడానికి ట్రై చేస్తే, కొలవడానికి ప్రయత్నిస్తే నువ్వు అందేవాడివి కాదు స్వామి, కాబట్టి అగబడవు. ఒక చక్కని భాగవతంలోని వృత్తాంతం గుర్తుకొస్తుందండి. యశోదాదేవి కోపంతో శ్రీకృష్ణుణ్ణి, చిన్ని బాలుణ్ణి, చిన్ని కృష్ణుణ్ణి ఒక రోలుకి కట్టేయడానికి ప్రయత్నిస్తుంది. ప్రయత్నిస్తున్నప్పుడు ఇంట్లో ఉన్న తాడు తీసుకొచ్చి ఆ కృష్ణుణ్ణి ఆ రోలుకి కట్టేయాలని చూస్తే ఏ తాడు పట్టుకొచ్చినా, అంటే ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా ఏ తాడు పట్టుకొచ్చినా రెండే రెండు అంగుళాలు మాత్రం తక్కువ పడుతోంది. ఇప్పుడు ఆవిడ చాలా ఆశ్చర్యం వేసింది, చిన్న తాడు పట్టుకొచ్చినా అది రెండు అంగుళాలు తక్కువ పడుతోంది, పెద్ద తాడు పట్టుకొచ్చినా రెండు అంగుళాలు తక్కువ పడుతోంది. దీన్ని బట్టి ఆవిడకి అర్థమైంది ఏమిటి అంటే, పరమాత్మని కట్టేయాలి అంటే తన సొంత తాడు తాను పట్టుకొచ్చి తన సొంత తెలివితో తన మనస్సుతో ఎంచి దాన్ని ఈ నడుంకింత సరిపోతుంది అనుకున్నట్టు దాన్ని తీసుకొచ్చి కట్టాలి అంటే జరిగే పని కాదు. ఆయన అట్లా అందుతున్నట్టు కనబడినా అందనివాడు, అందుకనే సులభరామ దుర్లభరామ అన్నారు స్వామిని. అందువల్ల అందే తత్వం కాదు కాబట్టి ఎలా అందించుకోవడం అంటే, ఆ యశోదాదే చివరికి కృష్ణుని తనే వేడుకుంటే ఏమిటి కృష్ణ నువ్వు కట్టించుకో అనేసరికి ఆవిడ అన్న మాటకి తన్నే వేడుకుంది కాబట్టి నేను కట్టించుకున్నట్ట మొదటి తాడుతోనే, అంత చిన్న తాడుతోనే. అందువల్ల ఎంచి చూడడం అనేది ఇది మనస్సు చేసే పని కాబట్టి లాభం లేదు. ఇంకొక విషయం అండి, ఎంచి చూడడానికి మనస్సుకు ఉపయోగపడే శక్తులు మామూలుగా మన పంచేంద్రియాలు, అంటే శబ్ద స్పర్శ రూప రస గంధాదులు, వీటి సమూహం. ఇవి బాహ్య ప్రపంచం అవగాహన కోసం మనకి ఇచ్చారు, దీని అనుభవం కోసం ఇచ్చినట్టు కనబడతాయి, కానీ నిజంగా పరమాత్మను అందుకోవడానికి ఇచ్చిన తత్వాల్లాగా అయితే మనకు కనబడదు. ఇక్కడ ఒక చిన్న కథ చెప్పుకుందామండి. ఒకప్పుడు ఒక జింక, ఏనుగు, ఒక దీపపు పురుగు, చేప, ఒక తుమ్మెద, ఒక మనిషి మిత్రులుగా ఉన్నారట. అంటే ఇది ఆ కథ ఒక మెసేజ్ కోసం, ఒక భావం కోసం చెప్పిన విషయమే. అందువల్ల మనము వీరు మిత్రులు అంటే మనము ఆ విధంగా తీసుకుందాం. వీళ్ళందరూ కలిసి సహజీవనం చేస్తున్నారట ఆ రోజుల్లో. ఒకరోజు వాళ్ళు ఉన్న అడవికి చాలా పెద్ద ఆపద వచ్చిందని తెలిసి అక్కడి నుంచి వాళ్ళు వలసి వెళ్లిపోవాలని అనుకున్నారు ఆరుగురు. అయితే ఎలా చేయాలి అంటే, ఎక్కడ ఆపద పొంచి ఉందో తెలియదు కాబట్టి వాళ్ళకి వాళ్ళు ఏమనుకున్నారంటే, ఒక్కొక్కళ్ళు ముందుగా ఆరుగురులో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కసారి వెళ్తూ ఎవరికన్నా గనక ఆపద పొంచి ఉన్నట్టు తెలిస్తే గనక మిగతా వాళ్ళు వెనకాల నుంచి వచ్చి వాళ్ళని రక్షించేట్టు, లేకపోతే ఒకవేళ వాళ్లు గనక ఆపద గురవడం తెలియనా కనీసం ఐదుగురన్నా మిగులుతారు అన్న ఒక అర్థంతో వాళ్లు ఒక్కొక్కళ్ళు ముందరికెళ్దాం అనుకున్నారు. అందుకని మొట్టమొదట జింక ముందుకు వెళ్ళిందండి. దానికి ఒక చక్కని వాసన వచ్చింది. ఆ వాసనని ఆస్వాదిస్తూ అది ఏ పనికొచ్చిందో మర్చిపోయింది. ఈ లోపల ఒక బోయవాని వలలో పడిపోయింది. అంటే ఆ జింకని అట్రాక్ట్ చేయడానికి, ఆకర్షించడానికి బోయవాడు ఆ వాసన పెట్టాడనమాట. ఇంకా జింక తిరిగి రాలేదు అని ఏనుగు ముందరికి వెళ్ళిందండి. ఈ ఏనుగు మీద ఎన్నాళ్ళ నుంచో కన్ను వేసిన కొంతమంది గంట వేడగాండ్ర వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే ఒక గోయి తవ్వి దాంట్లో ఆకులవన్నీ కప్పేసి వేరే వైపు నుండి అంటే డప్పులు గంటలు అన్ని కొడుతూ వచ్చారు. ఈ శబ్దం విని ఆ ఏనుగు దానివల్ల ఆకర్షితమై దానివైపు పరిగెత్తింది. అది ఆ పరిగెత్తేసరికి వెళ్లి వెళ్లి ఆ గోతిలో పడింది. దాని బరువు వల్ల ఆ గోతిలో ఆకులవన్నీ పక్కకి జరిగిపోయి అది లోపల పడిపోయింది. ఇంకా అక్కడ దిక్కుపోయింది. ఏనుగు ఎంతకి రాకపోయేసరికి దీప పురుగు బయలుదేరిందండి. ఇది వెళ్తుంటే దూరంగా దానికి మిణుగు మిణుగుమంటూ ఒక దీపం కనబడింది. దాన్ని చూసేసరికి అది వచ్చిన పని మర్చిపోయి దానికి ఆకర్షింపబడి వెళ్లి ఆ మంటలో పడిపోయింది, ప్రాణం విడదలేసింది. ఇక ఈ మూడు తిరిగి రాలేదని చేప ఏం చేసిందండి, ఆ దగ్గరలోని నీటిలో ఈదుతూ చాలా శీఘ్రంగా ముందరికి వెళ్ళిపోతుంది. అయితే వెళ్తున్నది ఒక బేస్తవాడు దానికి ఒక ఎర్ర పెట్టాడు. ఆ ఎర్ర చూసేసరికి దాన్ని ఏదో కొంచెం రుచి చూద్దామనుకుంది. అక్కడికి వెళ్ళింది, దానికి రసనానికి బానిసాయి, ఆ చేప కూడా మరణించింది. ఇక తుమ్మెద ఏం చేసిందండి, అది ఎగురుతూ స్నేహితులు
ఎక్కడ వెళ్లారా అని వెతుకుతూ వెళ్తున్నప్పుడు దానికి ఎంతో సుందరమైన ఒక పుష్పం కనబడింది. ఆ పుష్పము దాని మధురిమ ఎంత గొప్పగా ఉందంటే ఆ పుష్పం దగ్గరికి వెళ్లి దాని మిగతా విషయాలన్నీ మర్చిపోయి రోజంతా దాంట్లోని ఆ పుష్పంలోని మధురం గొలుతూ కూర్చుంది. అది సాయంత్రం అయ్యేసరికి ఆ పుష్పమేమో దాని పెటల్స్ దాని రెక్కలన్నీ ముడుచుకుపోయి అదే అంటే లోపల ఇరుక్కుపోయింది. ఆ లోపల ఇరుక్కుపోయి రాత్రంతా అది అక్కడ ఉండాల్సి వస్తుంది, చనిపోతుందని తెలిసినా కూడా మెత్తని ఆ రేకల్ని కంత చేసి దాని నుంచి బయటికి వెళ్లిపోయే శక్తి ఉండి కూడా నేను ఎక్కడికి వెళ్లలేను అనుకుంటూ ఆ మధురమని గోలుతూ గోలుతూ లోపలే చనిపోయింది ఆ భ్రమరం. ఇక మిగిలిందల్లా మనిషి. ఈ ఐదుగురు స్నేహితులు వాళ్ళు రాకపోయేసరికి ఈ మానవుడు ఏం చేశాడంటే వీడు చాలా బాధపడ్డాడు. బాధపడి వాడు ముందుకు వెళ్తూ ప్రతి ఇంద్రియము ఎవరెవరిని ఏ విధంగా పొట్టబెట్టుకుంది అనేది చూశాడు, గమనించాడు. ఈ పంచేంద్రియాలు తనకివ్వబడ్డాయి కాబట్టి ఒక్కొక్క ఇంద్రియం వల్లే వీటికి ఇంత బాధ వచ్చింది అంటే తనకెంత బాధ వస్తుందో అన్న ఒక అవేర్నెస్ తో ఒక చాలా జాగ్రత్తగా అడవిని దాటుకుంటూ వాడు చక్కగా అడవి దాటి వెళ్లిపోయాడు. ఇది కదండి. అయితే ఈ కథలో మనము చాలా నిశితంగా పరిశీలించవలసి ఉన్న విషయం ఏమిటి అంటే వివేక చూడామణిలో శ్రీ శంకరులు చెప్పిన మాట. శంకరాచార్య అంటారండి, శబ్దాతిభి పంచపిరేవ పంచ పంచతత్వాము సుగుణేన భర్తాహ కురంగ మతంగ పతంగ మీన భృంగ నర పంచపిరంజిత కిం అని అడుగుతారు. అంటే ఈ ఐదు కూడా ఒక్కొక్క ఇంద్రియానికి లోబడి దాని వల్ల ప్రేరితమై ఆకర్షింపబడి వాటిలో ఇరుక్కుపోయి ప్రాణాలు వదిలేస్తుంటే ఈ ఐదింద్రియాలు ఇచ్చిన మానవుడు, ఐదింద్రియాలు కలిగిన మానవుడు ఎంత శ్రమ అనుభవిస్తాడో కదా, ఎవరు చెప్పగలరు అని శంకరాచార్యుడు అడుగుతారు. అందువల్ల ఇంద్రియాల తత్వం ఇంతవరకే ఉంది కాబట్టి ఆ ఇంద్రియాలను పట్టుకుని రాముణ్ణి ఏ విధంగా తెలుసుకోగలుగుతావయ్యా అని జాగరస్వామి, ఎంచి చూడగబడవు అంటే నువ్వు ఎంచి చూడాలి అంటే అగపడే విషయం కాదు ఇది అని చెప్తారు. షిరిడీ సాయిని ఒక భక్తుడు అడిగాట, భగవంతుడు మనం ఎందుకు చూడలేకపోతున్నాం స్వామి అంటే ఆయన ఒక పాల చెంబు తెప్పించారట, అందులో పాలు చూపి పాలల్లో వెన్న ఉందా అని అడిగారట. తప్పక ఉంది స్వామి అని జవాబిచ్చాట భక్తుడు. అన్నప్పుడు మరి కనబడనే లేదేనా ఆయన, కనబడలేదే నాకు వెన్న అనేసరికి అదేమిటి స్వామి అట్లా అంటారు, ఆ పాలని గనక దాన్ని మజ్జిగ చేసి దాన్ని చిలుకుతే తప్పకుండా వెన్న వస్తుంది అన్నట. అంటే ఈ దాన్ని మజ్జిగ చేసి చిలికే ఒక ప్రాసెస్ ఉంది కదా, ఒక సాధన అనేది ఉంది కదా, ఆ సాధన చేస్తే కదా అప్పుడు కనబడేది. అదేవిధంగా ఈ పంచభూతాలతో నిర్మితమైన ప్రపంచంలో నిండుగా నిండి ఉన్నది, లోపల దాగి ఉన్నది భగవతత్వేనైనా. ఆ భగవతత్వం కనబడాలంటే ఇదంతా కరగాలి, కరగాలి అంటే ఒక మంచి ఇంటెన్స్ సాధన కావాలి, అదే చిలకడం లాంటిది అని చెప్పినప్పుడు ఆ భక్తుడు చాలా సంతోషించాట. ఇక అనుపల్లవికొద్దాం. అనుపల్లవిలో సీతా గౌరీ వాగీశ్వర్యను స్త్రీ రూపములంద గోవింద అని రాముణ్ణి అడిగాడు. ఒక్కొక్క పదం తీసుకుంటే ఎంత చక్కని భావముందో ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దామండి. సీత సత్వగుణానికి ప్రతీక, గౌరీ రజోగుణానికి ప్రతీక, సరస్వతి తమోగుణానికి ప్రతీక. ఈ విధంగా ఈ మూడు శక్తులు స్త్రీరూపాలుగా భావిస్తే గనక వాటిలోని సత్పదార్థం ఆ స్వామి అని గుర్తించడం ఓ గొప్పతనం. అందువల్ల సీతాగౌరీ వాగేశ్వరులు నీ రూపమా శ్రీరూపములందా అంటే వీటన్నిట్లో ఈ రూపాలు సత్వరజస్తమోగుణాలు అన్నిట్లోనూ కూడా నిండి ఉన్నది నీవే నా స్వామి అని అడగడం. ఇక రెండో భావం చూసుకుంటే సీత తన కోసం పరమాత్మ అవతారం దాల్చి తనకే తనతో కష్టసుఖాలు అనుభవింపజేయడము ఆ తత్వం యొక్క అమ్మవారి ఇచ్చాశక్తిని సూచిస్తుంది. అంటే అమ్మవారి అందు అంత అనురాగము అంత ఇచ్చ ఉన్నది కాబట్టే, అయ్యవారిని తాను కోరుకుంటూ వచ్చింది కాబట్టి రాముడు సీత కోసము అవతారం ఎత్తాడు, సీత కోసం బతికాడు అని చెప్పవచ్చు. అందువల్ల ఇచ్చాశక్తిని సూచిస్తుంది. ఇక గౌరీ ఆవిడ భక్తులకు అండగా ఒక మనోధైర్యం ఇస్తూ జగత్తంతా ఒక నాటకం అయితే గనక అటువంటి నాటకానికి తన ఆహ్లాదం కొరకు ఒక బాల గణపతిని సృజించి ప్రాణం పోసి దానిని కాలస్వరూపమనే శివుణ్ణి ఎదిరించడము అనే దాని క్రియాశక్తితో నింపిన ఒక తత్వం మొత్తం అమ్మవారు గౌరీ. అందువల్ల ఆవిడ క్రియాశక్తి రూపం అని మనం ఆ విధంగా భావించవచ్చు. ఇక సరస్వతి ఈవిడ హంసవాహిని, పరమాత్మ ఐక్యం కోసం ఎప్పుడు కూడా హంసస్వహం హంసస్వహం లోపల హంస గాయత్రి చేస్తూ కదులుతూ ఉండే శక్తి. ఈ జీవితంలో ఎవరన్నా కూడా చక్కని విజయం పొందాలి లేక వారి మాట వల్ల మంచి వాడు అని అనిపించుకోవాలి అంటే
సరస్వతీదేవి అనుగ్రహం లేకుండా రాదు. అదేవిధంగా ఒక చదువు, ఒక సంస్కారము, ఒక జ్ఞానము కావాలంటే ఆ సరస్వతీదేవి అనుగ్రహం కావాలి. కాబట్టి జ్ఞానరూపిణిగా సన్మార్గంలో జీవులు నడిపిస్తుంది కాబట్టి ఇవిడ జ్ఞానశక్తిగా గుర్తించాలి. అంటే వెరసి మనకేమైందంటే అండి, మూడు శక్తులు ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అన్న ఈ మూడు శక్తులు ఏవైతే ప్రతి మనిషిని కూడా సక్సెస్ఫుల్ చేస్తాయో, విజయవంతం చేస్తాయో, వాటిని శ్రీరూపాలుగా పూజిస్తూ ఉండొచ్చు కానివ్వండి, ఈ శక్తులలో దాగి ఉన్నది నీవే కదా ఓ గోవింద అని చారస్వామి చెప్పినట్టు అనిపిస్తుంది. అయితే ఇక్కడ గోవింద అన్న భావంలో చారస్వామి ఏమంటున్నారు అని చెప్పుకుందాము. దీని ముందర ఇంకొక ఆలోచన వస్తుంది కాబట్టి నేను మీకు ఈ విషయం చెప్తాను. సీత, గౌరీ, వాగీశ్వరి ఋగ్, యజుర్ సామవేదాలకు ప్రతీకలను చెప్పుకోవచ్చండి. ఈ వేదరూపాలు తల్లియందు అత్యంత మమకారము ప్రీతిగల తండ్రి గోవిందుడు కాకేమవుతాడు? ఎందుకంటే గోవిందుడు ఈ వేదాలు, గోవులు, గో అంటే వేదము అన్న ఒక అర్థం కూడా వస్తుంది కాబట్టి వేదంలో ఆనందం పొందేవాడు గోవిందుడు కాబట్టి గోవింద అని సంబోధించినట్టు అనిపిస్తుంది. అట్లాగే కాకుండా ఇంత నాటకం వెనకాల ఆడిస్తున్న అందరినీ ప్రాణులను చేసి ఆడిస్తున్నారు, వాటిని ఒక మూగ ప్రాణులను చేసి ఆడిస్తున్నాడు కాబట్టి గోవింద అని చెప్పుకోవడంలో కూడా ఒక అర్థం వస్తుంది. అలా చూసుకుంటూ వెళ్తే అండి, పరమాత్మ అనుగ్రహం ఎవరికి అందుతుంది అంటే గనక ఆయన పొందాలి అన్న ముఖ్య తలపుతో ఉన్నవారు, బాహ్యమైన ప్రపంచము కన్నా విషయ విముఖత కలిగి ఉన్నవాళ్లు, శాంతి కావాలి లోపల నాకు అనుకున్నవాళ్లు, ఇటువంటి ఇచ్చ కలిగిన వాళ్లు ఎవరన్నా ఉన్నారా అంటే మీరాబాయి లాంటి భక్తులండి. అటువంటి వారికి తప్పకుండా కూడా అందుతుంది. అట్లాగే ఇంకొక ఉదాహరణ మనం తీసుకోవాలంటే సర్వకర్మలు కూడా భగవంతుడు ప్రీత్యార్థము అని అనుకుని ఆ రీతిగానే ప్రాణం పోయేంత వరకు కూడా, అంటే విదేహం అయ్యేంత వరకు కూడా ఓపికతో భగవంతుడికి వేచి ఉన్న భక్త శబరి లాంటి వాళ్ళకి కుదురుతుంది. ఇటువంటి వారు ఇదంతా కేవలం ఆయన అనుగ్రహం వల్లే జరుగుతోంది అని ఒక గట్టి నమ్మకంతో వారు ఆ విధంగా నడుచుకున్నారు కాబట్టి ఇటువంటి భక్తులే మనకి ఒక రోల్ మోడల్ అవుతారండి. అంటే ఈ సీతా గౌరీ అని చెప్పిన శ్రీరూపములు అందన్న దాంట్లో ఇంకొక ఇద్దరు శ్రీరూపాలు మనం తలుచుకున్నాము, మీరాబాయి, భక్త శబరి. అంటే శ్రీరూపాలు ఎంతో భక్తి కలిగిన వారు. వారు శ్రీరూపాలు అంటే స్వామి చెప్పారని శ్రీరూపం గల వారు, వాళ్ళకి అనుకో ఉంటుంది, భక్తి ఎక్కువ ఉంటుంది, సహనం ఎక్కువ ఉంటుంది, తెలివి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అటువంటి రూపాలలో పరమాత్మను తలుచుకోవడము, వాటిలో నిండి ఉన్నావా అని అడగడంలో చక్రస్వామి ఒక ఎన్నో వేల సంవత్సరాలకైనా నిలిచిపోయే ఒక సత్యం మనకి చెప్పారు. ఇక మనము చరణంలోకి వస్తే, భూ కమలార్క నీలనభమంద లోకకోటులంద శ్రీకరుడగు త్యాగరాజ కరార్చిత శివమాధవ బ్రహ్మాదులయంద అని చక్రస్వామి అడుగుతారు. పంచేంద్రియ తత్వం మానవ శరీరం అనే మనకు తెలిసిన విషయమే. అదేవిధంగా ఈ సృష్టి సర్వం కూడా పంచభూతాల సమష్టి. భూమి, వాయువు, తేజము, నీరు మరియు ఆకాశము, వీటి సమైక్యం వల్ల ఈ సృష్టి జరిగిందని మనకు తెలుస్తోంది. ఇది ఇన్ని విధాలుగా గోచరిస్తోంది. చూడండి, వీటి కలయిక వల్లే ఇన్ని విధాలుగా మనకి ఎదుర్కోకుండా కనబడేది గోచరిస్తుంది. ఇదంతా ఈశ్వరీ శక్తి. కాబట్టి ఎక్కడెక్కడ ఈ పంచభూత సమూహం మొత్తం ప్రకటితమైందో, కనబడుతున్నదో, వాటిని అన్నింటినీ నీలాగా ఎరుగమంటావా, నీ ఉనికిలాగా ఎరుగమంటావా ఓ దేవా అని అడుగుతున్నట్టుంది. ఎందుకంటే అండి, నేడు చాలామంది జ్ఞానులు, గొప్పవాళ్ళు చెప్తారు, ఈ సృష్టిలో, ఈ యూనివర్స్లో ఉన్న ఎనర్జీ అంతా, పరమాత్మలాగా ఉన్న ఎనర్జీ అంతా ఎంత కనబడుతున్నదో దానికన్నా చాలా ఎక్కువ రెట్లు కనబడని విధంగా ఉంది అని చెప్తారు. అంటే అంతా నిండి ఉన్న తత్వంలో కనబడుతున్నది కొంత. ఇది ఎటువంటిది అంటే, అంతా పరుచుకున్న నీటి తత్వంలో, అంటే ఒక సముద్రంలో ఒక కొంతసేపు ఒక అల బయటికి వచ్చినప్పుడు ఆ అలకి ఒక వేరే రూపు పెట్టి అలా అని ఏ విధంగా అంటున్నామో, అదేవిధంగా అంతా నిండి ఉన్న ఈ పరమాత్మతత్వ నిరాకార తత్వంలో, మనకి కనబడిన తత్వంలో, మన పంచేంద్రియాలకు అందని తత్వంలో, కొంతవరకు పంచేంద్రియాలకు అందింది మాత్రం మనము జగత్తు లేక సృష్టి అన్న ఒక మాట పెట్టి పిలుస్తున్నాము. అది కనబడే తత్వంలో ఇది నీ ఉనికికి ఒక గుర్తే కదా స్వామి అని చక్రస్వామి అంటున్నారు. అయితే ఇదే ప్రపంచంలో ఒక మహాతత్వం ఏమిటి అంటే, ఇన్ని కోట్లాది రూపాలుగా మనకు గోచరిస్తోంది మానవ రూపంలో. అంటే ప్రాణులుగా కోట్లాదిగా ఉన్నాయనుకోండి, అయితే వీటిలన్నిటికీ మకుటాయ మానవైన ఒక సృష్టి ఏమిటి అంటే మానవ రూపం. ఎందుకంటే ఈ మానవ రూపంలోనే ఈ పంచేంద్రియాలు గుమికూడుకుని వాటి వల్ల మేధా సంపత్తి కలిగి ఈ సృష్టి నుంచి, ఈ జీవితం నుంచి ఇంకా పైకి వెళ్లి మనస్సుని దాటి ఆ పరమాత్మకి అంచలించలుగా చాలా దగ్గరగా వెళ్లిపోవచ్చు, దాంతో ఐక్యమైపోవచ్చు అని ఒక భావన చేసుకుని సాధన చేయగలిగిన ఒక జన్మ మానవ జన్మ. కాబట్టి అటువంటి మానవ జన్మ కోట్లాది మంది మన ఎదురుకుండా కనబడుతూ ఉన్నారు మానవులు. వీళ్ళందరిలో దాగి ఉన్నది నువ్వే కదా స్వామి. ఎందుకంటే
ఏ విధంగా అయితే నువ్వు చేసిన సృష్టిలోనే ఇంతమంది ఉన్నా కూడా అందులో మకుటాయమైన క్రౌన్ జ్యువెల్, క్రెస్ట్ జ్యువెల్ అని అనొచ్చు. ఆ క్రెస్ట్ జ్యువెల్ ఏదైతే ఉన్నదో నీ సృష్టిలో, ఆ క్రెస్ట్ జ్యువెల్ మానవుడే కదా. కాబట్టి నీ సృష్టిలోని క్రెస్ట్ జ్యువెల్లోనే నువ్వు దాగి ఉన్నావు కదా, అందుకని లోక కోటులందు దాగి ఉన్నావా అని అడిగినట్టు మనకి అనిపిస్తుంది. ఇక ఇవన్నీ కాక త్యాగరాజస్వామి ఎవరిని అర్చిస్తున్నారో, అటువంటి శివ మాధవ బ్రహ్మాదుల్లో నువ్వున్నావా అని అడుగుతున్నారు. అంటే అండి, శివ మాధవ బ్రహ్మాదులు అని త్యాగరాజస్వామి అడిగినప్పుడు మనకి ఇంకొక విషయం బోధపడుతుంది ఇక్కడ. ఆ విషయం ఏమిటి అంటే, ఆ రోజుల్లో ఒక 200 సంవత్సరాల క్రితము ఉన్న సామాజిక స్థితి బట్టి చూసుకుంటే, మానవుల్లో ప్రతి ఒక్కరు భక్తులు అని అనుకున్న, భక్తి విపరీతంగా చేస్తున్న వారు ఉన్నా కూడా వారిలో ఏదో ఒక వైషమ్యం, వైషమ్యాలు మతము లేక ఏదో ఒక కులము అన్న వైషమ్యాల వల్ల వాళ్ళు చాలా నష్టపడ్డారు. ఆ రోజుల్లో ఉన్న వైషమ్యాల్లో ఒక గొప్ప వైషమ్యం ఏమిటి అంటే, దక్షిణాదిలో శివ కేశవ భేదము. ఈ శివకేశవ భేదం వల్ల ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకుని ప్రాణాలు కోల్పోయిన భక్తులున్నారు. అంటే వారు ఎంత భక్తులైనా కూడా శివభక్తులేమో విష్ణువుని చూసే ద్వేషించేవారు, విష్ణు భక్తుల్ని చూస్తే. అదేవిధంగా విష్ణు భక్తులు శివభక్తుల్ని చూసి ద్వేషించేవారు. ఇటువంటి ఒక వైషమ్యం ఏర్పడింది కాబట్టి వాళ్ళని ఉద్దేశించా అన్నట్టు చారస్వామి ఇక్కడ ఏం చెప్తారంటే అండి, శివమాధవ బ్రహ్మాదులనంటే ఈ మూడిట్లోనూ నిండి ఉన్న తత్వం ఒకటే కదా అని తన అద్వైత భావంతో ఆయన మరొక్కసారి చెప్పి వారిని మేల్కొలుపుతారు. ఒక సామాజిక స్పృహ కూడా ఈ కీర్తనలో ఆయన చూపెట్టారు. ఈ విధంగా ఆయన ఎంతో చక్కని భావంతో, ఆ నాటికి సరిపోయే ఒక లెసన్తో, ఒక మెసేజ్తో ఇటువంటి ఒక గొప్ప కృతి మనకు అందించారండి. కాబట్టి మనము ఎప్పటికీ కూడా ఈ భావం ఆయన మనకు అందించినందుకు ఆయనకు రుణపడి ఉంటాము. అయితే ఈ కీర్తన ఒక చక్కని సంగీత విద్వాంసుడు పాడినప్పుడు ఎంత చక్కగా ఉంటుందో ఒకసారి విని, వింటున్నప్పుడల్లా మనము ఆ చాగరస్వామి మనకు అందించే అద్వైత భావం ఆలోచిస్తూ అనుభవిస్తూ తరిద్దామండి. సాయిరాం.

ఇంతవరకు మీరు శ్రీ త్యాగోపనిషత్తు ధారావాహికలో నాదబ్రహ్మ శ్రీ త్యాగరాజస్వామి వారి కీర్తనలలో కళ్యాణి రాగంలో రచించబడిన

రేడియో సాయి శ్రోతులందరికీ సాయిరాం. 2017 ఆగస్టు 13, 14, 15వ తేదీల్లో విశాఖ జిల్లా సాయి భక్తులు తమ పర్తియాత్రలో భాగంగా రేడియో సాయి స్టూడియోలో సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలోని మొదటి భాగాన్ని ఇప్పుడు మీరు వింటారు.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి ఆదివారం రోజున శ్రోతలందరికీ ఒక చక్కని కార్యక్రమాన్ని మీకు అందించదలిచాం. ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న విశాఖపట్నం పత్తి యాత్ర గురించి విశేషాలు, విశాఖ జిల్లాలో జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాల వివరాలు మనకి అందించడానికి విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు, సాయి యువత, ఇంకా సాయి భక్తులు అంతా మన రేడియో సాయి స్టూడియోకి వచ్చి ఉన్నారు. వారితో ముచ్చటిస్తూ ఈనాటి పర్తియాత్ర విశేషాలు, జిల్లాలో జరుగుతున్నటువంటి వివిధ సేవా కార్యక్రమాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా కార్యక్రమం యొక్క పరిచయాన్ని మన విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు శ్రీ విఆర్ నాగేశ్వరరావు గారు మనకు అందిస్తారు. సాయిరాం నాగేశ్వరరావు గారు.
1: సాయిరాం సార్. ఓం శ్రీ సాయిరాం. ప్రేమావతారి, సేవాస్ఫూర్తి ప్రదాత, మనందరి తల్లి తండ్రి గురువు దైవమైన భగవాన్ బాబా వారి దివ్య శ్రీచరణాలను నమస్కరిస్తూ స్వామివారి దివ్య అనుగ్రహశిస్సులతో విశాఖ జిల్లా భక్తులకు మరొక్క మారు వారి సన్నిధిలో పర్తియాత్ర నిర్వహించుకునే అవకాశం కలిగింది. సుమారు 1200 మంది భక్తులు ఈ రోజుకి ప్రశాంతిలో చేరుకోవడం జరిగింది. విశాఖపట్నంలో ఉన్నటువంటి 43 మండలాలు ఉండగా 40 మండలాల్లో సత్యసాయి సేవా కార్యక్రమాలు, 130 మజ్రమండల ద్వారా 40 సుమారుగా 28 సమితులు, 11 జోన్స్తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. అత్యంత వైభవంగా ఈ పర్తియాత్ర కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి స్వామి ఆశీస్సులతో ఈరోజు 13వ తారీఖు, 14వ తారీఖు రెండు రోజులు కార్యక్రమం. 13వ తారీఖులో భాగంగా ఈరోజు సాయంకాలం సాయి కుల్వంత సభా మండపంలో మహిళా విభాగం వారిచే వేద పఠనము, తదుపరి సెలెక్టెడ్ సింగర్స్ లేడీస్ అండ్ జెంట్స్ వారిచే నామ సంకీర్తన కూడా ఉంటుంది. తదుపరి విశాఖ పురవీధుల్లో పాత మందిరం నుంచి గణేష్ గేట్ వరకు మహానగర సంకీర్తన కార్యక్రమాన్ని భక్తులందరితో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాం సార్.
0: నాగేశ్వరరావు గారు, మేము ప్రతి సంవత్సరం గమనిస్తున్నది ఏంటంటే కృష్ణాష్టమికి, ఈ పవిత్రమైన పండుగకి విశాఖపట్నం జిల్లా వాళ్ళకి ఈ అవకాశం రావడం

0: గురించి మీ అభిప్రాయం చెప్పండి.
1: దీంట్లో మా అభిప్రాయం కంటే స్వామి వారి నిర్ణయం చాలా ప్రధానమైనదిగా మేము భావిస్తున్నాం సార్. 2008లో ఒకసారి చేసినప్పుడు స్వామివారు అందరికీ కూడా పిలిచి బ్లెస్ చేయడం, తర్వాత 2012లో చేసిన పర్తియాత్రలో బ్లెస్ చేయడం, అప్పటికి మేము కృష్ణాష్టమికి ఏదో యాదృచ్ఛికంగా రావడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి భక్తుల యొక్క భావం చూసి, ఉత్సాహం చూసి, ఆశ్రమ అధికారులు మీరు ప్రతి సంవత్సరం కృష్ణాష్టమికి వచ్చి చేస్తే బాగుంటుందేమో అని ఒక సూచన చేయడం, మేము స్వామివారి దగ్గర ప్రార్థన చేశాక ఆ తలంపు మాకు అది కంటిన్యూ అవుతా ఉందండి. ప్రతి సంవత్సరము కృష్ణాష్టమికి విశాఖ జిల్లాకి అఫీషియల్ గా మాకు పర్మిషన్ ఇస్తా ఉన్నారు, భవిష్యత్ కాలంలో కూడా ఇదే విధంగా వచ్చి చేస్తామని చెప్పేసి మరి స్వామివారిని కోరుతున్నాం సార్.
0: చాలా బాగుంది సార్. ఎన్నో ఏళ్ల నుంచి మీరు పర్తియాత్రకి వస్తున్నారు, మరి స్వామి మీకు అందించినటువంటి ఒక మంచి అనుభవాన్ని మాకు పంచుకుంటారా మనతోటి?
1: వ్యక్తిగతంగా కంటే అండి, స్వామివారు ఇచ్చినటువంటి అనుభవం పర్తియాత్ర ద్వారా నేను గమనించింది, ఎంతో మంది కొత్త వాళ్ళు ఇక్కడికి రావడం వలన లోకల్ గా మేము చేసేటువంటి సేవా కార్యక్రమాలు ఒక 10% అయితే, స్వామివారి సన్నిధికి వారు రావడం వలన వారిలో భక్తిభావం అనేటువంటిది పెంపొందించడం, పెరగడం అనేటువంటిది ఒక 70-80% కనిపిస్తాము. వాళ్ళు ఇక్కడి నుంచి మళ్ళా తిరిగి గ్రామాలకు చేరుకున్న తర్వాత ఈ వైభవాన్ని ఇతరులకు చెప్పడం, ప్రశాంత నిలయము అంటే ఇంత వైభవంగా ఉంటుందని మాకు తెలియదు, ఏదో మిగతా గుడిలాగే ఉంటుంది, వెళ్లిన దగ్గర పూజారు ఉంటారు లేదో ఏదో పూజలు అవుతాయి అనుకుంటున్నాం, కానీ ఎవరికి వారు స్వయంగా ఒక వ్యక్తిగతమైనటువంటి సాధన నేర్చుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ మాట్లాడడానికి లేదు, లోపల ప్రశాంతంగా కూర్చోవాలి, అదే మొట్టమొదటి సాధన. రెండవ తారక మంత్రం ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా అసంకల్పితంగా ప్రతి వారి చేత స్వామి సాయిరాం సాయిరాం సాయిరాం అని నామజపం చేయించడం, అసలు మాకేమనిపిస్తుందంటే అండి, చాలా మంది అంటూ ఉంటారు మంత్రోపదేశం తీసుకోవాలని, సత్యసాయి భక్తులకి మంత్రోపదేశం అక్కర్లేదు, స్వామి అందరికీ సాయిరాం అనేటువంటి మంత్రోపదేశము ప్రతి వ్యక్తికి ఇస్తున్నారు, ఇదే ఒక తారక మంత్రం. ఇది ఇక్కడి నుంచి వెళ్లిన వాళ్ళు మేము గమనిస్తున్నాం, వాళ్ళు వచ్చి అక్కడ సంస్థాగత కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, వారి కుటుంబాల ద్వారా కూడా స్వామి కార్యక్రమాల్లో పాల్గొనడం, మరొక మారు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మార్పు. ఇంకా వ్యక్తిగతంగా నేను గమనించింది, ఇక్కడికి వచ్చినప్పుడల్లా స్వామివారు ఏదో ఒకటి చెప్తా ఉంటారు, ఒక సందేశం, హాట్లైన్ ప్రతి వ్యక్తికి చెప్తారండి, అది మనం దాన్ని రిసీవ్ చేసుకుంటున్నాం, దాన్ని ఎంతో కొంత ఆచరించాలనే ప్రయత్నం చేస్తున్నాం, ఆ చేయడం వల్లే ఈ రోజు ఈ స్థితిలో ఉన్నామని మేము భావిస్తున్నాం సార్.
0: చాలా బాగుంది నాగేశ్వరరావు గారు. మరి కృష్ణాష్టమి ముందు రోజు అంటే 14వ తారీఖుని మీ కార్యక్రమం ఏంటి చెప్తారా?
1: 14వ తారీఖు సాయంకాలము కులవంత సభా మండపంలో జెంట్స్ బృందం చే వేదం ఉంటుందండి, తర్వాత జిల్లా అధ్యక్షులుగా నా నివేదిక స్వామివారికి సమర్పించుకుంటాం, జిల్లాలో జరిగే కార్యక్రమాలు, తదుపరి మీరా మాధురి సంగీత నృత్య నాటకం బాల వికాసు మరియు యువతతో శ్రీ ఎంఎస్ ప్రకాశ్రావు గారు దాన్ని స్క్రిప్ట్ డైరెక్షన్ తో, సుమారు 84 మంది పిల్లలు, 120 మంది గురువులతో కలిపి అందరితో కార్యక్రమం. దీంట్లో ముఖ్యంగా భగవంతుడి యెడల ఒక భక్తురాలకు ఎట్లాంటి భక్తి ఉంటుంది, ఆ భక్తిని సాకారం చేసుకోవడానికి వారి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా దాన్ని విడవకుండా దాన్ని ఎదుర్కొని అందరికీ ఆమోదయోగ్యంగా దాన్ని మలచుకుని భగవంతుడి ఆశీస్సులు ఎట్లా మేరా పొందింది అనేటువంటిది ఈ కథాంశం అండి. చాలా చక్కటి ఒక 5 మంచి కీర్తనలతో చక్కటి కార్యక్రమం సార్ ఇది. ఈ రోజు మరి స్వామి ఆశీస్సులతో నిర్వహిస్తున్నాం సార్. తదుపరి నామ సంకీర్తన ఉంటుంది, అదే రోజు సాయంకాలము ఆధ్యాత్మిక ఉపన్యాసం భక్తులందరికీ సత్సంగాల్లో ఉంటుందండి. అదేవిధంగా 15వ తారీఖు ఉదయం వచ్చిన భక్తులందరికీ సత్సంగాల్లో సత్యసాయి సామూహిక దివ్య వ్రతాలు నిర్వహిస్తున్నాం సార్. సాయం అండి.
0: చాలా బాగుంది సార్ నాగేశ్వరరావు గారు. మరి ఇప్పటి వరకు మన జిల్లా అధ్యక్షులు శ్రీ నాగేశ్వరరావు గారు చెప్పిన విశేషాలు విన్నారు. ఇప్పుడు మనం రాఘవరావు గారు విశాఖపట్నం జిల్లాలోని సర్వీస్ కోఆర్డినేటర్ గా సమన్వయకర్తగా వారి సేవలను అందిస్తున్నారు. వారిని అడిగి విశాఖ జిల్లాలో జరిగేటటువంటి వివిధ సేవా కార్యక్రమాల గురించి మనం తెలుసుకుందాం. సాయిరాం రాఘవరావు గారు.
2: సాయిరాం అండి.
0: మరి విశాఖ జిల్లాలో ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నట్టు మాకు తెలిసింది, మరి ఏ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారో కొంచెం మాకు చెప్తారా?
2: ఓం శ్రీ సాయిరాం అండి. స్వామివారి దివ్య కృపతో ముఖ్యంగా విశాఖ జిల్లాలో గిరిజన ప్రాంతాలలో అందరికీ తెలిసినట్టుగా కొన్ని వేల మంది యువతను ఈరోజు చైతన్యవంతులను చేసేటటువంటి గొప్ప సేవా కార్యక్రమాలు గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. స్వామివారు నిర్దేశించినటువంటి ప్రణాళిక ప్రకారంగా నారాయణ సేవలు, నిత్య నారాయణ సేవలు, క్యారేజీలతో వచ్చి వాళ్ళ ఇంటికి పట్టుకెళ్లే సేవలు, అమృత కలశాలు, ఈ సేవలతో పాటుగా సమాజంలో ఉండేటటువంటి అట్టడుగులు ఉన్నటువంటి వారికి ఏటి అవసరం అనేటువంటిది గ్రహించి ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పిల్లలకి వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు చదువుకోలేని పరిస్థితుల్లో ఉంటారు, అట్లాంటి వాళ్ళకి వాళ్ళకి ఫ్రీ ట్యూషన్స్ చెప్పడం, అలాగనే దాహార్తిని తీర్చేటటువంటి కార్యక్రమంలో విశాఖ జిల్లాలో 60 కేంద్రాల్లో 2 నెలల పాటు ఉదయం నుంచి రాత్రి వరకు, సాయంత్రం 4 వరకు కూడా చల్లని మజ్జిగ. అందులో విశేషం ఏమిటంటే విశాఖపట్నంలో ఒక ముఖ్యమైనటువంటి కోడలి విశాఖ రైల్వే స్టేషన్, భారతదేశం మొత్తం నుంచి కొన్ని వేల మంది రోజు ఎక్కుతూ దిగుతూ ఉంటారు అన్ని రాష్ట్రాల నుంచి. అట్లాంటి ఆ ముఖ్య కేంద్రం వద్ద స్వామివారి తాలూకా ఒక చక్కనటువంటి ఒక వాతావరణాన్ని ఏర్పరిచి చల్లని మజ్జిగ, చల్లని మంచినీళ్ళు ఇస్తే ప్రతి ఒక్కరూ కూడా వచ్చి స్వామిని హృదయపూర్వకంగా భగవాన్ బాబా అని వారు మనస్ఫూర్తిగా వారు ఆ యొక్క కృతజ్ఞతలు తెలుపుకొని చల్లని ఆ దాహాన్ని తీర్చుకునే అవకాశం ఒకటి. ఈ గిరిజన ప్రాంతాల్లోకి వచ్చేటప్పటికీ వాళ్ళు వ్యసనాలకి లోనయ్యి అదే లోకం అనుకుని బాహ్య సమాజం తెలియనటువంటి వారిని ఈరోజు కొన్ని వేల మందిని చైతన్యవంతులను చేసి, యువతను ముఖ్యంగా వ్యసనాలకు లోనైపోయిన యువతందరూ కూడా ఈరోజు ముఖ్యమైనటువంటి ఫోల్డ్లోకి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి తాలూకా ఆ వైభవాన్ని తెలుసుకుని, ఏ ప్రభుత్వాలు చేయలేదు మాకు, కనీసం తాగడానికి నీరు ఇవ్వలేదు, అలాంటిది 200 గ్రామాల్లో మాకు నీరిచ్చారనేటువంటిది వారు ఆ కృతజ్ఞతతో వాళ్ళు ఉండడం, వాళ్ళలో చైతన్యం చూస్తే అట్టడుగు స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా స్వామి పట్ల ఎంత కృతజ్ఞత ఉన్నారనేటువంటిది మనకు అలాంటి సేవలు. ముఖ్యంగా మరి ప్రశాంతి నిలయంలో మాకు ప్రతి సంవత్సరం 3 మాకు జనవరి, ఏప్రిల్, నవంబర్ నెలలో 6 బ్యాచ్లు, 2 బ్యాచ్లు చెప్పిన, అలాగే స్పెషల్ బ్యాచెస్ కూడా మాకు ఇస్తున్నారు. దానికి ఇచ్చిన నిర్దేశించినటువంటి సంఖ్యకు తగ్గకుండగా ప్రతి సంవత్సరం విశాఖ జిల్లా నుంచి వచ్చి సేవ చేసుకోవడం జరుగుతుంది. అందులో విశేషం ఏమిటంటే యువత వస్తున్నారు, ఇప్పుడు కొత్తగా యువత వచ్చి ఆ యువత కూడా పాల్గొని వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకు వెళ్లి, అంటే ఒక ఉదాహరణగా మీకు చెప్తున్నాను, ఇక్కడ మొన్న ఏప్రిల్ నెలలో నేను ఇక్కడ జిల్లా కోఆర్డినేటర్ గా వచ్చేటప్పుడు అక్కడ రోలుగుంటని ఒక గిరిజన ప్రాంతం నుంచి ఒక 6 కుర్రవాళ్ళు వచ్చారు. 6 కుర్రవాళ్ళు కూడా 5 రోజులు సేవకని వారు వచ్చారండి. 5 సేవకని మొట్టమొదటిసారి స్వామి తాలూకా సేవలో వాళ్ళు పాల్గొనడం, స్వామి గురించి విన్నారు కానీ స్వామి సేవలో పాల్గొనే అవకాశం 5 అవకాశం కల్పించుకుని వాళ్ళు వచ్చారు. 5 సేవ చేసిన తర్వాత ఏమండి మేము మరొక 5 మాకు ఇవ్వండి, మేము మిగిలిన 5 కూడా చేస్తామని 10 చేసిన తర్వాత ఇక్కడ నుంచి వాళ్ళు ఊరు వెళ్లి రోలుగుంటని నర్సీపట్నం దగ్గర ఉన్నటువంటి ఆ గ్రామంలో అక్కడ యువతని వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసి అక్కడ వాళ్ళందరికీ కూడా ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక చైతన్యవంత ఒక కార్యక్రమాన్ని పెట్టి ఇక్కడ విశాఖ జిల్లా నుంచి మేము కోఆర్డినేటర్స్ అందరం, మా జిల్లా అధ్యక్షులు మేము అందరం కూడా అక్కడ వెళ్ళడం, అక్కడ బాల వికాస్, అక్కడ ప్రతి శనివారం భజన్స్, అవి అంటే ప్రశాంతి నిలయంలో సేవ చేసి మొట్టమొదటిసారి వచ్చిన తర్వాత కూడా ఆ గ్రామాల్లో వాళ్ళు చైతన్యవంతం చేయడం చాలా మాకు ఆనందదాయకంగా స్వామివారి సేవలో అవుతుంది. మరి మాకు ఆదర్శ గ్రామం అని ఈ మధ్య కాలంలో మరి ఇక్కడి నుంచి ట్రస్ట్ మెంబర్స్ వారందరూ కూడా పెద్ద రావడం, ఆ గ్రామం ఎటువంటి ఆధ్యాత్మిక చైతన్యం, ఆ కుగ్రామాన్ని ఈవేళ ఒక అద్భుతమైనటువంటి వైభవంతో ఆ గ్రామం అంతా కూడా ఆ గ్రామస్తులందరూ కూడా ఉన్నారు.
0: మరి రాఘవరావు గారు, ఇప్పటి దాకా మీరు వివిధ సేవా కార్యక్రమాల గురించి చెప్పారు, నాగేశ్వరరావు గారు ఈ ఆదర్శ గ్రామం గురించి మాకు కొన్ని వివరాలు తెలియజేస్తారా?
2: సాయిరామండి,
0: దాని తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు అది స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ చేశారండి?
1: సాయిరామ్ సార్, ఇది చాలా ఒక 25-30 సంవత్సరాల క్రితమే, నాకు తెలిసి 20 సంవత్సరాల క్రితము గ్రామ సేవ అని చెప్పేసి గ్రామ దర్శిని అని కార్యక్రమాలు చేస్తూ ఉండేవాళ్ళం. అప్పట్లో విశాఖ జిల్లాలో శ్రీ పాపారావు గారిని జోన్ కోఆర్డినేటర్గా ఉండడం వారి ఒక డైరెక్షన్లో విశాఖపట్నం జిల్లాలో సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస ఆయన గ్రూపులు తయారు చేసి కొన్ని సమితులకు కొన్ని గ్రామాలని అప్పచెప్పడం, ఆ గ్రామాల్లో రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండేవాళ్ళం. అందులో అంతర్భాగంగా ఒక గ్రూప్ కి ఈ గొట్టిపల్లి పక్కన కుశలవాడ ఆనందపురం అనేటువంటి లొకేషన్ రావడం, అక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉండేవాళ్ళం. మాతో పాటు స్వామివారికి చాలా ఓల్డ్ డివోటీ శ్రీ రాఠీ గారు, వారి ఫ్యామిలీ కూడా ఆ సేవల్లో ఉండేవారు. ఆ సేవా కార్యక్రమాల్లో కొంతకాలం ముందుకు వెళ్లిన తర్వాత రాఠీ గారి ఫ్యామిలీకి రాఠీ గారికి ఇంటర్వ్యూలో, స్వామి సిటీలో అందరూ సేవలు చేస్తారు, గ్రామాల్లోనూ చెయ్యి అని ఒక సందేశం ఇచ్చారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని వారు సేవలు కంటిన్యూ వారు చేస్తూ ఉండగా సంస్థ చేస్తూ ఒక 5 సంవత్సరాల క్రితం వారు ఒక ల్యాండ్ కొని చక్కటి మందిరం నిర్మించడం జరిగింది. సాయి వాటిక శ్రీ సత్యసాయి ఇంటిగ్రేటెడ్ గ్రామ సేవ మందిర్ ఆర్గనైజేషన్ దాంట్లో యాక్టివిటీస్ స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ గ్రామంలో గ్రామస్తులందరిలో ఒక అవేర్నెస్ తీసుకురావడం జరిగింది. అది ఎట్లా అంటే, గ్రామంలో ఉన్నటువంటి ఒక ప్రైమరీ స్కూల్ ఎన్విరాన్మెంట్ ని మొత్తం మనం స్వచ్ఛ భారత్ కింద మార్చి ట్రీ ప్లాంటేషన్ చేసి ఆ పిల్లలకి స్కూల్ బాల వికాస్ కండక్ట్ చేసి అక్కడ ఉన్న టీచర్లు మనం చెప్పినటువంటి విద్యాజ్యోతి పథకంలో దాన్ని అండర్టేకింగ్ చేసుకుని దాన్ని ఇప్పుడు మనం డెవలప్ చేస్తున్నాం. గ్రామంలో చూస్తే గ్రామంలో ఉన్నటువంటి యువత 25 మంది సుమారు ఒక 40-50 ఫ్యామిలీలు మనం చేసినటువంటి కార్యక్రమాలు తెలుసు, ఇంటింటి భజనలు చేసుకుంటున్నారు వాళ్ళు. ప్రతి శనివారం ఒక ఇంట్లో భజన అవుతుంది, 50 మంది వచ్చి కూర్చుంటారు. మరి మహిళా ఎంపవర్మెంట్, ఒక్క భజన ఒకటే కాదు, వాళ్ళ జీవనవృత్తి బాగుండడానికి సత్యసాయి సేవా సంస్థలు బైరెడ్ అనేటువంటి బ్యాంకర్స్ అసోసియేషన్ వారి ద్వారా గత నెలలో ఒక 45 రోజులు టైలరింగ్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ సెమీ ఇన్హౌస్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి మనం భోజనం వసతితో సైతం ఒక 30,000 రూపాయలు ఇచ్చి ట్యూటర్ పెట్టాం. అద్భుతమైంది. ఈ రోజు వారు అతి తొందరలో స్వయం ఉపాధి పథకాలు ప్రారంభం చేయడానికి అవకాశం ఉంది. ప్రతిరోజు అక్కడ నామ సంకీర్తనం జరుగుతూ ఉంది. ప్రతి ఆదివారం 2 వారములు వాళ్ళకి చుట్టుపక్కల 20 గ్రామాలకి సరిపడే విధంగా మెడికల్ సెంటర్ పెట్టాము. ఒకరోజు హోమియోపతి మెడికల్ జరుగుతుంది. ప్రతి లక్షవారం ఆదివారం నామ సంకీర్తన. చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుందండి చెప్తే, ఈ రోజుల్లో బాల వికాస్ పెడితే చుట్టుపక్కల వాళ్ళు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. ఆ గ్రామంలో బాల వికాస్ కండక్ట్ చేస్తుంటే సుమారు 6-7 గ్రామాల నుంచి 5-6 కిలోమీటర్ల నుంచి సైకిల్ తొక్కుకుని పిల్లలు వచ్చి బాల వికాస్ కు వస్తారు సార్. అది స్వామివారి వైభవం.
0: చాలా బాగుంది సార్. చాలా బాగుంది నాగేశ్వరరావు గారు. రాఘవరావు గారు, చివరిగా మీరు సేవా కార్యక్రమాల గురించి ఏం చెప్పదలుచుకున్నారు?
2: ఈ వివిధ సేవలు మనకు రెగ్యులర్ గా అయ్యే కార్యక్రమాలతో పాటుగా పర్వదినాలలో ముఖ్యంగా విశాఖ జిల్లాలో సముద్ర స్నానాలు మాకు ఎక్కువగా జరుగుతుంటాయండి. పౌర్ణమికి అక్కడ సముద్ర స్నానాలని ఆ తీర ప్రాంతాలలో కొన్ని లక్షల మంది వచ్చి ఆ పౌర్ణమి రోజు చేస్తారు. అట్లాంటి రోజు లక్షల మందికి వారందరికీ కూడా ఆ సముద్ర పొడ్డున మేము కొన్ని 100 మంది వెళ్లి వాళ్ళకి కావలసినటువంటి ఆ స్నానాలకి మరుగు చుట్టూ ఒక దడిలా కట్టి వాళ్ళకి స్నానాలకి వాళ్ళకి ఎటువంటి ఆడవాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ ఉన్నటువంటి దేవాలయం, ఆ దేవాలయానికి వెళ్ళేటువంటి వాళ్ళందరికి కూడా క్యూలో వెళ్ళేటప్పుడు వాళ్ళకి అందరికి కూడా సహాయం చేసి అట్లాంటి పర్వదినాలు దీపోత్సవం అని చెప్పేసి ఒక గ్రామం పద్మనాభ స్వామి తాలూకు దీపోత్సవం ఉంటుంది. 2 లక్షల మంది వస్తారండి అక్కడికి. అక్కడికి వచ్చేటప్పుడు వారందరికీ కూడా ఆ కొన్ని లక్షల మందికి స్వామి తాలూకు అక్కడ మన కటౌట్స్ పెట్టుకుని అక్కడ వీడియో ప్రదర్శన ఇచ్చి మన స్వామి భజన చేసి స్వామి తాలూకా సేయింగ్స్ పెట్టి వారందరికీ ప్రసాదంతో పాటుగా స్వామి తాలూకు వైభవాన్ని కొన్ని లక్షల మంది తరింపే చేసేటట్టుగా ఆ యొక్క పర్వదినాలలో కూడా మనం దసరా పర్వదినాలు, వినాయక చతుర్థి,
0: అన్ని ఫెస్టివల్స్ కి
2: కూడా ప్రత్యేకంగా మనమంటూ ఒక విధానం, అంటే మిగిలినటువంటి ఈ రోజు మనకున్నటువంటి విధానాల్లో ఎన్నో నూతన పోకడలు వచ్చాయి, మన విధానంలో భక్తితో పాటుగా బ్రహ్మాండంగా జరుగుతున్నాయండి. సాయిరామండి.
0: చాలా బాగుంది రాఘవరావు గారు. మీరు విశాఖపట్నం జిల్లాలో జరిగేటటువంటి ఇన్ని సేవా కార్యక్రమాల గురించి ఇంత క్లుప్తంగా చెప్పారు. ఆ సమయం సరిపోదు, కానీ ఇంత బర్డ్స్ ఐ వ్యూ మాకు ఇచ్చినందుకు చాలా సంతోషం. చివరిగా మిమ్మల్ని ఒక్క ప్రశ్న, ఇన్నేళ్ల నుంచి మీరు స్వామి దగ్గరికి సేవకి వస్తున్నారు, సేవ చేస్తున్నప్పుడు మీకు జరిగిన ఒక్క చిన్న మరపురాని అనుభవం మాకు చెప్పండి.
2: ఒకసారి ప్రశాంతి సేవకు మేము రావడం జరిగిందండి. నేను ఇప్పుడు ఏప్రిల్ నెలలో సేవకి ప్రతి సంవత్సరం వస్తుంటానండి. ఆ సంవత్సరం ఒరిస్సా తుఫాను సందర్భంగా ప్రతి సంవత్సరం నవంబర్లో ఒరిస్సా శానిటరీ వస్తుంటది. ఆ సంవత్సరం తుఫాను సందర్భంగా ఒరిస్సా నుంచి రావటం లేదు. అని విశాఖపట్నం జిల్లా నుంచి కూడా కొంతమంది రావాల్సి ఉంటుంది శానిటేషన్ కని. ఇలాంటి అవకాశాన్ని కూడా మనం పొందుదామనే ఉద్దేశంతో ఆ ఒక్క సంవత్సరం నేను ఆ శానిటేషన్ వర్క్ అని నేను నవంబర్ లో రావడం జరిగిందండి. ఆ రోజు ఆ ఒరిస్సా వాళ్ళు రాకపోతే వచ్చేటప్పుడు నేను తీవ్రమైన అస్వస్థతకి గురయ్యి నేను అప్పటికే నేను బయలుదేరాలని దృఢ నిశ్చయంతో ఉన్నాను. ఒక శరీరము అలా అలా అస్వస్థత వల్ల ట్రైన్ దిగిన వరకు కూడా నా బ్యాగ్ నేను పట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాను. కానీ చెయ్యాలనేటువంటి ఒక దృఢమైనటువంటి ఒక నమ్మకంతో వచ్చాను. నేను రూములో దిగి నా బ్యాగ్ పెట్టిన తర్వాత 11 రోజులు ఎక్కడ లేనటువంటి శక్తి, అంటే అంతవరకు 4 రోజులు నేను పూర్తిగా అసలు నేను ఎందుకు వచ్చాను, నేను ఇలాంటి సేవ నేను ఎన్నుకుని నాకు శరీరంలో బాలినప్పుడు ఎందుకు వచ్చాను అనేటువంటి ఒక స్టేజ్లో ప్రజలు అడుగుపెట్టిన సమయంలో స్వామి దగ్గర అడుగుపెట్టిన తర్వాత రూమ్లోకి వెళ్లిన తర్వాత నేను డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత 11 రోజులు నిర్విరామంగాను ఎటువంటి అలసట లేకుండా ఆ నూతన శక్తిని స్వామివారు, అంటే మీరు ఒక్క ఉదాహరణ చెప్పమన్నారు, స్వామివారి సేవలు 28 ఏళ్లు, ఈ రోజు నాకు 62 సంవత్సరాలు, రోజుకి 16 గంటలు నేను పనిచేసేటువంటి శక్తిని స్వామివారు ఇవాళ గ్రామ గ్రామానికి వెళ్లేటటువంటిది ఇచ్చారు. ఆరోగ్యపరంగా గాని శక్తి శరీర శక్తి ప్రారం గాని మరి స్వామివారి దివ్య కృపతోనే ఈ శరీరము ఈ జీవితం నడుస్తుంది. వారు లేకపోతే ఒక్క శ్వాస కూడా నేను వేయలేనని నాకు పూర్తిగా స్వామివారి యొక్క చివరి శ్వాస వరకు స్వామి సేవ చేయాలనేటువంటి ఒక ఒక దృఢమైనటువంటి సంకల్పం, దృఢమైనటువంటి స్వామివారిని ప్రార్థిస్తున్నానండి.
0: చాలా బాగుంది రాఘవరావు గారు, మీరు కోరుకున్నట్టే స్వామి మీకు ఆయురారోగ్యాలు ఇచ్చి శక్తిని సేవ
2: చేయించుకోవాలి.
0: ఇప్పుడు మనం ఆర్య నాయుడు గారితో మాట్లాడి విశాఖ జిల్లాలో జరిగేటటువంటి మెడికల్ సర్వీసెస్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాయిరాం నాయుడు గారు.
3: సాయిరాం సార్.
0: వైజాగ్ డిస్టిక్ట్ లోని జరిగే మెడికల్ యాక్టివిటీస్ గురించి చెప్తారా కొంచెం?
3: తప్పకుండా సార్. సరే సార్, భగవాన్ శ్రీ సత్యవ వారి యొక్క కృపా కటాక్షాలతో స్వామివారు మాకు 2008లో చక్కని మొబైల్ వ్యాన్ ఒకటి ప్రసాదించడం జరిగిందండి. స్వామివారి సన్నిధిలో ఇక్కడ ఓపెన్ చేసి అక్కడికి పంపించారు. ఇక్కడ జరుగుతున్నటువంటి మొబైల్ క్యాంప్స్ లాగే అలాగే అక్కడ చుట్టుపక్కల విశాఖ జిల్లాలో ఉన్నటువంటి పల్లె పల్లె కూడా ఆ యొక్క సేవలు అందించాలి అనే దృఢ నిక్షంతో మెడికల్ క్యాంప్స్ అన్ని కూడా మొదలుపెట్టడం జరిగింది. స్వామివారు ఇచ్చినటువంటి ప్రేరణ ఆ ప్రేమ అన్ని కూడా పల్లె పల్లెలకి ఆ యొక్క వైద్యము, అంటే వారికి ఎవరికి అందుబాటులో లేనటువంటి వైద్యాన్ని అందించి వారిని మరలా ఆరోగ్యవంతులుగా చేసేటట్లు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఇప్పటివరకు కూడాను. ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో ఎటువంటి వైద్య సదుపాయము ప్లస్ ట్రాన్స్పోర్ట్ కూడా వాళ్ళకి లేనటువంటి ప్రదేశాల్లో మేము ప్రతి నెలా కూడా ఐ క్యాంప్స్ అలాగే నెలకు ఒకసారి ఇంటిగ్రేటెడ్ మెడికల్ క్యాంప్ కూడా జరపడం జరుగుతున్నది. అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి మనకు పాడేరులో 4-5 మండలాలు ఇంచుమించు 250 గ్రామాల వరకు కూడా మనం ఈ మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడము. గత ఈ 3 ఇయర్స్ లో ఇంచుమించు 10,000 పీపుల్ కి మన వైద్యాన్ని అందించడం జరిగిందండి. అందులో చాలా మందికి ఉచితంగా క్యాటరాక్ట్ ఆపరేషన్స్, అంటే కళ్ళకు సంబంధించినటువంటి ఆపరేషన్స్ వెంటనే తీసుకుని వచ్చి ఆపరేషన్ చేయించడము. అదేవిధంగా దీర్ఘకాల వ్యాధులు ఏవైనా ఉంటే ఆ వ్యాధులని గుర్తించి మరలా మనం కిందకి తీసుకొచ్చి కార్పొరేట్ హాస్పిటల్లో వాటిలో ఆపరేషన్ చేయించి వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి బాగున్న తర్వాత వాళ్ళని ఇంటికి పంపించడం వరకు చేస్తున్నాం. దానివల్ల ఆ గ్రామాల్లో అందరికీ కూడా చాలా చక్కని చైతన్యం ఏర్పడి ఈ రోజున వాళ్ళు ఎంతో ఆరోగ్యవంతులుగా వెళ్తూ ఉంటే వాళ్ళకు వాళ్ళు ఒక సైన్యంలో తయారయ్యారండి. ముఖ్యంగా మన యూత్ పిల్లలు ఉన్నారు గణేష్, వీళ్ళంతా కూడాను వాళ్ళు చేస్తున్న వాటర్ ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడైతే చేశారు, ఇప్పుడు 272 గ్రామాలు ఎన్నో చేశారు, ఆ గ్రామాలన్నింటిలో కూడా వాళ్ళు వాటర్ ప్రాజెక్ట్ ఇచ్చి ఉంటే అలా ఆ గ్రామాలన్నీ కూడా కవర్ చేయాలి ఆ పంచాయతీలన్నీ కూడా అని చెప్పి ప్రతి వర్కింగ్ డేస్ లో ఐ క్యాంపు అలా నెలకోసారి ఇంటిగ్రేట్ 10-15 గ్రామాలు కలిపి ఇంటిగ్రేట్ క్యాంపు పెడుతున్నాం. ఈ ఇంటిగ్రేట్ క్యాంప్ లో ముఖ్యంగా మనం ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఇచ్చినటువంటి వైద్యాన్ని అక్కడే అందిస్తున్నాం మనం. అంటే బ్లడ్ టెస్టులు, ల్యాబ్ తాలూకా అన్ని కూడా ఎక్విప్మెంట్ తో, అలాగే ఎక్స్రే ఈసీజీ అన్ని కూడా అక్కడే నిర్ధారించి వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడం, అలాగే ఏదైనా టీబీకి సంబంధించి ఐడెంటిఫై అయితే 9 మంత్స్ కంటిన్యూ కోర్సు వాళ్ళకి పంపించేటట్లు ఏర్పాటు చేయడం, ఇలాంటివన్నీ చేయడం జరుగుతుందండి. అలాగే రీసెంట్ గా వాలాసేన గ్రామంలో ఒక 12 సంవత్సరాల అబ్బాయి ఏ రాంబాబు అని కుర్రవాడిని వాళ్ళ క్యాజువల్ పిల్లలు తల్లిదండ్రులు తెలియదండి, వాళ్ళకి ఏమి తెలియదు. తీసుకొచ్చారు, క్యాంప్ తీసుకొచ్చారు. తీసుకొస్తే అబ్బాయికి హార్ట్ ప్రాబ్లం ఉందని తెలిస్తే వెంటనే మనం సివినీస్ హాస్పిటల్ తీసుకొచ్చి గత నెల రోజులుగా అబ్బాయికి ఆపరేషన్ ఎంవీఆర్ వాల్వ్ రీప్లేస్మెంట్ అనమాట అండి, చాలా సీరియస్ కండిషన్. హాస్పిటల్ తీసుకొచ్చి డాక్టర్ ఆశ్చర్యపడి మీరు ఇంకా లేట్ చేస్తే అబ్బాయి అసలు బతకడు అనేటువంటి కండిషన్ లో తీసుకొచ్చామండి. చక్కగా అబ్బాయికి ఆపరేషన్ అయ్యి మొన్న రీసెంట్ గానే 1 వీక్ బ్యాక్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగిందండి. అలాగే చాలా అండి, ఈ ఒక మినుములూరు అనే గ్రామంలో అయితే ఒక ముసలాయన తప్పై 4 రోజులు తప్పాడంటండి. ఎందుకంటే చూపు ఆనక తప్పాడు, వాళ్ళు వెతికి వెతికి వెతిగా వెళ్తే ఆ మరుసటి రోజు ఎప్పుడో మేము ఐ క్యాంప్ పెట్టాం అక్కడ. అప్పుడు ఆ క్యాండిడేట్ని తీసుకొచ్చారు, ఆయనకి 2 కళ్ళు కూడా ఫుల్లీ క్యాటరాక్ట్ అనమాట, అసలు ఏమీ కనబడదు. అలాంటి ఆయన తీసుకొచ్చిన తర్వాత మేము తీసుకొచ్చి 2 ఒకేసారి డాక్టర్ గారికి చెప్తే విశాఖ ఐ హాస్పిటల్లో మనకి చాలా సహకరిస్తున్నారండి, ప్రిఫరీగా ఆపరేషన్ చేసి వాళ్ళ ద్వారా ఆపరేషన్ చేసిన తర్వాత వాడిని తీసుకుని వెళ్తే వాడు ఎంత ఆనందంతో ఉప్పెంగిపోయాడో మరి చెప్పలేండి. తర్వాత మళ్ళీ 1 మంత్ తర్వాత వాళ్ళకి రిపీట్ క్యాంప్ వెళ్ళినప్పుడు చూసి ఆ ఫొటోస్ చేస్తే వాళ్ళని ఇంకా మరి మరువలేమండి. ఆ యొక్క ఇది ఈ విధంగా జరుగుతున్నా సార్.
0: నాయుడు గారు, ఇప్పుడు ఈ మెడికల్ క్యాంప్ కి మనకి డాక్టర్స్ ఎంతో అవసరము.
3: అవును సార్.
0: మరి కొత్త డాక్టర్స్ ని, కొత్త స్పెషాలిటీస్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఏ విధమైనటువంటి స్టెప్స్ మీరు తీసుకుంటున్నారు?
3: యాక్చువల్ గా మనకి చాలా నుంచి సీనియర్ డాక్టర్స్ అందరూ కూడా మన ఎంఏపి కోనలో సెంటర్ ఒకటి ఉంది సార్, మెడికల్ సెంటర్. అందులో ఎవ్రీ థర్స్డే అండ్ సండే మనకి క్లినిక్ ఉంటుంది, ఈవినింగ్ 4 to 6 వరకు. ఆ టైంలో మనకి ఆల్ స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా మనకి వస్తున్నారు. అందులో ప్రతి ఒక్కరు కూడా సుమారుగా మనకి 300 to 400 పేషెంట్స్ వరకు వస్తారు సార్, ప్రతి థర్స్డే అండ్ సండే వాళ్ళకి వైద్యం చేయడం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా మనం కమ్యూనికేట్ చేసి క్యాంప్స్ అన్నింటిలో కూడా మెసేజ్ పెట్టి వాళ్ళతో మాట్లాడి ప్రతి క్యాంప్ కూడా మినిమం 10 డాక్టర్స్ వరకు తీసుకుని అక్కడ ఈ యొక్క క్యాంప్స్ నిర్వహించడం జరుగుతుంది సార్. అదేవిధంగా రేపు రాబోయే ఈ మన డాక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా సుమారు 24 మంది డాక్టర్స్ ని మనం ఇక్కడికి విశాఖపట్నం నుంచి తీసుకుని వస్తున్నాం సార్.
0: మరి మన సేవా యాక్టివిటీస్ చూసి ఇన్స్పైర్ అయిన డాక్టర్స్ అంటే వాళ్ళ మెడికల్ ఫీల్డ్స్ లో ఏ విధమైనటువంటి మార్పులు తెచ్చుకున్నారో అవి ఏమన్నా మీరు చెప్పగలరా? ఒకటి రెండు.
3: తప్పకుండా సార్. యాక్చువల్ గా ఇప్పుడు స్వామితో అనుబంధం ఉండి మన మెడికల్ సెంటర్ లో రన్ అవుతున్న డాక్టర్స్దే కాకుండా ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఇప్పుడు గాయత్రి మెడికల్ కాలేజ్ అని, అలాగే విశాఖ ఐ హాస్పిటల్ అని, ఇలాంటి వాళ్ళందరూ కూడాను ఈ రోజున అంటే మనం చేస్తున్నటువంటి అలాంటి ఇంటీరియర్ ప్లేసెస్ వెళ్లి ట్రైబల్ ఏరియా గట్ట మనం చేస్తున్న సేవను చూసి డ్రైవర్ దగ్గర నుంచి డాక్టర్స్ వరకు థియేటర్ వరకు కూడా వాళ్ళందరూ కూడాను వాళ్ళు ఎంతో మార్పు వచ్చిందండి. ఇంతకుముందు వాళ్ళు డబ్బు కడితేనే ఆపరేషన్ చేసేవారు, అలాంటి మనం చేస్తున్న వీళ్ళు అంటే డిఫరెంట్ దీని నుంచి మనం సేవ వస్తుంటాం. ఆఫీస్ చేసేవాళ్ళు, కంపెనీలో వర్క్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ వాళ్ళ యొక్క టైం అంతా దీనికోసం సేవ కోసం వినియోగించి ఇలా చేస్తుంటే మనం ఎందుకు మన తరపున చేయలేము అన్న దీంతో ప్రతి ఒక్కరు కూడా మనతో పాటు వాళ్ళు కొలాబరేట్ చేసుకుంటూ ఎంతో ప్రేమతో మనం పంపించిన పేషెంట్ అందరికీ కూడా చక్కని వైద్యాన్ని వాళ్ళు అందించి ఈ రోజు చాలా సహకరిస్తున్నారండి. ముఖ్యంగా విశాఖ ఐ హాస్పిటల్ ఒకటి, గాయత్రి విద్యాపతి మెడికల్ కాలేజ్ ఒకటి సార్. వాళ్ళు
0: చాలా బాగుంది నాయుడు గారు, ఎందుకంటే ఇప్పుడు ఎంతో కమర్షియల్ అయిపోయినటువంటి ఈ మెడికల్ ఫీల్డ్ లో ఇంతమంది డాక్టర్స్ స్వామి చూపించిన ఈ ఆదర్శాన్ని ఆధారంగా చేసుకుని వాళ్ళ వృత్తిలో మార్పులు తీసుకొస్తున్నారంటే అది చాలా ఆనందకరమైన విషయము. స్వామి అంతర్లీనంగా అందరిలో ప్రవహిస్తున్నారనే దానికి ఇది చక్కని ఉదాహరణ. చివరిగా ఒక ప్రశ్న నాయుడు గారు, మీరు ఎన్నాళ్ళ నుంచో ప్రశాంతి యాత్రలకు వస్తున్నారు, స్వామి సేవ చేస్తున్నారు, మరి మీ జీవితంలో మరుపురాని అనుభవం ఒక్కటి మాతో పంచుకోండి.
3: తప్పకుండా సార్. నేను యాక్చువల్ గా మామూలు నేను స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ అండి. అలకచరక నేను 1999 లో జస్ట్ మామూలుగా క్యాజువల్ గా స్వామివారి దర్శనం కోసమని మా బ్రదర్ తో పాటు శివరాత్రి వచ్చాను, ఫిబ్రవరి 13 నాడు. వచ్చినప్పుడు అంటే ఇప్పుడు అప్పుడప్పుడు మా బ్రదర్ వాళ్ళ ఇంట్లో భజన అది అవుతుంటే ఏదో బయట కూర్చుండేవాడిని, అసలు స్వామి తాలకి ఇది కానీ ఏమి ఎటువంటి నాకు ఇది లేదు. అప్పుడు ఫస్ట్ దర్శనంకి వచ్చిన వెంటనే నేను చాలా ఫీల్ అయ్యానండి, ఈ 33 సంవత్సరాలు చాలా వేస్ట్ గా మనం గడిపేశాము, ఎంత చక్కని భగవంతుడు ఎదురుగా ఉంటున్నా కూడా మనం మిస్ అయిపోయామే అన్న బాధపడ్డా అనమాట. అన్నా సరే అని టైంని వేస్ట్ చేసుకున్నామని ఇంకా ఆ రోజు నుంచి ఇంతవరకు కూడా నాకున్న సమయాన్ని అంటే ఉద్యోగము తప్పితే సమయం అంతా కూడా మాక్సిమం స్వామివారి సేవకే చేయాలని ఉంచుకోవడం. ఆ విధంగా స్వామి కూడా అవకాశాన్ని కల్పిస్తూ చక్కగా ప్రోత్సహిస్తూ సేవ చేయడానికి అవకాశం ఇస్తున్నారు సార్. ఇంకంతకన్నా ఇవ్వాల్సింది సార్.
0: చాలా బాగున్నాయి గారు. ఇప్పుడు ఒక చక్కని పాట అనంతరం మనం ఆధ్యాత్మిక కార్యక్రమాలు విశాఖ జిల్లాలో ఏ విధంగా జరుగుతున్నాయి, బాల వికాస్ ప్రోగ్రామ్స్ కూడా వైజాగ్ డిస్టిక్ లో ఏ విధంగా నిర్వహిస్తున్నారో ఈ పాట అనంతరం మనం విందాం.

0: ఆ ప్రేమ స్వరూపుడైన భగవంతుణ్ణి మన హృదయంలో ఎప్పుడూ ప్రతిష్ఠింపజేసుకుంటున్నామో అప్పుడు ప్రేమ సేవ అనేవి మనసులో ఆటోమేటిక్ గా ఆవిర్భవించి మనం ఇతరులకి ఆనందంగా సేవ చేయగలుగుతాం. అదేవిధంగా సేవ పొందిన వాళ్లు కూడా ఎంతో ఆనందానికి లోనవుతారని స్వామి ఇప్పుడు చెప్తూ ఉంటారు. మరి పత్తియాత్ర విశేషాలు, విశాఖ జిల్లాలో జరిగేటటువంటి సేవా కార్యక్రమాల గురించి తెలుసుకునే ప్రయత్నం మరికొంత చేద్దాం. ఇప్పుడు మనతో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఏ విధంగా విశాఖ జిల్లాలో జరుగుతున్నాయి అనేది మనతో పంచుకోవడానికి శ్రీ నారాయణమూర్తి గారు వచ్చారు. సాయిరాం నారాయణమూర్తి గారు.
1: సాయిరాం అండి.
0: విశాఖ జిల్లాలో ఈ స్పిరిచువల్ ప్రోగ్రామ్స్, స్పిరిచువల్ యాక్టివిటీస్ ఏ విధంగా చేస్తున్నారో, ఏమేమి చేస్తున్నారో కొంచెం చెప్తారా?
1: సాయిరాం అండి, విశాఖపట్నంలో జిల్లా యావత్తు ఉన్నటువంటి అన్ని సమితుల్లో, అన్ని జోన్స్ లో ఉన్న సుమారు 210 భజన మండలిలో చక్కగా ప్రతిరోజు ఎంతో వైభవంగా ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భజన్స్ అయితేనేమి, నగర సంకీర్తనలు అయితేనేమి, ముఖ్యంగా ప్రతి శివరాత్రి రుద్రాభిషేకాలు చేస్తుంటారు. అలాగే అఖండ భజనలు కూడా మనం చేస్తుంటాం. బాబా గారు మరి నవంబర్ లో జరిగే అఖండ భజన ఏదైతే ఉందో అన్ని సమితుల్లో జరుగుతాయి. అదే విధంగా అక్టోబర్ 20 అవతార ప్రకటన దినోత్సవం సందర్భంగా ప్రతి సమితిలో కూడా అత్యంత వైభవంగా మహానగర సంకీర్తన చేసుకుంటాం. ప్రతి సమితిలో ఈ మహానగర సంకీర్తనలు సుమారు 2,000 నుంచి 3,000 వరకు భక్తులు పాల్గొంటూ ఉంటారు. ముఖ్యంగా ఇందులో బాల వికాస్ పిల్లలు చాలా ఎక్కువ పాల్గొంటారు. వాళ్ళు చక్కటి వేషాలన్నీ, అంటే శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, బుద్ధుడు, వివేకానంద ఇటువంటివన్నీ వేసి, తర్వాత వాళ్ళు మంచి మంచి స్వామి యొక్క స్లోగన్స్ అన్ని కూడా ఆ కార్యక్రమంలో అన్ని ప్రదర్శిస్తారు. తర్వాత ముఖ్యమైన పండుగలన్నీ కూడా అన్ని సమితుల్లో నిర్వహిస్తారు. గురు పూర్ణిమ, శివరాత్రి, ఉగాది, ఇవన్నీ శ్రీరామనవమి, ముఖ్యంగా అన్ని సమితుల్లో ఉన్న మందిరాల్లో శ్రీరామనవమి రోజు కళ్యాణం జరుపుతుంది. అందులో అందరు భక్తులు చక్కగా అత్యంత ఉత్సాహంతో పాల్గొంటారు. అదేవిధంగా భగవాన్ యొక్క జన్మదినం రోజు జిల్లాలో ఉన్న అన్ని భజన మండలిలో, భజన మండలిలే కాకుండా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొన్ని గ్రామాల్లో భజన మండలి లేకపోయినా ఆ ఊర్లో అదొక పండుగగా వాళ్ళు చేసుకుంటున్నారు. ఎందుకంటే నేను కిందసారి భగవాన్ యొక్క పుట్టినరోజు నాడు ఒక గ్రామానికి వెళ్లడం జరిగింది. ఆ గ్రామంలో 30 నుంచి 50 మంది వరకే ఉంటారు. వాళ్ళు అక్కడ వాళ్ళకు వచ్చే విధంగా భజన చేస్తున్నారు. అక్కడ ఒక ఉపన్యాసం ఇవ్వడం జరిగింది, స్వామి తాలూకా లీలలు అవి చెప్పడం జరిగింది. వాళ్ళు గ్రామం అంతా పండుగ వాతావరణంలో ఉన్నారు. వాళ్ళు అక్కడ ప్రసాదం వండుకొని వాళ్ళతో పాటు నేను కూడా వాళ్ళ ప్రసాదం తీసుకోవడం జరిగింది. అటువంటి చక్కటి కార్యక్రమాలన్నీ విశాఖ జిల్లాలో చేస్తున్నారు. అదేవిధంగా ట్రైబల్ ఏరియాల్లో ఈ మధ్యన వాటర్ ప్రాజెక్ట్స్ అన్ని చేస్తున్నారు కదా, అక్కడ కూడా ఈ స్పిరిచువల్ అవేర్నెస్ తీసుకురావడం కోసం సత్సాయి దివ్యవ్రతాలు ఇవన్నీ కూడా భజనలు, బాల వికాస్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా మరి స్టడీ సర్కిల్స్ అనేటటువంటివి ప్రతి భజన మండలిలో కండక్ట్ చేస్తున్నారండి. దీంతో పాటు స్పిరిచువల్ డిస్కోర్సెస్, ముఖ్యంగా ప్రతి పండుగ రోజు కూడా అన్ని భజన మండలు ఎవరైతే స్పిరిచువల్ డిస్కోర్స్ కావాలో మనకి అందుబాటులో ఉన్న మంచి స్పీకర్స్ చేత మీరు ఈ భజన మండలికి వెళ్ళండి, మీరు ఈ సమితికి వెళ్ళండి, మంచి ఆధ్యాత్మిక ఉపన్యాసాలు కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం అన్నమాట. తర్వాత సాధనా శిబిరాలు, ముఖ్యంగా విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైన సమితుల్లో సాధనా శిబిరాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది.
0: చాలా బాగుంది నారాయణమూర్తి గారు. మరి ఇప్పుడు రాధ గారు, మీరు మహిళా వింగ్ కి ఈ స్పిరిచువల్ యాక్టివిటీస్ అన్ని చేస్తుంటారు, ఏ విధమైనటువంటి యాక్టివిటీస్ ఎస్పెషల్లీ ఫర్ మహిళాస్ మీరు డిజైన్ చేసి చేస్తుంటారు చెప్తారా?
2: తప్పకుండానండి సాయిరాం. ఈ మహిళా యాక్టివిటీస్, స్పిరిచువల్ యాక్టివిటీస్ ముఖ్యంగా విశాఖ జిల్లాలో ఉన్న అన్ని సమితుల్లోనూ కూడా మహిళా యాక్టివిటీస్, స్పిరిచువల్ గా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి. వాటితో పాటు గ్రామాలలో అందరికీ కూడా స్వామి అంటే తెలియని వాళ్ల చోట కూడా ఈ గ్రామాలలో ఎన్నో రకాలుగా కొత్త కొత్తగా పూజలన్నీ కూడా పెడుతూ ఆధ్యాత్మికతో పాటు సేవ రెండూ కూడా కలుపుకుని చేయడానికి మేము ఎక్కువగా ప్రయత్నిస్తున్నాం. ఈ విశాఖ జిల్లాలో ముఖ్యంగా మహిళలందరికీ కూడా స్వామి చెప్పిన విశేషాలన్నీ కూడా చెబుతూ కట్టు, బొట్టు, జుట్టు ఏ విధంగా ఉండాలి, ప్రతి స్త్రీ కూడా గృహంలో ఏ విధంగా మసులుకోవాలి, మనం ఒంటి మీద ధరించే ఆభరణాలు కాదు ముఖ్యం, ప్రేమ, దయ, ఓర్పు, సహనం ఇదే ప్రతి స్త్రీకి ముఖ్యమైన ఆభరణము అనే తెలిసే విధంగా కూడా ఎక్కువగా చెప్పడానికి మేము ప్రయత్నిస్తున్నాం. అలాగే చాలా మంది పల్లెటూరులో వాళ్ళకి మంగళసూత్రం విలువ అనేది తెలియదు, కాబట్టి మంగళసూత్రాన్ని ధరించాలి, అది ఎప్పుడూ తీయకూడదు. అలాగే కుంకుమని ఎప్పుడు కూడా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యేత్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని చదువుకుని ధరించాలని చెప్పడం, సింధూరం ధరించాలని చెప్పడం, అలాగే త్రయంబక మంత్రం చెబుతూ విభూతిని ధరించాలని చెప్పడం, ఇవన్నీ కూడా చెప్పి మోటివేట్ చేయడానికి బాగా ప్రయత్నిస్తాం. కానీ పూజ అయిన అనంతరం కొద్ది రోజుల తర్వాత వాళ్ళు మళ్ళీ మాతో కలిసినప్పుడు వాళ్ళు చాలా ఆనందంగా మా దగ్గరికి వచ్చి, అమ్మా మీరు చెప్పిన విధంగా మేము మంగళసూత్రాన్ని అలాగే ఉంచుకుంటున్నాం, చక్కగా సింధూరాన్ని ధరిస్తున్నాం అనే విశేషాలన్నీ కూడా వాళ్ళు చెప్తున్నారు. వాటితో కొంతమందైనా వాళ్ళలో మార్పు వచ్చిందని చెప్పి చాలా ఆనందపడుతున్నాం. అలాగే గ్రామాలలో అనేక రకాలుగా కొత్త పూజలన్నీ కూడా చేయిస్తున్నాం. గ్రామాలలో పూజ చేయించాలంటే వాళ్ళ ఆర్థికంగా అవన్నీ పెట్టుకోవడం వాళ్ళకి కష్టం కాబట్టి మా మహిళా వింగ్, సేవాదళ వింగ్, ఆధ్యాత్మిక వింగ్ కలుపుకుని వాటికి కావాల్సిన సామగ్రిని అంతా కూడా మేము విశాఖ నుంచే పట్టుకుని వెళ్ళి అక్కడ ఏర్పాటు చేసి వాళ్ళతో రకరకాలుగా పూజలన్నీ కూడా చేయిస్తున్నామండి.
0: చాలా బాగుంది రాధగారు. ఇప్పుడు స్వామి ఎప్పుడు అంటూ ఉంటారు, ఆధ్యాత్మికత ఒక చక్రం అయితే ఇంకొకటి సేవ మరొక చక్రం, ఒక రథానికి ఆ రెండు కలిపి వెళ్లాలంటారు స్వామి. మరి మళ్ళా విశాఖపట్నం జిల్లా మహిళా సమన్వయకర్త శ్రీ అమ్మాజీ గారు ఈ విషయంలో ఏం చెప్తారో మనం తెలుసుకుందాం. సాయిరాం అమ్మాజీ గారు.
3: సాయిరాం అండి.
0: స్వామి ఎప్పుడు చెప్తారో బ్యూటిఫుల్ థింగ్, ఆధ్యాత్మికత అంటే ఈ పూజలు చేయటం ఇవన్నీ ఒక్క ఎత్తైతే మన జీవితాన్ని సమర్థవంతంగా గడపటం, దాన్ని బాధ్యతాయుతంగా మనం నిర్వర్తించటం అనేది ఒక ఎత్తు. 10 మందికి సేవ చేస్తే దానికి సార్థకత పొందుతుందని స్వామి అంటారు. మరి ఆ విషయంలో మీ అనుభవం కొంచెం చెప్తారా? ఈ సేవా కార్యక్రమాలు ఎలా ప్లాన్ చేస్తారు మహిళలకి చెప్పండి.
3: అలాగేనండి, తప్పకుండా. ఇప్పుడు రాధగారు చెప్పినట్టుగా మనం సర్వీస్ వింగ్లో కూడా ఎట్లాగా అంటే స్వామి మాట ప్రేమ సేవ, పక్షికి 2 రెక్కలు ఎగరడానికి ఎంత అవసరమో మనిషికి నామస్మరణ సేవ అనేది కూడా ఉండాలి అని స్వామి చెప్తారు. అనేక రకమైన సేవా యాక్టివిటీస్ లో సేవ మీద అవగాహన కూడా కల్పించడం కోసం మేము ఒక మోటివేషన్ క్యాంపుల్లా నిర్వహించాలి అంటే దానికన్నా దానికి ఎట్లా చేయాలి అంటే ఒక పూజ మీద చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి, ఆ విధంగా చేసుకుని అలాగే స్పిరిచువల్ ఇంకా రాధగారు వచ్చి ఆ పూజ చేయిస్తారు, ఎక్కువ మంది మహిళలు మోటివేట్ అవుతారు దానికి, చక్కగా చాలా ఆనందం పొందుతారు. ఇప్పుడు ఆమె చెప్పారు వెరైటీ పూజలు చాలా చాలా ఉన్నాయి, ఇప్పుడు మాకు లిస్టు మీకు చెప్పామంటే చాలా టైం తీసుకుంటుంది. ఆ పూజలు చేసి వాళ్ళు ఫేస్ మాకు తెలిసిపోతూ ఉంటుందండి, ఎంత ఆనందంగా ఉంటారంటే అప్పుడు మనం చెప్పే విషయాలు, ఇప్పుడు స్వామి మనకి చెప్పినప్పుడు మనం విన్నప్పుడు ఎంత ఆనందం ఫీల్ అయ్యే వాళ్ళము, అవే మాటలు వాళ్ళకి మేము సర్వీస్ గురించి చెప్పడం జరుగుతూ ఉంటుందన్నమాట. మనం చేస్తున్న యాక్టివిటీస్ అంటే మన ఇంటి బాధ్యతలు మనకి ఎప్పుడు ఉంటాయి, ఇంటిలో పెద్దవాళ్ళు ఉంటారు, అలాగే పిల్లల బాధ్యతలు మనం చూసుకోవాలి, అన్నీ కూడా మనం చూసుకోవాలి, కానీ అదంతా బాధ్యత, అది ఎందుకంటే పెంచుకున్నాం కాబట్టి బాధ్యత తప్పవు అవి. అందుకని మనము సేవ అనేది ఏంటంటే ఎప్పుడైతే ఇతరులకి ఏది నీడెడో ఏది అవసరమో చూసుకుని మనం ఎంతైనా సరే మనకున్న అవకాశాన్ని ఏ దేంట్లోనో దాంట్లోనో ఉపయోగించుకుని ఎదురుకు వెళ్లి చేసేదే సేవ. ఆ సేవ వల్లే మనకి మనశ్శాంతి లభిస్తుంది, ఒక విధమైన ఆత్మతృప్తి కలుగుతుంది, ధైర్యం వస్తుంది, మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. దానికి తగ్గట్టుగా స్వామి చెప్పిన మాటలు, నువ్వు ఏం సేవ చేస్తే నీ కుటుంబాలు 21 తరాల వరకు నేను చూస్తాను, వాళ్ళని తరింపచేస్తాను అని చెప్పిన మాటలు చెప్తామండి. అంటే సేవలంటే ఏం చేయాలండి, ఎలా చేయాలి వాళ్ళకి అర్థం కావు. ఎందుకంటే స్వామి అనేక రకమైన సేవలు మహిళలను ఉద్దేశించి అనేక ప్రబోధనలు చెప్పారు, కానీ అప్పటికన్నా కూడా ఇప్పుడు పబ్లిక్ యాక్టివిటీస్ చాలా ఎక్కువ చేస్తున్నారు అన్నమాట. ఆ చేసేటప్పుడు మనకి సేవాదలు కూడా చాలా ఎక్కువ మంది అవసరం ఉంటుంది, కానీ అందరికి పూజలకి వ్రతాలకి పారాయణాలకి ఇంట్రెస్ట్ చూపిస్తారు ప్రతి వాళ్ళు, కానీ సేవ అనేసరికి వాళ్ళకి అవగాహన తక్కువైనందుకు మేము ఈ విధంగా క్యాంపులు పెట్టుకునండి. ఇప్పుడు ఒక ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు, అంటే స్వామి చెప్పారు సమాజానికి ఆరోగ్యవంతమైన బిడ్డను అందించేలా చూడండి అని చెప్పి మనకి, అంటే నీ శక్తి ఎంత ఉందో అంతే వెళ్ళు అని చెప్పారు స్వామి. అదే విషయాన్ని మేము చెప్తాం. చెప్పినప్పుడు ఎక్కడ ఎవరికి మన కళ్ళకి ఎవరికి ఒకరు కనపడకుండా ఉండరు. అలాగనే అందరి మీద అందరికీ మనం చేయలేము, కానీ ఎవరి మీద పడిందో వాళ్ళకి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగినట్టు లెక్క. ఆ విధంగా చేసుకుని మనం ఎట్లా దాన్ని ఒక ఫైనాన్షియల్ గా కానీ వాళ్ళకి ఎలాంటి ఫుడ్ అందివ్వాలి, వాళ్ళకి చక్కగా ఒక స్టడీ సర్కిల్ లాగా మంచి విషయాలు ఎలా మాట్లాడాలి, వాళ్ళకి ఆనందం కలగడం కోసం శ్రీమంతం అనేది ఎట్లా చేయాలి మనము, ఇట్లాంటివన్నీ చెప్పడము. ఆ డెలివరీ అయిన తర్వాత కూడానండి ఆ బేబీని చూస్తే నిజంగానే వాళ్ళు పొందిన ఆనందం ఇంత తెల్లగా ఇంత బొద్దుగా ఈ పిల్లలు సాయిరామే పుట్టాడు అనే వాళ్ళ నోట్లోంచి రావడాల మాటలు మాటలాగా. అంటే ప్రెగ్నెంట్ లేడీస్ మదర్ అండ్ చైల్డ్ యాక్టివిటీలో మనం ఇట్లా తీసుకుని చేయొచ్చు అని వాళ్ళకి ఒక అవగాహన కల్పించడం అండి. అలాగే ఆ ఒక ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఉంటారు కదా పాపం, లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా కానీ, అమృత కలశాలు అనేది ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళకి మనం ఇట్లాగా అంటే కొంచెం స్లంలోని అట్లలోని ఎట్లా ఉంటారో పాపం వాళ్ళ బాధలను బట్టి మనం ఇస్తూ ఉంటాం. ఒకసారి ఒక సంఘటన అండి జరిగినప్పుడు వాళ్ళకి ఇట్లానే అయిపోయిన తర్వాత చెప్పానమాట, ఒక 15 రోజులు పోయిన తర్వాత వాళ్ళు నాకు ఫోన్ చేశారు, అమ్మ మీరు చెప్పారు కదా మాకు ఒక ఓల్డ్ పాపం ఎక్కడా లేని ఒక ముస్లాం కనపడింది, అయ్యో ఎక్కడ తింటావు ఏంటి అంటే ఆవిడ ఇలాగా తీసుకునే ఎక్కడో అక్కడ పంచలో చెట్టు కింద కూర్చుంటున్నాం చెప్తాంది ఆవిడ. అందుకని మేమేం చేశామంటే అమృత కలశం అది తీసుకున్నామండి, కానీ ఆవిడ ఎలా వండుకుంటుంది మాకు వెంటనే ఒక బస్తా బొగ్గులు కొని కుంపటి కొని ఆవిడకి ఇచ్చి ఆవిడ ఉన్న దాంట్లో పెట్టామని ఎలా వండుకోవాలో కూడా. అంటే ఒక ముఖం మనం చెప్పాము ఇట్లా స్వామి అనుగ్రహంతో, రెండో సేవ వాళ్ళకి ఆ థాట్ వచ్చింది మాట.
0: కంటిన్యూస్ లింక్ అనేది స్వామి క్రియేట్ చేశారు.
3: ఆ అవగాహన కల్పించడం కోసం రాధగారు చెప్పినట్టుగా ఇప్పుడు గ్రామాలన్నింటిలో, అంటే గ్రామాలంటే మా జోన్స్ అన్నింటిలో కూడా మా సమితిలో కూడా ఈ మోటివేషన్ క్యాంపులు నిర్వహించడం కోసం, మోటివేషన్ క్యాంప్ అనేసరికి కొంచెం జనాలు కొద్దిగా తగ్గుతారు కానీ పూజలు అనేసరికి మటుకు ఇంట్రెస్ట్ గా చూపిస్తారు. అందుచేత గ్రామాల్లో మేము ఇక్కడ ఈ విధంగా, అలాగే సర్వీసులన్నీ కూడా వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట.
0: చాలా బాగుంది అమ్మాజీ గారు. రాధగారు, స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు కుటుంబంలో కుటుంబాన్ని భగవంతుడి దగ్గరికి తీసుకెళ్లాలి అంటే ఆ గృహిణి చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. ఇలాగా మీరు చేయించిన పూజల ద్వారా గానీ ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా గానీ ఇన్స్పైర్ అయిన కుటుంబాల్లో ఏదైనా ఒక మంచి ఎగ్జాంపుల్ మాకు చెప్తారా?
2: అలా ఇన్స్పైర్ అయిన కుటుంబాలు ఒకటి అనేది మనం చెప్పలేమండి, చాలా మంది ఉన్నారు. కానీ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ స్వామి అంటే తెలియని వాళ్ళు ఈ పూజ ద్వారా స్వామిలోకి వచ్చాక ఎంతో మంది పుట్టపర్తి వచ్చి సేవ చేసి వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా మాకు తొలగిపోయాయండి, పుట్టపర్తి వచ్చాం స్వామికి సేవ చేసుకున్నాం మాకు తొలగిపోయాయని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అలాగే నాకు పర్సనల్ గా తెలిసిన ఒక చిన్న అనుభవం చెప్తాను. మేము ఉద్యోగరీత్యా, మా వారు ఉద్యోగరీత్యా మేము ఎస్కోట్లో ఉండేవాళ్ళం. అక్కడ మా వారి దగ్గర ఒక అటెండర్ ఉండేవాడు, అతనికి ఫుల్ గా డ్రింక్ చేసే అలవాటు ఉంది. అసలు స్వామి అంటే కూడా ఏంటో అతనికి తెలియదు. కానీ మా ఇంటికి వస్తున్నప్పుడు మా యొక్క ప్రవర్తన ఇవన్నీ చూసి అతను ఇన్స్పైర్ అయ్యి, ఏంటమ్మా మీరు ప్రతిరోజు భజనకి వెళ్ళిపోతారు పిల్లలున్నారు కదా అన్న, మన పని మనం చేసుకుని స్వామి సేవ చేస్తే స్వామి తప్పకుండా మనల్ని సేవ చేస్తాడని చెప్పడంతో ఇన్స్పైర్ అయ్యి నాకు ఏదైనా పుస్తకాలు ఉంటే చదవడానికి ఇవ్వండి అని అడిగాడు. అతను అడిగిందే తడువుగా నేను సనాతన సారథి బుక్స్ అతనికి ఇచ్చాను. అతను అలా నెమ్మది నెమ్మదిగా చదవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు అతని స్టేజ్ ఏంటంటే సంవత్సరానికి 3 సార్లు అతని పుట్టపర్తికి వస్తూ స్వామి సేవ చేసుకుంటున్నాడు. అతనికి హార్ట్ ప్రాబ్లం ఉందండి, స్వామి యొక్క హాస్పిటల్లోనే జాయిన్ అయ్యి ఆ హార్ట్ ప్రాబ్లం కూడా స్వామి అతనికి క్యూర్ చేశారండి. కాబట్టి ప్రతి క్షణం మన స్వామి మన ఇంట వెంట జంట కంట ఉండి అందరినీ కూడా ఈ విధంగానే రక్షిస్తూ కాపాడుతూ ఉన్న ఉదాహరణలు మీరు చెప్పమంటే కొన్ని కోకళ్ళలు ఉంటాయండి.
0: అమ్మాజీ గారు, ఇప్పుడు మీరు ఎన్నో గ్రామాలకు వెళ్తుంటారు, కొన్ని చోట్ల స్వామి గురించి తెలియని వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉండొచ్చు, మరి మీరు చేస్తున్న యాక్టివిటీ ఆ గ్రామస్తులకి కొత్తగా ఉండొచ్చు, ఏదైనా అనుభవం ద్వారా చెప్తే అంటే వాళ్ళు ఎలాగ ఇన్స్పైర్ అయ్యారు మీరు చేసే యాక్టివిటీని చూసి, ఇప్పుడు పల్లకీ సేవలనండి ఇలాంటి సర్వీసులు చూసి ఎలాగ ఇన్స్పైర్ అయ్యారో చెప్తారు కొంచెం.
3: అలాగే తప్పకుండా, అంటే పల్లకీ సేవలు చాలా చోట్ల కూడా నిర్వహిస్తూ ఉంటారు, అనేక సర్వీసులు ఇక చేయడం అనేది చాలా ఎక్కువ చేస్తూ ఉంటాము. నేను ఒక సంఘటన చెప్తాను. ఒక యూత్ పిల్లలు వాళ్ళు పలకీ సేవ చేస్తున్నప్పుడు నన్ను పిలిచారు, అక్కడ పలానా చోట చేస్తున్నామా అంటే రండి. నేను కూడా వెళ్ళడం జరిగింది, కానీ చాలా స్లమ్ అదంతా కూడా. పల్లకీని పట్టుకుని వాళ్ళు వెళ్తున్నారు, ఒక 50 మంది 60 మంది మన వాళ్ళు వెళ్తున్నారు అట్లాగా. కానీ ఆ దారి ఎట్లా ఉందంటే అటు ఇటు రావడానికి కూడా వాళ్ళకి దారి లేదు. ఆ పక్క వాళ్ళు ఈ పక్కకి ఇటు రావడానికి కానీ ఇటు నుంచి అటు వెళ్ళడానికి కానీ మనం కొంచెం పక్కకు తరుగుతూనే వెళ్ళడం అన్నమాట. అయినా సరే అటువంటి ఆ సందుల్లో వెళ్తున్నప్పుడు చాలా మంది హారతులు పట్టుకుని వచ్చి హారతులు ఇవ్వడం చూస్తున్నాం అన్నమాట. వాళ్ళందరినీ ఎప్పుడు చూడలేదు మేము కూడా, అంత కొత్త ప్రదేశం అన్నమాట అదంతాని. అలా చేస్తున్నప్పుడు ఒక 2-3 సందులు దాటిపోయిన తర్వాత నాకు అనిపించింది మాట, ఈ వీళ్ళందరూ ఏంటి ఇంతలా హారతులు ఇచ్చేస్తున్నారు, వీళ్ళేంటి డివోటీసా ఏంటి, ఇంతకు ముందు ఏమైనా తెలుసా వీళ్ళకి, లేకపోతే ఎవరైనా హారతులు ఇవ్వండి అని చెప్పారా ఏంటి అనేది నాకు వచ్చింది. నేను ఎవరిని అడగకుండా పలకి వెళ్ళిపోతాంది, నేను బ్యాక్ వెళ్ళాను అన్నమాట. బ్యాక్ వెళ్ళి వాళ్ళు హారతి పట్టుకుని 4 వేసలా నిలబడి ఉన్నారు అక్కడక్కడ. అమ్మాయి హారతి ఇచ్చారు మీరు, మీకు ఎవరైనా ఆయనకి ఇమ్మనమని చెప్పారా పలకిలో వస్తారని? లేదమ్మా అన్నారు వాళ్ళు. అంటే మరి మీరు దేనికి అంటే బాబా అంటే అదే స్వామి అంటే మీకు ఇష్టమా బాగాని అని అడిగాను. అంటే డివోషన్ ఉందేమో నన్ను ఉద్దేశంతో. అంటే మాకు తెలియదమ్మా అన్నారు. మరి మీరు హారతి భగవంతుడు ఇలా నడుచుకుని వస్తా ఉంటేనే మేము హారతి ఇవ్వా అమ్మా భగవంతుడికి అని అడిగాను. వాళ్లలో ఉన్నది మాటకి అంటే ఇప్పుడు ఆయన ఎవరు మీకు తెలుసా అని అడిగాను. అంటే బాబాగారు అని అన్నారు అన్నమాట. అంటే ఎక్కడ అప్పుడప్పుడు నగర సంకీర్తనం చేస్తారట అక్కడ, బాబాగారు అని అన్నారు. అంటే మరి అది ఆయన ఎక్కడ ఉన్నారో, ఏమేమి సర్వీసులు అవి ఎలా చేస్తారు, ఆ బాల వికాసుల దగ్గర నుంచి కూడా మనం సర్వీస్ యాక్టివిటీస్ కానీ ఇలా పుట్టపర్తి సర్వీసులు కానీ ఇవన్నీ ఏమేమి జరుగుతాయో అక్కడ ఏమన్నా మీకు తెలుసా అంటే తెలియదన్నారు. అప్పుడు అన్నమాట ఇటువంటి యాక్టివిటీస్ ఇవన్నీ మీకు తెలియడం కోసం ఏమన్నా పెడితే మీరు వస్తారా అంటే ఆ పక్కనున్న ఒక 4 ఇంకా వీళ్ళని అడుగుతున్నాను నేను వాళ్లతో సహా, అమ్మా తప్పకుండా మేము వస్తామని ఇలా నమస్కారం పెట్టుకుంటూ మేము తప్పకుండా వస్తామని చెప్తున్నారు. అంటే ఎక్కడైనా సరే భగవంతుడు స్వామి అనేసరికి వాళ్ళకి ఎట్లా ఉంటాంది అంటే తెలుసు. అంటే మనం సరిగ్గా వాళ్ళకి మెసేజ్ కరెక్ట్ గా పాస్ చేస్తే కనకండి ఇంకా అసలు సర్వం సాయమయం. ఇంకేముండదు,
0: స్వామి చెప్తారు కదా, మనం కూడా ఒక మ్యాగ్నెట్, స్వామి డివైన్ మ్యాగ్నెట్. మనకి ఆ రస్ట్ పట్టేసి మనం ఆ అట్రాక్షన్ పవర్ తగ్గిపోతుంది మనకి. సో మనలో ఈ ఆధ్యాత్మిక విశేషాలు పెంపొందించుకోవడం, సేవ చేయడం, వీటి వల్ల మనం చక్కగా ఆ మ్యాగ్నెట్ కి ఉన్న రష్ని మెల్లగా తొలగించుకుంటే భగవంతుడి వైపు ఆటోమేటిక్ గా అట్రాక్ట్ అవుతామని స్వామి చెప్తున్నారు. అండ్ మీ అందరి అనుభవాలు వింటుంటే కూడా అదే తెలుస్తుంది, చాలా చక్కగా చెప్పారు. చివరిగా నారాయణమూర్తి గారు, మీరు ఒక చక్కని అనుభవం చెప్పి ఈ స్పిరిచువల్ యాక్టివిటీస్, సర్వీస్ యాక్టివిటీస్ గురించి కార్యక్రమాన్ని ముగిస్తారా?
1: చాలా చక్కటి అనుభవం ఉందండి. కిందటి సంవత్సరం భగవాన్ బాబా వారి జన్మదినోత్సవం నాడు మా చిన్నముషిడివాడ భజన మండలిలో ఒక శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. అక్కడ ఉన్న మందిరం పైన మళ్ళీ ఒక ప్రార్థనా మందిరం అక్కడ నిర్మిద్దామన్న ఉద్దేశంతో ఒక శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. అక్కడ గ్రామంలో ఉన్నటువంటి లోకల్ లీడర్స్ అందరినీ పిలవడం జరిగింది. అందులో షేక్ మౌలానా అనే ఒక ముస్లిం ఆయన కూడా వచ్చి ఆ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు కూడా వచ్చి కొబ్బరికాయ కొట్టి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. వారిని అందరినీ ఉద్దేశించి మాట్లాడమన్నప్పుడు ఓం శ్రీ సాయిరాం అని మొదలుపెట్టి మొట్టమొదటి ఏం చెప్పారంటే, మీ సత్యసాయి భజన మండలి వాళ్ళు నిర్వహించే నగర సంకీర్తన నాకు చాలా ఎంతో ఇష్టము. మీరందరూ కూడా, ఎందుకంటే నేను తెల్లవారుజామున ఈ పక్కన మసీదుకి ఎప్పుడు వస్తూ ఉంటాను నమాజ్ చేయడానికి, ఆ సమయంలోనే మీరు ఓంకార సుప్రభాతం చేసి నగర వీధుల్లో కృష్ణ రామ గోవింద అల్లా యేసు అని చెప్పి సర్వధర్మ ప్రార్థనలు అన్ని పాడుతూ చక్కగా డిసిప్లిన్డ్ వేలో అందరినీ కూడా మీరు నిద్ర మేల్కొనిపి వాళ్ళ యొక్క దైనందిన కార్యక్రమంలో విజయం చేకూర్చే విధంగా మీరు ఇటువంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమంగా నిర్వహిస్తున్నారు, నాకు ఈ కార్యక్రమం అంటే ఎంతో ఇష్టం అని చెప్పి వారు చెప్పారు. ఇది నేను చాలా ఆనందపడ్డాను ఆ రోజు.
0: చాలా బాగుంది సార్ స్వామి. అందుకే మన ఆర్గనైజేషన్ లో ఇన్ని రకరకాల యాక్టివిటీస్ ఆర్గనైజ్ చేస్తున్నారు, ఏదో విధంగా ఎవరో ఒకళ్ళు వాటికి అట్రాక్ట్ అయి తీరుతారు. టైం మనం డిసైడ్ చేయలేము, కానీ స్వామి దానికి బెస్ట్ డెసిషన్ తీసుకుని మాస్టర్ ప్లాన్ స్వామే వేస్తారు. సో మన వంతు ఉడతా భక్తిగా మనం చేయాల్సిన డ్యూటీ మనం సక్రమంగా నిర్వర్తిస్తే మిగతాది స్వామి చూసుకుంటారని ఇన్ని అనుభవాల ద్వారా తెలుస్తుంది. సాయిరాం సార్.
1: సాయిరాం.

0: ఇప్పుడు మనం విశాఖ జిల్లాలో జరిగేటటువంటి బాల వికాస్ కార్యక్రమాల గురించి మనం శ్రీ సత్యమూర్తి గారిని అడిగి తెలుసుకుందాము. సాయిరాం సత్యమూర్తి గారు.
1: సాయిరాం సార్.
0: మరి విశాఖ జిల్లాలో ఏ విధమైనటువంటి బాల వికాస్ కార్యక్రమాలు చేపడుతున్నారో చెప్తారా మాకు?
1: సార్, బాల వికాస్ కార్యక్రమాలు ఆల్రెడీ ప్రతి సంవత్సరం కూడా స్వామి బర్త్డే టైంలో, ఈశ్వరమ్మడే టైంలో, అలాగే తండ్రులచ్చిన కార్యక్రమం, ఇవన్నీ కూడా రెగ్యులర్ గా జరిగే కార్యక్రమాలు. ఇవి కాకుండా ఈ కార్యక్రమాలన్నీ కూడా పాటు మన ఫెస్టివల్స్ అన్ని కూడా పిల్లల చేత చేయిస్తాము. సంక్రాంతి, భోగి పళ్ళు, అలా శ్రీరామనవమి, గణేష్ చతుర్థి, కృష్ణాష్టమి, దసరా, క్రిస్మస్, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. అయితే ఇంతవరకు ఈ కార్యక్రమాలన్నీ కూడా ఒక భజన మండలి స్థాయిలో లేదా ఒక సమితి స్థాయిలో వితిన్ ది ఫోర్ వాల్స్ జరుగుతూ ఉండేవి. ఇవి అన్ని అసలు మనం ఏం చేస్తున్నామా అనేది పేరెంట్స్ కి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో మేము ఈ మధ్యన ఏంటంటే ప్రతి యాక్టివిటీ కూడా ఒక పబ్లిక్ యాక్టివిటీ కింద కండక్ట్ చేస్తున్నాము. సో దీనిలో ఏంటంటే పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ పిల్లల చేత ఇవన్నీ యాక్టివేట్ చేస్తుంటే మన ఇండియన్ ట్రెడిషన్ ఈ విధంగా ఉందా, ఇండియన్ కల్చర్ అంతరార్థం ఈ విధంగా ఉందా అనే విషయాలు పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా తెలుసుకుని వాళ్ళంతా కూడా వాళ్ళ పిల్లల్ని బాల వికాస్ పంపించడానికి ఉత్సాహం చూపిస్తున్నారండి. అలాగా ఏంటంటే ఇవన్నీ మనం రెగ్యులర్ గా జరిగే కార్యక్రమాలు. ఇవి కాకుండా అసలు చాలా మందికి మన బాల వికాస్ అంటే పేరెంట్స్ కి సరైన అవగాహన ఉండగా పంపడం లేదండి. కొంత పిల్లల్ని మేము మోటివేట్ చేసేటప్పుడు ఏదో బాల వికాస్ వస్తే బాల వికాస్ పంపించండి అని చెప్పి మేమేమైనా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చి లేదంటే మేము డోర్ టు డోర్ అని చెప్పి చెప్తే కూడా సో సత్య బాల వికాస్ అంటే ఏదో పిల్లలకి ఏదో శ్లోకాలు చెప్పిస్తారు, భజన చేయిస్తారు, ఇలాగ ఇటువంటిది ఉంటుంది అనే ఉద్దేశంతో చెప్తే గానీ ఇంటర్నల్ గా వాళ్ళ ఎథిక్స్, వాళ్ళ మోరల్ వాల్యూస్ డెవలప్ చేసే ఒక ఒక మంచి ఒక ఆర్గనైజేషన్ అనే అవగాహన అనేది చాలా మందికి ఉండటం లేదు. అందుకని మేము ఏంటంటే మేము ఈ పిల్లల్ని వెళ్ళి మేము ఫ్రెండ్స్ ద్వారా స్కూల్స్ కి వెళ్ళి మీరు బాలికాస్ రండి అని చెప్పే బదులు పేరెంట్స్ లో అవేర్నెస్ రావాలనే ఉద్దేశంతో ఏం చేసామంటే మేము ఒక కార్యక్రమం చేస్తున్నాం, ఒక పబ్లిక్ యాక్టివిటీ చేస్తున్నాం అన్నమాట. దానిలో మేము ఒక బాల వికాస్ సంబరాలు అనే ఒక కార్యక్రమం చేశాము. అది బాగా సక్సెస్ అయిందండి. అది ఏంటంటే అది మనం ఒక ఒక ఏరియాలో, ఒక విలేజ్, ముఖ్యంగా రూరల్ ఏరియాస్ లో కొన్ని స్కూల్స్ తీసుకొని ఒక స్కూల్ నుంచి ప్రతి స్కూల్ నుంచి కొంత పిల్లల్ని తీసుకుని వాళ్ళకి చిన్న చిన్న కాంపిటీషన్స్ కండక్ట్ చేసాం అనమాట. సో మా గురువుసే వెళ్ళి ఆ స్కూల్స్కి వెళ్ళి ఆ కాంపిటీషన్ కండక్ట్ చేశారనమాట. అలా ఒక్కొక్క గురువు ఒక్కొక్క స్కూల్ కి వెళ్ళి ఆ కాంపిటీషన్ కండక్ట్ చేశారు. మీకు మీ తల రిజల్ట్స్ ఇవన్నీ కూడా ప్రైజెస్ అన్ని ఇస్తాము అని చెప్పేసి ఆ పిల్లలకి, పేరెంట్స్ కి అందరికి పిలిచి ఒక వాళ్ళందరికీ ఒక ఒక అంబ్రెల్లా కింద తీసుకొచ్చి అక్కడ మేము ఏంటంటే బాలకేశ పిల్లలు, ఎగ్జిస్టింగ్ బాలకేశ పిల్లల చేత ఒక కల్చరల్ యాక్టివిటీస్, డాన్సర్స్, ఒక ప్లేలెట్స్ వేయించి దానిలోనే అసలు బాల వికాస్ మనం చేయడం వలన మన పిల్లల్లో ఏ విధంగా వాళ్ళు వాల్యూస్ ఇంప్రూవ్ అవుతాయి అనేది పిల్లలు పేరెంట్స్ కి ఒక అవేర్నెస్ తేవడం, అలాగే మేము స్వామి సందేశం అనివ్వడం ద్వారా చాలా మంది పిల్లలు పేరెంట్స్ ఇంప్రెస్ అయ్యి మాకు బాల వికాస్ అంటే ఇంత ఇది ఉందని మాకు తెలియదండి అని చెప్పేసి వాళ్ళు పిల్లల్ని పంపిస్తున్నారు. ఆ విధంగా అటువంటి కార్యక్రమం పబ్లిక్ యాక్టివిటీ చేయడం వల్ల ఆ ఏరియాస్ లో, ఆ విలేజ్ లోనే ఒక ఐదారు బాల వికాస్ సెంటర్స్ బాగా వచ్చాయండి. అదే పద్ధతి మేము టౌన్ లో కూడా స్టార్ట్ చేసాము.
0: సత్యమూర్తి గారు,
1: సార్
0: ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పిల్లలు చాలా బిజీ అయిపోతున్నారు వాళ్ళ స్కూల్స్ లోనే, మరి బాల వికాస్ కి ఓన్లీ సండే తప్పిస్తే ఇంకొక రోజు దొరకట్లేదు. అలాంటి టైమ్స్ లో పిల్లల్ని మంచిగా అట్రాక్ట్ చేసి క్రియేటివ్ వేలో ఈ బాల వికాస్ ని అందించే ప్రయత్నం ఏ విధంగా చేస్తున్నారు?
1: మేము ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఈ పేరెంట్స్ కి పిల్లల్ని వీళ్ళకి కూడా ఏంటంటే ఒక టౌన్స్ లో అయితే ఒక రెండు మూడు అపార్ట్మెంట్స్ తీసుకుంటున్నామండి. తీసుకుని వాళ్ళందరికీ కూడా ఒక పిల్లల పేరెంట్స్ ప్రత్యేకించి ఒక మేము ఒక బాల వికాస్ గురించి చెప్తాము ఏదో రండి అంటే ఎవరు రావట్లేదు. అందుకని ఏంటంటే వాళ్ళకి మనం ఈ మారల్ వాల్యూస్, ఈ శ్లోకాలు వీటి మీద కాన్సన్ట్రేషన్ కొంచెము తగ్గించి ముందు వాళ్ళకి అట్రాక్ట్ అయ్యే విధంగా వాళ్ళందరి ఆ ఏరియాలో ఉండే అందరి చేత మా గురిసి వెళ్ళి వాళ్ళకి అక్కడ దగ్గరలో ఉండే గ్రౌండ్ తీసుకొని వాళ్ళ చేత ఆడించడము, వాళ్ళ చేత ఒక పాటలు పాడించడం, సాంగ్స్ కాంపిటీషన్ పెట్టించడం, వాళ్ళ ప్రైజ్లు ఇవ్వడం, ఇలా చేస్తూ ఉంటే వాళ్ళు ఏంటంటే ఆ చుట్టూ ఆ చుట్టుపక్కల పిల్లలందరూ గ్యాదర్ అవుతున్నారండి. అలా వాళ్ళకి గేమ్స్, ఈ స్పోర్ట్స్ సూచించిన ఇవన్నీ డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టించడం, ఆ దానిలో పెట్టి ఒక ఆ రోజు అందరు గ్యాదర్ చేసిన తర్వాత జస్ట్ ఒక 10 నిమిషాలు ఏదో ఒక విషయం చెప్పడం స్వామి గురించి, లేదంటే ఒక మార్లేస్ ఒక మంచి విలువల గురించి చెప్పడం, ఒక 5-10 నిమిషాలు చెప్తున్నాం అంతే. అలాగ గ్రాడ్యువల్ గా ఏమవుతుందంటే ఆ పిల్లలు చుట్టుపక్కల ఏరియాలో పిల్లలు బాగా అట్రాక్ట్ అవుతున్నారండి. ఎట్టి అలాగే యోగాసనాలు నేర్పించడం, ఇలా చేయడం ఏమవుతుందంటే పిల్లలు బాగా ఎదురవుతున్నారు. వాళ్ళతో మేము అలా నెమ్మదిగా గ్రాడ్యువల్ గా మేము ఒక్కొక్క విషయం అలా శ్లోకాల గురించి గాయత్రి మంత్రం తాలూకా ఇంపార్టెన్స్ గురించి కోట్ చేస్తున్నామండి.
0: చాలా బాగుంది సత్యమూర్తి గారు. ఇంకొక విషయం ఏంటంటే ఎంతో మంది పిల్లలు మన బాల వికాస్ లో చదువుతుంటారు.
1: అవునండి.
0: మన పిల్లల్ని చూసి యాక్చువల్ గా పిల్లలు వెళ్లి ఇంకొక పిల్లల్ని ఇన్స్పైర్ చేయడం అనేది చాలా మంచి విషయం.
1: అవునండి.
0: అలా జరిగిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా?
1: ఉన్నాయండి.
0: ఒకటి బాతో పంచుకుంటా.
1: అది ఏంటంటే మాకు యాక్చువల్ గా ఏంటంటే ఒక బాల వికాస్ జరిగేటప్పుడు ఏమైందంటే ఒక అబ్బాయికి బర్త్డే అయిందండి. బర్త్డే అయితే వెంటనే వాళ్ళు ఏం చేశామంటే మేము నాకు స్వామి ఏం థాట్ ఇస్తారో తెలియదు. వెంటనే ఏంటంటే నేను హోటల్కి వెళ్లి ఒక మీల్స్ ప్యాకెట్ తీసుకొచ్చాను. తీసుకొచ్చి ఒక ఒక బెగ్గర్ ఒక పూర్ పర్సన్ తీసుకుని వచ్చి వాళ్ళకి పిల్లలకు చెప్పేసి ఏం చేశామంటే ఒక వాళ్ళ చేత వడ్డించానమాట. ఒకళ్ళు రైస్ వేయడం, ఇంకోళ్ళు కర్రీ వేయడం, ఇంకోళ్ళు సాంబార్ వేయడం ఇలా చేసేసరికి వాళ్ళందరూ కూడా వాళ్ళు సర్వీస్ చేశారు. వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యారు సర్వీస్ ని. ఆ ఎదురుగా ఆడు చాలా ఆకలితో అలా తినేసరికి వాళ్ళు చాలా ఆనందం అయ్యి వాళ్ళు అసలు కళ్ళపడి నీరు వచ్చేసి వాళ్ళు మా బర్త్డే చాలా బాగా అయింది, నాకు ఎంతో సాటిస్ఫాక్షన్ ఉందని చెప్పేసి ఈ అబ్బాయి వెళ్ళి పేరెంట్స్ చెప్పాడు అనమాట. ఇంకా అక్కడ మిగతా పిల్లలు కూడా బాగా ఇన్స్పైర్ అయ్యిందంటే ఆ పేరెంట్స్ కూడా మా అబ్బాయి బర్త్డే ఎంత బాగా జరిగింది. వెంటనే వాళ్ళు ఏం చేశామంటే మేము నాకు స్వామి ఏం థాట్ ఇస్తారో తెలియదు. వెంటనే ఏంటంటే నేను హోటల్కి వెళ్లి ఒక మీల్స్ ప్యాకెట్ తీసుకొచ్చాను. తీసుకొచ్చి ఒక ఒక ఒక బర్గర్ ఒక

0: కట్ చేసినా కూడా ఈ రోజు పొందిన ఆనందం మా అబ్బాయి ఇప్పుడు పొందలేదండి, చాలా బాగా చేశారు అని చెప్పేసి అన్నారనమాట. ఇంకప్పటి నుంచి ఏమైందంటే ఎవరు బర్త్డే అయినా కూడా ఇంకా నేను మీరు స్పెక్ట్ ఇవ్వడం మానేశాను, వాళ్లే వాళ్ళే 5 రూపాయలు 10 రూపాయలు ఎత్తుకుని కొన్నాళ్ళు వాళ్ళే మీరు స్పెక్ట్ తెచ్చి ఇవ్వడం మొదలు పెట్టారు. తర్వాత ఏమైందంటే మనం అసలు ఒక ఒకళ్ళకి ఒక పేదవాడికి ఇచ్చేటప్పుడు మనం హోటల్ నుంచి తీసుకురావడం ఎందుకు, మనమే వండి పెడదాం అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే ఒకళ్ళేమో కర్రీ ఇంకోళ్ళేమో మీల్స్ ఒక్కొక్కరు తీసుకొచ్చి ఎవరు బర్త్డే అయినా కూడా ఎవరు బర్త్డే అందరూ షేర్ చేసుకుని ఆ బాలకి పిల్లలందరూ కూడా ఒక ఇద్దరు ముగ్గురిని పిలిచి వాళ్ళకి చేస్తున్నారు. అయితే నేను తర్వాత బాల వికాస్ కి నేను డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ అయిన తర్వాత బాల వికాస్ గురువుకి ఉండేటప్పుడు జరిగిన ఇన్సిడెంట్, తర్వాత నేను డిస్ట్రిక్ట్ కోర్టు గురించిన తర్వాత బాల వికాస్ వెళ్ళడం లేదు, నేను వేరే గురువుని ఇంట్రెస్ట్ చేశాను. కానీ స్టిల్ దట్ ప్రాసెస్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ దట్ సెంటర్. అలా ప్రతి ఎవరి బర్త్డే అయినా కూడా వాళ్ళందరూ కూడా ఇద్దరు ముగ్గురికి వెళ్ళడం అలా సర్వీస్ యాక్టివిటీ ఇవన్నీ చేయడం అని చేసి ఆ పేరెంట్స్ కూడా బాగా ఇదయ్యి వాళ్ళ ఒకసారి మేము గెట్ టుగెదర్ ఫంక్షన్ పెట్టాం అనమాట, వాళ్ళందరికీ పేరెంట్స్ అందరినీ పెట్టి పెట్టేటప్పుడేమో పిల్లలు ఆ పేరెంట్స్ ఏడ్చుకొని చెప్పారండి, మా పిల్లలు అసలు వినేవాడు కాదు, అసలు మాట వినేడు కాదు, వాళ్ళు ఎంత డిసిప్లిన్ గా వస్తాడు, టైంకి వస్తాడు, ఎంత చదువుకుంటాడు, వాడు పని చేసుకుంటాడు, ఇలాగ వాళ్ళందరూ కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పేసరికి మన బాల వికాస్ వలన వాళ్ళు ఒక మంచి మార్పు వచ్చింది అనేటువంటి ఒక తృప్తి అనేది మాకు బాగా వచ్చింది సార్.
1: చాలా బాగుంది సత్యమూర్తి గారు మీరు చెప్తున్న విశేషాలు వింటుంటే మాకే ఎంతో మోటివేటింగ్ గా ఉంది. చివరిగా మీరు ఎన్నో ఏళ్ల నుంచి స్వామి దగ్గరికి వస్తున్నారు కదా, మీ జీవితంలో జరిగిన ఒక మంచి అనుభవం మాకు చెప్తారా?
0: మా జరువులు అంటే స్వామి ఎప్పుడు కూడా మాతో నాతో ఉంటారు అనేది ఎప్పుడు కూడా నిత్య సత్యం సార్. నేను ఏదైనా ముఖ్యంగా స్వామి కార్యక్రమాల్లో ఏదైనా జరిగేటప్పుడు ఇలా జరిగితే బాగుండు అని నేను ఒక
1: థాట్ పెట్టుకుంటా,
0: ఒక థాట్ ఒక పిక్చర్ వస్తుంది అనమాట, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అని అనుకుంటే అది ఆటోమేటిక్ గా అసలు అదేంటే అది నేను చేయగలనా అని నా పరిధిలో లేనిది అనమాట, అటు పెద్ద ఏదో పెద్ద ఊహించేసుకుంటాను. కానీ అది అన్ఎక్స్పెక్టెడ్ గా అది స్వామి ఎలాగా అవకాశం అని కల్పిస్తారో చాలా అద్భుతంగా చేయిస్తారు అనమాట. దానిలో ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకసారి నేను బాల వికాస గురువుగా ఉండేటప్పుడు మా సాలూరులో ఇక్కడ మంచి ఒక పెద్ద సైన్స్ అండ్ స్పిరిచువల్ ఎగ్జిబిషన్ పెడదాము, ఈ చుట్టుపక్కల గ్రామాలందరినీ స్కూల్స్ అందరినీ పిలిపించి చేద్దాము అని చెప్పేసి అంత పెద్ద పెద్ద కటౌట్స్ ఇవన్నీ పెట్టి చేద్దాము. అసలు ఒక పేరెంట్ స్టూడెంట్ లోపలికి వెళ్ళి అవన్నీ చూసుకుని అక్కడ మంచి అందరితో పిల్లల చేత ఫ్యాకల్టీ గారు చెప్పించి అన్ని విషయాలు ఇండియన్ కల్చర్ ట్రెడిషన్ స్వామితలకు మెసేజెస్ అన్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క గైడెన్స్ చెప్పి బయటికి వచ్చేసరికి ప్రతి ఒక్క స్టూడెంట్ పేరెంట్ కూడా ఇన్స్పైర్ అవ్వాలి, బా స్వామి ఇంత స్వామిలో ఎంత ఇంటర్నల్ ప్రాసెస్ ఉందా, ఇటువంటి సాయ సంస్థలు మన పిల్లల్ని కూడా చేర్పించాలి అని ఒక ఇన్స్పిరేషన్ రావాలి అని నేను ఒక పెద్ద సీన్ క్రియేట్ చేసేసుకున్నాను. కానీ నేను అన్న నాకుండే ఆర్థిక పరిస్థితులు కానీ ఇలాంటి నేను అనుకున్న పిక్చర్స్ కానీ ఏమీ లేవు అనమాట, నాకు ఏమి లేదు కానీ థాట్ అయితే మాత్రం వచ్చేసింది. అప్పుడు ఇలా చేస్తే బాగుండు అని చెప్పేసి నేను నాతో పాటు ఇంకొక గురువు ఒక ఆయన గుప్తేష్ అని ఒక ఆయన మా ఇద్దరు కూడా వచ్చి ఇక్కడ స్వామి దగ్గర ఇక్కడ గణపతి విఘ్న గణపతి పండిత గణపతి దగ్గరకు వచ్చి బుద్ధుడి దగ్గర ఒక 15 నిమిషాలు ధ్యానం చేసి ఇలాగ క్రియేట్ అయితే నిజంగా చేస్తే అద్భుతంగా ఉంటుంది చేద్దాము అని చెప్పి అనుకున్నాను అనమాట. అనుకున్న తర్వాత అలాగా ఏమైందంటే అదే సంవత్సరము ఇక్కడ మన పుట్టపర్తిలో మన ఫారినర్స్ అందరూ కూడా ఒక పెద్ద ఎగ్జిబిషన్ పెట్టారు, మన పుట్టపర్తి సైన్స్ అండ్ స్పెషల్ ఎగ్జిబిషన్ పెట్టేసరికి వాళ్ళు ఏంటంటే మేము మెటీరియల్ అంతా తీసుకొచ్చి పెద్ద ఎగ్జిబిషన్ పెట్టారు, మేము మెటీరియల్ మేము ఫ్లైట్ లో తీసుకెళ్ళి మాకు చాలా ఎక్కువ ఎక్స్పెండిచర్ అండి, మాకు మెటీరియల్ అంతా వేస్ట్ ఇది, మేము ఎక్కడో ఈ సముద్రం మీ ఎక్కడో పారేయాలి, కానీ మీకు అవకాశం ఉంటే మీకు ఎవరైనా కరెక్ట్ యూజ్ చేసుకోండి అని చెప్తున్నారు అనమాట. ఇంకా అద్భుతం అనమాట. వెంటనే అక్కడ మన టీటీ మన రైల్వే స్టేషన్ లో బాలకృష్ణ గారని మన వైజాగ్ ఆయన ఎంప్లాయ్ ఉన్నారు, ఆయన కాంటాక్ట్ చేస్తే మీకు ఇలా మెటీరియల్ ఉంది సార్ మాకు తీసుకెళ్తాం, మేము మా వైజాగ్ లోని సాలులో అటువైపు అంతా మేము పెట్టుకుంటాము అని అంటే ఆయన చక్కగా ఆయన ఒక భోగి ఆ ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా ప్రొవైడ్ చేశారండి, అవన్నీ తీసుకొచ్చి డంప్ చేసి అక్కడ తీసుకుని వెళ్ళి ఆ సైన్స్ అండ్ స్పిరిచువల్ ఎగ్జిబిషన్ అన్ని ఈ కట్అవుట్స్ అని పెట్టి దాంతో మేము కొన్ని చేయించి ఇక్కడ ఈ బాల వికాస్ వైజాగ్ కొంత బాల వికాస్ గురించి అంతకి ట్రైన్అప్ చేసి ఒక టీమ్ ఒక 25 మంది బాల వికాస్ గురించి ఒక్కొక్కరికి ఒక్కొక్క టాపిక్ ఇచ్చి అవన్నీ వరుసగా పెట్టి చేశామండి. చేసిన తర్వాత చాలా అద్భుతంగా అయింది అనమాట. సో నాకు ఏంటంటే అంతా అయిపోయిన తర్వాత నాకు చాలా ఏడుపు వచ్చేసింది అనమాట. నేను ఇప్పుడు మొదట ఒక 6 మంత్స్ బ్యాక్ ఏదైతే నా థాట్ నేను అనుకున్నాను ఇలా జరిగితే బాగుండు అని చెప్పేసి అని ఆ థాట్ అనేది స్వామి అలా అక్షరార్థంలో ఏమాత్రం క్వాలిటీలు ఏమి లేకుండా చాలా చక్కగా చేశారండి. అదే ఆ టీమ్ అనేది ఆ యాక్టివిటీస్ ఆ బాలిక సైన్స్ స్పిరిచువల్

0: టీమ్స్ ఇవన్నీ కూడా సాలూరులోనే ఆ తర్వాత వైజాగ్ లోని అన్ని ఏరియాలో అక్కైపాలెము ఇవన్నీ సింహాచలము సిటీ సమితి అన్ని ఏరియాలో కూడా పెట్టడం జరిగింది అనమాట. అది బాగా అద్భుతమైన ఒక మిరకిల్ అండి స్వామి తరగతి.
1: అందుకే స్వామి ఎప్పుడు చెప్తారు, మనసులో ఒక పవిత్రమైన నిస్వార్థమైన ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో ఈ విశ్వం మొత్తం దాన్ని ఎలాగైనా సరే మేనిఫెస్ట్ చేయడానికి అన్నిటిని సమకూరుస్తుందని స్వామి చెప్తారు.
0: అసలు మన తరిత్రం లేదండి, నేను అనుకునేది అంటే ఎంత పెద్ద పెద్ద కట్టవలసి అంటే ఎలా చేస్తాను చేయలేను, కానీ నాకు ఆలోచన చేద్దాం ఎలాగైనా చేయాలి ఎలా చేయాలని చెప్పి తప్పించాను సార్, తప్పించాను ఏడ్చాను సార్ స్వామికి చేయాలి అందరూ కావాలి. నిజంగా పెట్టిన తర్వాత అంటే ఆ చుట్టుపక్కల చాలా మంది స్కూల్స్ వాళ్ళు కాలేజీ వాళ్ళు చుట్టుపక్కల విలేజర్స్ అందరూ ఇంచుమించు ఒక 1000s లో ఉన్నాం. ఒక 3 డేస్ ప్రోగ్రామ్ పెట్టాము, ఉదయం సాయంత్రం ఇంకా రెస్ట్లెస్ అనమాట, అందరూ వచ్చి చక్కగా చూశారు, మంచి వైభవంగా జరిగిందండి. చాలా మంది డివోటీస్ దాని వల్ల నేర్చుకుంటే చాలా మంది డివోటీస్ బాలిక పిల్లలు బాగా ఇంప్రూవ్ అయ్యారండి ఏరియా కూడా.
1: చాలా బాగుంది సత్యమూర్తి గారు. ఇంతవరకు మీరు విశాఖ జిల్లాలో జరిగేటటువంటి బాల వికాస్ ప్రోగ్రామ్స్ గురించి మరి మీ జీవితంలో జరిగిన అనుభవం గురించి ఎంతో చక్కగా చెప్పారు.

నిర్మించినా, ఏ విద్యాలయం నిర్మించినా వ్యాపారం వ్యాపారం వ్యాపారం. కానీ ఉచితంగా బీదలను చూచి కరుణించేటువంటి వ్యక్తి కనిపించటం లేదు. కనుక పల్లెలు ఎందే ఇలాంటి పవిత్రమైన యొక్క శక్తిని అభివృద్ధి పరచాలని చెప్పి సంకల్పించుకుని 100 కోట్ల వ్యయం చేత మన ప్రశాంతి నిమ్మందు ఒక విధమైన వైద్యాలయం స్థాపించడానికి బైపాస్ సర్జరీ కానీ బ్రెయిన్ ఆపరేషన్ చేయటం కానీ అన్ని ఉచితంగానే. ప్రారంభోత్సవం కూడాను అప్పుడే నిర్ణయించుకున్నాం. 91 నవంబర్ 22 దీన్ని ప్రారంభోత్సవం చేస్తాం.

శుభవార్త అనౌన్స్ చేయవలసి వచ్చింది. మన భారతదేశం ప్రధానమంత్రి ప్రారంభించిన తర్వాత 15 నిమిషములకే డాక్టర్ ఆపరేషన్ ప్రారంభించారు. మూడు గంటల లోపల 4 పెద్ద ఆపరేషన్ అంతా జరిగాయి. ఒకటి చాలా కాంప్లికేటెడ్, ఆ హార్ట్ లోపల రంధ్రం ఉంటుండాలి. అలాంటి ఆపరేషన్ కూడాను సక్సెస్ అయిపోయింది. అందరూ క్షేమంగా ఉన్నారు.

ఇంతవరకు మీరు 2017 ఆగస్టు 13, 14, 15 తేదీల్లో విశాఖ జిల్లా సాయి భక్తులు తమ పర్తియాత్రలో భాగంగా రేడియో సాయి స్టూడియోలో సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలోని మొదటి భాగాన్ని విన్నారు. రేపు మీరు ఈ కార్యక్రమం యొక్క 2వ భాగాన్ని వింటారు.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను

ಪುಟಪರ್ತಿ ಪುರಂದರ ನಾರಾಯಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ನಾರಾಯಣ ಗೋ

ಹರ್ಷ ನಿರಂಜನ ಭಕ್ತ ಪರಾಯಣ ನಾರಾಯಣ ಗೋವಿಂದ.

ഗോവിന്ദ ഗോവിന്ദ നാരായണ ഗോവിന്ദ ഗോവിന്ദ നാരായണ